మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరా

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 2001వ సంవత్సరం ఓణం సందర్భంగా భక్తులందరికీ ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

ప్రేమస్వరూపులారు. ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది. సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది. ధనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి. సత్యమే లేకుండా లోకమే లేదు. ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతూ వచ్చారు. సత్యము చాలా విలువైనటువంటిది. ఒకరు దాచితే దాచేది కాదు, ఒకరు మార్చితే మారేటువంటిది కాదు. త్రికాల భాద్యం సత్యం, మూడు కాలములు ఎందుకూడను మారినటువంటిదే సత్యం. ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది. సత్యము చేతనే భారతీయులు యావత్ ప్రపంచమునకు కూడాను ఆధ్యాత్మిక తత్వమును ప్రచురింపచేశారు. లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది. ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు. సత్యమే లేకుండా ధర్మమే లేదు. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమే మనకు ప్రధానమైన ధర్మము. సత్యమే మనకు మానవులకు ప్రాణము. సత్యమే లేకుండా మానవత్వమే లేదు. మానవతా విలువ సత్యం పైననే ఆధారపడి ఉన్నది. ప్రేమ స్వరూపులారా, సత్యము చాలా గొప్పది. ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలుబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది. సత్యమునందుండి సర్వం సృష్టించే, సత్యమునందు అనగే సర్వ సృష్టి. సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. ప్రేమ స్వరూపులారా, సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది, కానీ సత్యాన్ని అర్థం చేసుకోవటం చాలా గొప్పది. ఈ సత్యమునందే సర్వస్వము ఇమిడి ఉన్నది. యావత్ ప్రపంచం కూడా సత్యం పైననే ఆధారపడి ఉన్నది. అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయినా మన జీవితమే గతిపడుతుంది. సత్యము లేని స్థానమే లేదు. సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది. ప్రేమస్వరూపులారా, సత్యమును ఆధారం చేసుకుని బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు. బలచక్రవర్తి చాలా దానపరుడు, ప్రేమస్వరూపుడు, సత్య భాస్కరుడు. చక్రవర్తి ఆనాడు కేరళ దేశంలో ఉండటం చేతనే మానవులను ఎట్టి కొరతలు లేకుండా తిండి తీర్థములకు గాని వస్తుపాదములకు గాని ఏ కొరతలు లేకుండా జీవిస్తూ వచ్చారు. తాను దేవతలతో విజయాన్ని సాధించినాడు. ఆ విజయ చిహ్నంగా కూడాను నర్మదా నది ఒడ్డున గొప్ప ఒక యాగం చేస్తూ వచ్చాడు. విశ్వజిత్ అనేటువంటి యాగం ప్రారంభించాడు నర్మదా నది తీరమునందు. ఆ సమయంలోపలే వామనమూర్తి జన్మించినాడు. ఆ వామనమూర్తి కశ్యప అతిథులకు జన్మించినాడు. ఆ సమయమునందు ఈ బలచక్రవర్తి యాగమునకై తాను నడిచి వస్తున్నాడు. అతని నివాసం సిద్ధాశ్రమం. అక్కడి నుంచి ఈ యాగమునకు వచ్చుతుండగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వచ్చారు. చాలా బాలుడు. అట్టి బాలుడైనటువంటి యొక్క వామనమూర్తి నందు తేజస్సు ప్రకాశిస్తూ వచ్చింది. ఆ ప్రకాశమే అందరినీ ఆకర్షిస్తూ వచ్చింది. వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే. ఈ దృశ్యమును బలచక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క ప్రమాల చూచింది. ఆమె చూచి, ఆహా, ఏమిటి ఈ తేజస్సు, ఏమి ఈ పిల్లవాడి యొక్క వచ్చస్సు, ఇలాంటి పిల్లవాడే నాకు పుట్టి ఉండే నేనంత అదృష్టవంతురాలను, పోషిణి, లాలించి పాలించి అనేక రకములుగా కూడా ఆడించేటువంటి దానిని, అలాంటి పోయే కదా అని చింతించింది. ఈ లోపల వామనమూర్తి బలచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కాడు. ఆ దృశ్యమును చూచినటువంటి యొక్క రత్నమాల, చి, ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా, లేదు, నేను విషపాలిచ్చి చంపి ఉండేటువంటి దానిను అనింది. వామన ఈ దృశ్యమును చూచాడు. తథాస్తు అన్నాడు. భగవంతుడు ఎప్పుడు కూడాను ఎవరి సంకల్పములు, ఎవరి భావములు ఏ విధమైనట్టుగా ఉంటుందో దానికంతా ఆశీర్వదిస్తూ వస్తుంటాడు. కనుకనే మనం మంచిని తలచాలి. భగవంతుడు లేని స్థానము లేదు. నిండినటువంటి వాడు భగవంతుడు. పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. సూచన ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు. అమ్మా రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలునిచ్చి పెంచాలని ఆశించావు,
దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది. విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు. కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు. ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పములను అభివృద్ధి పరచుకోవాలి. ఏ సంకల్పములు చేసినప్పటికీ భగవంతుడు తెలియక తథాస్తు తథాస్తు తథాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు. కానీ ఈ యొక్క పవిత్రమంతను గుర్తించుకునలేని మానవులు అనేక రకములైనటువంటి చింతనలు చేస్తుంటారు. కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చెయ్యాలి. సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్, నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్, నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్ టు గాడ్. కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి. ఈనాడు చెడ్డ సంకల్పముల చేత మనము ఆడి పాడి కూడటం చేత అన్ని చెడ్డ సంకల్పములుగే మనకు ప్రాప్తిస్తుంటాయి. ఆ ఫలితములు మనం అందుకున్నప్పుడు బాధపడుతుంటాము. కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయవు. కానీ రత్నమాల బోధించినటువంటి యొక్క తాళము ఇదియే, తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడా అట్టిగానే రూపొందినే. కానీ నాకెందుకు ఇట్టి ఫలితం అందించాడు భగవంతుడని విచారిస్తాము. కానీ అది సంకల్పం నీ దోషమే కాని భగవంతుని యొక్క దోషములు కాదు. కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి. నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి. కనుక నీవు సత్సంకల్పములను అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది. బలచక్రవర్తి మహాదానపరుడు యజ్ఞంలో సర్వస్వమును కూడా దారపోశాడు. దాన్ని కాపాడుకునే నిమిత్తమై బలచక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు. వామనుడు వచ్చి నాకు 3 అడుగులు దానం కావాలి అన్నాడు. కాని తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు. శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు. బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు, అతను గొప్ప శక్తివంతుడు, సాక్షాత్ విష్ణుమూర్తి. అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు, కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు. ఇప్పుడు బలిచక్రవర్తి చెప్పాడు, పలికి బొంకుట కంటే పాడపమున్ని. వాగ్దానం ధిక్కరించి ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం అందించాడు బలిచక్రవర్తి. కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు. కనుకనే అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమున అనగదొక్కాడు. అనగా పాతాళం అనగా ఏమి, జన్మమే లేకుండా ఉండునట్టు. ఆనాడు బలిచక్రవర్తి వామన్ని ఒక కోరిక కోరుకున్నాడు. ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారో, ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారో, అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు. కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు. కనుక బలచక్రవర్తి చాలా పుణ్యాత్ముడు. తాను రాక్షస కులంలో జన్మించినప్పటికీ తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి. కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణము అనేటువంటి యొక్క గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది. ఓణం అనేటువంటి పాయసం పరమాన్నం తీపులు చేసుకుని భుజించటం కాదు. బలచక్రవర్తి వామనుడితో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి. ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు. భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి. నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి. సత్యం బ్రూయాత్ అది ఏ నైతికము, ప్రియం బ్రూయాత్ ఇది ఏ ధార్మికము, నభ్రూయాత్ సత్యం అప్రియం ఇది ఏ ఆధ్యాత్మికం. కనుకనే సత్యం పైనే ఈ 3 కూడాను ఆధారపడి ఉంటున్నవి. కనుక సత్యాన్ని మనం ఆచరించి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి లోక కళ్యాణములకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి. కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంను పోవటం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి. కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు. చాలా సుందరమైనటువంటి స్టేటం. ఇందులో ఉండినటువంటి మానవులు అందరికీ కూడాను ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది. కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి మానవుల యొక్క హృదయము మారిపోతూ వచ్చింది. కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది. కారణమేమిటి, మన ప్రవర్తనే. దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండినటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటుంది. కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే. ఇఫ్ మనీ లాస్ట్ something is lost
ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. కనుకనే మన జీవితం లోపల దానినే బలంగా మనం తీసుకోవాలి. నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక వ్యక్తిగతమైనటువంటి స్వార్థ స్వప్రయోజనములకై పాటుపడుతున్నాడు. మానవుని యందు ఈ స్వార్థము స్వప్రయోజనము నిర్మూలం కావాలి. ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవరీ వన్. అందరు కూడా నువ్వు ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్సే. కనుక మానవులందరూ ఒకే కులమే, మానవ జాతంతా ఒకే మానవ జాతి. నీవు నాస్తికుడా యాస్తికుడా యూదుడా బుద్ధుడా అని పేరు పెట్టనక్కర్లేదు. మానవ జాతే ఇది సత్యం, అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు. నేను నాస్తికుడా యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు. నేను మానవుడను మానవుడను మానవుడను. మానవతా గుణములు మనం అభివృద్ధి పరచుకోవాలి. నేను మానవుడు అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు. తాపము ఈర్ష్య అసూయ డమ్మము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి. యాంగర్ ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్. క్రోధము కుక్క క్వాలిటీ, తుమ్ము కోతి క్వాలిటీ. కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్. కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది. కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి. ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి. కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం. ప్రేమ సహనము సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి. ఎన్నియో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు, కానీ ఆ యొక్క యాక్ట్ కు ఏమాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు. గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు. అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే. ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము. అతనిది కాదు ఆ కోపము, నీలో ఉన్నటువంటి కోపమే అతని ప్రతిబింబిస్తుండాలి. కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహమునాత్యంత రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ బీయింగ్. కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు. పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాద్ధం. కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములు మీ పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబంలే కానీ భగవంతుని కాదు. కనుకనే మొట్టమొదటి నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు. చాలా మంది క్రోధము తాపమంతా అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా తప్పు, అరికట్టకూడదు. దాన్ని ప్రవేశింప చేయకుండా ఉండాలి. దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి. దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి బయటపడిపోతుంది. ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి? పూర్వం అందులో బూడిపోయినటువంటివే, అవి ఈనాడు బయటకు తీస్తున్నారు. అదే విధంగానే కామక్రోధ లోభములంతా కూడా నీలో బూడిపోయినటువంటివే, అణిగి ఉన్నటువంటివే, ఇప్పుడు ఒకతోరి అవి బయటపడిపోతుంటాయి. కనుక దానిని ఏమాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి. నిజమైన మానవతా విలువలు కేవలం వచ్చింది కదా అని కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు. యాంగర్ కంట్రోల్ చేయటము ఒక వీక్నెస్, ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు. యాంగరే రాకుండా చూసుకోవాలి, అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు. ప్రేమ స్వరూపులారా, మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి, కానీ వచ్చినటువంటి గుణములు మనం అరికట్టుకోకూడదు. మంచి గుణములు ఆవిర్భవింప చేసుకోవాలి, ప్రకటింప చేసుకోవాలి, ప్రచారం చెయ్యాలి, ఎందుకు పంచాలి, నీవు అనుభవించాలి. ఇది నిజమైనటువంటి మానవతా విలువ. మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి. ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు. హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు, మ్యూజికల్ చైర్, ఒకే హార్ట్. దానిలో నీవు ప్రేమ నింపుకో, ఒక్కొక్కటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు. కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవడం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నా. కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్, విత్ లవ్ ఫీల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్. ప్రేమతో జీవించాలి. ప్రేమకు మించినటువంటిది రోజునే ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది, సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి. సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు, ప్రేమనే లేకుండా సత్యమే లేదు. కనుకనే సత్యము అంతర్వాహిని, ప్రేమ బహిర్వాహిని. కనుకనే అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత, ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం. కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటాడు. ఇదియే సరస్వతి స్వరూపము. చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు, కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది. అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి. కనుక మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి. దీనికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. కనుకనే మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి. కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమే రా అన్నాడు. కనుకనే మనము నాలుకను జారనివ్వకుండా చూసుకోవాలి. ఎవరిని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి. ఎవరిని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి. ఈ మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణము. చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని
అని భావిస్తారు. చాలా పొరపాటు, చాలా సులభమైనటువంటిది. అంతా మన చేతిలో ఉంటుండాలి, అంతా మన నాలుక పైన ఉంటుండాలి. నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్టు తిరుగుతుంది. కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి. గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. కనుకనే మన శబ్దమంతా కూడా నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి. కనుకనే భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు. బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయీ, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పర్యమయి, మాయామయి, శ్రీమయి. కనుక మన యొక్క మాటలు మధురంగా ఉంటుండాలి, వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉంటుండాలి. అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తారు. మానవత్వం వికసించాలనుకుంటే సత్యప్రేమనే దీనికి మూలాధారములు. ప్రేమ స్వరూపులారా, సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు. ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు. దేహం అనేటువంటిది నశించింది, కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి. ఎనాటికైనా దేహం నశించేటువంటిది. వాటర్ బబుల్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. ది మైండ్ డోంట్ ఫాలో ది బాడీ, ఫాలో ది కాన్షియన్స్. ఇదే అతని యొక్క స్వరూపము. అది ఏనాటికి కూడా మారదు, ఏనాటికి చావదు. చావు పుట్టుక లేనట్టి శాశ్వత ఉండు. ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు. తాను చావక పుట్టక చంపబడక ఇప్పుడు కూడా ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి. అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు? ఏ భావం నీ ఎందుకు ఆవిర్భవించినప్పటికీ అది నీ యొక్క థాట్స్, ఇమాజినేషన్. శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి. ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైనటువంటి పాటలు మాట్లాడారు, ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు. పాటలు ఎక్కడ పోయినాయి? చిత్రాలు చేరిపోయినాయి, టేబుల్ లోపల చేరిపోయినాయి, టేబుల్ పైన చేరిపోయినాయి, పిల్లర్ లోపల చేరిపోయినాయి, ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనేటువంటి శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటాయి. కనుకనే ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు. నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది. పాడి పాదం తర్వతోచి శిరోముఖం, మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే. కనుక మనము పవిత్రమైనటువంటి పలుకులు పలుకుతూ రావాలి. ఎవరిని బాధించేటువంటి పలుకులు పలకకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరిని విమర్శించకూడదు. ఇప్పుడే దీని ఒక భావము నీలో చక్కగా మధురంగా మారుతుంది. కనుక పాపభీతి లేని పావనత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి, మానవత్వం అనగే మానవులందున్న శాంతికి ఇది విప్లవంబు. ఈ యొక్క విప్లవానికి ఏది కారణము? ఒక జీవితమే. నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంటే. కనుక నీవు మంచివాడుక, పలుకులు మంచివిగా మాట్లాడు, నీ నడతలు మంచివిగా ఉండని జీవితం మంచిదిగా మారుతుంది. కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందుకే అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి. కనుక మనం అంతా కూడాను ప్రేమ చేతనే పాడాలి, ప్రేమ చేతనే మాట్లాడాలి. దీనిని గోపికలు చెప్పారా, ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమసుధా వర్షము వర్షింపగ ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే. నీ గానమంతా కూడాను మధురంతో కూడినటువంటిది, హృదయమంతా కూడాను ప్రేమతో కూడినటువంటి, ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి ప్రతిబింబమే గానము. కనుక అన్ని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్. కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి, కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి. ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంది. కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి. ప్రేమ ప్రేమ ఒక్కటే, అనేక ప్రేమలున్నాయి లోకంలో. ఈ ప్రేమలు ప్రేమలు కాదు, భౌతికమైన ప్రేమలు, భౌతికమైన ప్రేమలు, కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమ. ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే, అది ఏ నిజమైనటువంటి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ. అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి. ఇదంతా నెగిటివ్స్, వచ్చేటంత పాజిటివ్స్. పూజలు చేస్తున్నావు, పం చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, ఇవన్నీ కూడా నెగిటివ్సే. నువ్వు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండాది చెయ్యి, కానీ చెయ్యి జపమాన తిప్పుతుండాది, కానీ మనసు మార్కెట్కి పోతుండాలి. కానీ ఏమి ప్రయోజనము? ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి. అరికపోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన. మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన. మన ఏమో మనుష్యానం కారణం బంధమోచయో, మనం త్రిప్పవలసింది దైవం వైపును తిప్పాలి. ఇది కీ, పుట్టే కీ ఇన్ లాక్, కానీ టర్న్ లెఫ్ట్ సైడ్ ఓపెన్, టర్న్ రైట్ సైడ్ సేమ్ లాక్ సేమ్ కీ, టర్నింగ్ డిఫరెన్స్. హృదయమే లాక్, మైండ్ ఏ కీ. దైవం వైపును తిప్పు మోక్షము, లోకం వైపును తిప్పు బంధన. కనుకనే మనం ఎప్పుడు చూసినా కానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాము, ఆధ్యాత్మిక వైపును మనం పోవటం లేదు. లౌకికము లౌకికము లౌకికము, ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది. మనం అనుభవించేదంతా కూడా కేవలం అశాశ్వతమైనటువంటిది. ఒకటి మాత్రమే సత్యం, అది ఆత్మతత్వము, అది మర్జీ. ఇది మ్యారేజీ, కానీ మ్యారేజ్ కూడా కాదు, ఇది ఇది మిరాజ్.
ఈ మిరాజ్ కనిపిస్తుండదే కానీ హృదయానికి హృదయం చేరటం లేదు. మ్యారేజ్ అని అనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు, హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటే ఎట్టది మ్యారేజ్? ఒక తత్వంగా ఉంటుండదే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అది నిజమైనటువంటి ఆత్మతత్వం. ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది, పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందక చేయుచు జీవితంబు. మీరిద్దిల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా. జానడు పొట్ట నింపుకొని కుల నొందుచు కోటి విద్యలం పునిక మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి. పరాత్పరుం ధ్యానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా. జానడు పొట్ట నింపుకోసం కోసని ఎన్ని అవస్థలో పడుతున్నాము, వ్యాపారంలో చేస్తున్నాము, ఎంత ధనమును ఆర్జిస్తున్నాము, ధనము ధనము ధనము ధనం. మనం ఏమైనా తీసుకుని పోతామా? ఉండేంత వరకు ఇనఫ్, మనకు జీవితానికి అవసరమైనంత వరకు కావాలి. మనీ మేక్స్ మెనీ రాంగ్స్, మనీ మేక్స్ మెనీ థింగ్స్, మనీ కమ్స్ అండ్ గోస్, మెరారిటీస్ కమ్స్ అండ్ గ్రో. దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి. ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము. ఈనాటి మానవుడు, ఈనాటి విద్యార్థులు కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కలిమి బలిమి మనం చేస్తున్నాడు, కానీ గుణమును పెంచుకోవటం లేదు. ఆ గుణమే లేకపోతే ఎంత బలముండి ప్రయోజనమేమిటి? గుణమే లేకపోతే ఎంత ధనముండి ప్రయోజనమేమిటి? ఈ ధనమే లేకపోతే, గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుండి ప్రయోజనమేమిటి? చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి. గుణమే మనకు శాశ్వతమైనటువంటిది. గుణాన్ని మనం పెంచుకోవాలి. గుణమున్నటువంటి వాడే మానవుడు, లేనటువంటి వాడు మానవుడే కాదు. పశువులకైనా కొన్ని గుణములు ఉంటుంటాయి, దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి, అయినా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి. ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్. కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనమేమి? కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి. వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి. కనుకనే అట్టి పవిత్రాన్ని గుణమును పెంచుకోవటం లేదు. ఆ గుణమే లేకపోతే ఎంత బలముండి ప్రయోజనమేమిటి? గుణమే లేకపోతే ఎంత ధనముండి ప్రయోజనమేమిటి? ఈ ధనమే లేకపోతే, గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుండి ప్రయోజనమేమిటి?

శక్తిని బలపరుచుకోవాలి. వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి. కనుకనే అట్టి పవిత్రమైన భావం నిండినటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు. బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి. మహాబలి, అతను మహాబలి అనగా ఏమిటి? విలువైనటువంటిది. అన్ని గుణములు ఎందుకూడను మహాబలుడే. మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము సామాన్యమైనటువంటిది కాదు. ప్రాపంచికంగా మ్యాప్ లో చూసి ఇది కేరళ రాజ్యం అనుకుంటున్నాం. కాదు కాదు, అది భగవంతుని యొక్క సెంటర్. ఇది కేవలము ఒక విధిపోయినటువంటి ఒక ఆనందమయమైనటువంటిది. బలి చక్రవర్తి పుట్టినది, వామనుడు పుట్టినది, విశ్వామిత్రుడు యాగము చావించినది కూడాను అక్కడే. మహాపవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడాను అక్కడే. భూర్భువస్వహ అన్నాడు. భూర్భువస్వహ, ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది. కనుకనే ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి. భూర్ మెటీరియలైజేషన్, భువహ వైబ్రేషన్, సువహ ఈ యొక్క మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్. రేడియేషన్ ఏ దైవత్వము, వైబ్రేషన్ ఏ జీవత్వము, రియలైజేషన్ ఏ దేహతత్వం. ఈ మూడు నీయందే ఉంటున్నవి. యు ఆర్ నాట్ వన్ పర్సన్. త్రీ, ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ, వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ. యు రియలీ ఆర్, దట్ ఈస్ ఆధ్యాత్మిక. ఆ సత్యాన్ని గుర్తించాలి, అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు. ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు. ఇంతవరకు దీన్ని కాపాడుకోవాలి. కర్మ మార్గములకు దేహమే మార్గము, ఉపాసనకు మైండ్ ఏ ఆధారము, ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం. కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరుచుకోవాలి. త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. కనుక భగవంతుడికి ఏమిది అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి. ఇదే పత్రము, ఇదే పత్రము. మన మనసే పుష్పము, ఆనందమే తోయము, మన యొక్క బుద్ధియే ఫలము. కనుకనే పత్రం, పుష్పం, ఫలం, తోయం సమర్పయామి అంటే ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి. కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పితం చేయాలి. ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు. కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం. ప్రేమ స్వరూపులారా, ఇక్కడ మనం దేవాలయం పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు. దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన. భగవంతుని యొక్క గుడి ఎక్కడ? గుడిసెలో లేదు, భవనంలో లేదు, గుండెలో ఉంది. ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము. ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి. కానీ వేదమునందు ఏకం సత్ విప్రా బహుదావదం, హృదయమే సత్యమైనటువంటిది. ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది. అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము. మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము. ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు. ఎక్కడ నాడు దైవం? వీరందరూ దైవ స్వరూపులే. శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద. కొరకు మీరందరూ దైవ స్వరూపులే అని మీరు భావించండి. ఐఎమ్ నాట్ మ్యాన్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఆ విధంగా భావించండి. గాడ్ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. నీవు దేనిని చింతిస్తావో ఆ స్వరూపాన్ని నీవు పొందుతావు. నేను మానవుడు, మానవుడు, మానవుడు చింతిస్తే నీవు మానవుడిగానే రూపొందు. కనుక నీవు మానవుడు కాదు, ఆకార మానవుడే కాని చాలా దైవ స్వరూపుడవు. ఆత్మ నీలో ఉంటున్నది. ఆత్మను మనం శుద్ధంగా పెట్టుకోవాలి, ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి, ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి, క్లీన్ గా ఉండాలి. అది ఏ నిజమైనటువంటి తత్వం. కనుక హృదయాన్ని పవిత్రం గావించుకునే నిమిత్తమై అనేక పర్వదినములు మనం ఆచరిస్తుంటున్నాం. పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము మానసికమైనటువంటి ప్యూరిటీని. ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది. ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది. ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యము. కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం ఏకత్వమే కనుక మనం అన్నింటి ఎందుకూడను మన హృదయమే సరైనటువంటి లక్ష్యము. కనుక ప్రేమతత్వము చేత, భావము చేత, ప్రేమ కర్మల చేత జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి. ప్రేమముదిత మనసే కహు.

ఇప్పటిదాకా 2001వ సంవత్సరం ఓణం సందర్భంగా భక్తులందరికీ భగవాన్ బాబావారు ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

పట్టుదలతో, కార్యదీక్షతో జీవితాన్ని దివ్య జీవితంగా మలుచుకోవాలి. ఏదో వస్తే వస్తుంది, పోతే పోతుంది అని కార్యాచరణలో పాల్గొనరాదు. దీక్ష వహించాలి. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలి. ప్రతి ఒక్కరూ ప్రథమ శ్రేణిలో నిలవాలి అనే దృఢ నిశ్చయము కలిగి ఉంటే ఎంతైనా సాధించవచ్చు. ఎల్లప్పుడూ ఉన్నత లక్ష్యము పెట్టుకోవాలి. గురి తప్పకుండా కొడితే పులినే కొట్టాలి. కాని వెంటబడి కుంటి కుక్కను కొట్టి ప్రయోజనమేముంది? మనము మంచి మార్కులపై దృష్టి పెట్టుకుంటే ఒకవేళ దానిలో కొంచెం తగ్గినా తగ్గవచ్చు, పర్వాలేదు. అంతేగాని 35 పాస్ మార్కులపైన దృష్టి ఉంచి ఇంతే చాలే అనుకుంటే అవి ఇంకా క్రిందికి దిగిపోతాయి. మన దృష్టి ఎప్పుడూ 90 లేక 80% పైనే ఉండాలిగాని దిగరాదు. అలా లక్ష్యాన్ని ఉన్నతంగా నిర్ణయించుకోవాలి. అందుకు కృషి చేయాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. సర్వదేవతలు ఒకటైన శరీరమిది అని స్వామి స్వయంగా అఖిల భారత సాయి సంస్థల మహాసభలో ప్రకటించారు. తమ శరీరంలో మానవాతీతమైన దైవత్వ చిహ్నాలు, ప్రకాశములు చాలా సందర్భాలలో భక్తులు అనేకులకు వ్యక్తం చేసి అనుగ్రహం ప్రసాదించారు స్వామి. ముఖ్యంగా స్వామి శిరం చుట్టూ ఆవరించి ఉన్న జ్యోతిర్ప్రకాశ వలయము భక్తులు అనేకులు స్వయంగా సందర్శించారు. స్వామి మన మధ్య సంచరిస్తూ భక్తుల వరుసలలో కింద తిరుగుతూ దర్శనమిచ్చిన దానికన్నా వారు మేడపైన నిలబడి కిందనున్న భక్తులను వీక్షిస్తూ దర్శనమిస్తున్నప్పుడు వారిలో మానవత్వం కన్నా దైవత్వమే గోచరమవుతుంది. దైవత్వం అంటే ఏదో మనకందని ప్రకాశమని కాదు. స్వామి మేడపైనుంచి దర్శనమిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రశాంతి నికేతనుడు సాక్షాత్తు దయాస్వరూపుడుగానే కనపడతారు. వారు మూర్తి భవించిన దయయే. వారి దివ్య హృదయము ఎంతటి ప్రేమాతిశయంతో మన హృదయాలను హత్తుకుంటుందన్న విషయం మనందరికీ తేటతెల్లమే. అదే సమయంలో వారే విధంగా తమ అన్నగారికి వ్రాసిన లేఖలో చెప్పినట్టు తాము ఎటువంటి బంధములు లేక తనకు తానై ఏకాంతంగా వ్యవహరించగలుగుతున్నారన్నది మనకు బోధపడుతుంది. అంది అందనట్టుండే వారి తత్వం, ముఖ్యంగా వారు మేడమీద నుంచి దర్శనమిస్తున్నప్పుడు మనకి ప్రస్ఫుటమవుతుంది. ఆ విధంగా మేడమించి ప్రేమ దృష్టితో దయతో ప్రజలను వీక్షించు ఆ వైరాగ్య సాయి వెనకకు అడుగులు వేస్తూ మెల్లమెల్లగా తమ గదికి చేరుకునే దృశ్యం వారిని ఒక పరిపూర్ణ దైవస్వరూపునిగా మన హృదయాలలో ప్రతిష్ఠితం చేస్తుంది కదూ. స్వామి ఆ తీరున బయట వరండాలలో మేడపై నుంచి దర్శనమిచ్చినప్పుడు స్వామి ముఖారవిందం నుంచి ప్రచండ తేజస్సు గోచరించి తదుపరి వారి హంస గమనంతో తమ గదికి చేరుకుంటున్నప్పుడు ఆ ప్రకాశం స్వామి దివ్య వదనముననే లీనమైపోతుండడం పెక్కుమంది భక్తులు దర్శించారు. కపాల ఉచ్చిని బ్రహ్మరంధ్రం అంటారు. జీవుడు ఆ రంధ్రం ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తాడు. యోగి పుంగవులు తమ దేహములను చాలించినప్పుడు వారి జీవశక్తి ఆ రంధ్రం ద్వారానే బయల్వెడుతుంది. స్వామి కేశభారమున బ్రహ్మరంధ్రమునకు కొంచెం పైన ఒక సువర్ణ జ్యోతి ప్రకాశం దర్శించినట్టుగా కొలంబోకు చెందిన ఒక ఉత్తమ సాయి భక్తులు డాక్టర్ టి నలైనాథన్ చెప్తారు. అంతేకాదు, దీని వివరాలను ఆయన స్వామినే స్వయంగా ప్రశ్నించి తెలుసుకున్నారు. ఇదిగాక స్వామి దివ్య పాదార విందాలయందు శంఖము చక్రము వక్షస్థలం మీద శ్రీవత్సము అంటే ఒక పుట్టుమచ్చలాగా శిరస్సున ఓంకారము దర్శించిన వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. స్వామి కేవలం నరాకృతిని సంచరించటమే కాక తమ రూపాన ఈ విధమైన దైవ చిహ్నాలను ప్రదర్శిస్తూ సిద్ధ పురుషులుగా వ్యవహరించటమే కాకుండా ప్రత్యక్ష దైవంగానే తమ భక్తుల అనేకులకు అనేక దైవస్వరూపాలతో దర్శనమిచ్చి అనుగ్రహించారు. స్వామిని బాబాగా చూడటంలోనే ఒక మహదానందం, అందులో సందేహమే లేదు. నా స్వామి ప్రస్తుతం మానవాకృతిని సంచరించుచున్నప్పటికీ వారు దైవస్వరూపములైన విష్ణువు, పరమశివుడు, దేవి రూపాలతో మానవాకృతిని దాల్చినప్పటికీ దైవములుగానే విశ్వసించి ఆరాధింపబడుతున్న పూర్వావతారములైన శ్రీరామ, శ్రీకృష్ణ రూపములతో దర్శనమిచ్చినప్పుడు కొంతమంది భక్తులకు స్వామిలో ఆ దైవత్వం అధికంగా స్ఫురితమై వారు భరించలేనంత పారవశ్యాన్ని పొందుతారు. బాహ్యదృష్టికి తమ దైవత్వము ప్రకటితం చేయక బాబా ఆకృతితోనే సంచరిస్తూ తమలో దైవత్వము ఇమిడి ఉన్నట్టు మరొక విధంగా వ్యక్తం చేస్తారు స్వామి. తాము సత్యసాయి రూపంతోనే వ్యవహరిస్తూ తమ దివ్య పాదముల ఆనవాళ్లను ఒక వస్త్రంపై పొందిక చేసి భక్తులకు ప్రసాదిస్తున్నారు. అయితే ఆ పాదద్వయంలో ఒకటి గంభీరంగానూ పౌరుషం ఉట్టిపడేట్టుగానూ గోచరమై మరొకటి అతి కోమలంగానూ లలితంగానూ చిన్నదై ఉండటం భక్తులకు అనుభవైకవేద్యమే. ఆ దివ్య పాదారవిందములు సాక్షాత్తు ఆ అర్ధనారీశ్వరునివే. స్వామి అనేక దైవస్వరూపాలలో దర్శనమిచ్చిన ఉదాహరణలను ఇప్పుడు విందాం. ఆరంభం వినాయకునితో చేయటం భావ్యం, శాస్త్ర సమ్మతం కూడా. పెరుంబూరు రైల్వే శాఖలో ఉద్యోగం చేసే వారొకరికి గణేశుడు
ఇష్టదైవం. 1937 వీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక గ్రామంలో నివసించేవారు. ఒక వినాయక చతుర్థి నాడు, "ఓ వినాయక, నీవు వాస్తవంగానే వేంచేసి నాతో పాటు మోదకాలు, ఇడ్లీలు ఆరగించకూడదా" అని ఆ గణపతిని హృదయపూర్వకంగా అర్థించారట. ఇది జరిగే పన అని కొందరు హాస్యం చేయవచ్చు. అయితే భక్తి భావనలో పూర్తిగా కరిగిపోయిన ఆ భక్తి హృదయం ఈ విధంగా తప్పించిన విషయం ముమ్మాటికి నిజం. వినాయకుడు రాలేదు. మనోవ్యధతో ఆ భక్తుడు భోజనానికి ఉపక్రమించాడు. సరిగ్గా వీరు భోజనం ప్రారంభించే సమయంలో వీధి వాకిలిలో ఏదో చప్పుడైంది. తలుపు తెరవగానే మంచి తేజస్సుతో ఉన్న ఒక మధ్యవయస్కుడు లోపలికి ప్రవేశించాడు. పెద్ద పొట్టతో ఈ అతిథి చక్కగా పుష్టిగా కనిపించాడు. చేతికి బంగారు కంకణాలు తొడుక్కున్నాడు. అయితే ఏనుగు తొండం మాత్రం లేదులేండి, నాలుగు చేతులు కూడా లేవు. వారిని చూడగానే మన భక్తునికి ఆనందం పట్టపగ్గాలు లేకుండా పోయింది. "నాకు భోజనం పెట్టండి" అన్నారు సావధానంగా ఆ బంగారు కాపుల బొజ్జవాపనయ్య. ఇక మన భక్తుని ఆనందం చెప్పాలా, తన ఆశ నెరవేరనున్నదా అని ఊహిస్తూనే ఆ వచ్చిన వారితో భోజనం పూర్తి చేశారు ఆ గణపతి భక్తుడు. ఎంచేతనో ఆ వచ్చిన ఆగంతకుడు తన వివరాలేవీ చెప్పలేదు. వీరు అడగనూ లేదు. సాంప్రదాయకంగా విందారగించి ఆ అతిథి వీరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నారు. నిజంగానే ఆ విఘ్నేశ్వరుడు ఆ రూపంలో వచ్చాడా అన్న ప్రశ్నకు సమాధానం తెలియలేదు ఆ భక్తునికి.

కాలం గడిచిపోయింది. ఎన్నో సంవత్సరాలు దొరికిపోయాయి. ఈ ప్రత్యేక సంఘటన మాటిమాటికి నెవరవేసుకుంటూ మురిసిపోతూ ఉండేవాడా భక్తుడు. అయితే ఆ మురిపంతో పూర్ణానందం కరువుగా ఉండేది. ఎందుకంటే ఆ వచ్చినవారు నిజంగా వినాయకుడేనా అన్న ప్రశ్న మాటిమాటికి తలెత్తుతూ ఉండేది. 25 సంవత్సరాల అనంతరం, అంటే 1962 సంవత్సరం చైత్ర పూర్ణమి నాడు, ఆనాడు గురువారం, మన భక్తుడు రాత్రి 8 గంటలకు సనాతన సారసి చదువుతున్నాడు. తటాలున వారి ముందు ప్రత్యక్షమైంది ఒక ఎర్రని పట్టు ప్రశాంతంగా. అవును, నిజమే, ముమ్మూర్తులా స్వామి స్థూల రూపాన ఎదుట నిలబడి ఉన్నారు. ఆ పట్టు అంచుల కుచ్చిళ్ల కింద మెరిసే ఆ దివ్య చరణాలను గట్టిగా పట్టుకున్నాడు మన భక్తుడు. దర్శన స్పర్శన సంభాషణలను అనుగ్రహించారు స్వామి. గంభీరవాణి పలికింది, ఏ రూపం ఏ నామం ఇష్టమో దానిని పట్టుకో. సందేహమో సంచలనమో వద్దు. నీ ఇష్టదేవత ఆ గణేశుడే అని నాకు తెలుసు. ఆ దేవునికి నీవు అర్పించే పుష్పాలన్నీ నాకు చేరుతున్నాయి. నేనే ఆ గణేశుణ్ణి. సర్వదేవతా స్వరూపములు నావే. నీవు అంత దీనంగా ప్రార్థించినందువల్ల నేనే ఆ గుండు వినాయకుడి రూపంలో 25 సంవత్సరాలకు పూర్వం నీ ఇంటికి అతిథిగా వచ్చి నీతో కలిసి భోజనం చేసి నీకు ఆనందాన్ని ప్రసాదించాను అని అంతర్ధానమయ్యారు సంకటహర చతుర్థి నాడు ఉద్భవించిన మన సాయి గణేశులు. అతిథిర్ ద్రోణం సత్ అని వేదం భగవంతుణ్ణి వర్ణిస్తోంది. అతిథి అయి గృహమును అలంకరించువాడు అని దాని తాత్పర్యం. ఈ విధంగా ఎన్నో గృహాలలో అతిథిగా విజయం చేసి ప్రేమను పంచే స్వామి ఆ సమయంలో తమ దైవ సంపత్తిని అతి గోప్యంగా దాచుకుని పసిబిడ్డలా వ్యవహరిస్తారు. ఇక్కడ పిల్లల దైవమైన వినాయకుడిగా విజయం చేసి విందారగించారు. ఆ రోజుల్లో స్వామి ఒక 11 సంవత్సరాల బాలకుడు. మన గణపతి భక్తుని ఇంటికి విజయం చేసిన సమయంలో స్వామి తానింకా సాయిబాబాగా వ్యక్తం కావించుకోనప్పటికీ ఈ విధంగా విఘ్నేశ్వరునిగా భక్తుని ఇంటికి వచ్చి అనుగ్రహించారు. చిన్ననాటి నుంచే కాళీ ఉపాసనయందు ఆకర్షింపబడిన వారు కొలంబోకు చెందిన ఒక క్రైస్తవ మతస్థుడు. ఈయన యువకునిగా ఉన్నప్పుడే శ్మశాన వాటికలో సంచరించి మంత్రజపాలు చేసేవారు. శ్మశానమంటే ఏదో దుర్దేవతా ఉపాసనకు సంబంధించినది అని భయపడనవసరం లేదు. శ్రీ రమణ మహర్షుల వారిని, శ్రీ కంచి పరమాచార్యుల వారిని, మహనీయుల మన్ననలను, గౌరవ మర్యాదలను అందుకున్న శ్రీ శేషాద్రి స్వామి అతి సౌమ్యమైన బాలాత్రిపుర సుందరి మంత్రాన్ని శ్మశానంలోనే జపంచేసేవారట. మన క్రైస్తవ మిత్రుడు కొలంబో నుంచి మెడ్రాస్కు వచ్చి క్రైస్తవ కళాశాలలో విద్యను అభ్యసించి పట్టభద్రులయ్యారు. తమ విద్యార్థి దశలో కూడా కాళీ ఉపాసనను విడవలేదు. పట్టా చేతపుచ్చుకుని దానితోపాటు కాషాయం కూడా స్వీకరించి సన్యాసిగా మారిపోయాడు. అయినప్పటికీ మాతృప్రేమ తమను గాఢంగా బంధించినందువల్ల కొలంబోకి తిరిగి వచ్చారు. సన్యాసిగా మారిన పుత్రుణ్ణి చూసి తల్లి హృదయం తపించిపోయింది. వారిని వైవాహిక జీవితానికి మరల్చటమన్నది దుర్భరమని తల్లి తలచి, సరే సన్యాసిగానే ఉండు, కాని ఈ విధంగా హిందూ సన్యాసిగా కాకుండా క్రైస్తవ సన్యాసిగా మారు అని పట్టుబట్టింది ఆ మాతృమూర్తి. తత్కారణంగా తమ తల్లిని ఆస్తిపాస్తులను పూర్తిగా త్యజించి బయలుదేరారు ఆ సాధుపుంగవులు. ఎక్కడికి, ఇంకెక్కడికి, మన పుట్టపర్తికే. సాయి భగవాన్ వారిని కోరికల గదిలోకి తీసుకెళ్లారు. సాధారణంగా ఈ గదిలో భక్తులకు స్వామి అనుగ్రహించే దర్శన స్పర్శన సంభాషణలు కొద్ది క్షణాల్లోనే పూర్తయ్యేవి. కాని లోపలికి వెళ్లిన ఈ సాధువు 1 గంటకు పైగా కాలం గడిచినప్పటికీ వెలుపలకు రాలేదు. వెలుపలనున్న భక్తులందరూ ఆశ్చర్యంతో ఎదురుచూస్తున్నారు. అమ్మా అని ఒక గంభీర ధ్వని లోపల నుంచి వెలువడి భక్తుల కర్ణాలకు సోకింది. కొద్దిసేపటికి స్వామి తలుపు తెరిచారు. క్రైస్తవునిగా జన్మించిన ఆ సాధువు బయటికి వచ్చారు. అయితే ఏ విధంగా? ఆపాద మస్తకము ఆ శాక్త సన్యాసిపై పూర్తిగా విభూతి అభిషేకమైపోయింది. ఆ గదిలో జరిగిన విశేషాలు తదుపరి వారు కొంతమంది అత్యంత సన్నిహితులకు వివరించారు. లోపల ఏం జరిగిందో, ఈ సాధువు నడవటం ప్రారంభించారట. ఆ విధంగా నడుస్తూనే ఉన్నారట. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న ఆ చిన్న గదిలో వీరు ఏ విధంగా అంత దూరం నడిచారని
మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఇది స్వామి లీల. స్వామి వీరిని నడు అన్నారట. అంతే, వీరు నడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు అది ఒక చిన్న గదిలాగా లేదు, అది ఒక మహారణ్యం. ఆ గది ఆ విధంగా మారిపోయింది. ఆకాశాన్ని అంటుతూ ఉన్న దట్టంగా పెరిగిన మహావృక్షాలతో ఉన్న ఆ వనంలో సాధువు మైళ్ల తరబడి నడిచారు. నిలు, వెనుతిరిగి చూడు అని స్వామి యొక్క దివ్యవాణి వినిపించింది. సాధువు ఆగారు, వెనుతిరిగి చూశారు. చూచిన కన్నులు చూసినట్టుగానే స్తంభించిపోయాయి. అవును, సందేహం లేదు, చిన్ననాటి నుంచి తాను ఆరాధిస్తున్న మహాకాళిగానే ప్రత్యక్షమయ్యారు స్వామి. ఆ దృశ్యం ప్రత్యక్షంగా వీక్షించగలిగారు సాధువు. ఆ మాతృమూర్తియే, సాక్షాత్తు వీరు ఆ పరాశక్తియే అని ఆయన గ్రహించగానే అమ్మా అని హృదయాంతరాల నుంచి ఆ పిలుపు పిలిచారు సాధువు. ఎన్నో యోజనాల దూరం కానలలో సంచరించి, చిరకాలం తపమాచరించి, ఆ మహాకాళి యొక్క దర్శనం కోసం అరులు చాచుకుని ఉన్నటువంటి వారు ఈ సాధువు. అన్ని యోజనాల దూరాన్ని కొన్ని మైళ్లల్లోకి పీల్చి ఇమిట్ చేశారు స్వామి. ఆ భక్తుడు తపమాచరించిన కాలాన్ని కూడా ఒక గంట కాలానికి కుదించేశారు మన స్వామి. అతను చిరకాలంగా ఆశించిన ఆ దివ్య దర్శనాన్ని స్వామి ఆయనకు అనుగ్రహించారు. అమ్మా అని తన పాదాల చెంత మోలిన ఆ భక్తుణ్ణి లేవదీసి, నాయనా, ఈ కలియుగాన ఎందుకింత కఠిన తపం ఆచరించడం? నామ సంకీర్తనం చేసుకుంటూ పో. ఆ నామ సంకీర్తనం ద్వారానే నీవు నా సాన్నిధ్యాన్ని చేరగలవు అని స్వామి ఆయనకు ఉపదేశం చేశారు. తదుపరి ఆ భక్తుణ్ణి విభూతి సృష్టిలో ఆపాదమస్తకం ముంచేశారు. అటుపైన ఆ సాధువు శ్రీలంకకు తిరిగి వెళ్లారు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 1972 సంవత్సరంలో స్వామి ప్రసాదించిన కొన్ని అవకాశాలు, వాటి వల్ల వారికి కలిగిన అనుభవాలు, ఈనాటి స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 11వ భాగంలో ఇందిరమ్మ గారి వివరించగా విందాం.

ఒకసారి మేము మెట్లలో కూర్చొని ఊరి నుంచి వచ్చాక మళ్లీ వెళ్లాలంటే కష్టం వేసేది. అయ్యో స్వామిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాము, మళ్లీ ఇప్పుడు వస్తామో ఏమొస్తామో అనే ఆతృత ఎక్కువ ఉండేదన్నమాట. అంటే రావడం అంటే ప్రతి వాళ్ళకి ఒక్కోసారి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికోరు బాగాలేకపోయినా రాలేము, తోడు లేకపోతే రాలేము, ఇట్లన్నమాట. అట్లా అనుకుంటే కూర్చొని నేను మా కజిన్ కూర్చొని స్వామి సంగతి తెలియజేయకుండా మెట్ల దగ్గర కూర్చున్నామన్నమాట, స్వామి ఆ రూమ్ కింద దగ్గర. ఈరోజు మనం ప్రయాణం ఆగిపోతే ఆ రోజు వెళ్ళాలి తప్పదు, టెంకాయ కొడతాం అనుకుంటున్నాం. ఎందుకు చిన్నపిల్లగా స్వామికి లంచం ఇచ్చేటట్టు దేవుడికి టెంకాయ కొడతాము అనుకుంటా కూర్చున్నాం. స్వామి తలుపు దగ్గర తీసి స్వామి లంచగుండు అనుకున్నారా, ఆ సైడ్ భోజనం చేసేవాళ్ళు అన్నాను కదా, ఆ మెట్లల్లో కొంచెం లంచ్ టైంలో అందరు ఏదో ప్రసాదం లాగా తీసుకెళ్లేవాళ్ళు అనమాట. ఆ మెట్లల్లో కూర్చొని ఉన్నాం, కూర్చొని అనుకున్నాం అయ్యో ఈరోజు వెళ్ళిపోవాలి, ఈరోజు మన ప్రయాణం ఆగిపోతే బాగుంటుంది, టెంకాయ కొడుతాం వినాయకుడిగా అనుకుంటున్నాం. అక్కడ కూర్చొని తలుపు తీసి ఏం స్వామి లంచగుండు అనుకున్నారా, లంచానికి లొంగుతాడు అనుకున్నారా, నీ టెంకాయలకి ఆశపడతారు అనుకుంటున్నావా, ఇట్లా టెంకాయని కొంచెం ముడిసాలని ఇద్దరం ఉలిక్కిపడి చూశానమాట. తన్ని మా కజిన్ తారా తారా అంట ఏదో ఒక తమాషా పేర్లు పిలిచేవాళ్ళు అనమాట. పిలిచి భక్తికి ఒక్కదానికే స్వామి లొంగుతాడు, ధనానికి కాదు, ఐశ్వర్యానికి కాదు, పేరు ఊరు దేనికి కాదు, ఒక్క భక్తికే లొంగుతాడని చెప్పేసి అలా వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ 72 అన్నమాట, ఇది 17772. అందరిని పేరు పెట్టి పిలుస్తారే, మమ్మల్ని పిలవరని అనుకుంటున్నారా మీరు, మిమ్మల్ని పిలుస్తాలే. వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు మీకు వద్దు, మీకు నేను రూమ్ కట్టించిస్తాను. అప్పుడు ఇంకా మా కజిన్ సిస్టర్స్ వాళ్ళకి రూమ్ ఇవ్వలేదన్నమాట. స్వామి దృష్టే పడలేదు, దర్శనం మాత్రమే ఇస్తున్నారు, మాట మాట్లాడలేదు. వీళ్ళు క్వశ్చన్ వేస్తుంటే స్వామి దయ దండిగా ఉంది, అది ఉండబట్టే మీకు ఇది దొరికింది, పనులు ఎక్కువ జరుగుతున్నాయి, అన్ని నేనే చూసుకోవాలి, అందుకని మాట్లాడేచ్చలేదన్నట్టుగా. స్వామి ఇట్లాగే తృప్తిపరుస్తారు ఏదో చెప్పేసి అన్నమాట. అంటే ఊరికెట్లా చెయ్యి పాకేది ఇట్లా అనొద్దనింది అనేసి చిన్నపిల్లల్ని మనం అంటా మా కజిన్ సిస్టర్ అన్నమాట. ఈ కొన్నిట్లో నేను లేను, మా మదర్ వాళ్ళు ఉన్నారు ఈ కొన్ని ఇప్పుడు చెప్పే ఇంటర్వ్యూస్లో కొన్నిట్లో. తర్వాత దసరాకి రూమ్లు కొంతమందికి ఇచ్చేశాను, మీకు ఇప్పుడు కాదంటారేమో, మాకిప్పుడు కాదంటారేమో స్వామి అని దున్నపోతా మళ్ళీ ఇట్లే చేయి పాకెత్తి నవ్వేశారనమాట. మాకు దేంట్లోనూ అదృష్టం లేదు స్వామి, స్వామి దగ్గర కూడా ఏమవుతుందో తనే మళ్ళీ అడుగుతానమాట. చాలే గమ్ముగుండు, ఇటువంటి ఆనందం దొరికితే అవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారు, అంటే కనీసం మన స్వామి దగ్గర ఉన్నప్పుడు ఈ పాతవన్నీ మర్చిపోవాలి, ఈ ఆనందాన్ని ప్రస్తుతాన్ని చూసుకోవాలి కానీ గతాన్ని భవిష్యత్తు ధరి అనుకోకూడదనేదని మళ్లీ జ్ఞాపకం చేస్తున్నారు. ఇటువంటి ఆనందం దొరికితే అవన్నీ ఎందుకు, అవన్నీ క్షణికాలు, వాటి కొరకు బాధ ఎందుకు, అన్ని ఉన్న వాళ్ళకి దొరుకుతుందా, వాళ్ళంతా వస్తున్నారా పత్తికి, వాళ్ళకి దర్శనం దొరుకుతుందా, అంటే ధనవంతులు కావచ్చు విద్యావంతులు కావచ్చు ఏమైనా రావాలని కోరుకున్నా కూడా రాలేకపోతున్నారు కదా. ఒకసారి మళ్ళీ అవకాశం దొరికినప్పుడు వెళ్ళకండి స్వామి మాకు దొరికేది కష్టం, మాటి మాటికి బెంగళూరు వెళ్ళేవాళ్ళు స్వామి. అప్పుడు ఒక పండగ రాకూడదు వెళ్ళిపోయేవాళ్ళు, ఇంకేదైనా ఫంక్షన్ వస్తే వెళ్ళిపోయాడు స్వామి, వెళ్ళిపోయారు కదండి. కొంతమంది ఊరికి వెళ్ళిపోయాడు, రెండో రోజుకు మూడో రోజుకు ఒక్కసారి వచ్చేవాళ్ళు, ఒక్కసారి చాలా రోజులకు వచ్చేవాళ్ళు అనమాట. టైం అయిపోయింది, ఈసారి మీతో బాగా మాట్లాడతాను అని చెప్పారనమాట. ఆ రోజు ఇక్కడే దసరా వరకు ఉంటాను స్వామి, హాయిగా ఉండండి. ఎక్కడ ఉండమంటారు అంటే ఇంకా రూమ్ ఇవ్వలేదు, బయట రూమ్స్ తీసుకునే ఉన్నాడు. రూమ్స్ కూడా కాదు, అవి థాచ్డ్ హౌసెస్ ఏదో ఉండేది. అప్పుడు ఆంధ్రా నుంచే వచ్చి గేట్ దాటంగానే అక్కడ వరుస కట్టు ఉండేది, హాట్ వాటర్ ఇచ్చేవాళ్ళు. అదే రూమ్ థాచ్డ్ హౌస్ దాంట్లో లైట్లు కూడా లేవు, అప్డేట్స్ సరిగా లేవు కొన్నిట్లో. కొండ మీద ఉంటారా, అక్కడ ఉండాలంటే ఒంటరిగా ఉండాలి. తర్వాత అంత వదిలేశారు మంత్రం స్వామి, మీకేం వద్దు సాయిరాం చాలు. కాకపోతే వీళ్ళు అసలు ఆల్రెడీ ఏపీ స్వామివారు మంత్రం ఇచ్చిన్నారు, ఒక్కసారి మంత్రం ఇస్తే మళ్ళీ మనం తీసుకోకూడదని అంటారు కదా. అది అదే మళ్ళీ దాంట్లో 7, 11, 72 అనమాట. హాల్లో కూర్చొని ఉంటే కూడా మధ్యాహ్నం అప్పుడు కింద రూముల్లో పడుకో, ఇది కాదు దీనికి ముందు ఆ కింద హాల్లో పడుకోవాల్సి వచ్చేది అందరం.
మధ్యాహ్నం కానీ రాత్రి కానీ. మధ్యాహ్నం కూర్చొని పూలు కట్టేవాళ్ళు, పొట్లాలు విభూతి పొట్లాలు కట్టేవాళ్ళు. ఏం చేస్తారు స్వామి, ఆ రూమ్ నుంచి ఆ రూమ్లోకి పోతే ఆ కిటికీలోంచి చూస్తా ఉండాలన్నమాట. అక్కడి నుంచి ఏంటి కవిత రాస్తున్నావా అనేవాళ్ళు. ఆమె ఏదో రాసుకుంటుండేది, ఏదో కథ రాస్తున్నది, అది ఏంటో తమాషగా ఏం కవిత రాస్తున్నావా అని అక్కడి నుంచి అడిగాళ్ళు అనమాట. ఆ తర్వాత ఇంటర్వ్యూ రూమ్లో అంటున్నారు అనమాట, కవిత బాగా రాస్తుందే ఫన్నీగా, ఇచ్చుకుంటే శాంతిగా ఉంటుంది స్వామి, నేను వద్దన్నా ఉండొద్దన్నానా. స్వామి ప్రదర్శన చేసిందే, అయ్యో ఛాన్స్ కొట్టేసిందే, నిలబడున్నారు అట్లా తిరిగేసింది అనమాట. మాల స్వామిని మాల పట్టుకొని ఉండేది. మాల స్వామి అంటే మీ హృదయ మాలలే నాకుండగా ఈ మాలలు ఎందుకు, చిన్న ప్రతి పదము స్వామి చెప్పినట్లు మంత్రమే అనుకుంటాను. చూడండి ఎంతో ఇన్నర్, మనం ఒక్కొక్క లైన్ చూసుకుంటే లేదు ఏ మాట మాట ఎప్పుడుకో వర్తిస్తుంది అది. పక్కన మాట్లాడినా కూడా మనతో చెప్పింది మనకి అనుకోవడం అనుకోవడానికి లేదు, పక్కన ఉన్న వాళ్ళకి కూడా అది ఒక్కోసారి పనికి వస్తుంది. అది నువ్వేమీ బాధపడద్దు, అన్నీ నేను చక్క చేస్తాను, నిశ్చింతంగా ఉండు. స్వర్గానికి ఎంత దూరంలో ఉన్నామని రాశారు స్వామి, వాళ్ళ హస్బెండ్ రాశారు. ఎంతో దూరం ఎందుకు, స్వర్గంలోనే ఉన్నానని రాయి. నాకు కూడా రాశాడు స్వామి, నాకు కూడా లెటర్ రాశాడు, ఇంకా ఇక్కడే ఉండిపోయింది రాలేదన్నట్టుగానేసి. స్వామి మళ్ళీ ఎప్పుడు వస్తాము, అట్లా అధైర్యపడకూడదు, త్వరలో దర్శనమిస్తాను కదా. మళ్ళీ అదే దాంట్లోనే 16th మళ్ళీ అన్నమాట, విందుకు కూర్చోండి అన్న. భోజనానికి ఎట్లా కూర్చుంటామో ఆధ్యాత్మిక విందుకు అన్నమాట ఇది లెక్క. కూర్చోండి, మీకేం కావాలో అడగండి, హృదయంలో ఎల్లప్పుడూ స్వామిని ప్రతిష్ఠించుకునేట్లు చేయండి. స్వామి హృదయంలో స్వామి వచ్చి కూర్చుంటాడా అంటే మంచిదే కదా, స్వామి ఎట్లా కూర్చుంటే తమాష ఏంట, మీ సాధనలో ఉందది. స్వామి వచ్చి కూర్చోవాలంటే మీ సాధనలో ఉందది, మీరు నిలుపుకోవాలి. చెప్పే తక్కువ ఫలితం ఎక్కువ అడుగుతుంటారు, చేసే తక్కువ ఎక్కువ కావాలంటారు. పాపం చేస్తారు పుణ్యం కావాలంటారు, ఎలా పాపం చేస్తారు పుణ్యం కావాలంటారు ఎలా వస్తుంది. కొంతమంది ఊరికి వెళ్ళిపోయారు, అప్పుడు ఆ వచ్చిన గ్రూప్ లోనే ఒక ఇద్దరు వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి ప్రాప్తం లేదు అని అనుకునేది ఎందుకు, మీ ప్రాప్తం కొద్దీ మీకు లభించింది. అయ్యో వాళ్ళకి దొరకలేదు అని అనుకోవద్దు, మీ ప్రాప్తం అనేది మీకు దొరికింది, లభించిన దాన్ని వృద్ధి చేసుకోవాలి. దొరకలేదే అని అనుకోవద్దు, దొరికిన దాన్ని వృద్ధి చేసుకోవాలి. ఏ అవతారంలోనూ ఇంత విశదంగా ఇంత సులభంగా చెప్పలేదు, గౌరవానికి భంగం కాకుండా చెప్తాను. మేం చావకూడదా, మా కష్టాలేమిటి అనుకుంటారు. కష్టాలు సుఖాలు కలిసి ఉంటాయి, కష్టం లేదే సుఖం లేదు. అమావాస్య రోజు కూడా అయ్యో చీకట వచ్చింది అంటే ఎట్లా, మళ్లీ పౌర్ణం వస్తుంది. ఇంతలో ఓంకార శబ్దం వినపడింది భజన స్టార్ట్ అయ్యే ముందు. అదో ఓంకారం, అది లేనిదే ఇది లేదు, ఓంకార స్వరూపం కదా భగవంతుడు, అట్లంటే ఓంకారం అది లేనిదే ఇది లేదు. మళ్లీ పుట్టేది ఎందుకు, ఇక జన్మ రాకుండా చూసుకోండి, పాపం చేసేమే అని అనుకోవద్దు. ఇక పైన చేయకుండా ఉండండి, పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా గడపండి. ఇప్పుడు నాటకంలోనికి వచ్చినారు స్వామి చెప్తారు కదా, నేను నాటక సూత్రధారిని, నాటకం ఆడిస్తున్నానంటారు మామూలుగా. నాటకంలోనికి వచ్చినారు, మధ్యలో ఆగిపోతే ఎట్లా, సూత్రధారి గమ్ముకుంటాడా, నాటకం వేయించేవాడు ఉంటాడు కదా, సగంలో నాటకం ఆపివేస్తే పట్టుకుని తంతారు. కాబట్టి నాటకం అంతా పూర్తి చేయాలి, మనం వచ్చాం కాబట్టి ఈ జగన్ నాటకంలో మనం మన పోర్షన్ మనం చేసేయాలన్నమాట. నాటక సూత్రధారి ఆయన ఉన్నాడు నడిపించేదానికి. 23 గంటల 55 నిమిషాలు సంసారంలో విసుగు లేకుండా చేస్తారు, ఒక్క 5 నిమిషాలు ఉదయం సాయంకాలమో స్మరించరు. ఈ 23 గంటల 55 నిమిషాలు చేసిన కార్యంలో ఫలితం లేదని తెలిసి కూడా మరుదిన మళ్ళీ అదే చేయడానికి పూనుకుంటారు. ఈ 5 నిమిషాలు భగవంతుని స్మరిస్తే ఎంతో ఫలితం తెలిసి అది చేయరు. మన శరీరాన్ని అన్నమాట, మీ ఒంటిని బట్టను రుద్దినట్టు రుద్ది గంట కడుగుతారు, శుభ్రం చేసుకుంటాం అన్నమాట. సాలగ్రామం మీద ఒక స్పూన్ నీళ్లు కూడా పోయరు, లింగాలు సాలగ్రామాలు అంటే కదా, దాని మీద ఒక స్పూన్ నీళ్లు కూడా చేయరు. చెప్పేదొకటి చేసేదొకటి, ఫలితం మరొకటి. చెప్పేది చేసేది ఒకటైనప్పుడే ఫలితం కూడా ఒకటిగానే ఉంటుంది. తాంబూలం రంగు ఎరుపు వేసుకున్న తర్వాత ఆకు ఒక్క సున్నం వేరువేరు కలర్ వేరుగుంటాయి, అవి తినేటప్పుడు నమిలినప్పుడు ఎర్రగా అవుతుంది. భక్తుడు కూడా అలాగే కావాలి, అన్ని గుణాలన్నీ అంతమంది సత్వగుణానికి పోయి మనం చేరాలని. బహుశా దీన్ని త్రికరణ శుద్ధికి ఈ పదం చెప్పారని గుర్తుపడి. ఒక అతను 4 మామిడి పండ్లు అమ్ముకోవడానికి తెచ్చుకుంటాడు, 3 కుళ్ళిపోయినాయి,
అతను బాధపడుతుంటే ఇంకోటి వస్తాడనమాట, అయ్యో నేను 4 పనులు అమ్మడానికి చేస్తే 3 కులిపోయినాయే నష్టం వస్తుందని బాధపడుతున్నాడు అనమాట. ఇంకొక అతను వచ్చి, పిచ్చివాడా ఎందుకు బాధపడతావు, 3 కులిపోయినట్టు పోయినాయి, ఒకటి ఉంది కదా, ఒకటి 1 రూపాయి కమ్మైతే ఈ 4 ధర దానికే వస్తుంది, అంటే ఎవరు అది కొనుక్కుంటానని వెళ్ళకపోవచ్చు కదా, అన్నింటికి చేరి వచ్చేస్తుంది కదా, అట్లే జరిగిన కాలాన్ని గురించి ఎందుకు చింతిస్తారు మీరు, అయిపోయిందే జరిగిపోయింది అనుకోవద్దు, జరగనున్న జరగక మాందు, దీని గురించి ప్రస్తుతాన్ని గురించి చేయండి అంటారు ఎంతసేపు. ఇంకా స్వామి ఎన్నో లీలలు చూపుతారో అని అనుకోండి, అట్లా ఇప్పుడు మీ ఇల్లు ఎలా ఉండేది అని ఒక్కసారి జ్ఞప్తికి వస్తే, జ్ఞప్తి చేసుకున్నారంటే కళ్ళకు కనిపిస్తుంది. అదే మాదిరి ఇక్కడ ఇప్పుడు స్వామి అందాన్ని ఆనందాన్ని చూస్తున్నారు, జ్ఞప్తి తెచ్చుకున్నారంటే ఇది అలాగే మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, ఈ రూము స్వామి అన్ని కనిపిస్తాయి. ఒకసారి కృష్ణుడికి తలనొప్పి వచ్చింది, ఇది భజన మీటింగ్స్ లో కూడా చెప్పినారు స్వామి చాలాసార్లు, ఏ మందు వేసినా తగ్గలేదు, రుక్మిణి వాళ్ళకి ఏమి తోచలేదు. ఇంతలో నారదుడు వచ్చినాడు, ఏమి కృష్ణ ఇట్లా ఉన్నావు స్వామి ఇట్లా ఉన్నారంటే తల పగిలిపోతుంది, నాకు అదే అంజనం అంటారు, అది తీసి కళ్ళకి రాదు మందు. ఏమిటంటే భక్తుల పాద్దులు కావాలి, అది పట్టు వేసుకుంటే, పట్టు అంటే ఇట్లా వేసేవాళ్ళు, వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పినాడు. సరే నారదుడు అనుకున్నాడు, రుక్మిణి మహాపతివ్రత కదా, ఆ పాద్దుళ్ళు అడుగుదామని రుక్మిణి దగ్గరికి వచ్చినాడు. అమ్మ కృష్ణుడికి తలనొప్పి, తగుడుకు భక్తుల పాదధూళి కావాలంటున్నారు, మీ పాదధూళి ఇవ్వండి అన్నాడు. అందుకు రుక్మిణి నారద, స్త్రీలకు పతియే దైవం, పతి పాదధూళి సతి శిరస్సుపై వేసుకోవాలి గాని సతి పాదధూళి కృష్ణుడికి ఎట్లే పతికి ఇవ్వడము, ఇది ధర్మ విరుద్ధం కదా, స్త్రీకి నరక ప్రాప్తి లభిస్తుంది, నేను ఇవ్వను అనింది. సరే నారద సత్యభామ దగ్గరికి వచ్చినాడు, ఆమె చుర్రుమంది, ఎందుకంటే ముందు రుక్మిణి దగ్గరికి వెళ్ళొచ్చాడు కదా, రుక్మిణి మహాప్రతిభతను వెళ్ళావు కదా, పుడిచావా నా దగ్గరికి పోపో అనింది. అప్పుడు నారదుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి విషయం అంతా చెప్పినాడు, కృష్ణుడు గోపికల దగ్గరికి వెళ్ళు అన్నాడు. దానికి నారదుడు మనసులో ఇదేంటి, కృష్ణుడు గోపికల దగ్గరికి వెళ్ళమంటున్నాడు, వాళ్ళకు వేద శాస్త్రాలు తెలియవు, వాళ్ళంత భక్తులా అనుకుని, సరే ఈ సమయంలో కృష్ణుడిని అడిగితే కోపం వస్తుంది, తలనొప్పి జాస్తిగా ఉంది, బెర్రం బిగుసుకుంటాడు, అందుకని దగ్గరుంటే కొట్టేవాడే అని నారదుడు గోకులం వెళ్తాడు. పోగానే గోపికలు నారదుని చుట్టూ మూగారు. నారదుడు ఏమని చెప్పమంటారమ్మా, కృష్ణుడికి తలనొప్పి ఎక్కువగా ఉంది, దేనికి తగ్గలేదు, మీ పాదులు తెమ్మన్నారు అనేసప్పటికి నీరజనపై ఒక పెద్ద దుప్పట తీసుకొచ్చింది, ఒక గంతేసి బెడ్షీట్ తెచ్చి బావి గట్టును పరిచింది. బావి దగ్గర కొంచెం చదరంగా చేసి ఉంటుంది ఆ కాలంలో, ప్రతి వాళ్ళంతా ఆ బావికి వచ్చి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. ఊర్లో ఏదో ఒక ఇంటి దగ్గర పెద్దవాళ్ళ ఇంటి దగ్గర బావి ఉంటే అక్కడికి వచ్చి అందరు నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, దాని దగ్గర ఇంపరిచింది అన్నమాట. అదే మాదిరి ఆ కాలంలో నందిని ఇంటి ముందు కూడా దీపం వెలిగిస్తే అందరూ వచ్చి దీపం ముట్టించుకునేవాళ్ళు. ఆ కాలంలో అది ఒక ఆచారం, ఈ కాలంలో ఏదీ లేదు, తను తానే మర్చిపోతున్నారు. నీరజ్ బెడ్షీట్ పరవగానే అందరూ వచ్చి డాన్స్ చేశారు దాని మీద, అంటే పాదులు పడాలనేసి, దాని మీద వారి పాదధూళంతా పడింది. అదొక పెద్ద మూట కట్టి, అరే స్వామి అది తమాసగలైతే అంత రాదు కదా, అది మూట కట్టి నారదుడు బోడిగుండు మీద పెట్టాడు. నారదుడు తన తల మీద పెట్టుకున్నానని చెప్పడం, నారదుడు తన బోడిగుండు మీద పెట్టుకొని వచ్చినాడు. మీ పాదధూళి కృష్ణుడికి ఇస్తున్నాను అంటే, మా కృష్ణుడు బాగుంటే చాలు, మేమేమైనా పర్వాలేదు, మాకు నరకమైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, మమ్మల్ని 3 ముక్కలు నరికినా పర్వాలేదు, కృష్ణుడు బాగుంటే చాలు. అంటే వాళ్ళకేం జరుగుతున్నదే వాళ్ళు ఆలోచించలేదు, కృష్ణుడి కోసం ఆలోచించారనేసి. నారదుడు వెళ్లేటప్పటికి కృష్ణుడు లేచి కూర్చొని ఉన్నాడు. నారదుడికి ఆశ్చర్యం వేసింది, అటు కృష్ణుడు గోపికల తెలిసిందా నీకు అని నారదుని అడుగుతున్నారన్నమాట. రుక్మిణి కూడా తన స్వార్థం చూసుకుంది, గోపికలు ఏది లెక్క చేయకుండా పాదులు ఇస్తున్నారు, అది గోపికల భక్తి, అనన్య భక్తి వాళ్ళది. తప్పు చేసిన వాళ్ళు బాధపడతారు, చేయని వాళ్ళు ఎందుకు బాధపడతారు, బాధపడకూడదు వీళ్లకు, అంటే పత్తిలో ఉండేవాళ్ళు. అప్పుడు కొంచెం ముందనే స్వామి చాలాసార్లు వాళ్ళని చెప్పేవాళ్ళు అనమాట, పిలిచి పిలిచి ఒకసారి హాల్లో కూర్చోబెట్టి ఇక్కడుండే వాళ్ళ వరకే ఇట్లుండాలి ఇట్లుండాలి అని చెప్పేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా మంచిగా మెత్తగా, అంటే స్వామి సాఫ్ట్ గా చెప్పేదాన్ని మెత్తగా అనేవాళ్ళు, సాఫ్ట్ గా మాట్లాడేదాన్ని మెత్తగా మాట్లాడి మెత్తగా అట్లనేవాళ్ళు అనమాట. అప్పుడు ఎన్నిసార్లు చెప్పాను, మంచిగా చెప్పాను, మెత్తగా చెప్పాను, కఠినంగా కూడా చెప్పవలసి వచ్చింది, చెప్పాలి కదా అన్న తర్వాత మళ్ళీ బాధపడేవాడిని, ఎందుకు అట్లా కఠినంగా అన్న. వెన్న వ్రేలితో తీయాలి, ఇనుమును శుద్ధితో కొట్టాలి,
ఆశ్రమంలో ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం కాలం ధ్యానం చేసుకోకూడదా? ఎంతసేపు తిండి ధ్యాసే. తినవద్దని నేను అన్ను చెప్పను, వేళకు ఆహారం చేయవలసిందే. కాని అదే తిండి ధ్యాసేనా? నగర సంకీర్తనకు ఒకరైనా వస్తున్నారా? ఆ మాట అంటే కాళ్ళు నొప్పులు అంటారు. ఊరికి ఊరంతా తిరగడానికి ఊరికి తిరగడానికి అంతా మటుకు నొప్పులు లేవు, అప్పుడే వస్తాయి వీళ్ళకి. జబ్బులు వాళ్ళందరినీ రమ్మంటున్నావా? వాళ్ళు ఇంటి దగ్గరే కూర్చొని ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఇంటి దగ్గరే కూర్చొని చేసుకోవచ్చు. భజనకి రారు, గొంతు తెరిస్తే అందరు పారిపోతారు అనుకుంటారేమో, అంటే టోన్ బాగాలేదు పాలేని. పోనీ హాయిగా వినొచ్చు కదా, అప్పుడు మన గొంతు బాగాలేదు అనుకున్నప్పుడు వినొచ్చు కదా. వీళ్ళని కొన్ని పనులు అప్పగిస్తే మేము సేవ చేస్తా ఉంటారు. సరే, కొన్ని పనులు అప్పగిస్తే చేస్తే కదా, ఆ పని చేయరు. చూసేవాళ్ళు వీళ్ళంతా పాపం అన్ని వదులుకొని వచ్చినారు ఎక్కడికైనా అనుకుంటారు, ఏం తెలుస్తుంది వీళ్ళ సంగతి. వాళ్లకు రూములు ఇచ్చి పిల్లలకు చదువులు చెప్పించి ఇన్ని చేస్తే ఇటు సేవ లేదు అటు భక్తి లేదు. కానీ వాళ్ళు తరించడానికే కదా నేను ఇంత చెప్తున్నాను. స్వామి వాళ్ళందరినీ పిలిచి చెప్పేవాళ్ళు. అక్కడే మాకేం చెప్తుంటే ఇట్లా వీళ్ళందరినీ పిలిచి ఇట్లా చెప్పినా కూడా ఇన్ని నేను చేస్తున్నా వీళ్ళు ఏం చేయడం లేదు అంటున్నారన్నమాట. జరిగిందంతా చెప్తున్నా, ఇంత కష్టపడి వీళ్ళకి ఇవన్నీ చేయించి రూమ్లు ఇచ్చి ఇవి చేసి అవన్నీ చేస్తే కూడా ఆ భక్తి దీంట్లో పైకి పోవడం లేదు. ఎంతసేపు ఇంకా మన ఇంట్లో ఊర్లలో ఉన్నట్టే అదే ధ్యాసలో ఉండిపోయినారు అనేసి. నాకేం కావాలి, జానుడి స్థలం చాలు, అందరూ ఎండలో ఉంటే ఉన్నారు కదా అని ఈ బిల్డింగ్లన్నీ కట్టింది, పెంచాను. ఈ రూమ్ అంతా మన స్వామి ఉండేది ఇప్పుడంతది కూడా కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట. అవన్నీ పెంచింది దానికి 72కి కొంచెం ముందుకు వచ్చేసినాయి. నా కొరకు కాదు, నా కొరకు ఏమీ చేయను. వారం రోజుల నుండి ఈ దేహానికి 105 జ్వరం, దేహాన్ని లెక్క చేయను. మీ కొరకే నేను వచ్చింది. లోకాన్ని ఉద్ధరించడానికే నా పనులన్నీ నేను చేసేది. నేను నా పనులన్నీ నేనే చేసుకుంటాను, నేనే బాత్రూమ్ కడుక్కుంటాను, ఇలాంటి పనులు ఒకరి చేతి చేయిస్తానా స్వామి? అప్పుడు అన్ని అనేవాళ్ళు, తనే చేసుకుంటానని. స్నానానికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ అంతా క్లీన్ చేసేవాళ్ళని. తర్వాత వీళ్ళందరికీ వచ్చాక స్వామి చేయనేరు కదా ఇంకా వీళ్ళు తామర పుష్పం కింద కప్పలాగా ఉన్నారు. పైన మకరం పూల కింద వచ్చినప్పుడు మకరందాన్ని అంతా తండుకుపోతున్నారు. ఇతర దేశస్తులందరూ వస్తున్నారు కదా, దానికోసం తుమ్మిదలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ మకరాందాన్ని తీసుకెళ్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీపం కింద నీడలాగా పుష్పం కింద కప్పల్లాగా ఉన్నారు అని చెప్పేసి. మళ్ళీ అదే దాంట్లో డిసెంబర్లో అన్నమాట, 7th December. ఉన్నారా చంద్రలేఖలు? లేవండి. అట్లా ఏదో ఒక పేర్లు పిలిచాడు అనమాట. చెప్పండి స్వామి, 15 దినాల నుండి స్వామి కొరకు బాధపడిపోతుండినాము. 15 దినాల నుండి బాధపడ్డారు కనుకే నేను చిక్కింది. స్వామి పిలుస్తారో పిలువరో అని అనుకున్నాము కదా, సమయం చూసి పిలవాలనుకున్నాను, కనుకనే వాళ్లతో పాటు పిలిచినాను. ఇంకేదో గ్రూప్ను పిలుస్తా పిలిచారనమాట. లేకుంటే వాళ్ళెవరు మీరెవరు? పోయినసారి ఇలా పిలిచానా అంటే ఎక్కువ తెలుగు గ్రూప్ని పిలిచేవాళ్ళనమాట, ఏదైనా ఆధ్యాత్మికంగా బాగా చెప్పాలనుకున్నప్పుడు. అంటే వాళ్ళకి ఇంటరప్ట్ చేస్తారు కదా, లేకపోతే వాళ్ళకి భాష అర్థం కాదు, పాపం వాళ్ళు కూర్చుంటారు. స్వామి పోయినసారి పిలుస్తానని పిలవనే లేదు, స్వామి వెళ్లిన తర్వాత ఏడ్చాము అని చెప్పారు. ఏడ్చాలే, కళనీళ్లేగా హృదయంతో ఏడిస్తే తప్పక దొరుకుతాను. పోయినసారి నువ్వు అమ్మ తిడుతుందేమో, వాళ్ళ మదర్ రాలే అప్పుడు, అమ్మ తిడుతుందేమో, అదెట్లా ఇదెట్లా తొందరగా వెళ్ళిపోవాలి అని నీ మనసు వాటన్నిటి మీద ఉండింది. అదే చూస్తే చెప్తున్నారు, అందుకే నేను దూరం అయ్యాను. మనం ఎప్పుడైతే మన ఈ లౌకిక విషయాల గురించి వీటి గురించి పట్టించుకున్నామో, ఆయన దూరం అయిపోయారు. మనం భగవంతుడు కావాలా ఉండాలనుకున్నప్పుడు ఈసారి మనసంతా ఇక్కడే పెట్టావు, అందుకే దొరికాను. తర్వాత నీరజ్ సంగతి తెలుసా, చేతిలో గోకులం సంగతి మళ్ళీ చెప్తాను. చేతిలో దీపం కాలిపోతున్న వాళ్ళ ఇంటికి నందుడింటికి వెళ్లి దీపం వెలిగించుకునేవాళ్ళు కదా, అది చూడకుండా వేలు కాలిపోతున్నా కృష్ణ ధ్యాసలో మునిగిపోయింది. మనసు లయం చేయాలి, అది ధ్యాస అంటే. స్వామి మాకు రూమ్ కావాలి, మళ్ళీ అదే మొదలు పెట్టారు వాళ్ళు. ఎందరికో ఇచ్చినారు, మాకు ఇస్తాను, దసరాకి రూమ్లు అయిపోతాయి అప్పుడు ఇస్తాను. అదే నేను చెప్పాను కదా, డబ్బా అంటే అక్కడ పెట్టేసేయమంటారు, కట్టేది ఆఫీసులో కట్టేయమంటారు. కానీ స్వామి దాని డబ్బా మీ హృదయంలో చోటిస్తే డబ్బెందుకు, ఇలాంటి వద్దు, తప్పక రూమ్ ఇస్తాను, ఇప్పుడే రూమ్ కావాలన్నా ఇస్తాను. ఇంకా పూర్తిగా అక్కడికి సరే అక్కడ అప్పుడేంటి ఈ సైడ్ రూమ్ లేదు స్వామి, ఇంటర్వ్యూ రూమ్ ఇట్లా మనం ఎంటర్ అవ్వగానే ఇప్పుడు ఆ రూమ్లోంచి ఇంతకుముందు వచ్చేవాళ్ళు చూశారు కదా, మామూలుగా వచ్చేది చూసారు, ఆ రూమ్లోంచి ఇట్లా వెళితే పైకి మెట్లు ఉన్నాయన్నమాట.
అట్లా లోపలికి వెళ్తే స్వామి డైనింగ్ రూమ్, ఆ లోపల రూమ్ అట్లున్నాయి. ఇట్లా పైకి వెళ్తే మెట్లు, పై రూమ్ కనమాట. చిన్న కర్టన్ ఉండేది అక్కడ. ఆ కర్టన్ ఇట్లా మాకు ఇస్తాను, దసరాకి రూమ్లు అయిపోతాయి అప్పుడు ఇస్తాను. అదే నేను చెప్పాను కదా, డబ్బు అంటే అక్కడ పెట్టేసేయమంటారు, కట్టేది ఆఫీస్లో కట్టేయమంటారు. కానీ స్వామి దాని

లోపల రూమ్ అట్లున్నాయి, ఇట్లా పైకి వెళ్తే మెట్లు పై రూమ్ కనమాట. చిన్న కర్టన్ ఉండేది అక్కడ. ఆ కర్టన్ ఇట్లాగే అక్కడే ఏదైనా పర్సనల్ గా చెప్పాలంటే ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు అక్కడికి పిలిచి చెప్పేవాళ్ళనమాట. అక్కడ నిలబడి ఇంకా స్థలం కూడా లేదనమాట. నిలబడి ఏదో చెప్పేస్తే మళ్ళీ వస్తే ఇంక సెకండ్ పర్సన్ అట్లేవాళ్ళు. ఈ సైడ్ రూమ్ వచ్చాక ఇంకోటి ఎక్స్టెండ్ చేసిన తర్వాతనే ఇంటర్వ్యూకి ఆ గ్రూప్ వచ్చి ఎవరు నలుగురు ఐదు పిలిచినా లోపల కొంతసేపు కూర్చోవడం మాట్లాడడం, ఇక్కడ ఏదన్నా ఉంటే అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారనమాట. అది ఆఫీస్కి పంపించేసేదానికని. స్వామి బెంగళూరుకి వెళ్ళారు కదా, వెళ్ళడానికి తెలియలేదనమాట. ఇన్ని రోజులు ఇక్కడ ఉండకపోతే బెంగళూరు రాకూడదు అంటే మళ్ళీ స్వామి వచ్చినాక ఇక్కడే ఉండి అన్నమాట వాళ్ళిద్దరూ. ఇక్కడ ఇక్కడ మాదిరి కాదు, అక్కడ వరుసగా దర్శనాలు దొరుకుతాయి, బెంగళూరుకు రండి మీకు ఏర్పాటు చేస్తాను. అందరికీ కాదు, కావాలనుకున్న వాళ్లకు పెద్ద బుట్టిన ఉండేది అప్పుడు, షెడ్డి సాయిబాబా అవతారంలో ఉండి వచ్చింది. ఆమె లేడీస్ షెడ్డికి లేడీస్ కి కొంచెం ఇన్ఛార్జ్ ఉండేది, ఆ ఉంటుంది ఆమె దగ్గర ఉండొచ్చు. వాళ్ళిద్దరిని రమ్మన్నారన్నమాట, కజిన్ సిస్టర్స్ ఇద్దరిని. అందరినీ కాదు, కావాలనుకున్న వాళ్లకు పెద్ద బొట్టు ఉంది, అక్కడ ఉండొచ్చు. లోకాన్ని చూస్తే లోకేశ్వరుడు దొరకడు. ఎట్లా ఎట్లా వీళ్ళంటే భయం అన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదా, మేము కారులో వచ్చినా కూడా బెంగళూరుకి ఎట్లా వెళ్ళాలో, అక్కడ ఏం దొరుకుతుందో, రూమ్ ఉంటుందో ఉండదో, వెళ్ళి చూసి దొరకకపోతే అనుకోవచ్చు కదా, పోకుండా అనుకుని వెళ్ళిపోయేవాళ్ళం స్వామి ఇక్కడ లేరని. సేమ్ రూట్, ఇంకొంచెం దారి వేరంతే కదా, అది తెలిసేదే కాదు అప్పుడు. తర్వాత అంతా పోయి బెంగళూరు చూసి స్వామి అక్కడ బృందావనం చూసాక అనుకో, అయ్యో ఇంత మంచి అవకాశాన్ని అన్ని రోజులు పోగొట్టుకున్నామే అనేసి. మర్చిపోతారేమో స్వామి మమ్మల్ని పిలిచి అని అడిగారు వీళ్ళు. స్వామికి మరుపా, ఇంకోసారి మరుపు అనేదే లేదు, ఎరుకే ఎప్పుడు స్వామికి, అంటే ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది కానీ అవేర్నెస్ ఉంటుంది కానీ మరుపునే లేదు. ఇంకోసారి కూడా మేము మీకు కనిపిస్తామా స్వామి ఇంత జనంలో, ఆమడు దూరంలో ఉన్న సూదినైనా నేను గుర్తుపట్టగలను అనేసినారు. అంటే కావాలనుకుంది అనుకుంటాను స్వామి, ఆ క్షణాల్లో ఏం చేయాలనుకుంటారో ఆ సంకల్పం అంతే అనుకుంటా. ఏదో ప్లాన్ చేసి రేపు దీనికి ఇవ్వాలా దీనికి చేయాలది అనేది ఉన్నట్టు అనిపించదు. ఇవన్నీ చూస్తుంటే మనకి ఆ టైంకి ఏదో వస్తే ఆ టైం మన దొరకలేదా ఇంకా పోయినట్టే. ఇదే మాదిరి ఒకసారి ఇక్కడ నేను జాయిన్ అయ్యాక బ్రదర్ సర్జరీకి వెళ్ళాను అన్నమాట, హార్ట్ సర్జరీకి. అప్పుడు చెన్నైలో లేదు, ఫారిన్ వీళ్ళందరికీ బట్టలు ఇచ్చే నేను మిస్ అయ్యాను అనమాట. నేను ఇంకొక ఆమె హౌస్ కీపర్ లాగా ఒక ఆమె రాగానే, బాబు స్వామి ఇందిర సారి మిస్ అయింది స్వామి ఇట్లా కొద్దిసేపు గమ్మున్నాడు. ఏ చీర ఇచ్చాను డాక్టర్స్కి అన్నారంట. అక్కడ తిరిగి చూస్తే చాలా కట్టలు కట్టలుగా పెట్టున్నాయంట. పాపం ఆలోచేసరికి ఏం తెలుస్తుంది ఏం చీర ఇచ్చినారో స్వామిని, నాకు తెలియలే స్వామి, మరి నేను ఇచ్చేది నేను ఇచ్చేటప్పుడు లేదుగా అదే అంటే అని అనుకుంటాను. ఆ సంకల్పానికి అప్పుడు ఉంటే ఏది ఉంటే అట్లా చేసేటట్టున్నారు. అది మిస్ అయ్యామా ఇంకా పోగొట్టుకున్నట్టే మనం. ఇంకోసారి కూడా దీంట్లో చెప్తారు, ఇన్ఛార్జ్ ఉండేవాడు పెద్ద ఆయన, స్వామి పిలవంగానే గబక్కని రాలేదనమాట. అది పెట్టి ఇళ్ల లోపల ఇందాక కదా పిలిచింది ఇప్పుడు కాదన్నారు చూడండి. అది స్వామి భగవంతుడు పిలుపు మనం ఆలస్యం చేయకూడదు ఏదేమైనా. అదే గోపికలు అంటారు కదా, ఎప్పుడు వచ్చినా ఏదైనా ఎట్లున్నోళ్ళు అట్లా పరిగెట్టేసేవాళ్ళని. ఒకసారి స్వామి కోసం పరిగెట్టేటప్పుడు ఆ సీన్ జ్ఞాపకం వచ్చింది. మర్చిపోయి అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చూడండి, వయసుతో తేడా లేకుండా పరిగెడుతున్నారు కదా. అది మిగతా కూడా అనేవాళ్ళు, ఇప్పుడే కదా స్వామిని చూసినారు అంతలోపల మళ్ళీ ఏంటి చూసి దర్శనం అయ్యి వస్తుంది మళ్ళీ కార్లు ఎక్కారంటే పరిగిస్తాం. అదేమో తెలియదు, మాకు అలవాటు అయిపోయింది, అది అట్రాక్షన్ అటువంటిది భగవంతుని చూడడం అనేది అట్లా అనిపిస్తుంది అనేసి. స్వామి మర్చిపోతారా వేస్తాను అంటే ఇట్లా మళ్ళీ అనొద్దు అనేసి. పోయినసారి అమ్మకు భయపడినాను స్వామి, అమ్మ మాత్రం పాపం ఏం చేస్తుంది, ఆ పరిస్థితులు అలాంటివి. భక్తికి అంబరీషుడు, కోపంలో దుర్వాసుడు మా పెద్దమ్మని అన్నమాట. ఆమెను ఇట్లే అనేవాళ్ళు ఎక్కువగా. స్వామి మీద భక్తి నిండుగా ఉంది. సరే స్వామి బెంగళూరుకి ఇద్దరు రాలేమనుకున్నాను స్వామి, తోడు ఒకరు ఉండాలి. తోడు ఎందుకు స్వామి, తోడు ఇద్దరికి చెరుక స్వామి ఉండగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వామి ఉండగా తోడు ఎందుకు, మీకు చాలదా స్వామి చాలదా అని కొన్ని పదాలు చాలా బాగున్నాయి. అంటే మనకి ఎంత అష్యూరెన్స్ ఇస్తున్నారో చూడండి. నేనే చాలాసార్లు బస్సులు ఎక్కడ ఎవరు లేరేమో ఎక్కరేమో అనుకుంటాం, కానీ స్వామి మన పక్కన ఉన్నారనుకుంటే కానీ అంత ధైర్యం రావడం లేదు. అది వచ్చింది అక్కడ అంత ఎంత బాగా గట్టిగా చెప్తున్నా చూడు. అట్లా ధైర్యంగా వెళ్ళిన వాళ్ళు ఏం జరగను కూడా జరగదు. ఈ గోడ మీద పిల్లివాటంగా మనం ఆలోచిస్తామే అక్కడే వస్తుంది ఇదంతా. సరే.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మముల చింత అనంత కోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ధర్మ సంస్థాపన చేయటానికి, మానవుణ్ణి ఉద్ధరించటానికి భగవంతుడు ఈ భూమిపై అవతరిస్తుంటాడు. మిగిలిన యుగాలతో పోల్చుకుంటే ఈ కలియుగంలో పరిస్థితులు, ఇప్పటి ప్రజల స్థితిగతులు అన్ని స్థాయిలలోనూ తక్కువే. అందుకనేనేమో ఆ భగవంతుడు ఈ కలియుగంలోని మనిషికి మోక్ష సాధనకు యజ్ఞ యాగాదులు, క్రతువులు, పూజల వంటి సాధనలే కాకుండా కేవలం అతి సులభమైన నామస్మరణ మార్గాన్ని అందించారు. ఎందుకంటే ఈ కలియుగంలోని మనిషి కనీసం మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం కూడా లేనటువంటి అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నాడు. అందుకే మన స్వామి అనేవారు, చెడు ఉన్న ప్రతి మనిషిని సంహరించడానికి కాదు, ఆ మనిషిలోని చెడును తొలగించి వారిని సంస్కరించడానికి ఈ అవతారం వచ్చింది అని. అయితే ఒక్కొక్క అవతారానికి తగినట్టు భగవంతుడు వేదాలు, ఉపనిషత్తులు, గీతాసారం, భక్తి సూత్రాలు, భజగోవిందం, ఇలా ఆనాటి మనిషి స్థాయికి తగినట్లు జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నాడు. కాని ఈ కలియుగంలో నేటి మానవుడు వాటిని కనీసం చెప్తే అర్థం చేసుకోవడం కాదు కదా. వేదమంటే ఏంటి? భగవద్గీత అది ఎవరు రాశారు? అసలు భగవంతుడంటే ఎవరు అని అడిగే పరిస్థితిలో ఉన్నాడు. బిడ్డ ఎంతటి దుస్థితిలో ఉన్నా తల్లి మాత్రం ఆ బిడ్డను వదిలిపెట్టదు. ఆ బిడ్డను బాగు చేసుకోవడానికి ఆ తల్లి ఏ స్థితికైనా దిగి వస్తుంది. మరి అమ్మలను గన్న అమ్మ మన సాయిమాత ఈ అవతారంలో అదే చేసింది. భక్తులకు స్వామి అతి సులభమైన మాటలతో ఎన్నో ఉపన్యాసాలు అందించారు. వేదాల సారాన్ని అంతా రంగరించి, ఉపనిషత్తుల అర్థాన్ని అంతా పోగుచేసి, గీతాసారాన్ని అంతా ముద్దచేసి, ఆధ్యాత్మికతనంతా అరగచేసి, ఏమీ చదువురాని పల్లెటూరివానికి, ఏది అర్థం చేసుకోలేని పిల్లవానికి సైతం సులువుగా అర్థమయ్యే విధంగా ఎన్నో పాటలు, గీతాలు, సులువైన పద్యాలు, పద్యసూక్తులు, ఇంకా అతి సులువైన చిన్న కథల రూపంలో కూడా స్వామి ఈ మానవాళికి అందించారు. ఇందులో చిన్న కథలు, ఎంతటి విషయాన్నైనా చెప్తానంటే వినని వారు కూడా నీకొక కథ చెప్తానంటే మాత్రం వినటానికి కాస్త ఇష్టపడతారు. మరి అందులోనూ స్వామి చెప్పే కథలు భౌతికాన్ని వివరిస్తూ ఆధ్యాత్మికతను అందజేస్తాయి, హాస్యాన్ని అందిస్తూ అంతరార్థాన్ని గుర్తు చేస్తాయి, విజ్ఞానాన్ని బోధిస్తూ సుజ్ఞానాన్ని పెంచుతాయి. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో స్వామి స్వయంగా చెప్పిన కొన్ని చిన్న కథలను విని వాటిని ఆచరించి అనుభవిద్దాం.

0: ఎవరైనా మనకు ఎదురైనప్పుడు మనం సారామండి బాగున్నారా అని మొదలు పెడతాం. వారు బాగున్నాను అంటే ఎందుకు బాగున్నారు అని అడగం, కానీ కాస్త పరిస్థితి బాగలేదండి అని అన్నప్పుడు మాత్రం అయ్యో ఎందుకు అలా బాధగా ఉన్నారేంటి అని అడుగుతాం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా జీవితాన్ని గడపాలి అలా అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కాని ఈ భౌతిక ప్రపంచంలో పడి మనిషి శాశ్వత ఆనందానికి ఎలా దూరమవుతున్నాడన్నది స్వామి ఒక చిన్న కథ ద్వారా చెప్పారు.
1: శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడా శాశ్వత జీవితం జరిగిపోతుంది.
2: When once we have this state of permanent bliss, we will reach the state of immortality.
1: కానీ ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వతానందమని భావిస్తుంటాడు.
2: Man considers the momentary happiness as the permanent bliss.
1: కనుకనే శంకరులు గారు కూడాను

0: ఇవన్నీ ధన జన గణ ఇవంతకు ఎంతసేపు? హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం.
1: All your wealth, all your youth, all this pride, how long they last? They are just momentary, they pass off.
0: ఒకానొక సమయంలో ఒక విద్యార్థి,
1: at one time a student,
0: ఒక సాముద్ర శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
1: Approached a palmist.
0: అతను ఈ పిల్లవాడి హస్తం చూశాడు.
1: He has seen his palm.
0: ఆహా, గొప్ప, నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు.
1: Studying his palm, the palmist said to the student,
0: నీ హస్తం ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుండాలి అన్నాడు.
1: There are lines of prosperity.
0: కానీ ఈ విద్యార్థి చాలా సంతోషించాడు.
1: The student was extremely
0: happy. మరి కొంతసేపు అయిన తర్వాత ఆ శాస్త్రుల వారు, నాయన నీకు గొప్ప విద్యావంతులు అవుతావు అన్నాడు.
1: After some time the palmist said to the student, you will have very high education.
0: ఇంక పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు ఈ విద్యార్థి.
1: The boy was ecstatic.
0: మరి ఇంక కొంతసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు.
1: After some time the palmist said, you will be the one of reputation.
0: కానీ ఈ మూడింటికి అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు.
1: His joy knew no bounds.
0: కానీ కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రులు వారు ఏమీ చెప్పగా కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు.
1: After some time the palmist has put on a face of frustration.
0: ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి.
1: The student asked, sir, why are you so serious? What else is left, tell me.
0: కానీ నాయన ఏం చెప్పేది, నీ ఆయుస్సు చాలా తక్కువగా ఉంది అన్నాడు.
1: The palmist said, boy, what am I to say? You are going to live for short period only.
0: దానితో కృంగిపోయాడు.
1: The boy is totally disappointed.
0: గొప్ప ధనవంతుడే,
1: no doubt,
0: గొప్ప విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కానీ ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
1: No doubt he will have all the affluence, education, name and fame. What for all that?
0: This long life lenappudu ivanni kuda nirupayogame avutundi.
1: Without this long life all this will be in vain.
0: Manavudu enni aanandamulu anubhavinchinappatikani shashtamenti aanandam anetundi labhyam kaanunta varaku taru nirashane anubhavistuntadu.
1: Likewise man wants to be happy and blissful. Until he reaches that permanent eternal joy, he will be frustrated and disappointed.
0: జగత్తులో కనిపించేటువంటి ఈ ఆనందములందరి కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: All the worldly pleasures, none of them are permanent.
0: బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారి రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితి అంతా కూడా గుర్తించాడు. ఇవి ఎంతవరకు ఉంటాయి?
1: Buddha got up on fine morning. He looked at his wife and son. He also thought of his kingdom and he felt so. How long do they
0: last? ఈ అందించేటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందం కాదు.
1: This joy I get out of these is not permanent.
0: నేను శాశ్వతమైనటువంటి నిర్వాణం నేను పొందాలి.
1: I should get that permanent eternal state of liberation.
0: అది ఏ నాకు శాశ్వతమైన ఆనందము.
1: That gives me permanent bliss.
0: అని దానిని గుర్తించి అప్పుడే ఇల్లు వదలలేదు.
1: Recognizing this fact, he left his home.
0: ప్రతి మానవుడు కూడా ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: In order to derive eternal joy, we have to observe certain things here on earth.
0: ఇది ప్రవృత్తి లక్షణాలు.
1: All these are outward tendencies.
0: కానీ శాశ్వత ఆనందం నివృత్తి లక్షణము.
1: The permanent joy is an inward thing.
0: కొన్ని దేనైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to enjoy that which is permanent.
2: అశాశ్వతమైన ఈ జగత్తుకు దూరంగా ఉన్నప్పుడు శాశ్వత ఆనందం లభిస్తుంది. దూరంగా ఉండటం అంటే ఈ జగత్తును వదిలి ఎవ్వరూ లేని అడవులకు వెళ్లటం అని కాదు, మానసికంగా దూరంగా ఉండటం. అందుకే స్వామి చెప్పేవారు కదా, సంఘంలో ఉండు కాని అందులోనే మునిగిపోవద్దు అని. ఇంకా వివరంగా చెప్పాలంటే తామరాకుపై నీటి బొట్టు ఎలా ఉంటుందో, అంటే ఆ ఆకుపై ఎంతసేపు ఉన్నా ఆ ఆకును అంటిపెట్టుకోదు. అదేవిధంగా మనిషి సంసారంలో ఉంటూ ఏమీ అంటకుండా ఉండగలగాలి. అది సాధించడానికి మనస్సు ముఖ్య కారణం. దాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడే అలా ఉండగలం. ఇప్పుడు మనం వినబోయే స్వామి చెప్పిన చిన్న కథ హాస్యంతో భౌతికాన్ని వివరిస్తూ అంతరార్థాన్ని ఎంతో చక్కగా బోధిస్తుంది.
0: ఒక రాజుకు అనేక మంది భార్యలు ఉండేటువంటి వారు.
3: ఏ పర్టికులర్ కింగ్ హ్యాడ్ ఏ నంబర్ ఆఫ్ వైఫ్స్.
0: ఈ సౌతల పోరును భరించుకోలేక అతను నిరంతరం కొడుకు చింతించుకునేటువంటి వాడు.
3: నాట్ బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ వైఫ్స్ హి వాజ్ వరీడ్.
0: ఈ లోకములో భార్యల వల్ల చింతలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఒక సందేహం వచ్చింది.
3: హీ గాట్ ఏ డౌట్ ఈజ్ దేర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ సఫర్ ఆఫ్టర్ హ్యావింగ్.
0: ఒకనాడు తన రాజ్యం లోపల అట్టి వారెవరైనా ఉన్నారా అని పరీక్షించి చేయకూరి రెండు పెండాలు వేయించాడు పెద్దవి.
3: దిస్ కింగ్ పుట్ అప్ టూ పెండాల్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ నాట్ వరీడ్ ఆఫ్టర్ బీయింగ్ మ్యారీడ్.
0: ప్రతి వ్యక్తి కూడాను దీన్ని వర్ణించి చెప్పడం అసాధ్యమని గుర్తించుకుని ఒక పెండాల పైన భార్యకు లోబడిన వారెవరో ఇక్కడ కూర్చోవాలి.
3: Only one pendant there was a particular thing written, and that is those people who are not controlled by their wives could go into this pendant.
0: Varyanu lobarchukunna varevaro ee pendant lo kurchovali ani rendu board kattinchadu.
3: In the other one, those people who have controlled their wives, they could go into that pendant.
0: Varyaku lobadinatunti varu oka pendant lo, భార్యను లోబర్చుకున్నటువంటి వారు మరొక పెండాల్లో కూర్చోవాలని చెప్పి నిర్ణయించాడు.
3: పీపుల్ కంట్రోల్డ్ బై ది వాయిస్ వుడ్ గో ఇన్ టు వన్ పెండాల్, పీపుల్ కంట్రోలింగ్ దర్ వాయిస్ షుడ్ గో ఇన్ టు అనదర్ పెండాల్.
0: సరే, ఈ వార్తను విన్నారు. మహారాజ్ దగ్గర అసత్యంగా మనం ప్రవర్తిస్తే ఏమైనా శిక్షణ ఇవ్వచ్చును అనుకున్న ఉద్దేశంతో అందరూ భార్యకు లోబడినటువంటి పెండాల్లో కూర్చుంటూ వచ్చారు. వీరి సంఖ్య క్షణక్షణములకు పెరిగిపోతూ వచ్చింది.
3: After hearing this particular announcement, all the people, out of fear for the king, began going into the pendal, which is meant for...
0: Suryastamu kavastundadi. Evvaru okkaraina ee pendalaku raavatam ledu.
3: There was not even one person who was going into the other pendal.
0: Ee vidhanga chustunte, okanoka vyakti vachi, aa bhaginu vasaparchukunnatundi okka pendallo ninchukunnadu.
3: Only one person at last entered into the pendal, which is meant for people who have controlled their wives.
0: సంతోషించాడు. ఒక్కడైనా ఉంటున్నాడు నా రాజ్యంలో అనుకోని.
3: This king was overjoyed that there is at least one person who has controlled his wife.
0: అతని దగ్గరికి వెళ్లి చాలా గౌరవంగా, అయ్యా, మీరు భార్యకు వశమైనటువంటి వారా, భార్యను వశం చేసుకున్నటువంటి వారా, సత్యము పలకమని చెప్పాడు.
3: He went to that particular gentleman and respectfully he spoke to him. Well sir, let me know whether you have controlled the wife or you are being controlled by the wife. Let me know the truth. Please tell me the truth.
0: నేను అసత్యం ఎప్పుడూ చెప్పను, నేను సత్యమే పలుకుతున్నాను, నేను భార్యకు లోబడిన చుట్టి వాడ నేను అన్నాడు.
3: ఓ కింగ్, ఐ విల్ నెవర్ టెల్ ఎనీ అన్ట్రూత్, ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
0: మరి ఎందుకు ఈ పెండాల్లో వచ్చావు, ఆ పెండాల్లో పోయి నిల్చుకోమన్నాడు.
3: ఐ హావ్ ఆల్వేస్ ఒబేడ్ మై వైఫ్, హీ సెడ్. దెన్ వై హావ్ యూ కమ్ ఇన్ దిస్ పెండాల్?
0: ఏమి ఆజ్ఞ ఇచ్చినా నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు.
3: Even if you command me to go from this pendal to the other, I cannot go to the other pendal.
0: ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని మహారాజు కొంచెం కోపంగా మాట్లాడాడు.
3: King became angry and asked, why are you behaving yourself in such a stupid fashion?
0: ఆ వ్యక్తి చెప్పాడట, నేను ఇంటి నుండి బయలుదేరి వచ్చే సమయంలో నా భార్య ఒక ఆజ్ఞ చెప్పింది. ఎవరూ ఉండినటువంటి అందరూ ఉండినటువంటి పెండాల్లో నీవు ఉండకూడదు, ఎవరూ లేని పెండాల్లో నీవు పోయి నిల్చుకోమని చెప్పింది. అందువల్ల నీ ఆజ్ఞనైనా నేను ధిక్కరించి నా ప్రాణమునైనా ఇస్తాను, కానీ నా భార్య ఆజ్ఞ నేను ధిక్కరించలేను అన్నాడు.
3: అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ మై హోమ్ మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ గో టు ద పెండాల్ వేర్ నో అదర్ ఇండివిజువల్ హ్యాస్ గాన్. ఐఎమ్ ప్రిపేర్డ్ టు డిజోబే యువర్ కమాండ్ బట్ ఐ కెన్ నెవర్ డిజోబే ది కమాండ్ ఆఫ్ మై వైఫ్. దేర్ ఫార్ ఐ కమ్ ఇన్ టు దిస్ పెండాల్, ఐ కెనాట్ లీవ్ దిస్ పెండాల్. ఓ కింగ్, కమ్ వాట్ మే.
0: అనగా మనస్సు అనేటువంటి యజమానులకు ఇంద్రియములనేటువంటి భార్యలు అధికంగా ఉంటుంట చేత ఈ ఇంద్రియములనేటువంటి భార్యలకు ఈ మనస్సు వశమైపోయినది అనేటువంటి ఈ అంతరార్థం.
3: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యాజ్ మైండ్ హ్యాస్ 10 సెన్స్ ఆర్గన్స్ యాజ్ ది వాయిస్, ఇట్ హాస్ బీన్ కంట్రోల్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్.
2: విన్నారు కదా, స్వామి ఎంత సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇంకా అర్థం చేసుకోవాలంటే నిష్కామ కర్మతో మెలగాలి అంటారు స్వామి. ఏది చేసినా భగవతర్పితం గావిస్తే మిగిలినదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఇప్పుడు మనం వినబోయే కథలో స్వామి ఎవరు శాశ్వతం, భగవంతుడా లేక భవబంధాలా అని చెప్పకనే వివరిస్తున్నారు.
4: మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
5: యు డూ యువర్ డ్యూటీ.
4: భగవంతునికి అర్పితమైన కవర్ను అందించండి.
5: అండ్ యు జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
4: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
5: గాడ్ విల్ సర్టన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యు డిజర్వ్. ఆ
4: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండాలి.
5: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్కైండ్.
4: విశ్వాసం అత్యవసరము.
5: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
4: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
5: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
4: కనుక ఆ విశ్వాసం కూడా ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
5: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
4: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
5: Without love, it's useless.
4: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
5: There is a student.
4: ఆ స్టూడెంట్
5: దట్ స్టూడెంట్
4: సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు. చిన్న ఆశ్రమం కట్టుకుని.
5: There is a guru who was staying there in an ashram nearby.
4: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
5: This boy goes there every morning and returns by the evening.
4: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
5: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
4: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punah, antya kale, maha dukkam, tasmat jagrata jagrata.
5: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
4: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
5: ద బాయ్ సెడ్ స్వామి, ఎ ప్రిసెప్టెడ్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్.
4: ఎంతో మంది ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారి కాదు, నేను లేకపోతే నా భార్య పిడిచైనా ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
5: స్వామి, ఓ టీచర్, దేర్ మే బి మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ బట్ మై వైఫ్ ఇస్ డిఫరెంట్.
4: నా తల్లిదండ్రులు లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
5: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ అట్ ద డోర్ స్టెప్.
4: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
5: దే లవ్ మీ సో మచ్.
4: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
5: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
4: ఇదిగో చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
5: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
4: ఒక మాత్ర ఇచ్చాడు.
5: హి గేవ్ హిమ్ ఏ పిల్.
4: నీవు ఇంటికి పోతానా మాత్రం తినేసేసే అన్నాడు.
5: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
4: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
5: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
4: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
5: బట్ యట్ యు విల్ బి ఏబుల్ టు హియర్.
4: ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
5: యు విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
4: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేని వాడిగా కనిపిస్తావు.
5: బట్ ఎవ్రీబడి యు లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
4: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
5: యు విల్ నో దిస్ ట్రూత్.
4: చూస్తాం, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
5: లెట్ us see in this test, because first
4: semester, second semester, third semester, ఇవంత టెస్ట్లు, అన్ని టెస్ట్లు జరుగుతుంటాయి.
5: యు గట్ సో మెనీ టెస్ట్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అండ్ సో ఆన్.
4: ఈ విధంగా పిల్లలకు టెస్ట్ అంటే చాలా టెస్ట్.
5: The students have got taste in these tests.
4: వెళ్ళాడు, వేసుకున్నాడు.
5: Well, he swallowed the pill.
4: పడిపోయాడు.
5: He fell unconscious.
4: తల్లి వచ్చింది.
5: Mother came.
4: తండ్రిని పిలిచింది. కేకలు వేసింది. అయ్యో, కుమారుడు మరణించాడంటే ఏడుస్తుంది అది.
5: She went on crying for the death of the son.
4: ఈ మాట వినేటప్పటికి భార్య పరిగెత్తి వచ్చింది.
5: In the meantime, wife came.
4: అయ్యో, నా గతి ఏమిటి అని ఆమె ఏడుస్తుంది.
5: She was also crying for the loss of
4: the son. నా తల్లికి నేను ఒకదాన్నే కుమార్తె.
5: And the only daughter.
4: నా భర్త ఈ విధంగా అయిపోతే నా గతి ఏమిటి?
5: If this is my fate, what is going to happen in the future?
4: నా గతి ఏమిటి, నా గతి ఏమిటి అని ఏడుస్తుంది.
5: Even at the time of the death of her husband, she is worrying, crying for her own security.
4: ఇరు పొరుగు వారందరూ చేరారు.
5: All others assembled in the meantime.
4: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది. పాపం.
5: They were all feeling, they were sympathized with the fellow.
4: పడిపోయాడు.
5: He fell unconscious.
4: తల్లి వచ్చింది.
5: Mother came.
4: తండ్రిని పిలిచింది. కేకలు వేసింది.
5: And he
4: shouted. అయ్యో, కుమారుడు మరణించాడని చెప్పి ఏడుస్తుంది అది.
5: She went on crying for the
4: తోటికి భార్య పరిగెత్తి వచ్చింది.
5: In the meantime, wife came.
4: అయ్యో, నా గతి ఏమిటి అని ఆమె ఏడుస్తుంది అది.
5: She was also crying.
4: అనే కుమార్తె.
5: And the only daughter.
4: నా భర్త ఈ విధంగా అయిపోతే నా గతి

0: But in the meantime,
1: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది. పాపం
0: they were all feeling, they're sympathizing because the fellow who died is one of spiritual value. Everybody
1: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
0: In the meantime that swami came
1: there, ఆ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సవయాని సమయానికి.
0: He came there at the right appropriate exact time.
1: స్వామి వస్తున్నాడంతకి అంత దారి ఇచ్చారు.
0: Everybody gave him the way.
1: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
0: The swami asked mother, why do you cry like this?
1: నా కుమారుడు మరణించాడు స్వామి.
0: స్వామి మై సన్ డైడ్.
1: భార్యను అడిగాడు ఎందుకోసం అమ్మ నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
0: He asked the wife, why do you cry?
1: అయ్యో ఇతను నా భర్త, అతను పోతే నా గతి ఏమిటి?
0: The person who died is my husband, what will happen to me?
1: అప్పుడు తండ్రితో చెప్పాడు.
0: Then he told the father,
1: లోపలికి వెళ్లి ఒక టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
0: He asked father to bring a tumbler full of water.
1: ఏదో కళ్ళు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి, కొంచెం నాటకం ఆడాడు.
0: This swami acted a drama there and he closed his eyes.
1: ఈ నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
0: ఎనీబడీ హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
1: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు, మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆమె, ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు తాగుతావమ్మా అని.
0: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ద వైఫ్, ద బెటర్ హాఫ్.
1: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
0: I am the only daughter of my parents.
1: నేను పోతే నా తల్లిదండ్రులు ప్రాణం తీసుకుంటారు.
0: If I die, my parents will not be able to live.
1: కాబట్టి దయచేసి నేను త్రాగను అనింది.
0: So I am not prepared to drink this tumbler
1: water. నీ భర్త బ్రతుకుతాడమ్మా, నీవు చావు, తప్పేమి అన్నాడు.
0: Your husband will come back to life. Better you die.
1: చచ్చేవాడు ఎట్టైనా చచ్చాడు, తానే పోయి స్వామి నేను పోతాను.
0: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
1: సరే తల్లికి చూపించాడు, అమ్మా నీవు త్రాగుతావా అని.
0: Then he asked mother, are you ready to drink?
1: అయ్యో నాయనా, ఇంటికి నా బిడ్డ ప్రసవానికి వచ్చింది, ఆమెకు ప్రసవం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా ఇద్దరు ఆడబిడ్డలున్నారు, వాళ్ళకి పెండింది కావాలి, ఇవన్నీ నా బాధ్యతగా ఉంటుండాలి, నేను ఎట్లా చచ్చిపోయేది.
0: The mother said, the first daughter came for delivery. There are two more daughters kept in waiting to be married. How am I to die now?
1: సరే తండ్రికి చెప్పాడు.
0: Then he told father.
1: తండ్రి చేస్తే యోచన చేశాడు.
0: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్,
1: ఇంటికంతా పెద్దని నేను.
0: అండ్ ది హెడ్ ఆఫ్ దిస్ మాస్,
1: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
0: అండ్ టూ లేడీస్ విల్ బి రిమైనింగ్,
1: నా కోడలు ముండం వస్తుంది.
0: అండ్ ది డాటర్
1: నా భార్య కూడా ముండం వస్తుంది.
0: అండ్ సో ఆల్సో ద వైఫ్,
1: ఇంట్లో మగదిక్కే లేరు.
0: సో దేర్ నో మ్యాన్ టు లుక్
1: ఆఫ్టర్. చచ్చేది అన్నాడు.
0: హౌ ఎమ్ ఐ టు డై?
1: సరే ముగ్గురు ఒప్పుకోలేదు. ముగ్గురు ఇంటి లోపలికి వెళ్లారు.
0: ఆల్ ది త్రీ హావ్ గాన్ ఇన్.
1: ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్,
0: ది డివైస్ మాస్టర్ ప్లాన్
1: తీసుకుని వచ్చారు. స్వామి,
0: they said, swami,
1: మీరెంతో దయామయులు,
0: యు ఆర్ వన్ ఆఫ్ కంపాషన్,
1: మీకు ఎట్టి బాధ్యతలు లేవు,
0: యు హావ్ నో రెస్పాన్సిబిలిటీస్,
1: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి.
0: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
1: మీకు మంచి సమాధి, గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
0: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఏ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
1: అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
0: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫెలో.
1: బాబు నీ ధర ఏం చెప్పింది, నీ తల్లి ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, కట్టగడప్పుడు నన్నే చావమని చెప్పారు.
0: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
1: జగమంతా నిత్యం,
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త అజాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
0: బర్త్ ఇస్ మిజరీ, life is misery, death is misery, no one has
1: ye do deha abhimanu inanta varaku ee dehanni vaaru premistuntaru.
0: Because of this body attachment you love the body.
1: Idi kuda nu swartham kosamane premistunnaru.
0: This is all sort of selfishness.
1: Yetti swarthamu lenatundi nisvarthamainatundi vaadu bhagavantudu okkade.
0: God is the only one who is selfless.
1: Kanuka atti bhagavantunni meeru preminchi మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి, తప్పులేదు.
0: యూ లవ్ సచ్ ఎ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్స్, నో డౌట్.
1: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
0: వాట్ ఎవర్ యూ మే డూ, గుడ్ వర్క్, టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
1: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
0: కన్సిడర్ ఎవ్రీ వన్ యాస్ ద ఫార్మ్ ఆఫ్ ది డివైన్.
1: ఉన్నటువంటిది మమాత్మ, సర్వభూతాంతరాత్మ.
0: ఇట్ ఇస్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్
1: ఇన్ ఎవ్రీ బాడీ. ఎవరిని మనం తోలనాడరాదు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
0: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
0: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్షిప్
1: విత్ హిమ్. మీ అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
0: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
2: ఈ ఒక్క చిన్న కథలో స్వామి ఎన్నో విషయాలను, ఆర్యోక్తులను, జీవిత సత్యాలను బోధించారు. విన్నారు కదా, నిత్య సత్యమైన భగవంతునిపై గల నిస్వార్థమైన ప్రేమయే భక్తి. దీనికి విశ్వాసం తోడైనప్పుడే అది ఈ సంసారాన్ని సులువుగా దాటిస్తుంది, ఆ భగవంతుణ్ణి చేరుస్తుంది. మరి అటువంటి విశ్వాసం

0: గురించి స్వామి ఏం చెప్తున్నారో విందాం.
1: ఎట్టి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసమును దూరం చేసుకోకూడదు.
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ లూజ్ అవర్ ఫెయిత్. ఆ
1: విశ్వాసం ఉండినటువంటి వాడిని ఎంతైనా సాధిస్తుంది.
2: దట్స్ ద ఫెయిత్ దట్ విల్ మేక్ యు అకంప్లిష్ ఎనీథింగ్.
1: అనేక పర్యాయాలు చెప్పాను.
2: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
1: త్యాగరాజు కూడాను ఇట్లాంటి విశ్వాసము కొన్ని సమయంలో చంచలమైపోతూ వచ్చింది.
2: ఈవెన్ ద ఫెయిత్ ఆఫ్ త్యాగరాజ్ వాస్ ఆల్సో లాస్ట్.
1: రామదాసు కూడాను అనేక పర్యాయములు ఈ విధమైనటువంటి యొక్క డౌట్స్ వస్తూ వచ్చాయి.
2: రామదాసు ఆల్సో హ్యాడ్ డౌట్స్.
1: రామానీయు తప్ప నాకెవరు లేరు అని పరిపూర్ణంగా విశ్వసించినటువంటి వాడు రామదాసు.
2: రామదాస్ హ్యాడ్ టోటల్ ఫెయిత్ ఇన్ రామ, టెలింగ్ దట్ హి హ్యాడ్ నన్ ఎవర్.
1: సర్వత్వమును రామునికి అర్పితం చేసుకున్నటువంటి వాడు రామదాసు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ రామ.
1: కానీ
2: బట్
1: కొన్ని సమయం లోపల మనుష్యత్వం అనేటువంటి బలహీనత్వంతో ఉంటుంటారు.
2: అట్ టైమ్ దర్ సమ్ హ్యూమన్ వీక్నెస్.
1: ఆ వీక్నెస్ అనేటువంటి మధ్యలో ప్రవేశించి ఒక బుడగ వలె తక్షణమే అనేక సందేహములు బయలుదేరుతుంటాయి.
2: ద మూమెంట్ ద హ్యూమన్ వీక్నెస్ స్టెప్స్ ఇన్ లైక్ ఎ బబుల్ ది డౌట్స్ వుడ్ క్రాప్ అప్.
1: ఆ సిపాయిలు అతన్ని కొడుతున్నారు జైల్లో వేసి.
2: హి వాస్ బీటెన్ బై ఆల్ ద సోల్జర్స్ ఆల్.
1: ఆ దేహ బాధలను సహించుకోలేకపోయాడు ఈ రామదాసు.
2: రామదాసు కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ బికాస్ ద విపింగ్.
1: దానిపైన కోపం వచ్చేసేసింది.
2: హి వాస్ సో యాంగ్రీ.
1: కోపం రాకూడదు సాధకునికి.
2: ఎన్ ఎస్పిరెంట్ షుడ్ నెవర్ హ్యావ్ యాంగర్.
1: కలికి తురాయి నీకు కుదురు గజేయిస్తి రామచంద్ర.
2: ఓ రామచంద్ర, ఐ మేడ్ ఎ డైమండ్ స్టడెడ్ క్రౌన్ ఫర్ యూ.
1: అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము రామచంద్ర.
2: యు ఆర్ వేరింగ్ దట్ క్రౌన్, హూజ్ ప్రాపర్టీ ఇస్ ఇట్?
1: తిట్టినాడు ఎవరబ్బ సొమ్ము.
2: హి వెంట్ ఆన్ అక్యూజింగ్.
1: పెట్టుకుని కులుకుతున్నావే.
2: యు ఆర్ సింప్లీ మూవింగ్ అబౌట్ వేరింగ్ దట్ క్రౌన్.
1: తక్షణమే బాధ కలిగింది.
2: ఇమీడియట్లీ ఫెల్ట్.
1: అయ్యో నా స్వామిని ఇంతగా నేను నిందించానా?
2: ఐ హావ్ అక్యూజ్ మై గాడ్ ఇన్ దిస్ వే.
1: అప్పా తిట్టి తినని ఆయాస పడవద్దు.
2: ఓ భగవాన్, డోంట్ బి యాంగ్రీ విత్ మీ బికాజ్ ఐ అక్యూజ్ యు.
1: కోర్వక అప్పా తిట్టి తినయ్యా రామచంద్ర.
2: ఓ రామ, ఐ అక్యూజ్ యు బికాజ్ ఐ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ బికాస్ ఆఫ్ ది విపింగ్.
1: ఈ బాధలను సహించుకోలేక నేను నిన్ను తిట్టినాను, కానీ నిన్ను తిట్టాలని తిట్టలేదు.
2: I could not bear the pain. In fact, I never wanted to.
1: కానీ అప్పుడు కూడా ఆ యొక్క ఓపిక మనం పట్టుకోవాలి.
2: We should be patient enough till the
1: బిడ్డ పైన ప్రీతి కదా ఉంది అని చెప్పని గట్టి గొంతు పిసుకుని ముద్దు పెట్టుకుంటే ప్రాణం పోతుంది. అయ్యో నేను ప్రాణం పోవాలని పిసుకలేదు, ప్రేమతో పిసుకున్నాను అనుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి.
2: Out of too much of love, you should not hold the neck of the baby so tight as to make the baby breathless.
1: అక్కడ కూడాను దీని యొక్క సూక్ష్మాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
2: యూ షుడ్ అండర్స్టాండ్ ది సటిలిటీస్.
1: పరులకు బాధ కానటువంటి యొక్క ప్రేమను మనం అనుభవించాలి.
2: యూ షుడ్ లవ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ యాస్ నాట్ టు హర్ట్ ఆర్ హార్మ్ ఎనీబడీ.
1: అదే విధంగానే త్యాగరాజు కూడాను చేశాడు.
2: త్యాగరాజు ఆల్సో డిడ్ లైక్ వైస్.
1: తాను చాలా బాధలు కోరలేకపోయాడు.
2: హి కుడ్ బేర్ ద సఫరింగ్ ఎనీ లాంగర్.
1: తన ఇంటి నుండి రాములు వెళ్లిపోయాడు.
2: రామ లెఫ్ట్ హిస్ హోమ్.
1: ఆ రాములు వెతుకుతూ పోయాడు.
2: హి వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ రామ.
1: ఎక్కడ కూడా చిక్కలేదు.
2: హి కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ ఎనీవే.
1: కానీ భరించలేకపోయాడు.
2: హి కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
1: చెట్టు కింద కూర్చున్నాడు.
2: హి సాట్ అండర్ ఎ ట్రీ.
1: చా రామ, నిన్ను సర్వకాల సర్వావస్థలందు కూడాను స్మరించి భజించి చింతించినందుకు ఇది నాకు ఫలితము.
2: Rama, is this the reward that you give me for having chanted your glory, for having sung your glory all along?
1: Ninnu em korinaan nenu?
2: What is that I ask?
1: Ye kondalu kaani, ye guttalu kaani, ye dhanam kaani, ye dhanyam kaani emi koraledu.
2: Did I ask for any grain or property or wealth?
1: Koranu.
2: I wanted you.
1: కాని ఇంత మాత్రం నీకు దయ లేదా?
2: డోంట్ యూ హావ్ దట్ మచ్ ఆఫ్ కంపాషన్?
1: కనుక నీకు దయ లేదా లేక నాకు భక్తి లేదా?
2: డోంట్ యూ హావ్ కంపాషన్ ఆర్ డోంట్ హావ్ డివోషన్?
1: ఇందులో సందేహం తీరిపోవాలి.
2: దిస్ డౌట్ మస్ట్ బి క్లారిఫైడ్
1: అని ప్రశ్నించాడు.
2: దెన్ ఈ క్వశ్చన్ లైక్ దట్
1: ప్రశ్నించుకుని నిర్ణయం చేసుకున్నాడు.
2: దెన్ హీ డిసైడెడ్.
1: నాలో కాలి మొదలు తల వరకు కూడాను రామా రామా రామా అనేటువంటి చింత అన్ని సర్వత్రా ప్రసరిస్తూ ఉంటుంది.
2: ఫ్రమ్ టాప్ టు టో ద నేమ్ ఆఫ్ రామ హ్యాస్ బీన్ కంటిన్యూయస్లీ బీయింగ్ సర్క్యులేటెడ్.
1: కనుక నాలో భక్తి లేదని చెప్పడానికి వీలు లేదు.
2: ఐ కాంట్ సే ఐ హావ్ నో డివోషన్.
1: చూస్తే నీలోనే శక్తి లేదు.
2: ఆన్ ఎంక్వైరీ అండర్స్టాండ్ యూ హావ్ నో శక్తి ఆర్ పవర్.
1: చేతకాని వారికి చేష్టలు జాస్తినట్ట.
2: ద మ్యాన్ హూ కెనాట్ డూ స్పీక్స్ ఎ లాట్.
1: కనుకనే చెప్తున్నాడు రామా,
2: then he started.
1: నీలో శక్తి ఉంటే నన్ను ఎందుకు నీవు రక్షించుకోలేకపోయావు?
2: రామా, ఇఫ్ యు హావ్ పవర్, హౌ ఇస్ ఇట్ దట్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ?
1: నీలో శక్తి లేదన్నాడు.
2: యూ హ్యావ్ నో పవర్.
1: అన్న తక్షణమే ఒక విధమైనటువంటి ఒక మనోభ్రాంతి అభివృద్ధి అయిపోయింది.
2: ఇమీడియట్లీ వాస్ డెల్యూటెడ్ దేర్ ఆఫ్టర్ అండ్ హీ కుడ్ ఎంక్వైర్.
1: నిజంగా అతనిలో శక్తి లేదా లేక నాలో భక్తి లేదా అని సెల్ఫ్ ఎంక్వైరీ.
2: దెన్ హీ స్టార్టెడ్ మేకింగ్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: ఆ సెల్ఫ్ ఎంక్వైరీ ప్రతి మానవునికి అత్యవసరం.
2: ది సెల్ఫ్ ఎంక్వైరీ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: నాలో ఆ పవిత్రత ఉందా లేదా అనేటువంటి దృఢమైనటువంటి యొక్క విచారణ చేయాలి.
2: ఆమ్ ఐ సేక్రెడ్ ఆర్ నాట్? వన్ షుడ్ ఎంక్వైర్ వెరీ క్లియర్లీ.
1: అప్పుడు ఎంక్వైరీ చేశాడు.
2: made this inquiry.
1: Kapivaradi daatuna.
2: Will that monkey be able to cross
1: Kaliki
2: the ocean?
1: Gattuna.
2: Is it possible to tide up to the water?
1: Lakshmi Devi valachuna.
2: Will the goddess of wealth worship?
1: Lakshmanundu kolachuna.
2: Will Lakshmana serve?
1: Suchma buddhi.

0: That intelligent Bharata, will he ever worship and serve you? The power of Rama is so great. How great, how mighty is your
1: ప్రపంచమంతా కూడా నువ్వు ప్రార్థించేటువంటి లక్ష్మీదేవి ఎవరికి చిక్కటం లేదు, ఆమె నీ పాదాలు ఒత్తుతూ కూర్చుండే, ఆమెకి బుద్ధి లేదా?
0: ద హోల్ వరల్డ్ ఈజ్ వర్షిపింగ్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మీ.
1: అలాంటి లక్ష్మీదేవి నీ పాదక్రాంతురాలు అయిపోయినప్పుడు నేనెవరు?
0: గాడెస్ ఆఫ్ వెల్త్
1: నీలో శక్తి లేకపోతే ఆమె నీ పాదములు ఎంత వస్తుంది?
0: ఇఫ్ యూ హావ్ నో పవర్, హౌ ఇస్ దట్ లక్ష్మి సర్వ్స్ యూ అండ్ ప్రెసెస్ యువర్ ఫీట్?
1: కపివారది దాటునా,
0: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: ఏమిటి, చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతి.
0: ద మంకీ ఈస్ నోన్ ఫర్ ది వేవరింగ్ మైండ్.
1: ఆ హనుమంతుడు లంకను దాటుతాడా, సముద్రాన్ని దాటుతాడా?
0: Will that Hanuman be able to cross the ocean?
1: కేవలం నమ్మరానటువంటి విషయము.
0: It is unbelievable.
1: అన్నిటికీ నీ శక్తియే దాన్ని దాటించింది.
0: It is only your power that it made him.
1: అయితే ఆ శక్తి ఎట్ట వచ్చింది హనుమంతుడికి?
0: How could he have that power?
1: రోమ రోమము రామ నామమే.
0: He filled his every roma hair with nama, the name.
2: భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆ విశ్వాసం మనలో నిశ్చలంగా ఉండాలి. భగవంతుని శక్తి ఎంత గొప్పదో స్వామి చెప్పారు. కేవలం ఆయన నామాన్ని రోమ రోమాన నింపుకున్న హనుమంతుడు మహాసముద్రాన్ని సైతం దాటగలిగాడు. అది కూడా మధ్యలో వచ్చే ఎన్నో ఆటంకాలను రామనామస్మరణతో ఎదుర్కొంటూ వెళ్లాడు. వీటన్నింటికీ మూలమైనది స్వామి చెప్పినట్లు భక్తి, విశ్వాసం, నామస్మరణ. అయితే శ్రోతలందరికీ చెప్పేది ఏంటంటే, మనందరం ఈ విలువైన విషయాలను తెలుసుకున్నాం. తెలుసుకున్న దాన్ని అనుభవించాలి, అంటే దానిని మనం ఆచరించాలి. పదార్థాన్ని వండుకున్నంత మాత్రాన సరిపోదు, దాని సారాన్ని గ్రహించాలి అంటే దాన్ని మనం భుజించాలి. అప్పుడే ఆ ఆనందాన్ని పూర్తిగా పొందగలం. కనుక మనం తెలుసుకున్న వాటిని అనుభవించి ఆనందాన్ని పొందాలి అంటే వీటిని మనం ఆచరించాలి. కాని నేటి మానవుని ఆచరణ ఎలా ఉందో స్వామి ఈ చక్కని చిన్న కథ ద్వారా వివరించి చెప్పారు.
1: ఈనాటి ఆచరణ ఎట్లా ఉంటుండదంటే,
0: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
1: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
0: మోస్ట్ ఆల్ డివోటీస్ అటెండ్ కాంగ్రిగేషన్స్ వేర్ దేర్ ఇస్ హరికథ ఆర్ ఎ డిస్కోర్స్ ఆర్ ఎ టాక్.
1: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
0: సో లాంగ్.
1: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
0: సో లాంగ్.
1: ఆ హరికథలు జరిగేంత వరకు,
0: సో లాంగ్ హరికథ.
1: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది.
0: యు ఫైండ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ రినన్సియేషన్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంతవరకు ఉంటుంది?
0: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్, హౌ లాంగ్?
1: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
0: ద మూమెంట్ డిస్కోర్స్ కమ్స్ టు ఎన్ ఎండ్, దీస్ థాట్స్ ఆల్సో వుడ్ ఎండ్
1: అప్ దేర్. ఇటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడా లోపల నిల్చావు.
0: దే డోంట్ ట్రెజర్ దెమ్ అంటిల్ దే గో హోమ్ అట్లీస్ట్.
1: కనుకనే అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం లేదు.
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లిసనింగ్ టు నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్?
1: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
0: యూ జస్ట్ లిసన్ బట్ యూ డోంట్ ఫాలో.
1: మనం చేసినప్పుడే దీనికి ఒక ఫలితం ఉంటుంటాడు.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ యూ నో ది రిజల్ట్.
1: తిన్నప్పుడే దాని రుచి కానీ దాని ఆకలి కానీ తీరుతుంది.
0: వెన్ వన్స్ యూ టేస్ట్, వెన్ వన్స్ యూ ఈట్,
1: దాని యొక్క బలం కూడా మనకు చేకూరుతుంది.
0: యూ విల్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు.
1: మనము రుచి తెలియటం లేదు.
0: యు డోంట్ నో ది టేస్ట్.
1: ఎందుకు తినటం లేదు?
0: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
1: ఇంకా బలహీనత పోవటం లేదు.
0: యు ఆర్ స్టిల్ వీక్.
1: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
0: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్
1: రిటర్న్. తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
0: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యు షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
1: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: స్పిరిచువాలిటీ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
1: ఫ్యాషన్, నాట్ కంపాషన్.
0: ఇట్స్ ఓన్లీ ఫ్యాషన్, నాట్ కంపాషన్.
1: కనుకని ఈ కంపాషన్ మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
0: వెన్ వన్స్ వీ డెవలప్ కంపాషన్, ద ఫ్యాషన్ విల్ రన్ అవే.
1: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుంది.
0: సో టు లిసన్ ఇస్
1: ఎక్కడికి వెళ్ళారండి? ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
0: వేర్ హ్యావ్ యూ గోన్? ఐ హావ్ గోన్ దట్ టు లిసన్.
1: ఏం జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
0: What is said there? Oh, lots of things.
1: అందులో ఏ కొంచెమైనా చెప్పండి అంటే చేతల్లో చేరలేదు అంటారు.
0: అట్లీస్ట్ టెల్ ఏ లిటిల్.
1: ఎందుకు పోయినావు?
0: ఇట్ హాస్ నాట్ గాన్ ఇన్ టు ద హెడ్.
1: భక్తుడు ఉంటుండేటువంటి వాడు పాపం.
0: దేర్ ఇస్ ఎ డివోటీ.
1: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
0: ఫర్ 16 ఇయర్స్ హీ హర్డ్ ఆల్ టాక్స్.
1: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
0: వాట్ ఆర్ దోస్ టాక్స్?
1: రాముని యొక్క చరిత్ర.
0: ఇట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ రామ.
1: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. దిట్నెత్ నిత్యము సప్తాహాలే.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
1: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసింది.
0: హి రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: జీవితం అంతా కూడా నువ్వు కష్టము పాలైపోయింది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
0: దట్ పండిట్ ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.
1: దాంట్లో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధమైన శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
0: దిస్ స్కాలర్ సెడ్ యు షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఏ సింగిల్ డే.
1: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
0: బికాజ్ ద క్రౌడ్ విల్ బి లెస్.
1: కనుక ఈ పండితుడికి ఏమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
0: ది స్కాలర్ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ టాకింగ్ టు మాసెస్ లార్జ్
1: క్రౌడ్. అందువల్ల ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యు షుడ్ నెవర్ మిస్ ఎనీ వన్ డే, దెన్ ఓన్లీ యు హావ్ ద ప్రాపర్ రిజల్ట్.
1: సరే, ఒకనాడు
0: వన్ డే
1: ఎక్కడికో తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
0: దిస్ పర్సన్ హ్యాడ్ టు గో నెసెసరీలీ.
1: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారితో.
0: అండ్ దిస్ పర్సన్ సెడ్ టు ది స్కాలర్, సార్ కెన్ ఐ సెండ్ మై సన్ ఆన్ మై బిహాఫ్.
1: సరే, సీట్ ఫిలప్ కావాలంటే కానీ ఎవరొస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
0: ది పండిట్ సెడ్ ద వేకెంట్ సీట్ షుడ్ బి ఆక్యుపైడ్, డజంట్ మ్యాటర్ ఇట్స్ అండ్ యువర్ సన్.
1: సరిగా ఇంటికి పోయాడు.
0: హి వెంట్ హోమ్.
1: వరి ఈ పండితుల వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
0: What this pandit is speaking of renunciation.
1: Astiram jeevanam loki astinam yavanam dhanam ani cheptunnadu. Ivanni na koduku vinte emaina vaadiki viragam ostundo emto, vaadu avanni vadala petti potadu emto, etta vaadini pampinchedi ani sandehinchadu.
0: This person started wondering and he felt so sad because this scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciate.
1: అనుకోని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
0: దిస్ పర్సన్ అప్రోచ్డ్ పండితుని.
1: ప్రసంగాలు చాలా బాగానే ఉంటుంటాయి, ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యంతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
0: సార్, హి టోల్డ్ దిస్ పండిట్, సార్ యువర్ టాక్స్ ఆర్ వెరీ నైస్, బట్ ఇఫ్ యు స్పీక్ ఆఫ్ రినన్సియేషన్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ ఇఫ్ మై సన్ ఇస్ టు రన్ అవే ఫ్రమ్ హోమ్.
1: హృదయానికి నాటుకొని పోయేటట్టుగా చెప్పాడు.
0: దిస్ పండిట్ టోల్డ్ స్ట్రైట్ అవే సో ఇట్ బి ఇంప్రింటెడ్ ఆన్ హిస్ హార్ట్.
1: అయ్యా, మీరు 16 సంవత్సరం నుంచి ప్రసంగాలకు వస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ టు మై టాక్ సిన్స్. మీకు
1: ఎంత వైరాగ్యం వచ్చింది, ఎంత వైరాగ్యం వచ్చింది.
0: టు వాట్ ఎక్స్టెంట్ యు డెవలప్ దిస్ రెనన్సియేషన్.
1: మీ కుమారుడు వస్తేనే వాడికి వైరాగ్యం వస్తుందా? అంత సులభం కాదు ఈ వైరాగ్యం.
0: డూ యూ థింక్ దట్ యువర్ సన్ విల్ బి అసెటిక్ ఇఫ్ హీస్ టు లిసన్ టు మై టాక్ జస్ట్ ఫర్ ఎ డే టుమారో?
1: అట్టనే ఈనాడు సంవత్సరాలు కొలది వస్తున్నారు ఉపన్యాసాలకు.
0: సేమ్ థింగ్ యోర్ అండ్ యోర్ ఆఫ్రియా.
1: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కాని ఆ పరభక్తి కాని ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
0: నాట్ ఇన్ బిట్, నాట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ రెనన్సియేషన్.
1: ఇంత వరకు హాయిగా ఉంటాది.
0: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
1: చాలా ఆనందంగా ఉంటాది.
0: వి ఆర్ హ్యాపీ.
1: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
0: The moment we leave the compound, everything goes back to the normal situation.
1: కాబట్టి ఇదంతా ఎంతకాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
0: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ లిసనింగ్?
1: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
0: హ్యావ్ యూ టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
1: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్ట చేసేది?
0: వీ స్టిల్ ఆస్క్ భగవాన్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, డూ దిస్ ఫర్ మీ.
1: మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు, ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
0: How do you expect liberation? Are you not ashamed to ask for it?
1: అడిగి కూడా మీకేమైనా అవమానం లేదా?
0: Are you not, don't you feel humiliated?
1: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
0: To what extent you are practicing?
1: దీన్ని మొట్టమొదట మీరు గుర్తించుకోవాలి.
0: First know this.
2: స్వామివారి మృదు మధురమైన పలుకులలో ఆచరణ ప్రాముఖ్యత గురించి విన్నారు కదా. ఈ కథలో స్వామి చెప్పిన ఆ సాధకుడు 16 సంవత్సరాలు రామాయణాది ఆధ్యాత్మిక పారాయణాలు విన్నప్పటికీ వైరాగ్యం కలగలేదు. కారణం, తెలుసుకున్న దాన్ని ఆచరించలేదు. శ్రోతలందరూ గమనించాలి, 16 సంవత్సరాలే కాదు 16 జన్మలపాటు కేవలం వింటూ పోయినా వాటిని ఆచరించటానికి మళ్లీ జన్మ రావాల్సిందే. ఎందుకంటే పై క్లాస్కి వెళ్లాలి అంటే ఈ క్లాస్ పాస్ అవ్వాలి కదా. స్వామి చివరిలో చెప్పినట్లు భగవంతుని నుండి ఆశించే ముందు ఆయన చెప్పిన దాన్ని ఆచరించాలి. అప్పుడే ఆ ఫలాన్ని అందుకోటానికి మనం అర్హులమవుతాం. కనుక మనందరం స్వామి చెప్పిన వాటిని కొన్నైనా పాటించగలిగితే ఆయన అందించే ప్రసాదాన్ని అందుకోటానికి అర్హులం కాగలం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి ఆయనకు వదిలేస్తే అంతా స్వామే చూసుకుంటారు. మనకు స్వామి ఆ జ్ఞానాన్ని అందించి ఆ మార్గంలో పయనించేలా ఆశీర్వదించమని స్వామి పాదాల చెంత కోరుకుంటూ సాయిప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ఈనాటి కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలందరికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, వచ్చే ఆదివారం అనగా నవంబర్ 3వ తేదీన రేడియో సాయి శివం డిజిటల్ స్టూడియో హైదరాబాద్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రేడియో సాయి శివం బృందం వారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను అందించనున్నారు. మరి ఆ కార్యక్రమాలను మిస్ అవ్వకుండా విని ఆనందించడానికి వచ్చే ఆదివారం 10 గంటల నుండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1-2 తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో అందించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 4వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: You may not always oblige, but you can speak obligingly, అన్నారు స్వామి. హృదయంలో ఉప్పొంగే దయ, కళ్ల లోగిళ్లలో జాల్వారే కరుణ మానవునికి పెట్టని ఆభరణాలు. వీటితో పాటు మాటలలో ఊటలూరే తియ్యంతనాలు మనిషికి మనిషికి మధ్య ప్రేమబాటన వేస్తాయి. ఇప్పుడు ప్రసారం చేయబోతున్న తీయని మాటే ప్రేమకు బాట అనే చర్చా కార్యక్రమం ద్వారా కార్యస్థానాల్లో వాటిని అమలు చేయడం గురించి తెలుసుకుందాం. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి ఉషా వేమూరి, శ్రీమతి అనామికా సాయి, శ్రీమతి డాక్టర్ అనుపమ ముదిగొండ, పద్యపఠనం శ్రీమతి సాయి శ్రీలక్ష్మి.
1: ఈరోజు మృదు భాషణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను ఉషా వేమూరి ఈనాటి చర్చకి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నాను. నేను ఏజీ ఆఫీస్ లో గెస్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఏజీ ఆఫీస్ కార్యాలయంలోనే ఉన్న అధ్యయన మండలి స్వామి స్టడీ సర్కిల్ అంటాము, దానికి కన్వీనర్ గా సేవలు అందిస్తున్నానండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిర్వహిస్తూ ఉంటాము. ఈ రోజు నాతో పాటు ఈ మృదు భాషణ చర్చా కార్యక్రమానికి చేసిన వారు సాయి సోదరి మనులు డాక్టర్ అనుపమ ముదిగొండ, శివం భజన్ గ్రూప్ మరియు బాల్ వికాస్ తో వీరికి అనుబంధం ఉన్నది. అలాగే వృత్తిపరంగా ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ కార్పొరేట్ కన్సల్టెంట్. మరొక సోదరి అనామికా సాయి, స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం టాటా ట్రస్ట్ లో కమ్యూనికేషన్ అండ్ అవుట్ రీచ్ లీడర్ గా పనిచేస్తున్నారు. అలాగే మనకి మరొక సాయి సోదరి, స్వామి పూర్వ విద్యార్థి, చక్కటి స్వామి పద్యాలు అందించారు సాయి శ్రీలక్ష్మి.

0: ఈరోజు మన చర్చాంశం దుర్భాషణ అనుకున్నాం కదండి. ఈ మాట వినగానే మనకు అవతార మూర్తి శ్రీరామచంద్రుడు గుర్తుకు వస్తారు. శ్రీరామచంద్రుడు గురించి చెప్తూ ఏమంటారంటే, ఆయన పూర్వభాషి, ప్రియభాషి, మితభాషి, హితభాషి అని చెప్తారండి. అంటే మనకి ఈ మృదు భాషణ, కమ్యూనికేషన్ ఇట్లాంటి వాటి గురించి చెప్పాలి అంటే అవతారిని మించిన వ్యక్తి ఇంకో మరొకరు ఉండరు. ఆ విధంగానే నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ గుర్తొస్తోంది. స్వామి పూర్వ విద్యార్థి వైట్ ఫీల్డ్ లో స్వామి ఒకసారి వారితో చెప్పిన అనుభవం గురించి, కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఎలా ఉండాలి అని అంటే స్వామి ఏం చెప్పారంటే, సెండర్ రిసీవర్ ఇవన్నీ అని కాదు, సెండర్ నుంచి రిసీవర్ కి వెళ్తున్న ఏ మాట అయినా కూడా టోటల్ అండర్స్టాండింగ్ తో, అంటే సెండర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిసీవర్ కి పూర్తిగా అర్థం అవ్వాలి, కరెక్ట్ సెన్స్ లో అని స్వామి చెప్పారు. అయితే కార్యరంగంలో మనం కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, రోజు మొత్తాన్ని మనం ఆ సమయం మొత్తం 24 గంటల్ని గనక 3 గుణాలకు అనుగుణంగా విభజిస్తే, ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు సత్వగుణం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందని చెప్తారు, 8 గంటల నుంచి 4 గంటల వరకు రజగుణము, మళ్లీ సాయంత్రం 4 నుంచి 8 వరకు సత్వగుణము, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారి 4 వరకు తమగుణము. మనం ముఖ్యంగా కార్యరంగంలో పనిచేసే 8 గంటల నుంచి 4 గంటల వరకు రజోగుణ సంపన్నమైన ఈ గుణం గురించి ఎక్కువ మనకంటే, మనం బిహేవ్ చేసే విధం కూడా కార్యరంగంలో రజోగుణ సంపన్నంగా ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ యాజ్ వర్క్ ఇస్ వర్షిప్ అనే సూక్తిని, స్వామి సూక్తిని కార్యరంగంలో మనం ఎలాగా నిర్వహిస్తూ దీన్ని, దీంట్లో వచ్చే ఛాలెంజెస్ ని మనం ఎట్లాగా సాల్వ్ చేసుకుంటాము, తర్వాత మన ప్రతి పని వర్క్ ఇస్ వర్షిప్ అంటున్నాం కాబట్టి ఆ పనిని స్వామికి ఒక పూజా పుష్పంగా ఎలా సమర్పిస్తాము అనేది ఈ రోజు మన చర్చలో భాగంగా తీసుకుందాం. మృదు భాషణ అనే అంశం గురించి కొంత ఆలోచన చేయగా నా స్మరణకి తోచినది భగవద్గీతలోని 12th చాప్టర్ అండి, భక్తి యోగంలో శ్రీకృష్ణుడు చెప్పిన మహావాక్యం. అది మనం ఒక మహామంత్రంగా కనుక తీసుకుంటే కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో, ఫిల్టర్స్, తర్వాత అందులో ఉండే ఫెయిల్యూర్స్ కానీ, ఘర్షణ కానీ, కమ్యూనికేషన్ ఫెయిల్ అయితే మానవ సంబంధాల్లో వచ్చే ఘర్షణలు, తర్వాత ఆర్గనైజేషన్ పరంగా ప్రొడక్టివిటీ పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండాలంటే ప్రాపర్ కమ్యూనికేషన్ చేయడం అనేది మనందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ. మృదువుగా, హితంగా, ప్రియంగా మాట్లాడుతూనే మనకు కావాల్సినది, మనకు కావాల్సిన ఏదైతే అవుట్పుట్ ఉందో అది తెప్పించుకోవడం అనేది నిజంగా ఒక స్కిల్ అని చెప్తారండి. సంభాషణ మనం చేసేటప్పుడు మృదు భాషణ రావాలి అంటే ఈ 4 గుర్తులు గుర్తుపెట్టుకోవాలి. అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియం, హితం చేయవ అంటారండి. ఈరోజు మృదు భాషణ అనే అంశంలో మనం 4 విషయాల గురించి చర్చించుకుందాం అనుకున్నాం కదండి. అనుద్వేగకరం అనే అంశం మీద మన సాయి సోదరి అనామిక సాయి మనతో చర్చిస్తారు. అయితే అనామిక, మీకు వృత్తిపరంగా ఈ అనుద్వేగం గురించి, మీరు సంభాషణ చేయడం గురించి మీ అనుభవాలు కానీ మీకు తోచిన కొన్ని అంశాలు కానీ మాతో చర్చిస్తారు.
1: శ్రోతలందరికీ సాయిరా, విశాఖ ఇందాక మీరు స్వామి ఇన్సిడెంట్స్ చెప్పారు కదా, అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, సెంటర్ నుంచి రిసీవర్ వరకు ఎలా కమ్యూనికేషన్, అండ్ అక్కడ రిసీవర్ నుంచి సెంటర్కి ఎలా ఎఫెక్టివ్ గా వెళ్ళాలి అని స్వామి ఎలా అయితే చెప్పారు, ఇందాక మీరు చెప్పినట్టు అది వింటూ ఉంటే దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మిస్కమ్యూనికేషన్ ప్రతిరోజు జరుగుతున్నది. ఎఫెక్టివ్ అనే పదం అయితే చాలా దూరం అనుకోండి, కానీ ప్రతిరోజు జరిగేది మిస్కమ్యూనికేషన్. అందులో వృత్తిపరంగా నా డెసిగ్నేషన్ కూడా కమ్యూనికేషన్ కాబట్టి అది మీ మాట వింటుంటే నిజంగా స్వామి ఒక్కొక్కసారి చాలా ఛాలెంజింగ్ పొజిషన్ లో, ఛాలెంజింగ్ డెసిగ్నేషన్ లో మనల్ని పెట్టేసి స్వామి చెప్పిన విషయాలు ఆచరిస్తున్నామా లేదా అనేది చాలా చక్కగా టెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి పాస్ అవుతారని మాత్రం చెప్పను, కానీ అనుద్వేగం గురించి మాట్లాడే ముందు ప్రతిరోజు ప్రతి క్షణం ఉద్వేగం మాత్రం 100%, అంటే ఉద్వేగం టు ద పవర్ ఆఫ్ 100, టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిట్ చెప్పుకోవచ్చు. అటువంటి సందర్భాలు బోల్డ్ ఏర్పడుతూ ఉంటాయి ప్రతిరోజు, కానీ అది కంట్రోల్లో పెట్టుకోవడమే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆఫీస్ కి చేరుకునే ముందేనండి, ఇప్పుడు మేము వెళ్తున్నాము, డ్రైవ్ చేసి వెళ్తున్నాము, సడన్ గా ఎవరో అంటే ఆ సిగ్నల్స్ అన్ని దాటి రాంగ్ గా ఓవర్టేక్ చేశారు అనుకోండి, అప్పుడు మనం అంత గణనంతో అంత చెప్పి ఇంటి నుంచి బయలుదేరుతాము. స్వామి మాటలు అంటే బాల్వికాస్ టైం నుంచి మిత భాష అతిహాయి, అతి భాష మతిహాని అని అన్ని వింటాము, కానీ అక్కడ అన్ని ఒక సెకండ్ లో మాయమైపోతాయండి. అదే ఛాలెంజ్, అదే అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ అక్కడ స్వామి మాటలు గుర్తుంటాయో లేవో అనేది. అది ఇది ఇది జస్ట్ వర్క్ ప్లేస్ కి చేరుకునే ముందు అలా చేరుతాము. చేరుకున్నాక ఇంకా చెప్పుకోకలేదండి, ఫైల్స్ అండ్ ఫైల్స్ ఆఫ్ వర్క్ ఉంటాయి, అందులో ముందుకొని ఉంటాము. ఇంకా రకరకాల ఛాలెంజెస్ ఎలాగో ఏర్పడుతూ ఉంటాం అనమాట.
2: అంటే అనమిక, వృత్తి రీత్యా మీకు ఇలాంటి ఉద్వేగం కలిగినప్పుడు మీరు దాన్ని ఎలా అధిగమించారు? మాతో ఏమన్నా ఒక్క అనుభవాన్ని మీరు పంచుకోగలరా?
1: అనుపమ గారు, అసలు ఒక్క ఇన్సిడెంట్ అంటే చాలా కష్టం అనుకోండి, కానీ నిజం చెప్పాలంటే ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు. ఇంకా జాబ్ వచ్చింది, చాలా ఎక్సైట్మెంట్ తో బాస్ ఏది చెప్పినా కొంచెం ఎక్స్ట్రా అవర్స్ ఉండి కూడా మనం చెయ్యాలి, హార్డ్ వర్క్ చెయ్యాలి అని అనిపిస్తుంది. పైగా మనం స్వామి స్టూడెంట్ అంటే ఈ మ్యాన్ మేనేజ్మెంట్ బుక్స్ అంతా చదివేసి అంత స్వామి ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు ఒక ఎంప్లాయర్ మీకు 15,000 శాలరీ ఇస్తున్నారంటే మీరు 30,000 వర్క్ చేయాలి అని చెప్పినప్పుడు ఆ వాల్యూస్ తో మనం అక్కడ ప్రాక్టికల్ గా వెళ్తాం. అవన్నీ బుర్రలో దూరు, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఆల్ వాల్యూస్ విని ఉంటాము అండ్ అవన్నీ మనం ప్రాక్టీస్ లో పెట్టాలని వెళ్తాము. సో థియరిటికల్ గా అంత బాగుంటుంది, ప్రాక్టికల్ గా అక్కడ వెళ్ళి చాలా హార్డ్ వర్క్ చేసి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఏంటి ఇంకా రాలేదు, ఇంకా అక్కడ ఇంట్లో ఎంత ఒత్తిడి పెడుతున్నా, అవన్నీ ఇంట్లో వాళ్ళే కదా అని మనం చాలా లైట్ గా తీసుకొని ఫుల్ అటెన్షన్ ఆ వర్క్ కి ఇచ్చేసి, అంటే అక్కడ బాస్ ని ఇంప్రెస్ చేయాలని కాదు కానీ ఆ వర్క్ మన వల్ల పెండింగ్ అవుతే వేరే డిపార్ట్మెంట్స్ కూడా పనులు పెండింగ్ అయిపోతాయని అంత హార్డ్ వర్క్ చేసి చేసిన తర్వాత ఒక డెడ్ లైన్ ఇస్తారు. ఆ డెడ్ లైన్ కి ముందు ఇచ్చిన తర్వాత అంటే ముందు ఇచ్చేస్తే ఒకలాంటి అబ్బా ఇచ్చేసాను, నా వేపు నుంచి పని పెండింగ్ లేదని అనిపిస్తుంది. అది ఇచ్చేసిన తర్వాత అది బాస్ టేబుల్ అది ఆ డాక్యుమెంట్ అలా పడుతుంది, అక్కడి నుంచి ముందుకెళ్ళదు. అరే నాకు ఇంత అర్జెంట్ ఇంత ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళలో అసలు ఇట్స్ నాట్ ప్రొసీడింగ్ ఫర్దర్, ఏమైంది అని అనిపిస్తుంది. ఎక్కడ లేని కోపాలు తాపాలు అన్ని వచ్చేస్తుంటాయి. సో ఇటువంటి పరిస్థితులు బోల్డ్ సార్లు ప్రతిరోజు ఫేస్ చేస్తూనే ఉంటామండి.
2: అంటే ఇలాంటి పరిస్థితుల్ని మీరు చాలా ఎదుర్కొన్నారని చెప్తున్నారు కదా, మరప్పుడు మీకు స్వామి యొక్క టీచింగ్స్ కానీ ఆయన టీచింగ్స్ కానీ ఆయన ఉద్బోధించినవి కానీ గుర్తొచ్చినప్పుడు ఎలా దాని నుంచి బయటపడ్డారు? ఏదన్నా ఒక్కటి మాకు ఏదైనా టెక్నిక్ చెప్తారా?
1: అయితే నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో స్వామికే కంప్లైంట్ చేసేవాడు ఇంటికి వెళ్ళాక, వాట్ స్వామి, వాట్ ఇస్ దిస్ స్వామి, ఇంత ఇలా చేయాలి అలా చేయాలి అని అడ్వైజ్ ఇచ్చారు, మరి ఇలాంటి పరిస్థితి వీఆర్ ఫేసింగ్ అనేది కంప్లైంట్ కూడా మళ్ళీ స్వామికి, నేర్చుకునేది స్వామి దగ్గర, కంప్లైంట్ కూడా ఫైనల్లీ హీ హాస్ టు, అంటే ఎవరైతే మంచి మాటలు నేర్పిస్తున్నారో వాళ్ళకే మళ్ళీ మనమే ఉల్టా ఏమో అటాక్ చేసేస్తాము. అది హ్యూమన్ మెంటాలిటీ, ఎవరో ఒకళ్ళు బ్లేమ్ చేయాలి, ఇంట్లో వాళ్ళకన్నా స్వామి ఈజీ అని యూనో వీ టేక్ స్వామి ఫర్ గ్రాంటెడ్. సో ఇంటికి వెళ్ళి ఏం స్వామి అని ఫర్ ష్యూర్ ఫస్ట్ ఇనిషియల్ అయితే నేను చాలా కంప్లైంట్ మోడ్ లోనే ఉండేదాన్ని, ఎప్పుడు వై స్వామి వై స్వామి. ఈ వై అనే దానికి ఐ థింక్ నేను అప్పట్లో బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు. చాలా క్వశ్చన్స్ వచ్చేవి మైండ్ లో, 101 క్వశ్చన్స్ వచ్చేవి. ఆల్సో ఐ వాజ్ వెరీ యంగ్, ఫస్ట్ జాబ్ టైం కాబట్టి ఇంకా యూనో ఉద్వేగం బాగా ఎక్కువ ఉండేదండి ప్రతిదానికి. ఎందుకు ఇలా జరగాలి, ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ సొసైటీ, అంటే ఫర్ వెల్ఫేర్ ఇది చేయాలి అది చేయడం చాలా ఉండేది. అండ్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అప్పుడు చాలా ఇది వచ్చేసేది. బట్ దెన్ అప్పుడు యూనో స్వామి ఎన్నో విషయాల్లో డూ యువర్ డ్యూటీ రిజల్ట్స్ గురించి డోంట్ వే, డూ యువర్ డ్యూటీ. అఫ్ కోర్స్ మనం భగవద్గీతలో కూడా ఇదే విన్నాము, కానీ వినే మాటలే మళ్ళీ విన్నా దెన్ ఇట్ కమ్. ఇటువంటి ఛాలెంజింగ్ టైమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు స్వామి మాటలు అప్పుడు మనకి అర్థం అవుతాయి క్లియర్ గా. అప్పటి వరకు విన్నది ఓహో స్వామి ఇలా అంటున్నారు, ఓకే డూ యువర్ డ్యూటీ, చాలా ఈజీగా తీసుకుంటారు స్వామి వర్డ్స్. కానీ సింపుల్ వర్డ్స్ లో స్వామి ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, సింపుల్ స్వామి చెప్పారు లైక్ లవ్ ఆల్ సర్వల్ అన్నారు. ఒక బాస్ ని ఎలా అసలు చూస్తే ఎక్కడ, హౌ కెన్ ఐ ఎవర్ లవ్ దిస్ బాస్ అసలు, ఇతను ఇలాంటి మెంటాలిటీ, హౌ డస్ స్వామి వాంట్ మీ టు లవ్ అనిపిస్తుంది. కానీ చాలా సింపుల్ సింపుల్ వర్డ్స్ లో స్వామి మేడ్ అస్ డూ థింగ్స్ దట్ వి కామ్, ఒక హ్యూమన్ బీయింగ్ గా సాధ్యం కానిది ప్రాక్టీస్ చేయమని చెప్పారు. ఇంకొకటి, ఎన్నో బుక్స్ ఎన్నో ఇన్సిడెంట్స్ చదువుతూ ఉంటే ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుందండి. ఎలా అంటే, ఒక వెయిటర్ అందరికి ఫుడ్ సర్వ్ చేస్తున్నప్పుడు ఒక హోటల్లో అందరు కూర్చొని తింటున్నప్పుడు ఏమిటంటే అక్కడ ఒక కాక్రోచ్ వస్తుంది. కాక్రోచ్ వచ్చి ఒకరి మీద కూర్చోగానే వాళ్ళు గట్టి కలుస్తారు, ఇంకొకటి మీద కూర్చుంటే గట్టి కలుస్తారు, అలా అందరు అరుస్తుంటారు. ఫైనల్ గా ఒక మనిషి మీద కూర్చున్నప్పుడు వాళ్ళ కాక్రోచ్ ని చేతితో పట్టుకొని బయట విసిరేస్తారు. సిచ్యుయేషన్ అక్కటే, అందరు ఫేస్ చేస్తున్న పరిస్థితి ఒకటి, కానీ కొంతమంది రియాక్ట్ అయ్యారు మరి కొంతమంది రెస్పాండ్ అయ్యారు. సో మనకి బాస్ ఒకటి, ఎంప్లాయీస్ రియాక్ట్ అవుతున్నారా రెస్పాండ్ అవుతున్నారా అనేది చాలా ముఖ్యం. సో ఇటువంటి టైంలో స్వామి చెప్పిన సింపుల్ సింపుల్ వాక్యం మనం గుర్తు పెట్టుకుంటే మాత్రం అవి బ్రహ్మాస్త్రం లాగా ఇలా అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ లాగా పనిచేస్తాయి. అది నేను ఇంప్లిమెంట్ చేస్తున్న తర్వాత లైక్ ఐ ఫీల్ ఇప్పుడు వర్క్ ప్లేస్ ఇస్ ఆల్సో బ్లిస్ అని అనిపిస్తున్నది.
2: అయితే మీరు చెప్పినంతా విన్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అనుభవం కొంత నేర్పితే స్వామి టీచింగ్స్ ని ఆకలింపు చేసుకుని వాటిని ఆచరణలో పెట్టగలిగితే మనకి ఈ చిన్న సిద్ధాంతం అంటే మీరు చెప్పిన దానిలో నేను నోట్ చేసింది ఏంటంటే రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ అని. దీనివల్ల మన జాబ్ లో వర్క్ అట్మాస్ఫియర్ లో మనం చాలా డిఫరెన్స్ తీసుకురావచ్చు అని అర్థమవుతోంది. అయితే రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ అన్నారు కదా మీరు, మరి అనంటప్పుడు ఈ రియాక్షన్ అందరికీ వచ్చేస్తుందండి. ఇప్పుడు నాకైనా కూడా కోపం రాగానే వెంటనే రియాక్షన్ వచ్చేసి దుర్భాషలాడడము, వెంటనే కోపం వచ్చేసేసి చేతుల్లో ఉన్న వస్తువులను కూడా విసిరేస్తారు కొంతమంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మరి దీనికి మీరు ఏమైనా టెక్నిక్ చెప్పగలరా?
1: అనుపమ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ నాకు ఎందుకో ఈ టాపిక్ డిసైడ్ అయినప్పుడే ఉద్యోగం అనగానే కరెక్ట్ గా నాకు వచ్చిందంటే అప్పుడే అనుకున్నాను ఓకే స్వామి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయమంటున్నారేమో. బికాజ్ నేను చెప్పాను కదండి ఈవెన్ దీనికి కూడా నేనే బ్రాండ్ అంబాసిడర్. నాకు ఒక మాట ఎవ్వరు అంటే నాకు అనుకూలంగా లేదంటే ఎక్కడ నేను కోపాలు తాపాలన్నీ వచ్చేసేది. కానీ ఐ స్టిల్ రిమెంబర్ అండి, నేను స్కూల్లో ఉండగా స్వామి ఒకసారి డిస్కోర్స్ ఇస్తున్నారు అండ్ డిస్కోర్స్ లో స్వామి కోపం గురించి మాట్లాడుతున్నారు. ఉద్వేగంలో టాప్ మోస్ట్ మనకి కోపమే, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్తూ ఉంటూ స్వామి చాలా చక్కగా చెప్పారు. కోపం వస్తే చక్కగా నీళ్లు తాగండి అని ఇలా స్వామి యాక్షన్ చేసి చక్కగా చూపించారు. అది కాకుండా ఎక్కడైతే మీరు ఉన్నారో ఆ ప్లేస్ నుంచి లేచి కొంచెం నడిచి దూరం వెళ్ళిపోవాలన్నారు. సింపుల్, చాలా సింపుల్ గా చెప్పారు. అక్కడ నుంచి లేచి వాక్ టు సమ్ అదర్ ప్లేస్, దట్స్ ఆల్ వీ హ్యావ్ టు డూ. అండ్ ఇంకొకటి స్వామి ఇలా వేళ్ళు కూడా తీసి కౌంటింగ్ చేయమని చెప్పారండి. ఇలా ఒకటి ఒకటి నుంచి పది దాకా కౌంటింగ్ చేయండి, పది నుంచి ఒకటి వరకు కౌంట్ చేస్తే మైండ్ డైవర్ట్ అవుతుంది అండ్ ఇది కంట్రోల్ అవుతుంది. ఇది స్వామి స్టూడెంట్స్ కి ఎన్నో సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. సో డిస్కోర్సెస్ విన్నారు కాబట్టి ఎక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ ఈ మాటలు విన్నా కాబట్టి ఇట్ ఇస్ దేర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ప్రాక్టికల్ లైఫ్ లో ఇంట్లో అంతగా అది అవసరం పడలేదు, కానీ వర్క్ ప్లేస్ లో ఇలా మీరు చెప్పినప్పుడు సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఓ స్వామి ఇలా చెప్పారు కదా లెట్స్ ట్రై. ఫస్ట్ టైం ఫెయిల్ అవుతాము, సెకండ్ టైం విల్ ట్రై, థర్డ్ టైం విల్ ట్రై, ఫిఫ్త్ టైం వరకు కొంచెం అంటే ట్రాక్ లోకి వస్తాము. అండ్ ఇవెన్చువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఇది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చాలా మాటికి ఇంప్రూవ్ అవుతామని నా అభిప్రాయం అండి. సరే,
3: మనం ఈ రోజు అంశంలో నామ భాగాలుగా విభజించుకున్నాం. అందులో మన సాయి సోదరి అనామిక సాయి చాలా చక్కగా కార్యరంగంలో మనకు ఎదురయ్యే సమస్యలు అంటే ఉద్వేగం కలిగించే వాతావరణం దాన్ని ఎలా అధిగమించాలి చర్చా రూపంలో అనామికను తర్వాత అనుపమ ఇద్దరు కూడా చాలా చక్కగా చర్చించారండి. స్వామి ఎప్పటి నుంచో చెప్పిన సూక్తులన్నింటినీ మనకి ఎప్పటికప్పుడు మనం మర్చిపోతూ కార్యరంగంలో మనం చాలా కార్యోన్ముఖులమై ఉంటాము అని అనుకుంటాము, కానీ బేసిక్స్ మర్చిపోతాము. ఆ బేసిక్స్ మర్చిపోయినప్పుడు మళ్లీ పాత మీదకి ఎట్లా రావాలి అని స్వామి చెప్పినవన్నీ గుర్తు చేస్తూ చాలా చక్కటి చర్చ జరిగింది. రెండో అంశంగా మనం ఇవాళ అనుకున్నది నాకు అనిపిస్తుంది నాలుగు అంశాలు అనుకున్నాం కానీ సత్యం లేకుండా ప్రియం లేదు, ప్రియం లేకుండా సత్యం లేదని అంటారండి. అదకని చెప్పేసి రెండు కలుపుకుంటూ మాట్లాడుకుందాం మనం, సత్యం ప్రియం అనే రెండు టాపిక్స్ ని కూడా కలుపుకుంటూ దానికి మనకు వచ్చిన చర్చలో భాగంగా మనకు వచ్చిన డౌట్లను కూడా మన సాయి సోదరి మాట నుంచి క్లారిఫై చేసుకుంటూ మాట్లాడుకునే విధంగా చర్చ ఉంటుంది. ఇప్పుడు నేను డాక్టర్ అనుపమ ముదిగొండని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే సత్యము ప్రియము ఈ రెండింటిని గురించి ఆవిడ ఆలోచనలు ఏమిటి, కార్యరంగంలో మనకున్న అనుభవాలు ఆవిడకున్న అనుభవాలు చెప్పినప్పుడు మనకున్న డౌట్లు ఏంటనే దాని గురించి కొంత చర్చించుకుందాం.
2: సత్యము నిరంజనము నిర్గుణము నిత్యమైనది అని స్వామి చెప్పకనే చెప్పారు. శబ్ద బ్రహ్మమై అని భగవంతుడు సత్యరూపంలో వసిస్తాడు, వాక్ రూపంలో వసిస్తాడని కూడా స్వామి చెప్పారు. కానీ ఇప్పుడు ఉష చెప్పినట్టు సత్యము ప్రియము ఈ రెండింటినీ విడదీసి మాట్లాడలేము, కానీ రెండింటిని కలిపి కూడా ఉంచలేము. ప్రస్తుత పరిస్థితుల్లో అప్రియమైన సత్యాన్ని మనం చెప్పలేము, ప్రియమైన అసత్యాన్ని కూడా మనం చాటలేము. కానీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే 1973లో స్వామి ఒక ప్రవచనంలో యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ అని మనని ఆదేశించారు. అంటే ఎప్పుడూ మనం ఇతరులకి ప్రీతిపాత్రంగా మాట్లాడలేము, కానీ మనం చెప్పవలసిన నిజాన్ని మటుకు మనం దాచలేము. ఇది నేను తెలుసుకున్న సత్యం.
1: అనుపమ గారు, ఇందాక సత్యం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, అయితే మన వర్క్ ప్లేస్ లో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, అంటే మేనేజ్మెంట్ ఒకటి ప్లాన్ చేస్తుంది, ఒకటి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు, కానీ ఫైనల్ గా చేసేది వేరేది ఉంటుంది. అండ్ అటువంటి టైంలో మన క్లయింట్స్ కానీ కస్టమర్స్ కి కానీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు జరిగిన నిజం ఇది అని చెప్పుకోలేదు. అటువంటి పరిస్థితి మీరు ఏదైనా ఫేస్ చేసారా? ఫేస్ చేస్తే అది ఎలా హ్యాండిల్ చేశారో మాకు కొంచెం చెప్పండి.
2: చాలా సార్లు సత్యం ప్రియంగా ఉండదండి, నిజం చెప్తే నిష్ఠూరమే అనేది లోకం. అయితే వృత్తిరీత్యా మీరు అడిగారు కదా, ఇది తప్పదు. ఎందుకంటే ఒక బాధ్యతతో మనం ఒక వృత్తిని నిర్వర్తిస్తున్నప్పుడు సత్యమే చెప్పాలి, నిజమే చెప్పాలి. ఒక అధ్యాపకురాలుగా నేను రోజు ఇది చాలా ఫేస్ చేస్తానండి. చాలాసార్లు తల్లిదండ్రులకు చెప్పవలసి వస్తుంది, మీ పిల్లలు పాస్ కాలేదు, మీ పిల్లలకి దీనిలో ఆసక్తి లేదు, లేకపోతే విద్యార్థులకి వాళ్ళ ప్రవృత్తి గురించి మనం ట్రైన్ చేసేటప్పుడు, వాళ్ళ యాటిట్యూడ్ ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళకు కొన్ని నిజాలు చెప్పాల్సి వస్తుంది. కానీ నా ప్రకారం ఏంటంటే ద ఇంటెన్షన్ బిహైండ్ ద ట్రూత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సరైన రిజల్ట్ కోసం ఒక ట్రూత్ ని మనం ప్రజెంట్ చేసినప్పుడు సత్యం అప్రియమైనా కూడా అది మనం చెప్పవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ సెలబ్రేషన్ లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడి మహిళలతో నేను సంభాషించడం జరిగింది. అయితే ఒక మజ్దూర్ యువతి నా దగ్గరకు వచ్చి, మేడం గారు చాలా బాగా చెప్తారు, ఎవరి వృత్తిలో వాళ్ళు ఎలా బాగా ఇంకా బాగా చేయొచ్చు అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు మీరు, కానీ రీసెంట్ గా అంటే ఒకరోజు ముందర గ్రహణం ఉండింది. మనందరికీ తెలుసండి గ్రహణ కాలంలో గుడులను మూసివేయడం జరుగుతుంది. అయితే ఈ మజ్దూర్ యువతి పని ఏంటి అంటే, గర్భగుడి దగ్గర నుంచుని లోపల ఉన్న భక్తులందరినీ వెంట వెంటనే పంపించాడు బయటికి. ఎందుకంటే అది అయిన తర్వాత గుడిని మొత్తం మూసివేసి తర్వాత గ్రహణ కాలం తర్వాత మళ్ళీ దాన్ని తెరిచి మళ్ళీ శుభ్రపరిచి మళ్ళీ పూజాదికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే తన మనసులో ఎంత బాధ ఉందో, తను అందరినీ తొందరగా వెళ్ళిపోండి తొందరగా వెళ్ళిపోండి గోవింద గోవింద అని చెప్తూనే గోవిందనామాలు చెప్తూనే వెళ్ళిపోండి అంటూ బయటికి తరిమేసింది. అయితే తను చాలా బాధతో నా దగ్గరకు వచ్చి అడిగింది, అమ్మ మీరు పర్సనల్ ఎఫెక్టివ్నెస్ గురించి చెప్పారు, నా వృత్తిలో అక్కడ నేను ఆ సత్యం చెప్పడం అనేది చాలా అప్రియం, నాకే అప్రియంగా అనిపించింది. చాలా మంది నడుచుకుంటూ ఎక్కిన వాళ్ళు, పేద సాధువులు, చాలా ఖర్చు పెట్టుకుని అప్పులు చేసుకుని భగవంతుని చూడటానికి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. అంత దాకా వచ్చిన తర్వాత మనందరికీ తెలుసండి అక్కడ ఒకటి రెండు సెకండ్ల కంటే ఎక్కువ దర్శన భాగ్యం లభించదు. కానీ ఆ ఉన్నదాంట్లో కూడా పాపం తను అలా అందరినీ బయటికి తోసి వేయడం జరిగిందట. అప్పుడు నాకు అనిపించింది సత్యం అనేది అంటే నేను నా జాబ్ లో చేసే దానికంటే కూడా ఆవిడ చాలా ఇబ్బంది పడింది అనిపించింది. ఎందుకంటే ఆవిడకి అది ఇంకా మిగిలిపోయింది తనలో. అప్పుడు నేను తలుచుకున్నది ఒకటే ఏంటంటే, తన పని తాను నిర్వర్తించడంలో తను అప్రియమైన సత్యం చెప్పడం వల్ల తను చాలా మేలు చేయగలిగింది. తనకి అదే చెప్పాను, మీరు లోపలున్న వాళ్ళందరినీ బయటికి పంపించడం వల్లనే గుడి గ్రహణ కాలానికి అనుగుణంగా మూసివేయబడడం జరిగింది, తాను తప్పేమీ లేదు. కాబట్టి ప్రియత్వము సత్యం అనేవి బాగా తోడుగా ఉంటాయి, అంటే వాటికి అవినాభావ సంబంధం ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం అవి రెండు రెండు కోణాలుగా రెండు వైపులకి తిరిగి ఉంటాయని నా ఉద్దేశం.
1: ఇందాక మీరు చెప్పారు కదా అనుపమ గారు, అది వింటుంటే అంటే ఎన్నో సందర్భాలుగా మనం చూసాము స్వామి స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా బాయ్స్ తో మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు స్వామి కోపం వచ్చేసింది అనిపిస్తుంది, చాలా కోపంగా ఉన్నారు. అసలు స్వామికి కోపం అనేది లేదు, కానీ ఆ సందర్భంలో స్టూడెంట్స్ కి ఒక విషయం నేర్పించడానికి అది స్వామి ఒక తల్లిలాగా కోపం వచ్చినట్టు కనిపిస్తారు. అంటే మాకు చేంజ్ చేయడానికి, మాలో మార్పు చేయడానికి, అంటే అలా స్వామి అలా బిహేవ్ చేస్తేనే వి విల్ కరెక్ట్ ఆన్సర్స్ ని తెలుసుకుని స్వామి అలా మాట్లాడతారు, లేకపోతే స్వామి ఎప్పుడూ స్వీట్ గా మితంగానే మాట్లాడతారు. కానీ ఇందాక మీరు చెప్పినప్పుడు సందర్భం మీకు వచ్చింది కాబట్టి స్టూడెంట్స్ ని కరెక్ట్ చేయాలి కాబట్టి అది డ్యూటీ కాబట్టి తప్పదు కాబట్టి స్వామి కూడా అంటే యాంగర్ కోపం ఉన్నట్టు అనిపిస్తారు అయ్యో స్వామి కోపం ఉందని స్టూడెంట్స్ అంతా సెట్ అయిపోతారు సెట్ అయిన తర్వాత మళ్ళీ క్షణంగా స్వామి నమ్ముతారు స్టూడెంట్స్ అందరూ నార్మల్ అయిపోతారు మాకు ఎన్నో సార్లు ఇలా జరుగుతుంది స్వామి కోపం వచ్చిందని అంటే నేను దర్శనంకి వెళ్ళడం స్వామి మా వైపు రాకుండా ఇంకో చోట వెళ్ళిపోవడం ఇక స్కూల్కి వెళ్తే అందరూ ఎలా అంటే అసలు అక్కడ ఉన్న చెట్లు కూడా లైఫ్ లేనట్టు అయిపోతాయి అసలు టీచర్ సరిగా మాట్లాడరు వార్డెన్ సరిగా మాట్లాడరు హెడ్ మాస్టర్ సరిగా మాట్లాడరు అసలు అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది కానీ అది మళ్ళీ నెక్స్ట్ దర్శనకి వెళ్ళి వెళ్ళి వెంటనే సాల్వ్ నార్మల్ అయ్యేటప్పటికి అంత వీరోజు నార్మల్ సో అది కరెక్ట్ చేయడానికి ఒక్కొక్కసారి మన భాషలో మన బాడీ లాంగ్వేజ్ లో మార్పు తేవాల్సి వస్తుంది అది నాకు అనిపిస్తుంది సరే
0: చాలా చక్కగా జరిగింది చర్చ అనుపమ తర్వాత అనామిక ఇద్దరు కూడా సత్యం ప్రియం గురించి చాలా చక్కగా చర్చించారు అయితే ఇది వింటున్నప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది ఏంటంటే అంటారు కదా క్వశ్చనింగ్ మైండ్ అని ఈ మైండ్ అనేది ఒక మంకీ లాగా స్వామి గారు చెప్తారు అది దాని అలా వదిలేస్తే ఆ చర్చ వింటూ ఉంటే మనకి అది మంకీ లాగా ఇటు నుంచి అటు నుంచి ఆ తోట నుంచి ఈ తోటకి పరుగులు పెడుతూ ఉంటుంది నాకు ఇప్పుడు తోచిన ఒక ప్రశ్న ఏంటంటే ఇందులోంచి ప్రియం సరే చెప్పుకున్నాము ఆ ప్రియం చెప్పేటప్పుడు అది అవతల వ్యక్తికి అప్రియంగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి స్వామి ఏమైనా చెప్పారా ఈ విషయంగా అని కొంచెం తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగింది అప్రియంగా కాకుండా ఉండాలంటే మన సంభాషణ ఎలా ఉండాలో అది కూడా ఒక్కసారి చెప్తారా
2: తప్పకుండానండి స్వామి ఒక సందర్భంలో అన్నారు

0: కాలు జారితే కలుగదు నష్టం, మాట జారితే మరణమిరా. ఎంత సత్యమైనా అప్రియంగా మనం చెప్తే దానివల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. అయితే దీనిలో మాకు మేనేజ్మెంట్ సైన్సెస్ లో ఒకటి చెప్తారు కమ్యూనికేషన్ గురించి, ఏంటంటే ది ఎసెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ రిసెప్షన్. అలాగే ఇందాక మన ఉషగారు కూడా అన్నారు టోటల్ అండర్స్టాండింగ్ అని స్వామి దాన్ని నిర్వచించారు. ఈ రెండు కలిపి మనం చూసుకున్నట్లయితే ఆ సత్యాన్ని మనం చెప్పగలగాలి. ఎలా చెప్పాలి? ఇది నన్ను మీరు వేసిన ప్రశ్న. ఎలా చెప్పాలి అనే దానికి సూటిగా ఒక సమాధానం చెప్పలేము. నా ప్రకారం అయితే ఇది సందర్భోచితంగా ఉండాలి. ఏ సందర్భాన్ని బట్టి ఎలా చెప్పాలి అనేది ఒకటైతే, మేము యూజువల్ గా మేనేజ్మెంట్ సైన్సెస్ లో చేసే పని ఏంటి అంటే ఇంపార్టెన్స్ అండ్ అర్జెన్సీ అనే దాన్ని వెతుక్కుని దాన్ని బట్టి కొంచెం ప్రయారిటైజ్ చేసుకొని చూస్తాం. ఒకటి సందర్భం, రెండోది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, హౌ అర్జెంట్ ఇట్ ఈస్ అనే దాన్ని బట్టి, మూడోది వినేవారి మనస్థితి. అంటే ఇందాక చెప్పాను కదా నేను ఒక అధ్యాపకుడిని, పిల్లల మనస్థితిని వారి తల్లిదండ్రుల మనోగతిని బట్టి కొంచెం చెప్పేటప్పుడు మృదువుగా అర్థమయ్యేటట్టు చెప్తే, ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదండి టోటల్ అండర్స్టాండింగ్ అండ్ ఎసెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ రిసెప్షన్. అంటే మనం ఆ యొక్క సందేశాన్ని వాళ్ళకి చెప్పగలగాలి, ఇవ్వగలగాలి, అది మెయిన్. దుర్భాషలు ఆడకుండా కూడా ఈ పని చేయొచ్చండి. ఇది మనం వృత్తిరీత్యా ఇందాక అనామిక గారికి కూడా చెప్పారు చాలా ఉద్వేగం వచ్చేస్తుంది ఎందుకంటే మిస్కమ్యూనికేషన్ చాలా జరుగుతుంది అని. ఈ మిస్కమ్యూనికేషన్ లో నేను చాలా మటుకు నేను యూజ్ చేసే వర్డ్ నాకు పర్సనల్ గా ఏంటంటే మ్యాల్ కమ్యూనికేషన్ అది. ఏంటంటే మనము మాటల్ని ట్విస్ట్ చేసి అంటే తిప్పి మన మన యొక్క సందర్భాన్ని దానిలో జోడించి వాటిని వక్రీకరించి చెప్పకుండా, సత్యం అనేది ఎప్పటికీ సత్యమైనది, ఈ యుగానికైనా ఏ యుగానికైనా సత్యం అనేది సనాతనమైనది, నిత్యమైనది. అందుకని ఇవాళైనా సత్యమే, రేపైనా సత్యమే, ఇక రాబోయే కాలంలో కూడా అది సత్యమే. కాబట్టి సత్యం చెప్పేటప్పుడు నిరంతరంగా సత్యం పలకాలని స్వామి చెప్పారు మనకి. కానీ ఆ చెప్పేటప్పుడు ఇతరులని బాధించకుండా, వారిని ఏ విధంగా దుఃఖపరచకుండా వీలైనంత వరకు మృదువుగా మనం చెప్పగలిగితే ఐ థింక్ వరల్డ్ లో చాలా మటుకు ప్రాబ్లమ్స్ అక్కడే సాల్ట్ అయిపోతాయని నా ఉద్దేశం.
1: ఇందాక మీరు స్వామి గురించి చెప్తూ చాలా చక్కగా చెప్పారు. ఎలా అయితే అంటే మనం ఏ విధంగా చెప్తాము, సత్యం ఎలాగైనా పలకాలి కానీ అది ఏ విధంగా చెప్తాము అది కూడా చాలా ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే మనం స్వామిని చూసి చాలా మాటికి ఫాలో అవ్వాలి. అండ్ మన ఫీల్డ్ లో మిస్కమ్యూనికేషన్ మాల్ కమ్యూనికేషన్ చాలా కామన్, మీరు కరెక్ట్ గా చెప్పారు అనుభవ గారు. అయితే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి, కర్ణాటక చీఫ్ మినిస్టర్ అప్పట్లో దేవేగౌడ తను చీఫ్ మినిస్టర్ అనమాట అప్పుడు. అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి, క్యాంపెయినింగ్ అంతా జరుగుతున్నది, కాకపోతే తన పార్టీ అంత స్ట్రాంగ్ కాదు అని ముందే వాళ్ళకి కాస్త ఐడియా ఉంటుంది కదా. సో తనకి తెలుసు తన పార్టీ ఈసారి ఇంకా గెలవదేమో అని తనకి ఐడియా ఉన్నది. అప్పుడు పరిగెట్టి పుట్టపర్తికి వెళ్ళారనమాట. పర్తికి వెళ్తే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచారు. అయితే తను స్వామితో మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామి ఈ ముఖ్యమంత్రి పదవి అని అలాగ మాట వేస్తే బాగుంటుందని స్వామికి చెప్పడం జరిగిందనమాట. స్వామి ముఖ్యమంత్రి పదవి ఈసారి నేను ఎలక్షన్ క్యాంపెయిన్ నేను గెలిస్తే బాగుంటుందని ఒక మాట ఇలా వేశాను. సిచ్యువేషన్ స్వామికి తెలుసు, తను గెలుస్తాడో లేదో స్వామికి తెలుసు. మొహం మీద డైరెక్ట్ గా చెప్పకూడదు, ఎంత డిప్లొమాటిక్ గా ఎలా వర్డ్స్ వాడాలో అది వాడుతూ నిజం స్వామి ఎలా చెప్పాడంటే, స్వామి ఏమన్నారంటే దేవేగౌడ చూడు ఎప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి బెస్ట్ పోస్ట్ అని చెప్పేసి అలా వదిలేసింది. అంటే ఇంత టాక్టిఫుల్ గా ఇక యూఆర్ నాట్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అని చాలా డిప్లొమాటికలీ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం చెప్పడం జరిగింది. అండ్ తనకి సిచ్యువేషన్ అర్థమైంది. ఇటువంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే స్వామి ఎన్నో సందర్భాల్లో హౌ టు కమ్యూనికేట్, ఒక విషయాన్ని ఇంకొకరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, మాడ్యులేషన్ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, వర్డ్స్ సెలెక్షన్ ఎలా ఉండాలి, వాళ్ళకి హర్ట్ అవ్వకుండా ఎలా చెప్పాలి, చాలా బ్యూటిఫుల్ గా మాకు నేర్పించడం జరిగిందని నాకు అనిపిస్తుందండి.
0: కమ్యూనికేషన్ గురించి మనం గత కొద్ది సమయం దీని మీద మనం కేటాయించి చక్కటి విషయాలు స్వామి చెప్పిన ఎన్నో కార్యరంగంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, సమస్యలు వాటికి
2: అవసరమైన సమాధానాలు కూడా మన చర్చ ద్వారా బయటకు తెచ్చుకున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా నాలుగో పాయింట్ అయిన హితం గురించి మాట్లాడాలంటే, నిజంగా అది ఎట్లా ఉండాలని నాకు అనిపిస్తుంది అంటేనండి, హితం అనేది మన హితంతో పాటు సర్వభూత హితే రథ అంటారు. అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీకి కూడా అది హితంగా ఉండాలి. అంటే నా ఒక్కడికి బాస్ కాబట్టి నాకు హితం చేసి నా సబార్డినేట్ కి అది అప్రియంగా హితం కాకుండా ఉండేటట్టు
1: మాకు నేర్పించడం జరిగిందని నాకు అనిపిస్తుందండి.
2: కమ్యూనికేషన్ గురించి మనం గత కొద్ది సమయం దీని మీద మనం కేటాయించి చక్కటి విషయాలు స్వామి చెప్పిన ఎన్నో కార్యరంగంలో మనం

0: అంటే నా ఒక్కడికి బాస్ కాబట్టి నాకు హితం చేసి నా సబార్డినేట్ కి అది అప్రియంగా హితం కాకుండా ఉండేటట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు ఉంటే అది హితకరమైన సంభాషణ అనిపించుకోదేమో కార్యక్షేత్రంలో అనిపిస్తుంది ఆఫీస్ లో. అయితే ఏంటంటే అదే అంటారు కదా, ఫోర్డ్ ఎగ్జాంపుల్ గురించి కూడా మేనేజ్మెంట్ లో మనం విన్నాం. అయితే ప్రతిసారి కొత్త మోడల్ కార్ తీసుకొస్తాను అన్నప్పుడల్లా ఏమనేవాట, అందరినీ మీటింగ్ కి పిలిచి ఓకే ఈసారి ఏం కలర్ చేద్దాం ఎట్లాంటివి చేద్దాం అన్ని అడిగి, బట్ దిస్ టైం వీఆర్ గోయింగ్ విత్ బ్లాక్ అనేవాట. ప్రతిసారి బ్లాక్ అండ్ బ్లాక్ హిస్టరీ. అంటే ఇంకా అది హితం ఏమైంది అంటే ఇప్పుడు కంపెనీ ఇంట్రెస్ట్ లో ఆలోచించకుండా పర్సనల్ ఇంట్రెస్ట్ ని ముందు పెట్టుకుంటున్నాడు. అంటే హితం అంటే ఏమిటి, శ్రేయస్ అని చెప్తారు కదండి, ఆ శ్రేయస్సు ప్రేయస్సు అనే దాంట్లో ప్రియమైనది ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో మనకి ప్రియం కలిగించేది. శ్రేయస్ అంటే లార్జర్ ఇంట్రెస్ట్, అందరికీ హితం చేసేది. సో ఇప్పుడు ఆ హితం అనేది మనం చూసుకున్నప్పుడు ఇందాక అనుకున్నట్టుగానే సర్వభూత హితే అత, అంటే అందరికీ హితం చేసే విన్ విన్ మేనేజ్మెంట్ మేము అనిపిస్తున్నాము.
1: ఉష గారు, ఇప్పుడు మీరు హితం గురించి మాట్లాడుతున్నారు కదండి, అంటే ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం హిత బోధన అంటే ఈవెన్ అది మీ మంచిగా నేను ఒక బోధన చెయ్యాలి అడ్వైస్ చేయాలంటే అసలు ఎవరికి విధానాన్ని ఉండదండి అసలు. సో మీ వర్క్ ప్లేస్ లో ఐమ్ షూర్ మీరు మంచికైనా చెప్తూ ఉంటారని వింటున్నారా, అటువంటి సందర్భం ఏదైనా ఉందండి?
0: చాలా చక్కటి క్వశ్చన్ అండి. ఇందాక ప్రియం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఈ థాట్స్ కొంచెం నా మైండ్ లో వచ్చాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా దాంతో కలుపుకుంటూ నేను జవాబిస్తాను. ఇందాక ప్రియం సత్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా స్వామి మనకు చెప్పినవి మూడు అంశాలు జ్ఞాపకం వచ్చాయి. అదేంటంటే నీతో నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఎంత అన్ప్లెజెంట్ అయినా కూడా అట్ట ట్రూత్ నీకు నువ్వు చెప్పుకోమన్నారు స్వామి. అలాగే నీ క్లోజ్ వాళ్ళతో చెప్పేటప్పుడు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనుకోండి, నీతో ఉన్న వాళ్ళ గురించి చెప్పేటప్పుడు స్వామి ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించుకుంటూ, అలాగే ప్రీచింగ్ లాగా ఉండకూడదు, అన్ప్లెజెంట్ గా ఉండకూడదు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసుకుని వాళ్ళకి ఏదైతే నచ్చట్లేదు నువ్వు చెప్తున్నది అనుకుంటే అలాంటిది నువ్వు చెప్పకూడదు అన్నారు. నీ క్లోజ్ వాళ్ళతో నువ్వు మాట్లాడేటప్పుడు స్వామి ఏం చెప్పారంటే సమయం, సందర్భం, బాడీ లాంగ్వేజ్, తర్వాత ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళ మూడ్ ఏంటి, వాళ్ళ మూడ్ గ్రహించి దానికి తగినట్టుగా మాట్లాడాలి అని. వాళ్ళకి అన్ప్లెజెంట్ గా ఉంటుంది అనుకుంటే అది మాట్లాడకపోవడమే ఉత్తమమేమో అనిపిస్తుంది, రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయాలి అంటే. తర్వాత బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎట్లా ఉండాలి అని అంటే అడగందే సలహా చెప్పద్దు, ఉచిత సలహాలు చెప్పద్దు అన్నారు స్వామి. ఎందుకంటే ప్రీచింగ్ ఎవరు ఇష్టపడండి, వాక్ ద టాక్ అంటారు కదా. ఫాలో చేసి చూపిస్తుంటే చాలా చిన్న కథలు ఉన్నాయి మనకి, మళ్ళీ సమయం లేదు, సమయాభావం కూడా చెప్పుకోవట్లేదు. మనం ఏదైనా ఆచరించి చూపిస్తే పిల్లల పెంపకంలో కూడా మనం ఎలా నడుచుకుంటున్నామో చూసి పిల్లలు దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి ప్రీచ్ చేయడం కంటే కూడా ప్రాక్టీస్ చేసి చూపించడం అనేది ఎప్పుడు మంచిది. కాబట్టి వర్క్ ప్లేస్ లో కూడా ఇదే రూల్, మనకి మనం ఎట్లా బాస్ గా ఉన్నాం, మనం మనం ఎలా కండక్ట్ చేసుకుంటున్నాము, అది ఆఫీస్ కి రెస్పాన్సిబుల్ గా మనము మన బిహేవియర్, మన కండక్ట్ ఉంటుందా, ఇంటెగ్రిటీ, తర్వాత ట్రాన్స్పరెన్సీ, మళ్ళీ రెస్పాన్సిబిలిటీ, ఓనింగ్ ఆఫ్ యువర్ ఫాల్ట్స్, ఇంకేదైనా ఒకటి పొరపాట్లు డిలేలు అయిపోతే ఓవర్ రన్స్, టైం ఓవర్ రన్స్, దానికి ఓనప్ చేస్తున్నావా నువ్వు రెస్పాన్సిబిలిటీ, దాన్ని నువ్వు మానవస్ లో కన్వర్ట్ చేస్తే ఆర్గనైజేషన్ కి ఎంత లాస్ అయింది, దానికి ఆర్ యూ రియలీ ఫీలింగ్ గిల్టీ, ఇవన్నీ కనుక నీకు ఒక వాల్యూస్ లాగా కనుక కొత్త వాళ్ళలో నువ్వు కృతంగా చెప్తే ఆ మెంబర్ ఆర్గనైజేషన్ కి ఒక అసెట్ అవుతాడు, ఒక మంచి హ్యూమన్ రిసోర్స్ అవుతాడని నా పర్సనల్ అనుభవం అండి.
2: ఈ మూడు లెవెల్స్ లో మనకు మనం సత్యాన్ని ఎలా చెప్పుకోవాలి, మన కుటుంబ సభ్యులతో ఎలా చెప్పాలి, అలాగే బయట అంటే సమాజంతో ఎలా సత్యాన్ని షేర్ చేయాలి అనేది స్వామి చెప్పారన్నారు కదా. ఉషక చాలా మంచి విషయం చెప్పారండి. అయితే మీ వృత్తి రీత్యా మీరేమైనా మీ సబార్డినేట్స్ తో కానీ, కలీగ్స్ తో కానీ, మీ బాస్ తో కానీ మీరు ఇలాంటివి ఎప్పుడైనా సందర్భాలని ఎదుర్కొన్నారా? అలా ఎదుర్కొన్నప్పుడు మీరు ఈ హితాన్ని ఎలా మీరు మీ ఆచరణలో పెట్టారు అనేది మాతో కొంచెం షేర్ చేసుకుంటారా?
0: చక్కటి ప్రశ్న. ఇలాంటివి మనకి ప్రతిరోజు కార్యరంగంలో మనం ఎదురు చూస్తూనే ఉంటాం అనుకున్నా, ఇలాంటివి ఎదురు అవుతాయి మనకి. ఎందుకంటే అంత స్మూత్ సెయిల్ కాదు ఆఫీస్ లో మనం ఇంతమంది, మనం వీఆర్ నాట్ డీలింగ్ విత్ మెషిన్స్ కదా, వీఆర్ ఆల్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ హూ కమ్ విత్ వేరియస్ ఎమోషన్స్, వేరియస్ బ్యాక్గ్రౌండ్స్, కల్చర్, అందరూ ఒకలాగా ఉండరు. చిన్న చిన్న విలేజెస్ నుంచి వస్తారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, ఆఫీస్ డెకరం తెలియదు, ఇట్లా ఉన్న వాళ్ళందరితో మనం పనిచేస్తున్నప్పుడు మనకి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. బాస్ ముందు నేను చెప్తాను, తర్వాత నేను నా సబార్డినేట్ తో ఫేస్ చేసింది కూడా రెండు హితం పరంగా నేను నాకు ఎదురైన రెండు నేను చెప్తాను. మా బాస్ కి ఎప్పుడు ఒకలాంటి భయం ఉండేది, బయట డిపార్ట్మెంట్స్ కి మనం ఏదైనా కొంచెం అగ్రెసివ్ గా

0: ఇష్యూ గురించి ఏమైనా బయటకు తీసుకొచ్చి లెటర్ రాయాలంటే నేను టకటక నో డ్రాఫ్ట్ రాసి పెట్టేసి ఇష్యూ పెట్టేసేదాన్ని. ఆయన దాన్ని 15 రోజులు పక్కకు పెట్టేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేసేవారు. సైన్ చేయడానికి కొంచెం ఓన్ అప్ చేయడానికి భయపడేవారు. ఏంటి నాకు అర్థమయ్యేది కాదు, నాకు ఆయన హితం కదా, ఇది మన డిపార్ట్మెంట్ కి హితం ఇది. ఎందుకంటే మన సిఏజీ గైడ్ లైన్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైతే ఉన్నాయో దాని గురించి మన అవతల వాళ్ళకి వాళ్ళ డ్రాబ్యాక్స్ చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? సటిల్ గా చెప్పాలి నేను ఎట్లా చేయాలి అని. అది నేను ఎక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేయకుండా ఇష్యూ ఫోకస్డ్ గా నేను రాసినప్పుడు వి ఆర్ నాట్ పాయింటింగ్ అవర్ ఫింగర్ టువర్డ్స్ ఎనీవన్ అన్నప్పుడు ఆయనకి ధైర్యం చాలేదు. ఒక రోజు నేను ఇలాగే హితంగానే దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి డిపార్ట్మెంట్ యాజ్ ఎ హోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్సెస్. మనం ఎంతమంది రిసోర్స్ మనము ప్రొజెక్షన్స్ లో ఎంత తక్కువ కనిపిస్తున్నాయి, ఏం కనిపించినట్టు ఏం చేయనట్టుగా ఎట్లా దీని రిఫ్లెక్ట్ అవుతోంది, ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా ఎట్లా ఇదవుతోంది అనేది కొంచెం ఆయనకి ఇష్యూ ఫోకస్డ్ గా థర్డ్ దీని మీద పెడుతూ చెప్తే ఆయనకు అసలు కొంచెంసేపు నేను ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదు. మేడం మీరంతా ఏదో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు మేడం, మేనేజ్మెంట్ టర్మ్స్ అన్ని ఫ్లవర్ లాంగ్వేజ్ లో ఏదేదో చెప్తారు, నాకు అసలు ఏం అర్థం కాలేదు మేడం. ఏం లేదు సార్, ఇక్కడ జరుగుతున్న ఇష్యూని మనము సింపుల్ ఇంగ్లీష్ లో వాళ్ళకి ఎక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్తూనే మనం లెటర్ రాశాము, ఎవరిని మనం పాయింట్ అవుట్ చేయట్లేదు. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి మనకి ఇవ్వాల్సిన రిపోర్ట్స్ సరిగ్గా ఇస్తే అక్కడ మనకి పిఎస్సీ రిపోర్ట్, సిఏజీ రిపోర్ట్ లో మన పార్లమెంట్ లో సబ్మిట్ చేసే రిపోర్ట్ వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల మనకి ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంతో సేవింగ్ ఉంటుంది సార్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇమ్మీడియట్ గా ఆయన సైన్ పెట్టి చాలా థ్యాంక్స్ మేడం నన్ను ఈ డైరెక్షన్ లో నన్ను ఎడ్యుకేట్ చేసినందుకు, రియలీ ఆల్ దీస్ డేస్ ఐ వాజ్ రిప్రిహెన్సివ్ బికాస్ ఐ డి న్యూ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఐ వాజ్ ఇన్ ద డార్క్ అని చెప్పేసి ఆయన నన్ను మనస్ఫూర్తిగా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను నా అప్రైజల్ కంటే కూడా ఇది నేను ఎక్కువ చాలా వాల్యుబుల్ గా నేను అనుకున్నాను. ఎందుకంటే సీనియర్ మోస్ట్ పర్సన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్ హీ యాక్సెప్టెడ్ అండ్ హీ ఎక్నాలెడ్జ్డ్ మై అడ్వైస్. అది నేను హితం డిపార్ట్మెంట్ హితం కలిగింది అనుకున్నాను. రెండోది నేను బాస్ గా ఉంటూ నా సబార్డినేట్ తో జరిగింది కూడా చెప్తాను. ఎందుకంటే రెండు మనకు అవసరమే. మనం మేనేజ్మెంట్ లెవెల్ మిడ్ మేనేజ్మెంట్ లో ఉన్నప్పుడు మనం వీఆర్ రిపోర్టింగ్ టు సంబడి, వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ వర్క్ ఫ్రమ్ సంబడి. అలా ఉన్నప్పుడు రెండు వైపులా ఒకటేలాగా ఉండాలి అని నా ఉద్దేశం. హితం అనేది ఎవరికైనా హితం. కాబట్టి కొత్తగా వచ్చిన అబ్బాయి ఇలాగే ఇంజనీరింగ్ అయిపోయి స్ట్రీట్ ఫ్రమ్ కాలేజ్ నా దగ్గరికి వచ్చినప్పుడు తెలిసి తెలియక అబ్బాయి వే ఆఫ్ డ్రెస్సింగ్ అనుకోండి, కల్చర్ అనుకోండి, మాట విధానం అనుకోండి, పనిచేసే తీరులో కానీ అబ్బాయి చూపించిన ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ని నేను పాయింట్అవుట్ చేయకుండా, పర్సన్ ఫోకస్డ్ గా పాయింట్అవుట్ చేయకుండా, ఇష్యూ ఫోకస్డ్ గా అతని డిలేయింగ్ టాక్టిక్స్ వల్ల డిపార్ట్మెంట్ కి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంత నష్టం అవుతుంది, టీమ్ వర్క్ లో మిగిలిన మెంబర్స్ వర్క్ ఎట్లా డిలే అయిపోతుంది అనేది అతనికి కూర్చోబెట్టి చెప్పినప్పుడు, అంటే వర్క్ ఆస్పెక్ట్ తోనే నువ్వు ఇలా చేయడం వల్ల, అంటే మనం ఇట్లా చేస్తే ఈ రోజు అవ్వాల్సింది థర్స్డే అవ్వాల్సిన పని మండే వరకు అవుతుంది కదా, మండే వరకు నీ పని అయిపోతే నేనెప్పుడు చూడాలి, తర్వాత బాస్ ఎప్పుడు సైన్ చేయాలి, ఈ 4 లెవెల్స్ దాటేసరికి ఈజీగా ఇంకో 1 వీక్ అవుతుంది జస్ట్ బికాస్ వీఆర్ డిలేయింగ్ ఇట్ బై 1 అవర్ నీ లెవెల్లో. సో సవా 4 డేస్ మనకి ఎంతంత మన టీం మీద. డు యూ వాంట్ ఎవ్రీబడి టు పాయింట్అవుట్ ఎ ఫింగర్ టువర్డ్స్ అవర్ సెక్షన్ సేయింగ్ దట్ దే ఆర్ ఆల్వేస్ లేట్, దే ఆర్ నెవర్ ఆన్ టైం, టైం షెడ్యూల్స్ ఫాలో అవ్వదు అని చెప్పించుకోవడం నీకు బాగుంటుంది? నో మ్యామ్, నో, ఐ నెవర్ అగ్రీ, దట్స్ ద స్పిరిట్, కమ్ ఆన్ లెట్స్ ఆల్ డూ ఇట్ నౌ. వాట్ ఈస్ యువర్ టేక్ అవే ఫ్రమ్ దిస్? హౌ యు ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ దిస్? What is your action plan? And you have to come out with your own way and tell me in what way you are going to do it. And cheppangani, papa athane, ma'am, today morning I'll do this, by tomorrow I'll complete this. ఇది అది అని చెప్పేసి ఒకటి మొత్తం అతని వైపు నుంచి ఏమేం చేస్తాడు, కమిట్మెంట్ తో నాకు ఇచ్చాడు, ఇచ్చినట్టుగానే చక్కగా ఆ రోజుకి ఏదో తప్పులు తడకలు లేకుండా ఉంటుందని కాదు, బట్ వీఆర్ దేర్ టు సీ అండ్ కరెక్ట్ ఇట్. కానీ ఆ లెవెల్ లో అట్లీస్ట్ నాకు ఇంకో టైంకి వస్తే కనుక దాన్ని నేను కరెక్ట్ గా దాన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటూ కరెక్షన్స్ వేరేవా నెసరీ చేసుకుని టైంకి మేము ఆ రిపోర్ట్ ఇచ్చేటట్టు అది అతనికి హితంగా ఉండి, అలాగే అతను ఒకసారి టాప్ బాస్ పిలిచినప్పుడు మీటింగ్ కి వెళ్ళడానికి కూడా ఎలా ఉన్నాడో అలాగే వెళ్ళిపోతూ ఉంటే కూడా పిలిచి అతన్ని ఆఫీస్ డెకరం ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది, పెద్దవాళ్ళం మీట్ అయ్యేటప్పుడు చక్కగా వెళ్ళి గ్రూమ్డ్ దీంతో చక్కటి డ్రెస్ తో వెళ్ళాలి. ఇవన్నీ నువ్వు కొత్తగా చేరావు కాబట్టి నీకు తెలియదు, కానీ దిస్ విల్ గో లాంగ్ వే. నీ కెరియర్ లో నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా ఇలాంటి చిన్న చిన్నవి నీకు లైఫ్ లో ఎంతో హెల్ప్ చేస్తాయి బాబు అని చెప్పినప్పుడు ఇట్ టుక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. అప్పటి నుంచి అతన్ని స్టార్టెడ్ మోల్డింగ్ హిమ్సెల్ఫ్ అండ్ మైండింగ్ హిమ్సెల్ఫ్ అండ్ తర్వాత చాలా గ్రేట్ వర్కర్ గా, మంచి వర్కర్ గా పేరు తెచ్చుకున్నాడు. నా అడ్వైస్ ఫాలో అవ్వడం వల్ల నేను అందుగాని, ఎందుకంటే చెప్తాం మనం ఈజీ, ఫాలో అవడం అతని చేతిలో ఉంది, అతనికి హితమైనది అని అతను గ్రహించాడు కాబట్టి అవన్నీ చేసుకుని అనతి కాలంలోనే అతను చక్కగా ఇక్కడ మంచి వర్కర్ గా పేరు తెచ్చుకుని బయట కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ లో అతను ఏ పోస్ట్ కోసం అయితే కలగన్నాడు. అనతి కాలంలోనే ఏడాది రెండేళ్లలో ఆ పోస్ట్ సంపాదించి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి నేను బలంగా నమ్ముతాను ఏమనంటే, హితం అనేది అవతల వాడికి కానీ నీకు కానీ అది మంచిది హితం అని తెలిసినప్పుడు నువ్వు చెప్పే విధానం ఇందాక నేను అనుకున్నట్టుగానే చక్కటి విధానంలో నొప్పించకుండా మృదువుగా చక్కటి సంభాషణతో కనుక చెప్తే ఎవరైనా వింటారండి. సమయం సందర్భం ఇందాక మనం అనుకున్నట్టుగా సమయం సందర్భం చూసుకుని ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ ఆర్గనైజేషన్ పరంగా ఫ్యామిలీ అనుకోండి, ఇండివిజువల్ కాకుండా ఇండివిజువల్ వల్ల ఫ్యామిలీకి ఎంత ఉపయోగం, ఫ్యామిలీ వల్ల దేశానికి ఎంత ఉపయోగం, దేశం లోపల ఉన్న మన ఆర్గనైజేషన్ కి ఎంత ఉపయోగం, అలా ఒకటి స్వామి చెప్పినట్టుగా ముందు ఇండివిజువల్ సాధన, కలెక్టివ్ సాధన, ఫ్యామిలీ సాధన ఇలా వస్తారు కదా. ముందు సెల్ఫ్ నుంచే మొదలవ్వాలి, మొదలయ్యి దేశం వరకు వెళ్ళేటట్టు అంతర్జాతీయంగా కూడా వెళ్లేందుకు ఇవన్నీ కూడా తోడ్పడతాయి. ఎందుకంటే చేంజ్ యువర్సెల్ ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ అని స్వామి అంటారు. కాబట్టి ఈ విధమైన బిహేవియర్ తో కమ్యూనికేషన్ తో మనం అనుకున్న రిజల్ట్ మనం సాధించచ్చు. చాలా చక్కగా చర్చ జరిగింది ఈరోజు. మృదు భాషణ అనే అంశం మీద స్వామి మనందరి చేత పలికించిన ఎన్నో భావాలు మనకి స్థూలంగా తీసుకొచ్చి మన ద్వారా పలికించిన భావాలన్నీ కూడా ఇది మనం చెప్పినవి కాదండి. నిజంగా స్వామి మనకి స్థూలనకి తీసుకొచ్చి ఆయన మన చేత ఏది పలికిస్తే అది మనం పలికామని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఈ గంట సేపు 40 నిమిషాల పైగా మనం మాట్లాడిన మాటల్లోంచి ఇప్పుడు టేక్అవేస్ ఏంటి అంటే, మనం కార్యాచరణకి మనం ఒక 3 పాయింట్స్ అదేమని అనుకోవాలి అంటే ఇవన్నీ సమాప్ చేస్తూ చెప్పడానికి నాకు అనిపిస్తుందండి, ఈ కమ్యూనికేషన్ అనేది నిజంగా ఒక మహామంత్రం స్వామి చెప్పింది. ఈ మహామంత్రం అన్నప్పుడు ఆ మంత్రాన్ని మనం మననం చేసుకోవాలి కదా. మననం చేసుకోవాలంటే ఈ 40 నిమిషాల్లో మనం చెప్పిన దాన్ని చక్కగా 3-4 పాయింట్స్ లాగా దాన్ని సమాప్ చేయాలంటే, ఇప్పుడు మన చర్చ మొత్తం మహామంత్రంలాగా మనం ఫాలో అవ్వాలంటే మననం చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ గురించి టేక్అవే ఏంటి అని మనం ఆలోచిద్దాము. హితం గురించి చివరిగా చెప్పాను కాబట్టి అది నా అంశంగా నేను తీసుకుని చెప్పాను కాబట్టి హితం గురించి నేను చెప్పే పాయింట్ ఏంటంటేనండి, సర్వ భూత హితే రథ అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే అందరిలో మనం ఉన్నాం, మనలో అందరు ఉన్నారని మనం ఎలా అంటాము, అందరిలో స్వామి చూడాలని ఎలా అంటాము, అట్లాగే ఇండివిజువల్ లెవెల్లోనే కాకుండా ఆర్గనైజేషన్ లెవెల్లో మన కార్యరంగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆలోచిస్తే కనుక లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆలోచించి అందరికీ విన్ విన్ గా ఉండేది, అందరికీ హితం చేసేది ఫాలో అయితే కనుక నథింగ్ లైక్ ఇట్, నో రిగ్రెట్స్. ఇంకా రేపు పొద్దున మనకి ఎటువంటి బాధ కానీ లేకపోతే దాని గురించి ఎటువంటిది ఉండదు. అలాగే అనామిక మీరు కూడా ఈ పాయింట్ గురించి ఒక టేక్అవే పాయింట్ ఉంది చెప్పండి, అలా కనుకోమా కూడా చెప్తారు.
1: ఉషా గారు, ఇప్పుడు వర్క్ ప్లేస్ లో హితం గురించి అయినా సత్యం గురించి అయినా అంటే ఇప్పుడు ఇటువంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తే ఎలా హ్యాండిల్ చేయాలో స్వామి మీ చేత మాట్లాడారు కాబట్టి నాకు ఆ పాయింట్స్ అర్థమైపోయాయి. ఇంకా అనుగ్రహం గురించి చెప్పాలంటే స్వామి చెప్పినట్టే నా 1 టేక్అవే పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఆఫీస్ లో లేదా ఈవెన్ ఏ పరిస్థితులైనా ఉద్వేగం కలిగితే మాత్రం 1 to 10 కంపల్సరీ అక్కడ కౌంట్ చేస్తే ఆ పరిస్థితిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది స్వామి మాట బంగారు మాట. సరే
2: మనకి వాక్కులో ప్రియత్వం సత్యం ఈ టాపిక్ వస్తే నా ప్రకారం టేక్అవే పాయింట్స్ 2, 1 నియంత్రణ, 2 నివేదన. వాక్కుని నియంత్రించుకుని ఎటువంటి హార్ష్ వర్డ్స్ వాడకుండా మృదువుగా ఇతరుల మనస్థితిని ఎరిగి మాట్లాడినప్పుడు అది ప్రేమగా ఉంటుందని నేను తెలుస్తానండి. 2 ఏంటంటే స్వామి వాక్కుని సాక్షాత్ భగవత్ స్వరూపం కింద మనతో చర్చించారు కాబట్టి మనం మాట్లాడే ప్రతి అంశాన్ని భగవంతునికి ఒక నివేదనగా ఒక పూజా పుష్పంగా మనం ఆయనకు అర్పించినట్లయితే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడి మృదువుగా మాట్లాడతామని నా నమ్మకం. సో ఈ 2 నా ప్రకారం నా టాపిక్ నుండి టేక్అవేస్.
0: బంగారు అవకాశం మాకు కలిగజేసి మృదు భాషణ అనే చక్కటి అంశం మాకు ఇచ్చి మా అందరి చేత కూడా ఈ చర్చ చేయించినందుకు రేడియో స్థాయి వారికి మొదటగా మా అందరి తరఫున కృతజ్ఞతలండి. అలాగే తన చక్కటి గళంతో మృదు మధురమైన గళంతో స్వామి పద్యాలు మనందరికీ అందించిన సాయి సోదరి సాయి శ్రీలక్ష్మికి కూడా ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఏమి మాట్లాడడం చేత కానీ మాలాంటి మామూలు వాళ్ళందరి చేత కూడా మూకం కరోతి వాచాలం అనేది నిజం చేస్తున్నట్టుగా స్వామి మామూలు మామూలు మాటలు అతి సింపుల్ భాష మాట్లాడే మాలాంటి వాళ్ళ చేత ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చి స్వామిని మరొక్కసారి గుర్తు చేసుకునేందుకు మాకు ఒక మంచి బంగారు వేదిక ఇచ్చినందుకు మన స్వామి వారికి సదా కృతజ్ఞతలు. అలాగే శిరస్సు వంచి వందనం సమర్పిస్తున్నామండి. సాయిరాం.

0: తీయని మాటే ప్రేమకు బాట చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు శ్రీమతి ఉషా వేమూరి, శ్రీమతి అనామికా సాయి, శ్రీమతి డాక్టర్ అనుపమా ముద్దికొండ, పద్యపఠనం శ్రీమతి సాయి శ్రీలక్ష్మి. అంతర్గతంగా ఉన్న విలువల పెన్నిధిని జాగృతంగా ప్రకటింపజేసే విలక్షణ విధానమే విద్య. అటువంటి విద్యా విధానానికి ఆదర్శవంతమైన సంధానమే శ్రీ సత్యసాయి విద్యా విధానం. అక్కడ విద్యను అభ్యసించిన వారికి వారు చేసే పనే పరమాత్మ, యోగమే సద్యోగం, కర్మాచరణమే కర్మయోగం. అలా కర్మనే ఉపాసనగా మలుచుకోవటం అంటే పనిచేసే చోటికి స్వామిని పిలుచుకోవటమే. అదే కర్మోపాసన. దేశ విదేశాల్లో విధి నిర్వహణలో ఉన్న శ్రీ సత్యసాయి పూర్వ విద్యార్థులు సమర్పిస్తున్న డయల్ ఇన్ ఇంటర్వ్యూ సమగ్ర సమ్మేళనం కర్మోపాసన. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఉదయ్ గిరీష్, జగదీష్ చంద్ర, కె రఘురాం, రామ్ నరేష్, సంచాలకులు శ్రీ రంగనాథరాజు.
1: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మాలకు మమ్మేముగా అర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు రేడియో సాయి యానివర్సరీలో భాగంగా వర్క్ ఈజ్ వర్షిప్, మనం చేసేటువంటి కర్మయే ప్రార్థన అనేటువంటి ఈ విషయంపై సమీక్ష జరపడానికి మనతో పాటు సోదరులు జగదీష్ చంద్ర, ప్రిన్సిపల్ ఇంజనీర్ కార్ల్ జైస్ సింగపూర్ నుండి, సోదరులు రఘురామ్ కన్సల్టెంట్ ఇన్ఫోసిస్ హైదరాబాద్ నుండి, సోదరులు రామ్ నరేష్ ఫౌండర్ డైరెక్టర్ తత్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి పాలు పంచుకుంటున్నారు. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి, సమీక్ష జరపబోయేటువంటి ఈ విషయం చాలా గంభీరమైనటువంటిది. స్వామి పలుమార్లు ఈ విషయం గురించి చెబుతూ వచ్చారు. అయితే మనము ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి ఈ వాక్యాన్ని లోతుగా పరిశీలించాలి. అసలు వర్క్ అంటే ఏంటి, దేన్ని మనం వర్క్ అనాలి? సోదరులు రఘురామ్, మీరు ఈ విషయంపై కొంచెం శ్రోతలకు తెలియజేస్తారా?
2: అందరికి నా లవింగ్ సాయిరామ్. ప్రతి జీవి తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో ఉంటారు. మన బాడీలో బ్లడ్ కాన్స్టాంట్ గా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. మన హార్ట్ ఎప్పుడు ఒక కాన్స్టాంట్ రిధమ్ లో బీట్ అవుతూ ఉంటుంది. మన తినే ఫుడ్ డైజెస్ట్ అయ్యి ప్రతి ఆర్గన్ కి శక్తి ఇస్తుంది. సో ఇలా చూస్తే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ప్రతి పని చేయాలి, మనం మని నుంచి తప్పించుకోలేము. అందువలన భగవద్గీతలో మన పని, మన వర్క్ ని వర్షిప్ గా మార్చే విధానం ని కర్మయోగ అనే చాప్టర్ లో చాలా డీటెయిల్ గా డిస్క్రైబ్ చేశారు. ఇదే ఇంగ్లీష్ లో మనం ఒక కోట్ ఇక్కడ మనకి చాలా యాప్ట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ది వే టు గాడ్ ఈస్ త్రూ యువర్ డ్యూటీ అండ్ రైట్లెస్ యాక్షన్స్. కర్మలో ఉండే కర్మం అంటే డిసిప్లిన్ ని మనకి ప్రధానంగా ఉండాలి. కర్మతో వచ్చే రిజల్ట్ గాని, సక్సెస్ గాని, ఫెయిల్యూర్ గాని మనకి ప్రధానం కాకూడదు. అంటే ఒక్కొక్కసారి కొంతమంది విజయం కోసం తన ఒఫీషియల్ పోస్ట్ ని ఆర్ అధికారాన్ని, అధికారంతో ఇతరుల్ని భయపెట్టి పని చేస్తుంటారు. ఇలాంటి పనులు జయించినా అవి అపజయం అవుతాయి. ఒకరిని భయపెట్టి, ఒకరిని లొంగ తీసుకొని, ఒకరిని స్వేచ్ఛ ఇవ్వకుండా పనిచేస్తే అది అపజయం అవుతుంది. మనం మన కర్మని అనుసరిస్తూ మన సత్యాన్ని వదలకుండా ధర్మంగా పనిచేస్తే అపజయం వచ్చినా అది జయమే అవుతుంది. సో ఇదే ఈ విషయం మన స్వామి మనకి తెలిపారు. ద వే టు వాల్యూ ది మాస్టర్ ఇస్ టు మాస్టర్ హిస్ వాల్యూ. సో స్వామి చెప్పే మార్గంలో మనం వెళ్తే మనకి ఈజీగా స్వామిని ప్లీజ్ చేసే ఒక అవకాశం దొరుకుతుంది. సో ఇదే ఈ విషయంలోనే ఒకసారి స్వామి చిన్మయానంద్ గారు, అప్పట్లో ఉండే ఒక గొప్ప జడ్జ్ తేజ్ బహదూర్ సత్గురు గారిని కలిసి సక్సెస్, అతని సక్సెస్ వెనుక రహస్యాన్ని తెలుసుకోవడానికి అడిగారు. అప్పుడు తేజ్ బహదూర్ సత్గురు గారు ఇలా చెప్పారు, మనం జీవితంలో సక్సెస్ రావాలి అంటే, ఏ పని చేసినా సక్సెస్ కావాలి అంటే ఒక సన్యాసి లాగా జీవించాలి, ఒక ఎద్దులాగా కష్టపడాలి కాదు, ఒక గుర్రం లాగా పరిశ్రమించాలి. అప్పుడే సక్సెస్ విజయం తనంతలు తానే మన వెనక చూస్తుంది. ఒక్కొక్కసారి మన చేసే పని మీద నిర్లక్ష్యం ఉంటుంది, చెయ్యని పని మీద ఆసక్తి ఉంటుంది. చాలా మంది తను చేసే పని మీద నిర్లక్ష్యంగా ఉంటారు, తమరు కాని పని మీద కొండంత ఆసక్తి ఉంటుంది. ఇది ఒక చిత్రమైన గుణం, ఇది జీవితంలో విజయం చేకూర్చదు. సో ఒకసారి ఈ శతాబ్దంలో అతి గొప్ప సైంటిస్ట్ గా పేరు పొందిన డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ను జీవితంలో విజయం లభించే మార్గం ఏమిటి అని ఎవరు అడిగారు. అందుకు ఆయన ఒక సూత్రములు ఇలా జవాబిచ్చారు. ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇందులో ఏ అనగా విజయం, ఎక్స్ అనగా పని, వై అనగా ఆటలు, జెడ్ అనగా నిశ్శబ్దంగా పనిచేయడం అని అతను చెప్పారు. సో శ్రమిస్తేనే విజయ మార్గం అని అన్నారు. సో దాంతో పాటు మన శరీర ఆరోగ్యాల కోసం ఆడుతూ పాడుతూ పనులు చేయాలని చెప్పారు. దీంట్లో ఒక ముఖ్యమైన నియమం గుర్తించాలి, మనం పని చేసేటప్పుడు నిశ్శబ్దంగా సైలెంట్ గా పనిచేస్తే ఆ కర్మకి ఒక ఆ ఫలితం చాలా చక్కగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ధనము వల్లనో విజయం వల్లనో తన శక్తి వల్లనో సహకరించిన ఉత్తమ స్థానిలో ఉండే మనుషులు చిన్న చిన్న పనులు చేయడానికి ముందుకు రారు, అల్పమైన పనులు చేస్తే వాళ్ళకి నామోషిగా భావిస్తారు. సో ఇందుకే భారత్ మజ్దూర్ సంఘ నాయకుడు శ్రీ దంటోపంత్ తేంగ్డే గారు ఒక ప్రసంగంలో చెప్పారు, ప్రెస్టీజ్ లోపల ప్రవేశిస్తే అభివృద్ధి ఆగిపోతుంది అని అన్నారు. మనం ఇప్పటి వరకు ఈ విషయాల్లో మాట్లాడుతుంటే వర్క్ గురించి, దాంట్లో ఉన్న వేరియస్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి వర్క్ ని వర్షిప్ గా ఎలా మార్చగలం, అసలు వర్క్ కి వర్షిప్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఇది తెలుసుకుంటే మన కార్యం మన వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది.
3: బ్యూటిఫుల్ గా చెప్పారు బ్రదర్. నైస్ గా కన్సైజ్ గా వర్క్ అంటే ఏంటి అని, అంటే శరీరంలో ప్రతి అంగము ప్రతి అవయవము ఆగకుండా ఆ పని చేస్తూనే ఉంది. సోమ నట్టు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు, నదులు ప్రవహిస్తాయి, గాలి వీస్తుంటుంది, వీటన్నింటికి ఆగకుండా ఏ విధంగా నడుస్తుంది, అదే ఆగకుండా ఆ పని నడుస్తుంది, కర్మ నడుస్తుంది ప్రపంచంలో. అయితే బ్రదర్ రామ్ నరేష్, ఇప్పుడు మన రఘురామ్ ఇంత చక్కగా వర్క్ అంటే ఏంటో చెప్పారు, మరి స్వామివారు చెప్పినటువంటి ఎన్నో సందర్భాల్లో వర్షిప్ అనేటువంటి దాన్ని ఏ విధంగా స్వామి వర్ణిస్తూ వచ్చారు, ఏ విధంగా స్వామి దాని గురించి చెబుతూ వచ్చారు, కొంచెం మన శ్రోతలకు మీరు తెలియజేస్తారా?
4: రేడియో సాయి శ్రోతలకు ముందుగా నా మనస్ఫూర్తి సాయిరామ్స్, సాయిరామ్ రాజు,
3: సాయిరామ్.
4: ముందుగా చెప్పాలి అంటే బ్రదర్ రఘురామ్ చెప్పినట్లు వర్క్ ఎంత ముఖ్యమో ఆ వర్క్ చేసేటప్పుడు వర్షిప్ కూడా అంతే ముఖ్యం. అసలు మనం ఇంకా స్వామి చెప్పిన కొన్ని మాటలు మనము ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో గుర్తు చేసుకోగలుగుతాయి. వర్షిప్ వర్క్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్వామి ఎన్నో విధాలుగా దాన్ని మనందరికీ తెలియపరచడం జరిగింది. స్వామి చెప్పిన ఒక దివ్య ఉపన్యాసం నుంచి ఒక చిన్న కొటేషన్, టు వర్షిప్ గాడ్ త్రూ గుడ్ క్వాలిటీస్, గుడ్ కండక్ట్, గుడ్ థాట్స్ అండ్ గుడ్ కంపెనీ ఈజ్ ద బెస్ట్ వే టు ప్లీజ్ గాడ్ అని చెప్తూ, ఆ బెస్ట్ వే టు ప్లీజ్ గాడ్ అనేది ఎట్లా సాధ్యమవుతుంది, దేవుణ్ణి వర్షిప్ చేయాలి అంటే మంచి గుణాలే కాదు, మంచి నడవడిక, మంచి ఆలోచన, మంచి సహచరులతో కలిపి మనం దేవుణ్ణి ప్రాప్తించడం జరుగుతుందని స్వామి చెప్పారు. అది మనకు ఎలా సాధ్యం, అది కూడా స్వామి ఎంత మంచివారు చూసారా. మన ఈ కలియుగంలో మనము ఎటువంటి కష్టం లేకుండా స్వామి మనకు ప్రతి ఒక్కటి చాలా చిన్న చిన్న పదాలలో స్వామి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలా ఒక సందర్భంలో స్వామి 8 ఫ్లవర్స్ ఆఫ్ వర్షిప్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పారు. సో వాట్ ఆర్ దిస్ 8 ఫ్లవర్స్ ఆఫ్ వర్షిప్? మొదటిగా నాన్ వైలెన్స్, అహింస. మనము చేసే పని ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగనప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ వర్షిప్, నాన్ వైలెన్స్. సెకండ్, కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, ఇంద్రియ నిగ్రహ శక్తి. ఎప్పుడైతే మనం చేసే పనిలో మన ఇంద్రియాలు, మన కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు మన మాట అంటే మన హృదయంలో ఉన్న స్వామి మాట విని స్వామి చెప్పే హృదయపు చప్పుళ్లకు అనుగుణంగా నడవగలుగుతామో, అప్పుడు మనము తలిచే ప్రతి తలంపు వర్షిప్ అవుతుంది. కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, కంపాషన్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. కంపాషన్ అనగా కరుణ. జగత్ అంతా స్వామి మనపై చూపించిన కరుణను మనము 10 మందికి పంచే విధంగా అదే కరుణ చూపించగలిగితే అది వర్షిప్ అవుతుంది. ఫర్బేరెన్స్, క్షమ. చాలా మంది అంటారు సీతమ్మ తల్లికి భూమాతకు ఉన్నంత క్షమ, అంత ఫర్బేరెన్స్ ఉంది. ఆ మహాతల్లి చూపించిన ఈ మహోత్తరమైన గుణములో మనము 10వ వంతు క్షమ అయిన మన చుట్టూ వారికి మనం చూపించగలిగితే అది ఖచ్చితంగా వర్షిపోతుంది. పీస్, శాంతి. శాంతి మనకు ఎలా ప్రాప్తిస్తుంది? ఎప్పుడైతే మనము పరిపూర్ణంగా మన హృదయాన్ని, మనం చేసే పనిని, మనం తలిచే తలంపును, మూటిని కలిపి ఒకే దారికి తీసుకొచ్చి ఆ దారి పరమాత్మని పాదపద్మములకు చేరే విధంగా మనము కోరగలిగితే దాని ద్వారా వచ్చేదే మనశ్శాంతి, పీస్. ఈ తరుణంలో స్వామి చాలాసార్లు సంస్కృతి నుంచి ఒక కోటేషన్ చెప్పేవారు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం. మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మన్నన్యత్ దురాత్మనం. ఎప్పుడైతే మన చేతలు తలంపులు వాక్కులు అన్నీ కలుస్తాయో అప్పుడే మనం మహాత్మనం అవుతామని స్వామి ఎన్నో దివ్యోపదేశములలో ఈ ప్రస్తావన గురించి మాట్లాడడం జరిగింది. పైగా పెనన్స్ అండ్ వాట్ ఈజ్ మెడిటేషన్. ఎప్పుడైతే మనం చేసే పని మీద మనము పరిపూర్ణమైన ఏకాగ్రత పెట్టి ఆ పని తప్ప ఎటువంటి ఆలోచన లేకుండా అది ఒక్క టాస్క్ మీదే మన మైండ్ ని పరిపూర్ణంగా పెట్టగలిగితే అది మెడిటేషన్ అవుతుంది. సో బుద్ధిజం లో దీనికి ఒక మంచి ప్రక్రియ ఉంది, చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది వాళ్ళు చేసే మెడిటేషన్. దే హ్యావ్ ఎ కాన్సెప్ట్ అన్నమాట, వాకింగ్ మెడిటేషన్, ఈటింగ్ మెడిటేషన్, స్లీపింగ్ మెడిటేషన్, గేజింగ్ మెడిటేషన్ అంటారు. ఇట్లా మనం చేసే ప్రతి పనిలో ఆ పరిపూర్ణమైన ఏకాగ్రతని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అది వర్షిప్ అవుతుంది. స్వామిని దాన్ని ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేస్తూ ఆ మెడిటేషన్ ని కాస్త మనం పెనెన్స్ లాగా చేయగలిగితే అప్పుడు అది పరాభక్తి అవుతుంది, సుప్రీం భక్తి అంటారు. ద స్పేస్ బిట్వీన్ 2 passing థాట్స్ ఇన్ యువర్ మైండ్ ఈజ్ ట్రూ మెడిటేషన్ అంటారు. మన మనస్సులో మన మదిలో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, 2 ఆలోచనల మధ్య ఎంత సైలెన్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో ఆ సమయం ఎంత ఉంటుందో అది ట్రూ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అంటారు. ఎటువంటి సంబంధం లేకుండా మనం చేసే పనిలో పూర్తిగా నిమగ్నం కావటం. ఫైనల్ గా 8వ పుష్పం, 8th flower ఆఫ్ వర్షిప్, ట్రూత్, సత్యం. మనము చేసే పనిలో సత్యం ఉంటే మనము చేసే పనిని మనం స్వామి వారికి ఎటువంటి సమయమునైనా ఏ కాలమునైనా ప్రెసెంట్ టెన్స్ లో అయినా పాస్ట్ లో అయినా ఫ్యూచర్ లో అయినా ఎప్పుడైనా సరే రాత్రి అయినా పగలైనా మనం చేసే ఏ పని అయినా సరే స్వామి వారికి మనము దాన్ని ఆఫర్ చేయగలిగితే, మనం చేసే పనిని మనం స్వామి ముంగిట పెట్టగలిగితే, స్వామి ముంగిట మాట్లాడగలిగితే దాన్ని మించిన వర్షిప్ అనేది లేదు.
3: చాలా చాలా బాగా చెప్పారా. స్వామి చెప్పినటువంటి ఈ 8 పుష్పాల వర్షిప్ అని చాలా చక్కగా ఒక సమాహారాన్ని అందరికి తెలియజేశారు. వెరీ నైస్. అయితే ఇప్పుడు మనము బ్రదర్ అగ్రాన్ చెప్పినట్టు, ఇప్పుడు రామ్ చెప్పినట్టు, ఈ వర్క్ అండ్ వర్షిప్ అనేటువంటి ఈ 2 విభేదాలు కేవలం అజ్ఞానం నుంచే వస్తాయనిపిస్తున్నా. అంటే పరిపక్వత లేనటువంటి దృక్పథంతోనే వర్క్ అనేటువంటిది వేరు, వర్షిప్ అనేటువంటిది వేరు అనేటువంటి భావన వస్తుంది బాబు. ఏ విధంగానైతే మంచి చెడు, ప్రపంచము అప్రపంచము, దేవుడు దయ్యము అనేటువంటి ఈ విభేదాలు, ఈ ద్వంద్వభావం ఉంటుందో, ఆ విధంగానే ఒక పనిని ఒక వైపు నుంచి చూడటంతో అది పనిగా మారుతుంది, కర్మగా మారుతుంది, ఇంకోవైపు నుంచి చూడటంతో అది ప్రార్థన పూజగా మారుతుంది. అది మనిషి యొక్క మానసిక పరిపక్వత, ఆ ఆధ్యాత్మిక పరిపక్వత పైన ఆధారపడుతుంది అనిపిస్తుంది. బ్రదర్ జగదీష్, వాట్ యూ థింక్? మీరు ఏమంటారు, ఈ ఆలోచన కరెక్టేనా? ఎప్పుడు వర్క్ అనేటువంటిది వర్షిప్ గా మారుతుంది?
5: ఫస్ట్ రేడియో సై లిసనర్స్ అందరికి ప్రేమపూర్వకమైన సాయిరాం, సాయిరాం రంగనాథ్. చాలా బాగా చెప్పారు మీరు. ఈ క్వశ్చన్ కూడా మీరు అడిగింది చాలా డీప్. వర్క్ ఇస్ వర్షిప్, ఈ టాపిక్ చాలా డీప్ టాపిక్. ఒక విధంగా మనం భావిస్తే మీరు ఎలాగ ఇప్పుడు ఇప్పుడే చెప్పారు, అది ఒక స్పిరిచువల్ కాంపిటెన్స్ లేకపోతే ఆ పరిపక్వత లేనప్పుడు ఈ ద్వంద్వాలన్నీ మన మనసులో వస్తాయి. కాబట్టి మన అవుట్లుక్ చాలా ఇంపార్టెంట్ వీటన్నిటిలోని. మనం ఒకవేళ ఒక 2 streams ఆఫ్ ఫిలాసఫీస్ గురించి చెప్తాను నేను. ఒకటేమో రెనే డికార్తే అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఉండేవారు, ఆయన చెప్పారు, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అనమాట. ఆయన ఇచ్చిన ప్రధానత దేనికంటే మనసుకి. నేను నాలో ఆలోచించే శక్తి ఉంది కాబట్టి నేను ఉన్నాను అనే సత్యాన్ని నేను నిరూపించగలుగుతున్నాను. రెండోది దీన్ని కొంచెం మోడిఫై, అంటే కొంచెం మోడిఫై కాదు 180 degree మోడిఫికేషన్ చేస్తే మనకి మన 4 వేదిక్ డిక్టాస్ ఉంటాయి కదా, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ, బ్రహ్మ తత్వమసి, అయితే అలాంటి ఆ వేదిక్ డిక్టాస్ మనకి తెలిసొస్తాయి. దాన్ని పాల్ సార్ట్ర్ చాలా బాగా చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన చెప్పారు ఐ యామ్ దేర్ ఫోర్ ఐ థింక్, అంటే ఇక్కడ ఫోకస్ లో ఉండేది నా జీవి, నా మనసు కాదు. ఈ సనాతన వైభవంలో స్పిరిచువాలిటీలో నేర్పించేది ప్రతి ఒక్క బోధన దానికి సెంటర్, దానికి ఎపి సెంటర్ ఎవడంటే జీవి ఒక్కడే, సాధు కూడా దానికి ఎపి సెంటర్. అలాగే వర్క్ అండ్ వర్షిప్ లో కూడా ఒకవేళ మనం ఆ భేదాన్ని చూడాలి అంటే వాటిలో డిఫరెన్స్ కానీ డిస్టెన్స్ ని కానీ బ్రిడ్జ్ చేయాలంటే దానికి చేసిన వాడు సాధకుడే. దట్ మీన్స్ ఆ జీవి దాన్ని ఎలాగ భావిస్తాడో, చేసేవాడు దాన్ని వర్క్ గా భావిస్తాడా వర్షిప్ గా భావిస్తాడా, ఆ డిఫరెన్స్ తెచ్చేది ఆ మనసే. ఏ రోజైతే ఆ డిఫరెన్స్ పోతుందో, ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిస్తుందో, ఆ రోజే వర్క్ కి వర్షిప్ కి ఇంకా డిఫరెన్స్ ఉండదు. ఏ పని చేసినా, ఎలాగ మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా, సర్వకార్యం భగవత్ ప్రీతి అర్థమని స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఏ పని చేసినా అది దేవుడికే అర్పితంగా ఆ భావంతో మనం చేస్తే అది ఆటోమేటిక్ గా వర్షిప్ అవుతుంది. కాబట్టి ద డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ అండ్ వర్షిప్ ఈజ్ an inner transformation. It is the feeling with which work is done. Meer koncha gamaniste urta bhakti gurinchi enni vyakhyanalu unnai. Urta asa chesindi emi treta yugamlo tana tokato velli koncha dumu dulupinde samudramlo, kani ee roju kuda dan bhakti gurinchi andaru maatladtaru. Sabari em chesindi, ingili rekkayalu tinipinchindi ramachandruki. Kucheludu em chesadu, tana chanka kindane atugulu mosukoni vellaadu inta dooram, kani ee roju kuda vaalla bhakti prapattulu gurinchi manu maatladtaamu. Enduku ఆ చేసే పని పెద్ద గొప్ప పని, అలాంటి పనులు ప్రతి వాడు ఎన్నోసార్లు చేస్తారు. కానీ దేవుడు భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు. దట్ ఇన్నర్ ఫీలింగ్ దేంతో ఆ పని చేస్తామో అదే క్వాలిఫై చేస్తుంది దాని వర్షిప్ వర్క్ అనేది. ఆ ఫీలింగ్, దట్ ఫీలింగ్ ఈజ్ పారామౌంట్. అంటే ఆ భావం ఏ రోజు మనలో చేరుతుందో, మనం చేసే ప్రతి కార్యం అదొక వర్షిప్ గా మారిపోతుంది. ఇది నా అభిప్రాయం.
6: చాలా బాగా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఇట్ ఇస్ బ్యూటిఫుల్ గా కన్సైజ్ గా వర్క్ వర్షిప్ అనేటువంటి ఆ డిఫరెన్స్, అది మన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చక్కగా వివరించారు.
4: అవును జగదీష్, చాలా బాగుంది జగదీష్, చాలా బాగుంది.
6: ఇప్పుడు రామ్ నరేష్, ఇప్పుడు మీరు యూ హ్యావ్ స్టార్టెడ్ ఏ కంపెనీ, అది కూడా విదేశాల్లో, అక్కడ ఉండేటువంటి వర్క్ కల్చర్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఈ ఆలోచన ధోరణి, జీవిత శైలి ఎన్నో భిన్నమైనటువంటిది. ఇప్పుడు మనము స్వామి దగ్గర ఉన్నప్పుడు విద్యార్థులుగా ఈ మాట ఎన్నోసార్లు వింటూ వచ్చాము, దాన్ని పాటిస్తూ వచ్చాము. కానీ ఈ బయట ప్రపంచంలో అడుగు పెడితే, అంటే బయట ప్రపంచంలో ఒకటి ఉంది అని అనుకుంటే, దాంట్లో అడుగు పెడితే ఈ ఆశల మధ్య, ఆశయాల మధ్య, మోసాల మధ్య, మోహాల మధ్య, వీటి మధ్య జీవిస్తూ, వీటి మధ్య నలిగిపోతూ ఈ వర్క్ ఇస్ వర్షిప్ అనేటువంటి ఈ వాక్యాన్ని జీవించడం సాధ్యమవుతుందా? మీ యొక్క సొంత అనుభవంలో దీన్ని మీరు ఏ విధంగా జీవించగలిగారు?
4: సాయిరాం రాజు, ఇది చాలా క్లిష్టమైన సిచ్యువేషన్, ఎప్పుడు ఛాలెంజింగ్ గానే ఉంటుంది. మీరు చెప్పినట్టు నా వృత్తిని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటారు. ఈ వృత్తిలో ఎంతో మంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ లో మనము తీసుకునే ప్రతి నిర్ణయము, మనము ఆలోచించే ప్రతి ఆలోచన, మనము నడిచే ప్రతి మార్గము మనకు మాత్రమే కాకుండా ఇంకో 10 బిజినెసెస్ కాను, ఇంకొక 10 రకాల ఈ ప్రొఫెషనల్స్ కి ఆ ఇంపాక్ట్ ఉంటుంది.
6: అంటే వాటాదారులందరికీ ఇంపాక్ట్ ఉంటుంది.
4: కరెక్ట్. అటువంటి సిచ్యువేషన్ లో మెయిన్ గా నా వృత్తి వరకు వస్తే చాలా అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో జనరల్ గా డబ్బు చాలా ఎక్కువ, అంటే సంపాదన శక్తి చాలా ఎక్కువ. నేను ఒక న్యూజిలాండ్ కంపెనీతో ఒక ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఈ పర్టిక్యులర్ క్లయింట్ వచ్చేసి ఒక టెక్నాలజీ కంపెనీ, వారికి పెద్ద మొత్తాన ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ అవ్వాలనే కాంక్షతో చాలా పెద్ద మొత్తాన పెట్టుబడిదారుల నుండి డబ్బు తెచ్చుకోవడానికై నాలాంటి వాడిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ కంపెనీ మంచిదా చెడ్డదా, ఆ కంపెనీ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ టెక్నాలజీ పనికొస్తుందా లేదా, ప్రతి ఒక్కటి అసెస్ చేసి పెట్టుబడిదారుల నుంచి వీళ్లకు పెట్టుబడి ఇప్పించారు. అది ఇక్కడ నేను చేయాల్సిన పని. అలాంటి ఒక సిచ్యువేషన్ ఆ తరుణంలో సుమారు 50 మందికి పైన పెట్టుబడిదారులతో మాట్లాడడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి. ఎంతో మంది ముందుకొచ్చారు. సింగపూర్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీని కలవడం జరిగింది. ఆ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ 6 నెలల కిందట మా కంపెనీ స్టార్ట్ చేసిన మొదటి 2-3 వారాలలో మేము కలవడం జరిగింది. అప్పుడు మేము మాటలలో ఈ కంపెనీ గురించి చెప్పగా, ఈ న్యూజిలాండ్ కంపెనీ చాలా బాగుంది, నేను మా ఇన్వెస్ట్మెంట్ కమిటీకి ఈ కంపెనీని రికమెండ్ చేస్తాను అని చెప్పి, ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని ఈ సింగపూరియన్ కొలీగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కమిటీకి ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా ఒక వారం రోజుల్లో ఆ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఈ న్యూజిలాండ్ కంపెనీకి పెట్టుబడి ఇస్తారు అని ఎప్పుడైతే ఈ సింగపూర్ ఎంప్లాయీకి తెలిసిందో, ఈ సింగపూర్ ఎంప్లాయీ వెంటనే ఆ కంపెనీ పెద్దలకు తెలియకుండా నాతో మంతనాలు జరపడం స్టార్ట్ చేశాడు. ఏమని, ఇప్పుడు మా సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మీ న్యూజిలాండ్ క్లయింట్ కు డబ్బు ఇస్తే నాకు నువ్వు కమిషన్ ఇవ్వాలి అని. అప్పుడు నాకు ఫస్ట్, అంటే నా వృత్తిలో ఇట్లా ఎవరన్నా హెల్ప్ చేస్తే కమిషన్స్ ఇవ్వడం సర్వసాధారణం, కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఈ ఎంప్లాయీకి నేను కమిషన్ ఇస్తే అది తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది? ఎందుకంటే ఇతను ఆ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి పని చేస్తున్నాడు కాబట్టి. సో ఆ టైంలో నేను కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి, ఇప్పుడు నేను ఈ సింగపూర్ వాడికి డబ్బు ఇవ్వను అంటే వాడు ఈ సింగపూర్ ఎంప్లాయీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా న్యూజిలాండ్ కంపెనీకి డబ్బు ఇవ్వడానికి హెల్ప్ చేయడు. ఆ న్యూజిలాండ్ కంపెనీకి డబ్బు కావాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో డబ్బు ఇస్తున్నాడు. మధ్యలో ఈ చిన్న ఎంప్లాయీ బేసికలీ ఈ సిచ్యువేషన్ ని ఆసరాగా తీసుకుని నా దగ్గర నుంచి డబ్బు రాబట్టుకోవడం చూస్తున్నాడు. సో అప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి, యాజ్ ఎ లీడర్ నా కంపెనీకి సీఈఓగా నేను తప్పు చేయకూడదు. నేను ఇటువంటి తప్పు చేస్తే నా ఎంప్లాయీస్ కి నేను ఒక తప్పుడు మార్గాన్ని చూపించిన వన్ అవుతాను. సో ఫస్ట్, ఆ విధంగా నేను ఈ తప్పు చేయకూడదు. సెకండ్, ఈ తప్పు ఇట్లా చేసిన ద్వారా, ఇట్లా సంపాదించిన డబ్బు ద్వారా ఈ న్యూజిలాండ్ కంపెనీ సీఈఓ అతను కూడా తన షేర్ హోల్డర్స్ కి ఒక తప్పు మార్గం ద్వారా డబ్బు ఇన్వెస్ట్మెంట్ రాబట్టిన వాడు అవుతాడని చెప్పి, అది ఒక తప్పు అని చెప్పి ఆ న్యూజిలాండ్ కంపెనీ సీఈఓని కాపాడడం కూడా ఇంకొక డ్యూటీ. దట్స్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అంటారు, అతన్ని కాపాడదు. ఇవన్నీ కాకుండా ఈ విధంగా సంపాదించే డబ్బు పాపపు డబ్బు, అది మనం తీసుకోకూడదు, దీనివల్ల ఎవరు బాగుపడకూడదు అని చెప్పి ఆ టైంలో నేను ఈ డీల్ మొత్తం క్యాన్సిల్ చేశాను. నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండా బయటికి రావడం జరిగింది. ఆ టైంలో చాలా బాధ వేసింది, చాలా డబ్బు పోయింది, నష్టం వచ్చింది. కానీ ఒకటి మనకు ఆనందం ఇచ్చిన డెసిషన్ ఏమిటంటే, మనకు స్వామి నేర్పించిన మంచి నడవడిక మనం ప్రాక్టికల్ గా ప్రపంచానికి మన వృత్తి ద్వారా మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగాము. దానికి మించిన ఆనందం ఇంకొకటి లేదు, దానికి మించిన వర్షిప్ నాకు తెలిసి ఇంకొకటి లేదు. దాని వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ కొన్ని కోట్లు సంపాదించినా మనకు మిగలదు. అంటే స్వామి ఎప్పుడు అంటారు కదా, యూ షుడ్ ఆస్పైర్ టు బి గుడ్ రాదర్ దాన్ గ్రేట్ అని చెప్పి. సో నా జీవితంలో నా కోరిక ఉంటే, రామ్ ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అని అనుకోవాలి, కానీ రామ్ ఒక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనుకోకూడదు అనే ఆలోచన నాకు స్వామి చెప్పింది బాగా గుర్తుంది. అదే నేను పరిపూర్ణంగా నమ్మాను, దాని విధంగానే నేను నా ఆలోచన శీలిని మార్చుకున్నాను.
2: చాలా అద్భుతం, చాలా చక్కగా చెప్పారు రామ్ నరేష్. అంటే మన ప్రొఫెషనల్ లైఫ్ లో మనం చూస్తుంటాం, మీరు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు మీ ప్రొఫెషనల్ లైఫ్ లో, అలాగే మన ప్రొఫెషనల్ లైఫ్ లో మన అందరికీ ఎవరో ఒకరు బాస్ ఉంటారు. సో మనం చాలా కష్టపడి టార్గెట్స్ మీట్ అయ్యి బాస్ ని పిలిచి చేయడానికి ట్రై చేస్తూ మన ప్రమోషన్ కోసం చాలా చేస్తుంటాం ఈ మన ప్రొఫెషనల్ లైఫ్. అలాగే మనం ఒక ఈ వర్క్ ని వర్షిప్ గా ఎలా మార్చుకోగలం, ఎలాగా కొన్ని హ్యాబిట్స్ మన డైలీ లైఫ్ లో తెచ్చుకోగలం ఉంటాయి. మనం ఒక పర్స్పెక్టివ్ మారిస్తే ఆ ఎంటైర్ ప్రాసెస్ చాలా సులువు, చాలా ఈజీ అయిపోతుంది. ఈ ప్రపంచాన్ని ఒక కంపెనీగా భావిస్తే భగవంతుడు దీనికి అల్టిమేట్ బాస్. మనం భగవంతుడికి, మన బాస్ కి ఈజ్ చేయాలంటే ప్రతి క్షణం వర్షిప్ చేస్తూ మన పని చేస్తే ఆ పని, ఆ వర్క్ వర్షిప్ అయిపోతుంది. స్వామి ముందు మన అందరికీ తెలిపారు, దైవ సహాయం కావాలంటే ముందు మానవ ప్రయత్నం జరగాలి అని. మనమంతా నడుం కట్టి భగవంతుని స్మరించి మన పనుల్లో సాఫల్యం చేయగలం, చెందగలం. ఎవరు కార్యరంగంలో ప్రవేశిస్తారో వాళ్ళకి భగవంతుని సహాయం తప్పకుండా చేరుతుంది. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. సో అలాగే ఇప్పుడు చూస్తే మనం అర్జునుడికి భగవాన్ సారిదయ్యారు కానీ తను యుద్ధం చెయ్యలేదు. ఎంత స్వల్ప పని అయినా దాన్ని బ్యూటిఫుల్ గా సుందరంగా చేయడంలోనే దాని ఘనత ఉంది. సో అమెరికన్ కవి డగ్లస్ మేలక్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక చక్కని కవితం రాశారు. దాని భావం, పర్వత గ్రామ్ మీద పై పైన పెరిగే టేక వృక్షాన్ని కాకపోతే లోయలో పెరుగుతున్న చెట్ల పొదునై ఉండు. చల్లగాలిని ఇచ్చే మహావృక్షాన్ని కాకపోతే మొక్కగా అయినా పెరుగు. ఇక్కడ మన అందరికీ ఏదో ఒక పని దొరుకుతుంది. పెద్ద పనులు ఉన్నాయి, చిన్న పనులు ఉన్నాయి. మన సమీపంలో ఉన్న పనులు మనం చేద్దాం. నీవు కాంతులు విరజల్లే సూర్యుడివి కాకపోతే నక్షత్రం అయి ప్రకాశించు. పెద్ద చిన్న అనే పరిమాణం బట్టి నీ జయాపజయం నిర్ణయం కావు. నీవు ఏ స్థానంలో ఉన్నా ఉత్తముడుగా ఉండు. కవి రాసిన ఆఖరి రెండు పదాలు, ఇట్ ఈస్ నాట్ బై యువర్ సైజ్ యు విన్ ఆర్ లూజ్, బీ ద బెస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్. సో అలాగే ఇప్పుడు స్వామి డిస్కోర్స్ ఇది ఇదే విషయాన్ని స్వామి మనకు చాలా సార్లు డిస్కోర్స్ లో చెప్పారు. సో ఏ థాట్ యు రీప్ ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్ట్ యు రీప్ ఏ హ్యాబిట్, సో ఏ హ్యాబిట్ యు రీప్ ఏ క్యారెక్టర్, సో ఏ క్యారెక్టర్ యు రీప్ ఏ డెస్టినీ. సో ఇలాగా ఇండివిజువల్ లెవెల్లో మనం మన డైలీ లైఫ్ లో ఈ చిన్న చిన్న హ్యాబిట్ పెంచుకొని పోతే అది ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ గా రిజల్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ దాని వల్ల ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకున్నా మారే ఛాన్స్ ఉంటుంది. మన ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే మన సొసైటీ అల్టిమేట్ గా బాగుంటుంది, సొసైటీ బాగుంటే మన యావత్ భారత దేశం ప్రోగ్రెస్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. సో స్వామి చెప్పినట్టు ఇండివిజువల్ ఇస్ ఎ లింబ్ ఆఫ్ ది సొసైటీ. సో అట్ ఇండివిజువల్ లెవెల్ మన ఈ చిన్న హ్యాబిట్స్ మన డైలీ లైఫ్ లో తెచ్చుకుంటే ఇలాంటి వర్క్ ప్రతి చిన్న పని, ముందుగా రాజు చెప్పినట్టు మన పని ఇది చిన్న పని పెద్ద పని అనే డిస్టింక్షన్ లేకుండా ప్రతి పని చేసే ముందు స్వామిని స్మరించుకుంటూ ధైర్యంగా ఆ పని చేస్తూ మనం పట్టుదల ఆ పని చేసే ఆ పట్టుదల ఆ శక్తి చేసుకొని చేస్తే ఆ పనిలో సఫలం అసఫలం అయినా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అవి మనకి ఎఫెక్ట్ చేయదు. అలాంటప్పుడు అలాంటి పనే వర్షిప్ గా మారిపోతుంది. సో ఇలాగా ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ మనం చేస్తే మనం ఆ క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ మనం ఆ పర్సనాలిటీ డెవలప్ చేసుకోగలం.
5: చాలా బాగా చెప్పారు రఘురామ్, చాలా బాగా చెప్పారు
4: రఘురామ్. మీరు చెప్పిన ఇన్సిడెంట్స్ చాలా బాగున్నాయండి. అసలు చెప్పాలంటే ఇట్ ఫెల్ట్ లైక్ నాకు ఒక ఎక్స్టెన్షన్ లా అనిపించింది. నేను ముందు చెప్పిన ఎక్స్పీరియన్స్ కి మీరు ఇప్పుడు చెప్పిన పదాలను జోడించి చూస్తే ఏ విధంగా అయితే నేను చెప్పినట్టు నేను పెద్ద మొత్తాన డబ్బు వద్దనుకొని బయటకు వచ్చాను, అప్పుడు నేను చెప్పినట్టు చాలా బాధేసింది. అంత డబ్బు నాకు, అరే మొదటి ఆ సంవత్సరంలో ఇంత పెద్ద డీల్ జరిగితే నాకు మంచి జరిగేది, నా ద్వారా కంపెనీ బాగుపడేది, ఒక 10 మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉండేది అని చెప్పి చాలా బాధేసింది. కానీ అప్పుడు ఎందుకో స్వామి చెప్పిన మాటలు గుర్తొచ్చి నేను ఒక మంచి డెసిషన్ తీసుకోగలిగాను. ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చిన బై ప్రోడక్ట్ ఏమైందంటే ఎగ్జాక్ట్ గా 6 నెలల వ్యవధిలో ఆ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎవరైతే ఈ న్యూజిలాండ్ కంపెనీకి డబ్బు ఇచ్చారో ఆ న్యూజిలాండ్ కంపెనీ సీఈఓ నేను చెప్పిన మార్గాన్ని నమ్మకుండా నన్ను పక్కన పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే డబ్బు తీసుకున్నాడో, ఎప్పుడైతే ఆ సింగపూర్ కంపెనీ సీఈఓ ఈ ఎంప్లాయీ ఇద్దరు కుమ్మక్కయ్యి రాంగ్ వేలో వెళ్లి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే తొంతం చేసుకున్నారో అది 6 నెలల్లో బయటపడింది. అది బయటపడిన 2 వారాలలో ఆ కంపెనీ సీఈఓని ఆ కంపెనీ బోర్డు తీసేయడం జరిగింది. సో దాంతో మొదటిగా ఫస్ట్ ఆ సీఈఓకి దెబ్బతిన్నాడు. ఈ పని జరిగినట్టు తెలిసిన ఆ సింగపూర్ ఎంప్లాయీ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సింగపూర్ ఎంప్లాయీని తీసేయడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ టైంలోనే ఆ న్యూజిలాండ్ కంపెనీ ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ తెప్పించుకున్నారో సింగపూర్ కంపెనీ ద్వారా, ఆ కంపెనీ తప్పుడు మార్గంలో పోవడమే కాకుండా ఆ కంపెనీ పూర్తిగా బ్యాంక్రప్ట్ అయ్యింది. ఇవన్నీ జరుగుతుండగా నేను తీసుకున్న డెసిషన్ వల్ల నేను ఆర్థికంగా దెబ్బతిన్నా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను నేర్చుకున్న మంచి పనుల వల్ల, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు పెరిగిన ఆలోచన శక్తి వల్ల ద ఫాలోయింగ్ ఇయర్ వచ్చే సంవత్సరము
7: ఈ సంవత్సరంలో ఎంత డబ్బు అయితే నేను నాకు రావాల్సిందో అంత డబ్బు నాకు పూర్తిగా మళ్ళీ తిరిగి రావడమే కాకుండా ఆ సమయంలో నా చిరకాల కోరిక ఏదైతే ఉందో అది కూడా పూర్తి చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం ఏర్పడింది. అది ఏమిటి అంటే నేను స్వామివారి యూనివర్సిటీలో చదివి బయటకు వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో స్వామి నాకు చదువు నేర్పించిన యూనివర్సిటీ కానీ ప్రశాంతి నిలయం కానీ పుట్టపర్తి కానీ ఏదో చేయాలా అనే భావం మనకందరికీ కలుగుతుంటుంది. అలా భావన ద్వారానే నాకు ఎప్పటి నుంచో ఇష్టమైన పుట్టపర్తిలో ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయాలి అనే ఆలోచనను నాకు స్వామి ఆ టైంలో నాకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా స్వామి నాకు తెలియకుండానే నా హృదయపు లోతుల్లో స్వామికి ప్రీతిపాత్రమైన పుట్టపర్తిలో స్వామి నా ద్వారా ఇంకో 10 మందికి ఉపాధి అవకాశం ఇవ్వగలగడానికి నాకు ఒక మార్గం చూపించడం జరిగింది.
2: మీరు చేసింది జస్ట్ వర్క్ ఇస్ వర్షిప్ కాదు, ధర్మో రక్షతి రక్షత అని మీరు ధర్మాన్ని కాపాడారు. అందుకే మీకు ధర్మం మీకు మళ్ళీ స్వామి అలాంటి మంచి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు.
7: కరెక్ట్, పరిపూర్ణంగా నమ్ముతాను.
6: చాలా చాలా చక్కగా చెప్పారు రామ్ నరేష్. ఇట్స్ బ్యూటిఫుల్ వే ఆఫ్ సమరైజింగ్. ఇప్పుడు మనకు ఈ కోట్ మనం చదివి ఉంటాం కదా, టాక్ విత్ గాడ్ నో బ్రెత్ ఇస్ లాస్ట్, వాక్ విత్ గాడ్ నో స్ట్రెంగ్త్ ఇస్ లాస్ట్, వెయిట్ ఫర్ గాడ్ నో టైమ్ ఇస్ లాస్ట్, ట్రస్ట్ ఇన్ గాడ్ యూ విల్ నెవర్ బి లాస్ట్ అన్నట్టు మీ ఈ ట్రస్ట్ ఆ ఫెయిత్ స్వామి చెప్పినటువంటి ఆ ప్రిన్సిపల్స్ ని మీరు ఈ కంపెనీలో ఆ విధంగా నడవడంతో ఒక గొప్ప అభివృద్ధిని సాధించారు. దాంతోపాటు మీ చిరకాల ఒక కోరికను కూడా సఫలీకృతం చేసుకునేటువంటి అవకాశాన్ని స్వామి కల్పించారు. ఇప్పుడు మనతో ఈ సమీక్షలో పాల్పంచుకోవడానికి ఉదయ్ గిరీష్ యుఎస్ఏ నుంచి, జస్ట్ జాయిన్డ్ గ్లోబల్ క్వాలిటీ లీడర్ ఫర్ వోల్వో. గిరీష్, సాయిరామ్.
8: సాయిరామ్ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్.
6: అయితే ఒక గ్లోబల్ క్వాలిటీ లీడర్ గా వోల్వోలో మీరు ఎన్నో దేశాలు తిరుగుతున్నారు. యు హావ్ గాన్ అక్రాస్ కంట్రీస్. ఎంతో మందిని కలుస్తుంటారు ఈ లీన్ మేనేజ్మెంట్ లో. ఎంతో మందిని దాన్ని సరి చేయడం గానీ, వాళ్లకు వాళ్ళని సరిగ్గా దిశానిర్దేశం చేయడం గానీ అది అంత సులువైనటువంటి పని కాదు. అది వారి యొక్క కల్చర్ డిఫరెన్స్, వారి యొక్క ఎన్విరాన్మెంట్ డిఫరెన్స్, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్, వీటన్ని ఈ అన్ని విభేదాల్లోంచి ఈ అన్ని విభేదాల్లో తిరుగుతూ ఈ వర్క్ ఇస్ వర్షిప్ అనేటువంటి దాన్ని మీరు మీ ఉద్యోగంలో ఏ విధంగా దాన్ని నిర్వర్తించగలుగుతున్నారు, ఏ విధంగా స్వామి మీ వెంటే జంటే ఇంటే ఉన్నాను అనేటువంటి భావాన్ని మీరు కలిగిస్తూ వచ్చారు?
8: సాయిరామ్, శ్రోతలందరికీ సాయిరామ్. నా ముందు మాట్లాడిన సోదరులు ఎంతో చక్కగా వర్క్ ఇస్ వర్షిప్ అనే ఈ బ్యూటిఫుల్ టాపిక్ గురించి చక్కగా చెప్పారు. ప్రపంచం అంతా స్వామి స్ప్రెడ్ అవడానికి, దివ్యత్వం స్ప్రెడ్ అవడానికి మార్గం ఏమిటి, స్వామి ఎలా చూస్ చేసుకున్నారని ఆలోచించినట్లయితే, నేను ఎప్పుడైతే యుఎస్ఏ అమెరికా వచ్చానో, వచ్చినప్పుడు రంగనాథరాజు చెప్పినట్టు కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకుని ఆ వారితో పాటు ఉండి వారి యొక్క విధానాలు పద్ధతులు తెలుసుకుని, సో అది మనందరికి తెలిసిందే. సో అయితే స్వామి ఉపన్యాసం అయితేనేంటి, స్వామి యొక్క లిటరేచర్ అయితేనేంటి, ఇవన్నీ కొంచెం ఇన్ సమ్ కాంటెక్స్ట్ భారతదేశాన్ని ఉద్దేశించి మన యొక్క కట్టుబాట్లు, మన యొక్క పద్ధతుల్ని ఫ్రేమ్ లో పెట్టి స్వామి చెప్పడం అయితేనేంటి, మన పెద్దవాళ్ళు చెప్పడం అయితేనేంటి జరిగింది. అటువంటిది డైరెక్ట్ గా ఆ స్వామి టీచింగ్ ని తీసుకొచ్చి ఇక్కడ వాడినట్లు అయితే ఎలా పనిచేస్తుంది, అటువంటిది బ్యూటిఫుల్లీ ఈ యొక్క ఎగ్జాక్ట్ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ స్వామి ఇచ్చినట్లు అనిపించింది. ఒకటి, నా చిన్నప్పటి నుంచి పుట్టపర్తిలో చదివి స్వామి దగ్గర ఉంటూ ఒక చిన్న అలవాటు ఏంటంటే, స్వామి యొక్క పటాన్ని ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు తీసుకెళ్ళాం. అయితే నా ఆఫీస్ లో కూడా స్వామి యొక్క పటాన్ని నా టేబుల్ మీద పెట్టుకున్నాను. ఆ ఆఫీస్ కొత్తగా నాకు ఇచ్చినప్పుడు కూడా ఆ కుర్చీలో స్వామిని ఫస్ట్ కూర్చోబెట్టి సాయి గాయత్రి 3 సార్లు చదివి, స్వామి ఈ కుర్చీలో నేను ఏం చేస్తున్నా, ఇప్పటి నుంచి నేను ఏం చేయబోతున్నా అన్నిటికీ మీరే నాకు దిక్సూచిలాగా మార్గం చూపించాలని ప్రే చేసుకుని, మన సాయి భక్తులు అందరూ సహజమే ఇలా స్వామికి దండం పెట్టుకోవడం. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే, స్పెషాలిటీ ఎందుకు మనం మాట్లాడుకుంటామంటే, దిస్ హోల్ థింగ్ హ్యాపెండ్ ఇన్ అనదర్ కంట్రీ, ఇంకొక దేశంలో, ఇంకొక కాంటెక్స్ట్ లో, మన చుట్టుపక్కల మనుషుల మధ్యలో తెలియని పుట్టపర్తి. ఇండియాలో అయితే స్వామి తెలియకపోయినా, స్వామి భక్తులు కాకపోయినా, స్వామి మార్గంలో డైరెక్ట్ గా లేకపోయినా, వారికి స్వామి అన్న, స్వామి పటం అన్న అవగాహన సహజంగా ఉంటుంది. ఇట్స్ నాట్ ద సేమ్ సమ్వేర్ ఎల్స్. సో అయితే ఈ పటం కొంచెం ప్రామినెంట్ గా మన స్వామి పిక్చర్
9: మన స్వామి యొక్క దివ్యమైన స్వరూపం ఎప్పుడైనా అది జస్ట్ అట్రాక్టివ్ గా ఉంటుంది, అంత క్లట్టర్ మధ్యలో స్వామి ఫోటో మనం పెట్టినా. అలా ఈ ఫోటో నేను పెట్టుకున్నాను, రోజు దండం పెట్టుకుని స్వామికి పని చేసుకుంటూ. నా ఆఫీస్ కి చాలా మంది కొలీగ్స్ వచ్చి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, అలా ఒక చిన్న అందరు చూస్తూ ఉంటారు, బట్ ఎవరు నిజంగా ఆ ప్రశ్న అడగడానికి ధైర్యం చేయలేదు అప్పటి వరకు. ఒక్కసారి ఒక కొలీగ్ నా టేబుల్ దగ్గరకు వచ్చి ఇజ్ ఇట్ యువర్ ఫాదర్ అని అడిగింది. ఆ ప్రశ్న ఆ స్వామి పటాన్ని చూపించి అది మీ నాన్నగారా అని అడిగింది. కొంచెం హేళనగా అనిపించింది, అడిగి ఏదో సాధువు ఎవరు అయి ఉంటారు వీళ్ళు, ఇండియన్స్ అంతా కొంచెం డివోషనల్ గా ఉంటారు, సో ఏదో కొంచెం హేళనగా అన్నట్టు అనిపించింది నాకు. సో వెంటనే మనసులో కొంచెం బాధ అనిపించిన స్వామి వెంటనే ఆలోచించి ఒక కొంచెం స్వామి పలికారు నా నోట్ల నుంచి, నా తండ్రే కాదు మీ తండ్రి కూడా అన్న, నాట్ జస్ట్ మై ఫాదర్. సో కొంచెం నవ్వుకున్నాం అందరం, ఒక జోక్ లాగా అయిపోయింది. కానీ అప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ ఆ స్వామి తత్వము ఎలా అయితే స్ప్రెడ్ అవుతుంది, ఎలా హౌ డస్ హి ఎంటర్ సంబడి ఎల్సెస్ లైఫ్ అని ఆలోచించినట్లయితే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఏ రోజైతే ఇది జరిగిందో అప్పటి నుంచి ఆ కొలీగ్ నా టేబుల్ కి వచ్చినప్పుడల్లా వీఆర్ టాకింగ్ అబౌట్ స్వామి. ఆ ఫోటో ఎవరు, ఏంటి, ఎలా నీకు పరిచయం, నువ్వు ఏం చేసి, ఈ ప్రశ్నలు ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ డే మేము ఒక 10-15 మినిట్స్ స్వామి గురించి మాట్లాడుకుని వేరే విషయాలు మాట్లాడుకోవడం జరుగుతూ ఉండేది అప్పటి నుంచి. సో నాకు కూడా నచ్చేది, తనకు కూడా చాలా నచ్చింది ఆ కొలీగ్ కూడా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ స్వామి క్వైట్ అ లాట్, తనకి స్వామి యొక్క తత్వం గురించి. సో నాకు కూడా తెలియని ప్రశ్నలు తన ఇంటర్నెట్ లో చదివి నెక్స్ట్ రోజు తీసుకుని అడిగేది. ఓకే సో ఇలా జరిగిందో పుట్టపర్తిలో స్వామి ఎందుకున్నారని నాకు తెలుసు, ఇంకా నేను చదివానని చెప్పి తీసుకొచ్చి చెప్పడం. ఇవాళ ఏ స్టేజ్ కి అది వెళ్లిపోయిందంటే ఈ హోల్ ఎపిసోడ్ వాళ్ళ ఇంట్లో స్వామి పటం పెట్టుకోవడం, ఆవిడ పుస్తకంలో బుక్ మార్క్స్ అన్ని స్వామి ఫోటోలు పెట్టుకోవడం. సో స్వామి దివ్యత్వం స్వామి ప్రతి చోట ఇన్స్టాల్ అయ్యి స్వామి యొక్క తత్వాన్ని స్వామి ప్రబోధించి ఆ స్టెప్ స్వామి తీసుకున్నారు ఆల్రెడీ. నౌ యాజ్ ఎ మెసెంజర్స్ ఆఫ్ సాయి, స్వామి భక్తులుగా, స్వామి విద్యార్థులుగా మనందరికీ ఆ బేటాన్ని స్వామి ఇచ్చి ఇప్పుడు ఆ పనిని మనకు అప్పగించారు స్వామి మనం త్రూ హిమ్.
6: అంటే వర్క్ ఇస్ వర్షిప్ అంటే బేసికల్లీ టేకింగ్ స్వామి టు ద వర్క్ అండ్ ఇట్ బికమ్స్ వర్షిప్. చాలా చాలా బాగా ప్రగ్రెస్, వెరీ నైస్,
9: ఎక్సలెంట్ రాజు. ఎస్ ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
4: బ్యూటిఫుల్ గిరీష్, చాలా బాగా సమ్మరైజ్ చేశారు.
6: అయితే వర్క్ ఇస్ వర్షిప్ అనేటువంటి ఈ విషయాన్ని ఇంకా మనము చాలా గిరీష్ ఇచ్చినటువంటి ఈ న్యూ పర్స్పెక్టివ్, ఎప్పుడైతే స్వామిని కూడా ఆ వర్క్ తో మనం జోడిస్తామో ఆటోమేటిక్ గా ఎలాంటి పని అయినా ఎలాంటి సందర్భంలోనైనా దేశ కాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా అది మార్పులు చెందేటువంటి ఒక పరిణామంగా మారిపోతుందని చాలా చక్కగా గిరీష్ మనతో పంచుకున్నారు.
10: కరెక్ట్ రంగన్న, దీంట్లోనే కొంచెం యాడ్ చేస్తూ మనం ఎన్నో ఇంపార్టెంట్ లెసన్స్ నేర్చుకున్నాం. అది అది మనం కరెక్ట్ అంటే టీచింగ్ గ్రౌండ్స్ ఉంటారు దాన్ని, ఇప్పుడు మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కానీ దట్ వాస్ ద ప్లేస్ వేర్ వి లెర్న్డ్, అక్కడ నేర్చుకున్నాం. ఇంకా స్వామి ఇస్ అ వండర్ఫుల్ టీచర్, దేర్ ఇస్ నో టీచర్ బెటర్ దాన్ హిమ్. గురునామ్ గురు అంటారు కదా. సాధారణంగా మనం ఏదైనా పని చేస్తే ఈ ప్రపంచంలో మనం ఏదైనా పని చేస్తే ఫస్ట్ మనం ఏం ఆలోచిస్తామంటే దీని వల్ల నాకు కలిగే ప్రాఫిట్ ఏంటి, నాకు బెనిఫిట్, ప్రాఫిట్ కాదు నాకు వచ్చే బెనిఫిట్ ఏమి. బెనిఫిట్ ఉండకపోతే సాధారణంగా ఆ పని మనం చేయం. కానీ ఇంకో స్లైట్ ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ మనకి తెలుసు ఈ పర్టికులర్ పని, ఈ పని కరెక్టే కానీ ఈ పని చేయడం వల్ల బెనిఫిట్ అయితే లేదు కానీ నాకు హాని కలగొచ్చు, అంటే నాకు కొంచెం లాస్ అవ్వచ్చు, ఆ పని అయితే అస్సలు చేయం మనం. So they're too complicated. One thing is, if there is no benefit, I will not do it. If there is loss, I will definitely not do it. అయితే అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఏంటంటే రఘురామ్ ముందు చెప్పారు భగవద్గీత కోట్ చేసి, ఈ గోయింగ్ బియాండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే నిష్కామ కర్మ. కర్మయోగలో కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు. నిష్కామ కర్మ అంటే నాట్ జస్ట్ అబౌట్ ప్రాఫిట్ బట్ సమ్ టైమ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ లాస్. అంటే మనం ఆ ప్రాఫిట్ ని లాస్ ని రెండుని పట్టించుకోకుండా ఏది కరెక్ట్ ఆ పని మనం చేయగలిస్తే దాట్ లీడ్స్ టు అవర్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దాట్ ఈస్ వాట్ అంటే దాట్ ఫీలింగ్ విదిన్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ విదిన్ ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ చేంజెస్ వర్క్ టు వర్షిప్. ఇట్ ఈస్ ఓన్లీ అ ట్రాన్స్ఫర్మేషన్ విదిన్ అంటే మనలో వచ్చే మార్పే ఆ క్రియని వర్షిప్ గా మారుస్తుంది. అన్ ఆర్డినరీ మండేన్ యాక్టివిటీ బికమ్స్ వర్షిప్, బికమ్ స్పిరిచువల్ కదా. అయితే ఈ సందర్భంలో మనం సెకండ్ అండర్ గ్రాడ్యుయేట్ టైం ఇప్పుడు బృందావన్ నుంచి దసరా పండుగ అప్పుడు మనం అందరం ఇక్కడికి పుట్టపర్తికి రావడం జరిగింది. మనం ఓల్డ్ బాయ్స్ హాస్టల్ అందరూ ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే మన స్వామి హాస్టల్ స్వామి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ నాట్ జస్ట్ అకాడమిక్ ఎడ్యుకేషన్ బట్ సెక్యులర్ ఎడ్యుకేషన్ ఇచ్చేవారు. అంటే మన హాస్టల్లో ఉండగా వేరే వేరే డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్స్ నిజంగా హాస్టల్ అంతటినీ నడుపుతాయి. డిస్పెన్సరీ కానీ, హాస్టల్ మెయింటెనెన్స్ కానీ, ఆడియో విజువల్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీస్ అంటే అన్నిటి చాలా బ్రాడ్ గా. అయితే ఆ టైంలో నేను హాస్టల్ డిస్పెన్సరీలో పనిచేశానండి. అయితే అప్పుడు మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత, పుట్టపర్తి వచ్చిన తర్వాత నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే కొంచెం వాళ్ళని జనరల్ హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ తీసుకెళ్లి చెకప్ చేయించి, వాళ్ళకని అడ్మిట్ అవుతే హాస్పిటల్లో వాళ్ళని చూడడం, వాళ్ళకన్ని సదుపాయాలుగా ఉన్నాయా లేవా అని చూసుకోవడం, వాళ్ళకి అందించడం, అందుకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉండేటట్టు చేయడం. మన హాస్టల్ నుంచి ఇద్దరు వైరల్ ఫీవర్ వచ్చింది, వాళ్ళు అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. అదే టైంలో కొందరు హెల్త్ రీగెయిన్ చేస్తున్నారు అంటే కొంచెం వేరేగా, అంటే డైటరీ ఫుడ్ కాకుండా ఒక ఇడ్లీ అయినా ఏదైనా చపాతి అయినా తినాలని అనిపిస్తే వెంటనే టీచర్ల దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకుని మన నార్త్ ఇండియన్ క్యాంటీన్ కానీ సౌత్ ఇండియన్ క్యాంటీన్ నుంచి కూపన్స్ తీసుకుని వాళ్ళకి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. రాను రాను అది కూడా కష్టమైపోయింది. అందరూ బిజీ అయిపోతారు ఆ యజ్ఞాల టైము, గ్రామ సేవ టైము, కొన్ని రోజులు అందరూ బిజీ అవుతారు. అలాంటి టైంలో ఇప్పుడు ఇంకా ఎలాగ వాళ్ళకి హెల్ప్ చేయాలి. కానీ ఏమైందంటే ఆ టైంలోనే మా అమ్మగారు కూడా వచ్చారు పుట్టపర్తి స్వామి దర్శనానికి. ఇంకా నేను ఉండడం వల్ల నాతో కూడా కలియడం అయింది. ఇంకా ఆమె నా చేతికి 1,000 రూపాయలు అందించారు నా ఖర్చుల కోసం, వచ్చే 3 నెలల కోసం. పాకెట్ మనీ అనుకోండి, 3 మంత్స్ పాకెట్ మనీ 1,000 రూపీస్ అనుకోండి. అయితే ఈ ఎప్పుడైతే ఈ పరిస్థితి కొంచెం క్లిష్టంగా మారిందో ఆ రోజు ఏమనుకున్నానంటే అయ్యో పోనీ ఏదో 1-2 రోజులు నేను నా డబ్బే ఖర్చు పెట్టి వీళ్ళ కోసం తీసుకొచ్చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు మన హాస్టల్ వాళ్లే కాకుండా కొందరు సీనియర్ బాయ్స్ హాస్టల్, కొందరు స్కూల్ హాస్టల్, జూనియర్ బాయ్స్ హాస్టల్ అందరూ కలిసి ఉండడం వల్ల ఇప్పుడు ఇద్దరు కోసం తెచ్చి ఇంకా మిగతా వాళ్ళకి వదిలేయడం కూడా అది కూడా మంచిది కాదు. అందరి కోసం ఏదో ఒకటి తేవలసి వచ్చింది.
6: అందరం బ్రదర్స్ ఉంటాం,
10: అందరూ బ్రదర్ ఒకటే. మన స్వామికి ఇంత మాట, ఇంతలాగే మనం బ్రదర్స్ అని పిలుచుకోవడమే, బ్రదర్స్ అని పిలిచిన తర్వాత ఇంత మాత్రం చేయకపోతే మరి హౌ ఆర్ వి ఫాలోయింగ్ స్వామీస్ డిక్ట అన్న ఇది వస్తుంది మనసులో. అయితే ఆ టైంలో అందరికీ ఏదో ఒకటి తీసుకురావడం, వాళ్ళకి ఏది కావాలి, కొంతకి టెండర్ కోకోనట్ వాటర్ కావాలి, కొందరు బిస్కెట్స్ కావాలి, అయితే అలా తీసుకురావడం వల్ల రోజుకి సుమారు 50 నుంచి 70-80 రూపాయల వరకు అయిపోయింది. అలా చేస్తూ చేస్తూ 20 రోజులకి మీరు అనుకోండి ఎంత అవుతుంది. 20 డేస్ తర్వాత నేను ఇంకా పర్స్ తీసాను, ఏమైనా మిగిలిందా లేదా పని 10 రూపాయలైనా ఉన్నాయా లేవా నా భావంతో ఆ పర్స్ తీస్తే క్రిస్ప్ 100 రూపీ నోట్స్ స్మాల్ బండల్ లాగా ఉంది లోపల పర్స్ లో. అది తీసి లకెట్ స్టార్ట్ చేస్తే నాకు మా అమ్మగారు ఇచ్చింది 1,000 రూపీస్, నేను లకెట్ సరికి టోటల్ ఏమో 1,500 రూపీస్ ఉండేవి పర్స్ లో. ఈ సంగతి ఎవరికి చెప్పడం జరగలేదు, ఎవరితో డిస్కస్ కూడా చేయలేదు, కానీ 1,500 రూపీస్. కానీ మిరకల్ ఇది కాదు, మిరకల్ ఏంటంటే ఆ 20 డేస్ టైం ఫ్రేమ్ లో 10వ రోజు వరకు నా మనసులో కూడా నాకు ఆ బాధగా ఉండేది, అయ్యో నా డబ్బు అయిపోతున్నది అనే భావం ఉండేది. కానీ ఒక్క రోజు ఏమనుకుంది, సరే అయిపోయేది ఎలాగ అయిపోతుంది, ఈ రోజు డబ్బు ఉంటుంది, రేపు ఉండదు, ఎల్లుండి ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ ఓ 10 మందికి కొంచెం మంచి చేయగలుస్తున్నాను, అది స్వామికి ప్రీతికరమైనటువంటి కార్యం కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టుకొని ఏది కరెక్టో అది మనం చేద్దాం, ఇంకోళ్ళకి ఆనందం కలిగేటట్టు చేద్దామని ఆ భావం ఏ రోజు నా మనసులో వచ్చిందో ఆ రోజు నుంచే అసలు నేను ఆ డబ్బు గురించి ఎంత ఉంది ఎంత లేదు లక్ష పెట్టడం కూడా మానేసాను, ఈజీ ఖర్చు పెట్టడమే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఐ థింక్ దాట్ వాస్ ద డే వెన్ వాట్ ఐ వాస్ డూయింగ్ యాజ్ అ మండేన్ వర్క్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్సెల్ఫ్ ఇంటు వర్షిప్
6: అండ్ గాట్ మెటీరియలైజ్డ్
10: అట్ ది ఎండ్. సో ఐ థింక్ ది యాక్టివిటీ వాస్ ద సేమ్, ఇట్ వాస్ ద సేమ్ థింగ్ ఈవెన్ బిఫోర్ దాట్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఇట్ కంటిన్యూ టు బి సేమ్, బట్ ఇట్ సడన్లీ బికేమ్ సంథింగ్ ఎల్స్ ఆన్ దాట్ పర్టిక్యులర్ డే. ఐ ఫీల్ చెన్నైలో కూడా మేము స్వామిని అడిగినప్పుడు శరణాగతి అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ ఇన్ అ వే సరెండరింగ్ టు హిమ్. ఇన్ఫాక్ట్ ద బ్యూటీ ఏంటంటే ఒక్కసారి స్వామి దగ్గర చేరిన తర్వాత హీ ఎన్ష్యూర్స్ దట్ వీ సరెండర్. ఐ థింక్ హీ ఎన్ష్యూర్స్ దట్ అవర్ యాక్టివిటీ ఈస్ మినిమల్ అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెసింగ్. అంటే హీ ఎన్ష్యూర్స్ దట్ యూ హ్యావ్ యాక్చువల్లీ సరెండర్డ్ టు హిమ్ ఇన్ వన్ వే. స్వామి అప్పుడు చాలా బాగా చెప్పారు, ద ట్రూ మీనింగ్ ఆఫ్ సరెండర్ ఇస్ సుఖ దుఃఖ సమీకృత్వ లాభాలాభో జయో జయ. అంటే ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్పాడు, అంటే అట్ ప్రాఫిట్ ఇన్ ప్రాఫిట్ అండ్ ఇన్ లాస్, ఇన్ విక్టరీ అండ్ ఇన్ డిఫీట్, ఇఫ్ యూ క్యాన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు మీ దాట్ ఇస్ సరెండర్. అదే శరణాగతి. థింగ్ ఈవెన్ బిఫోర్ దాట్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఇట్ కంటిన్యూ టు బి సేమ్, బట్ ఇట్ సడన్లీ బికేమ్ సంథింగ్ ఎల్స్ ఆన్ దాట్ పర్టిక్యులర్ డే. ఐ ఫీల్ చెన్నైలో కూడా మేము స్వామిని అడిగినప్పుడు శరణాగతి అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ ఇన్ అ వే సరెండర్.

0: at profit, in profit and in loss, in victory and in defeat, if you can offer everything to me, that is surrender. Adhe Sharanagati ani. And Swami has tied so many things beautifully for us.
1: ఫ్యాంటాస్టిక్ జేసీ. మండేన్ యాక్టివిటీ చేసిన భగవాన్ ఎలా ప్లీజ్ అవుతారన్న దానికి థింకింగ్ ఆఫ్ మీరు చెప్పిన కాంటెక్స్ట్ లోనే లెట్స్ స్టిల్ స్టే దేర్ బృందావన్ మన అండర్ గ్రాడ్యుయేషన్ టైంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ బెంగళూరు అప్పుడు నిర్మిస్తున్నారు. స్వామి ఎనీ డే ఆ కన్స్ట్రక్షన్ చూస్తారు అని ఒక టాక్ ఉంది. అయితే స్వామి వచ్చే ముందు ఏదో ఉడతా భక్తి అన్నట్టు స్వామి విద్యార్థులకు ఒక చిన్న అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అని ఒక చిన్న టాక్ ఉంది. ఏంటి అంటే సెకండ్ ఫ్లోర్ లో పెయింట్ ఎప్పుడు వేసినప్పుడు చిన్న చిన్న పెయింట్ డ్రాప్స్ టైల్స్ మీద పడి వెరీ వెరీ మైన్యూట్ వర్క్, బట్ ఆ పెద్ద కార్యంలో మనకు కూడా చిన్న ఉడత సాయం లాగా చేసే అవకాశం ఇవ్వడానికి ఆ పెయింట్ అవి తీయడము, ఆ చిన్న టైల్స్ అవి క్లీన్ చేయడం, ఇలా ఈ ఒక యాక్టివిటీ ఒకటి ఉంది అని తెలుసు. స్వామి వచ్చారు, చెప్పారు ఇది వార్డెన్ సార్ కి. సో ఒక ఫ్యూ స్టూడెంట్స్ ని పిక్ చేసుకుంటారు. సో లక్కీగా ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఆ రోజు అందరము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. దర్శనం తర్వాత ఐ థింక్ ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళంతా స్కూల్ కి వెళ్ళక్కర్లేదు. సో దాట్ వాజ్ ఈవెన్ మోర్ మోటివేటింగ్ దట్ మన హాస్పిటల్కి వెళ్ళి పనిచేయచ్చు ఆ రోజు కాలేజ్ వాళ్ళం. అక్కడికి వెళ్ళినప్పుడు యాక్చువల్ గా వర్క్ వాజ్ నాట్ గ్రేట్. మనం ఏమి బాగా మసిల్స్ వాడి కష్టపడి పనిచేయాల్సిన పని కానీ ఏం లేదు. వెరీ వెరీ స్మాల్ వర్క్ బట్ మైన్యూట్ వర్క్ అండ్ మండే. ఐ థింక్ దాట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఇస్. ద వర్క్ ఇస్ బోరింగ్, ద వర్క్ ఇస్ నాట్ ఇంట్రెస్టింగ్, బట్ ఇట్ ఇస్ గాడ్స్ వర్క్. సో ప్లస్ ఎంత ఎక్కువ చేసి ఎంత తొందరగా స్వామి దగ్గరికి వెళ్ళిపోయి స్వామి ఫినిష్ చేస్తామని చెప్పడానికి కూడా అందరికీ ఆతృతగా ఉంది. నిజంగా ఒక 10 టైల్స్ నాకు చూపించి వాటి మీద ఒక 20-25 పెయింట్ డ్రాప్స్ పడ్డాయి. నాకు ఒక చిన్న బ్లేడ్ లాంటిది ఒక షార్ప్ ఐటమ్ ఇచ్చి ఇవన్నీ మెల్లిగా దీకి తీసేయండి అని చెప్పి నాకు ఒక టాస్క్ ఇచ్చారు. సరే, దిస్ వాజ్ మై టాస్క్, హౌ స్మాల్ అండ్ హౌ ఈజీ. బట్ అఫ్ కోర్స్ ఇట్ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్. బట్ స్వామి పంపారు అందరిలో మనసులో ఫ్రెండ్స్. చాలా కష్టపడి ఆ చిన్న చిన్న డ్రాప్స్ అయినప్పటికీ మెల్లిగా గీకి గీకి తీసి ఐ వాజ్ థింకింగ్ ఎవ్రీ టైల్, ఇఫ్ నేను ఈ ఒక్క టైల్ స్వామికి ప్రెజెంట్ చేస్తే విల్ స్వామి బి ప్లీజ్డ్. ఈ ఒక్క ఆలోచనతో ప్రతి టైల్ ని చాలా అందంగా ప్రతి డ్రాప్ ని నీట్ గా తీసి నా 10 టైల్స్ ఐ వాజ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. బట్ ఐ వాజ్ స్లో. కొంతమంది రూమ్ ఫినిష్ చేసి వేరే రూమ్కి వెళ్ళారు, బట్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. సాయంత్రం దర్శనంకి వచ్చారు, స్వామి అడిగారు పని ఎలా జరుగుతుంది ఏంటి అని. బట్ అప్పుడు నాకు మనసులో అనిపించింది స్వామి వాళ్ళంతా చాలా చేశారు బట్ నేను అంత చేయలేకపోయాను, బట్ ఐ థింక్ హోప్ఫుల్లీ నేను చేసిన కొంచెం మీకు నచ్చి ఉండొచ్చు అని నేను మనసులో జస్ట్ ఒక చిన్న థాట్ దర్శన్లో దూరంగా ఉన్నాను. ఆ రోజు స్ట్రేంజ్ గా దర్శన్ లో నేను స్వామి నడిచే లైన్ లో లేకపోయినా స్వామి రోజు తీసుకొని పాత్ తీసుకుని నేను ఉన్న దగ్గరికి వచ్చి నా లెటర్ తీసుకుని నాకు పాద నమస్కారం ఇచ్చి నేను ఏదో స్వామిని ఒక చిన్న వినపం చేసేదానికి ఆన్సర్ చేసి జరిగింది. అప్పటికి కూడా నేను ఈ రెండింటిని కనెక్ట్ చేయలేకపోయాను. బట్ ఆ రోజు సాయంత్రం హాస్టల్లో కూర్చున్నప్పుడు వాట్ రియల్లీ భగవాన్ సీస్, వేర్ డస్ హి, గాడ్ ఇస్ ఇన్ ద డీటెయిల్ అంటే ఎగ్జాక్ట్లీ ఇదే అని అర్థమైన నాకు. చిన్న టాస్క్, మండేన్ టాస్క్, బోరింగ్ టాస్క్, ఆ సింపుల్ క్వశ్చన్ ఈ భగవాన్ కి ఈ ఒక్క టైల్ నేను ప్రెజెంట్ చేస్తే స్వామి హ్యాపీ అవుతారా అని నేను అనుకోవడం maybe is what is the reason for the little grace Swami blessed on me that day. I think JC, what you said is exactly this. Mundane is the tiniest of the thing. I mean, God sees effort, man sees result, ante exactly that. Entha manam puttu entha heartful ga manam Swami ki dedicate chestuntamo, any small work that you that turns
2: anukunnatto ante manaku ichinatundi vyavadilo manamu chala విషయాలు మాట్లాడుకున్నాము. మన స్వామివారు చూస్తున్నటువంటి సందర్భాల్లో గాని, స్వామివారు ఫిజికల్ గా చూడనటువంటి సందర్భంలో గాని, నడిచేటువంటి ఆ స్లాబ్స్ మీద ఉన్నటువంటి ఆ పెయింట్ డాట్ ని చూడడం గాని, ఏ పనైనా గాని, ఎప్పుడైతే దానికి మనం స్వామిని అటాచ్ చేశామో, స్వామి యొక్క ప్రీత్యర్థం కోసం చేశామో, అది దానికి అదే ఆ పని ప్రార్థనగా రూపాంతరం చెందింది. భగవంతుని యొక్క దయను మనందరి మీదకి దించింది. మొదలు రఘురామ్ అన్నట్టు ఎంత పెద్ద పని చేశామని కాదు, ఏ విధంగా చేశామని అన్నటువంటి మాట ఇప్పుడు చివరిలో మనం ఒకసారి జ్ఞాపకం చేస్తూ స్వామివారు చెప్పినటువంటి ఒక చక్కని పద్యం, దీంతో మన ఈ సమీక్షను ముగిద్దాం. స్వామి చెప్తారు, కాయంబుతో చేయు కార్యంబులెల్లను, మాటలాడుచు నుండు మాటలెల్ల, తన మనస్సుల గల తలుపులన్నిటికి, పది ఇంద్రియముల పనులనెల్ల, బుద్ధితో కలిగడు.

0: పూనికల నెల్లను చిత్తంబు నందలి చింతలెల్ల అనుదినంబును సల్పు ఆచారముల నెల్ల నియమంబుతో చేయు నిష్టలెల్ల వైదికములు లౌకిక వర్తనములు ఏమి చేసిన అవి అన్ని సాయీశ్వరునకు తాను చేసెడి సేవగా తలచియున్న సార్థకంబవును నీ పనులెల్ల భక్తులారా.
1: చాలా బాగా చెప్పారు,
2: చాలా బాగుంది రాజు, చాలా బాగుంది.
1: ఈ డిస్కషన్ కి చాలా చక్కటి సమరీ అన్నమాట ఇదంతా.
0: ఇలాంటి గొప్ప అవకాశాన్ని స్వామి మనందరికీ ప్రసాదించినందుకు, రేడియో స్థాయి ద్వారా మనందరం స్వామివారి గురించి మాట్లాడేటువంటి అవకాశాన్ని పొందినందుకు ప్రేమైనటువంటి స్వామికి కృతజ్ఞత తెలుపుకుంటూ, రేడియో స్థాయి సభ్యులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ముగిద్దాం.
2: సాయిరామ్,
0: థ్యాంక్ యూ.
3: సాయిరామ్,
0: సాయిరామ్.
4: కర్మోపాసన స్వామి పూర్వ విద్యార్థులతో డైలిన్ ఇంటర్వ్యూ కార్యక్రమం విన్నారు శ్రోతలు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఉదయ్ గిరీష్, జగదీష్ చంద్ర, కె రఘురామ్, రామ్ నరేష్, సంచాలకులు శ్రీ రంగనాథరాజు.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని 4వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ శీర్షికలోని 5వ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు. సాయి

ఓం శ్రీ సాయిరాం. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను మరొకసారి పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు, సాయి సందేశ నవరత్నాలు.

0: శ్రోతలందరికీ సాయిరాం. మనం ప్రతినిత్యం మన నిత్య జీవితంలో ఎన్నో కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటాం. అనుకోకుండా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి మన జీవితంలో. అలాంటి సమయాల్లో మనకి తరచుగా ఎదురుపడే ఈ సమస్య అసహనం. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు మనకది అనుకూలంగా లేని పరిస్థితిలో మనం దానికి ఎలా స్పందిస్తామనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఎదుటివారితో సంభాషించేటప్పుడు, ఎదుటివారితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ఈ పరిస్థితులు ఎంతో విరివిగా ఎదురవుతూ ఉంటాయి. మరి ఈ అసహనం గురించి, దాన్ని ఏ విధంగా మనం ఆ చెడు లక్షణం మనలో ఎలా తగ్గించుకోవచ్చు అనే ప్రయత్నంలో ఈరోజు కొన్ని విషయాలు గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ అసహనం మన నిత్య జీవితంలో ఎలా ఎదురవుతుంది, మరి ఇప్పుడు మీకు అందించబోయే ఒక రెండు చిరు నాటికల ద్వారా మనం తెలుసుకుందాం. చూద్దాం అసలు ఈ నాటికలో ఆ పరిస్థితి ఎలా ఎదురవుతుంది, ఆ తరువాత స్వామి మనకి దీన్ని అధిగమించడానికి ఏ విధంగా తమ ప్రబోధల నుంచి మనకి ఆ వివరాలు అందిస్తున్నారో ముందు చూద్దాం. మరి ముందు నాటికి విందామా?
1: హలో, హలో, నేనే. అమ్మకి ఎలా ఉంది? ఆహా, డాక్టర్ ఏమన్నాడు? అలాగా, సరే. ఈరోజు నువ్వే పాపని స్కూల్కి తీసుకెళ్లాలి, హాస్పిటల్కి వెళ్లి అమ్మని చూసుకోవాలి. కుదరదు, ఇప్పటికే సెలవులన్నీ వాడేశాను. నిన్న మొన్న అతి కష్టం మీద పెర్మిషన్ తీసుకుని వచ్చాను. మళ్లీ పెర్మిషన్ అంటే ఇవ్వరు, పైగా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ ఒకటి రెడీ చేసి ఇవాళ సాయంకాలంలోగా పంపాలి. చాలా వరకు పూర్తయింది, కదలకుండా ఓ 2 గంటలు కూర్చుంటే మాట దక్కుతుంది. అప్పుడు పెర్మిషన్ అడిగినా కాదనరు. కాస్త మేనేజ్ చెయ్యి, అవసరమైతే ఫోన్ చెయ్యి, ఉంటాను.
2: సార్, సార్, మేనేజర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు.
1: ఈ ఫైల్ గురించి అయి ఉంటుంది. అలాగే, నేను వెళతాలే. మే కమిన్ సార్?
3: మే ఐ కమిన్ అంటూ అక్కడే నిల్చున్నావేంటి? నేను రమ్మన్నానని ఫ్యూన్ చెప్పాడు కదా, మళ్ళీ నేను బొట్టు పెట్టి పిలవాలా?
1: అది కాదు సార్.
3: ఆపోయ్యా, ముందు హెడ్ ఆఫీస్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ సంగతి ఏం చేసావో చెప్పు.
1: అయిపోవచ్చింది సార్.
3: ఏమిటి అయిపోవచ్చిందా? నిన్నంతా ఏం చేశావు? నిన్న ఆఫీసుకు రాగానే ఆ పని అప్పగించాను. ఏం చేస్తున్నావయ్యా ఆఫీస్ లో? గోళ్లు గిల్లుకుంటున్నావా?
1: లేదు సార్, నిన్నే పని మొదలు పెట్టాను.
3: కథలు చెప్పకు, నిన్నే మొదలు పెడితే ఇంకా ఎందుకు పూర్తవలేదు? కావలసిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయి, అవన్నీ తిరగేయాల్సి వచ్చినా మహా అయితే ఒక పూట పని. ఒక రోజంతా ఏమీ చేయకుండా ఇప్పుడొచ్చి తాపీగా అయిపోవచ్చింది సార్ అంటున్నావు.
1: లేదు సార్, చాలా వర్క్ చేసేసాను.
3: చాలా వరకు పూర్తవడం ఏమిటయ్యా? అన్నట్టు నిన్న మధ్యాహ్నం పెర్మిషన్ పెట్టిపోయావట. ఇంత ముఖ్యమైన పని పెట్టుకుని ఎక్కడ తిరుగుతున్నావు?
1: మా అమ్మ గురించి అర్జెంటుగా.
3: మొదలు పెట్టావా సోది? అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం? ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడే మీకేదో అర్జెంట్ పని వస్తుందా
1: సార్? నిజంగానే మా అమ్మకి.
3: స్టాప్ ఇట్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్క్యూజెస్, ఐ వాంట్ వర్క్ డన్. అర్థమైందా? పని కావాలి పని, అది కూడా అనుకున్న సమయానికి పూర్తి కావాలి. అంతేగాని చేస్తున్నాను సార్, అయిపోవచ్చింది సార్ అంటూ నీళ్లు నవ్వితే నాకు నచ్చదు. అండర్స్టాండ్?
1: అలాగే సార్.
3: అలాగే సార్ అంటూ తలాడించడం కాదు, పని చేయాలి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. మధ్యాహ్నానికల్లా ఆ డాక్యుమెంట్ నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే నీకు సస్పెన్షన్ తప్పదు. గో, గో అండ్ స్టార్ట్ వర్క్ ఇమీడియట్లీ.
1: ఓకే సార్.
4: గణేష్. నాన్న గణేష్.
5: వస్తున్నా నాన్న.
4: ఏం చేస్తున్నావురా?
5: సాక్స్ షూ రెడీ చేసుకుంటున్నా.
4: ఇప్పుడేం మ్యాచ్ రా?
5: అబ్బా, ఇప్పుడు కాదులే నాన్న, రేపు.
4: అయితే ఆ పనేదో రేపు చేసుకోవచ్చు కదా.
5: టైం ఉండదు. ఏమిటి, పొద్దున్నే ప్రైవేట్ కి వెళ్ళాలి, తర్వాత స్కూలు, ఇంకెప్పుడు చేసుకోను.
4: అది సరే, హోంవర్క్ పూర్తయిందా?
5: చేస్తాలే.
4: ఇప్పటి వరకు టీవీ చూస్తూ కూర్చున్నావు, ఇప్పుడు ఈ పని పెట్టుకుని కూర్చున్నావు. టీవీ చూసే బదులు ఆ పని ఏదో అప్పుడే చేసుకోవచ్చు కదా.
5: ఇప్పుడు చేస్తానంటున్నాను కదా నాన్న.
4: చేస్తావు సరే, రాత్రంతా మేలుకుంటే పొద్దునే లేవలేవు.
5: లేస్తాలే నాన్న.
4: రోజు అలాగే అంటున్నావు కానీ లేటుగా లేచి స్కూల్ కు టైం అయిపోతుందని సరిగా తిండి కూడా తినకుండా పరిగెడుతున్నావు.
5: క్యారియర్ పట్టుకెళ్తున్నాను కదా నాన్న, స్కూల్లో తింటాలే.
4: చూడు గణేష్, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి. వేళకు సరిగా తినకపోయినా వేళకు నిద్రపోకపోయినా ఆరోగ్యం దెబ్బతింటుంది.
5: తెలుసులే నాన్న.
4: తెలుసునంటూ అదే తప్పు చేస్తున్నావు కాబట్టే చెప్తున్నాను.
5: మ్యాచ్ ఉంది కాబట్టి లేట్ అయింది, రోజు చేస్తున్నానా?
4: నిజమే, మ్యాచ్ రోజు ఉండదు కానీ టీవీ రోజు చూస్తున్నావు. టీవీ చూడొద్దని నేను ఎప్పుడైనా అన్నానా? కానీ చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా టీవీ కోసం నిద్ర ఆపుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలాగైతే నీకు చదువులా వంట పడుతుంది.
5: నేను బాగానే చదువుతున్నానా, కాసేపు టీవీ చూస్తే ఏమైతుంది?
4: ఆ సంగతి నీ మార్కులే చెప్తాయి. క్వార్టర్లీలో నీకు 70% మార్కులు వచ్చాయి, హాఫ్ ఇయర్లీకి వచ్చేసరికి 65% పడిపోయాయి.
5: నువ్వు మరీ చెప్తావు నాన్న, ఆ మాత్రానికి ఏమైంది? ఫైనల్ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోగలను.
4: మంచిదే, పిల్లలకు చదువుతో పాటు వినోదం కూడా ఉండాలని నేను నమ్ముతాను. కాబట్టి నువ్వు ఆటలు ఆడుకున్నా టీవీ చూసినా నేను పట్టించుకోలేదు. నీ బాధ్యత నీకు తెలిసిననే నమ్మకంతో ఎప్పుడూ ఇలా అడగలేదు.
5: ఇప్పుడేం చేశానని? పరీక్షలున్నప్పుడు కష్టపడి చదువుకోవడం లేదా? మీరిలా క్లాస్ తీసుకోనక్కర్లేదు.
4: నిజమే, కాని తండ్రిగా నాకు బాధ్యత ఉంది కదా. ఇప్పుడు కూడా మార్కుల గురించి కాదు, నీ ఆరోగ్యం గురించి బెంగతో అడుగుతున్నాను.
5: ఎప్పుడు ఇలాగే అంటావు నాన్న, నీదంతా చాలా అంతా మీ చిన్నప్పుడున్నట్టే ఉండాలంటావు. నేనేమి స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడం లేదు, ఫ్రెండ్స్ తో తిరగడం లేదు, ఇంకేం కావాలి?
4: తన గురించి బెంగ వెనుక తండ్రి ప్రేమ ఆ కుర్రవాడికి అర్థం కాదు, ఓపిక లేదు. అతనికి ఎలా చెప్పాలో తండ్రికి తెలియదు. ఇది పరిస్థితి.
0: ఈ అసహనాన్ని ఎదుర్కోవడానికి అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే క్షమని పెంపొందించుకోవటం. క్షమని ఏ విధంగా పెంపొందించుకోవాలో, అది ఎంత ముఖ్యమో మనిషి జీవితంలో స్వామి దివ్యోపన్యాసం ద్వారా విందాం.
6: అనేక పర్యాములు మీలో మీకు సందేహాలు కలుగుతూ ఉంటాయి. స్వామి పైన భక్తిగా ఉండినంత వరకు, సమీపంలో ఉండినంత వరకు, ఈ ప్రేమను అభివృద్ధి పరుచుకునేంత వరకు మేము ఎంతో ఆనందంగా ఉంటాం. కానీ కొంత దూరం పోయిన తక్షణమే మాలో ఈ భక్తి క్షీణించిపోతుంది, ప్రేమ తరిగిపోతుంది. దీనికి కారణమేమిటి అని తమలో తాము యోచిస్తుంటారు. ఇందులో క్షమను మీరు లేకుండా చేసుకోవటం చేతనే ఇలాంటి సందేహాలు మీలో కలుగుతూ వస్తున్నాయి. కనుకనే క్షమనే మీ యందు అధికంగా ఉండినప్పుడు ఇలాంటి డౌట్స్ కు అవకాశమే రాదు. క్షమలేనటువంటి వ్యక్తులకే అనేక విధమైనటువంటి సందేహాలు, ఎంతో విశ్వాసంతో ఉండినటువంటి వ్యక్తులు కూడాను కొన్ని సందేహాలు ప్రారంభమవుతుంటాయి. కారణమేమిటి? తమ యందు ఉన్నటువంటి ఒక క్షమ సన్నగిల్లిపోయింది. ఆ క్షమను అప్పుడే మనం పరీక్ష చేసుకోవాలి. ప్రతి సమయం నందు కూడాను క్షమను మనం టెస్ట్ చేస్తూ రావాలి. ఇది బలపడుతున్నదా లేదా? ఈ క్షమనే నా యొక్క జీవితము, అది చెప్పాము. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభవం, క్షమ సంతోషము, క్షమ నిధి, అది మన యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి. క్షమ అనేటువంటిది లేకపోవటం చేత ఎన్ని విధమైనటువంటి రాజకీయాల్లో పతనమైపోతున్నారు. ఒకరినొకరు ద్వేషించుకోవటమే, ఒకరినొకరు విమర్శించుకోవటమే, ఒకరినొకరు అనేక విధమైన కష్టములకు గురి కావటమే, ఇది క్షమలేనటువంటి యొక్క లక్షణాలే. ఇవన్నీ క్షమను మీరు పెంచుకోండి. క్షమలేకనే జగత్తంతా కూడా ఇన్ని కష్టములకు గురి అవుతుండాలి. ఈ యొక్క దేశంలో కానీ మరొక దేశంలో కానీ క్షమా నిర్మూలమైపోవడం చేతనే మనుష్యత్వం అనేటువంటిది నిర్మూలమైపోయింది. మనుషుడు ఏ చిన్న కార్యాన్ని సాధించలేకపోతున్నాడు. పరిగెత్తుంది గడ్డిపోచ, అలాంటి గడ్డిపోచంత ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా బంధిస్తుంది. కనుకనే మీ అందరి ఎందుకు ఒక ఐకమత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఈ ఐకమత్యం చేతనే క్షమ అనేటువంటిది కూడా బలపడుతుంది. దేని ఎందు ఐకమత్యము? మంచి ఎందు ఐకమత్యము, దైవం నందు ఐకమత్యము. కనుకనే దైవం నందు మీకు యూనిటీ పెంచుకుంటే మీ హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ప్యూరిటీ ఏర్పడినప్పుడే డివినిటీని మనం సాధించవచ్చు.
7: తన మెత్తని నాలుకను తన గట్టి పండు కరుస్తాయి, కాని ఈ పండు నాలుకను కరిచింది కదా అని నాలుకలకు మనం ఏమైనా శిక్షణిస్తున్నామా? ఇవ్వటం లేదు. కారణమేమిటి? నాలుక నాదే, పండు నావి. అందువల్ల అదే విధంగా ఇతరులు మనల్ని హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి. ఈ యువకుల యందు క్షమాగుణము అత్యవసరమైనటువంటిది. ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తుంటుంది. ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది. చాలా తప్పు. మానవునికి ఉండవలసినటువంటి గుణం కాదు ఇది. శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞం, క్షమ సంతోషము సర్వము, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ఈ క్షమను ప్రతి యువతి యువకులు కూడాను ఆచరణ లోపల సాధించడానికి ప్రయత్నించాలి. ఇటువంటి సహనతత్వాన్ని ఆచరించడమే నిజమైన ధర్మము. ఇటువంటి ధర్మ సంబంధమైనటువంటి ఒక మార్గం నందు మానవత్వాన్ని ప్రవేశపెట్టాలి.
0: మరి స్వామి ఏం చెప్పారో విన్నాం కదా, క్షమని ఎలా పెంపొందించుకోవాలి? మన నిత్య జీవితంలో ఇది అలవర్చుకునే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, మనం ఏదైనా పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, సంఘటనలో ఉన్నప్పుడు వెంటనే నిర్ధారణ చేసుకోకుండా, అంటే కంక్లూజన్కి రాకుండా కొంచెం ఆలోచించి ఆచితూచి మనం నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా మన ఆలోచనని కార్యరూపం దాల్చే ముందు బాగా డిస్క్రిమినేట్ చేయాలి. అంటే విచక్షణను ఉపయోగిస్తూ ఇది సరైంది కాదా లేదా అన్న ఆలోచన మనం ముందు చేయాలి. అప్పుడు దానికి పర్యవసానంగా ఏం జరుగుతుందో మనం మన జీవితంలో ఆచరిస్తే అది మనకు మనకే తెలుస్తుంది. స్వామి ఎప్పుడూ తరచుగా చెప్పే క్షమకి ఒక అద్భుతమైన ఉదాహరణ ద్రౌపది. ఉప పాండవులని ఎంతో దారుణంగా అశ్వత్థాముడు నిద్రలో ఉన్నప్పుడు చంపేస్తాడు. అర్జునుడు ఆ ఘోరమైన పనికి తట్టుకోలేక ఎంతో ఉక్రోషంతో ఎంతో ఆగ్రహంతో అశ్వత్థాముణ్ణి హతమార్చాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో అశ్వత్థాముణ్ణి పట్టుకుంటాడు. ఆ సమయంలో అశ్వత్థాముణ్ణి చంపాలి అన్న ఆలోచన అర్జునుడికి వచ్చింది, అది రియాక్షన్. ఉదాహరణకు చూడండి, మన చేతి మీద ఒక వేడి అగరబత్తు ఒక భస్మం పడిందనుకోండి, ఏమవుతుంది? ఆ నిప్పురువ్వ తాకగానే చెయ్యి వెనక్కెళ్తుంది. అది ఇంపల్స్. మన మైండ్కి తోచేది చెయ్యి దాని నుంచి వెనక్కి రావాలి అని. ఏదైనా పులి మన ఎదురుగుండా కనిపిస్తే మనం చేసేదేమిటి? అక్కడ ఆలోచించడానికి సమయం ఉండదు, వెంటనే పరిగెడతాం. అది రియాక్షన్. మరి ఇలాంటి సమయంలో రెస్పాన్స్ ఏమవుతుందంటే మన హృదయం పిక్చర్లోకి వస్తుంది. ఎప్పుడైతే మన మనసు మన హృదయం ఆలోచించడం మొదలు పెడుతోందో మన మనసుకి కొంచెం వేగం తగ్గి ఇది కరెక్టా కాదా, ఇది మంచిదా కాదా అన్న ఆలోచన చేయడం ప్రారంభిస్తుంది. దానివల్ల విపరీతమైన అనర్థాలకు గురికాకుండా మనం సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం దక్కుతుంది. మరి మన అశ్వత్థాముడు అర్జునుడి విషయంలో ద్రౌపది ఏం చేసింది అది స్వామి చెప్తారు. అంత క్రూరమైన పనిచేసిన వాడిని కూడా ద్రౌపది క్షమించగలిగింది. ఎందుకంటే ద్రౌపది ఏం ఆలోచించింది? ఒకవేళ అశ్వత్థాముడు చంపినట్టు మనం అశ్వత్థాముడు చంపితే వాళ్ల తల్లి ఎంత బాధపడుతుంది? నేను ఒక తల్లిగా బాధని అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అందుకే ఏ తల్లి కూడా ఇలాంటి కష్టమైన పరిస్థితిని ఎదుర్కోకూడదు, ఈ బాధ ఏ తల్లికి కలగకూడదు అన్న ఆలోచనతో అశ్వత్థాముణ్ణి క్షమించి వదిలేయమని చెప్తుంది అర్జునుడికి. ఇది క్షమ యొక్క అత్యుత్తమమైన లక్షణం.
8: చాలా బాగా చెప్పారు గణేష్. మీరు చెప్పిన దానిలో నుంచి ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను తెలుసుకున్నాను. మనం రియాక్షన్ అనేది ఎక్కడ వస్తుందంటే, వెన్ మనకి ఏదైనా డేంజర్ ఉంది, మనకి అపాయం ఉంది అని తెలుసు అని అనిపించినప్పుడు మన బాడీ రియాక్ట్ అవుతుంది. అలా కాకుండా రెస్పాండ్ అవ్వాలంటే, అంటే జనరల్ గా మనం ఇంకొకరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, ఇంకొకరితో సంభాషించేటప్పుడు కానీ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుటి వాళ్ళ వల్ల మనకి అపాయం ఉండే పరిస్థితులు అంటూ మనకి డే టు డే లైఫ్ లో ఏమి మనం ఎదుర్కోం, అలాంటివి ఫేస్ అవ్వం. సో అక్కడ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, రెస్పాండ్ అయితే చాలు అని చక్కగా చెప్పారు. అలాగే ఇంకొక విషయానికి వస్తే, మనందరికీ తెలిసిందే, ఎవరైనా ఏదైనా మనతో చెప్పాలనుకున్నప్పుడు జనరలీ మనం వాళ్ళని కంప్లీట్ చేయనీయం వాళ్ళు చెప్పదలుచుకున్నది. మనకు అర్థమైపోయింది అని ఓ నమ్మకం అనమాట. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది అని ఆ అసహనంతో ఏం చేస్తామంటే వాళ్ళని కట్ షార్ట్ చేస్తాం, వాళ్ళని మధ్యలో ఆపేసి మనం మాట్లాడడం మొదలు పెట్టేస్తాం. అది ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, చాలా సార్లు మనం ఎదుటి వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పడానికి వింటున్నాం గాని వాళ్ళని అర్థం చేసుకోవడానికి వినడం లేదు. వీళ్ళు ఇలా అంటున్నారు, నేను వెంటనే ఏం చెప్పాలి వాళ్ళకి అనేది ప్రాసెసింగ్ మనకి స్టార్ట్
9: అయిపోతుంది.
8: అంతేకాని ప్రశాంతంగా కూర్చుని ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు విందాము అనే ఆలోచన మనకు ఉండదు. ఆ విషయం గనక మనం కొద్దిగా గుర్తు పెట్టుకోగలిగితే ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వింటాం కనీసం. అలా వినడం అంటూ జరిగినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము, ఎదుటి మనుషుల్ని కొద్దిగా ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం. మీకు తెలిసే ఉంటుంది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది మనకి ప్రొఫెషనల్ గా పర్సనల్ గా కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ రోజుల్లో పెద్ద పెద్ద కార్పొరేట్స్ వీళ్ళందరూ అది ఒక ఇట్స్ అ మ్యాండేటరీ ట్రైనింగ్ అనమాట అన్ని ఆఫీసెస్ లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ లిసనింగ్ స్కిల్స్ అంటారు. అంటే వినడం కూడా పెద్ద స్కిల్ అనుకుంటాం, యాక్చువల్లీ నిజంగా అది
9: కష్టం,
8: చాలా కష్టం. మనం ఎప్పుడు చెప్పే తొందరలోనే ఉంటాం కాబట్టి. అలాగే ఇంకొకటి కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను దేని గురించి మాట్లాడుతున్నా, నాకు తెలిసిన దాని గురించి మాట్లాడుతున్నా, నాకు తెలిసిందే రిపీట్ చేస్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను ఆఫ్ కోర్స్. కానీ ఈ షేర్ చేసుకోవడం వల్ల నాకేమిటి లాభం అంటే పెద్దగా ఏం లేదు. అదే నేను మీరు చెప్పేది వింటే నాకు తెలియంది కూడా నేర్చుకుంటాను. సో దానివల్ల అంత వినడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఆ వినడాని కోసం పేషెన్స్ కావాలి. మీరు చెప్పే కారణాలు నేను వింటే మేబీ మిమ్మల్ని ఐ కెన్ అండర్స్టాండ్ యూ బెటర్. అర్థం చేసుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు దాని వెనకాల ఉన్న కారణం గనక మనం తెలుసుకోగలిగితే క్షమించే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటుందేమో. ఇప్పుడు స్వామిని చూద్దాం మనం. స్వామిజీ కంటే పెద్ద ఎగ్జాంపుల్ మనకి ఎక్కడా దొరకరు. ఎంత ఓర్పుగా వింటారో స్వామి, ఎవరు ఏది చెప్పినా. ఆయన భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు. మన ఆయనకు తెలియంది మనం ఆయనకు చెప్పేది ఏమైనా ఉందా? ఏమీ లేదు.
9: అయినా సరే,
8: అయినా కూడా అన్ని తెలిసినా ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చుని ఓర్పుతో వింటారు ఏది చెప్పినా కూడా. అది స్వామితో స్వయంగా మాట్లాడే వాళ్ళకే కాదు, నార్మల్ గా అందరికీ, మనకందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్నదే. మన పూజ రూమ్ లో కూర్చొని మనం స్వామితో మాట్లాడుతున్నా కూడా వి నో దట్ హీఈస్ లిస్నింగ్ టు అస్. అది మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అన్నీ తెలిసిన ఆయనే వింటూ ఉంటే ఏమీ తెలియని మనం వినడంలో తప్పు ఏమీ లేదు కదా. సో అది కూడా చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాల్సింది అని అనిపిస్తుంది.
9: మూడవ అంశం దీంట్లోని ఈ క్షమను పెంపొందించుకునే ప్రయత్నంలో ఈ విచక్షణ జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైనదో స్వామి చెప్తూనే ఉన్నారు. చతుష్పాద మహాసభ అని స్వామి ఒక చక్కని చిన్న కథని చెప్తూ దాంట్లో జంతువులన్నీ సంభాషణ జరుపుతాయంట. అరే మేము మానవుడి కన్నా ఏం తీసిపోతాము, అన్ని గుణాలు మానవుడు తింటున్నాడు మేము తింటున్నాం, మానవుడు తిరుగుతున్నాడు మేము తిరుగుతున్నాం అని చెప్తాయట. దానికి జడ్జిగా ఒక ఋషిని పెడతారంట. ఆ ఋషి వచ్చి, సరే మీకు చెప్తాను, అన్ని గుణాలు కామనే, కాని ఒకే ఒక్క లక్షణం ఏదైతే మానవుల్లో ఉందో మీకు లేదో అది నేను చెప్తాను, మీరు ఒప్పుకోక తప్పదంటారు. ఆ ఋషి ఏం చెప్తాడు, మీకు మానవుడికి తేడా ఏంటంటే మానవుడికి బుద్ధి ప్రసాదించాడు భగవంతుడు. మీకు ఉంది బుద్ధి, కాని మీరు ఆ ఇంపల్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వెళ్తారు. కాని మనిషికి తను చేసేది సరైనది అవునా కాదా అన్న ఆలోచన శక్తి భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు అని చెప్తాడట. సో ఇది రిజల్ట్ ఆఫ్ ది చతుష్పాద మహాసభ. మరి దీన్ని బట్టి మనం చూస్తే మనం ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు బాగా ఆలోచించాలి, ఇది మంచిదా కాదా, ఇది మనకి సరైన దారిలో మనల్ని తీసుకెళ్తుందా లేదా, ఇతరులకి అది హాని కలిగించకుండా ఉందా లేదా, అది ముఖ్యమైనది. మనం రోడ్డు మీద బండి మీద వెళ్తూ ఉంటాం, ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు కొంతమంది, వాళ్లలో ఎందుకు ఆలోచన రాదు, వాళ్లకన్నా ముందు డేంజర్ అవతల వాళ్ళకి. సో అది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం చేసే కార్యాలన్నీ చక్కగా ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి.
8: నాకు చాలా కంట్రోల్ ఉంది డ్రైవింగ్ మీద, నేను బాగా డ్రైవ్ చేస్తాను అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎదుటి వాళ్ళకి అంత కంట్రోల్ ఉండి ఉండకపోవచ్చు, మన వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు అనే ఆలోచన చాలా మందికి ఉండదు.
9: ఈ విచక్షణ ఎప్పుడు మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ మనం మనుషులతో మాట్లాడేటప్పుడు ఎట్లా డెవలప్ చేసుకుంటామంటే, మనం అవతల వాళ్ళ ప్రాబ్లం అర్థం ఎప్పుడైతే చేసుకున్నామో ఆ సమయంలోనే మనకు ఆ విచక్షణ పనిచేస్తుంది. ఇది నా కోసమే, సెల్ఫిష్ రీజన్స్ ఎప్పుడైతే మన మనసులో చేరిపోయాయో అవతల వాడు చెప్పేది వినడం మానేస్తాం. అప్పుడు ఇంపేషెన్స్ మొదలవుతుంది, ఇంటాలరెన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దీనికి కొడైకెనాల్లో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అంటే స్వామి తప్ప మనకి ఒక ఐడియల్ సెట్ చేసేవాళ్ళు ఇంకెవరు లేరు. అంటే ఈ పరిస్థితుల్లో స్వామి ఎట్లా ఉన్నారు అని ఒకసారి ఆలోచిస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది కరెక్ట్ గా. అది మొట్టమొదటి రోజు 2005 కొడైకెనాల్, విపరీతమైన చలి. జర్నీ చేసి పిల్లలందరూ సాయి శృతికి చేరుకున్నారు. స్వామి ద్వారబంధం దగ్గర నించుని చక్కగా పిల్లలందరినీ ఆహ్వానించి, మీరందరూ అలసిపోయారు, రెస్ట్ తీసుకోండి, మీకు బెడ్స్ అన్ని రెడీ చేసి పెట్టాము, చక్కగా పడుకొని పొద్దున్న లేగండి అన్నారు. సరే, స్వామి రిటైర్ అయిపోయారు. అక్కడ ఉన్న టీచర్ ఇన్ఛార్జ్ మాకందరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు సాయి శృతిలో ఉండటానికి. పిల్లలు ఎవరైతే గురక పెడతారో వాళ్ళు స్వామి రూమ్ పక్కన పడుకోకూడదు. సో నేను చేతులెత్తి, సార్ నేను గురక పెడతాను, నేను కింద పడుకుంటా అని చెప్పి స్వామి రూమ్ పక్కన కాకుండా కింద ఇంకెక్కడో దూరంగా పడుకున్నా. పొద్దున్న స్వామి ఇలా తలుపు తీయంగానే పాపం చాలా డిస్టర్బ్డ్ ఫేస్ తో స్వామి కనిపించారు అనమాట. స్వామి అన్నారు, రాత్రంతా నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నది, చాలా అసలు నిద్ర పట్టలేదు నాకు అని చెప్తూ ఎవరో బాగా విపరీతమైన గురక పెట్టారు, నన్ను ఫుల్ గా డిస్టర్బ్ చేశారని మాకే కష్టం అనిపించింది, అయ్యో స్వామి సరిగ్గా పడుకోలేదు అని. కానీ ఆ టైంలో స్వామి ఏం చేశారు చూడండి, అందరూ ఇటు అటు చూస్తున్నారు, సడన్ గా స్వామి నావైపు చూసి, నువ్వేరా, నువ్వే గురక పెట్టావు అందుకే నాకు నిద్రపట్టలేదు అన్నారు. ఇంకా నాకు చాలా బాధ వేసింది, అరే నా వల్లే స్వామికి నిద్రపట్టలేదని బాధ కలిగింది నాకు. వెంటనే స్వామి చేసిన పని ఏంటి, సరేలే జర్నీ అంతా చేసి వచ్చారు కదా, మీ బాడీ బాగా అలసిపోయి ఉంటుంది అందుకే నువ్వు గురుకు పెట్టావని స్వామి చెప్పారు. చూడండి ఆ ప్రేమ చూడండి, మనం అలసిపోయాము అన్న సంగతి స్వామికి స్వామి అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ క్షణంలో ఆగారు. అది ఇంకొకడైతే విరుండేవారు కాదు.
8: అంటే ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవడం కాదు, స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అంటారు కదా, వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచించగలగాలి. ఆలోచిస్తే అందరూ ఎందులోనూ తప్పు పట్టడానికి ఏమీ ఉండదేమో.
9: మరి మనం ఈ క్షమను పెంపొందించుకోవడానికి ఇప్పటిదాకా థియరీ విన్నాం, ఓకే, రెండు మూడు స్వామి ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు కార్యక్రమం మొదలు పెట్టే ముందు రెండు చిరు నాటికలు విన్నాం కదా, అవి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్ లో ఏ విధంగా ఈ క్షమను పెంపొందించుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. ఆ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద ఈవెంట్,
8: ఓకే,
9: మొదటి దాంట్లో ఆ అసహనం తొందరపాటు మన అసిస్టెంట్ కి మేనేజర్ కి జరిగిన సంభాషణ. అసిస్టెంట్ చెప్తున్నాడు, లేదు సార్ నిన్ననే పని మొదలు పెట్టాను అనగానే ఏం ఆలోచించకుండా మేనేజర్ చెప్పాడు, కథలు చెప్పకు, నిన్నే మొదలు పెడితే ఇంకా ఎందుకు పూర్తవలేదు, కావలసిన ఫైళ్లన్నీ రెడీగా ఉన్నాయి, అవన్నీ తిరగాల్సి వచ్చినా మహా అయితే ఒక పూట పని, ఒక రోజంతా ఏమీ చేయకుండా ఇప్పుడొచ్చి టాపీగా అయిపోవచ్చింది సార్ అంటున్నావు అని గట్టిగా గసురుతున్నాడు. అలా కాకుండా, సరే నీ ఫైల్స్ అన్నీ ఇచ్చాను కదా, నీకు కావలసినవన్నీ ఎందుకు పూర్తవలేదు, సరే నీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పంగానే అవతల వాడు చెప్పే పరిస్థితి వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు మేనేజర్ తాలూకా రియాక్షన్ వేరేలా ఉండేది. ఇది ఒకటి, ఇది మేనేజర్ తాలూకా రియాక్షన్. లాస్ట్ లో మేనేజర్ అలాగే సార్ అంటూ తలగాడించుకో, పని చేయాలి, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, నువ్వేం చేస్తావు నాకు అనవసరం, మధ్యాహ్నానికల్లా ఆ డాక్యుమెంట్ నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే నీకు సస్పెన్షన్ తప్పదు, గో అండ్ స్టార్ట్ యువర్ వర్క్ ఇమీడియట్లీ అంటున్నాడు. ఇలా కాకుండా, సరే నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను, ఇప్పటికే పని చేయడం చాలా లేట్ అయిపోయింది, ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా పని తొందరగా ముగించుకుంటే మన కంపెనీకి మంచిది, నువ్వు వెళ్ళి పని చేసేసి తొందరగా అంటే, అప్పుడు అసిస్టెంట్ కూడా
8: అలాగే
9: పని చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశం తనలో కలుగుతుంది. అరే నా బాస్ నా మాట విన్నాడే, నేను నా ప్రాబ్లం అర్థం చేసుకున్నాడు,
8: ఆయనకి మాట రాకుండా నేను పని
9: ఫినిష్ చేయాలి, ఐ హావ్ టు కీప్ అప్ హిస్ రెస్పెక్ట్ అని ఒక ఆలోచన, మంచి భావం ఒకటి తలెత్తుతుంది అన్నమాట అతని మనసులోని. సో శ్రోతలందరికీ ఈ మొదటి నాటికలో ఏ విధంగా మనం ఆ సిచ్యువేషన్ లో రెస్పాండ్ అవ్వచ్చు అనే విషయం తెలుసుకున్నాం. మరి రెండో చూద్దాం.
8: పిల్లలు ఒక తండ్రి కొడుకుల, సో
9: కొడుకు పాపం తండ్రి చెప్తున్నాడు, ఇప్పటి వరకు టీవీ చూస్తూనే కూర్చున్నావు, ఇప్పుడు ఈ పని పెట్టుకుని కూర్చున్నావు, టీవీ చూసే బదులు ఆ పనేదో అప్పుడే చేసుకోవచ్చు కదా అని పాపం తండ్రి అడుగుతున్నాడు. కొడుకు విసుగ్గా ఏమంటున్నాడు చెప్పండి.
8: కొడుకు విసుగ్గా, ఇప్పుడు చేస్తానంటున్నాను కదా అని విసుక్కుంటున్నాడు తండ్రిని. తండ్రి ఉద్దేశం ఏమిటి, ముందర పని చేసుకుని ఆ తర్వాత టీవీ చూడొచ్చు కదా. ఆయన టీవీ చూడొద్దని అన్నాడా అనలేదు, ముందు పని చేసుకో బాబు తర్వాత కూర్చుని నువ్వు రిలాక్స్ అవుదువు గాని అని. కానీ ఇక్కడ కొడుకు అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు చేస్తానంటున్నా కదా అని విసుక్కుంటే పాపం ఆ తండ్రికి మనసుకు కష్టంగా ఉంటుంది కదా. దాని బదులు సరే నాన్నగారు, ఇవాళ ఇలా జరిగిపోయింది, రేపటి నుంచి ముందర నా హోంవర్క్ చేసుకునే టీవీ చూస్తాను అంటే ఎంత బాగుండేది, ఎంత చక్కగా ఉండేది అది. అలాగే ఇంకొక చోటు కూడా గణేష్ చూడండి.
9: కొడుకు అంటాడు రోషంగాని, నేను బాగానే చదువుతున్నాను, కాసేపు టీవీ చూస్తే ఏమైపోతుంది అని అన్నాడు.
8: అది తండ్రి టీవీ చూస్తున్నావు, టైం చదువుకోవాల్సిన టైంలో చదువుకోవటం లేదు అన్నందుకు. అక్కడ కూడా ఆయన చెప్పింది కరెక్టే, చదువుకోవాల్సిన ఏ పని చేయాల్సిన టైంలో ఆ పని చెయ్యి అని చెప్తున్నాడు. చదువు మానేసి టీవీ చూడకు బాబు, ముందర చదువుకో ఆ తర్వాత చూడు అని. అక్కడ కూడా ఆ పిల్లవాడు అర్థం చేసుకోలేదు, చూడండి నేను బానే చదువుతున్నా, కాసేపు టీవీ చూస్తే ఏమైంది అని అంటున్నాడు. కానీ అలా కాకుండా నేను టీవీ చూసినా కూడా నేను చదువుకోవడం చదువుకుంటున్నాను నాన్నగారు, నాకు రావాల్సిన మార్కులు నేను తెచ్చుకుంటాను, దాని గురించి మీరు కంగారు పడకండి, నా ఆరోగ్యం చూసుకుంటాను, మార్కులు తెచ్చుకుంటాను, కొద్దిసేపు టీవీ చూస్తాను అంటే బాగుంటుంది. కానీ నేను టీవీ చూస్తున్నాను, నేను చదువుకుంటున్నాను, నీకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడితే అది కరెక్ట్ పద్ధతి కాదు కదా, తండ్రితో మాట్లాడాల్సిన పద్ధతి కాదు, అది రెస్పాన్సిబిలిటీ తీసుకునే పద్ధతి కూడా కాదు. ఇక్కడ పిల్లవాడు రెస్పాన్సిబిలిటీ తీసుకో, తన బాధ్యత తను గుర్తించట్లేదు. తండ్రి తాపత్రయం అంతా నీ బాధ్యత నువ్వు గుర్తించు అని అంతే. తాపత్రయాన్ని గుర్తించట్లా, తన బాధ్యతని గుర్తించట్లా.
9: ఆఖరిది ఎప్పుడు అలాగే అంటావు నాన్న, నీదంతా చాదిస్తాం, అంతా మీ చిన్నప్పుడు ఉన్నట్టే ఉండాలంటావు. నేనేమి స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడం లేదు, ఫ్రెండ్స్ తో తిరగడం లేదు, ఇంకేం కావాలి?
8: ఇది గణేష్ మన పిల్లలందరికీ ఈ రోజుల్లో పిల్లలందరికీ చాలా కామన్ గా చెప్పే మాట అనమాట. మీ చిన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు అని. ఏ తల్లి తండ్రి అలా ఉండాలనుకోరు, ఆ వాల్యూస్ ఫాలో అవ్వాలనుకుంటారు. కానీ మన చిన్నప్పుడు మనకి ఇన్ని ఛానల్స్, ఇన్ని మొబైల్స్, కంప్యూటర్స్ లేవు, అలాగని తల్లిదండ్రులు అవి ఇవ్వడం మానేస్తున్నారా? నా చిన్నప్పుడు లేవు, నీకు ఇప్పుడు ఇవ్వనన్న ఏ తల్లిదండ్రి అనరు. ఉన్న కావలసినవన్నీ సౌకర్యాలు సమకూర్చి పెడదామనే చూస్తారు, కానీ నీ బాధ్యతని గుర్తించి ప్రవర్తించు అని అడుగుతారు అంతే. అంతేగాని నాలాగానే ఉండని ఎవరు అనరు. సో ఆ విషయం పిల్లలు అర్థం చేసుకోగలిగితే బాగుంటుందని ఒక ఆశ. నేను కూడా ఒక తల్లిని, అందుకని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కూడా చెప్తున్నాను. పిల్లలు కొద్దిగా ఎంపథెటిక్ గా, అంటే ఎందుకు చెప్తున్నాడు నాన్నగారు, అమ్మ ఎందుకు ఇలా చెప్తోంది అని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. వాళ్ళకి అర్థం అవ్వని ఏమీ లేదు అక్కడ, కాకపోతే మీరు అన్నట్టు రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు.
9: సో శ్రోతలందరూ, ఈనాటి మొదటి ప్రాబ్లం మనం జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలలో ఒకటైన ఈ ఇంపేషెన్స్, ఇంటాలరెన్స్ అనగా అసహనం, దాని గురించి కొంచెం తెలుసుకుని దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు అన్న ప్రయత్నం చేసే అవకాశాన్ని స్వామి మనకి ఈరోజు ఇచ్చారు. ఈ దసరా మహోత్సవ సందర్భంగా మొట్టమొదటి రోజు మనం ఈ క్షమను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి, చేద్దాము. స్వామికి మన మనఃపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సదా తమ ఆశీర్వాదాలు మనందరి మీద ప్రసరింపచేయాలని ప్రార్థిస్తూ ఈ క్షమాగుణాన్ని మనం అలవర్చుకునే శక్తిని ఇమ్మని ప్రార్థిద్దాం. ఈనాడు చిరునాటికల్లో నటించిన పాత్రలు, పాత్రధారులు అసిస్టెంట్ శ్రీ టి నిరంజన్, ప్యూన్ శ్రీ రామ్ మోహన్ నాగవెల్లి, మేనేజర్ శ్రీ బి సురేష్ కుమార్. రెండవ నాటకంలో పాత్రలు, పాత్రధారులు తండ్రిగా శ్రీ రామ్ మోహన్ నాగవెల్లి, కొడుకుగా మాస్టర్ ఎస్ శౌర్య. రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సైరాం.
8: సైరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. అక్టోబర్ 20వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ప్రకటన దినోత్సవంగా ప్రపంచమంతా సాయి భక్తులు జరుపుకుంటారు. 2017 అవతార ప్రకటన దినోత్సవం నాడు ప్రేమావతారి పేరిట తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ప్రేమకు రూపుదాల్చిన మన హృదయేశ్వరుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవం నేడు. ఈ భూమిపై అవతరించిన ఏ ఇతర అవతారాలు చూపని ఒక మహోన్నతమైన ఘట్టం 1940 అక్టోబర్ 20వ తేదీన సత్యసాయి పరమాత్ముడు మనకు అందించారు. నేను సాయిని తెలియము నిక్కముగను అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, ఈ పర్తీశ్వరుడే వచ్చి ఈ మానవాళికి తనను తాను వ్యక్తపరుచుకున్నారు. నిజంగా ఎంత ప్రేమ! ఆ జగన్మాత మనపై వాత్సల్య ప్రేమను స్వయంగా కురిపిస్తుందనటానికి ఇంతకంటే వేరేమి చెప్పగలం? అందుకే స్వామి చెప్తారు, అవతరించుట ఎనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడా, వారి స్థాయికి దైవంబు వచ్చుభువికి జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. మానవాళికి ఎంతో ప్రేమతో అనుగ్రహించిన సుదినమైన ఈ అవతార ప్రకటన దినోత్సవ వార్షికోత్సవం నాడు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ బృందం మీకందిస్తున్న నేటి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో అవతార లక్ష్యాల గురించి, అవతార తత్వాల గురించి, సత్యసాయేషుని అవతార ప్రత్యేకత గురించి వివరిస్తూ సాగే ప్రేమావతారి అన్న చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: అక్క దీపిక, ఈ చిన్న పిల్లల్ని ఎత్తుకొని లాలిస్తున్న ఆ జోరపాట వింటుంటే నాకేదో గుర్తొస్తుంది. ఎందుకంటే ఈరోజు అవతార ప్రకటన దినోత్సవం. స్వామి ఎందుకు కిందకే వస్తారు, భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అని ఎన్నో మార్లు చెప్పారు. ఒక తల్లి తన బిడ్డ ఏడుస్తుండగా చూస్తూ ఊరుకోలేదంట. ఎంతో వాత్సల్యంతో ఎంతో ప్రేమతో తన స్థాయికి తల్లి వంగి ఆ పిల్లని ఎత్తుకునే ప్రయత్నం చేస్తుందంట, ఇలా లాలిపాట పాడుతూ. తల్లి ఎప్పుడు పిల్ల ఏడుస్తుంది తను నించుని తన చేతిలోకి రావాలి అని కోరుకోదంట. తానే పాపం కిందకి వంగి తన స్థాయికి వంగి ఆ పిల్లని పైకి ఎత్తి ఏడు పాపేంత వరకు లాలిస్తుందంట. ఇది నాకు గుర్తొచ్చిందక, అందుకే మీకు సాయిరాం చెప్పడం మర్చిపోయాను నేను.
1: కానీ చాలా బాగా చెప్పారు గణేష్. ఎలాగైతే తల్లి వంగి తన బిడ్డను ఎత్తుకుని లాలిస్తుందో అదేవిధంగా భగవంతుడు కూడా కిందికి దిగి వస్తాడు అని ఎంత బాగా చెప్పారు. ఇంతకీ అలా ఎందుకు జరుగుతోంది అనేది ఆలోచించారా?
2: ఎందుకంటే తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమో అలాగే భగవంతుడికి తన సృష్టి మీద అంత ప్రేమ.
1: చాలా బాగా చెప్పావు దీపిక, చాలా పెద్ద విషయాన్ని సింపుల్ గా చెప్పేశావు. నువ్వు చెప్తుంది వింటూ ఉంటే గణేష్ నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది స్వామి చెప్పింది. ఒకసారి అక్బర్ మహారాజు బీర్బల్ని అడిగారట, ఇన్ని పురాణాలున్నాయి మీకు, వీటన్నింటిలో భగవంతుడు అవతరించి వచ్చి దుష్టశిక్షణ చేస్తాడు అని లోక కళ్యాణం సాధిస్తాడని చెప్తున్నారు, అసలు అంత గొప్ప భగవంతుడు ఆయన ఎందుకు రావాలి, ఆయనకి బోల్డ్ మంది దేవదూతులు ఎంతో మంది దేవగణాలు ఉంటారు కదా, వాళ్ళని పంపిస్తే చాలదా అని అడిగారట. అడిగితే బీర్బల్ అన్నారట, మహారాజా నేను మీకు సమాధానం చెప్తాను, నాకు కొద్దిగా గడువు ఇవ్వండి అని అడిగారట. అలా కొంతకాలం గడిచిందనమాట. ఆ తర్వాత ఒక రోజు వీరందరూ నౌకా విహారానికి వెళ్లారట, అంటే ఒక పడవలో అందరూ నదిలో తిరగడానికి వెళ్లారనమాట. అప్పుడు బీర్బల్ ఏం చేశారంటే అక్బర్ చక్రవర్తి కొడుకు సలీం యువరాజు బొమ్మని తయారు చేసి ఆ పడవలో పెట్టించాడనమాట. వాళ్ళు నది మధ్యలోకి వెళ్ళంగానే ఆ బొమ్మను తీసి నీళ్లలో వేసేశారట. వేసేస్తే ఉన్న వాళ్ళందరికీ తెలియదు కదా అది బొమ్మని, అయ్యో రాజకుమారుడు నీళ్లలో పడిపోయాడు అని అరవంగానే అక్బర్ మహారాజు ఆయన నీళ్లలోకి దూకెట్ట, ఆ నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ బొమ్మ చూస్తే అది బొమ్మ అనమాట. సరే మళ్ళీ పడవలోకి వచ్చాక ఎవరు పని చేశారు అని చాలా కోపంగా, మరి చక్రవర్తిని ఫూల్ చేస్తే ఆయన కోపం రాదా అని చాలా కోపంగా అడిగారట. అడిగితే అప్పుడు బీర్బల్ వచ్చి, మహారాజా నేనే చేశాను, మీరు ఆ రోజు నన్ను ప్రశ్న అడిగారు గుర్తుందా, భగవంతుడే ఎందుకు అవతరించాలి అని, దానికి సమాధానం చెప్పడం కోసం ఇలా చేశాను. మరి మీ దగ్గర ఇంతమంది పరిచారకులున్నారు, ఇంతమంది సేవకులున్నారు, మీ కుమారుడు మీ అబ్బాయి నీళ్లలో పడిపోతే వాళ్ళతో చెప్పొచ్చు కదా, వెళ్లి దూకి రక్షించి తీసుకురండి అని. మీరు అలా చేయలా, స్వయంగా మీరే వెళ్లారు, ఎందుకంటే మీ కొడుకు మీద మీకున్న ప్రేమ అలాంటిది. అదేవిధంగా భగవంతుడికి తన పిల్లల మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆయన వస్తాడు, అంతేగాని పని చేయించుకోలేక కాదు అని చెప్పారట బీర్బల్. మరి నిజమే కదా, భగవంతుడికి మన మీద ఎంత ప్రేమో చూడండి, ఆ ప్రేమ వల్లనే ఆయన అవతరిస్తూ ఉంటారు. దశావతారాలు అంటారు, అందులో 9 అవతారాల్లో ఇప్పటికే ఉద్భవించి భూమిని పవిత్రం చేశారు. భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అవతరణకు కారణం ప్రేమే అంటే నమ్ముతారా గణేష్?
0: భగవంతుని ప్రేమను అనుభవించడానికి కాబట్టే మనందరం కూడా సత్యసాయి భగవానుని అవతార కార్యక్రమంలో మనం ఏదో ఒక విధంగా చిన్న చిన్న పరికరాలుగా పాల్గొంటూ స్వామి చూపిన ఆ ప్రేమను మనం అనుభవించాం కాబట్టి ఇది తప్పకుండా నమ్ముతానక. కానీ మన అవతారాలు అన్ని ధర్మ పరిరక్షణకి దుష్ట శిక్షణకై వచ్చినవే అంటారు కదా.
1: అలాగే అంటుంటారు. కానీ పరమాత్మ చేసే ప్రతి పనికి, పలికే ప్రతి పదానికి మనం ఆలోచిస్తే కానీ అర్థం చేసుకోలేని గూఢార్థాలు ఉంటాయి అనేది నిజమేనా? అలా అయితే మరి ఆలోచించి అర్థం చేసుకోవటం మన బాధ్యతే కదా.
0: సరే అక్క, మీరు చెప్పండి, మొట్టమొదటి అవతారం మత్స్యావతారం.
1: సరిగ్గా చెప్పారు. మరి మత్స్యావతారానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటో చెప్పండి గణేష్. దీపిక,
2: సోమకాసురుడు వేదాలను అపహరిస్తే అతన్ని నిర్మూలించి వేదాలను రక్షించటం. ఒక్క మాటలో చెప్పాలంటే వేద రక్షణ.
1: అంటే వేదాలు లేకపోతే ఏమవుతుంది?
0: అక్క, వేదాలు లేకుండా సృష్టి చేయటం విరించి కూడా అసంభవం అని పురాణోక్తి.
1: అంటే వేదాలు లేకుండా సృష్టి జరగదు. సృష్టి జరగకపోతే సకల జీవరాశులకు ఉనికే లేదు, మానవులతో సహా. అవునా?
0: అంతే కదక్క.
1: మరి ఇప్పుడు చెప్పండి, భగవంతుడు మత్స్యావతారం ధరించింది సోమకాసురుణ్ణి శిక్షించడానిక లేక జీవరాశి మీద ప్రేమతోనా?
2: ఇది కొత్త యాంగిల్. మరి మిగిలిన అవతారాలు?
1: అన్ని అవతారాలకి ఉద్దేశం, లక్ష్యం, దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి వేరే వేరేగా ఉన్నా కూడా ప్రతి ఒక్క అవతరణకు మూల కారణం ప్రేమే. మరి రెండోది కూర్మ అవతారం.
2: అమృతం కోసం సముద్ర మథనం జరుగుతోంది. మందర పర్వతాన్ని కవ్వంగా, శేషుణ్ణి తాడుగా చేసుకున్నారు. కాని మందర పర్వతం తన బరువును పాలసముద్రంలో మునిగిపోతున్నప్పుడు దేవదానవులంతా ప్రార్థిస్తే అది కూర్మంగా అవతరించి ఆ మహాపర్వతాన్ని తన వీపు మీద మోశాడు పరమాత్ముడు.
1: ఎందుకోసం? అమృతాన్ని సాధించడం కోసమా? దేవదేవుడు తలుచుకుంటే క్షణంలో అమరత్వం ప్రసాదించలేడా? అందుకోసం కాదు, తన బిడ్డలు ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలమవ్వాలి. తాను తాబేలుగా మారి అంత పెద్ద కొండను సంతోషంగా మోసిన, హాలాహలాన్ని త్రాగిన ఆ ప్రేమతోనే.
0: అవునక్క. ఇంకా వరాహావతారం కొద్దాం. ఒక రకంగా చూస్తే అది కూడా ప్రేమ కారణంగానే జరిగింది. హిరణ్యాక్షుడు గొప్ప మేధావి, అటువంటి సైంటిస్టు నభూతో నభవిష్యతి అని స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో చెప్పడం మనం విన్నాం. మరి అంత గొప్ప వాడిని సంహరించడానికే వరాహతారం వచ్చిందా? తన ఆధిక్యతను చాటుకోవటానికై సమస్త భూమండలాన్ని దాచేయటానికి ప్రయత్నిస్తే ఆపటానికి వచ్చిన అవతారమే ఆ వరాహ అవతారం. సమస్త జీవరాశికి ఆధారమైన ధరమండలాన్ని రక్షించటమే కాదు, ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా దాని వినాశకానికి ఉపయోగిస్తే సత్ఫలితం ఉండదని మనకు నేర్పించడానికే కూడా.
1: భలేగా అర్థం చేసుకుంటున్నారు గణేష్, చాలా బాగుంది. చూసారా, మరి మనకి ఎంతటి విజ్ఞానం జ్ఞానం ఉన్నా దాన్ని మంచి పనులకే ఉపయోగపెట్టాలి, కానీ దాన్ని వినాశనానికి ఉపయోగించకూడదు అని వరాహావతారం మంచి సందేశాన్ని ఇచ్చారు. బాగుంది. మరి తర్వాత నరసింహావతారం.
2: స్వామి అవతారాల్లో అన్నింటికంటే ఉగ్రమైనది నరసింహావతారం.
1: అవును దీపిక, ఉగ్రమైంది, కొద్దిగా భయం కలిగించేది కూడా. అన్నిటికన్నా ఉత్కృష్టమైనది మానవ జన్మ అంటారు. మరి మనిషిని సృష్టించే సాక్షాత్ భగవంతుడు సగం మనిషిగా సగం మృగంగా అంత ఉగ్రంగా కనిపించే అవతారంగా వచ్చిన కారణం నిర్మలమైన ప్రేమ మాత్రమే. తన భక్తుడు పసివాడు అయిన ప్రహ్లాదుని మీద ప్రేమతో వచ్చిన అవతారం. ఇంకో విషయం గమనించారా గణేష్? తండ్రి నీ హరి ఎక్కడున్నాడు అని అడిగితే ప్రహ్లాదుడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు, హరి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచినా అందందే గలడు అని బదులు చెప్పాట. తన బాలభక్తుని మాటను నిలపడానికి హిరణ్యకశిపుడు ఎటునుంచి పిలిచినా రావడానికి సిద్ధంగా భగవంతుడు మొత్తం విశ్వంలో నిండిపోయి ఎదురుచూశాడట.
2: మరి వామనావతారంలో ఉన్న ప్రత్యేకతను గమనించారా?
1: అదేంటో చెప్పు దీపిక.
2: బలిచక్రవర్తి మహావీరుడు, దానశీలుడు, అతి ఉత్తముడు కూడా. కాని అతను చేసే విశ్వజిత్ యాగం విజయవంతమైతే దేవతలకు, దేవగణాలకు దేవలోకంలో స్థానం ఉండదుట. అంతేకాక ముల్లోకాలు అసురుల పరమైపోతాయిట. ఈ ప్రమాదాల నుంచి లోకాలను రక్షించటానికి వచ్చిన అవతారమే వామనావతారము. తన గురువు వద్దన్నా వినకుండా తనకు దానమివ్వటానికి సిద్ధపడిన బలిచక్రవర్తి దానశీలతకు సంతోషించి, అతని భక్తికి మెచ్చి అతన్ని పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయటమే కాక తాను స్వయంగా అతని కోటకు రక్షణగా ఉంటానని మాట ఇచ్చారుట వామనమూర్తి.
0: అంతేకాదక్క, ఆయనకు ఒక బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు. ప్రతి సంవత్సరం నువ్వు మీ ప్రజల్ని చూడటానికి తిరిగి రావచ్చు. ఆ సందర్భంలో మొత్తం ఈ ఓణం పండుగ జరుపుకుంటారు కదా కేరళ వాళ్ళంతాని, 10 రోజుల పాటు మొత్తం వాళ్ల ఇళ్లని అన్నిటినీ డెకరేట్ చేసుకుని రెడీగా ఉంచుతారంట ఆ బలిచక్రవర్తి వస్తాడని. అంటే భగవంతుడు తనతో పాటుగా వస్తాడు ఆ 10 రోజుల్లో, ఎప్పుడైనా రావచ్చన్నమాట. అట్లాగన్నా అట్లీస్ట్ ప్రజలు అన్నిటినీ శుభ్రపరచుకుంటారు, వాళ్ల మనసుల్ని శుభ్రపరచుకుంటారన్న ఆలోచనతో చెప్పాడనమాట.
1: చాలా బాగుంది గణేష్. ఆయన ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చినా కూడా ప్రేమకి లొంగిపోయి భగవంతుడు కావలి కాయడానికి కూడా వెనక్కి తీయలేదు చూడండి.
0: అవును,
1: భక్తుల మీద ప్రేమతో ఆయన ఎటువంటి పనైనా చేయడానికి సిద్ధపడతాడనమాట.
0: పరశురామ అవతారం విష్ణుమూర్తి అంశావతారం అంటారు కదా, క్షత్రియులు తమ రాజధర్మాన్ని మర్చిపోయి తమకు తోచినట్టుగా పరిపాలన సాగిస్తున్న సమయంలో 21 సార్లు వారిపై దండెత్తి వారిని సన్మార్గంలో పెట్టడమే కాక అధికారం అనేది ఒక బాధ్యతే కాని మనకి ఇష్టమైనట్లు ప్రవర్తించడానికి అవకాశం కాదని బోధించారు.
1: గణేష్, ఇంకో విషయం తెలుసా, శ్రీరాముల వారి అవతారం గురించి మాట్లాడుకునే ముందర ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
0: ఏంటది?
1: నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారాల గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదనుకోండి. ఈ 3 అవతారాలు వచ్చిందే తన ద్వారపాలకుల మీద ప్రేమతో.
2: ద్వారపాలకులా? ఎవరక్క వాళ్ళు? ఏమిటా కదా?
1: ఆహా, ద్వారపాలకు
0: చచ్చిపోయి తమకు తోచినట్టుగా పరిపాలన సాగిస్తున్న సమయంలో 21 సార్లు వారిపై దండెత్తి వారిని సన్మార్గంలో పెట్టడమే కాక అధికారం అనేది ఒక బాధ్యత.

0: తన ద్వారపాలకుల మీద ప్రేమతో.
1: ద్వారపాలకుల ఎవరక్క వాళ్ళు? ఏమిటా కదా?
0: ఆహా, ద్వారపాలకుల గురించి మీకు తెలియదన్నమాట. సరే అయితే నేను ఒక చిన్న కథ చెప్తాను, వినండి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాలకడిల్లో శేష తల్పం మీద ఆయన శయనించి ఉంటారు. లక్ష్మీదేవి వారి పక్కనే పాదాల దగ్గర కూర్చుని ఉంటుందని మనందరికీ తెలుసు. మరి ఆ వైకుంఠానికి 7 ద్వారాలున్నాయట. 7వ ద్వారం దగ్గర ఆయనకి 2 ద్వారపాలకులు ఉంటారట. వారిద్దరు పేర్లు జయ విజయులు అనమాట. చాలా విష్ణు భక్తులు వాళ్ళు కూడా. ఎంత భక్తి లేకపోతే భగవంతుడి మీద ఆయన స్వయంగా వారిని ద్వారపాలకులుగా నియమించుకుంటారు చెప్పండి మరి. అయితే ఒకరోజు ఏమైంది, సనక, సనందన, సనాతన, సనత్కుమారులని 4 బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు. వాళ్ళు చూడటానికి 5 సంవత్సరాల పిల్లల్లాగా కనిపిస్తారట, చిన్న బాలుల్లాగా కనిపిస్తారనమాట. వాళ్ళు చాలా బ్రహ్మజ్ఞానులు, మహామునులు, బ్రహ్మజ్ఞానులు. మొత్తం విశ్వంలో పరమాత్మ స్వరూపాన్నే విశ్వంగా చూస్తారు, కానీ వారికి అన్యమైనదేమీ లేదు, అద్వైత భావంతో ఉంటూ ఉంటారనమాట. సో వాళ్ళకి అడ్డు ఆపు అనేది ఏమీ లేదు, వారు ఎక్కడికైనా రావచ్చు, ఎవరినైనా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే వారు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం కోసమే వారు ఇంకా శరీరంతో ఉన్నారనమాట. అటువంటి బ్రహ్మ మానస పుత్రులు 4 ఒకరోజు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వచ్చారట. వచ్చి 6 దాటి 7వ ద్వారం దగ్గరికి రాగానే ఈ జయ విజయులు ఏం చేశారు, వారిని అడ్డుకున్నారట. మమ్మల్ని మా పర్మిషన్ తీసుకోకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు, అసలు మీరు మమ్మల్ని అడిగారా, మా దగ్గర మీరు పర్మిషన్ తీసుకున్నారా, తీసుకోకుండా మీరు ఎలా వెళ్తారు లోపలికి అని అడ్డుకున్నారట. సరే, వీరు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళకి మనలాగా కోపము, ప్రేమ ఇలాంటివన్నీ ఉండవు కదా. కానీ వారు చెప్పారట, చాలా పరమశాంతంగా వాళ్ళు చెప్పారనమాట, చూడండి బాబు, భగవంతుడు జగత్కర్త, సృష్టించింది సృష్టికర్త ఆయనే, ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించింది ఆయనే. ఆయనకి ఒక ప్లేస్ అవసరమా ఉండడానికి? లేదు. అయినా కూడా ఒక స్థలంలో ఉంటూ ఈ ద్వారాలు, మందిరాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. అయినా కూడా మిమ్మల్ని ద్వారపాలకులుగా పెట్టుకున్నారంటే అది కేవలం మీ మీద వారికి ఉన్న ప్రేమ మాత్రమే. మీకిచ్చిన హక్కు కాదది, దీన్ని ఒక బాధ్యతగా మీరు నిర్వర్తించుకోవాలి. అంతేగాని ఇలా గర్వంగా, అహంకారంతో మాట్లాడడం తప్పు. భగవంతుడికి, భక్తుడికి మధ్యలో మీరు ఎటువంటి వారు నిలబడకూడదు. వారిద్దరికీ మధ్యలో మీరు వారిని ఆపే ప్రయత్నం చేయడం చాలా తప్పు. అందుకని ఈ తప్పు ఇంకొకళ్ళు చేయకుండా ఉండాలంటే మరి తప్పుకు శిక్ష పడాలి. అందుకని మీరు ఈ వైకుంఠం నుంచి వెళ్లిపోయి భూలోకంలో జన్మించండి, మీరు ఏ దేవుడి కోసమైతే వచ్చారో ఆ దేవుడికి దూరంగా బతకండి అని చెప్పారట. అలా వాళ్ళు చెప్పేసరికి వీరిద్దరికి చాలా బాధ అనిపించిందనమాట, చాలా కష్టపడ్డారు. ఈ లోపల మహావిష్ణువు లోపల నుంచి బయటికి రావటం, వీరు 4 దర్శనాన్ని ప్రసాదించడం, వాళ్ళు 4 ఆయన్ని స్తుతించి బయలుదేరి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ జయ విజయులు ఇద్దరు స్వామి దగ్గరకు వచ్చి చెప్పారట, మేము చేసిన తప్పు మేము తెలుసుకున్నాం స్వామి, మాకు అహంకారం ఉండకూడదు, అహంకారంతో ప్రవర్తించాము, అందుకనే మేము మీకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. మీ భక్తులు మీకంటే గొప్పవారని మీరు ఎప్పుడు చెప్తారు, వారి మాటకు ఎదురు లేదు, అందుకని మేము కంపల్సరీగా భూలోకంలో జన్మించాల్సిందే, కానీ మాకు భగవద్భక్తి, భగవన్ నామ స్మరణ ఉండేలాగా అనుగ్రహించండి, నీ నామం లేకుండా, నీ భక్తి లేకుండా మేము ఉండలేము అని పాపం వాళ్ళు ప్రార్థిస్తారనమాట. మరి భక్తులకే అంత ప్రేమ ఉంటే భగవంతుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది. ఆయన చెప్పారట జయ విజయులతో, సరే మీరు ఒక పని చేయండి, 7 పాటు మహాభక్తులుగా జీవించి ఆ తర్వాత మళ్లీ వైకుంఠానికి వచ్చేయండి అంటే, వీళ్ళిద్దరూ ఆయన పాదాలు పట్టుకుని ఏడవడం మొదలెట్టారు. 7 పాటు నిన్ను వదిలేసి మేము ఉండలేము స్వామి, అంతసేపు అంతకాలం మీ ఎడబాటును మేము భరించలేము అని. అప్పుడు విష్ణుమూర్తి చెప్పారట, సరే ఇంకొక చిన్న పరిష్కారం చూపిస్తా మీకు, శాపాన్నైతే అనుభవించాలి కానీ పరిష్కార మార్గం చూపిస్తా. 3 పాటు భూలోకంలో ఉండండి, కానీ మీరు హరిద్వేషులుగా పుడతారు అని. స్వామి, మేము హరిద్వేషులం ఎలా అవుతాము అని అడిగారట. అడిగితే అప్పుడు మహావిష్ణువు చెప్పారట, హరిద్వేషులైనా కూడా ఆ ద్వేషంతో నిరంతరం నా నామస్మరణ చేస్తూనే ఉంటారు, సంకీర్తనం చేయకపోయినా స్మరణం చేస్తూనే ఉంటారు, నన్ను ఏ క్షణంలోనూ మీరు మర్చిపోరు, ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటారు. నాకు నిందాస్తుతి అయినా ప్రేమస్థుతి అయినా ఒకటే, నాకు కావలసింది నా నామాన్ని జపిస్తున్నారా, నన్ను జ్ఞాపకం ఉంచుకుంటున్నారా అనేదే నేను చూస్తాను. నిందాస్తుతి చేసేవారికి, ప్రేమస్థుతి చేసేవారికి ఇద్దరికీ కూడా భవసాగరం నుంచి ముక్తి ప్రసాదించడానికి నేనే వస్తాను అని చెప్తారట. అని చెప్తే దానికి జయ విజయులు ఇద్దరూ ఒప్పుకుని 3 పాటు ద్వేషులుగా ఉండైనా సరే మీరే స్వయంగా వస్తానంటున్నారు కాబట్టి మాకు మోక్షాన్ని ప్రసాదించడానికి దీన్ని మేము ఒప్పుకుంటున్నాము. ఆ జన్మలు ఫినిష్ చేసుకుని

0: మళ్ళీ మేము వైకుంఠానికి చేరుకుంటాం స్వామి అని ఆయన దగ్గర సెలవు తీసుకుంటారనమాట. ఇది జయ విజయుల కథ.
1: చాలా బాగుంది.
0: మరి వారు వచ్చిన ప్రతి జన్మలోనూ భగవంతుడు కూడా వచ్చాడు చూడండి. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా వాళ్ళిద్దరు జన్మించినప్పుడు నరసింహ వరాహావతారం నరసింహావతారంగా వచ్చారు. అలాగే రావణ కుంభకర్ణులుగా జన్మించినప్పుడు శ్రీరామావతారంలో వచ్చారు. శిశుపాల దంతవక్రులుగా జన్మించినప్పుడు కృష్ణావతారంలో వచ్చారు. మరి భగవంతుడు తన వారిని రక్షించుకోవడం కోసం స్వయంగా అవతారాలు దాల్చి వస్తారనేది మనకి దీని ద్వారా తెలిసింది కదా. ఇక ఆయన అవతరించి వచ్చినప్పుడు శాప విమోచనం కేవలం తన వారికే కాదు అందరికీ జరుగుతుంది అంటూ స్వామి ఒకసారి తన దివ్యోపన్యాసంలో చెప్పారు. దాన్ని విందామా గణేష్?
1: తప్పకుండా.
2: మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు. కారణం ఏమిటి? మానవుని ఎందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి. మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి. దైవం పశువులు పక్షులు క్రిమికీతి కాదులంత కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి. దానికి అవతారములు అక్కరలేదు. తమ ధర్మమును విస్మరించి పెడమార్పులను పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే. అప్పుడు మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి. భగవంతుని దర్శనం చేతను స్పర్శనం చేతను సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచనైపోతుంటాయి. కానీ ఆనాడు కాదు నేడు కాదు ఏనాడైనప్పటికీ అన్ని యుగములు ఎందుకును ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి. ఏ శాపమో వారికే తెలియదు, కానీ విమోచన మాత్రం జరుగుతూ ఉంటాయి. దర్శనం చేత ఒక శాపము, స్పర్శనం చేత మరొక శాపం, సంభాషణ చేత మరొక శాపము. ఈ శాపమును పాపముల చేతనే వచ్చినటువంటివి కనుక పాపములు శాపములు మూడు కూడాను విమోచనైపోతుంటాయి.
0: ఎంత ప్రేమో చూడండి స్వామికి. వారిద్దరి కోసం వచ్చిన చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది జీవులకి కూడా శాప విమోచనాలు మోక్షాలు ముక్తులు అన్ని ప్రసాదించుకుంటూ వెళ్తున్నారు. ఇంకా శ్రీరామావతారం గురించి చెప్పాలంటే మనకు ఒక జీవితం సరిపోదు కదా దీపిక.
3: అంతే అక్క.
0: అందుకే కాబోలు రామకథ రసవాహిని కూడా స్వామి రెండు భాగాలుగా రాశారు.
3: అన్న రాముల వారి గురించి ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు
1: రాముడంటే నాకు చాలా ఇష్టం. రామావతారంలో భగవంతుడు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మానవాళిని సన్మార్గంలో నడవటం నేర్పించారన్నమాట. అది ఆయన ప్రేమకు నిలువెత్తు తార్కాణం. మానవాళికి పరిపూర్ణమైన మానవుడిలా ఎలా జీవించాలి అనే ఆదర్శాన్ని అందించడం కోసం శ్రీరామావతార కాలంలో భగవంతుడు స్వయంగా తాను ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. ఒక్క రామావతారమే కాదు, భగవంతుడు ఎన్నో అవతారాలను దాల్చి మానవాళిని సన్మార్గంలో నడిపించే ఆదర్శాలను అందించారు. మరి ఒక్కసారి స్వామి రాసిన ఒక పద్యం ఉన్నది, అసలు ఎందుకు భగవంతుడు అవతరిస్తాడు అనేదానికి. మనం అది వింటే మనకు క్లారిటీ వస్తుంది అసలు అవతారం ఎందుకు వస్తుంది అనేది. అది విందాం.

0: శ్రీరాముడి అవతారంలో కూడా తాను భక్తుల ప్రేమకు లొంగిపోయిన ఎన్నో ఘట్టాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. మచ్చొక్కి ఒక కథ చెప్తారా కామీరు?
1: గణేష్, రాముల వారి గురించి చెప్పుకోవాలంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి ఎంత సమయం కూడా సరిపోదు. అసలు రాముని అవతారం ధర్మం చెర అంటూ ధర్మాన్ని ఎలా ఆచరించాలో నేర్పించడానికి, ఆ ఆదర్శాన్ని అందించడానికే వచ్చిందని అంటూ ఉంటారు. ధర్మ మార్గం చాలా కఠినమైంది, కాని దాన్ని అనుసరించడం కష్టమైనా కూడా ఆ కష్టమే మన ధర్మ ప్రవర్తనకు రుజువుగా నిలుస్తుందని నిరూపించే ప్రయత్నంలో శ్రీరాముల వారు అన్ని బంధాలకు అతీతుడుగా కనిపిస్తారు. అలా కనిపించినా కూడా వారు కూడా ప్రేమకు లొంగిపోయిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి మనకి రామాయణంలో. ఆటవికుడు గుహుడు, అసురుడైన విభీషణుడు, వానరుడైన సుగ్రీవుడు, వీళ్ళ ముగ్గురిని ఆయన తన ఎంతో గొప్ప, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, స్నేహితులుగా భావించారట. అలాగే కోయజాతికి చెందిన శబరి ఇంగిలి తిన్నారు. మానవ జాతికే చెందని జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశారు. ఏది చేసినా కూడా అన్ని ప్రేమతో చేసినవే. ఇలా స్వామి రామావతారంలో కూడా ప్రేమకి లొంగిపోయారు. రామకథ రసవాహినిలోంచి ఒక చిన్న కథని, స్వామి చెప్పిన కథని గుర్తు చేసుకుందామా?
0: తప్పకుండా.
1: శ్రీరాముల వారు అరణ్యవాసానికి బయలుదేరుతున్నారట. అది రాజ్యం మొత్తం ఆ వార్త పాకిపోయిందన్నమాట, 14 సంవత్సరాలు రాముల వారు అరణ్యవాసానికి వెళ్తున్నారు అని. అది విన్న ఒక బీద బ్రాహ్మణుడు, వెళ్లే ముందర స్వామి దర్శనం ఒకసారి నేను చేసుకోవాలి, 14 ఏళ్ల తర్వాత నేను ఉంటానో ఉండనో అని చెప్పి స్వామివారిని చూడడం కోసం ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాట. అతని పేరు త్రిజటుడు అనమాట. అతను వచ్చేసరికి స్వామి ఏం చేస్తున్నారు, పట్టాభిషిక్తుడు కావాల్సిన స్వామి అరణ్యానికి వెళ్లాల్సి వచ్చిన సమయంలో కూడా ఎంతో ధైర్యంగా, అసలు ఆయనకి అది గొప్ప విషయం కాదు, ఇది చిన్న విషయం కూడా కాదనమాట. తనకున్న ఆభరణాలు, తన వస్తు సామాగ్రి, 14 ఏళ్లు నేను ఉండను కదా, ఇవన్నీ ఏం చేస్తామో అని చెప్పి అన్నింటినీ పంచేస్తున్నారట. వచ్చిన ప్రజలందరికీ అన్నింటినీ పంచిపెట్టేస్తున్నారు. అలాగే బ్రాహ్మణులు వస్తే వాళ్లకి గోవుల్ని, పొలాల్ని, భూముల్ని అన్నింటినీ ఇస్తున్నారు, అలా దానం చేస్తున్నారనమాట. అది చూసి చాలా సంతోషించారట ఈ త్రిజటుడు. చూసావా, స్వామి ఎంత ఆదర్శాన్ని అందిస్తున్నారు మనకి, ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నారు అని. ఈ బీద బ్రాహ్మణుడు ఒక మూల నుంచి ఆయన్ని చూసి దర్శనం చేసుకుని ఆనందిస్తున్నారు. అతన్ని శ్రీరాముల వారు చూశారు, చూసి పిలిచారనమాట. దగ్గరికి పిలిచి, బాబు నాయన నీ పేరేమిటి? స్వామి నా పేరు త్రిజటుడు, నీకేం కావాలి అని అడిగారట. అడిగితే త్రిజటుడు చెప్పారట, స్వామి మీరు 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్తున్నారని విన్నాను, నేనా ముసలివాడిని, అన్ని రోజులు నేను బ్రతికుంటానో లేదో తెలీదు, నువ్వు వెళ్లే లోపలే ఒకసారి నీ దర్శనం చేసుకుందామని వచ్చాను స్వామి, నాకు నీ దర్శనం చాలు, ఇంకేమీ వద్దు, అంటే ఇంకే కోరికలు లేవా నీకు అని అడిగారట. అడిగితే, నాకు ఇంకే కోరికలు లేవు స్వామి, నీ దర్శనం దొరికింది అదే నాకు ఎంతో ఆనందం, మిగిలినవన్నీ ప్రాపంచిక విషయాల గురించి నేను ఆలోచించను, ఏది కావాలి నీ వచ్చానో అది అనుగ్రహించావు చాలు అని చెప్పారట. చెప్తే శ్రీరాముల వారు ఎంతో ఆనందించి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారట. చేసుకుని, ఇప్పుడు నీకు సంతోషమేనా నాయన, ఈ స్పర్శ నీకు ఆనందాన్ని కలిగించిందా అని అడిగారట. అడిగితే త్రిజటుడు, స్వామి నాకు స్వర్గం, కైలాసం, వైకుంఠం వీటి గురించి నేను విన్నానంతే, అవి ఎలా ఉంటాయో ఏంటో కూడా నాకు తెలియదు, నాకు అనుభవానికి రాలేదు, కానీ ఈనాడు ఈ క్షణంలో తెలిసింది వాటన్నింటినీ మించింది ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పి చాలా ఆనందం స్వామి నాకు అని చెప్పారట. ఈ కథ వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది గణేష్, దీపిక, స్వామి అతను వచ్చింది దేనికోసం, నీ దర్శనం కావాలి స్వామి అని వచ్చారు. ఈయనిచ్చిందేంటి, తన కౌగిలినిచ్చారు, ఆలింగనం. రామాయణంలో చూస్తే మనం అవతార పురుషుడైనా సరే ఆయన్ని కనడానికి ఒక తల్లి ఉండాలి, ఆయనకి అమ్మ కావాలి. ఆ తల్లి ప్రసవ వేదన పడిన తరువాతే అవతార పురుషుడైనా జన్మించడం అనేది జరుగుతుంది, అది తప్పించుకోవడం సాధ్యం కాదు ఆయనకు కూడా. అటువంటి కనిపించిన తల్లిదండ్రుల్ని ఆలింగనం చేసుకుని ఉంటారు. తన హృదయంలో స్థానమిచ్చిన లక్ష్మీదేవి ఆయన్ని విడిచి ఉండలేక మానవ జన్మ ఎత్తి ఆవిడ కూడా ఆ జన్మకు సంబంధించిన కష్ట నష్టాలని, సుఖ దుఃఖాలని అన్నింటినీ అనుభవించడానికి వచ్చారు. ఆవిడికి ప్రాప్తి జరిగి ఉంటుంది. తన మొత్తం జీవితాన్ని రామసేవకే ఇచ్చేసిన హనుమంతుల వారికి ఒకసారి ఆలింగన భాగ్యం దొరికింది. కానీ వీరు ముగ్గురు ఎంతో చేశారు స్వామికి. ఆవిడ పురిటి కష్టాన్ని అనుభవించి జన్మనిచ్చింది, ఈవిడ మనిషిగా జన్మించి కష్టాలను అనుభవించింది. ఇంకా ఆంజనేయ స్వామి వారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఈ బీద బ్రాహ్మణుడు కేవలం ప్రేమతో వచ్చాడు. అతను స్వామికి చేసిందేంటి? ఆ ప్రేమ భావం తీసుకుని వచ్చాడంతే. స్వామి, నిన్ను చూడాలి, నీ దర్శనం కావాలి. దానికే ఆయన లొంగిపోయి ఇటువంటి ఆలింగన భాగ్యాన్ని అతనికి అనుగ్రహించారంటే ఇది ప్రేమ కాక మరేమిటి చెప్పండి.
0: అవును
2: అబ్బా, అసలు రాముల వారి గురించి వింటుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తోంది అక్క. అలాగే మరి శ్రీకృష్ణుల వారి గురించి చెప్తూ ఉంటే కూడా అలా చెప్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది.
0: అయితే చెప్పు దీపిక, మేము కూడా వింటాం.
2: శ్రీకృష్ణావతారాన్ని పరిపూర్ణ అవతారం అని పిలవటం మనందరికీ తెలిసిన విషయమే.
0: అవును,
2: ఆయన ఆవులను కాచే గోపాలుడే కాదు.

0: భక్తులను కాచే భగవంతుడు కూడా. కేవలం ప్రేమమూర్తి, విశ్వాన్ని సృష్టించే సృష్టికర్త అయి ఉండి కూడా గోపికల ఇళ్లలో వెన్నను దొంగలించినా సమస్త జీవరాశిని భవబంధాల నుండి తప్పించే పరబ్రహ్మ అయి యశోదాదేవి రోటికి కడుతుంటే ఊరుకున్నా మహామునులు తమ తపోదీక్షలో ఏ పాదాలను దర్శించాలని తపిస్తారో ఆ దివ్య పాదాలను పాదరక్షలు కూడా లేకుండా అడవి బాటలో ఆటలాడినా లక్ష్మణునిగా తనను సేవించుకున్న ఆదిశేషువు బలరామునిగా అవతరిస్తే తమ్మునిగా తాను సేవలు చేసిన పేద కుచేలునికి అష్టైశ్వర్యాలు అనాయాసంగా అందించిన భక్తి పారవస్యంలో తన భక్తుడు పళ్లను వదిలేసి తనకు పెట్టిన తొక్కలను ఆరగించిన అనుక్షణం పాండవులను కంటికి రెప్పవలే కాపాడిన ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞను సైతం పక్కన పెట్టి ఆవేశంతో యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైనా ఏది చేసినా ప్రేమతోనే తన భక్తుల మీద ఉన్న ప్రేమ వల్లనే. భగవద్గీత కేవలం అర్జునుణ్ణి యుద్ధానికి సైతం సిద్ధం చేయటానికి కాదు, మనిషిని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కనికి జీవితంలో ఎదురయ్యే సందేహాలకు భయాలకు ప్రశ్నలకు సమాధానమే కాక తాను భగవంతుని మార్గంలో జీవించాలంటే ఏమి చెయ్యాలి అనే మార్గదర్శనమే.
1: చాలా బాగా చెప్పావు దీపిక. అందుకనే ఇన్ని వందల వేల సంవత్సరాల తరువాత కూడా భగవద్గీత మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. మన జీవితంలో, నిత్య జీవితంలోనూ కూడా, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు నిత్య జీవితంలో కూడా ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా భగవద్గీత మనకి స్వామి అందించడం జరిగింది. ఇంకా మనం మన స్వామివారి దగ్గరికి వద్దాం. సత్యసాయి అవతారం పరిపూర్ణమైన ప్రేమావతారం, అనేక అవతారాల్లో సాగించిన వేదరక్షణ, భక్తరక్షణ, ధర్మపోషణ అనే అవతార కార్యక్రమాలను భగవాన్ ఒక్క సత్యసాయి అవతారంలో సునాయాసంగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. అంతేకాదు, షిరిడీ సాయి అయినా సత్యసాయిగా అయినా స్వామి ఎప్పుడూ ప్రేమను పంచుతూ ప్రేమను పెంచుతూనే తమ కాలాన్ని గడిపారేమో అనిపిస్తుంది కదా.
2: సత్యసాయి అవతారంలో స్వామి ప్రేమను నిరూపించే సందర్భాలను చెప్పుకోవాలంటే అవతారం ఉద్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇంకా ఇక ముందు కూడా రాబోయే ప్రతి ఒక్క క్షణాన్ని గురించి కూడా చెప్పాలి. వారి ప్రేమకు చిన్న పెద్ద, రాజు పేద, పండితుడు పామరుడు, చివరికి ఆస్తికుడు నాస్తికుడు, ఇటువంటి పరిధులు ఏమీ లేవు. దీపిక, నీకు వెంటనే ఏ సంఘటనైనా గుర్తొస్తే అది మాతో పంచుకుంటావా? అందులో కూడా స్వామి ప్రేమే తప్పకుండా కనిపిస్తుంది మనకి.
0: అవునన్నా, మీరు స్వామి గురించి చెప్తుంటే ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు.
2: చెప్పు.
0: ఒకసారి స్వామివారు బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్లారట. బాబా వస్తున్నారని అక్కడ అన్ని చక్కగా అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసేశారు. ముఖ్యంగా బాలవికాస్ టీచర్లందరూ బాలవికాస్ పిల్లలందరినీ చక్కగా తెల్లని దుస్తుల్లో ముస్తాబు చేసి ఆ ధర్మక్షేత్ర మందిరం దగ్గర స్వామి కారు దిగి లోపలికి వచ్చే దారిలో అటు ఇటు కూర్చోబెట్టారట. వారిని ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క చిన్న గులాబీ పూలు ఇచ్చారట ఆ టీచర్లు. అందులో ఒక చిన్న పిల్లవాడున్నట్ట. వాడు అందరికంటే చిన్నవాడయ్యేసరికి వీడికి పువ్వు అవసరం లేదని చెప్పేసి టీచర్ మూడో లైన్లో కూర్చోబెట్టారట. అయితే ఆ పిల్లవాడు కాస్త మొహం ఇలా వాట్ చేసుకుని, అయ్యో వీళ్ళందరికి ఇచ్చారే, నాకివ్వలేదే టీచరు పువ్వు, నేను స్వామికేమి ఇవ్వాలి అని చాలా ఫీల్ అయిపోయాట. అయితే ఇంకా స్వామి రావటం జరిగింది. స్వామి నెమ్మదిగా అలా ఒక కడుగు వేసుకుంటూ వస్తున్నారు. అటు ఇటు పిల్లలు ఎవరెవరి దగ్గర అయితే పువ్వులున్నాయో వాళ్ళందరి దగ్గర తీసుకోకుండా ఇలా జస్ట్ స్పర్శన చేసి వాళ్ళందరినీ బ్లెస్ చేస్తూ దగ్గరకు వస్తున్నారట. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఇదే సరైన టైం అని చెప్పి థర్డ్ లైన్ లో కూర్చున్న వాడు కాస్త అటు ఇటు పెద్దవాళ్లు ఉన్న జాగాలోకి దూరిపాడు, సెకండ్ లైన్ లోకి వచ్చేసాడు. మళ్ళా అదే తడు అనుకుని ఇంకొక లైన్ లోకి వచ్చాడు, అంటే ఫస్ట్ లైన్ లోకి వచ్చాడు అనమాట. కానీ అటు ఇటు చూస్తేమో అందరి చేతిలో పువ్వులున్నాయి, ఈ పిల్లాడి చేతిలో ఏ పువ్వు లేదు. ఇంకేమనుకున్నాడంటే ఎదురుకుండా కిందన గడ్డి ఉంటుంది కదా, లాన్ అంటాం కదా మనం, అందులో ఒక చిన్న పువ్వు కనిపించిందిట ఆ పిల్లోడికి, గడ్డికి పూసిన పువ్వు. అది తీసుకుని రెడీగా కూర్చున్నాడు అనమాట, స్వామి రాగానే ఇచ్చేద్దాం స్వామికి అని చెప్పేసి. టక్కుని తీశాడు, స్వామి దగ్గర రాగానే ఇమీడియట్ గా స్వామికి పువ్వు ఇచ్చేసారనమాట. స్వామి చాలా ప్రేమతో ఎంత హ్యాపీగా తీసుకున్నారంటే ఆ పిల్లవాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడనమాట. సరే అలా పువ్వు తీసుకున్నారు, స్వామి అలా వెళ్లిపోయారు లోపలికి. పెద్దవాళ్ళు విఐపీస్ అందరితో మాట్లాడేశారు మందిరం లోపల. త్రీ అవర్స్ మాట్లాడారు స్వామి ఆ విఐపీస్ అందరితో. తర్వాత బయటకు వచ్చి అందరికీ అభయస్థంతో ఆశీర్వాదం ఇస్తున్నారు స్వామి. ఫైనల్ గా ఒక టీచర్ చూశారట ఆ స్వామి అభయస్థం ఇస్తున్నప్పుడు, చేతిలో లెఫ్ట్ హ్యాండ్ చేతిలో స్వామి దగ్గర ఆ పిల్లవాడు ఇచ్చిన చిన్న గడ్డి పువ్వు మాత్రం అలాగే స్వామి చేతిలో ఉందిట.
1: అంతసేపు అలా పట్టుకునే ఉన్నారు,
0: అంత ప్రేమగా మరి తీసుకున్నారు కదా స్వామి పిల్లవాడి దగ్గర.
2: చాలా బాగుంది అక్క. మీకేదన్నా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తారా చెప్తారా?
1: స్వామి ప్రేమకు అసలు ఎల్లలు లేవు గణేష్. మనం స్వామి ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్ని జన్మలు సరిపోవేమో అనిపిస్తుంది. పంచభూతాలన్నింటిలోకి బరువైనది భూమిట, అలాగే చాలా తేలికైంది ఏంటంటే ఆకాశంట. కానీ భూమి బీటలు పడి దాహంతో ఉన్నప్పుడు తనను చేరుకోలేని భూమి కోసం ఆకాశం మేఘంగా మారి వర్షం వర్షిస్తుందిట. వర్షించి భూమి ఆర్తిని తీరుస్తుంది అని చెప్తారు. అలాగే కర్మఫలాలతో సంసార బంధాల్లో చిక్కుకుని కుట్టుముట్టాడుతూ మనం ఆయన్ని చేరుకోలేకపోతున్నప్పుడు భగవంతుడు మన కోసం స్వయంగా నడిచొచ్చి మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించడం అనేది సత్యసాయి అవతారంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంఘటనలో మనం చూస్తుంటాము. వాటిలో ఒక చిన్న సంఘటన గుర్తొస్తోంది.
2: తప్పకుండా.
1: దాదాపు 30-35 సంవత్సరాల క్రితం స్వామి ఒకసారి ఆంధ్రప్రదేశ్, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం, పర్యటనలో ఉన్నారట. కోనసీమ వైపు స్వామి పర్యటిస్తూ ఉన్నారనమాట. ఒకరోజు ఇలాగే స్వామి కారులో వెళ్తున్నారు. ఒక పల్లెటూరు మీదుగా వెళ్తున్నప్పుడు రెండు దారికి దారికి రెండు వైపులా చెట్లు ఉంటాయి కదా, ఒక స్పాట్ దగ్గరికి వచ్చేసరికి రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయట, అటొకటి ఇటొకటి. ఆ రెండు కొబ్బరి చెట్లకి ఒక మామిడి తోరణం కట్టి ఉంది. అంటే స్వామి వెళ్తున్నారని పల్లె వాళ్ళందరూ తోరణాలు అవన్నీ కట్టడం అవన్నీ చేసేవారనమాట. ఆ మామిడి తోరణాన్ని మధ్యలో ఓ చిన్న పేపర్ ముక్కు ఉందిట. ఆ పేపర్ మీద సుస్వాగతం అని చాలా వంకరటింకరగా అనమాట, చిన్నపిల్లలు రాసినట్టు, అంటే అక్షరాలు సరిగా రాని వాళ్ళు రాసినట్టు రాసి అతికించి ఉందిట. అక్కడ ఆ తోరణం దగ్గర నుంచి స్వామి కారు ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కానీ కొద్దిగా ముందరికి వెళ్ళాక స్వామి కారు ఆపించి వెనక్కి పదా అని చెప్పి రివర్స్ చేయించి వెనక్కి తీసుకొచ్చారట. చూస్తే అక్కడ ఇద్దరు వృద్ధులు అనమాట, అంటే ముసలి వాళ్ళు, ఇద్దరు స్త్రీలు కూర్చుని ఉన్నారట. వాళ్ళకి స్వామి ఇటు నుంచి సత్యసాయిబాబా గారు వెళ్తున్నారు అనే విషయం తెలుసు, కానీ పాపం ఎక్కడికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవాలో తెలియదు. ఇద్దరు ఎంతో దూరం నుంచి పల్లెటూరు నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఎండ బాగా ఉంది, అలసిపోయారనమాట. ఇంక ఎక్కడికి వెళ్తామో ఎక్కడికి వెళ్లాలో తెలియదు అని చెప్పి అలసిపోయి ఆ ఎండలో అలా కూర్చుని ఉన్నారట. అలాగే వాళ్ళ చేతిలో ఏమున్నాయి తెలుసా, ఎండకి ఎండిపోయి వాడిపోయిన పోల్దండ ఒకటి ఉందిట. అయ్యో, మరి స్వామి కోసం తెచ్చారు, ఎప్పటి నుంచో నుంచి ఉన్నారు, అలాగూ వాడిపోయి ఉందనమాట. స్వామి వెనక్కి వచ్చి కారు ఆపించి దిగి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి, వాళ్ళు ఎప్పుడు స్వామిని చూడలేదు కూడా, స్వామి ఎవరో తెలియదు, పేరు విన్నారంతే. వారిద్దరి దగ్గరికి వెళ్లి స్వామి చెప్పారట, అమ్మా నేనే సాయిబాబాను అని చెప్పి ఆయన తల వంచి ఆ పోల్దండ వేయించుకుని వాళ్ళిద్దరిని ఆశీర్వదించి బయలుదేరి వెళ్లారట. మరి ఇంకా మీరు చెప్పండి దీన్ని ఏమంటారు
0: అన్నా? ఇప్పుడు మీరు చెప్పండి.
2: చెప్తాను. ఇందాక అక్క కారు గురించి చెప్తున్నారు, ఆ చిన్న పేపర్ గురించి చెప్తున్నారు. అంటే స్వామి ఎటువంటి వారినైనా క్షమించేస్తారనమాట. అంటే తనకి కీడు చేయడానికి తలపెట్టిన ఆమెను కూడా క్షమించి, విషపుగారల కథ మనందరికీ తెలిసిందే కదా. అంతేకాదు మనం అజ్ఞానంతో, ఒక్కోసారి అహంకారంతో కూడా చేసే అనేకమైన తప్పిదాలను కూడా స్వామి క్షమించి ఓర్పుతో మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. దీనికి కారణం అఫ్కోర్స్ స్వామికి మన మీద ఉన్న ప్రేమే. ఒక మంచి ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది, ఎందుకంటే స్టూడెంట్స్ లైఫ్ ఒక్కసారి మనం కదిపితే దాంట్లోంచి రాలినంత ఎక్స్పీరియన్సెస్ ఇంకెక్కడ మనకు కనిపించవు అనమాట. ఇది ఒక స్టూడెంట్ కి జరిగిన ఎక్స్పీరియన్స్. దీంట్లో ప్రేమ అహంకారం రెండు ఉన్నాయి. ఆ రెండింటిని స్వామి బ్యాలెన్స్ చేసి ప్రేమను పెంచి అహంకారాన్ని తగ్గిస్తారనమాట. సో ఇది 92-95 ఆ ప్రాంతంలో జరిగింది. ఒక స్టూడెంట్ కి పాపం స్వామితో నేను రోజు మాట్లాడాలి, స్వామితోటి స్వామి దగ్గరగా కూర్చోవాలి అన్న పాపం కోరిక పుట్టిందంట. పుడితే యూజువల్ గా దర్శనానికి వెళ్లే ప్రొసీజర్ ఏంటంటే ప్రతి క్లాస్ కి ఒక్కొక్కసారి నంబర్ వన్ టోకెన్ వస్తుంది, లైన్ వస్తుంది. రొటేషన్ బేసిస్ మీద ఒక్కొక్క క్లాస్ ముందుకు వెళ్తుంది అనమాట ఫస్ట్ లైన్ లో కూర్చోటానికి. సో ఈ అబ్బాయి ఏం చేశాడు, కాలేజ్ అవర్స్ ఏమో 2:30 ఆ టైంకి ముగుస్తుంది లాస్ట్ పీరియడ్. సో ఈ అబ్బాయి సరే ఈ క్లాసు బంక్ కొట్టేస్తే మనం చక్కగా స్వామి దర్శనానికి ముందే వెళ్ళి మ్యాట్ పెట్టుకోవచ్చు కదా అన్న ఆలోచనతో అప్పటి నుంచి ప్రతిరోజు ఒక 10 రోజుల పాటు లాస్ట్ అవర్ బంక్ కొట్టేసి ఆ అబ్బాయి దర్శనానికి ముందే వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఎంత సాహసమో చూడండి అసలు. అంటే ఎవరిని ఇంకా హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ అసలు పట్టించుకోలేదు ఆ అబ్బాయి, ఎలా స్వామితో మాట్లాడాలి అదొకటే. అండ్ స్వామి రెసిప్రోకేషన్ ఎట్లా ఉంటుంది చూడండి. అఫ్ కోర్స్ ఆ అబ్బాయి చేసిన తప్పు, కానీ దానికి ఒక టైం వస్తుంది నేర్పించడానికి. ఫిష్ పాలెట్కి 100 తప్పులు ఆ తాడు ఎట్లా వదిలేరో అట్లాగా. సో 10 రోజులైంది. విశేషం ఏంటంటే వార్డెన్ ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాడు కానీ ఏమీ అనట్లేదు. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. వాడు వెళ్ళిన ప్రతిరోజు స్వామి వాడి దగ్గరికి వచ్చి ప్రతిరోజు మాట్లాడేవారు. ఇంకా ఆ ఫామ్ బాయ్స్ అంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఆ అబ్బాయిని టచ్ చేయలేదు అనమాట. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ జస్ట్ వన్ ఆపర్చునిటీ. ఒకసారి ఏమైంది, ఇట్లా 11వ రోజు అనమాట వచ్చేసాడు ఆ అబ్బాయి. ఆ రోజు స్వామి దర్శనానికి వచ్చి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఈ అబ్బాయి వైపు చూశారు. చూసి సైమల్టేనియస్ గా ఒక్కసారి ఒక లుక్ వార్డెన్ సార్కి, వార్డెన్ సార్ వైపు చూసి వార్డెన్ సార్ని ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఎందుకు ఆ అబ్బాయిని తొందరగా వదులుతున్నారు దర్శనానికి అని అడిగారు. ఒకే ఒక క్వశ్చన్, అంటే ఇది ఒక ఆపర్చునిటీ అన్నట్టు వార్డెన్ సార్కి. సరే ఇదే తడవ అనుకుని ఇంకా వార్డెన్ సార్ స్వామి తప్పైపోయింది స్వామి, ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉంటాము, కరెక్ట్ గా టైంకి వస్తారు పిల్లలంతా అని వెళ్లారు. అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్లిన తర్వాత ఆ అబ్బాయిని వార్డెన్ సార్ పర్సనల్ ఇంటర్వ్యూకి పిలిచి చెప్పాల్సిందంతా చెప్పి, నాయన ఇప్పటి నుంచి నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నాము, అంటే ఇన్ని రోజులు నువ్వు తప్పు చేశావు, నీకు పనిష్మెంట్ ఇవ్వకపోతే స్వామి మమ్మల్ని దండిస్తారు, ఇది అందరికీ మంచిది కాదు అని చెప్పి ఈ రోజు నుంచి ప్రతిరోజు నువ్వు అన్ని క్లాసెస్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి లాస్ట్ వెళ్ళాలి దర్శనానికి అని. అంటే ఇంతకన్నా స్టూడెంట్ కి ఒక పెద్ద పనిష్మెంట్ లేదు, ఎందుకంటే ఎంతో ఆత్రుతతో ఎంతో ఆత్రంతో ఉంటారనమాట పిల్లలు దర్శనానికి పోవడానికి. సరే ఏదో తప్పు చేశానని ఆ అబ్బాయిలో ఒక కైండ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ మొదలైంది అనమాట. స్టార్ట్ చేసా అనుకున్నాడు, ఇదే కాదు స్వామి కూడా నాతో మాట్లాడలేదు. ఇంకా స్వామి కూడా మాట్లాడడం ఆపేశారు, లాస్ట్ లైన్ లో కూర్చుంటున్నాడు కదా, ఛాన్స్ లేదు అక్కడ. సరే స్వామి కోసం నేను ఏదైనా స్పెషల్ చేయాలి, అప్పుడే స్వామి నాతో మళ్ళీ తిరిగి మాట్లాడతారు. ఒక 1 వారం రోజులు అట్లా లాస్ట్ లో వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఒక సాధనగా మొదలు పెట్టాడు అనమాట. టీ స్నాక్స్ ఇస్తారు మాకు దర్శనానికి వెళ్లే ముందర, అందరూ లైన్ లో పోయి ఆ టీ స్నాక్స్ తెచ్చుకుని కొంచెం టైం పట్టేసరికి ఆ మ్యాట్ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ అబ్బాయి అనుకున్నాడు, ఓకే స్వామి నీ కోసం ఈ రోజు నుంచి ఈ టీ స్నాక్స్ నేను మానేస్తాను, మానేసి లైన్ లో ఫస్ట్ వెళ్ళడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. అలాగ ట్రై చేస్తాడు, టీ స్నాక్స్ మానేస్తాడు. ఒక 1 మంత్ దాకా ఆ అబ్బాయి టీ స్నాక్స్ వదిలేసి ఫస్ట్ లైన్ సంపాదిస్తాడు అనమాట. ప్రతిరోజు స్వామి వాడిని చూస్తున్నారు కానీ వాడితో మాట్లాడలేదు. ఇంకా లెసన్ పరిపక్వత చెందాలి కదా వాడికి, ఇంకా ఎక్సర్సైజ్. సో 1 మంత్ తర్వాత స్వామి మళ్ళీ వాడికి ఫస్ట్ రోలో ఛాన్స్ వచ్చింది. స్వామి వాడిని ఇంటర్వ్యూ లో పిలుస్తారు అనమాట. పిలిచి అప్పుడు చెప్తారు, ఏమి ఎలాగుంది ఎక్సర్సైజ్ అని అడుగుతారు అనమాట. అడిగి చూడు, అట్లాగా క్రమశిక్షణను అతిక్రమించి రావటం నీకు మంచిది కాదు, ఇన్స్టిట్యూషన్ కూడా మంచిది కాదు. చూసావా, నీకు ఈ విధంగా స్వామి నిన్ను దూరం పెట్టడం వల్ల ఒక 10 రోజులు నీలో ఆ కోరిక కలిగింది స్వామి కోసం ఏదైనా సాధన చెయ్యాలి అని. ఆ ప్రేమతో నువ్వు నీ టీ స్నాక్స్ వదిలేశావు కాబట్టి స్వామి ఎంతో సంతోషిస్తున్నారు, నీకు క్రమశిక్షణ కూడా వచ్చింది, స్వామి మీద ప్రేమ కూడా అధికమైందని స్వామి ఆ రోజు అంత ప్రేమతో ఆ అబ్బాయిలో ఒక మార్పును తీసుకొచ్చి ఈ ఇన్సిడెంట్ అందరూ మనందరం వినే అవకాశాన్ని స్వామి ఇప్పుడు కల్పించారనమాట.
1: బాగుంది గణేష్, చాలా బాగుంది. మీరు చెప్పిన సంఘటన మనకి 2 లెసన్స్ నేర్పిస్తుంది. ఒకటి, క్రమశిక్షణని అతిక్రమిస్తే భగవంతుడు సంతోషించడు అనేది ఒకటైతే, భగవంతుడు ప్రేమకి మనం పాత్రలో అవ్వాలంటే ఆ ప్రేమను అనుభవించాలంటే, ప్రేమ అందరికీ ఉంటుంది, అందరి మీద ఉంటుంది, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకి ఆయన మీద ఉన్న ప్రేమను మనం పెంపొందించుకోవాలి అని చెప్పి.
2: మేము హాస్టల్లో ఫస్ట్ డే 1999 జూన్ 1 నేను హాస్టల్ లో చేరగానే వార్డెన్ సార్ రూమ్ లో రిజిస్టర్ అవ్వడానికి వెళ్లాం. వెళ్లి ఇట్లా తలెత్తగానే ఒక ద పిక్చర్ విచ్ ఇస్ దేర్ ఇన్ బిహైండ్ వార్డెన్ సార్స్ చైర్, అది ఏంటంటే స్వామి పిక్చర్ ఉంటుంది, కింద రాసింటుంది డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్ అని. మీన్స్ స్వామి ఎప్పుడు చెప్తారు మీకు డివోషన్ లేకపోయినా పర్లేదు కానీ డిసిప్లిన్ మాత్రం కంపల్సరీగా ఉండాలంటారు. సో ఇంతకన్నా చక్కని ఉదాహరణ స్వామి దయకి ప్రేమకి లేదు. ఈ ఒక చక్కని పాటను విందామాక స్వామి మీద.
1: విందాం గణేష్.

0: దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, చాలా బాగుంది పాట. తాము ప్రేమస్వరూపంగా మసలటమే కాదు, ప్రేమస్వరూపులారా అంటూ పిలిచి మనందరికీ కూడా తమతో సమానమైన స్థానాన్ని కల్పించారు స్వామి. అందుకే కాబోలు భగవంతుడు ఏ యుగంలో అవతారం దాల్చినా ఆయన పరిపూర్ణమైన ప్రేమకు మనందరం ఆకర్షితులమవుతాము. శ్రీకృష్ణ అవతారం, రామావతారం, ఏ అవతారమైనా చూడండి. ఈ విషయాన్ని గణేష్, దీపిక మీరు కూడా వినే ఉంటారు. స్వామి ఎన్నోసార్లు తమ దివ్యోపన్యాసంలో చెప్పడం కూడా జరిగింది, గుర్తుందా గణేష్?
1: అవును గుర్తుంది.
0: అదొకసారి విందామా?
1: విందాము. కానీ స్వామి ఈ డిస్కోర్స్ లో చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, సో అది కూడా దానికి కూడా మనం ఆ లెసన్ తీసుకోవడానికి కూడా
0: ప్రిపేర్ అయ్యి ఉండాలి.
1: స్వామి తత్వం తెలుసుకుంటూ కూడా మనకు ఒక లెసన్ నేర్పిస్తారు, అది విందాం.
2: కాలి గోరు మొదలుకొని తల వెంట్రుక వరకు నా సుప్రేమనే.
3: Right from the nail to the hair, there's love that flows.
2: So, ఈ ప్రేమ చేతనే ఈ విధమైనటువంటి యొక్క జగత్తంత వ్యాప్తిగా విస్తూ ఉంటుండాలి.
3: And this Bhagavan's love which is
2: ఇది ఒక్కదాని నేను ఆశించటం లేదు.
3: Bhagavan does not want anything.
2: అది ఏ PPP, ఇదే మూడు పీలు.
3: There are three P's now.
2: కానీ మీరు అసహ్యమైనటువంటి దాన్ని పీ అనుకుంటారు, అది కాదు మా పీ. ఒకటి మొదటి మొదటి ప్యూరిటీ, పవిత్రము.
3: ద ఫస్ట్ పి ప్యూరిటీ.
2: సెకండ్ పి పేషెన్స్. థర్డ్ పి పర్సివరెన్స్. ఈ మూడు కూడా ఇందులో ఉండటం చేతనే ఈ దేహం కానీ ఈ జగత్ వ్యాప్తి కావడానికి ఈ నామం కానీ ఇంత తోడ్పడుతూ వస్తుంటుంది.
3: ఆల్ ది త్రీ పీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ భగవాన్, దేర్ఫోర్ ఇట్ షైనింగ్ బ్రిలియంట్.
2: ఎవరికి ఇన్విటేషన్ పంపించాము?
3: Who are invited here?
2: ఎవరికి రామని పిలిచాము?
3: Who are asked to be here?
2: ఏమీ లేదు,
3: నథింగ్ వాట్సప్.
2: ఆ ప్రేమనే, ఆ సున్నితమైనటువంటి ప్రేమనే ఒక మ్యాగ్నెట్ వలె అన్నింటినీ ఆకర్షిస్తుంది.
3: ఇట్ ఈస్ ద టెండర్ సాఫ్ట్ డెలికేట్ మ్యాగ్నెట్.
2: ఈ మ్యాగ్నెట్ దాంట్లో శక్తి ఉంటుండాలి.
3: There is power in this magnet.
2: కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు.
3: Some don't carry with them the iron filings, therefore they are not drawn by the magnet.
2: Kaadu kaadu, ee magnet lo shakti undi.
3: There is power in the magnet.
2: Kaani iron lo rust dust untundadi, anduvalle aakarshinchukundedi.
3: But that iron is dusted and the rusted, therefore it is not drawn.
2: Dust nu clean chesi tappaga aakarshistha.
3: Remove the rust and the dust, it is bound to be drawn.
2: Adi ye vishayavasanlu, adi ye rashamulu,
3: sensual pleasure,
2: adi ye asuya bhavulu,
3: that is jealousy and envy.
2: Ivanni nenu parishuddham chesti ekkada undina nenu nee vaade nee na vaade.
3: If you cleanse and purify yourself, you may be anywhere. You belong to Bhagavan.
2: Ekkadaina undunu,
3: you may be anywhere.
2: Adavula yendunna,
3: you may be in the forest.
2: Aakashamunanunna,
3: or in space.
2: Pattanamunanunna,
3: city.
2: Pallenunna,
3: village.
2: గుట్ట మీదనున్న
3: నంటేట
2: పడియున్న దిక్కులేని వాణి సాయినోము.
3: ఇఫ్ యూ ఆర్ ఫోర్ లార్డ్ ఇన్ నీడే, భగవాన్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ.
2: ఎక్కడైనా ఉండు,
3: యూ ఆర్ ఎనీవేర్.
2: నీ హృదయాన్ని పవిత్రం చేస్తే,
3: బట్ మేక్ యువర్ హార్ట్ హోల్
2: సేక్రెడ్. నీ పవిత్రమైన ప్రేమను నీవు పెంచుకో,
3: డెవలప్ ద సేక్రెడ్.
2: ఆ ప్రేమ చేతనే నీ జాతకం కాకుండా నీ పరివారం కూడాను, నీ యొక్క పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది.
3: ఇట్ ఈస్ ది లవ్ దట్ రిడీమ్స్ యువర్ లైఫ్, ద లైఫ్ అండ్ లైవ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద నైబర్హుడ్ అండ్ సొసైటీ.
2: హృదయము హృదయము ప్రేమమయంగా మార్చుకోవటం.
3: ది హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ సచ్ వే దట్ యు
2: కుడ్ అక్కర్ లేదు.
3: యు డోంట్ నీడ్ టు ఆఫర్.
2: మీకు తెలుసు, ప్రశాంతిలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడా దీంట్లో అలవ్ చేయము.
3: In Prashantralayam, you are not allowed to offer a flower or a coconut. No, nothing is allowed here.
2: There is
3: entry for love.
0: హృదయాన్ని పవిత్రం చేసుకో, ప్రేమమయం చేసుకో అని స్వామి చెప్తున్నారు. మనం ప్రేమగా మారాలంటే ముందర మనం ఆ ప్రేమను అనుభవించాలి. అది మనం స్వామి ద్వారా ఎంతగానో అనుభవిస్తూ వస్తున్నాము. అలా ప్రేమకు ఆకర్షితులై మనుషులు పరివర్తన చెందిన ఎన్నో ఉదాహరణలు మనకి ఎటువైపు చూసినా సత్యసాయి భక్తుల్లో కనిపిస్తూనే ఉంటారు కదా గణేష్. అసలు దైవం అవతరించేది మానవుల్లో పరివర్తనని తీసుకురావడానికే అయితే దాన్ని మనం ఎలా సాధించుకోవాలి అన్నది కూడా మన స్వామి చెప్తూ ఉంటారు. దీపిక మీకు గుర్తుందా?
4: చెప్పండి,
0: ఒకసారి విందామా?
1: తప్పకుండా.
4: మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది. మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది. నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో, అంతా ప్రేమగానే కనిపిస్తుంది.
5: సో వేర్ ద గ్లాసెస్ ఆఫ్ లవ్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి లవ్లీ.
4: అయితే అద్దాలు ఒకటి, కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది.
5: బట్ ద గ్లాసెస్ ఆఫ్ వన్ సార్ట్ అండ్ ఐస్ ఆఫ్ అనదర్ సార్ట్ యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్.
4: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది అద్దాలు.
5: ది గ్లాసెస్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ ఫర్ యువర్ సైట్.
4: అనిల్ కుమార్ ఉన్నాడు.
5: హియర్ ఇస్ అనిల్ కుమార్.
4: ఆయన కంటికి అద్దాలు వేసుకున్నాడు.
5: హీ హాస్ గ్లాసెస్.
4: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది.
5: దో దేర్ ఆర్ గ్లాసెస్ ఎస్ అబ్స్టకల్స్ బట్ ఇట్ హెల్ప్స్ హిస్ సైట్ ఆర్ విజన్.
4: కనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
5: సో యూ షుడ్ పుట్ ఆన్ ద గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
4: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
5: వాట్ ఇస్ దట్ విజన్? ద విజన్
4: దైవభావము. ఆ దైవభావముకు తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
5: యూ షుడ్ హావ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాసెస్.
4: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
5: బట్ ఇఫ్ యూ వేర్ ద రాంగ్ గ్లాసెస్ యూ విల్ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
4: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
5: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దాన్ ద పాత్.
4: ఈ ప్రేమ వల్ల దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
5: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ యూ విల్ డెవలప్ అదర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్, ద టాలరెన్స్ ఫర్ పేరెంట్స్.
0: భగవంతుడే స్వయంగా అవతరించి మనకి ఇన్ని విషయాలను ఎంతో ప్రేమతో, ఓర్పుతో నేర్పించారు కదా. మరి అవతార కాలం ముగిసిపోయిందంటే అవతార కార్యక్రమం సంగతి ఏమిటో చెప్తావాక? అవతార కార్యక్రమం సాధించకుండా అవతారం చాలించడం అనేది అసలు జరుగుతుందంటారా? మనం చూడలేని సంగతులు, మనకి కనిపించని విషయాలు ఎన్నో ఉంటాయి దీపిక. ప్రతి భక్తుని జీవితంలో వచ్చిన మార్పులు, వారి మనస్సులో వచ్చిన పరివర్తన అనేవి అందరికీ కనిపించవు కదా. అవతారం సాధించే అతి పెద్ద కార్యక్రమం అదే అనిపిస్తుంది, అంతర్గత మానసిక పరివర్తన.
1: అవును, అది నిజమే. మన వ్యక్తిగత పరివర్తన మన జీవన విధానంలో, మనం ఆలోచించే పద్ధతిలో ప్రకటితమవుతుంది. అవతార కాలం పరిసమాప్తి అయిన తర్వాత కూడా ఎన్నో వందల సంవత్సరాలు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు. ఆ మార్పు అనేది ఒక్క రోజులో లేదా ఒక్క సంవత్సరంలో తెలిసేది కాదు. అంత మాత్రాన మార్పు లేదని మాత్రం మనం చెప్పలేం. శ్రీరాముని పదధూళితో ఒక రాయి కూడా మార్పు చెందినప్పుడు, సాయిరాముని దర్శన స్పర్శన సంభాషణను అనుభవించిన ఈ యుగపు మానవుల్లో కూడా తప్పకుండా మార్పు రాకుండా ఉంటుందా?
0: తప్పక వస్తుందన్నా. భగవంతుడు సాధించిన ఆ మార్పును తమ జీవితాల్లో ప్రదర్శిస్తూ వీరి సందేశాన్ని తరువాత తరాల వారికి అందించి వారికి స్ఫూర్తిని అందించటమే భక్తులుగా మనందరి కర్తవ్యం. అలా చేయగలిగితే అది ఏ యుగమైనా సత్యయుగమే అవుతుంది. కలియుగంలో కలిపురుషుణ్ణే కంగారు పెట్టిన భక్తుల గురించి వివరించే ఒక నాటికను ఇప్పుడు విందామా?
1: తప్పకుండా.

0: నారాయణ నారాయణ.
1: ప్రణామం బ్రహ్మపుత్ర, మీ రాకతో మా సభకు మరింత శోభ వచ్చింది. దయచేయండి, ఉచితాసనం గ్రహించండి.
0: శుభమస్తు దేవేంద్ర. స్వర్గలోక వింతలు విశేషాలు ఏమిటి?
1: త్రిలోక సంచారైన మునీంద్రులు మమ్మల్ని విశేషాలు అడగడం కన్నా వింత ఏముంటుంది మహర్షి?
0: వింతలకేమిలే మహేంద్ర, ఎన్నో ఉంటాయి. ఇంతకీ మీరు మీ రాజ్యము ఆనందంగానే ఉన్నారు కదా.
1: ఈరోజు విష్ణునామ ప్రియులు కొద్దిగా కొత్తగా మాట్లాడుతున్నారు. స్వర్గంలో లేని ఆనందం ఏమున్నది మహానుభావ?
0: ఇంత మాట దేవరాజా. మరి భూలోకవాసులు స్వర్గ సుఖాల కన్నా సాటివారి సేవే మిన్న అంటున్నారు.
1: ఇదేమి విడ్డూరం నారద మునీంద్ర? అహర్నిశలు స్వర్గ సుఖాలకు తపించి తపస్సు చేసే మానవులు ఇలా అనడం అసంభవం. కలహభోజనులు స్వర్గమర్త్య లోకాలకు పరస్పర వైరం తలపెట్టడం లేదు కదా.
2: అమరాధిప, విచారణ చెయ్యకుండా మాట్లాడితే విచారించవలసి వస్తుంది సుమా. బ్రహ్మ మానసపుత్రుడు, నిత్య సత్యవ్రతుడు, త్రిలోకవంద్యుడు నారద మహర్షి, వారు ఏమి చెప్పినా ఏమి చేసినా అది లోక కళ్యాణానికి అనేటువంటి విషయం మాత్రం మరువకుమా.
0: దేవగురు, అందరూ నన్ను అనవసరంగా కళాకారి అని నిందిస్తున్నారు, కాని అసలు కర్త అయిన వెలుపు మాత్రం తెర వెనక నుండి కథ నడిపిస్తున్నాడని తెలుసుకోరు. నాకు ఇది అలవాటే, కానివ్వండి.
1: అనాలోచితంగా అయినా అనరాని మాట అన్నందుకు క్షమించునారదా. ఇంతకీ తెర వెనుక వేలుపు కథ ఏమిటో?
0: అది చెప్పాలంటే ఇక్కడికి రావడానికి కాస్తంత ముందుగా నేను కలిసిన వ్యక్తిని గురించి చెప్పాలి.
1: దయచేసి చెప్పండి మునీంద్ర, మేము సిద్ధంగా ఉన్నాం.
0: ఆకాశ వీధిలో నేను ఇలా స్వర్గం వైపు వస్తుంటే ఇంతలో

0: నమస్కారం నారద.
1: ఎవరు నాయన?
0: స్వామి, నేను కలిపురుషుణ్ణి.
1: అదేమిటి కలిపురుష, భూలోకం వదిలి ఇలా ఆకాశ వీధిలో పడ్డావేమి?
0: ఏమి చెప్పను స్వామి, నాకు ఇక ఈ వీధే మిగిలింది.
1: అదేమిటయ్యా, ఈ యుగంలో నీదే కదా రాజ్యం. ప్రజాక్షేమాన్ని పట్టించుకోని ప్రభువులు, అవినీతికి అమ్ముడయ్యే అధికారులు, అయ్యా అమ్మల తిండికి లెక్క కట్టే పుత్రరత్నాలు, కోడలను ఆరలు పెట్టే అత్తలు, అత్తామామల్ని ఎప్పుడు బయటకు పంపుదామా అని చూసే కోడలు, అడుగంటిపోయే విలువలు, బాధ్యత లేని బంధాలు, నీకేమయ్యా బోలెడింత కాలక్షేపం.
0: స్వామి, మీరు ఏ కాలంలో ఉన్నారు? అసలు భూలోకానికి మీరు వేంచేసి ఎన్ని ఏళ్లు గడిచాయో చెప్పండి.
1: నిజమేనయ్యా, ఎప్పుడో 160-170 ఏళ్ల క్రితం అనుకుంటా త్యాగయ్య అనే ఒక మహాభక్తుని కలవడానికి వచ్చాను.
0: అదే స్వామి, అందుకే ఇలా మాట్లాడుతున్నారు మీరు.
1: అందరికీ వింతలు విడ్డూరాలు వినిపించే నన్నే ఊరిస్తున్నావు. ఇంతకీ జరిగిన కథ చెప్పవయ్యా.
0: ఏమి చెప్పమంటారు? భగవంతుడు మానవులను ఉద్ధరించడానికి అవతరించటం, వారి జీవితాలను భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో ప్రవేశపెట్టడం, ఆ సాధనకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను అమర్చిపెట్టడం, అవతారం చాలించటం, వారి భక్తులు మట్టుకు పట్టుబదలన విక్రమార్కులలాగా వారు చూపించిన మార్గాన్ని అనుసరించటం, ఇవన్నీ నాకు కాకపోతే మరెవరికి కష్టకారకాలు చెప్పండి.
1: ఏమిటేమిటి, ఈ ఊర్ధ్వలోకాల్లో సమయం భూలోకానికి కాస్త భిన్నంగా ఉండడం నిజమే, కాని ఇంత జరిగినా నాకు మాట మాత్రం కూడా తెలియకపోవడం ఆశ్చర్యమే సుమా. అది సరేనయ్యా, ఆ పరమాత్మ భూమి మీద అవతరించడానికి ముందుగానే తన అవతరణకు ప్రధానోద్దేశాలు నిర్ణయించుకునే వస్తారు కదా. శ్రీరామ అవతారంలో ఒకే మాట, ఒకే పత్ని, ఒకే బాణం అంటూ మానవునికి విధేయత, సమగ్రత ఎంత అవసరమో తెలిపి దానికి ఏకైక మార్గం ధర్మానుసరణే అని చాటారు కదా. ఇక శ్రీకృష్ణ పరమాత్ముని అవతరించి తన వారి యోగక్షేమాలు తాను చూసుకుంటానని, ధర్మహాని సంభవించినప్పుడు తాను మళ్లీ మళ్లీ అవతరిస్తానని, మోక్షార్హత పొందిన జీవులను సంసార బంధాల నుండి తప్పిస్తానని మాట ఇవ్వటం, నిలబెట్టుకోవడం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. మరి ప్రస్తుత అవతారం గురించి నువ్వే చెప్పాలి నాయనా.
0: పరమాత్మకి తన సృష్టిలోని సకల జీవరాశుల మీద ఉన్న అనన్యమైన ప్రేమ గురించి మీకు తెలిసిందే కదా స్వామి. అందులోనూ జంతువునాం నరజన్మ దుర్లభం అన్న ఆర్యోక్తి ఉండనే ఉంది కదా. ఆ మానవులంటే సృష్టికర్తకు ఉన్న అభిమానం అసామాన్యం. అందుకే కాబోలు స్వయంగా తాను మానవునిగా జన్మించి మామూలు మనిషిగా జీవించి దారి తప్పిన తన బిడ్డలకు మార్గదర్శకత్వం చేయడానికి ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటారు. అలాగే ఈ కలియుగంలోనూ అవతారత్రయాన్ని ప్రకటించటం, అప్పుడే 2 అవతారాలలో సంభవించి లోకోద్ధరణ కావించటం జరిగిపోయింది. ఇటీవల అవతారాన్ని గురించి చెప్పుకోవటం అంటే 18 పురాణాలంత ఉంది. మళ్లీ వ్యాసుల వారు చెప్పాల్సిందే, పార్వతీతనేడు ఘంటం పట్టాల్సిందే. మచ్చుకి మీరడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్తాను. పరమాత్మ ఈ అవతారోద్దేశ్యాలుగా 3 చెప్పారు. తన చేయి ఎప్పుడూ పైనే కాని కింద ఉండదని, అంటే తాను అన్నీ ఇస్తానే కాని ఏమీ తీసుకోనని. నీ వాడిని స్వామి అని ఎవరైనా ఒక్కసారి అంటే చాలు, 7 లోకాల్లో వాడు ఎక్కడున్నా గమ్యం చేర్చేదాకా తాను వదలనని. లోకోద్ధరణ, సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి పని అయినా చేపడతానని, ఒక్కసారి తను చేపట్టిన పనిని సాధించటంలో జగత్తు అంతా ఎదురై నిలిచినా తన అడుగు ముందుకే పడుతుందని.
1: ఆహా, ఆ వాగ్దానం కేవలం భగవంతునికే సాధ్యం కదా. ఈ అవతార పుణ్యనామం ఏమిటో తెలిస్తే నేను కూడా జపించి తరిస్తాను.
0: నేనెందుకు స్వామి, ప్రపంచం ప్రతి మూల నుండి వినిపించే వారి భక్త కోటి గళంలోనే వినండి.

0: గీతా బోధకాయ ఏమిటి వింత? ఇంకో కృష్ణ పరమాత్మ, మరో భగవద్గీతనా?
1: ఆహా, ఇంటింటికి ఓ భగవద్గీత, ప్రతి భక్తుని కదా ఓ భాగవతం. ఇంకా వినండి.
2: ఓం శ్రీ సాయి భక్త ప్రియాయ నమః. ఓం శ్రీ సాయి భక్త జన హృదయాలయాయ నమః. ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః.
0: ఓహో, ఇది శివతత్వం.
1: ఇంకా వినండి ప్రభు.

0: శ్రీ గురుభ్యో నమః. ఇన్ని తత్వాలు సంగమమైన అవతారాన్ని గుర్తించిన నీవే ధన్యుడవయ్యా కలి. ఇంతకీ ఆ పుణ్యనామం
1: ఓం శ్రీ సాయి భగవాన్ సత్య సాయి బాబాయ నమః.
2: ఇప్పుడు చెప్పండి మహానుభావ, ఇన్ని అవతారాల తత్వాన్నే కాదు అన్ని అవతారాల్లోనూ అందించిన అనుగ్రహాన్ని వరాలను ఈ ఒక్క అవతారంలోనే అనాయాసంగా భక్తులకు అందిస్తే మరి ఇక నా పని సాగుతుందా?
0: నువ్వు చెప్పినది సబబ్గానే ఉంది, కాని ఒక చిన్న విషయాన్ని మరుస్తున్నావు. మానవులు మాయకు ఆధీనులు, వారి ఇంద్రియాలకు లోబడే నడుచుకుంటారు. అంతేకాదు, మరుపు అనేది వారికి సహజ లక్షణం. సర్వాంతర్యామైన భగవంతుణ్ణి ఆత్మరూపునిగా తమలోనే ఉంచుకొని కూడా అజ్ఞానంతో ప్రవర్తించడం వారికి వెన్నతో పెట్టిన విద్యసుమా. ఆ విధంగా చూస్తే నువ్వు ఇంతగా బాధపడవలసిన అవసరం లేనట్టే అనిపిస్తుంది.
2: మీరు చెప్పింది అక్షరాల నిజమే, కాని అటువంటి వారిని కూడా ఈ సత్యసాయి భగవానుడు వదలటం లేదే. వారు ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్నిసార్లు దారి తప్పినా, మళ్లీ మళ్లీ వారిని సరిదిద్ది తన మార్గానికి తెచ్చుకుంటున్నారు, తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారు. దివ్యాత్మ స్వరూపులారా అంటూ వారి స్వస్వరూపాన్ని గుర్తు చేస్తూ, ప్రేమస్వరూపులారా అంటూ వారి స్వభావాన్ని తెలియపరుస్తూ, బంగారు అనే పిలుపుతో వారిని మేలివి బంగారంగా మార్చేస్తున్నారు. పైగా ఒక్కసారి రామనామాన్ని స్మరిస్తేనే పాపాలు పడాపంచలైపోతాయనేది మీకు తెలిసిందే. ఈ అవతారంలో భగవంతుడు రామనామస్మరణను తన భక్తులకు ఉగ్గు పాలతో నేర్పించేస్తున్నారు. కష్టం సుఖం, బాధ సంతోషం, నొప్పి ఆనందం, నిరాశ విజయం, ప్రేమ కోపం, అన్ని సందర్భాలలో సాయిరాం సాయిరాం అంటూ రామనామస్మరణమే. మహాత్మా, మానవులు మాయకు ఎంతగా అధీనులైనా స్వయంగా ఆ మహామాయాదేవి సేవించే జగత్పతి నామాన్ని స్మరిస్తూ సునాయాసంగా మోక్షమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: నీవు చెప్పే విషయాలన్నీ వింటుంటే చాలా అద్భుతంగా ఉన్నా నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉందోయ్ కలి. నన్ను కలహభోజన్ అని అంటారే కాని కలియుగం కలహయుగం అనేది తెలిసిందే కదా. మరి అటువంటి కలియుగంలో ఇది సాధ్యమా అని.
2: ఏమి జరిగింది అనుచరులారా, ఎందుకు ఆందోళనగా కనిపిస్తున్నారు? ఇంతకీ విషయం ఏమిటి? అహంకారం నువ్వు చెప్పు.
3: ఏం చెప్పని ప్రభు, భూలోకంలో పనిచేయడం మా గొప్ప కష్టంగా ఉండాలి. ఇయాటికి ఇయాల ఒక ఆఫీసులో పెద్ద అధికారికి తన పని బాగా చేసినందుకు గొప్ప సన్మానిస్తున్నారు. అక్కడ సులభంగా పనుతుందని వెళ్ళానా, ఆ అధికారి ఏమన్నాడు వినండి.
4: ఈ ప్రాజెక్టు ఇంత బాగా జరగడానికి, సరైన టైంలో పూర్తవడానికి కారణం నాతో పనిచేసిన టీం అందరూ. అందుకే ఈ ప్రశంసలు అందరికీ చెందుతాయి. అంతా బాగా జరిగింది, అందరూ ఆనందంగా ఉన్నారు. థ్యాంక్ యూ స్వామి.
5: ఇదేం చూశావు స్వామి? నేను చెప్పే తిను మనుషులకి ఈర్ష ఎక్కువని చాలా సంతోషంగా ఉండేటోడిని. నిన్ననే ఓ తరగతిలో ఇద్దరు విద్యార్థులకి చిచ్చు పెడదామని చూసినా, చూడు ఏమైనాదో.
6: ఏ ఇందు, నీకంటే ఈసారి కళ్యాణికి ఎక్కువ మార్కులొచ్చాయట?
7: అవునమ్మా, చాలా సంతోషంగా ఉంది పొద్దుటి నుంచి.
6: అదేమిటే, ఒక్క మార్కు తగ్గితేనే బాధపడిపోతావు, ఇవాళ ఇలా అంటున్నావేంటి?
7: అమ్మా, నీకు తెలుసు కదా, కళ్యాణి వాళ్ళది పెద్ద కుటుంబం. తనకి ఫీజు కట్టడానికి వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డారు. ఈసారి తనకి ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆ స్కాలర్షిప్ తనకే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ తను బాధపడక్కర్లేదు. ఎప్పుడు ఏది చేయాలో నీకే బాగా తెలుసు స్వామి. థ్యాంక్ యూ స్వామి.
6: మంచిదమ్మా, చాలా సంతోషం. ఈసారి కళ్యాణిని కూడా మనతో అమ్మమ్మ గారింటికి తీసుకెళ్దాం. ఓ 4 రోజులు మీరు చక్కగా గడపచ్చు.
8: అన్నా, ఈశ లేకపోయినా కోపం లేని వాళ్ళు ఉంటారా?
0: ఏంటోయ్, మనుషులు కోపాన్ని జయించారంటావా ఏంటి?
8: లేదు స్వామే, కోపం వస్తే ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకున్నారు అంతే. ఈరోజు పొద్దున్నే జరిగిన విషయం ఇది, చూడండి.
9: వాణి కాఫీ అడిగి పావు గంట అయింది, ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇచ్చేది ఉందా లేదా?
10: అదేంటండి, మీరు అడిగిన వెంటనే చేసి పక్కనే టేబుల్ మీద పెట్టాను కదా, మీతో చెప్పాను కూడా మర్చిపోయారా?
9: ఓహో, అయితే టేబుల్ మీద వెతుక్కోకపోవడం నాదే తప్పనమాట. అయినా ఈ చల్లారిపోయిన కాఫీ నాకొద్దు, నేను ఆఫీస్కి వెళ్తున్నా. అనవసరంగా వాణి మీద విసుక్కున్నా. అబ్బబ్బా, ఈ ఆఫీస్ పని కాదు గాని చీటికి మాడికి కోపం వస్తుంది, ఇంటికి వెళ్ళగానే సారీ చెప్పేయాలి. వాణి ఎక్కడున్నావు?
10: వస్తున్నా, ఇదిగో మీకోసం వేడివేడి కాఫీ.
9: సారీ వాణి, నీ మీద కోపపడ్డాను ఉదయం.
10: మన మధ్య సారీ ఏంటండి, కానీ ఒక్క మాట చెప్తాను వినండి, మీకు ఆఫీస్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, వాటన్నింటి గురించి ఆలోచిస్తూ చీటికి మాటకి కోపం తెచ్చుకుంటే ఎలా అండి? మీ ఆరోగ్యం ఏమవుతుంది? కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించడానికి ట్రై చేయండి.
9: ఇంకా నువ్వు కోపం తెచ్చుకుని నాకు లెక్చర్ ఇస్తావు అనుకున్నావని, ఇంత చక్కగా ఆలోచిస్తావు అనుకోలేదు. థ్యాంక్స్ వాణి, నువ్వు చెప్పినట్టు ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను.
10: నిజమే, కోపం వచ్చింది అప్పుడు రేడియో సాయిలో స్వామి డిస్కోర్స్ వినటం ఎంత మంచిదయ్యింది. కరెక్ట్ గా నాకు అవసరమైనదే చెప్పారు. మాకు ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో మీకే తెలుసు స్వామి. థ్యాంక్ యూ స్వామి.
0: భూలోకంలో భార్యాభర్తలు ఆది దంపతులను తలపిస్తున్నారే,
11: అది సరేనయ్యా. అత్తాకోడలను కదపకపోయారా? అసూయకు పుట్టిల్లు అది, అక్కడ గొడవలకు లోట.
12: అది అయింది మహానుభావా, మా పప్పులేం ఉడకలేదు. ఇదిగో ఇక్కడికి రావటానికి ముందు ఏం జరిగిందో చూడండి.
13: రాధిక, ఈరోజు సినిమాకి వెళ్దామా? మరిద్దరం బయటికెళ్లి చాలా రోజులైంది కదా.
14: అదేలా అండి, అత్తగారు మామగారిని కూడా తీసుకెళ్దాం. మనమిద్దరం వెళ్లిపోతే వాళ్ళకి ఇంట్లో బోర్ కొడుతుంది. ఒక్క క్షణం అడుగుతాను.
15: అడగక్కర్లేదు, వినిపిస్తోంది. మాకు ఆ సినిమాలు అవి చూసే ఇంట్రెస్ట్ లేదు, కానీ మీరిద్దరూ సరదాగా వెళ్లి రండమ్మా, నేను మీ మామగారు పక్కనే గుడికి వెళ్ళొస్తా.
16: అబ్బాయి, నువ్వు అమ్మాయి కొంచెం సేపు అలా సరదాగా బయటికి వెళ్లి రండి. అమ్మాయిని బస్సులో కాకుండా ఆటోలో తీసుకెళ్ళు.
15: అలాగే సినిమా అయ్యాక చక్కగా డిన్నర్ చేసుకురండి, ఈ రోజుకి మా ఇద్దరికి వంట నేను చేసుకోగలను.
16: వచ్చాక సినిమా కథ చెప్పాలమ్మాయి నాకు.
2: మహర్షి ఇప్పుడు చెప్పండి, ఇది కలియుగమేనా లేక మనం సత్యుగంలో ఉన్నామా?
0: నిజమే నాయన, జరుగుతున్న సంఘటనను బట్టి ఆ సందేహం రావడం సహజమే. అవతార పరిసమాప్తి తర్వాత కూడా తన భక్తుల మనస్సులను జీవితాలను ఇంతగా ప్రభావం చేస్తున్నారంటే ఆ పరమాత్మకు మానవాళి మీద ఎంతటి కరుణ.
2: దానికి ఒక కారణం ఉన్నది మహర్షి.
0: భగవంతుని లీలలు ఎంత విన్నా తనివి తీరవు కదా. చెప్పు నాయన.
2: రిక్తహస్తేన నపేయాత్ రాజానం దైవతం గురుం అన్నది మీకు తెలియంది కాదు. రాజ్యాన్ని ఏలే రాజును, దేవుణ్ణి, గురువును దర్శించేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్లరాదు అని. మరి ఈ జగత్ప్రభువు, దేవాదిదేవుడు, విశ్వగురువు తన దగ్గరికి వచ్చేవారి నుంచి గ్రహించినది ఏమిటో తెలుసా సకలజ్ఞ? తమ భక్తులతో వారి వారి దుర్గుణాలను, సందేహాలను, భయాలను, బాధలను తన పాదాల వద్ద సమర్పించమని సత్యసాయి భగవానుని ఆదేశం. అందుకు బదులుగా తన నుండి ఆనందాన్ని, ప్రేమను, అనుగ్రహాన్ని, ఆశీస్సులను, ధైర్యాన్ని తీసుకువెళ్లమని వారి ఆజ్ఞ.
0: పరమాత్ముని పాదాలను తాకినది ఏదైనా పవిత్రం అయిపోతుంది అనటంలో సందేహమే లేదు కదా. అంతటి ప్రేమానుగ్రహ వర్షాన్ని అనుభవించిన నరులు నారాయణి వారసులుగా మారటంలో ఆశ్చర్యమేముంది? అవును, కాని చూడగా చూడగా నీకు కూడా సత్యసాయి భగవానుని మీద ప్రేమ అధికమైపోతుందనిపిస్తుందే.
2: మహాత్మా, ఎంత కలిపురుషుణ్ణైనా పరమాత్మ ఆజ్ఞానుసారమే నా విధి నిర్వర్తిస్తాను, వారి ఆదేశాన్ని అనుసరించి నడుచుకుంటాను. కృతయుగంలో మానవులు మహాత్ములుగా వర్తించారు, అప్పుడు పరమాత్మ అవతారాలు లోకోద్ధరణకే. ఇక త్రేతా ద్వాపర యుగాలలో అసురులు, లోకకంటకులైన దానవులు వారి నుండి ఉత్తములను, పుణ్యాత్మలను రక్షించి ధర్మస్థాపన చేశారు. కాని మనుష్యులలో సుర అసుర లక్షణాలు రెండూ కలిసి ఉన్న ఈ కలియుగంలో భగవంతుని అవతరణ ఎలా సాధ్యమని నాకు ఆ పరమాత్మ.
11: కాని చూడగా చూడగా నీకు కూడా సత్యసాయి భగవాను మీద ప్రేమ అధికమైపోతుందనిపిస్తుందే
2: మహాత్మా. ఎంత కలిపు

మనుష్యులలో సుర అసుర లక్షణాలు రెండూ కలిసి ఉన్న ఈ కలియుగంలో భగవంతుని అవతరణ ఎలా సాధ్యమని, నాకు ఆ పరమాత్మని దర్శన భాగ్యం లేదేమో అని ఎంతో కలవరపడ్డాను. మనస్ఫూర్తిగా చేసే ప్రతి ఒక్క ప్రార్థన పరాత్మను చేరుతుంది అనడానికి నిదర్శనంగా ఈ యుగంలో ఇప్పటికీ 2 సార్లు వారి దర్శన ప్రాప్తి కలిగింది. ఈ యుగాన్ని నాకు దయచేసిన పరంధాముడు తన బిడ్డలపై ప్రేమతో మళ్లీ వారే స్వయంగా యుగపాలన చేయడానికి అవతరిస్తే అంతకన్నా అదృష్టం మరేమున్నది? ఈ మాట వారు స్వయంగా చెప్పినదే.

0: సాధు సంరక్షణ కల్పు కొరకు కాల సందిగ్ధ విగ్రహ సుక్కులయ్యుంట కాల సందిగ్ధ విగ్రహ సుక్కులయ్యుంట భాషాత్ గుప్తము పలుకు కొరకు క్షమాభరము బాప క్షమాభరము బాప భూదేవి మనుపు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు అవతరించెను అచ్యుతుడవనియందు అవతరించెను అచ్యుతుడవనియందు వాసుదేవాస్ శ్రీ సాయి వసుదగౌరి వాసుదేవాస్య శ్రీ సాయి వసుదశౌరీ వసుదశౌరీ వసుదశౌరీ.
1: ఆహా, ఎంతటి తీయటి కంఠస్వరం, ఎంతటి ధీరోదత్తమైన సందేశం, ఎంతటి స్పష్టమైన అభయం కలి లోక కళ్యాణం నా ధ్యేయమని అందరూ అనేదే. కాని ఈనాడు నీవు నాకు మహోపకారం చేశావు నాయనా. సత్యసాయి అవతారం గురించి నీ ద్వారా నేను తెలుసుకోవడం కూడా ఆ పరమాత్ముని సంకల్పమే కాబోలు.
2: అంతటి మహద్భాగ్యం నాకు కలిగించినందుకు ఆ పరాత్పరునికి సర్వదా కృతజ్ఞుడిని మహర్షి. నేను నా అనుచరుడు కూడా దైవనామస్మరణలో కాలాన్ని పవిత్రం చేసుకుంటాం, అనుమతినివ్వండి.
1: శుభం.
3: ఆహా మహర్షి, వింటుంటేనే ఇంత బాగుంది, ఇక అనుభవించిన వారి భాగ్యమే భాగ్యం.
1: చక్కటి మాట దేవేంద్ర. ఆ సుందరాకారుణ్ణి కల్లారా దర్శించి వారి సుమధుర కంఠస్వరాన్ని చెవులారా విని వారి దివ్య ప్రేమను మనసారా అనుభవించి వారి చేత ముద్దుగా బంగారు అని పిలిపించుకొని వారు చూపిన సేవా మార్గంలో ప్రేమ మార్గంలో నడుస్తూ నిరంతరం ఆ రూపాన్ని స్మరిస్తూ ఆ దివ్య నామాన్ని జపిస్తూ నిస్వార్థమైన సేవలను ప్రేమపూర్వకంగా చేసుకుంటూ తమ జీవితాలను పండించుకుంటున్న ఈ మానవులే ధన్యులయ్యా.
4: సురాసురులకు లేని అదృష్టం నేడు నరులకు కలిగింది కదా. ఇంతకీ ఆ విరాట్ పురుషుని పదధూలితో పావనమైన ఆ పుణ్యక్షేత్రం ఎక్కడున్నది నారదా?
1: ఇంకెక్కడ సురగురు, కర్మభూమి అయిన భరతభూమిలో ఆంధ్రప్రదేశంలోని చిత్రావతి అనే పుణ్య నదీ జలాలతో పవిత్రమైన పుట్టపర్తి గ్రామం. అంతేకాదు, పరమాత్ముని సేవించే భక్తులను కరుణించి వారి ప్రార్థనలను వింటూ శంకర నందనుడు కూడా అక్కడే వెలిశాడట. సాధకులకు అంతర్జ్యోతిగా మార్గం చూపే గాయత్రీదేవి విగ్రహ రూపకంగా ప్రతిష్ఠయ్యుండగా ధ్యాన మార్గాన్ని అభిలషించే వారి కోసం పరంధాముడు స్వయంగా ఒక

0: అనే వృక్షానికి కూడా నాటారట. ఇక్కడ నేను నారాయణ నామజపం చేస్తుంటే అక్కడ శ్రీమన్నారాయణుడు నరుడు నరుడు కాదు నారాయణుడయ్యా అంటూ తాను స్వయంగా దీనులకు సేవ చేస్తూ సాటి నరులలోనే నారాయణ్ణి చూడమనే ఆదర్శాన్ని ఆచరించి మరీ చూపించారు. ఇక్కడ లక్ష్మీనారాయణుని నామజపాన్ని కీర్తించడానికి ఒక్కడే నారదుడు. అక్కడ సాయినారాయణ విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క నారదుడు. సంగీత సాహిత్యాలలో భజన కీర్తనలలో తుంబరుణ్ణి నన్ను మన గంధర్వ గణాన్ని మించిపోయేలా స్వామి వారిని తయారు చేశారు. ఇక వేదాలలోని సారాన్ని అందించే స్వీయ రచనలు, జీవిత గమ్యాన్ని గుర్తు చేసే విద్యాలయాలు, దేవాలయాలను పోలే వైద్యశాలలు, దేశ విదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించే సేవా సంస్థలు, ఒక్కటేమిటి దేవుడు తలుచుకుంటే భక్తులకు లోటే ముందు చెప్పండి.
1: పుడమికి సరి మధ్య పుట్టపతి ఆకడుండే అవతరించే విశ్వమానవ కోటి విజ్ఞానముందంగా విశ్వమానవ కోటి విజ్ఞానముందంగా విశ్వవిద్యాలయం విచట వెలసే శాంతి

ఎంచుకుంటే మోదమలే సత్యసాయి భువిని సంపూర్ణ ప్రేమ మూర్తి ఎంచుకుంటే మోదమలే మూర్తి ఎంచుకుంటే

0: అదృష్టమనగా భూలోకవాసులదే. సృష్టికర్త స్వయంగా అన్నీ అమర్చిపెట్టి వారిని మోక్షమార్గంలో ప్రవేశపెట్టటమే కాక మోక్షాన్ని సుగమం చేశారు. ఇక స్వర్గనరకాలు రెండూ ఖాళీగా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది దేవేంద్ర నాకు.
1: గురుదేవులు చక్కటి మాట చెప్పారు. తప్పు చేసిన వారిని బుజ్జగించి సరిదిద్దడం, దారి తప్పిన వారిని ఓర్పుతో మంచి మార్గానికి తీసుకురావటం, ప్రతి మానవునికి ప్రేమతో నచ్చజెప్పి మోక్ష పదానికి మళ్లించడం ఈ అవతార ప్రత్యేకతలు. సత్యసాయి అవతారంలో పరమాత్మ తన ప్రేమతో మానవులలో పరివర్తన తీసుకురావటమే తప్ప శిక్షించిన సందర్భాలు లేవనే చెప్పాలి. పరమాత్మ ప్రేమను అనుభవించిన వారు ఎవ్వరూ దానికి దూరం కావాలని కోరుకోరు కదా. పుణ్యఫలం వల్ల స్వర్గప్రాప్తి, పాపకర్మల వల్ల నరకబాధలు కలుగుతాయంటే ప్రతి క్షణం దైవనామస్మరణ చేస్తూ ప్రతి కర్మను భగవంతునికి అర్పించే ఈ పుణ్యజీవులు మోక్ష మార్గంలో ఉన్నారనడంలో సందేహమే లేదు. ఇక స్వర్గనరకాల ప్రసక్తే లేదు.
2: ఆ పరబ్రహ్మ సంకల్పం అదే అయితే అలా జరగక తప్పదు నారద. గురుదేవ, ఈ అవతారంలో భగవానుని దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పృథ్వీజీవులకే దక్కాయి. కనీసం భగవంతుడు అవతరించిన ఆ పుణ్య ప్రదేశాన్ని అయినా సందర్శించే భాగ్యం మనకి ఉన్నదా?
0: లేకేమి దేవేంద్ర, ఈ సృష్టి అంతా ఆ భగవంతుని సంకల్పమే అయినప్పుడు అందరూ వారి బిడ్డలే కదా. తల్లి ప్రేమ మీద అందరికీ సమానమైన హక్కు ఉంటుంది. ఆ సంకల్పం నీ మనసులో కలిగిందంటే మనకు ఆ పుణ్యక్షేత్ర దర్శన ప్రాప్తికి సమయం వచ్చిందన్నమాటే. నారద, అవతార విశేషాలను తెలిపిన నీవే మాకు మార్గదర్శివి కావాలని మా అభిలాష.
1: దేవగురువుల అభిలాష ఆజ్ఞతో సమానం. ముక్కోటి దేవతలను భర్తీయాత్రకు తీసుకెళ్లే భాగ్యం నాకు లభించడం పరమాత్ముని వరంగా భావిస్తాను. మరి బయలుదేరదామా? శుభస్య శీఘ్రం.

0: గణేష్, 3 కోట్ల దేవతలు పర్తియాత్రకు వస్తున్నారట, మరి మీరు ఆ ప్రయత్నాల్లో ఉండాలేమో కదా. అవునవును, అంతేకాదు స్వయంగా కలిపురుషుడే నామస్మరణలో మునిగిపోయాడు. మనం కూడా ఈ పవిత్రమైన రోజును నామస్మరణలో గడుపుదాం.
1: ఈరోజు మనం ఇలా కలిసి ఇంత మంచి విషయాలను పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీపిక, లలిత అక్క, మళ్లీ తొందరగా మనకి స్వామి ఇటువంటి అవకాశాన్ని తప్పకుండా ఇవ్వాలని ప్రార్థిద్దాం.
0: అయితే ఇప్పుడు మనం వెళ్లే ముందు సత్యసాయి తత్వం గురించి హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీమతి రాజలక్ష్మి గారు అందించే కార్యక్రమాన్ని విందాం. సాయిరాం
2: సాయిరాం
1: సాయిరాం. ముందుగా ఈ పాటను విని ఆ తర్వాత రాజలక్ష్మి గారి ప్రసంగాన్ని విందాం.

ஓம் ஸ்ரீ சாய்ராம். பகவான் ஸ்ரீ ஸ்ரீ ஸ்ரீ சத்யசாய் பாபா வாரி பாத பத்மములకు అనేక నమస్కారములు చేస్తూ ఈ ప్రసంగమును ప్రారంభిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ కూడా సాయిరాం.

భగవానుడు భగవద్గీత యందు ఈ విధంగా సెలవిచ్చారు. ప్రతి యుగమునందును శిష్టులను రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి, ధర్మస్థాపనకు భగవానుడు అవతరిస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే, నాలుగు యుగాలున్నాయి. మొదటిది కృతయుగం. ఈ యుగంలో అసురులు సురలు, సురలోకం వేరు, అసురలోకం వేరు, లోకాలు వేరు. అయినప్పటికీ మంచి చెడుల మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ యుగంలో కూడా పరమాత్ముడు అవతరించి చెడు మీద మంచి విజయాన్ని సాధించారు. అదేవిధంగా త్రేతాయుగంలో కూడా శ్రీరామచంద్రుడు, రావణాసురుడు ఇద్దరూ భూలోకవాసులే. అయినా సరే ఇక్కడ కూడా మంచి చెడుల మధ్య నిరంతరం పోరాటమే. అయితే శ్రీరామచంద్రుల వారు మంచిని గెలిపించారు, ధర్మ సంస్థాపన చేశారు. ఆ రకంగానే ద్వాపర యుగంలో కూడా ఏమైందంటే, ఈసారి ఒకే కుటుంబంలో కలతలు వచ్చినాయి. ఒకే కుటుంబంలో కుటుంబ సభ్యుల్లోనే సజ్జనులు దుర్జనులు రెండు తెగలున్నారు. అయితే స్వయంగా కృష్ణ పరమాత్మ పూర్ణావతారిగా అవతరించి మంచికి విజయాన్ని చేకూర్చారు, ధర్మ సంస్థాపన చేశారు. ఇక ఈ కలియుగంలో మానవులు పరిశీలిద్దాం. మానవులందరికీ సద్గుణాలు దుర్గుణాలు అందరిలో కలిసే ఉంటాయి. ఇంతకు ముందు యుగాల్లో దుష్టులు వేరు, శిష్టులు వేరుగా కనపడుతూ వచ్చారు. కాని కలియుగంలో ప్రతి మానవుల్లోనూ దుష్టగుణాలు ఉంటున్నాయి, సద్గుణాలు ఉంటున్నాయి. అయితే ఏ గుణాలు ఎక్కువగా ఉంటే వారు ఆ మార్గాన్ని ఫాలో అవుతారు. కాని ఎప్పుడైనా సరే నిరంతరం మంచికి చెడు మధ్య, ఆలోచనల మధ్య కూడా నిరంతరం పోరు జరుగుతూనే ఉంటుంది. దేవతలంటే సత్వగుణ ప్రధానులు. వారికి అందరి యందు ప్రేమ, ఉపకార బుద్ధి, కరుణ, జాలి మొదల గుణాలుంటాయి. వాళ్లు శాంతి కాముకులు. రాక్షసులంటే వాళ్లు పరులను బాధించి నిష్కారణంగా హింస పెట్టి కష్టపెడుతూ ఉంటారు. వాళ్లు అశాంతికి కారకులవుతారు. రూపాలలో ఏమాత్రం భేదం ఉండదు, అందరూ ఒకలాగానే ఉంటారు. కాని వారి ప్రవర్తనను బట్టి మనకి వారు ఎటువంటి వారో తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, కాలం అనేది చాలా విశిష్టమైన పాత్ర ధరిస్తుంది. దీన్ని అనుసరించి అన్ని మార్పులు ప్రపంచాన సంభవిస్తూ ఉంటాయి. కాల ప్రభావాన్ని అదృష్టము, దురదృష్టాలు, కలిమిలేములు మారుతూ ఉంటాయి. ఈ భూమి మీద జన్మించిన వారెవరు కాల ప్రభావంను తప్పించుకోలేరు. మానవులు ఈ శరీర ధారణ చేసేది కాలము, కర్మము దాన్ని అనుసరించే. బాబా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనందరం కూడా భగవంతుల్లో భాగాలేనని, మనకి భగవంతునికి అవినాభావ సంబంధం ఉందని. బాబా వారు ఈ విధంగా కూడా చెప్తుంటారు, మానవులందరికీ బాహ్య దృష్టి ఎక్కువ, భగవంతుడిది అంతర్దృష్టి. మానవుడు అంతర్దృష్టి నలవరుచుకుంటే మానవుడికి కూడా దివ్యత్వం గోచరిస్తుంది అంటారు. పాలసముద్రం వలె మానవ హృదయం స్వచ్ఛమైంది. మానవుడు రాగద్వేషాలనే వాసనలతో బంధింపబడి ఈ హృదయ కాలుష్యాన్ని పెంచుకున్నాడు. మానవ హృదయం గనక స్వచ్ఛంగా ఉంటే భగవంతుడు దానిలో స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. కాని కాలుష్యమైన హృదయం ఉప్పు సముద్రం లాంటిది. సముద్రంలో నుంచి అలలు పుడుతూ ఉంటాయి. ఏ అల ప్రత్యేకత ఆ అలదే, ఏ రెండు అలలు ఒకటిగా ఉండవు. అదేవిధంగా సచ్చిదానంద రూపంలో నుంచే ఇన్ని రకాల అంశలు ఉద్భవిస్తున్నాయి. మానవులు రూపనామాలతో, ప్రవృత్తులతో వేరుగా ఉన్నా కూడా వారి యొక్క జననము, పోషణ, లయము అంతా భగవంతుని యందే జరుగుతుంది. కాని ప్రాపంచిక విషయాసక్తులైన మానవుడు తన ఆనంద స్వరూపమును విస్మరించి రాగద్వేషాల వల్ల దివ్యత్వమును కోల్పోయి హృదయ కాలుష్యం వల్ల అశాంతికి
లోనవుతూ ఉన్నాడు. మన సత్యస్వరూపాన్ని గ్రహించక మూలమును వదిలి ఆనందం కోసం బాహ్యంలో వెతుకుతూ ఉంటాడు. ఈ బాహ్యంలో వెతకటం వల్ల ఆనంద సంగత దేవుడెరు, ఆందోళన, అశాంతి, అభద్రత ఇవన్నీ వస్తున్నాయి. మానవుడేమో శాంతి కావాలనుకుంటాడు, కాని జీవితం అంతా అశాంతి. ఆ అశాంతి కారణం తెలియక మార్గం చూపువారు లేక, ఉద్ధరించేవారు లేక, పవిత్రమైన మానవ జన్మను నిరర్ధకంగా చేసుకుని జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి దిక్కుతోతని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరినీ ఈ పరిస్థితుల నుంచి రక్షించి, ఉద్ధరించి, మన మార్గదర్శకత్వాన్ని నిర్దేశించి, మన చేయి పట్టి నడిపిస్తూ మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడానికే ఆనంద స్వరూపునిగా మనకి మనల్ని తెలియచెప్పటానికి, మనల్ని జీవిత గమ్యం చేర్చటానికి ఆ కరుణాసింధువైన దయామూర్తి, ప్రేమావతారి అయిన మన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు అక్షయనామ సంవత్సరం కార్తీక మాసం బహుళ తదియ ఆరుద్ర నక్షత్రం సోమవారం నందు పుటపర్తి యందు మనల్ని ఉద్ధరించటానికే జన్మించారు. మన స్వామి అక్టోబర్ 20, 1940 తన అవతార ప్రకటన చేశారు. సాధు జనులను ఉద్ధరించటానికి, దుష్టులను ప్రేమ దయతో మంచివారుగా మార్చటానికి దివ్యత్వం నుంచి స్వామి దిగివచ్చి మానవుడిగా అవతరించారు. అలాగే సజ్జనులను ఇంకా ఉన్నత స్థితి తీసుకెళ్లటానికి సనాతన ధర్మ ఉద్ధరణకి స్వామి అవతార ప్రకటన చేశారు. మిగతా యుగాల్లో లాగా ఇక్కడ దుష్టులను శిక్షించడం కాదు. స్వామి చెప్పారు, దుష్టులకి శిక్షణ ఇవ్వటమే, శిక్ష లేదు, శిక్షణ ఇచ్చి వారిని మంచివారుగా మార్చటమే తన అవతార లక్ష్యమని చెప్పారు. అవతారం గురించి బాబావారు మాటల్లో, అవతారం అంటే దిగటమే అని అర్థంట. ఆత్మస్థితి నుంచి మానవ శరీర ధారణ చేయటమే అవతారం. అవతార స్వరూపుడు కాలాతీతుడు ఈశ్వరుడికి కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అంటారు. ఎందుకంటే ప్రతి యుగంలో అవతారం స్వీకరించిన, తాను వచ్చిన కార్యం నెరవేర్చిన తర్వాత తిరిగి అవతారాన్ని త్యజిస్తుంటారు. అవతార పురుషులకి రావటం పోవటం అనేది ఉండదు. వారు ఆదిమధ్యాంతరహితులు. వారికి ఆది లేదు, అంతం లేదు, ఎప్పుడూ ఉంటూ ఉంటారు. వారు సర్వాంతర్యామి. భగవాన్ అనేక సందర్భాల్లో ఆ రోజును ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన ప్రసంగాల్లో. ఆ రోజు భగవాన్ తన స్కూల్కు వెళుతుండగా బళ్ళారి మున్సిపల్ చైర్మన్ గారు స్వామికి బహుమతిగా ఒక కాలర్ పిన్ ఇచ్చారట. కాలర్ పిన్ను ఇస్తే అది ఎప్పుడు ఉపయోగిస్తూ ఉండేవారు. అలాంటి కాలర్ పిన్ను స్కూల్కి వెళుతుంటే మధ్యలో దారిలో ఎక్కడో పడిపోయింది. అప్పుడు ఆ రోజు స్వామి అన్నారు, ఈ రోజుతో నా ప్రాపంచిక బంధాలన్నీ తొలగిపోయినాయి అన్నారట స్వామి. స్వామి తన అవతార ప్రకటన కావించిన దినము 1940 అక్టోబర్ 20వ తేదీన. ఈ రోజు మనము భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార దిన మహోత్సవము జరుపుకుంటున్నాము. ఆహా, మనదెంత భాగ్యమో కదా.

స్వామి తన అవతార ప్రకటన సందర్భంగా ఇట్లా చెప్పారు. దివ్యత్వం నుంచి భూమిపైకి మానవుడిగా వచ్చినప్పుడు దివ్యత్వం మనకి ఎటువంటి మచ్చ ఉండదు, ఎప్పుడు దివ్యత్వం అనేది పూర్ణంగానే ఉంటుంది. స్వామి ఈ విషయంలో ఒక ఉదాహరణ చెప్పారు. తను దిగిరావటం గురించి ఒక ఉదాహరణ. పసిబిడ్డ నెలపై పడుకుని పారాడుతూ ఉంటుంది, ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంది. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, బిడ్డ ఏడుపు విని గబగబా వస్తుంది. తను బిడ్డ స్థాయికి దిగటం అనేది తన్ని తాను తక్కువ చేసుకోవటం అనుకోదు, ఎందుకంటే బిడ్డ తనంతట తాను తన స్థాయికి రాలేదు కదా. అందుకనే తల్లి తానే బిడ్డ స్థితి దాకా వంగి ప్రేమగా ఎత్తుకుని లాలించి ముద్దాడుతుంది. సో ఇక్కడ స్వామి ఎందుకు చెప్పారంటే, మనందరిది కూడా ఆ బిడ్డ స్థితియే. మనము భగవంతుని చేరుకోవటం కష్టం కాబట్టి ఆ దీనదయాళువైన స్వామే దిగివచ్చాడు మన కోసం, మన మధ్యలో తిరగటానికి మానవ జన్మ ఎత్తి మన మధ్యలో సంచరించాడు మన స్వామి. సాయిమా వేయి తల్లుల ప్రేమ. సాయి మాత, పిత కూడా తల్లిలాగా ప్రేమతో లాలిస్తారు. తల్లి బిడ్డల్ని సంతోష పెట్టినట్టు పెడుతూ ఉంటారు, అట్లాగే తండ్రిలాగా కూడా స్వామి పోషణ భారాన్ని తీసుకుంటారు. తప్పు చేసినప్పుడు మాత్రం మందలించి సరిదిద్దుతారు, మనల్ని ఆధ్యాత్మిక పదం వైపు నడిచేటట్లు చేస్తారు. ఇక్కడ నాకొక భక్తి గీతం గుర్తొస్తుంది, మనందరం పాడుకునేవాళ్ళం.

సాయి మాతా పితా కాదు, అన్ని ఆయనే స్వామి. సర్వం మనకి సర్వం సాయి మాతే. మానవుడు తన జీవిత లక్ష్యాల్ని మర్చిపోయినప్పుడు, అలక్ష్యం చేసినప్పుడు కూడా స్వామి మాటి మాటికి ఎన్నోసార్లు చెప్పిందే చెప్పి హెచ్చరిస్తూ, అట్లాగైనా మనం దాన్ని గుర్తు చేసుకుని సరైన మార్గంలో పెడతామని ఆయన మార్గదర్శకత్వం ద్వారా సత్య ధర్మ శాంతి ప్రేమలను ఆచరిస్తూ అనుసరిస్తూ సత్ప్రవర్తనతో జీవితం సార్థకం చేసుకుంటామని స్వామి ఆశిస్తూ అనేక సార్లు తమ ప్రసంగంలో మనం చేయాల్సిన విధులను గురించి కూడా స్వామి చెప్తూ ఉంటారు. అవతార పురుషుడు మన ఆలోచనలు, మాటలు, చేతలు ఈ మూడు సందర్భాలను బట్టి భగవంతుడిచ్చిన ఫ్యాకల్టీస్ ని సరైన మార్గంలో ఉపయోగించేటట్టు చేస్తాడు. ఈ అవతారం వల్ల ఈ కలియుగంలో మనుషులలో ప్రేమ దయతో వారిలో మార్పు పరివర్తన తేవటమే లక్ష్యము. అందుకనే ఏ ఆయుధం లేకుండా ప్రేమ అనే గొప్ప సందేశంతోనే స్వామి మార్పు తెస్తున్నారు. మానవులందరిలో ఐక్యత కూడా అవతార లక్షణమే, అవతార లక్ష్యమే. మానవులలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వమును మానవుడు గుర్తించేటట్లు చేయటమే స్వామి తన అవతార లక్ష్యాల్లో ఒకటిగా అనేక మార్లు చెప్పారు. అంతేకాదు, ప్రతి వానికి అంతిమ లక్ష్యము భగవంతుడు మాత్రమే. ఒకరి ఎందు ఒకరు పరస్పర సహృదయ భావంతో సోదరుల వలె మెలుగుతూ ఉండాలి. అట్లా చేస్తే మానవ జాతి ఎందు అందరూ కలిసిమెలిసి సహృదయంతో ఉండాలని తన లక్ష్యమని, ఉండేటట్లు చేయటమే తన లక్ష్యమని బాబా వారు ఎన్నోసార్లు సెలవిచ్చారు. మానవుల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పు తేవటం కూడా అవతారి లక్ష్యమన్నారు. ముఖ్యంగా సత్య విషయమై స్వామి త్రికరణ సిద్ధి యొక్క ఆవశ్యకతను గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఏ ఆలోచన ఆ మాట, ఏ మాటో ఆ క్రియ. అంటే త్రికరణ శుద్ధి, ఆలోచన, మాట, క్రియ మూడు ఒకటిగా ఉండేటట్లు చేయటమే తన అవతార లక్ష్యం అని కూడా స్వామి చెప్పారు. ఈ రకంగా మానవులు ఆచరించటం వల్ల మానవుడికి మనశ్శాంతి కలుగుతుంది, అశాంతికి లోను కాడు. మనందరం సన్మార్గంతో ఉంటే స్వామి యొక్క దివ్యత్వమును మనం అనుభవించగలము. దివ్య ప్రేమ అమృతత్వంతో వస్తుంది. సో దివ్య ప్రేమ యొక్క అవతారమే స్వామి, స్వామి ప్రేమ, ప్రేమే స్వామి. అందుకనే మనల్ని స్వామి ఎప్పుడు ప్రసంగాలు చేసినా కూడా దివ్యాత్మ స్వరూపులారా అనే సంబోధిస్తారు. భగవంతుడు మానవ రూపంలో ఉన్నప్పుడు వారికి సాయం చేయవలసి వస్తే మానవుని జ్ఞానం వ్యవహరిస్తారు. ఆయన దేవుడైనా మానవుల కంటే వేరుగా కనపడరు. పూర్ణావతారములన్నీ నిరాకారం నుంచి వచ్చినవే. రాముడు, కృష్ణుడు, సాయిబాబా వేరుగా ఉన్నట్లు కనపడతారు. అది వారి వేషధారణలోనే మార్పే తప్పితే అందరూ ఒకటే, ఒకటే తత్వము, వారంతా అనంతులు. స్వామి చెప్పారు, నాలో ఉన్న అత్యంత పవిత్ర భావన ప్రేమ. ఈ ప్రేమ అనంతము. నేను ప్రేమను, ప్రేమే నేను. కానీ ప్రజలకు స్వచ్ఛ ప్రేమంటే ఏమిటో తెలియదు. నాతో సన్నిహితంగా మెలిగేవారు నా దివ్యత్వము గుర్తించలేరు. వారంతా భ్రమలో ఉంటారు. దేవుడు తన దివ్యత్వము అవసరాన్ని బట్టి, పరిసరాల్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రకటింప చేస్తూ ఉంటారు. నా శక్తికి హద్దులు లేవు. అనంత దయ, అనంత శక్తి నా చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు అవతార తత్వమును విమర్శించవద్దు. అట్లా విమర్శిస్తే మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్టే. స్వామికి అసలు ఏ కోరిక లేదు. అంత స్వామి అయినప్పుడు వేరే కోరిక ఎందుకుంటుంది? స్వామి ఆలోచనే చేయరు. స్వామి చెప్పారు, నా సంకల్పపు మాత్రాన అన్ని నెరవేరుతాయి. నేను మీకు ఏది కావాలనుకుంటే అది ఇస్తాను. అట్లా అట్లా మీకు నేను, మీరు అడిగినవన్నీ ఇస్తూ ఇస్తూ ఇస్తుంటే మీకు నేను ఏది ఇవ్వాలనుకున్నానో అది మీరు అడుగుతారు. స్వామి ఈ విధంగా చెప్తున్నారు,
సా అంటే దివ్యమైన, ఆయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి, సాయిబాబా అంటే దివ్యమైన తల్లి తండ్రి. ఇదే స్వామి అవతార లక్ష్యం. యావత్ మానవ జాతి అంతా సహోదరులుగా ఒక కుటుంబంగా కలిసి ఉండాలి, దివ్యాత్మగా ప్రకాశించేట్లు చేయటమే నా అవతార లక్ష్యం అన్నారు స్వామి. ప్రజలంతా ప్రతి ఒక్కరిలోని సత్యాన్ని గ్రహించాలి, విశ్వవ్యాపకంగా అందరూ ఒకటే, ప్రతి ఒక్కరూ ఈ దివ్య వారసత్వ సంపదకు వారసులే అన్నారు మన భగవాన్. నేను ప్రేమస్వరూపుడను, ప్రేమే నా పరికరము, నా గురించిన సత్యమును నేనే వెల్లడిస్తాను, నే చెప్పిన సత్యవాక్కులను చింతన చేస్తూ ఉంటే మీకు ఆనందం కలుగుతుంది. ఈ స్వామి ప్రసంగాల ద్వారా ఆ ఆదర్శాలు మీరు అనుసరిస్తే క్రమక్రమంగా మీరు ప్రోగ్రెస్ అవుతూ మీ లక్ష్యమైన సెల్ఫ్ రియలైజేషన్ సాధిస్తారు అని చెప్పారు. మీ హృదయంలో ప్రకాశిస్తున్న స్వామిని గుర్తించి నిరంతరం ఆలోచించండి అన్నారు మన బంగారు స్వామి. బాబావారు 14 ఏళ్ల వయసులో అవతార ప్రకటన చేసిన రోజున నేను సాయిబాబాను అని ప్రకటించారు బాబావారు. ఆయన పెద్దన్న గారికి మే 25, 1947లో ఆయన చేపట్టిన మిషన్ గురించి వ్రాసిన లేఖలోని కొన్ని వాక్యాలు ఇప్పుడు ముత్తట్టించుకుందాం. భగవాన్ బాబావారు ఇలా వ్రాశారు, నాకొక పెద్ద టాస్క్ ఉంది, మానవ జాతిని ఆధ్యాత్మికంగా పెంపొందించి వారిని ఆనంద స్వరూపులుగా చేయటమే. నాకొక శపథం కూడా ఉంది, తప్పుదోవన వెళ్తున్న వారిని కూడా ప్రేమతో కరుణతో మంచి మార్గం వైపు మళ్లించి వారిని రక్షించటమే. నేను గర్వించే విషయం ఒకటుంది, నన్ను ప్రార్థించి ఆరాధించే వారిని నేను రక్షిస్తున్నందుకు నేనెంతో గర్వపడుతూ ఉంటాను. భక్తి అంటే నా ఉద్దేశ్యం. ఎవరైతే సంతోషము దుఃఖము కష్ట సుఖాలు లాభ నష్టాలు సమానంగా చూస్తారో వారే నా భక్తులు. నేను నెరవేర్చాలనుకున్న కార్యాలు కాని పట్టుదలను కాని వదలనే వదలను. స్వామి ఇంకొక అద్భుతమైన బంగారమైన మాట అన్నారు, అట్లాగే నన్ను నమ్మిన వారిని నేను వదలనే వదలను. ఇక్కడ 1990 ఆగస్టు 14న స్వామివారి దివ్య భాషణం నుంచి కొన్ని మాటలు. తనలోనే ఉన్న భగవంతుని గ్రహించలేక ప్రజలు బాహ్యంలో బయట భగవంతుని అన్వేషిస్తూ ఉంటారు. అవతారాలు 2 రకాలు, అవి అంశావతారాలు పూర్ణావతారములు. మనుషులందరూ అంశావతారాలే, ఎందుకంటే భగవానుడు చెప్పాడు భగవద్గీతలో, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, ఈ ప్రపంచంలోని జీవులందరూ నా యొక్క దివ్యాత్మలోని భాగాలే, కాని మాయలో పట్టుబడి ఉన్నారు, అహంకారమును వృద్ధి చేసుకుని పొసెసివ్నెస్తో ప్రపంచంతో సంబంధించి ఉన్నారు. పూర్ణావతారములు పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మాయను అధిగమించినట్లు ఒక్కొక్కసారి లోబడినట్లు కనపడుతూ ఉంటాయి, కాని పరిపూర్ణమైన దైవత్వాన్ని వారి జీవితాల్లో ప్రకటిస్తూ ఉంటారు. పూర్ణావతారములు పరిస్థితులకు అనుగుణంగా మాయ వల్ల ప్రవర్తిస్తున్నట్టు కనపడినా నిజంగా నిరంతరం వారెప్పుడో మాయను దాటివేసిన వారే. ఈ సంగతి కొంతమంది గ్రహించలేక వారి వారి మానసిక పరిపక్వత స్థితులను బట్టి పరిధులను బట్టి భగవంతు చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ విధంగా వారి స్థాయిలోని భావాలను వారు వ్యక్తపరుస్తూ ఉంటారు అన్నారు భగవాన్. ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. స్వామి ఫిజికల్ గా ట్రావెల్ చేసిన ప్రదేశాలు కొన్ని, అది ఇండియాలోనే, కాని ప్రపంచ నలుమూలలా స్వామి భక్తులున్నారు. ఏ దేశమైనా ఏ భాష ప్రజలైనా స్వామి హృదయ నివాసి, ఏ భాషలో పిలిచినా సరే స్వామి బాబా అని పిలిస్తే చాలు, స్వామి మన చేయి పట్టి వదలరు, బాబా సర్వాంతర్యామి.
పుటపర్తికి రాగలిగిన వారు కొంతమందే మాత్రమే ఉన్నారు. ఈ ప్రపంచంలోని భక్తులలో చాలా మంది స్వామిని చూసిన వారు కూడా లేదు, కాని కోట్లాది భక్తులు స్వామితో కనెక్ట్ అవుతున్నారు. కెన్ దేర్ బి ఎ బిగ్గర్ మిరకిల్ దాన్ దిస్? స్వామి ఈ దేహానికి మాత్రమే పరిమితం కాదు, స్వామి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి భక్తులుగా మారిన వారు ఎంతమందో వారి వారి అనుభవాలు చెప్తుంటే ఎంత అద్భుతాలుగా ఉంటాయో. మన భాష తెలియదు, స్వామిని చూడలేదు, అయినా కూడా స్వామి వారిలో అంత దివ్య పరివర్తన తీసుకొచ్చారు. ఆయన హృదయ నివాసి, సర్వాంతర్యామి. కాబట్టి స్వామి అపరిమితుడు. స్వామి మన స్వామి, మన బిలవెడ్ స్వామి ఈజ్ ఎటర్నల్. పుటపర్తి స్వామి పాదస్పర్శతో పావనమైన పుణ్యభూమి. ఇక్కడే స్వామి పుట్టి పెరిగి ఎందరినో ఉద్ధరించారు. అది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. మనం వీలున్నప్పుడల్లా పుటపర్తిని దర్శించుకోగలగాలి. చివరిగా ఒక మాట, శ్రీరామచంద్రుడి కథ వింటున్నప్పుడు, రామాయణం చదువుతున్నప్పుడు, అయ్యో రాముల వారు ఉన్న టైంలో మనం లేమే అనుకున్నాం ఒకప్పుడు. అట్లాగే భాగవతం వింటూ కృష్ణ పరమాత్ముడి లీలలు, కృష్ణావతారం వింటున్నప్పుడు, అయ్యో కృష్ణుణ్ణి మనం కళ్ళారా చూడలేదే అని బాధపడ్డని వాళ్ళున్నాం మనం ఉన్నాం. కాని భగవాన్ బాబావరం అన బాధల్ని తీర్చి ఈ కలియుగమున అవతార పురుషుడు జన్మించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు మన అందరితో పాటు కలిసిమెలిసి తిరిగారు. ఆయన దర్శన భాగ్యాలు కలిగినాయి. ఆయన ప్రవచనాలు, ఆయన వాక్కును వినే అదృష్టం మనందరికీ కలిగింది. మన సాయిరాముడు, మన సాయి కృష్ణుణ్ణి మనం కనులారా దర్శించుకోగలిగాము. ఇదంతా మనదెంత భాగ్యము, మన ఇదంతా మన పూర్వజన్మ సుకృతము. సాయి మనల్ని అనుగ్రహిస్తే గాని మనం పుటపర్తిలో కూడా అడుగుపెట్టలేము, స్వామి దర్శనం చేసుకోలేము. సో ఇంత అనుగ్రహాన్ని మనకు ప్రసాదించారు స్వామి, నిజంగా మన జన్మ ధన్యమైనట్టే. బాబా మనతోనే ఉన్నారు, ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. స్వామి మన ఇంట జంట వెంట ఎప్పుడూ ఉండి మన చేయి పట్టుకొని మనతోనే స్వామి ఉంటున్నారు. ఇటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు సహస్ర ప్రణామాలు చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఓం శ్రీ సాయిరాం.

ఇంతవరకు మీరు అక్టోబర్ 20వ తేదీ 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ప్రకటన దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారం ప్రేమావతారి మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. భగవంతునికి భక్తునికి గల అపురూపమైన ప్రేమబంధాన్ని తెలియపరుస్తూ స్వామివారి కస్తూరి పేరిట శీర్షికను నాలుగు భాగాలుగా మీకు అందజేస్తున్నాం. ఇప్పుడు ఈ శీర్షికలో మొదటి భాగాన్ని మీరు వింటారు.
1: మనమందరం ఎంతో మంది భక్తుల కథలను విని ఉంటాం. కుచేలుని గురించి, భక్త శబరిని గురించి, భక్త కన్నప్ప, భక్త జయదేవుడు, భక్త తుకారాం, ఇలా ఎంతో మంది ఆ సర్వేశ్వరుని భక్తిలో ఓలలాడి తర్వాతి తరాలకు ఆదర్శమూర్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. వారందరి స్థాయిలో ఉండే ఒక అత్యున్నత భక్తునిగా సత్యసాయి అవతారంలో ఒక పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎవరా భక్తాగ్రేసరుడు అని అనుకుంటున్నారా? ఆయనే ప్రొఫెసర్ ఎన్ కస్తూరి. ఆయనను అభినవ వ్యాసునిగా, అభినవ వాల్మీకిగా వర్ణించడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. స్వామి జీవిత చరిత్రను స్వామి భక్తులకు సరళంగా, సున్నితంగా, సుమధురంగా అందించిన ప్రొఫెసర్ ఎన్ కస్తూరి జీవితం సాయి భక్తులందరికీ ఒక పాఠం లాంటిది. అందులో మనం భగవంతునికి భక్తునికి మధ్య నుండే సున్నితమైన సంబంధాన్ని ఆస్వాదించవచ్చు. భగవంతుడు భక్తుణ్ణి ఏ విధంగా అద్భుతమైన రీతిలో రక్షిస్తాడో తెలుసుకోవచ్చు. భక్తుని శరణాగతికి భగవంతుడు కరిగిపోయి ఏ విధంగా ఆ భక్తునిపై అనుగ్రహాన్ని వర్షింపజేస్తాడో విని పరవశం చెందవచ్చు. కస్తూరి జీవితాన్ని అందరికీ ఆదర్శమైన రీతిలో స్వామే స్వయంగా తీర్చిదిద్దారేమో అని అనిపిస్తుంది. ఆయన ఎంతటి పరమభక్తుడైతే స్వామి తన జీవిత చరిత్రను రాసే సువర్ణావకాశాన్ని కస్తూరికి అనుగ్రహించి ఉంటారు. అందుకనే భక్తి సువాసనలను గుబాళించే ప్రొఫెసర్ ఎన్ కస్తూరి జీవిత చరిత్రను కొన్ని భాగాలుగా మీకందిస్తున్నాం. అందులో మొదటి భాగాన్ని ఇప్పుడు వినండి.
2: ఈ నమ్మకమే కదా నన్ను నీ పాదపద్మాల చెంతకు చేర్చింది. తెలియచెప్పు ప్రభు, నా ప్రార్థనకు, అభ్యర్థనకు వెంటనే బదులు ఇస్తావని గట్టిగా నమ్ముతున్నాను ప్రభు. ఈ కారణం వల్లనే కదా నీ పాదాల చెంత వేడుకుంటూ రోదిస్తున్నాను. తెలియచెప్పు ప్రభు, నా ప్రక్కనే నువ్వు ఉంటావని, సరియైన బాటలో నన్ను నడిపిస్తావని నమ్ముతున్నాను. చెప్పు ప్రభు, ఇందుకే కదా పగలు రాత్రి నీ చెంతనే నేనుండేది. నిన్ను ఏది కావాలని నేను కోరినా నువ్వు కాదు అని అనవని నమ్ముతున్నాను. చెప్పు ప్రభు, ఇందుకే కదా నీ కటాక్ష వీక్షణం కోసమై నీ చెంత వేచియున్నది. ఈసారి నా కోసం ఏమి నమ్మకమే కదా నన్ను నీ పాదపద్మాల చెంతకు చేర్చింది. తెలియచెప్పు ప్రభు, నా ప్రార్థనకు, అభ్యర్థనకు వెంటనే బదులు ఇస్తావని గట్టిగా నమ్ము.

రక్షణం కోసమై నీ చెంత వేచియున్నది. ఈసారి నా కోసం ఏమి సిద్ధం చేసి ఉంచావు? నీ వరాల వర్షం కురిపించుటలో ఈ జాప్యం ఎందుకు? ఎంతకాలమైనా కాని ఎన్నేళ్లైనా కాని ప్రేమను వర్షించే నీ కన్నులు నా వైపు తిరిగేదాకా నీకోసం, నీ కటాక్ష వీక్షణం కోసం ఎదురుచూస్తూనే వేచి ఉంటాను. ఎంత ఆత్మానందం కలిగించే ప్రార్థనో కదా. ఎవరో మీ హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మీ మనోభావాలకు తగ్గట్టుగా మీరు స్పందించే విధంగా రచించినట్టు అనిపిస్తోంది కదూ. ఈ అద్భుతమైన ప్రార్థన మనలోని చైతన్యస్వరూపం రచించినది అంటే మీకేమనిపిస్తోంది? స్వామి మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుటకు ఒక గ్రీటింగ్ కార్డును తయారు చేసి అందులో ఆయనే స్వయంగా మననానందం కలిగించే ఈ ప్రార్థనను రచించి నూతన సంవత్సరాన్ని ఈ ప్రార్థనతో ప్రారంభించు అని మనని ఆదేశించడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఎంతో అద్భుతంగాను విచిత్రంగానూ ఉంది కదూ. అంతేకాక నీవు పిల్లాపాపలతో, మనుమలతో, స్నేహితులతో కలిసి ఆనందంగా జీవితాంతం శాంతియుతంగా భక్తితో ఆ సర్వేశ్వరుని సేవలో హాయిగా జీవించు అని స్వామి ఆశీర్వదించడం ఎవరినైనా మాటలు రాని ఆనందంలో ముంచెత్తుతుంది. స్వామి వద్ద నుంచి ఈ విధంగా శుభాకాంక్షలు అందుకోవడం ఊహించుకోవడానికి చాలా బాగుంటుంది. కాని ఇదే నిజమైతే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పింది అంతా ఏమాత్రం ఊహాజనితం కాదు. ఈ దృష్టాంతం అంతా కూడా ప్రొఫెసర్ కస్తూరి జీవితంలో జరిగిన మరపురాని సంఘటన. 1960వ సంవత్సరంలో స్వామి స్వయంగా పైన చెప్పిన విషయాలతో తనకు అత్యంత ప్రియమైన భక్తుడు అయిన కస్తూరి కోసం గ్రీటింగ్ కార్డును తయారు చేసి ఆయనకు అందించారు. ఇదంతా కథలో సగం మాత్రమే. అసలు ఈ గ్రీటింగ్ కార్డును ఆయన కస్తూరికి ఏ విధంగా పంపించారో తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రీటింగ్ కార్డును స్వామి నూతన సంవత్సరం నాడు ఆశీర్వాదం కోసం వచ్చిన కస్తూరికి స్వయంగా ఇవ్వలేదు. ఆ కార్డు తనంతట తాను కస్తూరిని వెతుక్కుంటూ పోస్టులో వచ్చింది. పోస్టులో రావడమేమిటి అని అనుకుంటున్నారా? స్వామి ముందుగానే ఈ కార్డును తయారు చేసి ఎవరితోనో బుక్కపట్నం నుండి పోస్ట్ చేయించారు. ఈ సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ కస్తూరి ఇలా రాశారు. ఆ రోజు కార్డును చూసి ఒక్కసారి చెప్పనలవి కాని సంతోషంతో భావావేశానికి లోనై కృతజ్ఞతాభావంతో స్తంభించిపోయాను. స్వామి జీవిత చరిత్రను బ్రహ్మాండమైన రీతిలో హృద్యంగా సరళంగా రచించి కలియుగ వాల్మీకి, కలియుగ వ్యాసుడుగా పేరుగాంచిన కస్తూరి స్వామి ప్రేమ అనే ఆనందసాగరంలో మునిగి తేలారు. ఇటువంటివి ఎన్నో మరపురాని మధురమైన సంఘటనలు కస్తూరి జీవితంలో చోటు చేసుకున్నాయి. అసలు భగవంతునికి భక్తునికి గల బంధం ఎంతో చిత్రాతిచిత్రమైనది. అది మరొకసారి స్వామి కస్తూరి ప్రేమబంధం ద్వారా నిరూపితమైనది. అసలు కస్తూరికి స్వామి వద్ద ఉన్నంత చనువు మరెవరికీ లేదని చెప్పవచ్చు. స్వామితో కస్తూరి సంభాషణా స్థాయి, అవగాహన ఎంతో ఉన్నతంగా ఉండేవి అని కస్తూరి వద్ద నుండి స్వామిని గూర్చిన ఎన్నో విషయాలను వ్యక్తిగతంగా మాట్లాడటం ద్వారా, ఆయన ప్రసంగాలను వినడం ద్వారా నేర్చుకున్నానని ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు చెప్తారు. అసలు స్వామికి కస్తూరికి మధ్య అనుసంధానం, అవగాహన స్థాయి అత్యుత్తమమైనది. స్వామితో వేదాంతపరంగా, ఆధ్యాత్మికంగా ఆ స్థాయిలో మాట్లాడేవారెవరినీ నేనైతే చూడలేదని అనిల్ కుమార్ అంటారు. ఉద్దండ వేద పండితులైన కామావధాని గారు కూడా స్వామితో ఆ స్థాయిలో అనుసంధానమయ్యేవారు కారు. కంసాలి బంగారం నాణ్యమైందో లేదో తెలుసుకోవడానికి ప్రత్యేకమైన రాయిపై బంగారాన్ని రుద్ది చూస్తాడు. అలాగే స్వామి తన ఉపన్యాసం అయ్యాక కస్తూరిని తన ఉపన్యాసం ఎలా ఉందో చెప్పమని అడిగేవారు. వేరెవ్వరినీ అడిగేవారు కాదు. స్వామి కస్తూరిలో ఒక నిజమైన విద్యావేత్తను, పండితుడిని చూసి ఉంటారు. అందుకనే ఆయన అభిప్రాయాన్ని అడిగేవారు. కస్తూరి ఆయన హృదయాన్ని రంజింపచేసిన, స్పందింపచేసిన విషయాల్ని స్వామికి చెప్పేవారు. స్వామికి మహాభక్తులైన కస్తూరితో వేసవి తరగతుల సందర్భంగా అనేకసార్లు సన్నిహితంగా మెలిగే అవకాశం నరసింహమూర్తి గారికి లభించింది. ఆయన తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. ఒకసారి 1982వ సంవత్సరంలో స్వామి యూనివర్సిటీలో జరుగుతున్న ఒక నిర్మాణపు పనులను చూడటానికి

0: కస్తూరిని కూడా కారులో వెంట తీసుకుని వెళ్లారు. మేము ముగ్గురం వరండాలో స్వామి కోసం ఎదురుచూస్తున్నాం. స్వామి వచ్చాక మమ్మల్ని చూసి ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమన్నారు. ప్రొఫెసర్ కస్తూరి స్వామి తరువాత కారు దిగి వచ్చేసరికి స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపులు వేసేయబోతున్నారు. కస్తూరి కూడా లోపలికి వచ్చేశారు. అప్పుడు స్వామి ఆయనను చూసి, కస్తూరి, ఇక్కడ అంతా మూర్తులే ఉన్నారు. సత్యమూర్తి, కృష్ణమూర్తి, నరసింహమూర్తి. నేను ఎలాగో మూర్తినే, అందుకని మూర్తుల మధ్య కస్తూరికి చోటు లేదు అని అన్నారు. స్వామి అన్నదానికి కస్తూరి స్పందించిన తీరు నిజంగా అద్భుతం. నాకు ఇప్పటికీ ఆయన అన్న మాటలు నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి. అప్పుడు కస్తూరి చిరునవ్వుతో స్వామితో, స్వామి, నేను లోపలికి వస్తే అంతా పూర్తి అయిపోతుంది అన్నారు. కస్తూరి ఇలా అనేసరికి స్వామి పకపకా నవ్వి ఆయనను కూడా లోపలికి రానిచ్చారు. వారిద్దరి సంబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే భగవంతునితో సన్నిహిత బంధం తప్పకుండా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఈ అద్వితీయమైన భక్తుని జీవితంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. సాధారణంగా కస్తూరి నుదుటిపై విభూతిరేఖలను రాసుకుంటారు. ఒకసారి ఆయన బృందావనంలో వరండాలో మూలగా వెలుతురు సరిగా పడని ప్రదేశంలో కూర్చున్నారు. స్వామి ఆయనను చూసి, కస్తూరి, ఇలా వెలుతురులోకిరా, లేకపోతే నీ నుదుటిపై గల విభూతిరేఖలను చూసి ఏదో బ్యాండేజీ అని అందరూ అనుకుంటారు అని అన్నారు. దానికి కస్తూరి తనదైన హాస్యధోరణిలో, విభూతి బ్యాండేజీ కాదు స్వామి, నా జీవితంలోని బాండేజీ, అంటే బంధాలను నిర్మూలించేది అని అన్నారు. స్వామి వెంటనే అది విని చిరునవ్వులు చెందించారు. చాలామంది స్వామితో భయంగా మితంగా మాట్లాడేవారు. కస్తూరి మాత్రం తనదైన శైలిలో హాస్య చతురతను నేర్పుగా తగిన సమయంలో ఉపయోగిస్తూ స్వామితో మాట్లాడేవారు. స్వామికి కస్తూరి సృజనాత్మకత, హాస్యధోరణి ఎంతగానో నచ్చేవి. అసలు వారిద్దరి సన్నిహితత్వం ఎంతగా ఉండేదంటే, ప్రతిరోజు మధ్యాహ్నం కస్తూరి స్వామి వద్దకు వస్తున్నప్పుడు స్వామి ఆయనను చూసి, అదిగో నా న్యూస్ పేపర్ వస్తోంది, నాకిప్పుడు బోలెడన్ని వార్తలు చెబుతాడు అని అనేవారు. చిన్నపిల్లల వంటి అమాయకపు మనస్తత్వం కలిగిన కస్తూరి రోజూ మధ్యాహ్నం 1:30 గంటలకు తన రేడియోలో విన్న ప్రముఖ వార్తలన్నిటినీ స్వామికి చెప్పేవారు. ఈ విశ్వాన్నే సృష్టించిన సృష్టికర్తకు ఈ విశ్వంలో జరిగే విషయాలనే చెప్పడం ఒక వింత అనుభూతిగా అనిపిస్తుంది. ఒకసారి స్వామి ముంబై నుంచి బెంగళూరు వస్తున్నప్పుడు స్వామి కారులో మరికొందరితో పాటు కస్తూరి కూడా ప్రయాణిస్తున్నారు. స్వామి కొన్ని యాపిల్ పండ్లను తీసి వాటిని ముక్కలుగా కోసి అందరికీ పంచారు. తర్వాత భజన ప్రారంభించమని స్వామి ఆదేశించారు. భజన అయ్యాక అందరూ యాపిల్ ముక్కలను ప్రసాదంగా భావించి తినడం ప్రారంభించారు. కాని కస్తూరి మాత్రం తినకుండా ముక్కలను అలాగే పట్టుకుని కూర్చున్నారు. కస్తూరివి కట్టుడు పళ్ళు. కట్టుడు పళ్లతో యాపిల్ తొక్కని నమిలి మింగడం చాలా కష్టమైన పని. అందుకని కస్తూరి యాపిల్ ముక్కలను తెల్లేక అట్లానే పట్టుకుని చూస్తున్నారు. స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. కస్తూరి ఈ విషయం గురించి ఏమీ చెప్పకపోయినా సర్వాంతర్యామి, సర్వజీవవాసుడు అయిన స్వామికి తెలియని విషయం ఉంటుందా? 1000 తల్లుల ప్రేమను మించినది స్వామి ప్రేమ. కస్తూరి ఇబ్బందిని తెలుసుకుని తర్వాత ఇచ్చిన యాపిల్ ముక్కలకు శుభ్రంగా తొక్కను పూర్తిగా స్వయంగా స్వామే తీసివేసి కస్తూరికి అందించారు. ఎవరైనా తీపి మిఠాయిలు స్వామి కోసం తీసుకువచ్చినప్పుడు వాటిలో కొన్నిటిని స్వామి మా నాన్నగారి కోసం ప్రక్కన పెట్టేవారు, ఇవి కస్తూరికి ఉంచండి, తిని ఆనందిస్తాడు అని అనేవారని కస్తూరి కూతురైన పద్మా కస్తూరి అప్పటి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎంతటి దివ్యమైన సంబంధమో కదా ఇది. వీరిరువురి బంధం నిజంగా చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కస్తూరి జీవిత చరిత్రగా చెప్పదగిన లవింగ్ గాడ్ అను పుస్తకంలో ఆయన స్వయంగా ఈ దివ్య అనుబంధాన్ని ప్రేమకథగా అభివర్ణించారు. ప్రతి భక్తుడు కలలుగనే ప్రేమకథ ఇది. చరిత్రలో మానవుని స్ఫురణలో అజరామరంగా నిలిచిపోయే ప్రేమకథలన్నీ భక్తునికి భగవంతునికి మధ్య జరిగినవే. ఇలాంటి ప్రేమకథలు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలియచెప్పి దానిని మన మనోఫలకాలపై ఆవిష్కరింపచేస్తాయి. ఈ దివ్య నాటకాన్ని ముందుగానే భగవంతుడు రచించి అందులో ఎవరిని పాత్రధారులుగా ఎంపిక చేస్తాడో మనకి అంతుపట్టదు. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో ఊహించలేం. ఈ అవతారంలో ఆ అదృష్టం పవిత్రమైన మనసు కలిగిన ప్రొఫెసర్ కస్తూరిని వరించిందని చెప్పవచ్చు. భగవంతునికి భక్తునికి గల అద్వితీయమైన అనుబంధాన్ని, భక్తుని నిష్కల్మష ప్రేమకు భగవంతుడు ఏ విధంగా కరిగిపోయి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడో అందరికీ తెలియజేయడానికి స్వామే కస్తూరిని స్వయంగా ఎంచుకుని ఉంటారు. ప్రేమస్వరూపాన్ని తల్లిలా లాలించిన ఘట్టము. ప్రొఫెసర్ కస్తూరి తన మధుర జ్ఞాపకాల మాలలోని ఒక అనుభవాన్ని గురించి ఇలా రాశారు. మేమప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చేబ్రోల్లో ఉన్నాం. రాత్రి మేమంతా భోజనం చేస్తున్న సమయంలో స్వామి హఠాత్తుగా లేచి మనం ఉన్నపళంగా మద్రాసు వెళ్లాలి అని అన్నారు. ఇంతలోనే స్వామి మొహం అంతా ఎర్రగా అయిపోయింది. స్వామి చాలా కంగారుగా ఉన్నారు. స్వామి ఎవరో భక్తునికి వచ్చిన తీవ్రమైన జ్వరమును తీసుకుని తాను ఆ బాధనంతా అనుభవిస్తున్నట్టు నాకనిపించింది. స్వామి ఆ భక్తుని ఇంటికి వెళ్దామని అన్నారు. స్వామి అప్పట్లో ఇలాంటివి తరచుగా చేస్తూ ఉండేవారు. స్వామి కారు వెనక సీట్లో కూర్చుని ఉన్నారు. కారులో నేను డ్రైవర్ తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను కూడా స్వామితో పాటు వెనక సీట్లోనే కూర్చుని ఉన్నాను. స్వామి బాధను అనుభవిస్తూ కాస్త శరీరాన్ని చాపి పడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. స్వామికి వీలుగా నేను ప్రక్కకి జరుగుదామని జరుగుతున్నాను. స్వామి నన్ను జరగద్దు, అలానే కూర్చోమన్నారు. స్వామి పడుకోవాలంటే కనీసం దిండు కూడా లేదు. అప్పుడు కస్తూరికి మరపురాని మధుర జ్ఞాపకాన్ని ఒకటి అందివ్వటానికే అన్నట్టు స్వామి తన ప్రియభక్తుని ఒడిలో తలపెట్టుకుని పడుకున్నారు. విశ్వాన్ని తన సంకల్పం చేత సృష్టించిన సృష్టికర్త ఒక చిన్న పిల్లవాని వలె తన భక్తుని ఒడిలో ఒదిగి పడుకోవడం ఆహ్లాదానికే ఆహ్లాదాన్ని అందించే గొప్ప విషయం. 8 గంటల పాటు తన ఒడిలో పడుకున్న స్వామి తలనిమురుతూ తల్లిలా స్వామిని సాకారు ప్రొఫెసర్ కస్తూరి. ఆ తరువాత మద్రాసు వెళ్లాక మరునాటి ఉదయం స్వామి కస్తూరిని పుట్టపర్తికి వెళ్లమని 1st క్లాస్ రైలు టికెట్ ఇచ్చి పంపించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుట్టపర్తికి చేరుకున్న భక్తులందరికీ తన సందేశాన్ని అందించమని కస్తూరిని పంపించారు. స్వామి కస్తూరి జీవశ్వాస, జీవనాధారం. బహుశా ఈ బంధం ఈ జన్మలో చిగురించినది కాకపోవచ్చు. జన్మ జన్మలుగా పెనవేసుకున్న బంధమేమో. లవింగ్ గాడ్లో కస్తూరి ఇలా రాశారు. స్వామి ప్రేమ నన్ను స్థిరముగా పవిత్రమైన జీవితమును గడిపేటట్టు చేసింది. అది 1948లో నేను మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు నుంచే కాదు, నేను పుట్టినప్పటి నుంచి, అంటే 1897వ సంవత్సరం నుండే నన్ను రక్షిస్తూ నన్ను ముందుకు సాగేట్టు చేస్తూ ఉంది. అందుకనే స్వామి ఒకసారి నాతో అన్నారు, నాకు నువ్వు నీ పూర్వజన్మాల నుంచే తెలుసు అని. కస్తూరి పుట్టినప్పుడు ప్రపంచంలోని సగం మంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. దేవుని కుమారుణ్ణి భూమిపైకి పంపిన రోజది. అదే క్రిస్మస్. అదే పవిత్రమైన రోజున కస్తూరి జన్మించడం భగవంతుడు తనతో పాటు ఈ భక్తాగ్రేసరుని కూడా జ్ఞప్తియందుంచుకోండి అని మానవాళికి చెప్పుటకేమో అని అనిపిస్తుంది. కస్తూరి 11 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయనను దగ్గరలోని పార్థసారథి దేవాలయానికి తీసుకుని వెళ్లి దేవుని ముందు రాయిపై ఆయన్ను పడుకోబెట్టింది. విగ్రహానికి ఇరువైపులా 2 దీపాలు ఉన్నాయి. తల్లిగారు పార్థసారథిని ప్రార్థిస్తున్న సమయంలో ఆ దీపాల కాంతిలో పార్థసారథి ఆమెను చూసి నవ్వినట్టు అనిపించింది. ఆమె ఎంతో పరవశానికి లోనై పార్థసారథి తన బిడ్డను ఆశీర్వదించాడని అనుకుని ఎంతో తృప్తిగా ఇంటికి చేరుకుంది. బాల్యంలో కస్తూరి స్నేహితుడు, భగవంతుడు అన్నీ ఆ పార్థసారథే. చిన్నతనంలో పెన్సిల్ పిప్పర్మెంట్ల విషయమైనా, పరీక్షలు చదువు విషయమైనా, ఏదైనా సరే పార్థసారథి విగ్రహం ముందు నిలబడి ఆయనకు మనసు విప్పి అన్నీ కస్తూరి చెప్పుకునేవారు. 50 సంవత్సరాల తర్వాత మానవ రూపంలో అవతరించిన ఆ పార్థసారథిని స్వామి రూపంలో దర్శించారు. ఆయన చిన్నతనంలో చేసిన ప్రార్థనలకు ప్రతిఫలంగా భక్త జనోద్ధరణకై రూపొందించబడిన సనాతన సారథి మాసపత్రికకు సంపాదకునిగా కస్తూరిని నియమించడం పవిత్ర ప్రేమకు, నిస్వార్థ భక్తికి స్వామి ఎట్లా స్పందిస్తారో తెలియజేస్తుంది. కస్తూరి 2 నెలల వయసులో ఉన్నప్పుడు వైకోంలోని శివాలయానికి తల్లిదండ్రులు ఆయనను తీసుకుని వెళ్లారు. కుటుంబ సాంప్రదాయానుసారం మొదటి బిడ్డను శివునకు కైంకర్యం చేసి శివునికి సేవకునిగా అర్పించి బిడ్డను తెచ్చుకోవడం ఆ మొక్కుబడి. ఆ ఆలయం ద్వారం వద్ద పెద్ద అరటి ఆకును పరిచి అందులో నగ్నంగా ఆయనను పడుకోబెట్టి వారి తల్లిదండ్రులు ఇరువురు వారికి ఇరుపక్కలా శివుని ముందు సాగిలపడ్డారు. తరువాత వారు మెల్లగా ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆలయ పూజారి పరమశివుని సందేశంగా, నా బిడ్డగా నా కోసం అతి జాగ్రత్తగా శ్రద్ధతో ఈ బిడ్డను పెంచండి అని చెబుతూ కస్తూరిని అందివ్వగానే వారు ఆయనను శివుని ముందు పడుకోబెట్టి శివప్రసాదంగా తిరిగి ఇంటికి తెచ్చుకున్నారు. ఆయన కృపావీక్షణాలే ఎల్లప్పుడూ ఆధారం. ఆర్థిక స్తోమత లేనందువల్ల కస్తూరి తాతగారు తండ్రి లేని పిల్లవాడైన కస్తూరిని పాఠశాలకు పంపడానికి ఒప్పుకోలేదు. కాని దైవం కస్తూరి తల్లి రూపంలో ధైర్యంగా నిలబడి కస్తూరిని పాఠశాలకు పంపించి పలు భాషల్లో ప్రావీణ్యతను సాధింపచేసి విద్యాధికుడను చేసింది. ఎందుకంటే సాయి అవతార క్రమంలో కస్తూరి చేయవలసింది ఎంతో ఉందని దైవమే కస్తూరికి విద్యను అనుగ్రహించి ఉంటుంది. కస్తూరి తల్లివైపు కుటుంబం కనీస శక్తినిచ్చే ఆహారాన్ని కూడా అందించగలిగే స్తోమత కలిగినది కాదు. అందుకనే భగవంతుడు కస్తూరి ఎక్కడ చదివినా త్రిపురనిత్రులోని స్కూల్లోనైనా లేక ఎర్నాకులంలోని ప్రీ యూనివర్సిటీ చదివే సమయంలోనైనా లేక త్రివేంద్రంలో చరిత్రలో డిగ్రీ పట్టాతో ఉత్తీర్ణుడైన సమయంలోనైనా ఇన్ని సంవత్సరాలు కూడా ప్రతి చోట ఉచిత భోజనాలను అందించే సదుపాయాన్ని సమకూర్చారు. ఎందుకంటే కస్తూరి అనే పనిముట్టును ఈ అవతార క్రమంలో ఎంతగా ఉపయోగపెడతారో భగవంతునికి, అంటే స్వామికి తప్ప ఇంకెవరికి తెలుసు. అందుకనే కస్తూరిని అంత జాగ్రత్తగా వెన్నంటి ఉండి కాపాడేవారు. తరువాత కస్తూరికి ఆణిముత్యంలాంటి అమ్మాయితో పరిణయం జరిపించడంలో కూడా అదృశ్య హస్తపు మహిమను గుర్తించవచ్చు. కస్తూరి భావావేశాలకు తగినట్టుగా ఉంటూ కష్టాలలో పాలు పంచుకుంటూ ఆయనలో ఎంతో ధైర్యం నింపే భార్యను స్వామి దయతో కస్తూరికి ప్రసాదించి ఉంటారు. డిగ్రీ అయ్యాక 21 సంవత్సరాల వయసులో ఉద్యోగాన్వేషణలో ప్రతిరోజు వార్తాపత్రికలను ఆశగా చూస్తున్న సమయంలో ఆ దేవాదిదేవుడే ఒకరోజు వార్తాపత్రికలో వచ్చిన మైసూరులోని హైస్కూల్లో అధ్యాపకుడు కావలను అన్న ప్రకటనను కస్తూరి చూసే విధంగా చేసి మైసూర్ బంగారుగనుల ప్రాంతానికి ఈ విద్యారత్నాన్ని కూడా చేర్చారు. భగవంతుని రక్షణలో వికసించిన కస్తూరి కొంతకాలం మైసూర్ హైస్కూల్లో పనిచేసిన తరువాత స్కూలు సంస్థాపకుని అసహ్యకరమైన అలవాట్లు పద్ధతుల వల్ల కస్తూరి విసుగు చెంది ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేక వేరే ఉద్యోగం చూసుకుందామని అనుకునేవారు. అదే సమయంలో కస్తూరి లా డిగ్రీని పొందాలన్న ఆసక్తితో లా విద్యను అభ్యసిస్తున్నారు. లా చదువు పూర్తి చేసి ఆ హైస్కూల్ అనారోగ్య వాతావరణం నుంచి బయటపడి మరింత ఆర్థిక స్తోమతను పెంచే ఉద్యోగం పొందవచ్చని అనుకున్నారు. తరువాత సంవత్సరంలో యువకునిగా ఉన్న కస్తూరి తనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని చిగురింపచేసే నిమిత్తం రామకృష్ణ మఠంలో చేరి రామకృష్ణ పరమహంస బోధనలను అర్థం చేసుకుని అనుసరిస్తూ ఉండేవారు. రామకృష్ణ బోధామృతాన్ని అనుసరించి కన్నడ ఇంగ్లీషు భాషలలో ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా వాటిని ఆచరణలో ఉంచే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను సమాజ ఉద్ధరణ నిమిత్తమై చేపట్టేవారు. 1928 సంవత్సరంలో ఆర్తజనపరాయణుడైన లోకేశ్వరుడు కస్తూరిని మైసూర్ యూనివర్సిటీలోని మహారాజా ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకునిగా చేర్పించారు. ఇది కస్తూరి జీవితంలో ముఖ్యమైన మలుపు. ఇక్కడనే కస్తూరి తనలోని సాహిత్య జ్ఞానానికి రచనా సామర్థ్యానికి పదునుపెట్టి ఆయా రంగాలలో ఎంతో కృషి చేశారు. సామాజిక అసమానతలపై అన్యాయ అక్రమాలపై తనదైన హాస్య ధోరణిలో సాహితీ విలువలతో కూడిన నాటకాలను రచించేవారు. పురాణేతిహాసాలలోని పవిత్ర పురుషులా ఋషులా జీవితాలపై హరికథలను రూపొందించి జనచైతన్యానికి దోహదపడ్డారు. కోతి వంటి మానవుని మనస్సు చేసే చిత్ర విచిత్రములైన చేష్టలపై దానిని నియంత్రించే విధానంపై ఎన్నో రచనలను కన్నడంలో రచించారు. కన్నడ హాస్య మాసపత్రిక అయిన కోరవంజిలో మరియు ప్రముఖ కార్టూనిస్ట్ శంకర్ వారపత్రికలో వట్టి వగరుబోతు మాటలు అనే శీర్షికపై హాస్య వ్యంగ్య రచనలను కూడా చేసేవారు. అంతేకాక ఆలిండియా రేడియోలో సహాయ దర్శకునిగా చేరడమే కాకుండా ఆకాశవాణి అన్న పేరును సూచించడం అది పై అధికారులకు నచ్చి ఇప్పటికీ అదే పేరుతో ఆలిండియా రేడియోను సంబోధించడం నిజంగా కస్తూరి భాషా ప్రావీణ్యతకు ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. రేడియోలో తన సృజనాత్మకతతో ఆలోచింపచేసే భక్తిభావాలను మేల్కొల్పే, జనచైతన్యానికి దోహదపడే కార్యక్రమాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు. 1947లో ఇండియా స్వాతంత్ర్యం సంపాదించే సమయానికి కస్తూరిని స్వామి బెంగళూరుకి చేర్చారు. అక్కడే కస్తూరి చిన్న కుమారుడు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. పెద్ద కుమారుడు మూర్తి భూగర్భ శాస్త్రంలో పీహెచ్డీ పట్టా సంపాదించే నిమిత్తమై స్వీడన్ దేశంలో విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. బెంగళూరు వచ్చాకే కస్తూరి జీవితంలో స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే భగవానుడు కస్తూరి అనే పవిత్ర కుసుమాన్ని ఎప్పుడెప్పుడు తన అవతార ఉద్యమంలో వికసింపచేసి భక్తులకు సువాసనను అందింపచేయాలా అని వేచియున్నాడు. నడిచే ప్రేమతో సాంగత్యం. బెంగళూరులోని ఒక భక్తుని ఇంట్లో మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు కస్తూరి ఆశ్చర్యచకితులై మౌనంగా ఉండిపోయారు. స్వామి కస్తూరి జీవితంలోని ప్రతి పేజీని చదివినట్లు, నాకు అంతా తెలుసు అన్నట్లు, నీ కుమార్తెకు ఆ అబ్బాయినే కుదిర్చాను, ఇప్పుడు నీకు సంతోషమేనా అని అడిగి ఆయన సర్వవ్యాపకత్వాన్ని, సర్వాంతర్యామితత్వాన్ని కస్తూరికి తెలియచేశారు. కొద్ది రోజుల ముందు కస్తూరికి స్నేహితులైన పొట్టి అయ్యర్ కలలో కనిపించి కస్తూరి కూతుర్ని తన మనుమడికి చేసుకోమని ఆదేశించారు. పొట్టి అయ్యర్ మొదట్లో కస్తూరి ఇదే విషయం తనని అడిగినప్పుడు అంతగా ఆసక్తి చూపలేదు. కస్తూరి కన్నా ధనవంతులైన సంబంధం చేద్దామని అనుకున్నారు. పొట్టి అయ్యర్కు నేను చెబితే వింటాడు అని అనుకున్నావు కదా, అందుకనే చెప్పి ఒప్పించాను అని స్వామి అన్నారు. స్వామి పట్ల పొట్టి అయ్యర్కు గల భక్తిని చూసి నవయువకుడైన బాబా కనుక పొట్టి అయ్యర్కు మన పద్మను వారి మనుమడికిచ్చి వివాహం చేసుకోమంటే తప్పక పొట్టి అయ్యర్ ఒప్పుకుంటాడు అని కస్తూరి ఒకసారి ఆయన భార్యతో అన్నారట. సరిగ్గా తను తన భార్యతో అన్న విషయాన్ని స్వామి సర్వమూ నాకు తెలుసు అని ప్రకటించుటగా అన్నట్లు కస్తూరితో అనడం కస్తూరిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేకాక నీ కుమారుణ్ణి కోల్పోయావు, ఏమీ బాధపడకు, ఇప్పుడు ఈ అబ్బాయి నీకు అల్లుడే కాదు, కొడుకులాంటివాడు కూడా అని స్వామి ఆశీర్వదించారు. ఏమీ బాధపడకు, యూనివర్సిటీ వారు నీకు ఇవ్వాల్సినంత గౌరవాన్ని, అర్హతను కల్పించటం లేదు, తొందరలోనే నీవు తగిన గౌరవాన్ని పొందుతావు, అప్పుడు నీ తల్లి కూడా ఎంతో సంతోషిస్తుంది అని స్వామి ఒకటొకటి చెబుతూ ఉంటే కస్తూరి మాటలు రాని ఉద్వేగస్థితిలో, అసలు అక్కడ ఏమి జరుగుతోందో, తను ఏమి వింటున్నానో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కిరీటం లాంటి జుట్టు, కాషాయ అంగీని ధరించిన ఈ 22 యువకునికి నా విషయాలన్నీ ఎలా తెలిసాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో స్వామి కస్తూరిలో సంచలనం కలిగించే మరొక విషయం అన్నారు. యూనివర్సిటీ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక వచ్చేసి నా దగ్గరే ఉందిరుగాని, నువ్వు నా జీవిత చరిత్ర రాయాలి అని. నేనా అని కస్తూరి సంభ్రమాశ్చర్యాలకు లోనై స్వామిని అడిగారు. దానికి స్వామి, అవును నువ్వే, వివరాల కోసం నా తల్లిదండ్రులను, సోదరులను, బంధువులను, స్నేహితులను, ఇరుగుపొరుగు వారిని, గురువులను, ఇంకా ఎవరెవరిని కలుసుకోవాలో కూడా నేను చెబుతాను, నేను కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటాను అని అన్నారు. అది 1948 జూలై నెల. కస్తూరి పూర్తిగా నిర్ఘాంతపోయి నుంచుని ఉన్నారు. మనసులో అనేక ఆలోచనలు. ఏమిటిది, నాకు మందలింప, ఆయన పట్ల నాకు కలిగిన సందేహాలకు గొడ్డలి పెట్ట, ఊరికే వార్తాపత్రికలలో వదరబోతు మాటలు వ్రాయొద్దని హెచ్చరిక, అదృష్టాన్ని నా భవిష్యత్తును చేతబట్టుకుని ఆయన వద్దకు, ఆయన బంధంలోకి రమ్మని ఆహ్వానమా, ఏమిటి స్వామి మాటల్లోని అంతరార్థం అని ఆత్మపరిశోధన చేసుకున్నారు. ఇది అద్భుత ఆశ్చర్యములతో మాటలు రాని పరిస్థితి. కస్తూరి ఈ సంఘటనను వివరిస్తూ ఆయన స్వచరిత్రలో ఇలా రాశారు. స్వామి అనుగ్రహ వర్షపు వరాల జల్లులో తడిసి ముద్దైన వరుస ఘట్టాలు ఒకటేమిటి, ఆయన కుమార్తె వివాహం నుంచి ఆయన ఉద్యోగ పురోగతి వరకు ఆయన తల్లిగారి ఆనందము మొదలైన వాటితో స్వామి కస్తూరిని అనుగ్రహించిన తీరు ప్రతి భక్తునికి కలలా మిగిలిపోయే అజరామరాలు. ఆ సమయం నుంచి స్వామి కస్తూరి చేయి పట్టి ప్రతి క్షణం ఆయన వెన్నంటే ఉండి నడిపించారని చెప్పవచ్చు.
1: ఇప్పటిదాకా మీరు స్వామివారి కస్తూరి శీర్షికలో మొదటి భాగాన్ని విన్నారు.

దశరథునకెల్ల సురలు నరులకు హితము సలుప లక్ష్మణుడు.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Kanchipuram district south, state of Tamil Nadu, have come to Prashanti Nilayam for their two-day Pratiyatra on 11th and 12th of July. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, a devotional music program titled Hridayanadam will be offered by the Mahila Sai Youth from Kanchipuram South. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the district president of Kanchipuram South, Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering, followed by a drama presentation titled Trimarga Vaibhavam by the Balvikas Boys. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం డిస్టిక్ సౌత్ నుండి భక్తులు జూలై 11 మరియు 12 తేదీలందు 2 రోజుల పర్తయాత్రకై ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయికులవంత్ సభామండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 కాంచీపురంకు చెందిన మహిళా సాయి యువత హృదయనాదం పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కాంచీపురం సౌత్ జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం బాలవికాస్ విద్యార్థులు త్రిమార్గ వైభవం పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

người lấy. No reason for love, no reason for love, no virtue.

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 2001వ సంవత్సరం ఓణం సందర్భంగా భక్తులందరికీ ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

0: ప్రేమస్వరూపులారా, ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది. సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది. ధనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి. సత్యమే లేకుండినా లోకమే లేదు. ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతూ వచ్చారు. సత్యము చాలా విలువైనటువంటిది. ఒకరు దాచితే దాచేది కాదు, ఒకరు మార్చితే మారేటువంటిది కాదు. త్రికాల భాజ్యం సత్యం. మూడు కాలములు ఎందుకూడను మారినటువంటిదే సత్యం. ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది. సత్యము చేతనే భారతీయులు యావత్ ప్రపంచమునకు కూడాను ఆధ్యాత్మిక తత్వమును ప్రచురింపచేశారు. లోకసమస్త సుఖినోభవంతు అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది. ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు. సత్యమే లేకుండా ధర్మమే లేదు. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమే మనకు ప్రధానమైన ధర్మము. సత్యమే మనకు మానవులకు ప్రాణము. సత్యమే లేకుండా మానవత్వమే లేదు. మానవతా విలువ సత్యం పైననే ఆధారపడి ఉన్నది. ప్రేమస్వరూపులారా, సత్యము చాలా గొప్పది. ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది. సత్యమునందుండి సర్వం సృష్టించే. సత్యమునందనగే సర్వ సృష్టి. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. ప్రేమస్వరూపులారా, సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది, కానీ సత్యాన్ని అర్థం చేసుకోవటం చాలా గొప్పది. ఈ సత్యమునందే సర్వస్వము ఇమిడి ఉన్నది. యావత్ ప్రపంచం కూడాను సత్యం పైననే ఆధారపడి ఉన్నది. అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయినా మన జీవితమే గతిపడుతుంది. సత్యము లేని స్థానమే లేదు. సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది. ప్రేమస్వరూపులారా, సత్యమును ఆధారం చేసుకుని బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు. బలచక్రవర్తి చాలా దానపరుడు, ప్రేమస్వరూపుడు, సత్యభాస్కరుడు. చక్రవర్తి ఆనాడు కేరళ దేశంలో ఉండటం చేతనే మానవులను ఎట్టి కొరతలు లేకుండా తిండి తీర్థములకు గాని వస్తుపాదములకు కాని ఏ కొరతలు లేకుండా జీవిస్తూ వచ్చారు. తాను దేవతలతో విజయాన్ని సాధించినాడు. ఆ విజయ చిహ్నంగా కూడాను నర్మదా నది ఒడ్డున గొప్ప ఒక యాగం చేస్తూ వచ్చాడు. విశ్వజిత్ అనేటువంటి యాగం ప్రారంభించాడు నర్మదా నది తీరమునందు. ఆ సమయంలోపలనే వామనమూర్తి జన్మించినాడు. ఆ వామనమూర్తి కశ్యప అతిథులకు జన్మించినాడు. ఆ సమయమునందు ఈ బలచక్రవర్తి యాగమునకై తాను నడిచి వస్తున్నాడు. అతని నివాసం సిద్ధాశ్రమం. అక్కడి నుంచి ఈ యాగమునకు వచ్చుతుండగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వచ్చారు. చాలా బాలుడు. అట్టి బాలుడైనటువంటి యొక్క వామనమూర్తి నందు తేజస్సు ప్రకాశిస్తూ వచ్చింది. ఆ ప్రకాశమే అందరినీ ఆకర్షిస్తూ వచ్చింది. వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే. ఈ దృశ్యమును బలిచక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క ప్రమాల చూచింది. ఆమె చూచి, ఆహా, ఏమిటి ఈ తేజస్సు, ఏమి ఈ పిల్లవాడి యొక్క వచ్చస్సు, ఇలాంటి పిల్లవాడే నాకు పుట్టి ఉండే నేనంత అదృష్టవంతురాలను, పోషిణి, లాలించి, పాలించి, అనేక రకములుగా కూడా ఆడించేటువంటి దానిని, అలాంటి పోయే కదా అని చింతించింది. ఈ లోపల వామనమూర్తి బలచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కాడు. ఆ దృశ్యమును చూచినటువంటి యొక్క రత్నమాల, చీ, ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా, లేదు, నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానిను అనింది. వామను ఈ దృశ్యమును చూచాడు. తథాస్తు అన్నాడు. భగవంతుడు ఎప్పుడు కూడాను ఎవరి సంకల్పములు, ఎవరి భావములు ఏ విధమైనట్టుగా ఉంటుందో దానికంతా ఆశీర్వదిస్తూ వస్తుంటాడు. కనుకనే మనం మంచిని తలచాలి. భగవంతుడు లేని స్థానము లేదు. నిండినటువంటి వాడు భగవంతుడు. పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్థితి. సూచన ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు. అమ్మా రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలునిచ్చి పెంచాలని ఆశించావు, దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకమునకు తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది. విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు. కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు. ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పములను అభివృద్ధి పరచుకోవాలి. ఏ సంకల్పములు చేసినప్పటికీ భగవంతుడు తెలియక తథాస్తు తథాస్తు తథాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు. కానీ ఈ యొక్క పవిత్రమంతను గుర్తించుకునలేని మానవులు అనేక రకములైనటువంటి చింతనలు చేస్తుంటారు. కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చెయ్యాలి. సీ నో ఈ విల్ సీ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్, నో ఈ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్, నో ఈ విల్ డూ వాట్ ఈస్ గుడ్ టు గాడ్. కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి. ఈనాడు చెడ్డ సంకల్పముల చేత మనము ఆడి పాడి కూడటం చేత అన్ని చెడ్డ సంకల్పములుగా మనకు ప్రాప్తిస్తుంటాయి. ఆ ఫలితమును మనం అందుకున్నప్పుడు బాధపడుతుంటాము. కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయము. రత్నమాల బోధించినటువంటి ఒక తాళము ఇదియే, తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడాను అట్టిగానే రూపొందిన. కానీ నాకెందుకు ఇట్టి ఫలితం అందించాడు భగవంతుడని విచారిస్తాము. కాని అది సంకల్పం నీ దోషమే కాని భగవంతుని యొక్క దోషములు కాదు. కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి. నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి. కనుక నీవు సత్సంకల్పములను అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశములకు బోధిస్తూ వచ్చింది. బలి చక్రవర్తి మహాదానపరుడు యజ్ఞంలో సర్వస్వమును కూడా దారపోశాడు. దాన్ని కాపాడుకునే నిమిత్తమై బలిచక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు. వామనుడు వచ్చి నాకు మూడడుగులు దానం కావాలి అన్నాడు. కాని తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు. శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు. బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు, అతను గొప్ప శక్తివంతుడు, సాక్షాత్ విష్ణుమూర్తి. అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు, కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు. ఇప్పుడు బలిచక్రవర్తి చెప్పాడు, పలికి బొంకుట కంటే పాడపమున్ని. వాగ్నేయుడు ధిక్కరించి ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం అందించాడు బలిచక్రవర్తి. కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు. కనుకనే అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమునకు అనగదొక్కాడు. అనగా పాతాళం అనగా ఏమి, జన్మమే లేకుండా ఉండునట్టు. ఆనాడు బలిచక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు. ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారో, ఈనాడు మా కేరళ దేశములకు ఏ విధంగా మీరు ప్రవేశించారో, అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశములకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు. కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు. కనుక బలిచక్రవర్తి చాలా పుణ్యాత్ముడు. తాను రాక్షస కులంలో జన్మించినప్పటికీ తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి. కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణము అనేటువంటి యొక్క గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది. ఓణమనతోటి పాయసం పరమాన్నం తీపులు చేసుకుని భుజించటం కాదు. బలిచక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి. ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు. భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని ఈ ఓణము దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి. నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి. సత్యం బ్రూయాత్ అది ఏ నైతికము, ప్రియం బ్రూయాత్ ఏ ధార్మికము, నభ్రూయాత్ సత్యం అప్రియం ఇది ఏ ఆధ్యాత్మికం. కనుకనే సత్యం పైనే ఈ మూడు కూడా ఆధారపడి ఉంటున్నవి. కనుక సత్యాన్ని మనం ఆచరించి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి లోక కళ్యాణములకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి. కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంలో పోవటం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి. కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కూడాను కనరావు. చాలా సుందరమైనటువంటి స్టేటం. ఇందులో ఉండినటువంటి మానవులు అందరికీ కూడాను ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది. కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి మానవుల యొక్క హృదయము మారిపోతూ వచ్చింది. కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది. కారణమేమిటి, మన ప్రవర్తనే. దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండినటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటుంది. కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే. ఇఫ్ మనీ లాస్ట్ something is lost. If health is lost, something is lost. Character is lost, everything is lost. కనుకనే మన జీవితం లోపల దానినే బలంగా మనం తీసుకోవాలి. నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక వ్యక్తిగతమైనటువంటి స్వార్థ స్వప్రయోజనములకై పాటు పడుతున్నాడు. మానవుని యందు ఈ స్వార్థము స్వప్రయోజనము నిర్మూలం కావాలి. ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవరీ వన్. అందరు కూడా ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్సే. కనుక మానవులందరూ ఒకే కులమే, మానవ జాతి అంతా ఒకే మానవ జాతి. నీవు నాస్తికుడా యాస్తికుడా యూధుడా బుద్ధుడా అని పేరు పెట్టలేదు. మానవ జాతే ఇది సత్యం, అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు. నేను నాస్తికుడా యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు. నేను మానవుడను మానవుడను మానవుడను. మానవతా గుణములు మనం అభివృద్ధి పరచుకోవాలి. నేను మానవుడు అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు. కోపము తాపము ఈర్ష్య అసూయ డమ్మము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి. యాంగర్ ఈ అసూయ అనేటువంటి కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్. క్రోధము కుక్క క్వాలిటీ, తుము కోతి క్వాలిటీ. కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్. కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఆమ్ మ్యాన్, ఐఆమ్ మ్యాన్, ఐఆమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది. కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి. ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి. కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం. ప్రేమ సహనము సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి. ఎన్నియో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు, కానీ ఆ యొక్క యాక్ట్ కు ఏమాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు. గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు. అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే. ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము. అతనిది కాదు ఆ కోపము, నీలో ఉన్నటువంటి కోపమే అతని ఎందు ప్రతిబింబిస్తుంటాడు. కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహమనాచ్యంతా రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ బీయింగ్. కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు. పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాబ్దం. కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములు మీరు పుట్టించటము, ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబములే కాని భగవంతుంది కాదు. కనుక నేను మొట్టమొదటి నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు. చాలా మంది క్రోధము తాపమంతా అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా తప్పు, అరికట్టకూడదు. దాన్ని ప్రవేశింప చేయకుండా ఉండాలి. దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి. దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి బయటపడిపోతుంది. ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి? పూర్వం అందులో బూడిపోయినటువంటివే, అవే ఈనాడు బయటకు తీస్తున్నారు. అదే విధంగానే కామక్రోధ లోభములంతా కూడా నీలో బూడిపోయినటువంటివే, అణిగి ఉన్నటువంటివే, ఎప్పుడో ఒకతూరి అవి బయటపడిపోతుంటాయి. కనుక దానిని ఏమాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి. ముఖ్యమైన మానవతా విలువలు కేవలం వచ్చింది కదా అని కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు. యాంగర్ కంట్రోల్ చేయటము ఒక వీక్నెస్, ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు. యాంగరే రాకుండా చూసుకోవాలి, అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు. ప్రేమ స్వరూపులారా, మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి, కానీ వచ్చినటువంటి గుణములు మనం అరికట్టుకోకూడదు. మంచి గుణములు ఆవిర్భవింప చేసుకోవాలి, ప్రకటింప చేసుకోవాలి, ప్రచారం చెయ్యాలి, పంచాలి, నీవు అనుభవించాలి. ఇది నిజమైనటువంటి మానవతా విలువ. మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి. ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు. హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు, మ్యూజికల్ చైర్, ఒకే హార్ట్. దానిలో నీవు ప్రేమను నింపుకో, ఒక్కొక్కటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు. కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవడం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి. కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్, విత్ లవ్ ఫీల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్. ప్రేమతో జీవించాలి. ప్రేమకు మించినటువంటిది రోజే లేదు. ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది, సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి. సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు, ప్రేమనే లేకుండా సత్యమే లేదు. కనుకనే సత్యము అంతర్వాహిని, ప్రేమ బహిర్వాహిని. కనుకనే అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత, ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం. కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటాది. ఇదే సరస్వతి స్వరూపము. చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు, కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది. అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి. కనుక మాటను మనము సరి అయిన రీతిలో మనం ఉపయోగించుకోవాలి. దీనికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. కనుకనే మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి. కాలు జారితే కనుగద నష్టం, నాలుగు జారితే నరకమే రా అన్నాడు. కనుకనే మనము నాలుగును జారనివ్వకుండా చూసుకోవాలి. ఎవరిని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి. ఎవరిని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి. ఈ మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణము. చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని అని భావిస్తారు. చాలా పొరపాటు, చాలా సులభమైనటువంటిది. ఇక్కడంతా మన చేతిలో ఉంటుండాలి, ఇక్కడంతా మన నాలుక పైన ఉంటుండాలి. నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్టు తిరుగుతుంది. కనుకనే దాని ఎందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి. గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. కనుకనే మన శబ్దమంతా కూడా నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి. కనుకనే భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు. బ్రహ్మమయీ, చరాచరమయీ, జ్యోతిర్మయీ, వాంగ్మయీ, నిత్యానందమయీ, పరాత్మయమయీ, మాయామయీ, శ్రీమయీ. కనుక మన యొక్క మాటలు మధురంగా ఉంటుండాలి, వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉంటుండాలి. అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తారు. మానవత్వం వికసించాలనుకుంటే సత్యప్రేమ అనే దీనికి మూలాధారములు. ప్రేమ స్వరూపులారా, సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు. ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు. దేహం అనేటువంటిది నశించింది కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి. ఈనాటికైనా దేహం నశించేటువంటిది. వాటర్ బబుల్, మ్యాడ్ మంకీ, ది మైండ్ డోంట్ ఫాలో ది బాడీ, ఫాలో ది కాన్షియన్స్. ఇదే అతని యొక్క స్వరూపము. అది ఏనాటికి కూడా మారదు, ఏనాటికి చావదు. చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు. ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు. తాను చావక పుట్టక చంపబడక ఇప్పుడు కూడా ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి. అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు? ఏ భావము నీ ఎందు ఆవిర్భవించినప్పటికీ అది నీ యొక్క థాట్స్, ఇమాజినేషన్. శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి. ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైనటువంటి పాటలు మాట్లాడారు, ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు. పాటలు ఎక్కడ పోయినాయి? చిత్రాలు చేరిపోయినాయి, టేబుల్ లోపల చేరిపోయినాయి, టేబుల్ పైన చేరిపోయినాయి, పిల్లర్ లోపల చేరిపోయినాయి, ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనేటువంటి శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటది. కనుకనే ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు. నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటది. పాడి పాదం తర్వతోటి శిరోముఖం, మన పాదం నుంచి శిరస్సు వరకు కూడా వ్యాపించినటువంటి శబ్దమే. కనుక మనము పవిత్రమైనటువంటి పలుకులు పలుకుతూ రావాలి. ఎవరిని బాధించేటువంటి పలుకులు పలకకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరిని విమర్శించకూడదు. ఇప్పుడే దీని ఒక భావము నీలో చక్కగా మధురంగా మారుతుంది. కనుక పాపభీతి లేని పావనత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి, మానవత్వం అనగే మానవులందున్న శాంతికి ఇది విప్లవము. ఈ యొక్క విప్లవానికి ఏది కారణము? ఒక జీవితమే. నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంటే. కనుక నీవు మంచివాడుక, పలుకులు మంచివిగా మాట్లాడు, నీ నడతలు మంచివిగా ఉండని జీవితం మంచిదిగా మారుతుంది. కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందుకే అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి. కనుక మనం తప్పుడును ప్రేమ చేతనే పాడాలి, ప్రేమ చేతనే మాట్లాడాలి. దీనినే గోపికలు చెప్పారా నాడు,
1: ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ మనదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
0: నీ గానమంతా ఇక్కడ నువ్వు మధురంతో కూడినటువంటిది, హృదయమంతా ఇక్కడ నువ్వు ప్రేమతో కూడినటువంటి, ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి ప్రతిబింబమే గానము. కనుక అన్ని కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్. కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి, కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి. ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంది. కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి. ప్రేమ ప్రేమ ఒక్కటే, అనేక ప్రేమలున్నాయి లోకంలో. ఈ ప్రేమలు ప్రేమలు కాదు, భౌతికమైన ప్రేమలు, భౌతికమైన ప్రేమలు కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమ. ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే, అది ఏ నిజమైనటువంటి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ. అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి. ఇదంతా నెగిటివ్స్, వచ్చేటంత పాజిటివ్స్. పూజలు చేస్తున్నావు, వ్రతం చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, ఇవన్నీ కూడా నెగిటివ్సే. నువ్వు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండదు చెయ్యి, కానీ చెయ్యి జపమాన తిప్పుతుండదు కానీ మనసు మార్కెట్ కు పోతుండాలి. కానీ ఏమి ప్రయోజనము? ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి. అరికటోటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన. మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన. మన ఏమో మనుష్యానం కారణం బంధమోచయో, మనం త్రిప్పవలసింది దైవం వైపును తిప్పాలి. ఇది కీ, పుట్టే కీ ఇన్ లాక్. కానీ టర్న్ లెఫ్ట్ సైడ్. ఈ ప్రేమలు ప్రేమలు కాదు, ముఖ్యమైన ప్రేమలు, భౌతికమైన ప్రేమలు కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమ. ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే, అది ఏ నిజమైనటువంటి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ. అట్టి ప్రేమను మనం

దైవం వైపున తిప్పార్కు. ఇది కీ, పుట్ ఎ కీ ఇన్ లాక్. కానీ టర్న్ లెఫ్ట్ సైడ్ ఓపెన్, టర్న్ రైట్ సైడ్ సేమ్ లాక్ సేమ్ కీ, టర్నింగ్ డిఫరెన్స్. హృదయమే లాక్, మైండ్ ఏ కీ. దైవం వైపున తిప్పు మోక్షము, లోకం వైపున తిప్పు బంధన. కనుకనే మనం ఎప్పుడు చూసినా గానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాము, ఆధ్యాత్మిక వైపున మనం పోవటం లేదు. లౌకికము లౌకికము లౌకికము, ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది. మనం అనుభవించేదంతా కూడాను కేవలం అశాశ్వతమైనటువంటిది. ఒకటి మాత్రమే సత్యం, అది ఆత్మతత్వము. అది మర్జీ, ఇది మ్యారేజ్. కానీ మ్యారేజ్ కూడా కాదు ఇది, ఇది మిరాజ్. ఈ మిరాజ్ కనిపిస్తుండదే కానీ హృదయానికి హృదయం చేరటం లేదు. మ్యారేజ్ అని అనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు, హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటే ఎట్టది మ్యారేజ్? ఒక తత్వంగా ఉంటుండదే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అది నిజమైనటువంటి ఆత్మతత్వం. ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది, పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందక చేయుచు జీవితంబు. మీరిదిల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా. జానడు పొట్ట నింపుకొని కుల నొందుచు కోటి విద్యలను పునిక మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి పరాత్పరు ధ్యానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా. జానడు పొట్ట నింపుకోసం కోసని ఎన్ని అవస్థలో పడుతున్నాము, వ్యాపారంలో చేస్తున్నాము, ఎంత ధనమును ఆర్జిస్తున్నాము, ధనము ధనము ధనము ధనం. మనం ఏమైనా తీసుకుని పోతామా? ఉండేంత వరకు ఇనఫ్, మనకు జీవితానికి అవసరమైనంత వరకు కావాలి. మనీ మేక్స్ మెనీ రాంగ్స్, మనీ మేక్స్ మెనీ థింగ్స్, మనీ కమ్స్ అండ్ గోస్, మెరారిటీస్ కమ్స్ అండ్ గ్రో. దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి. ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము. ఈనాటి మానవుడు, ఈనాటి విద్యార్థులు కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కలిమి బలిమి మనం చేస్తున్నాడు, కానీ గుణమును పెంచుకోవటం లేదు. ఆ గుణమే లేకపోతే ఎంత బలముండి ప్రయోజనమేమిటి? గుణమే లేకపోతే ఎంత ధనముండి ప్రయోజనమేమిటి? ఈ ధనమే లేకపోతే, గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుండి ప్రయోజనమేమిటి? చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి. గుణమే మనకు శాశ్వతమైనటువంటిది. గుణాన్ని మనం పెంచుకోవాలి. గుణమున్నటువంటి వాడే మానవుడు, లేనటువంటి వాడు మానవుడే కాదు. పశువులకైనా కొన్ని గుణములు ఉంటుంటాయి, దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి, అయినా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి. ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్. కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనమేమి? కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి. వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి. కనుకనే అట్టి పవిత్రమైన భావం నిండినటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు. బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి. మహాబలి, అతను మహాబలి. మహా అనగా ఏమిటి? విలువైనటువంటిది. అన్ని గుణములు ఎందుకు మహాబలుడే. మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము సామాన్యమైనటువంటిది కాదు. ప్రాపంచికంగా మ్యాప్ లో చూసి ఇది కేరళ రాజ్యం అనుకుంటున్నాం, కాదు కాదు, అది భగవంతుని యొక్క సెంటర్. ఇది కేవలము ఒక విధిపోయినటువంటి ఒక ఆనందమయమైనటువంటిది. బలి చక్రవర్తి పుట్టినది, వామనుడు పుట్టినది, విశ్వామిత్రుడు యాగము చావించినది కూడాను అక్కడే. మహా పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడాను అక్కడే. భూర్భువస్వహ అన్నాడు, భూర్భువస్వహ. ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది. కనుకనే ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి. భూర్ మెటీరియలైజేషన్, భువహ వైబ్రేషన్, సువహ ఈ యొక్క మెటీరియలైజేషన్, వైబ్రేషన్ రేడియేషన్. రేడియేషన్ ఏ దైవత్వము, వైబ్రేషన్ ఏ జీవత్వము, రియలైజేషన్ ఏ దేహతత్వం. ఈ మూడు నీయందే ఉంటున్నవి. యు ఆర్ నాట్ వన్ పర్సన్ త్రీ. ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ, వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ. యు రియలీ ఆర్, దట్ ఈస్ ఆధ్యాత్మిక. ఆ సత్యాన్ని గుర్తించాలి, అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు. ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు. ఇంతవరకు దీన్ని కాపాడుకోవాలి. కర్మ మార్గములకు దేహమే మార్గము, ఉపాసనకు మైండ్ ఏ ఆధారము, ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం. కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరుచుకోవాలి. త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. కనుక భగవంతుడికి ఏమిది అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి. ఇదే పత్రము, ఇదే పత్రము. మన మనసే పుష్పము, ఆనందమే తోయము, మన యొక్క బుద్ధియే ఫలము. కనుకనే పత్రం పుష్పం ఫలం తోయము.

సమర్పయామి అంటే ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి. కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పణ చేయాలి. ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు. కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం. ప్రేమ స్వరూపులారా, ఎక్కడో మనం దేవాలయం పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు. దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన. భగవంతుని యొక్క గుడి ఎక్కడ? గుడిసెలో లేదు, భవనంలో లేదు, గుండెలో ఉంది. ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము. ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి. కానీ వేదమునందు ఏకం సత్ విప్రా బహుదావదం, హృదయమే సత్యమైనటువంటిది. ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది. అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము. మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము. ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు. ఎక్కడన్నాడు దైవం? వీరందరూ దైవ స్వరూపులే. శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. కనుక మీరందరూ దైవ స్వరూపులే అని మీరు భావించండి. ఐఎమ్ నాట్ మ్యాన్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఆ విధంగా భావించండి. గాడ్ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. నీవు దేనిని చింతిస్తావో ఆ స్వరూపాన్ని నీవు పొందుతావు. నేను మానవుడు, మానవుడు, మానవుడు చింతిస్తే నీవు మానవుడుగానే రూపొందు. కనుక నీవు మానవుడు కాదు. ఆకార మానవుడే కాని చాలా దైవ స్వరూపుడవు. ఆత్మ నీలో ఉంటున్నది. ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి, ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి, ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి, క్లీన్ గా ఉండాలి. అది నిజమైనటువంటి తత్వం. కనుక హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై అనేక పర్వదినములు మనం ఆచరిస్తుంటున్నాం. పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము మానసికమైనటువంటి ప్యూరిటీని. ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది. ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది. ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యము. కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం ఏకత్వమే. కనుక మనం అన్నింటి ఎందు కూడా మన హృదయమే సరైనటువంటి లక్ష్యము. కనుక ప్రేమతత్వము చేత, భావము చేత, ప్రేమ కర్మల చేత జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి. ప్రేమ ముదిత మనసే.

ನಾವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮ ಪರಮ ಸಾ

ఇప్పటిదాకా 2001వ సంవత్సరం ఓణం సందర్భంగా భక్తులందరికీ భగవాన్ బాబావారు ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

పట్టుదలతో, కార్యదీక్షతో జీవితాన్ని దివ్య జీవితంగా మలుచుకోవాలి. ఏదో వస్తే వస్తుంది, పోతే పోతుంది అని కార్యాచరణలో పాల్గొనరాదు. దీక్ష వహించాలి, ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలి. ప్రతి ఒక్కరూ ప్రథమ శ్రేణిలో నిలవాలి అనే దృఢ నిశ్చయము కలిగి ఉంటే ఎంతైనా సాధించవచ్చు. ఎల్లప్పుడూ ఉన్నత లక్ష్యము పెట్టుకోవాలి. గురి తప్పకుండా కొడితే పులినే కొట్టాలి, కాని వెంటబడి కుంటి కుక్కను కొట్టి ప్రయోజనమేముంది? మనము మంచి మార్కులపై దృష్టి పెట్టుకుంటే ఒకవేళ దానిలో కొంచెం తగ్గినా తగ్గవచ్చు, పర్వాలేదు. అంతేగాని 35 పాస్ మార్కులపైన దృష్టి ఉంచి ఇంతే చాలే అనుకుంటే అవి ఇంకా క్రిందికి దిగిపోతాయి. మన దృష్టి ఎప్పుడూ 90 లేక 80% పైనే ఉండాలిగాని దిగరాదు. అలా లక్ష్యాన్ని ఉన్నతంగా నిర్ణయించుకోవాలి, అందుకు కృషి చేయాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. సర్వదేవతలు ఒకటైన శరీరమిది అని స్వామి స్వయంగా అఖిల భారత సాయి సంస్థల మహాసభలో ప్రకటించారు. తమ శరీరంలో మానవాతీతమైన దైవత్వ చిహ్నాలు, ప్రకాశములు చాలా సందర్భాలలో భక్తులు అనేకులకు వ్యక్తం చేసి అనుగ్రహం ప్రసాదించారు స్వామి. ముఖ్యంగా స్వామి శిరం చుట్టూ ఆవరించి ఉన్న జ్యోతిర్ప్రకాశ వలయము భక్తులు అనేకులు స్వయంగా సందర్శించారు. స్వామి మన మధ్య సంచరిస్తూ భక్తుల వరుసలలో కింద తిరుగుతూ దర్శనమిచ్చిన దానికన్నా వారు మేడపైన నిలబడి కిందనున్న భక్తులను వీక్షిస్తూ దర్శనమిస్తున్నప్పుడు వారిలో మానవత్వం కన్నా దైవత్వమే గోచరమవుతుంది. దైవత్వం అంటే ఏదో మనకందని ప్రకాశమని కాదు. స్వామి మేడపైనుంచి దర్శనమిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రశాంతి నికేతనుడు సాక్షాత్తు దయాస్వరూపుడుగానే కనపడతారు. వారు మూర్తి భవించిన దయయే. వారి దివ్య హృదయము ఎంతటి ప్రేమాతిశయంతో మన హృదయాలను హత్తుకుంటుందన్న విషయం మనందరికీ తేటతెల్లమే. అదే సమయంలో వారే విధంగా తమ అన్నగారికి వ్రాసిన లేఖలో చెప్పినట్టు తాము ఎటువంటి బంధములు లేక తనకు తానై ఏకాంతంగా వ్యవహరించగలుగుతున్నారన్నది మనకు బోధపడుతుంది. అంది అందనట్టుండే వారి తత్వం ముఖ్యంగా వారు మేడ మీద నుంచి దర్శనమిస్తున్నప్పుడు మనకి ప్రస్ఫుటమవుతుంది. ఆ విధంగా మేడమించి ప్రేమ దృష్టితో దయతో ప్రజలను వీక్షించు ఆ వైరాగ్య సాయి వెనకకు అడుగులు వేస్తూ మెల్లమెల్లగా తమ గదికి చేరుకునే దృశ్యం వారిని ఒక పరిపూర్ణ దైవస్వరూపునిగా మన హృదయాలలో ప్రతిష్ఠితం చేస్తుంది కదూ. స్వామి ఆ తీరున బయట వరండాలలో మేడపై నుంచి దర్శనమిచ్చినప్పుడు స్వామి ముఖారవిందం నుంచి ప్రచండ తేజస్సు గోచరించి తదుపరి వారి హంసగమనంతో తమ గదికి చేరుకుంటున్నప్పుడు ఆ ప్రకాశం స్వామి దివ్యవదనముననే లీనమైపోతుండడం పెక్కుమంది భక్తులు దర్శించారు. కపాల ఉచ్చిని బ్రహ్మరంధ్రం అంటారు. జీవుడు ఆ రంధ్రం ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తాడు. యోగి పుంగవులు తమ దేహములను చాలించినప్పుడు వారి జీవశక్తి ఆ రంధ్రం ద్వారానే బయల్వెడుతుంది. స్వామి కేశభారమున బ్రహ్మరంధ్రమునకు కొంచెం పైన ఒక సువర్ణ జ్యోతి ప్రకాశం దర్శించినట్టుగా కొలంబోకు చెందిన ఒక ఉత్తమ సాయి భక్తులు డాక్టర్ టి నలైనాథన్ చెప్తారు. అంతేకాదు దీని వివరాలను ఆయన స్వామినే స్వయంగా ప్రశ్నించి తెలుసుకున్నారు. ఇదికాక స్వామి దివ్య పాదారవిందాలయందు శంఖము చక్రము వక్షస్థలం మీద శ్రీవత్సము అంటే ఒక పుట్టుమచ్చలాగా శిరస్సున ఓంకారము దర్శించిన వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. స్వామి కేవలం నరాకృతిని సంచరించటమే కాక తమ రూపాన ఈ విధమైన దైవ చిహ్నాలను ప్రదర్శిస్తూ సిద్ధ పురుషులుగా వ్యవహరించటమే కాకుండా ప్రత్యక్ష దైవంగానే తమ భక్తుల అనేకులకు అనేక దైవస్వరూపాలతో దర్శనమిచ్చి అనుగ్రహించారు. స్వామిని బాబాగా చూడటంలోనే ఒక మహదానందం, అందులో సందేహమే లేదు. నా స్వామి ప్రస్తుతం మానవాకృతిని సంచరించుచున్నప్పటికీ వారు దైవస్వరూపములైన విష్ణువు, పరమశివుడు, దేవి రూపాలతో మానవాకృతిని దాల్చినప్పటికీ దైవములుగానే విశ్వసించి ఆరాధింపబడుతున్న పూర్వావతారములైన శ్రీరామ, శ్రీకృష్ణ రూపములతో దర్శనమిచ్చినప్పుడు కొంతమంది భక్తులకు స్వామిలో ఆ దైవత్వం అధికంగా స్ఫురితమై వారు భరించలేనంత పారవశ్యాన్ని పొందుతారు. బాహ్య దృష్టికి తమ దైవత్వము ప్రకటితం చేయక బాబా ఆకృతితోనే సంచరిస్తూ తమలో దైవత్వము ఇమిడి ఉన్నట్టు మరొక విధంగా వ్యక్తం చేస్తారు స్వామి. తాము సత్యసాయి రూపంతోనే వ్యవహరిస్తూ తమ దివ్య పాదముల ఆనవాళ్లను ఒక వస్త్రంపై పొందిక చేసి భక్తులకు ప్రసాదిస్తున్నారు. అయితే ఆ పాదద్వయంలో ఒకటి గంభీరంగానూ పౌరుషం ఉట్టిపడేట్టుగానూ గోచరమై మరొకటి అతి కోమలంగానూ లలితంగానూ చిన్నదై ఉండటం భక్తులకు అనుభవైకవేద్యమే. ఆ దివ్య పాదారవిందములు సాక్షాత్తు ఆ అర్ధనారీశ్వరునివే. స్వామి అనేక దైవస్వరూపాలలో దర్శనమిచ్చిన ఉదాహరణలను ఇప్పుడు విందాం. ఆరంభం వినాయకునితో చేయటం భావ్యం, శాస్త్రసమ్మతం కూడా. పెరుంబూరు రైల్వే శాఖలో ఉద్యోగం చేసే వారొకరికి గణేశుడు
ఇష్టదైవం. 1937 వీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక గ్రామంలో నివసించేవారు. ఒక వినాయక చతుర్థి నాడు, "ఓ వినాయక, నీవు వాస్తవంగానే వేంచేసి నాతో పాటు మోదకాలు ఇడ్లీలు ఆరగించకూడదా" అని ఆ గణపతిని హృదయపూర్వకంగా అర్థించారట. ఇది జరిగేపన అని కొందరు హాస్యం చేయవచ్చు. అయితే భక్తి భావనలో పూర్తిగా కరిగిపోయిన ఆ భక్తి హృదయం ఈ విధంగా తప్పించిన విషయం ముమ్మాటికి నిజం. వినాయకుడు రాలేదు. మనోవ్యధతో ఆ భక్తుడు భోజనానికి ఉపక్రమించాడు. సరిగ్గా వీరు భోజనం ప్రారంభించే సమయంలో వీధి వాకిలిలో ఏదో చప్పుడైంది. తలుపు తెరవగానే మంచి తేజస్సుతో ఉన్న ఒక మధ్య వయస్కుడు లోపలికి ప్రవేశించాడు. పెద్ద పొట్టతో ఈ అతిథి చక్కగా పుష్టిగా కనిపించాడు. చేతికి బంగారు కంకణాలు తొడుక్కున్నాడు. అయితే ఏనుగు తొండం మాత్రం లేదులేండి, నాలుగు చేతులు కూడా లేవు. వారిని చూడగానే మన భక్తునికి ఆనందం పట్టపగ్గాలు లేకుండా పోయింది. "నాకు భోజనం పెట్టండి" అన్నారు సావధానంగా ఆ బంగారు కాపుల బొజ్జవాపనయ్య. ఇక మన భక్తుని ఆనందం చెప్పాలా, తన ఆశ నెరవేరనున్నదా అని ఊహిస్తూనే ఆ వచ్చిన వారితో భోజనం పూర్తి చేశారు ఆ గణపతి భక్తుడు. ఎంచేతనో ఆ వచ్చిన ఆగంతకుడు తన వివరాలేవీ చెప్పలేదు. వీరు అడగనూ లేదు. సాంప్రదాయకంగా విందారగించి ఆ అతిథి వీరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నారు. నిజంగానే ఆ విఘ్నేశ్వరుడు ఆ రూపంలో వచ్చాడా అన్న ప్రశ్నకు సమాధానం తెలియలేదు ఆ భక్తునికి.

కాలం గడిచిపోయింది. ఎన్నో సంవత్సరాలు దొరికిపోయాయి. ఈ ప్రత్యేక సంఘటన మాటిమాటికి నెవరవేసుకుంటూ మురిసిపోతూ ఉండేవాడా భక్తుడు. అయితే ఆ మురిపంతో పూర్ణానందం కరువుగా ఉండేది. ఎందుకంటే ఆ వచ్చినవారు నిజంగా వినాయకుడేనా అన్న ప్రశ్న మాటిమాటికి తలెత్తుతూ ఉండేది. 25 సంవత్సరాల అనంతరం, అంటే 1962 సంవత్సరం చైత్ర పూర్ణమి నాడు, ఆనాడు గురువారం, మన భక్తుడు రాత్రి 8 గంటలకు సనాతన సారసి చదువుతున్నాడు. తటాలున వారి ముందు ప్రత్యక్షమైంది ఒక ఎర్రని పట్టు ప్రశాంతంగా. అవును, నిజమే, ముమ్మూర్తులా స్వామి స్థూల రూపాన ఎదుట నిలబడి ఉన్నారు. ఆ పట్టు అంచుల కుచ్చిళ్ల కింద మెరిసే ఆ దివ్య చరణాలను గట్టిగా పట్టుకున్నాడు మన భక్తుడు. దర్శన స్పర్శన సంభాషణలను అనుగ్రహించారు స్వామి. గంభీరవాణి పలికింది, ఏ రూపం ఏ నామం ఇష్టమో దానిని పట్టుకో, సందేహమో సంచలనమో వద్దు, నీ ఇష్టదేవత ఆ గణేశుడే అని నాకు తెలుసు. ఆ దేవునికి నీవు అర్పించే పుష్పాలన్నీ నాకు చేరుతున్నాయి. నేనే ఆ గణేశుణ్ణి, సర్వదేవతా స్వరూపములు నావే. నీవు అంత దీనంగా ప్రార్థించినందువల్ల నేనే ఆ గుండు వినాయకుడి రూపంలో 25 సంవత్సరాలకు పూర్వం నీ ఇంటికి అతిథిగా వచ్చి నీతో కలిసి భోజనం చేసి నీకు ఆనందాన్ని ప్రసాదించాను అని అంతర్ధానమయ్యారు సంకటహర చతుర్థి నాడు ఉద్భవించిన మన సాయి గణేశులు. అతిథిర్ ద్రోణం సత్ అని వేదం భగవంతుణ్ణి వర్ణిస్తోంది. అతిథి అయి గృహమును అలంకరించువాడు అని దాని తాత్పర్యం. ఈ విధంగా ఎన్నో గృహాలలో అతిథిగా విజయం చేసి ప్రేమను పంచే స్వామి ఆ సమయంలో తమ దైవ సంపత్తిని అతి గోప్యంగా దాచుకుని పసిడ్డలా వ్యవహరిస్తారు. ఇక్కడ పిల్లల దైవమైన వినాయకుడిగా విజయం చేసి విందారగించారు. ఆ రోజుల్లో స్వామి ఒక 11 సంవత్సరాల బాలకుడు. మన గణపతి భక్తుని ఇంటికి విజయం చేసిన సమయంలో స్వామి తానింకా సాయిబాబాగా వ్యక్తం కావించుకోనప్పటికీ ఈ విధంగా విఘ్నేశ్వరునిగా భక్తుని ఇంటికి వచ్చి అనుగ్రహించారు. చిన్ననాటి నుంచే కాళీ ఉపాసనయందు ఆకర్షింపబడిన వారు కొలంబోకు చెందిన ఒక క్రైస్తవ మతస్థుడు. ఈయన యువకునిగా ఉన్నప్పుడే శ్మశాన వాటికలో సంచరించి మంత్ర జపాలు చేసేవారు. శ్మశానమంటే ఏదో దుర్దేవత ఉపాసనకు సంబంధించినది అని భయపడనవసరం లేదు. శ్రీరమణ మహర్షుల వారిని, శ్రీ కంచి పరమాచార్యుల వారిని, మహనీయుల మన్ననలను, గౌరవ మర్యాదలను అందుకున్న శ్రీ శేషాద్రి స్వామి అతి సౌమ్యమైన బాలాత్రిపుర సుందరి మంత్రాన్ని శ్మశానంలోనే జపంచేసేవారట. మన క్రైస్తవ మిత్రుడు కొలంబో నుంచి మెడ్రాస్కు వచ్చి క్రైస్తవ కళాశాలలో విద్యను అభ్యసించి పట్టభద్రులయ్యారు. తమ విద్యార్థి దశలో కూడా కాళీ ఉపాసనను విడవలేదు. పట్టా చేతపుచ్చుకుని దానితోపాటు కాషాయం కూడా స్వీకరించి సన్యాసిగా మారిపోయాడు. అయినప్పటికీ మాతృప్రేమ తమను గాఢంగా బంధించినందువల్ల కొలంబోకి తిరిగి వచ్చారు. సన్యాసిగా మారిన పుత్రుణ్ణి చూసి తల్లి హృదయం తపించిపోయింది. వారిని వైవాహిక జీవితానికి మరల్చటమన్నది దుర్భరమని తల్లి తలచి, సరే సన్యాసిగానే ఉండు, కాని ఈ విధంగా హిందూ సన్యాసిగా కాకుండా క్రైస్తవ సన్యాసిగా మారు అని పట్టుబట్టింది ఆ మాతృమూర్తి. తత్కారణంగా తమ తల్లిని, ఆస్తిపాస్తులను పూర్తిగా త్యజించి బయలుదేరారు ఆ సాధు పుంగవులు. ఎక్కడికి, ఇంకెక్కడికి, మన పుట్టపర్తికే. సాయి భగవాన్ వారిని కోరికల గదిలోకి తీసుకెళ్లారు. సాధారణంగా ఈ గదిలో భక్తులకు స్వామి అనుగ్రహించే దర్శన స్పర్శన సంభాషణలు కొద్ది క్షణాలలోనే పూర్తయ్యేవి. కాని లోపలికి వెళ్లిన ఈ సాధు 1 గంటకు పైగా కాలం గడిచినప్పటికీ వెలుపలకు రాలేదు. వెలుపలనున్న భక్తులందరూ ఆశ్చర్యంతో ఎదురుచూస్తున్నారు. అమ్మా అని ఒక గంభీర ధ్వని లోపల నుంచి వెలువడి భక్తుల కర్ణాలకు సోకింది. కొద్దిసేపటికి స్వామి తలుపు తెరిచారు. క్రైస్తవునిగా జన్మించిన ఆ సాధువు బయటికి వచ్చారు. అయితే ఏ విధంగా? ఆపాద మస్తకము ఆ శాక్త సన్యాసిపై పూర్తిగా విభూతి అభిషేకమైపోయింది. ఆ గదిలో జరిగిన విశేషాలు తదుపరి వారు కొంతమంది అత్యంత సన్నిహితులకు వివరించారు. లోపల ఏం జరిగిందో, ఈ సాధువు నడవటం ప్రారంభించారట. ఆ విధంగా నడుస్తూనే ఉన్నారట. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న ఆ చిన్న గదిలో వీరు ఏ విధంగా అంత దూరం నడిచారని
మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఇది స్వామి లీల. స్వామి వీరిని నడు అన్నారట. అంతే, వీరు నడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు అది ఒక చిన్న గదిలాగా లేదు, అది ఒక మహారణ్యం. ఆ గది ఆ విధంగా మారిపోయింది. ఆకాశాన్ని అంటుతూ ఉన్న దట్టంగా పెరిగిన మహావృక్షాలతో ఉన్న ఆ వనంలో సాధువు మైళ్ల తరబడి నడిచారు. నిలు, వెనుతిరిగి చూడు అని స్వామి యొక్క దివ్యవాణి వినిపించింది. సాధువు ఆగారు, వెనుతిరిగి చూశారు. చూచిన కన్నులు చూసినట్టుగానే స్తంభించిపోయాయి. అవును, సందేహం లేదు, చిన్ననాటి నుంచి తాను ఆరాధిస్తున్న మహాకాళిగానే ప్రత్యక్షమయ్యారు స్వామి. ఆ దృశ్యం ప్రత్యక్షంగా వీక్షించగలిగారు సాధువు. ఆ మాతృమూర్తియే, సాక్షాత్తు వీరు ఆ పరాశక్తియే అని ఆయన గ్రహించగానే అమ్మా అని హృదయాంతరాల నుంచి ఆ పిలుపు పిలిచారు సాధువు. ఎన్నో యోజనాల దూరం కానలలో సంచరించి, చిరకాలం తపమాచరించి, ఆ మహాకాళి యొక్క దర్శనం కోసం అర్రులు చాచుకుని ఉన్నటువంటి వారు ఈ సాధువు. అన్ని యోజనాల దూరాన్ని కొన్ని మైళ్లల్లోకి పీల్చి ఇమిట్ చేశారు స్వామి. ఆ భక్తుడు తపమాచరించిన కాలాన్ని కూడా ఒక గంట కాలానికి కుదించేశారు మన స్వామి. అతను చిరకాలంగా ఆశించిన ఆ దివ్య దర్శనాన్ని స్వామి ఆయనకు అనుగ్రహించారు. అమ్మా అని తన పాదాల చెంత మోలిన ఆ భక్తుణ్ణి లేవదీసి, నాయనా, ఈ కలియుగాన ఎందుకింత కఠిన తపం ఆచరించడం? నామ సంకీర్తనం చేసుకుంటూ పో. ఆ నామ సంకీర్తనం ద్వారానే నీవు నా సాన్నిధ్యాన్ని చేరగలవు అని స్వామి ఆయనకు ఉపదేశం చేశారు. తదుపరి ఆ భక్తుణ్ణి విభూతి సృష్టిలో ఆపాదమస్తకం ముంచేశారు. అటుపైన ఆ సాధువు శ్రీలంకకు తిరిగి వెళ్లారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ @radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 1972 సంవత్సరంలో స్వామి ప్రసాదించిన కొన్ని అవకాశాలు, వాటి వల్ల వారికి కలిగిన అనుభవాలు ఈనాటి స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 11వ భాగంలో ఇందిరమ్మ గారు వివరించగా విందాం.

ఒకసారి మేము మెట్లలో కూర్చొని ఊరి నుంచి వచ్చాక మళ్లీ వెళ్లాలంటే కష్టం వేసేది. అయ్యో స్వామి నదులు పెట్టేసి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఇప్పుడు వస్తాము ఏమొస్తాము అనే ఆతృత ఎక్కువ ఉండేదన్నమాట. అంటే రావడం అంటే ప్రతి వాళ్ళకి ఒక్కోసారి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికోరు బాగాలేకపోయినా రాలేము, తోడు లేకపోతే రాలేము, ఇట్లన్నమాట. అట్లా అనుకుంటే కూర్చొని నేను మా కజిన్ కూర్చొని స్వామి సంగతి తెలియజేయకుండా మెట్ల దగ్గర కూర్చున్నామన్నమాట, స్వామి ఆ రూమ్ కింద దగ్గర. ఈరోజు మనం ప్రయాణం ఆగిపోతే ఆ రోజు వెళ్ళాలి తప్పదు, టెంకాయ కొడతాం అనుకుంటున్నాం. ఏంటో చిన్నపిల్లగా స్వామికి లంచం ఇచ్చేటట్టు దేవుడికి టెంకాయ కొడతాము అనుకుంటా కూర్చున్నాం. స్వామి తలుపు దగ్గర తీసి స్వామి లంచగుండు అనుకున్నారా, ఆ సైడ్ భోజనం చేసేవాళ్ళు అన్నాను కదా, ఆ మెట్లల్లో కొంచెం లంచ్ టైంలో అందరూ ఏదో ప్రసాదం లాగా తీసుకెళ్లేవాళ్ళు అనమాట. ఆ మెట్లల్లో కూర్చొని ఉన్నాం, కూర్చొని అనుకున్నాం అయ్యో ఈరోజు వెళ్ళిపోవాలి, ఈరోజు మన ప్రయాణం ఆగిపోతే బాగుంటుంది, టెంకాయ కొడుతుంది వినాయకుడిగా అనుకుంటున్నాం. అక్కడ కూర్చొని తలుపు తీసి ఏం స్వామి లంచగుండు అనుకున్నారా, లంచానికి లొంగుతాడు అనుకున్నారా, నీ టెంకాయలకి ఆశపడతారనుకుంటున్నావా, ఇట్లా టెంకాయనికి వచ్చి ముడిసాలని ఇద్దరం లిక్కిపడి చూశానమాట. తను మా కజిన్ తారా తారా అంట, ఏదో ఒక తమాషా పేర్లు పిలిచేవాడు అనమాట. పిలిచి భక్తికి ఒక్కదానికే స్వామి లొంగుతాడు, ధనానికి కాదు, ఐశ్వర్యానికి కాదు, పేరు ఊరు దేనికి కాదు, ఒక్క భక్తికే లొంగుతాడని చెప్పేసి అలా వెళ్ళిపోయారనమాట. మళ్ళీ 72 అన్నమాట ఇది, 17772. అందరినీ పేరు పెట్టి పిలుస్తారే, మమ్మల్ని పిలవరని అనుకుంటున్నారా మీరు, మిమ్మల్ని పిలుస్తాలే. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు మీకు వద్దు, మీకు నేను రూమ్ కట్టించిస్తాను. అప్పుడు ఇంకా మా కజిన్ సిస్టర్స్ వాళ్ళు రూమ్ ఇవ్వలేదన్నమాట. స్వామి దృష్టి పడలేదు, దర్శనం మాత్రమే ఇస్తున్నారు, మాటై మాట్లాడలేదు. క్వశ్చన్ వేస్తుంటే స్వామి దయ దండిగా ఉంది, అది ఉండబట్టే మీకు ఇది దొరికింది, పనులు ఎక్కువ జరుగుతున్నాయి, అన్ని నేనే చూసుకోవాలి, అందుకని మాట్లాడించలేదన్నట్టుగా. స్వామి ఇట్లాగే తృప్తి పరుస్తారు ఏదో చెప్పేసి అన్నమాట. అంటే ఊరికెట్లా చెయ్యి పాకేది ఇట్లా అనొద్దనింది అనేసి చిన్నపిల్లల్ని మనం అంటా మా కజిన్ సిస్టర్ అన్నమాట. ఈ కొన్నిట్లో నేను లేను, మా మదర్ వాళ్ళు ఉన్నారు ఈ కొన్ని ఇప్పుడు చెప్పే ఇంటర్వ్యూస్లో కొన్నిట్లో. దసరాకు రూములు కొంతమందికి ఇచ్చేశాను, మీకు ఇప్పుడు కాదంటారేమో, మాకు ఇప్పుడు కాదంటారేమో స్వామి అని దున్నపోతా మళ్ళీ ఇట్లే చేయి పాకెత్తి నవ్వేశారనమాట. మాకు దేంట్లోనూ అదృష్టం లేదు స్వామి, స్వామి దగ్గర కూడా ఏమవుతుందో తనే మళ్ళీ అడుగుతా ఉందనమాట. చాలే గమ్ముగుండు, ఇటువంటి ఆనందం దొరికితే అవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారు, అంటే కనీసం మన స్వామి దగ్గర ఉన్నప్పుడు ఈ పాతవన్నీ మర్చిపోవాలి, ఈ ఆనందాన్ని ప్రస్తుతాన్ని చూసుకోవాలి కానీ గతాన్ని భవిష్యత్ ధరి అనుకోకూడదు అనేదని మళ్లీ జ్ఞాపకం చేస్తున్నారు. ఇటువంటి ఆనందం దొరికితే అవన్నీ ఎందుకు, అవన్నీ క్షణికాలు, వాటి కొరకు బాధ ఎందుకు, అన్ని ఉన్న వాళ్ళకి దొరుకుతుందా, వాళ్ళంతా వస్తున్నారా పత్తికి, వాళ్ళ దర్శనం దొరుకుతుందా, అంటే ధనవంతులు కావచ్చు విద్యావంతులు కావచ్చు కనుక రావాలని కోరుకున్నా కూడా రాలేకపోతున్నారు కదా. ఒకసారి మళ్ళీ అవకాశం దొరికినప్పుడు వెళ్ళకండి స్వామి మాకు దొరికేది కష్టం, మాటి మాటికి బెంగళూరు వెళ్లేవాళ్ళు స్వామి. అప్పుడు ఒక పండగ రాకూడదు వెళ్ళిపోయేవాళ్ళు, ఇంకేదైనా ఫంక్షన్ వస్తే వెళ్ళిపోయాడు స్వామి, వెళ్ళిపోయారు కదండి. కొంతమంది ఊరికి వెళ్ళిపోయాడు, రెండో రోజుకు మూడో రోజుకు ఒక్కసారి వచ్చేవాళ్ళు, ఒక్కసారి చాలా రోజులకు వచ్చేవాళ్ళు అనమాట. టైం అయిపోయింది, ఈసారి మీతో బాగా మాట్లాడతాను అని చెప్పారనమాట. ఆ రోజు ఇక్కడే దసరా వరకు ఉంటాను స్వామి, హాయిగా ఉండండి. ఎక్కడ ఉండమంటారు అంటే ఇక్కడ రూమ్ ఇవ్వలేదు, బయట రూమ్స్ తీసుకునే ఉన్నాడు. రూమ్స్ కూడా కాదు, అవి టాచ్డ్ హౌసెస్ ఏదో ఉండేది. అప్పుడు ఆంధ్రా నుంచే వచ్చి గేట్ దాటంగానే అక్కడ వరుస కట్టుండేది, హాట్ వాటర్ ఇచ్చేవాళ్ళు. అదే రూమ్ థ్యాచ్డ్ హౌస్, దాంట్లో లైట్లు కూడా లేవు, అప్పుడు సరిగా లేవు కొన్నిట్లో. కొండ మీద ఉంటారా, అక్కడ ఉండాలంటే ఒంటరిగా ఉండాలి. తర్వాత అంత వదిలేశారు మంత్రం, స్వామి మీకేం వద్దు సాయిరాం చాలు. కాకపోతే వీళ్ళు అసలు ఆల్రెడీ ఏర్పేట స్వామి మంత్రం ఇచ్చిన్నారు, ఒక్కసారి మంత్రం ఇస్తే మళ్ళీ మనం తీసుకోకూడదని అంటారు కదా. అది అదే మళ్ళీ దాంట్లో 7/11/72 అన్నమాట. హాల్లో కూర్చొని ఉంటే కూడా మధ్యాహ్నం అప్పుడు కింద రూముల్లో పడుకో, ఇది కాదు దీనికి ముందు ఆ కింద హాల్లో పడుకోవాల్సి వచ్చేది అందరం, మధ్యాహ్నం కానీ రాత్రి కానీ. మధ్యాహ్నం కూర్చొని పూలు కట్టేవాళ్ళు,
పొట్లాలు విభూతి పొట్లాలు కట్టేవాళ్ళు ఏం చేస్తారు. స్వామి ఆ రూమ్లోంచి ఆ రూమ్లోకి పోతే ఆ కిటికీలోంచి చూస్తా ఉండాలన్నమాట. అక్కడ నుంచి ఏంటి కవిత రాస్తున్నావా అనేవాళ్ళు. ఆమె ఏదో రాసుకుంటుండేది, ఏదో కథ రాస్తున్నది, అది ఏంటో తమాషగా ఏం కవిత రాస్తున్నావా అని అక్కడి నుంచి అడిగాళ్ళు అనమాట. ఆ తర్వాత ఇంటర్వ్యూ రూమ్లో అంటున్నారు అనమాట, కవిత బాగా రాస్తుందే ఫన్నీగా ఇచ్చిటుంటే శాంతిగా ఉంటుంది స్వామి, నేను వద్దన్నానా ఉండొద్దన్నానా. స్వామి ప్రదర్శన చేస్తే అయ్యో ఛాన్స్ కొట్టేసిందే, నిలబడి ఉన్నారు అట్లా తిరిగేసింది అనమాట. మాల స్వామిని మాల పట్టుకొని ఉండేది. మాల స్వామి అంటే మీ హృదయ మాలే నాకుండగా ఈ మాలలు ఎందుకు, చిన్న ప్రతి పదము స్వామి చెప్పినట్లు మంత్రమే అనుకుంటాను. చూడండి ఎంతో ఇన్నర్ మనం ఒక్కొక్క లైన్ చూసుకుంటే లేదు ఏ మాట మాట ఎప్పుడుకో వర్తిస్తుంది అది. పక్కన మాట్లాడినా కూడా మనతో చెప్పింది మనకి అనుకోవడం అనుకోవడానికి లేదు, పక్కన ఉన్న వాళ్ళకి కూడా అది ఒక్కోసారి పనికి వస్తుంది. అది నువ్వేమీ బాధపడద్దు, అన్నీ నేను చక్క చేస్తాను, నిశ్చింతంగా ఉండు. స్వర్గానికి ఎంత దూరంలో ఉన్నామని రాశారు స్వామి, వాళ్ళ హస్బెండ్ రాశారు. ఎంతో దూరం ఎందుకు, స్వర్గంలోనే ఉన్నానని రాయి. నాకు కూడా రాశాడు స్వామి, నాకు కూడా లెటర్ రాశాడు, ఇంకా ఇక్కడే ఉండిపోయింది రాలేదన్నట్టుగానేసి. స్వామి మళ్ళీ ఎప్పుడు వస్తాము, అట్లా అధైర్య పడకూడదు, త్వరలో దర్శనమిస్తాను కదా మళ్ళీ అదే దాంట్లోనే 16th మళ్ళీ అన్నమాట. విందుకు కూర్చోండి అన్న, భోజనానికి ఎట్లా కూర్చుంటామో ఆధ్యాత్మిక విందుకు అన్నమాట ఇది లెక్క. కూర్చోండి, మీకేం కావాలో అడగండి, హృదయంలో ఎల్లప్పుడూ స్వామిని ప్రతిష్ఠించుకునేట్లు చేయండి. స్వామి హృదయంలో స్వామి వచ్చి కూర్చుంటాడా అంటే మంచిదే కదా, స్వామి ఎట్లా కూర్చుంటే తమాష ఏంట, మీ సాధనలో ఉందది. స్వామి వచ్చి కూర్చోవాలంటే మీ సాధనలో ఉందది, మీరు నిలుపుకోవాలి. చెప్పే తక్కువ ఫలితం ఎక్కువ అడుగుతుంటారు, చేసే తక్కువ ఎక్కువ కావాలంటారు. పాపం చేస్తారు పుణ్యం కావాలంటారు ఎలా పాపం చేస్తారు పుణ్యం కావాలంటారు ఎలా వస్తుంది. కొంతమంది ఊరికి వెళ్ళిపోయారు, అప్పుడు ఆ వచ్చిన గ్రూప్లోనే ఒక ఇద్దరు వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి ప్రాప్తం లేదు అని అనుకునేది ఎందుకు, మీ ప్రాప్తం కొద్దీ మీకు లభించింది, అయ్యో వాళ్ళకి దొరకలేదని అనుకోవద్దు. మీ ప్రాప్తం అనేది మీకు దొరికింది, లభించిన దాన్ని వృద్ధి చేసుకోవాలి, దొరకలేదే అని అనుకోవద్దు, దొరికిన దాన్ని వృద్ధి చేసుకోవాలి. ఏ అవతారంలోనూ ఇంత విశదంగా ఇంత సులభంగా చెప్పలేదు, గౌరవానికి భంగం కాకుండా చెప్తాను. మేము చావకూడదా, మా కష్టాలేమిటి అనుకుంటారు. కష్టాలు సుఖాలు కలిసి ఉంటాయి, కష్టం లేదే సుఖం లేదు. అమావాస్య రోజు కూడా అయ్యో చీకటి వచ్చింది అంటే ఎట్లా, మళ్లీ పౌర్ణమి వస్తుంది. ఇంతలో ఓంకార శబ్దం వినపడింది భజన స్టార్ట్ అయ్యే ముందు. అదో ఓంకారం, అది లేనిదే ఇది లేదు, ఓంకార స్వరూపం కదా భగవంతుడు, అట్లాంటి ఓంకారం అది లేనిదే ఇది లేదు. మళ్లీ పుట్టేది ఎందుకు, ఇక జన్మ రాకుండా చూసుకోండి, పాపం చేసేమే అని అనుకోవద్దు. ఇక పైన చేయకుండా ఉండండి, పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా గడపండి. ఇప్పుడు నాటకంలోనికి వచ్చినారు స్వామి చెప్తారు కదా, నేను నాటక సూత్రధారిని, నాటకం ఆడిస్తున్నానంటారు మామూలుగా. నాటకంలోనికి వచ్చినారు, మధ్యలో ఆగిపోతే ఎట్లా, సూత్రధారి గమ్ముకుంటాడా, నాటకం వేయించేవాడు ఉంటాడు కదా, సగంలో నాటకం ఆపివేస్తే పట్టుకుని తంతారు. కాబట్టి నాటకం అంతా పూర్తి చేయాలి, మనం వచ్చాం కాబట్టి ఈ జగన్ నాటకంలో మనం మన పోర్షన్ మనం చేసేయాలన్నమాట. నాటక సూత్రధారి ఆయన ఉన్నాడు నడిపించేదానికి. 23 గంటల 55 నిమిషాలు సంసారంలో విసుగు లేకుండా చేస్తారు, ఒక్క 5 నిమిషాలు ఉదయం సాయంకాలమో స్మరించరు. ఈ 23 గంటల 55 నిమిషాలు చేసిన కార్యంలో ఫలితం లేదని తెలిసి కూడా మరుదినం మళ్ళీ అదే చేయడానికి పూనుకుంటారు. ఈ 5 నిమిషాలు భగవంతుని స్మరిస్తే ఎంతో ఫలితం తెలిసి అది చేయరు. మన శరీరాన్ని అన్నమాట, మీ ఒంటిని బట్టను రుద్దినట్టు రుద్ది గంట కడుగుతారు, శుభ్రం చేసుకుంటాం అన్నమాట. సాలగ్రామం మీద ఒక స్పూన్ నీళ్లు కూడా పోయారు, లింగాలు సాలగ్రామాలు అంటే కదా, దాని మీద ఒక స్పూన్ నీళ్లు కూడా చేయరు. చెప్పేదొకటి చేసేదొకటి, ఫలితం మరొకటి. చెప్పేది చేసేది ఒకటైనప్పుడే ఫలితం కూడా ఒకటిగానే ఉంటుంది. తాంబూలం రంగు ఎరుపు వేసుకున్న తర్వాత ఆకు ఒక్క సున్నం వేరువేరు కలర్ వేరుగా ఉంటాయి, అవి తినేటప్పుడు నమిలినప్పుడు ఎర్రగా అవుతుంది. భక్తుడు కూడా అలాగే కావాలి, అన్ని గుణాలను అంతకుముందు సత్వగుణానికి పోయి మనం చేరాలని. బహుశా దీన్ని త్రికరణ శుద్ధికి ఈ పదం చెప్పారని గుర్తుపడి. ఒకతను 4 మామిడి పండ్లు అమ్ముకోవడానికి తెచ్చుకుంటాడు, 3 కుళ్ళిపోయినాయి. అతను బాధపడుతుంటే ఇంకోటి వస్తాడనమాట, అయ్యో నేను 4 పండ్లు అమ్మడానికి చేస్తే 3 కుళ్ళిపోయినాయే
నష్టం వస్తుందని బాధపడుతున్నాడు అనమాట. ఇంకొక అతను వచ్చి, పిచ్చివాడా ఎందుకు బాధపడతావు, మూడు కూలిపోయినట్టు పోయినాయి, ఒకటి ఉంది కదా, ఒకటి ఒక రూపాయి కమ్మైతే ఈ నాలుగు ధర దానికే వస్తుంది, అంటే ఎవరు అది కొనుక్కుంటానని వెళ్ళకపోవచ్చు కదా, అన్నింటికి చేరి వచ్చేస్తుంది కదా, అట్లే జరిగిన కాలాన్ని గురించి ఎందుకు చింతిస్తారు మీరు, అయిపోయిందే జరిగిపోయింది అనుకోదు, జరగనున్న జరగక మాందు, దీని గురించి ప్రస్తుతాన్ని గురించి చేయండి అంటారు ఎంతసేపు. ఇంకా స్వామి ఎన్నో లీలలు చూపుతారో అని అనుకోండి, అట్లా ఇప్పుడు మీ ఇల్లు ఎలా ఉండేది అని ఒక్కసారి జ్ఞప్తికి వస్తే, జ్ఞప్తి చేసుకున్నారంటే కళ్ళకు కనిపిస్తుంది. అదే మాదిరి ఇక్కడ ఇప్పుడు స్వామి అందాన్ని ఆనందాన్ని చూస్తున్నారు, జ్ఞప్తి తెచ్చుకున్నారంటే ఇది అలాగే మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, ఈ రూము స్వామి అన్ని కనిపిస్తాయి. ఒకసారి కృష్ణుడికి తలనొప్పి వచ్చింది, ఇది భజన మీటింగ్స్ లో కూడా చెప్పినారు స్వామి చాలాసార్లు, ఏ మందు వేసినా తగ్గలేదు, రుక్మిణి వాళ్ళకి ఏమి తోచలేదు. ఇంతలో నారదుడు వచ్చినాడు, ఏమి కృష్ణ ఇట్లా ఉన్నావు స్వామి ఇట్లా ఉన్నారంటే తల పగిలిపోతుంది, నాకు అదే అంజనం అంటారు, తీసి కళ్ళకి రా మందు ఏమిటంటే భక్తుల పాదులు కావాలి, అది పట్టు వేసుకుంటే, పట్టు అంటే ఇట్లా వేసేవాళ్ళు వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పినాడు. సరే నారదుడు అనుకున్నాడు, రుక్మిణి మహాపతివ్రత కదా, ఆ పాదులు అడుగుదామని రుక్మిణి దగ్గరికి వచ్చినాడు. అమ్మ కృష్ణుడికి తలనొప్పి, తగుడుకు భక్తుల పాదధూళి కావాలంటున్నారు, మీ పాదధూళి ఇవ్వండి అన్నాడు. అందుకు రుక్మిణి నారద, స్త్రీలకు పతియే దైవం, పతి పాదధూళి సతి శిరస్సుపై వేసుకోవాలి గాని సతి పాదధూళి కృష్ణుడికి ఎట్లే పతికి ఇవ్వడం, ఈ ధర్మ విరుద్ధం కదా, స్త్రీకి నరక ప్రాప్తి లభిస్తుంది, నేను ఇవ్వను అనింది. సరే నారద సత్యభామ దగ్గరికి వచ్చినాడు, ఆమె చుర్రుమంది, ఎందుకంటే ముందు రుక్మిణి దగ్గరికి వెళ్ళొచ్చాడు కదా, రుక్మిణి మహాప్రతిభతను వెళ్ళావు కదా, పుడిచావా నా దగ్గరికి పోపో అనింది. అప్పుడు నారదుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి విషయం అంతా చెప్పినాడు, కృష్ణుడు గోపికల దగ్గరికి వెళ్ళు అన్నాడు. దానికి నారదుడు మనసులు, ఇదేంటి కృష్ణుడు గోపికల దగ్గరికి వెళ్ళమంటున్నాడు, వాళ్ళకి వేద శాస్త్రాలు తెలియవు, వాళ్ళంత భక్తులా అనుకుని, సరే ఈ సమయంలో కృష్ణుడిని అడిగితే కోపం వస్తుంది, తలనొప్పి జాస్తిగా ఉంది, బెర్ర బిగుసుకుంటాడు, అందుకని దగ్గరుంటే కొట్టేవాడే అని నారదుడు గోకులం వెళ్తాడు. పోగానే గోపికలు నారదుని చుట్టూ మూగారు. నారదుడు ఏమని చెప్పమంటారమ్మా, కృష్ణుడికి తలనొప్పి ఎక్కువగా ఉంది, దేనికి తగ్గలేదు, మీ పాదులు తెమ్మన్నారు అనేసప్పటికి నీరజనపోయి ఒక పెద్ద దుప్పట తీసుకొచ్చింది, ఒక గంతేసి బెడ్షీట్ తెచ్చి బావి గట్టును పరిచింది. బావి దగ్గర కొంచెం చదరంగా చేసింటుంది ఆ కాలంలో, ప్రతి వాళ్ళంతా ఆ బావికి వచ్చి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. ఊర్లో ఏదో ఒక ఇంటి దగ్గర పెద్దవాళ్ళ ఇంటి దగ్గర బాగుంటే అక్కడికి వచ్చి అందరు నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, దాని దగ్గర ఇంపరిచింది అన్నమాట. అదే మాదిరి ఆ కాలంలో నందిని ఇంటి ముందు కూడా దీపం వెలిగిస్తే అందరూ వచ్చి దీపం ముట్టించుకునేవాళ్ళు. ఆ కాలంలో అది ఒక ఆచారం, ఈ కాలంలో ఏదీ లేదు, తను తానే మర్చిపోతున్నారు. నీరజ్ బెడ్షీట్ పరవగానే అందరూ వచ్చి డాన్స్ చేశారు దాని మీద, అంటే పాదులు పడాలనేసి దాని మీద వారి పాదధూళంతా పడింది. అదొక పెద్ద మూట కట్టి, అదే స్వామి అది తమాసలైతే అంత రాదు కదా, అది మూట కట్టి నారదుడు బోడిగుండు మీద పెట్టాడు. నారదుడు తన తల మీద పెట్టుకున్నానని చెప్పడం, నారదుడు తన బోడిగుండు మీద పెట్టుకొని వచ్చినాడు. మీ పాదధూళి కృష్ణుడికి ఇస్తున్నాను అంటే, మా కృష్ణుడు బాగుంటే చాలు, మేమేమైనా పర్వాలేదు, మాకు నరకమైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, మమ్మల్ని మూడు ముక్కలు నరికినా పర్వాలేదు, కృష్ణుడు బాగుంటే చాలు. అంటే వాళ్ళకేం జరుగుతున్నదే వాళ్ళు ఆలోచించలేదు, కృష్ణుడి కోసం ఆలోచించారనేసి. నారదుడు వెళ్లేటప్పటికి కృష్ణుడు లేచి కూర్చొని ఉన్నాడు. నారదుడికి ఆశ్చర్యం వేసింది, అటు కృష్ణుడు గోపికల భక్తి తెలిసిందా నీకు అని నారదుని అడుగుతున్నారు అనమాట. రుక్మిణి కూడా తన స్వార్థం చూసుకుంది, గోపికలు ఏది లెక్క చేయకుండా పాదులు ఇస్తున్నారు, అది గోపికల భక్తి, అనన్య భక్తి వాళ్ళది. తప్పు చేసిన వాళ్ళు బాధపడతారు, చేయని వాళ్ళు ఎందుకు బాధపడతారు, బాధపడకూడదు వీళ్ళకు, అంటే పత్తిలో ఉండేవాళ్ళు. అప్పుడు కొంచెం ముందునే స్వామి చాలాసార్లు వాళ్ళని చెప్పేవాళ్ళు అనమాట, పిలిచి పిలిచి ఒకసారి హాల్లో కూర్చోబెట్టి ఇక్కడుండే వాళ్ళ వరకే ఇట్లుండాలి ఇట్లుండాలి అని చెప్పేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా మంచిగా మెత్తగా, అంటే స్వామి సాఫ్ట్గా చెప్పేదాన్ని మెత్తగా అనేవాళ్ళు, సాఫ్ట్గా మాట్లాడేదాన్ని మెత్తగా మాట్లాడి మెత్తగా చెప్ప అట్లనేవాళ్ళు అనమాట. అప్పుడు ఎన్నిసార్లు చెప్పాను, మంచిగా చెప్పాను, మెత్తగా చెప్పాను, కఠినంగా కూడా చెప్పవలసి వచ్చింది, చెప్పాలి కదా అన్న తర్వాత మళ్ళీ బాధపడేవాడిని, ఎందుకట్లా కఠినంగా అన్నానేసి. వెన్న వేలితో తీయాలి, ఇనుమును శుద్ధితో కొట్టాలి, ఆశ్రమంలో ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం కాలం ధ్యానం చేసుకోకూడదా, ఎంతసేపు తిండి ధ్యాసే,
తినవద్దని నేను అన్ను చెప్పను, వేళకు ఆహారం చేయవలసిందే. కానీ అదే తిండి ధ్యాసైనా నగర సంకీర్తనకు ఒకరైనా వస్తున్నారా? ఆ మాట అంటే కాళ్ళు నొప్పులు అంటారు. ఊరంతా తిరగడానికి అంతా మటుకు నొప్పులు లేవు, అప్పుడే వస్తాయి వీళ్ళకి. జబ్బులు వాళ్ళందరినీ రమ్మంటున్నావా? వాళ్ళు ఇల్లు దగ్గరే కూర్చొని ఆరోగ్యం బాగానే వాళ్ళు ఇంటి దగ్గరే కూర్చొని చేసుకోవచ్చు. భజనకి రారు, గొంతు తెరిస్తే అందరు పారిపోతారు అనుకుంటారేమో, అంటే టోన్ బాగాలేదు పాడని. పోనీ హాయిగా వినొచ్చు కదా, అప్పుడు మన గొంతు బాగాలేదు అనుకున్నప్పుడు వినొచ్చు కదా. వీళ్ళని కొన్ని పనులు అప్పగిస్తే మేము సేవ చేస్తా ఉంటారు, సరే కొన్ని పనులు అప్పగిస్తే చేస్తే కదా, ఆ పని చేయరు. చూసేవాళ్ళు వీళ్ళంతా పాపం అన్ని వదులుకొని వచ్చినారు ఎక్కడికైనా అనుకుంటారు, ఏం తెలుస్తుంది వీళ్ళ సంగతి. వాళ్లకు రూములు ఇచ్చి పిల్లలకు చదువులు చెప్పించి ఇన్ని చేస్తే ఇటు సేవ లేదు అటు భక్తి లేదు. కానీ వాళ్ళు తరించడానికే కదా నేను ఇంత చెప్తున్నాను. స్వామి వాళ్ళందరినీ పిలిచి చెప్పేవాళ్ళు అక్కడే. మాకేం చెప్తుంటే ఇట్లా వీళ్ళందరినీ పిలిచి ఇట్లా చెప్పినా కూడా ఇన్ని నేను చేస్తున్నా వీళ్ళు ఏం చేయడం లేదు అంటున్నారన్నమాట. జరిగిందంతా చెప్తున్నా, ఇంత కష్టపడి వీళ్ళకి ఇవన్నీ చేయించి రూమ్లు ఇచ్చి ఇవి చేసి అవన్నీ చేస్తే కూడా ఆ భక్తి దీంట్లో పైకి పోవడం లేదు. ఎంతసేపు ఇంకా మన ఇంట్లో ఊర్లలో ఉన్నట్టే అదే ధ్యాసలో ఉండిపోయినారు అనేసి. నాకేం కావాలి, జానడి స్థలం చాలు, అందరూ ఎండలో ఉంటే ఉన్నారు కదా అని ఈ బిల్డింగ్లన్నీ కట్టింది, పెంచాను. ఈ రూమ్ అంతా మన స్వామి ఉండేది ఇప్పుడంతది కూడా కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట. అవన్నీ పెంచింది దానికి 72 కొంచెం ముందుకు వచ్చేసినాయి. నా కొరకు కాదు, నా కొరకు ఏమీ చేయను. వారం రోజుల నుండి ఈ దేహానికి 105 జ్వరం, దేహాన్ని లెక్క చేయను. మీ కొరకే నేను వచ్చింది. లోకాన్ని ఉద్ధరించడానికి నా పనులన్నీ నేను చేసేది నేను. నా పనులన్నీ నేనే చేసుకుంటాను, నేనే బాత్రూమ్ కడుక్కుంటాను, ఇలాంటి పనులు ఒకరి చేత చేయిస్తానా స్వామి అప్పుడు అన్ని అనేవాళ్ళు. తనే చేసుకుంటానని స్నానానికి వెళ్ళినా కూడా ఆ రూమ్ అంతా క్లీన్ చేసేవాళ్ళని. తర్వాత వీళ్ళందరికీ వచ్చాక స్వామి చేయనీరు కదా ఇంకా వీళ్ళు తామర పుష్పం కింద కప్పలాగా ఉన్నారు. పైన మకరం పూల కింద వచ్చినప్పుడు మకరందాన్ని అంతా తండుకుపోతున్నారు. ఇతర దేశస్తులందరూ వస్తున్నారు కదా, దానికోసం తుమ్మిదలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ మకరాందాన్ని తీసుకెళ్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీపం కింద నీడలాగా పుష్పం కింద కప్పల్లాగా ఉన్నారు అని చెప్పేసి. మళ్ళీ అదే దాంట్లో డిసెంబర్లో అనమాట, 7th December ఉన్నారా చంద్రలేఖలు లేవండి అట్లా ఏదో ఒక పేర్లు పిలిచావన్నమాట. చెప్పండి స్వామి, 15 నుండి స్వామి కొరకు బాధపడిపోతుండినాము. 15 నుండి బాధపడ్డారు కనుకే నేను చిక్కింది. స్వామి పిలుస్తారో పిలువరో అని అనుకున్నాము కదా, సమయం చూసి పిలవాల. పూల కింద వచ్చినప్పుడు మకరందాన్ని అంతా తండుకుపోతున్నారు. ఇతర దేశస్తులందరూ వస్తున్నారు కదా, దానికోసం 9 ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ మకరందాన్ని తీసుకెళ్తున్నాయి. ఇక్కడ ఉన్న

పిలుస్తారో పిలువరో అని అనుకున్నాము కదా, సమయం చూసి పిలవాలనుకున్నాను, కనుకనే వాళ్లతో పాటు పిలిచినాను. ఇంకేదో గ్రూప్ ను పిలుస్తా పిలిచారనమాట. లేకుంటే వాళ్ళెవరు మీరెవరు, పోయినసారి ఇలా పిలిచానా అంటే ఎక్కువ తెలుగు గ్రూప్ ని పిలిచేవాళ్ళనమాట, ఏదైనా ఆధ్యాత్మికంగా బాగా చెప్పాలా అనుకున్నప్పుడు. అంటే వాళ్ళకి ఇంట్రెక్ట్ చేస్తారు కదా, లేకపోతే వాళ్ళకి భాష అర్థం కాదు పాపం, వాళ్ళు కూర్చుంటారు. స్వామి పోయినసారి పిలుస్తానని పిలవనే లేదు, స్వామి వెళ్లిన తర్వాత ఏడ్చాము అని చెప్పారు. ఆ ఏడ్చాలే, కళనీళ్లేగా హృదయంతో ఏడిస్తే తప్పక దొరుకుతాను. పోయినసారి నువ్వు అమ్మ తిడుతుందేమో, వాళ్ళ మదర్ రాలే అప్పుడు, అమ్మ తిడుతుందేమో, అదెట్లా ఇదెట్లా తొందరగా వెళ్ళిపోవాలి అని నీ మనసు అన్ని వాటన్నిటి మీద ఉండింది. అదే చూస్తా చెప్తున్నారు, అందుకే నేను దూరం అయ్యాను. మనం ఎప్పుడైతే మన ఈ లౌకిక విషయాల గురించి వీటి గురించి పట్టించుకున్నామో ఆయన దూరం అయిపోయారు. మనం భగవంతుడు కావాలా ఉండాలనుకున్నప్పుడు ఈసారి మనసంతా ఇక్కడే పెట్టావు, అందుకే దొరికాను. తర్వాత నీరజ్ సంగతి తెలుసా, చేతిలో గోకులం సంగతి మళ్ళీ చెప్తాను. చేతిలో దీపం కాలిపోతున్న వాళ్ళ ఇంటికి నందుడింటికి వెళ్ళి దీపం వెలిగించుకునేవాళ్ళు కదా, అది చూడకుండా వేలు కాలిపోతున్నా కృష్ణధ్యాసలో మునిగిపోయింది. మనసు లయం చేయాలి, అది ధ్యాస అంటే. స్వామి మాకు రూమ్ కావాలి, మళ్ళీ అదే మొదలు పెట్టారు వాళ్ళు. ఎందరికో ఇచ్చినారు, మాకు ఇస్తాను, దసరాకి రూమ్లు అయిపోతాయి అప్పుడు ఇస్తాను. అదే నేను చెప్పాను కదా, డబ్బా అంటే అక్కడ పెట్టేసేయమంటారు, కట్టేది ఆఫీసులో కట్టేయమంటారు. కానీ స్వామి దాని డబ్బా మీ హృదయంలో చోటిస్తే డబ్బెందుకు, ఇలాంటి వద్దు, తప్పక రూమ్ ఇస్తాను, ఇప్పుడే రూమ్ కావాలన్నా ఇస్తాను. ఇంకా పూర్తిగా అక్కడికి సరే అక్కడ అక్కడ అప్పుడేంటి ఈ సైడ్ రూమ్ లేదు స్వామి, ఇంటర్వ్యూ రూమ్ ఇట్లా మనం ఎంటర్ అవ్వగానే ఇప్పుడు ఆ రూమ్ లోంచి ఇంతకుముందు వచ్చేవాళ్ళు చూశారు కదా, మామూలుగా వచ్చే చూశారు, ఆ రూమ్ లోంచి ఇట్లా వెళితే పైకి మెట్లు ఉన్నాయన్నమాట. అట్లా లోపలికి వెళ్తే స్వామి డైనింగ్ రూమ్, ఆ లోపల రూమ్ అట్లా ఉన్నాయి. ఇట్లా పైకి వెళ్తే మెట్లు పై రూమ్ కనమాట. చిన్న కర్టన్ ఉండేది అక్కడ, ఆ కర్టన్ ఇట్లాగే అక్కడే ఏదైనా పర్సనల్ గా చెప్పాలంటే ఈ హాల్లో కూర్చున్న వాళ్ళని అక్కడ పిలిచి చెప్పేవాళ్ళనమాట. అక్కడ నిలబడి ఇంకా స్థలం కూడా లేదనమాట, నిలబడి ఏదో చెప్పేస్తే మళ్ళీ వస్తే ఇంక సెకండ్ పర్సన్ అట్లేవాళ్ళు. ఈ సైడ్ రూమ్ వచ్చాక ఇంకోటి ఎక్స్టెండ్ చేసిన తర్వాతనే ఇంటర్వ్యూకి ఆ గ్రూప్ వచ్చి ఎవరు నలుగురు ఐదుని పిలిచినా లోపల కొంతసేపు కూర్చోవడం మాట్లాడడం, ఇక్కడ ఏదైనా ఉంటే అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారనమాట. అది ఆఫీస్కి పంపించేసేదానికని. స్వామి బెంగళూరుకి వెళ్ళారు కదా, వెళ్ళడానికి తెలియలేదనమాట, ఇన్ని రోజులు ఇక్కడ ఉండకపోతే బెంగళూరు రాకూడదు అంటే. మళ్ళీ స్వామి వచ్చినాక ఇక్కడే ఉండి అన్నమాట వాళ్ళిద్దరూ. ఇక్కడ ఇక్కడ మాదిరి కాదు, అక్కడ వరుసగా దర్శనాలు దొరుకుతాయి, బెంగళూరుకు రండి, మీకు ఏర్పాటు చేస్తాను. అందరికీ కాదు, కావాలనుకున్న వాళ్లకు పెద్ద బుట్టిన ఉండేది అప్పుడు, షెడ్డి సాయిబాబా అవతారంలో ఉండి వచ్చింది ఆమె. లేడీస్ షెడ్డికి లేడీస్ కి కొంచెం ఇన్ఛార్జ్ ఉండేది ఆమె, ఉంటుంది ఆమె దగ్గర ఉండొచ్చు. వాళ్ళిద్దరిని రమ్మన్నారన్నమాట, కజిన్ సిస్టర్స్ ఇద్దరిని. అందరినీ కాదు, కావాలనుకున్న వాళ్లకు పెద్ద బొట్టు ఉంది, అక్కడ ఉండొచ్చు. లోకాన్ని చూస్తే లోకేశ్వరుడు దొరకడు, ఎట్లా ఎట్లా వీళ్ళంటే భయం అనమాట. ఇక్కడ నేను చెప్పాను కదా, మేము కారులో వచ్చినా కూడా బెంగళూరుకి ఎట్లా వెళ్ళాలో, అక్కడ ఏం దొరుకుతుందో, రూమ్ ఉంటుందో ఉండదో, వెళ్ళి చూసి దొరకకపోతే అనుకోవచ్చు కదా, పోకుండా అనుకుని వెళ్ళిపోయేవాళ్ళం స్వామి ఇక్కడ లేరని. సేమ్ రూట్, ఇంకొంచెం దారి వేరంతే కదా, అది తెలిసేదే కాదు అప్పుడు. తర్వాత అంత పోయి బెంగళూరు చూసి స్వామి అక్కడ బృందావనం చూసాక అనుకో, అయ్యో ఇంత మంచి అవకాశాన్ని అన్ని రోజులు పోగొట్టుకున్నామే అనేసి. మర్చిపోతారేమో స్వామి మమ్మల్ని పిలిచి అని అడిగారు వీళ్ళు. స్వామికి మరుపా, ఇంకోసారి ఉన్నాం, మరుపు అనేదే లేదు, ఎరుకే ఎప్పుడు స్వామికి, అంటే ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది కానీ అవేర్నెస్ ఉంటుంది కానీ మరుపునే లేదు. ఇంకోసారి కూడా మేము మీకు కనిపిస్తామా స్వామి ఇంత జనంలో, ఆమడు దూరంలో ఉన్న సూదినైనా నేను గుర్తుపట్టగలను అనేసినారు. అంటే కావాలనుకుంది అనుకుంటాను స్వామి, ఆ క్షణాలు ఏం చేయాలనుకుంటారో ఆ సంకల్పం అంతే అనుకుంటా. ఏదో ప్లాన్ చేసి రేపు దీనికి ఇవ్వాలా దీనికి చేయాలా అనేది ఉన్నట్టు అనిపించదు ఇవన్నీ చూస్తుంటే మనకి. ఆ టైంకి ఏదో వస్తే ఆ టైం మన దొరకలేదా ఇంకా పోయినట్టే. ఇదే మాదిరి ఒకసారి ఇక్కడ నేను జాయిన్ అయ్యాక బ్రదర్ సర్జరీకి వెళ్ళానన్నమాట, హార్ట్ సర్జరీకి. అప్పుడు చెన్నైలో లేదు ఫారిన్, వీళ్ళందరికీ బట్టలు ఇచ్చా, నేను మిస్ అయ్యానమాట. నేను ఇంకొక ఆమె హౌస్ కీపర్ లాగా ఒక ఆమె రాగానే, బాబు స్వామి ఇందిర సారీ మిస్ అయింది స్వామి, ఇట్లా కొద్దిసేపు గమ్మున్నాడు. ఏ చీర ఇచ్చాను డాక్టర్స్ కి అన్నారంట. అక్కడ తిరిగి చూస్తే చాలా కట్టలు కట్టలుగా పెట్టున్నాయంట. పాపం ఆలోచేసరికి ఏం తెలుస్తుంది, ఏం చీర ఇచ్చినారో స్వామిని, నాకు తెలియలే స్వామి, మరి నేను ఇచ్చేది, నేను ఇచ్చేటప్పుడు లేదుగా అదే
అంటే అని అనుకుంటాను ఆ సంకల్పానికి అప్పుడు.

అంటే ఏదుంటే అట్లా చేసేటట్టున్నారు. అది మిస్ అయ్యామా ఇంకా పోగొట్టుకున్నట్టే మనం. ఇంకోసారి కూడా దీంట్లో చెప్తారు, ఇన్ఛార్జ్ ఉండే ఆవిడ పెద్ద ఆయన, స్వామి పిలవంగానే గబక్కని రాలేదనమాట. అది పెట్టి ఇళ్ల లోపల ఇందాక తప్పించింది ఇప్పుడు కాదన్నారు చూడండి. అది స్వామి భగవంతుడు పిలుపు మనం ఆలస్యం చేయకూడదు ఏదేమే. అదే గోపికలు అంటారు కదా, ఎప్పుడు వచ్చినా ఏదో ఎట్లున్నోళ్ళు అట్లా పరిగెట్టేసేవాళ్ళని. ఒకసారి స్వామి కోసం పరిగెట్టేటప్పుడు ఆ సీన్ జ్ఞాపకం వచ్చింది. మర్చిపోయి అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చూడండి, వయసుతో తేడా లేకుండా పరిగెడుతున్నారు కదా. అది మీతో కూడా అనేవాళ్ళు, ఇప్పుడే కదా స్వామిని చూసినారు అంతలోపల మళ్ళీ ఏంటి చూసి దర్శనం అయ్యి వస్తుంది మళ్ళీ కార్లు ఎక్కారంటే పరిగిస్తాం. అదేమో తెలియదు మాకు అలవాటు అయిపోయింది, అది అట్రాక్షన్ అటువంటిది భగవంతుని చూడడం అనేది అట్లా అనిపిస్తుంది అనేసి. స్వామి మర్చిపోతారా వేస్తాను అంటే ఇట్లా మళ్ళీ అనొద్దు అనేసి. పోయినసారి అమ్మకు భయపడినాను స్వామి, అమ్మ మాత్రం పాపం ఏం చేస్తుంది, ఆ పరిస్థితులు అలాంటివి. భక్తికి అంబరీషుడు, కోపంలో దుర్వాసుడు మా పెద్దమ్మని అన్నమాట. ఆమెను ఇట్లే అనేవాళ్ళు ఎక్కువగా. స్వామి మీద భక్తి నిండుగా ఉంది. సరే స్వామి బెంగళూరుకి ఇద్దరు రాలేమనుకున్నాను స్వామి, తోడు ఒకరు ఉండాలి. తోడు ఎందుకు స్వామి, తోడు ఇద్దరికి చెరుక స్వామి ఉండగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వామి ఉండగా తోడు ఎందుకు, మీకు చాలదా స్వామి చాలదా అని కొన్ని పదాలు చాలా బాగున్నాయి. అంటే మనకి ఎంత అష్యూరెన్స్ ఇస్తున్నారో చూడండి. నేనే చాలాసార్లు బస్సులు ఎక్కడ ఎవరు లేరేమో ఎక్కరేమో అనుకుంటాం, కానీ స్వామి మన పక్కన ఉన్నారనుకుంటే కానీ అంత ధైర్యం రావడం లేదు. అది వచ్చింది అక్కడ అంత ఎంత బాగా గట్టిగా చెప్తున్నా చూడు. అట్లా ధైర్యంగా వెళ్ళిన వాళ్ళు ఏం జరగని కూడా జరగదు. ఈ గోడ మీద పిల్లివాటంగా మనం ఆలోచిస్తామే అక్కడే వస్తుంది ఇదంతా. సరే.

ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 11వ భాగం విన్నారు. ఈ శీర్షిక యొక్క తర్వాయి భాగం రేపు మీరు వింటారు.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మముల చింత అనంత కోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ధర్మ సంస్థాపన చేయటానికి, మానవుణ్ణి ఉద్ధరించటానికి భగవంతుడు ఈ భూమిపై అవతరిస్తుంటాడు. మిగిలిన యుగాలతో పోల్చుకుంటే ఈ కలియుగంలో పరిస్థితులు, ఇప్పటి ప్రజల స్థితిగతులు అన్ని స్థాయిలలోనూ తక్కువే. అందుకనేనేమో ఆ భగవంతుడు ఈ కలియుగంలోని మనిషికి మోక్ష సాధనకు యజ్ఞయాగాదులు, క్రతువులు, పూజల వంటి సాధనలే కాకుండా కేవలం అతి సులభమైన నామస్మరణ మార్గాన్ని అందించారు. ఎందుకంటే ఈ కలియుగంలోని మనిషి కనీసం మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం కూడా లేనటువంటి అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నాడు. అందుకే మన స్వామి అనేవారు, చెడు ఉన్న ప్రతి మనిషిని సంహరించడానికి కాదు, ఆ మనిషిలోని చెడును తొలగించి వారిని సంస్కరించడానికి ఈ అవతారం వచ్చింది అని. అయితే ఒక్కొక్క అవతారానికి తగినట్టు భగవంతుడు వేదాలు, ఉపనిషత్తులు, గీతాసారం, భక్తి సూత్రాలు, భజగోవిందం ఇలా ఆనాటి మనిషి స్థాయికి తగినట్లు జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నాడు. కాని ఈ కలియుగంలో నేటి మానవుడు వాటిని కనీసం చెప్తే అర్థం చేసుకోవడం కాదు కదా. వేదమంటే ఏంటి? భగవద్గీత అది ఎవరు రాశారు? అసలు భగవంతుడంటే ఎవరు అని అడిగే పరిస్థితిలో ఉన్నాడు. బిడ్డ ఎంతటి దుస్థితిలో ఉన్నా తల్లి మాత్రం ఆ బిడ్డను వదిలిపెట్టదు. ఆ బిడ్డను బాగు చేసుకోవడానికి ఆ తల్లి ఏ స్థితికైనా దిగి వస్తుంది. మరి అమ్మలను గన్న అమ్మ మన సాయిమాత ఈ అవతారంలో అదే చేసింది. భక్తులకు స్వామి అతి సులభమైన మాటలతో ఎన్నో ఉపన్యాసాలు అందించారు. వేదాల సారాన్ని అంతా రంగరించి, ఉపనిషత్తుల అర్థాన్ని అంతా పోగుచేసి, గీతాసారాన్ని అంతా ముద్దచేసి, ఆధ్యాత్మికతనంతా అరగచేసి, ఏమీ చదువురాని పల్లెటూరివానికి, ఏది అర్థం చేసుకోలేని పిల్లవానికి సైతం సులువుగా అర్థమయ్యే విధంగా ఎన్నో పాటలు, గీతాలు, సులువైన పద్యాలు, పద్యసూక్తులు, ఇంకా అతి సులువైన చిన్న కథల రూపంలో కూడా స్వామి ఈ మానవాళికి అందించారు. ఇందులో చిన్న కథలు, ఎంతటి విషయాన్నైనా చెప్తానంటే వినని వారు కూడా నీకొక కథ చెప్తానంటే మాత్రం వినటానికి కాస్త ఇష్టపడతారు. మరి అందులోనూ స్వామి చెప్పే కథలు భౌతికాన్ని వివరిస్తూ ఆధ్యాత్మికతను అందజేస్తాయి, హాస్యాన్ని అందిస్తూ అంతరార్థాన్ని గుర్తు చేస్తాయి, విజ్ఞానాన్ని బోధిస్తూ సుజ్ఞానాన్ని పెంచుతాయి. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో స్వామి స్వయంగా చెప్పిన కొన్ని చిన్న కథలను విని వాటిని ఆచరించి అనుభవిద్దాం.

0: ఎవరైనా మనకు ఎదురైనప్పుడు మనం సారా వండి బాగున్నారా అని మొదలు పెడతాం. వారు బాగున్నాను అంటే ఎందుకు బాగున్నారు అని అడగం, కాని కాస్త పరిస్థితి బాగలేదండి అని అన్నప్పుడు మాత్రం అయ్యో ఎందుకు అలా బాధగా ఉన్నారేంటి అని అడుగుతాం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా జీవితాన్ని గడపాలి అలా అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కాని ఈ భౌతిక ప్రపంచంలో పడి మనిషి శాశ్వత ఆనందానికి ఎలా దూరమవుతున్నాడన్నది స్వామి ఒక చిన్న కథ ద్వారా చెప్పారు.
1: శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడా శాశ్వత జీవితం జరిగిపోతుంది.
2: When once we have this state of permanent bliss, we will reach the state of immortality.
1: కానీ ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వతానందం అని భావిస్తుంటాడు.
2: Man considers the momentary happiness as the permanent bliss.
1: కనుకనే శంకరులు గారు కూడాను

0: ఇవన్నీ ధన జన గణ ఇవంతా కూడా ఎంతసేపు హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం.
1: All your wealth, all your youth, all this pride, how long they last, they are just momentary, they pass off.
0: ఒకానొక సమయంలో ఒక విద్యార్థి,
1: at one time a student,
0: ఒక సాముద్ర శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
1: Approached a palmist.
0: అతను ఈ పిల్లవాడి హస్తమును చూశాడు.
1: He has seen his palm.
0: ఆహా, గొప్ప నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు.
1: Studying his palm, the palmist said to the student,
0: "Nee hastamam dhanareka chaala peddadiga untundadi annadu."
1: There are lines of prosperity.
0: Kaani ee vidyarthi chaala santoshinchadu.
1: The student was extremely happy.
0: Mari konse paina tarvata aa shastrulu varu, "Nayana, neeku goppa vidyavantulu avutaavu annadu."
1: After some time the palmist said to the student, "You will have very high education."
0: Inga pattaleni aanandamtho uttipaddadu ee vidyarthi.
1: The boy was ecstatic.
0: మరి ఇంకా కొంతసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ద పామిస్ సెడ్, యు విల్ బి ద వన్ ఆఫ్ రెప్యుటేషన్.
0: కానీ ఈ మూడింటికి అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు.
1: హిస్ జాయ్ న్యూ నో బౌండ్స్.
0: కానీ కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రులు వారు ఏమీ చెప్పగా కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ద పామిస్ హెస్ పుట్ ఆన్ ఎ ఫేస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్.
0: ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి.
1: ద స్టూడెంట్ ఆస్క్ సర్, వై ఆర్ యు సో సీరియస్, వాట్ ఎల్స్ ఇస్ లెఫ్ట్, టెల్ మీ.
0: కానీ నాయన ఏం చెప్పేది, నీ ఆయుస్సు చాలా తక్కువగా ఉంది అన్నాడు.
1: ద పామిస్ సెడ్, బాయ్ వాట్ ఆమ్ ఐ టు సే, యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ షార్ట్ పీరియడ్ ఓన్లీ.
0: దానితో కృంగిపోయాడు.
1: ద బాయ్ ఇస్ టోటల్లీ డిసప్పాయింటెడ్.
0: గొప్ప ధనవంతుడే, గొప్ప విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కానీ ఎన్ని ఉండి ప్రయోజనమేమిటి?
1: నో డౌట్ హీ విల్ హ్యావ్ ఆల్ ద ఫ్లూయెన్స్, ఎడ్యుకేషన్, నేమ్ అండ్ ఫేమ్, వాట్ ఫార్ ఆల్ దాట్.
0: ఇది లాంగ్ లైఫ్ లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగమే అవుతుంది.
1: వితౌట్ దిస్ లాంగ్ లైఫ్ ఆల్ దిస్ విల్ బి ఇన్ వెయిన్.
0: మానవుడు ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభ్యం కానంత వరకు తాను నిరాశనే అనుభవిస్తుంటాడు.
1: లైక్ వైజ్ మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్. Until he reaches that permanent eternal joy, he will be frustrated and disappointed.
0: జగత్తులో కనిపించేటువంటి ఆనందములందరి కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: All the worldly pleasures, none of them are permanent.
0: బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారి రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితిని అంతా కూడాను గుర్తించాడు. ఇవి ఎంతవరకు ఉంటాయి?
1: బుద్ధ గాట్ అప్ ఆన్ ఫైన్ మార్నింగ్, హి లుక్డ్ ఎట్ హిస్ వైఫ్ అండ్ సన్. He also thought of his kingdom and he felt so. How long do they
0: andicheetunte aanandamu shastramainatunte aanandam kaadu.
1: This joy I get out of these is not permanent.
0: Nenu shastramainatunte nirvanam nenu pondali.
1: I should get that permanent eternal state of liberation.
0: Adi ye naaku shastramaina aanandam.
1: That gives me permanent bliss.
0: Ani danini gurtinchi appude illu vadaledu.
1: Recognizing this fact, he left his home.
0: ప్రతి మానవుడు కూడాను ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: In order to derive eternal joy, we have to observe certain things here on earth.
0: ఇది ప్రవృత్తి లక్షణాలు.
1: All these are outward tendencies.
0: కానీ శాశ్వత ఆనందం నివృత్తి లక్షణము.
1: The permanent joy is an inward thing.
0: కనుక దేనినైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to enjoy that which is permanent.
2: అశాశ్వతమైన ఈ జగత్తుకు దూరంగా ఉన్నప్పుడు శాశ్వత ఆనందం లభిస్తుంది. దూరంగా ఉండటం అంటే ఈ జగత్తును వదిలి ఎవ్వరూ లేని అడవులకు వెళ్లటం అని కాదు, మానసికంగా దూరంగా ఉండటం. అందుకే స్వామి చెప్పేవారు కదా, సంఘంలో ఉండు కాని అందులోనే మునిగిపోవద్దు అని. ఇంకా వివరంగా చెప్పాలంటే తామరాకుపై నీటి బొట్టు ఎలా ఉంటుందో, అంటే ఆ ఆకుపై ఎంతసేపు ఉన్నా ఆ ఆకును అంటిపెట్టుకోదు. అదేవిధంగా మనిషి సంసారంలో ఉంటూ ఏమీ అంటకుండా ఉండగలగాలి. అది సాధించడానికి మనస్సు ముఖ్య కారణం. దాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడే అలా ఉండగలం. ఇప్పుడు మనం వినబోయే స్వామి చెప్పిన చిన్న కథ హాస్యంతో భౌతికాన్ని వివరిస్తూ అంతరార్థాన్ని ఎంతో చక్కగా బోధిస్తుంది.
0: ఒక రాజుకు అనేక మంది భార్యలు ఉండేటువంటి వారు.
3: ఏ పర్టికులర్ కింగ్ హ్యాడ్ ఏ నంబర్ ఆఫ్ వైఫ్స్.
0: ఈ సౌతల పోరును భరించుకోలేక అతను నిరంతరం కొడును చింతించుకునేటువంటి వాడు.
3: నాట్ బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ వైఫ్స్ హీ వాజ్ వరీడ్.
0: ఈ లోకములో భార్యల వల్ల చింతలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఒక సందేహం వచ్చింది.
3: హీ గాట్ ఏ డౌట్. ఈజ్ దేర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ సఫర్ ఆఫ్టర్ హ్యావింగ్
0: ఒకనాడు తన రాజ్యం లోపల అట్టి వారెవరైనా ఉన్నారా అని పరీక్షించి చేయకూరి రెండు పెండాలు వేయించాడు పెద్దవి.
3: దిస్ కింగ్ పుట్ అప్ టూ పెండాల్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ నాట్ వరీడ్ ఆఫ్టర్ బీయింగ్ మ్యారీడ్.
0: ప్రతి వ్యక్తి కూడాను దీన్ని వర్ణించి చెప్పడం అసాధ్యమని గుర్తించుకుని ఒక పెండాలపైన భార్యకు లోబడిన వారెవరో ఇక్కడ కూర్చోవాలి.
3: ఓన్లీ వన్ పెండాల్ దెర్ వాజ్ ఏ పర్టిక్యులర్ థింగ్ రిటర్న్ అండ్ దట్ ఈస్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై దర్ వైఫ్స్ కుడ్ గోయింగ్ టు దిస్ పెండాల్.
0: భార్యను లోబర్చుకున్న వారెవరో ఈ పెండాల్లో కూర్చోవాలి అని రెండు బోర్డు కట్టించాడు.
3: ఇన్ ది అదర్ వన్ దోస్ పీపుల్ హూ హ్యావ్ కంట్రోల్ దేర్ వైఫ్స్ దే కుడ్ గోయింగ్ టు దట్ పెండాల్.
0: భార్యకు లోబడినటువంటి వారు ఒక పెండాల్లో, భార్యను లోబర్చుకున్నటువంటి వారు మరొక పెండాల్లో కూర్చోవాలని చెప్పి నిర్ణయించాడు.
3: పీపుల్ కంట్రోల్డ్ బై ది వైఫ్ వుడ్ గోయింగ్ టు వన్ పెండాల్, పీపుల్ కంట్రోలింగ్ దేర్ వైఫ్ షుడ్ గోయింగ్ టు అనదర్ పెండాల్.
0: సరే, ఈ వార్తను విన్నారు. మహారాజ్ దగ్గర అసత్యంగా మనం ప్రవర్తిస్తే ఏమైనా శిక్షణ ఇవ్వచ్చు అనుకున్న ఉద్దేశంతో అందరూ భార్యకు లోబడినటువంటి పెండాల్లో కూర్చుంటూ వచ్చారు. వీరి సంఖ్య క్షణక్షణములకు పెరిగిపోతూ వచ్చింది.
3: After hearing this particular announcement, all the people, out of fear for the king, began going into the pendal, which is meant for...
0: Yastamu kavastundadi. Yavvaru okkaraina ee pendalaku raavatam ledu.
3: There was not even one person who was going into the other pendal.
0: Ee vidhanga chustunte, okanoka vyakti vachi, aa bhajyanu vasaparchukunnatundi okka pendallo ninchukunnadu.
3: Only one person at last entered into the pendal, which is meant for people who have control their wives.
0: పోషించాడు ఒక్కడైనా ఉంటున్నాడు నా రాజ్యంలో అనుకోని.
3: దిస్ కింగ్ వాజ్ ఓవర్ జాయిడ్ దట్ దర్ ఇస్ అట్లీస్ట్ వన్ పర్సన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ వైఫ్.
0: అతని దగ్గరికి వెళ్లి చాలా గౌరవంగా, అయ్యా మీరు భార్యకు వశమైనటువంటి వారా, భార్యను వశం చేసుకున్నటువంటి వారా, సత్యం పలకమని చెప్పాడు.
3: హీ వెంట్ టు దట్ పర్టికులర్ జెంటిల్మన్ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ హీ స్పోక్ టు హిమ్, వెల్ సార్ లెట్ మీ నో whether you have controlled the wife or you are being controlled by the wife, let me know the truth.
0: Maharaja, nenu asatyam eppudu cheppanu, nenu satyame paluthunnanu, nenu bharyaku lobadina chetti vaada nenu annadu.
3: O king, I will never tell any untruth, I always speak truth only.
0: Mari enduku ee pendallo vachavu, aa pendallo poi ninchukomannadu.
3: I have always obeyed my wife, he said. Then why have you come into this pendal?
0: Nenu aadhi ichina nenu ikkada nunchi kadalanu annadu.
3: Even if you command me to go from this pendal to the other, I cannot go to the other pendal.
0: Yenta murkhanga pravartistunnavani maharaj koncham kopanga maatladadu.
3: King became angry and asked, why are you behaving yourself in such a stupid fashion?
0: Aa vyakti cheppadata, nenu intu nundi bayaderi vache samayalo naa bhaarya oka aagna cheppindi, evvaru undinatvanti andaru undinatvanti pendallo nee undakoodu, evvaru leni pendallo nee poi nilchukomani cheppindi. అందువల్ల నీ ఆజ్ఞనైనా నేను ధిక్కరించి నా ప్రాణమునైనా ఇస్తాను, కానీ నా భార్య ఆజ్ఞ నేను ధిక్కరించలేను అన్నాడు.
3: అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ మై హోమ్ మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ గో టు ద పెండాల్ వేర్ నో అదర్ ఇండివిజువల్ హ్యాస్ గాన్. ఐ ఆమ్ ప్రిపేర్ టు డిజోబే యువర్ కమాండ్ బట్ ఐ కెన్ నెవర్ డిజోబే ది కమాండ్ ఆఫ్ మై వైఫ్. దేర్ ఫార్ ఐ కమ్ ఇన్ టు దిస్ పెండాల్, ఐ కెనాట్ లీవ్ దిస్ పెండాల్, ఓ కింగ్ కమ్ వాట్ మీ.
0: అనగా మనస్సు అనేటువంటి యజమానులకు ఇంద్రియములనేటువంటి భార్యలు అధికంగా ఉంటుంట చేత ఈ ఇంద్రియములనేటువంటి భార్యలకు ఈ మనస్సు వశమైపోయినది అనేటువంటి ఈ అంతరార్థం.
3: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యాజ్ మైండ్ హ్యాస్ 10 సెన్స్ ఆర్గన్స్ యాజ్ ది వాయిస్, ఇట్ హాస్ బీన్ కంట్రోల్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్.
2: విన్నారు కదా, స్వామి ఎంత సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇంకా అర్థం చేసుకోవాలంటే నిష్కామ కర్మతో మెలగాలి అంటారు స్వామి. ఏది చేసినా భగవతర్పితం గావిస్తే మిగిలినదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఇప్పుడు మనం వినబోయే కథలో స్వామి ఎవరు శాశ్వతం, భగవంతుడా లేక భవబంధాలా అని చెప్పకనే వివరిస్తున్నారు.
4: మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మల మీద ఆచరించండి.
5: యు డూ యువర్ డ్యూటీ.
4: భగవంతునికి అర్పితమనే కవర్ను అందించండి.
5: అండ్ యు జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
4: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
5: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యు డిజర్వ్.
4: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండదు.
5: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
4: విశ్వాసం అత్యవసరము.
5: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
4: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
5: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
4: కనుక ఆ విశ్వాసం కూడాను ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
5: యు షుడ్ హావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
4: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
5: Without love, it's useless.
4: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
5: There is a student.
4: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు. చిన్న ఆశ్రమం కట్టుకుని.
5: There is a guru who was staying there in an ashram nearby.
4: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
5: This boy goes there every morning and returns by the evening.
4: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
5: ద ప్రిసెప్టర్ యూస్ టు ఇన్స్ట్రక్ట్ ఎవ్రీ డే డే ఇన్ అండ్ డే అవుట్, నో ఫాదర్ నో మదర్ నో వెల్త్ నో ఫ్యామిలీ నో హౌస్ వాట్స్ ఎవర్ నథింగ్ నథింగ్.
4: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
5: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
4: ఇవన్నీ చెప్తుంటే ఈ పిల్లవాడు అనుకున్నాడు, స్వామి ఏదో మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
5: ద బాయ్ సెడ్, స్వామి ఎ ప్రిసెప్ట్ టీచర్ లైక్ యూ దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్.
4: ఎంతో మంది ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వాళ్ళు కాదు, నేను లేకపోతే నా భార్య పిడిచైనా ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
5: Swami, O teacher, there may be many people in the world, but my wife is different. My
4: parents are different. అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా కోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
5: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ అట్ ద డోర్ స్టెప్.
4: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
5: దే లవ్ మీ సో మచ్.
4: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
5: ద బాయ్ సెడ్, ఇట్ ఈస్ మీనింగ్లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
4: ఇదిగో చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
5: హి సెడ్ ఐ విల్ షో యువర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
4: ఒక మాత్ర ఇచ్చాడు.
5: హి గేవ్ హిమ్ ఎ పిల్.
4: నీవు ఇంటికి పోతే ఆ మాత్రను తినేసేసే అన్నాడు.
5: యూ జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
4: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
5: యూ విల్ ఫాల్ అన్కాన్షియస్.
4: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
5: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
4: ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
5: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
4: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేని వాడిగా కనిపిస్తావు.
5: బట్ ఎవ్రీబడి యూ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
4: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
5: యూ నో దిస్ ట్రూత్.
4: చూస్తాం, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
5: Let us see in this test, because first
4: semester, second semester, third semester, post, even the test loop, any test loop jarugutundi.
5: You have got so many tests, first semester, second semester and so on.
4: Ee vidhanga pillalku test ante chaala test.
5: The students have got taste in this test.
4: Velladu veskunnadu.
5: Well, he has swallowed the pill.
4: Padipoyadu.
5: He fell unconscious.
4: తల్లి వచ్చింది.
5: మదర్ కేమ్.
4: తండ్రిని పిలిచింది. కేకలు వేసింది. అయ్యో కుమారుడు మరణించాడని చెప్పి ఏడుస్తుంది. అది
5: షీ వెంట్ ఆన్ క్రైయింగ్ ఫర్ ద డెత్ ఆఫ్ ద సన్.
4: ఈ మాట వినేటప్పటికి భార్య పరిగెత్తి వచ్చింది. అయ్యో నా గతి ఏమిటి అని ఆమె ఏడుస్తుంది. అది
5: ఆల్సో క్రైయింగ్ ఫర్ ద
4: నా తల్లికి నేను ఒకదాన్ని కుమార్తె.
5: అండ్ ఓన్లీ డాటర్.
4: నా భర్త ఈ విధంగా అయిపోతే నా గతి ఏమిటి.
5: ఇఫ్ దిస్ ఇస్ మై ఫేట్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
4: నా గతి ఏమిటి, నా గతి ఏమిటి అని ఏడుస్తుంది.
5: ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ ఇస్ worrying, crying for her own security.
4: ఇరు పొరుగు వారందరూ చేరారు.
5: All others assembled in the meantime.
4: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికి దుఃఖం వచ్చింది పాపం.
5: They were all feeling, they were sympathizing because the fellow who died is one of spiritual value. Everybody assembled.
4: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
5: In the meantime that Swami came there.
4: ఆ వేళ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సమయాని సమయానికి.
5: He came there at the right appropriate exact time.
4: స్వామి వస్తున్నాడంతకి అంత దారి ఇచ్చారు.
5: Everybody gave him the way.
4: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
5: ది స్వామి ఆస్క్డ్ మదర్, వై డు యూ క్రై లైక్ దిస్.
4: నా కుమారుడు మరణించాడు స్వామి,
5: స్వామి మై సన్ డైడ్
4: భార్యను అడిగాడు ఎందుకోసం నీవు ఇంత దుఃఖిస్తున్నావని
5: వై డు యూ క్రై
4: అయ్యో ఇతను నా భర్త అతను పోతే నా గతి ఏమిటి
5: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ
4: అప్పుడు తండ్రితో చెప్పాడు లోపలికి వెళ్లి టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు
5: ఫాదర్ టు బ్రింగ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్
4: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి కొంచెం నాటకం ఆడాడు
5: This Swami acted a drama there and he closed his eyes.
4: ఈ నీరు ఉంటున్నాయి ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు ఈ పిల్లవాడు బ్రతుకుతాడు
5: Anybody here, whomsoever drinks this water, he will die and this fellow will get up.
4: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు మొట్టమొదటి భార్య కదా చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆమె ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని
5: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ద వైఫ్ ద బెటర్ హాఫ్
4: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని
5: ఐఎమ్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ మై పేరెంట్స్
4: నేను పోతే నా తల్లిదండ్రులు ప్రాణం తీసుకుంటారు
5: ఇఫ్ ఐ డై మై పేరెంట్స్ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్
4: కాబట్టి దయచేసి నేను త్రాగను అనింది
5: సో ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు డ్రింక్ దిస్
4: నీ భర్త బ్రతుకుతాడమ్మా నీవు చావు తప్పేమి అన్నాడు
5: Your husband will come back to life. Better you die.
4: Chachevaadu ettaina chachadu. Taane poni swami. Nee pothunnaa.
5: The fellow anyway dead and gone. But I am not prepared to go with him.
4: Sare talliki chupinchadu. Amma neevu thraagutaava ani.
5: Then he asked the mother, are you ready to drink?
4: Ayyo nayana. ఇంటికి నా బిడ్డ ప్రసవానికి వచ్చింది ఆమెకు ప్రసవం చేసేవాళ్ళు ఎవరు లేరు ఇంకా ఇద్దరు ఆడబిడ్డలున్నారు వాళ్ళకి పెండింది కావాలి ఇవన్నీ నా బాధ్యతగా ఉంటుండాలి నేను ఎట్లా చచ్చిపోయాను
5: ద మదర్ సెడ్ ద ఫస్ట్ డాటర్ కేమ్ ఫర్ డెలివరీ దేర్ ఆర్ టూ మోర్ డాటర్స్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ టు బి మ్యారీడ్ హౌ ఎమ్ ఐ టు డై నౌ
4: సరే తండ్రికి చెప్పాడు
5: దెన్ హి టోల్డ్ ఫాదర్
4: తండ్రి చేస్తే యోచన చేశాడు
5: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్
4: ఇంటికంతా పెద్ద నేను
5: ఐఎమ్ ది హెడ్ ఆఫ్ దిస్
4: మదర్ ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు
5: అండ్ టూ లేడీస్ విల్ బి రిమైనింగ్
4: నా కోడలు ముండం వస్తుంది
5: And the daughter
4: of the mother and so also the
5: wife. So there is no man
4: to look after.
5: So there is no man
4: to look after. How
5: am I to die?
4: Sare, Mugguru oppukoledu. Mugguru intu lopaliki vellaru.
5: All the three have gone in.
4: Plan vesaru, master plan.
5: They devised a master plan.
4: Teesukoni vacharu, Swami.
5: They said, Swami.
4: Meerento dayamayulu.
5: You are one of compassion.
4: మీకు ఎట్టి బాధ్యతలు లేవు
5: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ
4: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి
5: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్
4: మీకు మంచి సమాధి గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము
5: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ
4: అప్పుడు వీడు లేచాడు నీళ్లు చల్లేటప్పటికి లేచాడు
5: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్
4: బాబు నీ ధర ఏం చెప్పింది నీ తల్లి ఏం చెప్పింది నీ తల్లి ఏం చెప్పింది కట్టకట్టుకుంటూ నన్నే చావమని చెప్పారు
5: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ
4: జగమంతా నిత్యం
5: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్
4: జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున అంత్యకాలే మహాదుఖం తస్మాత్ జాగ్రత్త అజాగ్రత్త ఎవరికి ఎవరూ లేరు
5: బర్త్ ఇస్ మిజరీ Life is misery. Death is misery. No one has
4: ఏదో దేహాభిమానం ఉన్నంత వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు
5: Because of this body attachment, you love the body.
4: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నావు.
5: This is all sort of selfishness.
4: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
5: God is the only one who is selfless.
4: కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి తప్పులేదు.
5: You love such a God who is selfless and have relationships, no doubt.
4: ఏ పని చేసినా కూడాను ఇది భగవత్ కార్యంగా భావించండి.
5: Whatever you may do, good work, take it as God's work.
4: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి
5: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ ది డివైన్ అందరి యందు
4: ఉన్నటువంటిది మమాత్మ సర్వభూతాంతరాత్మ
5: ఇట్స్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ది డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్
4: ఎవరి బాడీ ఎవరిని మనం తోలనాడరాదు
5: డోంట్ హేట్ ఎనీబడీ
4: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు
5: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ
4: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు
5: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్షిప్
4: ఈ అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి
5: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్
2: ఈ ఒక్క చిన్న కథలో స్వామి ఎన్నో విషయాలను ఆర్యోక్తులను జీవిత సత్యాలను బోధించారు విన్నారు కదా నిత్య సత్యమైన భగవంతునిపై గల నిస్వార్థమైన ప్రేమయే భక్తి దీనికి విశ్వాసం తోడైనప్పుడే అది ఈ సంసారాన్ని సులువుగా దాటిస్తుంది ఆ భగవంతుణ్ణి చేరుస్తుంది మరి అటువంటి విశ్వాసం గురించి స్వామి ఏం చెప్తున్నారో విందాం
4: ఎట్టి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసమును దూరం చేసుకోకూడదు.
5: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ లూజ్ అవర్ ఫెయిత్.
4: ఆ విశ్వాసం ఉండినటువంటి వాడిని ఎంత సాధిస్తుంది.
5: దట్స్ ద ఫెయిత్ దట్ విల్ మేక్ యు అకంప్లిష్ ఎనీథింగ్.
4: అనేక పర్యాయాలు చెప్పాను.
5: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
4: త్యాగరాజు కూడాను ఇట్లాంటి విశ్వాసము కొన్ని సమయంలో చంచలమైపోతూ వచ్చింది.
5: ఈవెన్ ద ఫెయిత్ ఆఫ్ త్యాగరాజు వాస్ ఆల్సో లాస్ట్.
4: రామదాసు కూడాను అనేక పర్యాయములు ఈ విధమైనటువంటి యొక్క డౌట్స్ వస్తూ వచ్చాయి.
5: రామదాసు ఆల్సో హ్యాడ్ డౌట్స్.
4: రామానీయు తప్ప నాకెవరు లేరు అని పరిపూర్ణంగా విశ్వసించినటువంటి వాడు రామదాసు.
5: రామదాసు హ్యాడ్ టోటల్ ఫెయిత్ ఇన్ రామ, టెలింగ్ దట్ హి హ్యాడ్ నన్ ఎవర్.
4: సర్వత్రును రామునికి అర్పితం చేసుకున్నటువంటి వాడు రామదాసు.
5: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ రామ.
4: కానీ
5: బట్
4: కొన్ని సమయం లోపల మనుష్యత్వం అనేటువంటి బలహీనత్వంతో ఉంటుంటారు.
5: అట్ టైమ్స్ దేర్ ఆర్ సమ్ హ్యూమన్ వీక్నెస్.
4: ఆ వీక్నెస్ అనేటువంటి మధ్యలో ప్రవేశించి ఒక బుడగ వలె తక్షణమే అనేక సందేహములు బయలుదేరుతుంటాయి.
5: ద మూమెంట్ ద హ్యూమన్ వీక్నెస్ స్టెప్స్ ఇన్ లైక్ ఎ బబుల్ ది డౌట్స్ వుడ్ క్రాప్ అప్.
4: ఆ సిపాయిలు అతన్ని కొడుతున్నారు జైల్లో వేసి.
5: హీ వాజ్ బీటెన్ బై ఆల్ ద సోల్జర్స్ ఆల్.
4: ఆ దేహ బాధలను సహించుకోలేకపోయాడు ఈ రామదాసు.
5: రామదాసు కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ బికాస్ ద విపింగ్.
4: దానిపైన కోపం వచ్చేసేసింది.
5: హీ వాజ్ సో యాంగ్రీ.
4: కోపం రాకూడదు సాధకునికి.
5: ఎన్ ఎస్పిరెంట్ షుడ్ నెవర్ హ్యావ్ యాంగర్.
4: కలికి తురాయి నీకు కుదురు గజేయిస్తి రామచంద్ర.
5: ఓ రామచంద్ర, ఐ మేడ్ ఎ డైమండ్ స్టడెడ్ క్రౌన్ ఫర్ యూ.
4: అది కులుకూతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము రామచంద్ర.
5: యు ఆర్ వేరింగ్ దట్ క్రౌన్, హూజ్ ప్రాపర్టీ ఇస్ ఇట్?
4: తిట్టినాడు ఎవరబ్బ సొమ్ము.
5: హీ వెంట్ ఆన్ అక్యూజింగ్ హిమ్.
4: నువ్వు పెట్టుకుని కులుకుతున్నావే.
5: యు ఆర్ సింప్లీ మూవింగ్ అబౌట్ వేరింగ్ దట్ క్రౌన్.
4: తక్షణమే బాధ కలిగింది.
5: ఇమీడియట్లీ ఫెల్ట్,
4: అయ్యో నా స్వామిని ఇంతగా నేను నిందించానా.
5: ఐ హావ్ అక్యూజ్డ్ మై గాడ్ ఇన్ దిస్ వే.
4: అప్పా తిట్టి తినని ఆయాస పడవద్దు.
5: ఓ భగవాన్, డోంట్ బి యాంగ్రీ విత్ మీ బికాజ్ ఐ అక్యూజ్ యు.
4: ఈ కోర్వక అప్పా తిట్టి తినయ్యా రామచంద్ర.
5: ఓ రామ, ఐ అక్యూజ్ యు బికాజ్ ఐ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ బికాస్ ఆఫ్ ది విపింగ్.
4: ఈ బాధలను సహించుకోలేక నేను నిన్ను తిట్టినాను, కానీ నిన్ను తిట్టాలని తిట్టలేదు.
5: I could not bear the pain. In fact, I never wanted to
4: use it. అప్పుడు కూడా నువ్వు ఆ యొక్క ఓపిక మనం పట్టుకోవాలి.
5: We should be patient enough till the
4: బిడ్డ పైన ప్రీతి కదా ఉంది అని చెప్పని గట్టి గొంతు పిసుకుని ముద్దు పెట్టుకుంటే ప్రాణం పోతుంది. అయ్యో నేను ప్రాణం పోవాలని పిసుకలేదు, ప్రేమతో పిసుకున్నాను అనుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి.
5: Out of too much of love, you should not hold the neck of the baby so tight as to make the baby breathless.
4: అక్కడ కూడాను దీని యొక్క సూక్ష్మాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
5: యూ షుడ్ అండర్స్టాండ్ ది సటిలిటీస్.
4: పరులకు బాధ కానటువంటి యొక్క ప్రేమను మనం అనుభవించాలి.
5: యూ షుడ్ లవ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ యాస్ నాట్ టు హర్ట్ ఆర్ హార్మ్ ఎనీబడీ.
4: అదే విధంగానే త్యాగరాజు కూడాను చేశాడు.
5: త్యాగరాజు ఆల్సో డిడ్ లైక్ వైస్.
4: తాను చాలా బాధలు కోరలేకపోయాడు.
5: హి కుడ్ బేర్ ది సఫరింగ్ ఎనీ లాంగర్.
4: తన ఇంటి నుండి రాములు వెళ్లిపోయాడు.
5: రామ లెఫ్ట్ హిస్ హోమ్.
4: ఆ రాములు వెతుకుతూ పోయాడు.
5: హి వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ రామ.
4: ఎక్కడ కూడా చిక్కలేదు.
5: హి కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ ఎనీవే.
4: కానీ భరించలేకపోయాడు.
5: హి కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్.
4: చెట్టు కింద కూర్చున్నాడు.
5: హి సాట్ అండర్ ఎ ట్రీ.
4: చా రామ, నిన్ను సర్వకాల సర్వావస్థలు ఎందుకును స్మరించి భజించి చింతించినందుకు ఇది నాకు ఫలితము.
5: Rama, is this the reward that you give me for having chanted your glory, for having sung your glory all along?
4: Ninni em korinaan nenu?
5: What is that I ask?
4: Ye kondalu kaani, ye guttalu kaani, ye dhanam kaani, ye dhanyam kaani, emi koraledu.
5: Did I ask for any grain or property or wealth?
4: Ninni koraanu.
5: I wanted you.
4: కానీ ఇంత మాత్రం నీకు దయ లేదా?
5: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ కంపాషన్.
4: కనుక నీకు దయ లేదా లేక నాకు భక్తి లేదా?
5: డోంట్ హావ్ కంపాషన్ ఆర్ డోంట్ హావ్ డివోషన్.
4: ఇందులో సందేహం తీరిపోవాలి.
5: దిస్ డౌట్ మస్ట్ బి క్లారిఫైడ్
4: అని ప్రశ్నించాడు.
5: దెన్ ఈ క్వశ్చన్ లైక్ దట్
4: ప్రశ్నించుకుని నిర్ణయం చేసుకున్నాడు.
5: దెన్ హీ డిసైడెడ్.
4: నాలో కాలి మొదలు తల వరకు కూడాను రామా రామా రామా అనేటువంటి చింత అన్ని సర్వత్రా ప్రసరిస్తూ ఉంటుంది.
5: ఫ్రమ్ టాప్ టు టో ద నేమ్ ఆఫ్ రామ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ బీయింగ్ సర్క్యులేటెడ్.
4: కనుక నాలో భక్తి లేదని చెప్పడానికి వీలు లేదు.
5: ఐ కాంట్ సే హావ్ నో డివోషన్.
4: చూస్తే నీలోనే శక్తి లేదు.
5: ఆన్ ఎంక్వైరీ అండర్స్టాండ్ యూ హావ్ నో శక్తి ఆర్ పవర్.
4: చేతకాని వారికి చేష్టలు చేస్తున్నట్ట.
5: ద మ్యాన్ హూ కెనాట్ డూ స్పీక్స్ ఎ లాట్.
4: కనుకనే చెప్తున్నాడు రామా,
5: then he started,
4: నీకు శక్తి ఉంటే నన్ను ఎందుకు నీవు రక్షించుకోలేకపోయావు?
5: రామ, ఇఫ్ యూ హావ్ పవర్ హౌ ఇస్ ఇట్ దట్ యూ డోంట్ ప్రొటెక్ట్ మీ?
4: నీకు శక్తి లేదన్నాడు.
5: యూ హ్యావ్ నో పవర్
4: అన్న తక్షణమే ఒక విధమైనటువంటి ఒక మనోభ్రాంతి అభివృద్ధి అయిపోయింది.
5: ఇమీడియట్లీ వాజ్ డెల్యూటెడ్ దేర్ ఆఫ్టర్ అండ్ హీ కుడ్ ఎంక్వైర్,
4: నిజంగా అతనికి శక్తి లేదా లేక నాలో భక్తి లేదా అని సెల్ఫ్ ఎంక్వైరీ.
5: దెన్ హీ స్టార్టెడ్ మేకింగ్ సెల్ఫ్ ఎంక్వైరీ.
4: ఆ సెల్ఫ్ ఎంక్వైరీ ప్రతి మానవునికి అత్యవసరం.
5: ది సెల్ఫ్ ఎంక్వైరీ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
4: నాలో ఆ పవిత్రత ఉందా లేదా అనేటువంటి దృఢమైనటువంటి యొక్క విచారణ చేయాలి.
5: ఆమ్ ఐ సేక్రెడ్ ఆర్ నాట్, వన్ షుడ్ ఎంక్వైర్ వెరీ క్లియర్లీ.
4: అప్పుడు ఎంక్వైరీ చేశాడు.
5: హీ మేడ్ దిస్ ఎంక్వైరీ.
4: కపివారది దాటున
5: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు
4: కలికి రోటెగట్టున
5: ఇస్ ఇట్ పాసిబుల్ టైట్ అప్ టు ద వాటర్
4: లక్ష్మీదేవి వలచున
5: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ వర్షిప్
4: లక్ష్మణుండు కొలచున
5: విల్ లక్ష్మణ సర్వ్
4: సూక్ష్మ బుద్ధి

0: That intelligent Bharata, will he ever worship and serve you? The power of Rama is so great. How great, how mighty is your
1: ప్రపంచమంతా కూడా ప్రార్థించేటువంటి లక్ష్మీదేవి ఎవరికి చిక్కటం లేదు, ఆమె నీ పాదాలు తుట్టు కూర్చుండే ఆమెకి బుద్ధి లేదా?
0: ద హోల్ వరల్డ్ ఈజ్ వర్షిపింగ్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: అలాంటి లక్ష్మీదేవి నీ పాదక్రాంతురాలైపోయినప్పుడు నేనెవరు?
0: గాడెస్ ఆఫ్ వెల్త్
1: నీలో శక్తి లేకపోతే ఆమె నీ పాదాలు ఎంత వస్తుంది?
0: ఇఫ్ యూ హావ్ నో పవర్ హౌ ఇస్ దట్ లక్ష్మి సర్వ్స్ యూ అండ్ ప్రెసెస్ యువర్ ఫీట్.
1: కపివారది దాటునా
0: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: ఏమిటి చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతి.
0: ద మంకీ ఈజ్ నోన్ ఫర్ ది వేవరింగ్ మైండ్.
1: ఆ హనుమంతుడు లంకను దాటుతాడా, సముద్రాన్ని దాటుతాడా?
0: Will that Hanuman be able to cross the ocean?
1: కేవలం నమ్మరానటువంటి విషయం.
0: It is unbelievable.
1: అన్నిటికీ నీ శక్తియే దాన్ని దాటించింది.
0: It is only your power that it made him.
1: అయితే ఆ శక్తి ఎట్ట వచ్చింది హనుమంతుడికి?
0: How could he have that power?
1: రోమ రోమము రామ నామమే.
0: He filled his every roma hair with nama, the name.
2: భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆ విశ్వాసం మనలో నిశ్చలంగా ఉండాలి. భగవంతుని శక్తి ఎంత గొప్పదో స్వామి చెప్పారు. కేవలం ఆయన నామాన్ని రోమ రోమన నింపుకున్న హనుమంతుడు మహాసముద్రాన్ని సైతం దాటగలిగాడు. అది కూడా మధ్యలో వచ్చే ఎన్నో ఆటంకాలను రామనామస్మరణతో ఎదుర్కొంటూ వెళ్లాడు. వీటన్నింటికీ మూలమైనది స్వామి చెప్పినట్లు భక్తి, విశ్వాసం, నామస్మరణ. అయితే శ్రోతలందరికీ చెప్పేది ఏంటంటే, మనందరం ఈ విలువైన విషయాలను తెలుసుకున్నాం. తెలుసుకున్న దాన్ని అనుభవించాలి, అంటే దానిని మనం ఆచరించాలి. పదార్థాన్ని వండుకున్నంత మాత్రాన సరిపోదు, దాని సారాన్ని గ్రహించాలి అంటే దాన్ని మనం భుజించాలి. అప్పుడే ఆ ఆనందాన్ని పూర్తిగా పొందగలం. కనుక మనం తెలుసుకున్న వాటిని అనుభవించి ఆనందాన్ని పొందాలి అంటే వీటిని మనం ఆచరించాలి. కాని నేటి మానవుని ఆచరణ ఎలా ఉందో స్వామి ఈ చక్కని చిన్న కథ ద్వారా వివరించి చెప్పారు.
1: ఈనాటి ఆచరణ ఎట్ట ఉంటుండదంటే,
0: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
1: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
0: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
1: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
0: so long
1: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
0: so long the talk,
1: ఆ హరికథలు జరిగేంత వరకు,
0: so long harikatha,
1: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
0: You find the vibrations of renunciation in the congregation.
1: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంతవరకు ఉంటుంది?
0: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్, హౌ లాంగ్?
1: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
0: ద మూమెంట్ డిస్కోర్స్ కమ్స్ టు ఎన్ ఎండ్, దీస్ థాట్స్ ఆల్సో వుడ్ ఎండ్ అప్.
1: ఉన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడా లోపల నిల్చావు.
0: దే డోంట్ ట్రెజర్ దెమ్ అంటిల్ దే గో హోమ్ అట్లీస్ట్.
1: కనుకనే అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం లేదు.
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లిసనింగ్ టు నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్?
1: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
0: యూ జస్ట్ లిసన్ బట్ యూ డోంట్ ఫాలో.
1: మనం చేసినప్పుడే దీనికి ఒక ఫలితం ఉంటుంటాడు.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ యూ నో ది రిజల్ట్.
1: తిన్నప్పుడే దాని రుచి కానీ దాని ఆకలి కానీ తీరుతుంది.
0: వెన్ వన్స్ యూ టేస్ట్, వెన్ వన్స్ యూ ఈట్,
1: దాని యొక్క బలం కూడా మనకు చేకూరుతుంది.
0: యూ విల్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు.
1: మనము రుచి తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ది టేస్ట్.
1: ఎందుకు తినటం లేదు?
0: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
1: ఇంకా బలహీనత పోవటం లేదు.
0: యు ఆర్ స్టిల్ వీక్.
1: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
0: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ ది
1: టైం. తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
0: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యూ షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
1: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: స్పిరిచువాలిటీ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
1: ఫ్యాషన్, నాట్ కంపాషన్.
0: ఇట్స్ ఓన్లీ ఫ్యాషన్, నాట్ కంపాషన్.
1: కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
0: వెన్ వన్స్ వీ డెవలప్ కంపాషన్, ద ఫ్యాషన్ విల్ రన్ అవే.
1: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: సో టు లిసన్ ఇస్ ఎ
1: ఫ్యాషన్. వెళ్ళారండి ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
0: వేర్ హ్యావ్ యూ గోన్? ఐ హావ్ గోన్ దట్ టు లిసన్.
1: ఏం జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
0: What is said there? Oh, lots of things.
1: అందులో ఏ కొంచెమైనా చెప్పండి అంటే చేతల్లో చేరలేదు అంటారు.
0: At least tell a little.
1: ఎందుకు పోయినావు?
0: It has not gone into the head. Then what have gone?
1: భక్తుడు ఉంటుండేటువంటి వాడు పాపం.
0: There is a devotee.
1: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
0: For 16 years he heard all talks.
1: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
0: వాట్ ఆర్ దోస్ టాక్స్?
1: రాముల యొక్క చరిత్ర.
0: ఇట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ రామ.
1: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. దిట్ నిత్యము సప్తాహాలే.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
1: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసింది.
0: హి రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: జీవితం అంతా కూడా నువ్వు కష్టము పాలైపోయింది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
0: దట్ పండిట్ ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.
1: దాంతో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధంగా శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
0: దిస్ స్కాలర్ సెడ్ యూ షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఏ సింగిల్ డే.
1: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
0: బికాజ్ ద క్రౌడ్ విల్ బి లెస్.
1: కనుక ఈ పండితుడికి ఏమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
0: ది స్కాలర్ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ టాకింగ్ టు మాసెస్ లార్జ్ క్రౌడ్.
1: అందువల్ల ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యూ షుడ్ నెవర్ మిస్ ఎనీ వన్ డే, దెన్ ఓన్లీ యు హావ్ ద ప్రాపర్ రిజల్ట్.
1: సరే, ఒకనాడు
0: వన్ డే
1: ఎక్కడికో తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
0: దిస్ పర్సన్ హ్యాడ్ టు గో నెసెసరీ.
1: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రి గారితో.
0: అండ్ దిస్ పర్సన్ సెడ్ టు ది స్కాలర్, సార్ కెన్ ఐ సెండ్ మై సన్ ఆన్ మై బిహాఫ్.
1: సరే, సీటు పిలుపు కావాలంటే కానీ ఎవరొస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
0: ది పండిట్ సెడ్ ద వేకెంట్ సీట్ షుడ్ బి ఆక్యుపైడ్, డజంట్ మ్యాటర్ ఇట్స్ యువర్ సన్.
1: సరే, ఇంటికి పోయాడు.
0: హి వెంట్ హోమ్.
1: ఓరే, ఈ పండితుల వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
0: What this pandit is speaking of renunciation.
1: Astiram jeevanam loki astinam yavanam dhanam ani cheptunnadu. Ivanni na koduku vinte emaina vaadiki viragam vastundi emto, vaadu avanni vadala petti potadu emto, etta vaadini pampinchedi ani sandehinchadu.
0: This person started wondering and he felt so sad because this scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciate.
1: అనుకోని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
0: దిస్ పర్సన్ అప్రోచ్.
1: చాలా బాగానే ఉంటుంటాయి ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యంతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
0: సార్, హీ టోల్డ్ దిస్ పండిట్, సార్ యువర్ టాక్స్ ఆర్ వెరీ నైస్, బట్ ఇఫ్ యూ స్పీక్ ఆఫ్ రినన్సియేషన్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ ఇఫ్ మై సన్ ఇస్ టు రన్ అవే ఫ్రమ్ హోమ్.
1: హృదయానికి నాటుకొని పోయేటట్టుగా చెప్పాడు.
0: దిస్ పండిట్ టోల్డ్ స్ట్రైట్ అవే సో టు బి ఇంప్రింటెడ్ ఆన్ హిస్ హార్ట్.
1: అయ్యా, మీరు 16 సంవత్సరం నుంచి ప్రసంగాలకు వస్తున్నారు.
0: యూ హావ్ బిన్ లిసనింగ్ టు మై టాక్ ఇన్
1: మీకు ఎంత వైరాగ్యం వచ్చింది, ఎంత వైరాగ్యం వచ్చింది.
0: టు వాట్ ఎక్స్టెంట్ యూ డెవలప్ దిస్ రెనన్సియేషన్.
1: మీ కుమారుడు వస్తేనే వాడికి వైరాగ్యం వస్తుందా? అంత సులభం కాదు ఈ వైరాగ్యం.
0: డూ యూ థింక్ దట్ యువర్ సన్ విల్ బి అసెటిక్ ఇఫ్ హీస్ టు లిసన్ టు మై టాక్ జస్ట్ ఫర్ ఎ డే టుమారో?
1: అట్టనే ఈనాడు సంవత్సరాల కొలది వస్తున్నారు ఉపన్యాసాలకు.
0: సేమ్ థింగ్ యువర్ అండ్ యువర్ ఆఫ్టర్.
1: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కానీ ఆ పరభక్తి కానీ ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
0: నాట్ ఇన్ ఎ బిట్, నాట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ రెనన్సియేషన్.
1: ఇనేంత వరకు హాయిగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
1: చాలా ఆనందంగా ఉంటుంది.
0: వి ఆర్ హ్యాపీ.
1: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
0: The moment we leave the compound, everything goes back to the normal situation.
1: కాబట్టి ఇదంతా ఎంతకాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
0: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ లిసనింగ్?
1: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
0: హ్యావ్ యూ టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
1: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్లా చేసేది?
0: We still ask Bhagavan, I want this, I want this, do this for me.
1: ఎట్లా మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు? ఈ ధైర్యానికైనా సిగ్గులేదా?
0: How do you expect liberation? Are you not ashamed to ask for it?
1: అడిగి కూడా మీకు ఏమైనా అవమానం లేదా?
0: Are you not, don't you feel humiliated?
1: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
0: To what extent you are practicing?
1: దీన్ని మొట్టమొదట మీరు గుర్తించుకోవాలి.
0: First know this.
2: స్వామివారి మృదు మధురమైన పలుకులలో ఆచరణ ప్రాముఖ్యత గురించి విన్నారు కదా. ఈ కథలో స్వామి చెప్పిన ఆ సాధకుడు 16 సంవత్సరాలు రామాయణాది ఆధ్యాత్మిక పారాయణాలు విన్నప్పటికీ వైరాగ్యం కలగలేదు. కారణం, తెలుసుకున్న దాన్ని ఆచరించలేదు. శ్రోతలందరూ గమనించాలి, 16 సంవత్సరాలే కాదు 16 జన్మల పాటు కేవలం వింటూ పోయినా వాటిని ఆచరించడానికి మళ్లీ జన్మ రావాల్సిందే. ఎందుకంటే పై క్లాస్కి వెళ్లాలి అంటే ఈ క్లాస్ పాస్ అవ్వాలి కదా. స్వామి చివరిలో చెప్పినట్లు భగవంతుని నుండి ఆశించే ముందు ఆయన చెప్పిన దాన్ని ఆచరించాలి. అప్పుడే ఆ ఫలాన్ని అందుకునే అందుకోటానికి మనం అర్హులమవుతాం. కనుక మనందరం స్వామి చెప్పిన వాటిని కొన్నైనా పాటించగలిగితే ఆయన అందించే ప్రసాదాన్ని అందుకోటానికి అర్హులం కాగలం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి ఆయనకు వదిలేస్తే అంతా స్వామే చూసుకుంటారు. మనకు స్వామి ఆ జ్ఞానాన్ని అందించి ఆ మార్గంలో పయనించేలా ఆశీర్వదించమని స్వామి పాదాల చెంత కోరుకుంటూ సాయిప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ఈనాటి కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలందరికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, వచ్చే ఆదివారం అనగా నవంబర్ 3వ తేదీన రేడియో సాయి శివం డిజిటల్ స్టూడియో హైదరాబాద్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రేడియో సాయి శివం బృందం వారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను అందించనున్నారు. మరి ఆ కార్యక్రమాలను మిస్ అవ్వకుండా విని ఆనందించడానికి వచ్చే ఆదివారం 10 గంటల నుండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1, 2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1, 2 తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. 2 ఆగస్టు ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో అందించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 4వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: You may not always oblige, but you can speak obligingly, అన్నారు స్వామి. హృదయంలో ఉప్పొంగే దయ, కళ్ల లోగిళ్లలో జాల్వారే కరుణ మానవునికి పెట్టని ఆభరణాలు. వీటితో పాటు మాటలలో ఊటలూరే తియ్యంతనాలు మనిషికి మనిషికి మధ్య ప్రేమ బాటన వేస్తాయి. ఇప్పుడు ప్రసారం చేయబోతున్న తీయని మాటే ప్రేమకు బాట అనే చర్చా కార్యక్రమం ద్వారా కార్యస్థానాల్లో వాటిని అమలు చేయడం గురించి తెలుసుకుందాం. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి ఉషా వేమూరి, శ్రీమతి అనామికా సాయి, శ్రీమతి డాక్టర్ అనుపమ ముదిగొండ, పద్యపఠనం శ్రీమతి సాయి శ్రీలక్ష్మి.
1: ఈరోజు మృదు భాషణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను ఉషా వేమూరి ఈనాటి చర్చకి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నాను. నేను ఏజీ ఆఫీస్ లో గెస్టెడ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఏజీ ఆఫీస్ కార్యాలయంలోనే ఉన్న అధ్యయన మండలి స్వామి స్టడీ సర్కిల్ అంటాము, దానికి కన్వీనర్ గా సేవలు అందిస్తున్నానండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిర్వహిస్తూ ఉంటాము. ఈరోజు నాతో పాటు ఈ మృదు భాషణ చర్చా కార్యక్రమానికి చేసిన వారు సాయి సోదరి మనులు డాక్టర్ అనుపమ ముదిగొండ, శివం భజన్ గ్రూప్ మరియు బాల్వికాస్ తో వీరికి అనుబంధం ఉన్నది. అలాగే వృత్తిపరంగా ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ కార్పొరేట్ కన్సల్టెంట్. మరొక సోదరి అనామికా సాయి, స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం టాటా ట్రస్ట్ లో కమ్యూనికేషన్ అండ్ అవుట్ రీచ్ లీడర్ గా పనిచేస్తున్నారు. అలాగే మనకి మరొక సాయి సోదరి, స్వామి పూర్వ విద్యార్థి, చక్కటి స్వామి పద్యాలు అందించారు సాయి శ్రీలక్ష్మి నిర్వహిస్తూ ఉంటాము. ఈరోజు నాతో పాటు ఈ మృదు భాషణ చర్చా కార్యక్రమానికి చేసిన వారు సాయి సోదరి మనులు డాక్టర్ అనుపమ ముదిగొండ,

0: ఈరోజు మన చర్చాంశం రుణభాషణ అనుకున్నాం కదండి. ఈ మాట వినగానే మనకు అవతార మూర్తి శ్రీరామచంద్రుడు గుర్తుకు వస్తారు. శ్రీరామచంద్రుడు గురించి చెప్తూ ఏమంటారంటే, ఆయన పూర్వభాషి, ప్రియభాషి, మితభాషి, హితభాషి అని చెప్తారండి. అంటే మనకి ఈ మృదు భాషణ, కమ్యూనికేషన్ ఇట్లాంటి వాటి గురించి చెప్పాలి అంటే అవతారిని మించిన వ్యక్తి ఇంకో మరొకరు ఉండరు. ఆ విధంగానే నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ గుర్తొస్తోంది. స్వామి పూర్వ విద్యార్థి వైట్ ఫీల్డ్ లో స్వామి ఒకసారి వారితో చెప్పిన అనుభవం గురించి. కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఎలా ఉండాలి అని అంటే స్వామి ఏం చెప్పారంటే, సెండర్ రిసీవర్ ఇవన్నీ అని కాదు, సెండర్ నుంచి రిసీవర్ కి వెళ్తున్న ఏ మాట అయినా కూడా టోటల్ అండర్స్టాండింగ్ తో, అంటే సెండర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిసీవర్ కి పూర్తిగా అర్థం అవ్వాలి, కరెక్ట్ సెన్స్ లో అని స్వామి చెప్పారు. అయితే కార్యరంగంలో మనం కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, రోజు మొత్తాన్ని మనం ఆ సమయం మొత్తం 24 గంటల్ని గనక మూడు గుణాలకు అనుగుణంగా విభజిస్తే, ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు సత్వగుణం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందని చెప్తారు. 8 గంటల నుంచి 4 గంటల వరకు రజగుణము, మళ్లీ సాయంత్రం 4 నుంచి 8 వరకు సత్వగుణము, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారి 4 వరకు తమగుణము. మనం ముఖ్యంగా కార్యరంగంలో పనిచేసే 8 గంటల నుంచి 4 గంటల వరకు రజోగుణ సంపన్నమైన ఈ గుణం గురించి ఎక్కువ మనకంటే, మనం బిహేవ్ చేసే విధం కూడా కార్యరంగంలో రజోగుణ సంపన్నంగా ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ యాజ్ వర్క్ ఇస్ వర్షిప్ అనే సూక్తిని, స్వామి సూక్తిని కార్యరంగంలో మనం ఎలాగా నిర్వహిస్తూ దీన్ని, దీంట్లో వచ్చే ఛాలెంజెస్ ని మనం ఎట్లాగా సాల్వ్ చేసుకుంటాము, తర్వాత మన ప్రతి పని వర్క్ ఇస్ వర్షిప్ అంటున్నాం కాబట్టి ఆ పనిని స్వామికి ఒక పూజా పుష్పంగా ఎలా సమర్పిస్తాము అనేది ఈ రోజు మన చర్చలో భాగంగా తీసుకున్నాం. మృదు భాషణ అనే అంశం గురించి కొంత ఆలోచన చేయగా నా స్మరణకి తోచినది భగవద్గీతలోని 12th చాప్టర్ అండి, భక్తి యోగంలో శ్రీకృష్ణుడు చెప్పిన మహావాక్యం. అది మనం ఒక మహామంత్రంగా కనుక తీసుకుంటే కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో, ఫిల్టర్స్, తర్వాత అందులో ఉండే ఫెయిల్యూర్స్ కానీ ఘర్షణ కానీ, కమ్యూనికేషన్ ఫెయిల్ అయితే మానవ సంబంధాల్లో వచ్చే ఘర్షణలు, తర్వాత ఆర్గనైజేషన్ పరంగా ప్రొడక్టివిటీ పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండాలంటే ప్రాపర్ కమ్యూనికేషన్ చేయడం అనేది మనందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ. మృదువుగా, హితంగా, ప్రియంగా మాట్లాడుతూనే మనకు కావాల్సినది, మనకు కావాల్సిన ఏదైతే అవుట్పుట్ ఉందో అది తెప్పించుకోవడం అనేది నిజంగా ఒక స్కిల్ అని చెప్తారండి. సంభాషణ మనం చేసేటప్పుడు మృదు భాషణ రావాలి అంటే ఈ 4 గుర్తులు గుర్తుపెట్టుకోవాలి. అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియం, హితం చేయవ అంటారండి. ఈరోజు మృదు భాషణ అనే అంశంలో మనం 4 విషయాల గురించి చర్చించుకుందాం అనుకున్నాం కదండి. అనుద్వేగకరం అనే అంశం మీద మన సాయి సోదరి అనామిక సాయి మనతో చర్చిస్తారు. అయితే అనామిక, మీకు వృత్తిపరంగా ఈ అనుద్వేగం గురించి, మీరు సంభాషణ చేయడం గురించి మీ అనుభవాలు కానీ మీకు తోచిన కొన్ని అంశాలు కానీ మాతో చర్చిస్తారు.
1: శ్రోతలందరికీ సాయిరా, విశాఖ ఇందాక మీరు స్వామి ఇన్సిడెంట్స్ చెప్పారు కదా, అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, సెంటర్ నుంచి రిసీవర్ వరకు ఎలా కమ్యూనికేషన్ అండ్ అక్కడ రిసీవర్ నుంచి సెంటర్కి ఎలా ఎఫెక్టివ్ గా వెళ్ళాలి అని స్వామి ఎలా అయితే చెప్పారు, ఇందాక మీరు చెప్పినట్టు అది వింటూ ఉంటే దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మిస్కమ్యూనికేషన్ ప్రతిరోజు జరుగుతున్నది. ఎఫెక్టివ్ అనే పదం అయితే చాలా దూరం అనుకోండి, కానీ ప్రతిరోజు జరిగేది మిస్కమ్యూనికేషన్. అందులో వృత్తిపరంగా నా డెసిగ్నేషన్

0: కమ్యూనికేషన్ కాబట్టి అది మీ మాట వింటుంటే నిజంగా స్వామి ఒక్కొక్కసారి చాలా ఛాలెంజింగ్ పొజిషన్ లో ఛాలెంజింగ్ డెసిగ్నేషన్ లో మనల్ని పెట్టేసి స్వామి చెప్పిన విషయాలు ఆచరిస్తున్నామా లేదా అనేది చాలా చక్కగా టెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి పాస్ అవుతారని మాత్రం చెప్పను, కానీ అనుద్వేగం గురించి మాట్లాడే ముందు ప్రతిరోజు ప్రతి క్షణం ఉద్వేగం మాత్రం 100% అంటే ఉద్వేగం టు ద పవర్ ఆఫ్ 100 టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిట్ చెప్పుకోవచ్చు. అటువంటి సందర్భాలు బోల్డ్ ఏర్పడుతూ ఉంటాయి ప్రతిరోజు, కానీ అది కంట్రోల్లో పెట్టుకోవడమే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆఫీస్ కి చేరుకునే ముందేనండి, ఇప్పుడు మేము వెళ్తున్నాము డ్రైవ్ చేసి వెళ్తున్నాము, సడన్ గా ఎవరో అంటే ఆ సిగ్నల్స్ అన్ని దాటి రాంగ్ గా ఓవర్టేక్ చేశారు అనుకోండి, అప్పుడు మనం అంతా గణనంతో అంత చెప్పి ఇంటి నుంచి బయలుదేరుతాము. స్వామి మాటలు అంటే బాల్వికాస్ టైం నుంచి మిత భాష అతిహాయి, అతి భాష మతిహాని అని అన్ని వింటాము, కానీ అక్కడ అన్ని ఒక్క సెకండ్ లో మాయమైపోతాయండి. అది ఛాలెంజ్, అది అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్, అక్కడ స్వామి మాటలు గుర్తుంటాయో లేవో అనేది. అది ఇది ఇది జస్ట్ వర్క్ ప్లేస్ కి చేరుకునే ముందు అలా చేరుతాము. చేరుకున్నాక ఇంకా చెప్పుకోకలేదండి, ఫైల్స్ అండ్ ఫైల్స్ ఆఫ్ వర్క్ ఉంటాయి, అందులో మునిగిపోయి ఉంటాము, ఇంకా రకరకాల ఛాలెంజెస్ ఎలాగో ఏర్పడుతూ ఉంటాం అనమాట.
1: అంటే అనామిక, వృత్తి రీత్యా మీకు ఇలాంటి ఉద్వేగం కలిగినప్పుడు మీరు దాన్ని ఎలా అధిగమించారు, మాతో ఏమన్నా ఒక్క అనుభవాన్ని మీరు పంచుకోగలరా?
0: అనుపమ గారు, అసలు ఒక్క ఇన్సిడెంట్ అంటే చాలా కష్టం అనుకోండి, కానీ నిజం చెప్పాలంటే ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు, ఇంకా జాబ్ వచ్చింది చాలా ఎక్సైట్మెంట్ తో, బాస్ ఏది చెప్పినా కొంచెం ఎక్స్ట్రా అవర్స్ ఉండి కూడా మనం చెయ్యాలి, హార్డ్ వర్క్ చెయ్యాలి అని అనిపిస్తుంది. పైగా మనం స్వామి స్టూడెంట్ అంటే మ్యాన్ మేనేజ్మెంట్ బుక్స్ అంతా చదివేసి అంత స్వామి ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు ఒక ఎంప్లాయీ మీకు 15,000 శాలరీ ఇస్తున్నారంటే మీరు 30,000 వర్క్ చేయాలి అని చెప్పినప్పుడు ఆ వాల్యూస్ తో మనం అక్కడ ప్రాక్టికల్ గా వెళ్తాం. అవన్నీ గురులో దూరు, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఆల్ వాల్యూస్ విని ఉంటాము, అండ్ అవన్నీ మనం ప్రాక్టీస్ లో పెట్టాలని వెళ్తాము. సో థియరిటికల్ గా అంత బాగుంటుంది, ప్రాక్టికల్ గా అక్కడ వెళ్ళి చాలా హార్డ్ వర్క్ చేసి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఏంటి ఇంకా రాలేదు, ఇంకా అక్కడ ఇంట్లో ఎంత ఒత్తిడి పెడుతున్నా, అవన్నీ ఇంట్లో వాళ్ళే కదా అని మనం చాలా లైట్ గా తీసుకొని ఫుల్ అటెన్షన్ ఆ వర్క్ కి ఇచ్చేసి, అంటే అక్కడ బాస్ ని ఇంప్రెస్ చేయాలని కాదు, కానీ ఆ వర్క్ మన వల్ల పెండింగ్ అవుతే వేరే డిపార్ట్మెంట్స్ కూడా పనులు పెండింగ్ అయిపోతాయని అంత హార్డ్ వర్క్ చేసి చేసిన తర్వాత ఒక డెడ్ లైన్ ఇస్తారు. ఆ డెడ్ లైన్ కి ముందు ఇచ్చిన తర్వాత అంటే ముందు ఇచ్చేస్తే ఒకలాంటి అబ్బా ఇచ్చేసేనో, నా వేర్ నుంచి పని పెండింగ్ లేదని అనిపిస్తుంది. అని ఇచ్చేసిన తర్వాత అది బాస్ టేబుల్ అది ఆ డాక్యుమెంట్ అలా పడుతుంది, అక్కడి నుంచి ముందుకెళ్ళదు. అరే నాకు ఇంత అర్జెంట్ ఇంత ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు అసలు ఇట్స్ నాట్ ప్రొసీడింగ్ ఫర్దర్, ఏమైంది అని అనిపిస్తుంది, ఎక్కడ లేని కోపాలు తాపాలు అన్ని వచ్చేస్తుంటాయి. సో ఇటువంటి పరిస్థితులు బోల్డ్ సార్లు ప్రతిరోజు ఫేస్ చేస్తూనే ఉంటామండి.
1: అంటే ఇలాంటి పరిస్థితుల్ని మీరు చాలా ఎదుర్కొన్నారని చెప్తున్నారు కదా, మరప్పుడు మీకు స్వామి యొక్క టీచింగ్స్ కానీ ఆయన టీచింగ్స్ కానీ ఆయన ఉద్బోధించినవి కానీ గుర్తొచ్చినప్పుడు ఎలా దాని నుంచి బయటపడ్డారు, ఏదైనా ఒక్కటి మాకు ఏదైనా టెక్నిక్ చెప్తారా?
0: అయితే నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో స్వామికే కంప్లైంట్ చేసేవాడు ఇంటికి వెళ్ళాక, వాట్ స్వామి, వాట్ ఇస్ దిస్ స్వామి, ఇంత ఇలా చేయాలి అలా చేయాలని అడ్వైజ్ ఇచ్చారు, మరి ఇలాంటి పరిస్థితి వీఆర్ ఫేసింగ్ అనేది కంప్లైంట్ కూడా మళ్ళీ స్వామికి, నేర్చుకునేది స్వామి దగ్గర, కంపెనీ కూడా ఫైనల్లీ హీ హాస్ టు, అంటే ఎవరైతే మంచి మాటలు నేర్పిస్తున్నారో వాళ్ళకే మళ్ళీ మనమే ఉంటా ఏమో అటాక్ చేసేస్తాము. అంటే హ్యూమన్ మెంటాలిటీ, ఎవరో ఒకళ్ళని బ్లేమ్ చేయాలి, ఇంట్లో వాళ్ళకైనా స్వామి ఇది ఇది అని యూనో వీ టేక్ స్వామి ఫర్ గ్రాంటెడ్. సో ఇంటికి వెళ్ళి ఏం స్వామి అని ఫస్ట్ షూర్ ఫస్ట్ ఇనిషియల్ అయితే నేను చాలా కంప్లైంట్ మోడ్ లోనే ఉండేదాన్ని, ఎప్పుడు వై స్వామి వై స్వామి, ఈ వై అనే దానికి ఐ థింక్ నేను అప్పట్లో బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు. చాలా క్వశ్చన్స్ వచ్చేవి మైండ్ లో, 101 క్వశ్చన్స్ వచ్చేవి. ఆల్సో ఐ వాజ్ వెరీ యంగ్, ఫస్ట్ జాబ్ టైం కాబట్టి ఇంకా యూనో ఉద్వేగం బాగా ఎక్కువ ఉండేదండి ప్రతిదానికి, ఎందుకు ఇలా జరగాలి, ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ సొసైటీ, అంటే ఫర్ వెల్ఫేర్ ఇది చేయాలి అది చేయాలని చాలా ఉండేది, అండ్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అప్పుడు చాలా ఇది వచ్చేసేది. బట్ దెన్ అప్పుడు యూనో స్వామి ఎన్నో విషయాల్లో డూ యువర్ డ్యూటీ, డూ యువర్ డ్యూటీ, రిజల్ట్స్ గురించి డోంట్ వే, డూ యువర్ డ్యూటీ. అఫ్కోర్స్ మనం భగవద్గీతలో కూడా ఇదే విన్నాము, కానీ వినే మాటలే మళ్ళీ మళ్ళీ విన్నా దెన్ ఇట్ కమ్, ఇటువంటి ఛాలెంజింగ్ టైమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు స్వామి మాటలు అప్పుడు మనకి అర్థం అవుతాయి క్లియర్ గా. అప్పటి వరకు విన్నది ఓహో స్వామి ఇలా అంటున్నారు, ఓకే డూ యువర్ డ్యూటీ, చాలా ఈజీగా తీసుకుంటారు స్వామి వర్డ్స్. కానీ సింపుల్ వర్డ్స్ లో స్వామి ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, సింపుల్ స్వామి చెప్పారు లైక్ లవ్ ఆల్ సర్వల్ అన్నారు. ఒక బాస్ ని అసలు చూస్తే ఎక్కడ, హౌ కెన్ ఐ ఎవర్ లవ్ దిస్ బాస్, అసలు ఇతను ఇలాంటి మెంటాలిటీ, హౌ డస్ స్వామి వాంట్ మీ టు లవ్ హిమ్ అనిపిస్తుంది. కానీ చాలా సింపుల్ సింపుల్ వర్డ్స్ లో స్వామి మేడ్ అస్ డూ థింగ్స్ దట్ వి కాన్, ఒక హ్యూమన్ బీయింగ్ గా సాధ్యం కానిది ప్రాక్టీస్ చేయమని చెప్పారు. ఇంకొకటి, ఎన్నో బుక్స్ ఎన్నో ఇన్సిడెంట్స్ చదువుతూ ఉంటే ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుందండి. ఎలా అంటే, ఒక వెయిటర్ అందరికి ఫుడ్ సర్వ్ చేసినప్పుడు ఒక హోటల్ లో అందరు కూర్చొని తింటున్నారు. తింటున్నప్పుడు ఏంటంటే అక్కడ ఒక కాక్రోచ్ వస్తుంది. కాక్రోచ్ వచ్చి ఒకరి మీద కూర్చోగానే వాళ్ళు గట్టిగా అరుస్తారు, ఇంకొకటి మీద కూర్చుంటే గట్టిగా అరుస్తారు, అలా అందరు అరుస్తుంటారు. ఫైనల్ గా ఒక మనిషి మీద కూర్చున్నప్పుడు వాళ్ళ కాక్రోచ్ ని చేతితో పట్టుకొని బయట విసిరేస్తారు. సిచ్యుయేషన్ అక్కడే, అందరు ఫేస్ చేస్తున్న పరిస్థితి ఒకటి, కానీ కొంతమంది రియాక్ట్ అయ్యారు, మరి కొంతమంది రెస్పాండ్ అయ్యారు. సో మనకి బాస్ ఒకటి, ఎంప్లాయీస్ రియాక్ట్ అవుతున్నారా రెస్పాండ్ అవుతున్నారా అనేది చాలా ముఖ్యం. సో ఇటువంటి టైంలో స్వామి చెప్పిన సింపుల్ సింపుల్ వాక్యాలు మనం గుర్తు పెట్టుకుంటే మాత్రం అవి బ్రహ్మాస్త్రం లాగా, ఇలా అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ లాగా పనిచేస్తాయి. అది నేను ఇంప్లిమెంట్ చేస్తున్న తర్వాత లైక్ ఐ ఫీల్ ఇప్పుడు వర్క్ ప్లేస్ ఇస్ ఆల్సో బ్లిస్ అని అనిపిస్తున్నారు.
1: అయితే మీరు చెప్పినంతా విన్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అనుభవం కొంత నేర్పితే స్వామి టీచింగ్స్ ని ఆకలింపు చేసుకుని వాటిని ఆచరణను పెట్టగలిగితే మనకి ఈ చిన్న సిద్ధాంతం, అంటే మీరు చెప్పిన దానిలో నేను నోట్ చేసింది ఏంటంటే రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ అని. దీనివల్ల మన జాబ్ లో వర్క్ అట్మాస్ఫియర్ లో మనం చాలా డిఫరెన్స్ తీసుకురావచ్చు అని అర్థమవుతోంది. అయితే రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ అన్నారు కదా మీరు, మరి అని అంటప్పుడు ఈ రియాక్షన్ అందరికీ వచ్చేస్తుందండి. ఇప్పుడు నాకైనా కూడా కోపం రాగానే వెంటనే రియాక్షన్ వచ్చేసి దుర్భాషలాడడము, వెంటనే కోపం వచ్చేసేసి చేతుల్లో ఉన్న వస్తువులను కూడా విసిరేస్తారు కొంతమంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మరి దీనికి మీరు ఏమైనా టెక్నిక్ చెప్పగలరా?
0: అనుపమ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ నాకు ఎందుకో ఈ టాపిక్ డిసైడ్ అయినప్పుడే ఉద్యోగం అనగానే కరెక్ట్ గా నాకు వచ్చిందంటే అప్పుడే అనుకున్నాను, ఓకే స్వామి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయమంటున్నారేమో. బికాజ్ నేను చెప్పాను కదండి, ఈవెన్ దీనికి కూడా నేనే బ్రాండ్ అంబాసిడర్. నాకు ఒక మాట ఎవ్వరు అంటే నాకు అనుకూలంగా లేదంటే ఎక్కడ నేను కోపాలు తాపాలన్నీ వచ్చేసేది. కానీ ఐ స్టిల్ రిమెంబర్ అండి, నేను స్కూల్లో ఉండగా స్వామి ఒకసారి డిస్కోర్స్ ఇస్తున్నారు. డిస్కోర్స్ లో స్వామి కోపం గురించి మాట్లాడుతున్నారు. ఉద్వేగంలో టాప్ మోస్ట్ మనకి కోపమే, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్తూ ఉంటూ స్వామి చాలా చక్కగా చెప్పారు. కోపం వస్తే చక్కగా నీళ్లు తాగండి అని ఇలా స్వామి యాక్షన్ చేసి చక్కగా చూపించారు. అది కాకుండా ఎక్కడైతే మీరు ఉన్నారో ఆ ప్లేస్ నుంచి లేచి కొంచెం నడిచి దూరం వెళ్ళిపోవాలన్నారు. సింపుల్, చాలా సింపుల్ గా చెప్పారు. అక్కడ నుంచి లేచి వాక్ టు సమ్ అదర్ ప్లేస్, దట్స్ ఆల్ వి హ్యావ్ టు డూ. అండ్ ఇంకొకటి, స్వామి ఇలా వేళ్ళు కూడా తీసి కౌంటింగ్ చేయమని చెప్పారండి. ఇలా ఒకటి నుంచి పది దాకా కౌంటింగ్ చేయండి, పది నుంచి ఒకటి వరకు కౌంట్ చేస్తే మైండ్ డైవర్ట్ అవుతుంది అండ్ ఇది కంట్రోల్ అవుతుంది. ఇది స్వామి స్టూడెంట్స్ కి ఎన్నో సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. సో డిస్కోర్సెస్ విన్నాం కాబట్టి, ఎక్కడ బ్యాక్ గ్రౌండ్ లో ఇవన్నీ ఈ మాటలు విన్నాం కాబట్టి ఇట్ ఇస్ దేర్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్. ప్రాక్టికల్ లైఫ్ లో ఇంట్లో అంతగా అది అవసరం పడలేదు, కానీ వర్క్ ప్లేస్ లో ఇలా మీరు చెప్పినప్పుడు, సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఓ స్వామి ఇలా చెప్పారు కదా లెట్స్ ట్రై, ఫస్ట్ టైం ఫెయిల్ అవుతాము, సెకండ్ టైం విల్ ట్రై, థర్డ్ టైం విల్ ట్రై, ఫిఫ్త్ టైం వరకు కొంచెం అంటే ట్రాక్ లోకి వస్తాము, అండ్ ఇవెన్చువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఇది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చాలా మాటికి ఇంప్రూవ్ అవుతామని నా అభిప్రాయం అండి. సరే,
2: మనం ఈ రోజు అంశంలో నాలుగు భాగాలుగా విభజించుకున్నాం. అందులో మన సాయి సోదరి అనామిక సాయి చాలా చక్కగా కార్యరంగంలో మనకు ఎదురయ్యే సమస్యలు, అంటే ఉద్వేగం కలిగించే వాతావరణం, దాన్ని ఎలా అధిగమించాలి, చర్చా రూపంలో అనామికను తర్వాత అనుపమ ఇద్దరు కూడా చాలా చక్కగా చర్చించారండి. స్వామి ఎప్పటి నుంచో చెప్పిన సూక్తులన్నింటినీ మనకి ఎప్పటికప్పుడు మనం మర్చిపోతూ కార్యరంగంలో మనం చాలా కార్యోన్ముఖులమై ఉంటాము అని అనుకుంటాము, కానీ బేసిక్స్ మర్చిపోతాం. ఆ బేసిక్స్ మర్చిపోయినప్పుడు మళ్లీ పాత మీదకి ఎట్లా రావాలి అని స్వామి చెప్పినవన్నీ గుర్తు చేస్తూ చాలా చక్కటి చర్చ జరిగింది. రెండో అంశంగా మనం ఇవాళ అనుకున్నది, నాకనిపిస్తుంది నాలుగు అంశాలు అనుకున్నాం కానీ సత్యం లేకుండా ప్రియం లేదు, ప్రియం లేకుండా సత్యం లేదని అంటారండి. అందుకని చెప్పేసి రెండు కలుపుకుంటూ మాట్లాడుకుందాం మనం, సత్యం ప్రియం అనే రెండు టాపిక్స్ ని కూడా కలుపుకుంటూ దానికి మనకు వచ్చిన చర్చలో భాగంగా మనకు వచ్చిన డౌట్లను కూడా మన సాయి సోదరి మండలి నుంచి క్లారిఫై చేసుకుంటూ మాట్లాడుకునే విధంగా చర్చ ఉంటుంది. ఇప్పుడు నేను డాక్టర్ అనుపమ నదిగొండని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, సత్యము ప్రియము ఈ రెండింటిని గురించి ఆవిడ ఆలోచనలు ఏమిటి, కార్యరంగంలో మనకున్న అనుభవాలు, ఆవిడకున్న అనుభవాలు చెప్పినప్పుడు మనకున్న డౌట్లు ఏంటనే దాని గురించి కొంత చర్చించుకుందాం.
1: సత్యము నిరంజనము నిర్గుణము నిత్యమైనది అని స్వామి చెప్పకనే చెప్పారు. శబ్ద బ్రహ్మమై అని భగవంతుడు సత్యరూపంలో వసిస్తాడు, వాక్ రూపంలో వసిస్తాడని కూడా స్వామి చెప్పారు. కానీ ఇప్పుడు ఉష చెప్పినట్టు సత్యము ప్రియము ఈ రెండింటిని విడదీసి మాట్లాడలేము, కానీ రెండింటిని కలిపి కూడా ఉంచలేము. ప్రస్తుత పరిస్థితుల్లో అప్రియమైన సత్యాన్ని మనం చెప్పలేము, ప్రియమైన అసత్యాన్ని కూడా మనం చాటలేము. కానీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే 1973లో స్వామి ఒక ప్రవచనంలో యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ అని మనం ఆదేశించారు. అంటే ఎప్పుడూ మనం ఇతరులకి ప్రీతిపాత్రంగా మాట్లాడలేము, కానీ మనం చెప్పవలసిన నిజాన్ని మటుకు మనం దాచలేము. ఇది నేను తెలుసుకున్న సత్యం.
0: అనుపమ గారు, ఇందాక సత్యం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, అయితే మన వర్క్ ప్లేస్ లో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, అంటే మేనేజ్మెంట్ ఒకటి ప్లాన్ చేస్తుంది, ఒకటి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు, కానీ ఫైనల్ గా చేసేది వేరేది ఉంటుంది. అండ్ అటువంటి టైంలో మన క్లయింట్స్ కానీ కస్టమర్స్ కి కానీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు జరిగిన నిజం ఇది అని చెప్పుకోలేదు. అటువంటి పరిస్థితి మీరు ఏదైనా ఫేస్ చేసినారా? ఫేస్ చేస్తే అది ఎలా హ్యాండిల్ చేసారో మాకు కొంచెం చెప్పండి.
1: చాలా సార్లు సత్యం ప్రియంగా ఉండదండి, నిజం చెప్తే నిష్ఠూరమే అనేది లోకం. అయితే వృత్తిరీత్యా మీరు అడిగారు కదా, ఇది తప్పదు. ఎందుకంటే ఒక బాధ్యతతో మనం ఒక వృత్తిని నిర్వర్తిస్తున్నప్పుడు సత్యము సత్యమే చెప్పాలి, నిజమే చెప్పాలి. ఒక అధ్యాపకురాలుగా నేను రోజు ఇది చాలా ఫేస్ చేస్తానండి. చాలాసార్లు తల్లిదండ్రులకు చెప్పవలసి వస్తుంది, నీ పిల్లలు పాస్ కాలేదు, నీ పిల్లలకి దీనిలో ఆసక్తి లేదు, లేకపోతే విద్యార్థులకి వాళ్ళ ప్రవృత్తి గురించి మనం ట్రైన్ చేసేటప్పుడు, వాళ్ళ యాటిట్యూడ్ ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళకు కొన్ని నిజాలు చెప్పాల్సి వస్తుంది. కానీ నా ప్రకారం ఏంటంటే ద ఇంటెన్షన్ బిహైండ్ ద ట్రూత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సరైన రిజల్ట్ కోసం ఒక ట్రూత్ ని మనం ప్రజెంట్ చేసినప్పుడు సత్యం అప్రియమైనా కూడా అది మనం చెప్పవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ సెలబ్రేషన్ లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడి మహిళలతో నేను సంభాషించడం జరిగింది. అయితే ఒక మజ్దూర్ యువతి నా దగ్గరకు వచ్చి, మేడం గారు చాలా బాగా చెప్పారు, ఎవరి వృత్తిలో వాళ్ళు ఎలా బాగా ఇంకా బాగా చేయొచ్చు అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు మీరు, కానీ రీసెంట్ గా అంటే ఒకరోజు ముందర గ్రహణం ఉండింది. మనందరికీ తెలుసండి గ్రహణ కాలంలో గుడులను మూసివేయడం జరుగుతుంది. అయితే ఈ మజ్దూర్ యువతి పని ఏంటి అంటే, గర్భగుడి దగ్గర నుంచుని లోపల ఉన్న భక్తులందరినీ వెంట వెంటనే పంపించేయడం బయటికి. ఎందుకంటే అది అయిన తర్వాత గుడిని మొత్తం మూసివేసి తర్వాత గ్రహణ కాలం తర్వాత మళ్ళీ దాన్ని తెరిచి మళ్ళీ శుభ్రపరిచి మళ్ళీ పూజాదికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే తన మనసులో ఎంత బాధ ఉందో, తను అందరినీ తొందరగా వెళ్ళిపోండి తొందరగా వెళ్ళిపోండి గోవింద గోవింద అని చెప్తూనే గోవిందనామాలు చెప్తూనే వెళ్ళిపోండి అంటూ బయటికి తరిమేసింటారు. అయితే తను చాలా బాధతో నా దగ్గరకు వచ్చి అడిగింది, అమ్మ మీరు పర్సనల్ ఎఫెక్టివ్నెస్ గురించి చెప్పారు, నా వృత్తిలో అక్కడ నేను ఆ సత్యం చెప్పడం అనేది చాలా అప్రియం, నాకే అప్రియంగా అనిపించింది. చాలా మంది నడుచుకుంటూ ఎక్కిన వాళ్ళు, పేద సాధువులు, చాలా ఖర్చు పెట్టుకుని అప్పులు చేసుకుని భగవంతుని చూడటానికి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. అంత దాకా వచ్చిన తర్వాత మనందరికీ తెలుసండి అక్కడ 1-2 సెకండ్ల కంటే ఎక్కువ దర్శన భాగ్యం లభించదు. కానీ ఆ ఉన్నదాన్లో కూడా పాపం తను అలా అందరినీ బయటికి తోసి వేయడం జరిగిందట. అప్పుడు నాకు అనిపించింది సత్యం అనేది అంటే నేను నా జాబ్ లో చేసే దానికంటే కూడా ఆవిడ చాలా ఇబ్బంది పడింది అనిపించింది. ఎందుకంటే ఆవిడకి అది ఇంకా మిగిలిపోయింది తనలో. అప్పుడు నేను తలుచుకున్నది ఒకటే ఏంటంటే, తన పని తాను నిర్వర్తించడంలో తను అప్రియమైన సత్యం చెప్పడం వల్ల తను చాలా మేలు చేయగలిగింది. తనకి అదే చెప్పాను, మీరు లోపలున్న వాళ్ళందరినీ బయటికి పంపించడం వల్లనే గుడి గ్రహణ కాలానికి అనుగుణంగా మూసివేయబడటం జరిగింది. తమ తప్పేమీ లేదు. కాబట్టి ప్రియత్వము సత్యము అనేవి బాగా తోడుగా ఉంటాయి, అంటే వాటికి అవినాభావ సంబంధం ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం అవి రెండు రెండు కోణాలుగా రెండు వైపులకి తిరిగి ఉంటాయని నా ఉద్దేశం.
0: ఇందాక మీరు చెప్పారు కదా అనుపమ గారు, అది వింటుంటే అంటే ఎన్నో సందర్భాల్లో మనం చూసాము స్వామి స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా బాయ్స్ తో మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు స్వామి కోపం వచ్చేసింది అనిపిస్తుంది, చాలా కోపంగా ఉన్నారు. అసలు స్వామికి కోపం అనేది లేదు, కానీ ఆ సందర్భంలో స్టూడెంట్స్ కి ఒక విషయం నేర్పించడానికి అది స్వామి ఒక తల్లిలాగా కోపం వచ్చినట్టు కనిపిస్తారు. అంటే మాకు చేంజ్ చేయడానికి, మాలో మార్పు చేయడానికి, అంటే అలా స్వామి అలా బిహేవ్ చేస్తేనే వి విల్ కరెక్ట్ ఆన్సర్స్ ని తెలుసుకుని స్వామి అలా మాట్లాడతారు. లేకపోతే స్వామి ఎప్పుడూ స్వీట్ గానే మాట్లాడతారు. అని ఇందాక మీరు చెప్పినట్టు సందర్భం వచ్చేది కాబట్టి, స్టూడెంట్స్ ని కరెక్ట్ చేయాలి కాబట్టి, అది డ్యూటీ కాబట్టి తప్పదు కాబట్టి స్వామి కూడా అంటే యాంగర్ కోపం ఉన్నట్టు అనిపిస్తారు. అయ్యో స్వామి కోపం ఉందని స్టూడెంట్స్ అంతా సెట్ అయిపోతారు. సెట్ అయిన తర్వాత మళ్ళీ క్షణంగా స్వామి నమ్ముతారు, స్టూడెంట్స్ అంతా నార్మల్ అయిపోతారు. మాకు ఎన్నో సార్లు ఇలా జరుగుతుంది, స్వామి కోపం వచ్చినట్టు అంటే నేను దర్శనంకి వెళ్ళడం, స్వామి మా వైపు రాకుండా ఇంకో చోట వెళ్ళిపోవడం. ఇక్కడ స్కూల్కి వెళ్తే అందరు ఎలా అంటే అసలు అక్కడ ఉన్న చెట్లు కూడా లైఫ్ లేనట్టు అయిపోతాయి. అసలు టీచర్ సరిగా మాట్లాడరు, వార్డెన్ సరిగా మాట్లాడరు, హెడ్ మాస్టర్ సరిగా మాట్లాడరు, అసలు అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది. కానీ అది మళ్ళీ నెక్స్ట్ దర్శనకి వెళ్ళిన వెంటనే స్వామి నార్మల్ అయ్యేటప్పటికి అంతా వీరోజ నార్మల్. సో అది కరెక్ట్ చేయడానికి ఒకసారి మన భాషలో మన బాడీ లాంగ్వేజ్ లో మార్పు తేవాల్సి వస్తుంది, అది నాకు అనిపిస్తుంది. సరే,
2: చాలా చక్కగా జరిగింది చర్చ అనుపమ. తర్వాత అనామిక ఇద్దరు కూడా సత్యం ప్రియం గురించి చాలా చక్కగా చర్చించారు. అయితే ఇది వింటున్నప్పుడు నాకు ఒక్క అనుమానం వచ్చింది. ఏంటంటే అంటారు కదా క్వశ్చనింగ్ మైండ్ అని, ఈ మైండ్ అనేది ఒక మంకీ లాగా స్వామి గారు చెప్తారు. అది దాన్ని అలా వదిలేస్తే ఆ చర్చ వింటూ ఉంటే మనకి అది మంకీ లాగా ఇటు నుంచి ఆ తోటి నుంచి పరుగులు పెడుతూ ఉంటుంది. నాకు ఇప్పుడు తోచిన ఒక ప్రశ్న ఏంటంటే ఇందులోంచి ప్రియం సరే చెప్పుకున్నాము, ఆ ప్రియం చెప్పేటప్పుడు అది అవతల వ్యక్తికి అప్రియంగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, స్వామి అని చెప్పారా ఈ విషయంగా అని కొంచెం తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగింది. అప్రియంగా కాకుండా ఉండాలంటే మన సంభాషణ ఎలా ఉండాలో అది కూడా ఒకసారి చెప్తారా?
1: తప్పకుండానండి. స్వామి ఒక సందర్భంలో అన్నారు,

0: కాలు జారితే కలుగదు నష్టం, మాట జారితే మరణమిరా. ఎంత సత్యమైన అప్రియంగా మనం చెప్తే దానివల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. అయితే దీనిలో మాకు మేనేజ్మెంట్ సైన్సెస్ లో ఒకటి చెప్తారు కమ్యూనికేషన్ గురించి, ఏంటంటే ది ఎసెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ రిసెప్షన్. అలాగే ఇందాక మన ఉషగారు కూడా అన్నారు టోటల్ అండర్స్టాండింగ్ అని స్వామి దాన్ని నిర్వచించారు. ఈ రెండు కలిపి మనం చూసుకున్నట్లయితే ఆ సత్యాన్ని మనం చెప్పగలగాలి. ఎలా చెప్పాలి? ఇది నన్ను మీరు వేసిన ప్రశ్న. ఎలా చెప్పాలి అనేదానికి సూటిగా ఒక సమాధానం చెప్పలేము. నా ప్రకారం అయితే ఇది సందర్భోచితంగా ఉండాలి. ఏ సందర్భాన్ని బట్టి ఎలా చెప్పాలి అనేది ఒకటైతే, మేము యూజువల్ గా మేనేజ్మెంట్ సైన్సెస్ లో చేసే పని ఏంటి అంటే ఇంపార్టెన్స్ అండ్ అర్జెన్సీ అనే దాన్ని వెతుక్కుని దాన్ని బట్టి కొంచెం ప్రయారిటైజ్ చేసుకుని చూస్తాం. ఒకటి సందర్భం, రెండోది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, హౌ అర్జెంట్ ఇట్ ఈస్ అనే దాన్ని బట్టి, మూడోది వినేవారి మనస్థితి. అంటే ఇందాక చెప్పాను కదా నేను ఒక అధ్యాపకురాన్ని, పిల్లల మనస్థితిని వారి తల్లిదండ్రుల మనోగతిని బట్టి కొంచెం చెప్పేటప్పుడు మృదువుగా అర్థమయ్యేటట్టు చెప్తే, ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదండి టోటల్ అండర్స్టాండింగ్ అండ్ ఎసెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ రిసెప్షన్. అంటే మనం ఆ యొక్క సందేశాన్ని వాళ్ళకి చెప్పగలగాలి, ఇవ్వగలగాలి, అది మెయిన్. దుర్భాషలు ఆడకుండా కూడా ఈ పని చేయొచ్చింది. ఇది మనం వృత్తిరీత్యా ఇందాక అనామిక గారికి కూడా చెప్పారు చాలా ఉద్వేగం వచ్చేస్తుంది ఎందుకంటే మిస్కమ్యూనికేషన్ చాలా జరుగుతుంది అని. ఈ మిస్కమ్యూనికేషన్ లో నేను చాలా మటుకు నేమ్ యూజ్ చేసే వర్డ్ నా పర్సనల్ గా ఏంటంటే మ్యాల్ కమ్యూనికేషన్. అది ఏంటంటే మనము మాటల్ని ట్విస్ట్ చేసి అంటే తిప్పి మన మన యొక్క సందర్భాన్ని దానిలో జోడించి వాటిని వక్రీకరించి చెప్పకుండా సత్యం అనేది ఎప్పటికీ సత్యమైనది. ఈ యుగానికైనా ఏ యుగానికైనా సత్యం అనేది సనాతనమైనది, నిత్యమైనది. అందుకని ఇవాళైనా సత్యమే, రేపైనా సత్యమే, ఇక రాబోయే కాలంలో కూడా అది సత్యమే. కాబట్టి సత్యం చెప్పేటప్పుడు నిరంతరంగా సత్యం పలకాలని స్వామి చెప్పారు మనకి. కానీ ఆ చెప్పేటప్పుడు ఇతరులని బాధించకుండా వారిని ఏ విధంగా దుఃఖపరచకుండా వీలైనంత వరకు మృదువుగా మనం చెప్పగలిగితే ఐ థింక్ వరల్డ్ లో చాలా మటుకు ప్రాబ్లమ్స్ అక్కడే సార్ట్ అయిపోతాయని నా ఉద్దేశం.
1: ఇందాక మీరు స్వామి గురించి చెప్తూ చాలా చక్కగా చెప్పారు. ఎలా అయితే అంటే మనం ఏ విధంగా చెప్తాము, సత్యం ఎలాగైనా పలకాలి కానీ అది ఏ విధంగా చెప్తాము అది కూడా చాలా ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే మనం స్వామిని చూసి చాలా మాటకి ఫాలో అవ్వాలి. అండ్ మన ఫీల్డ్ లో మిస్కమ్యూనికేషన్ మ్యాల్ కమ్యూనికేషన్ చాలా కామన్, మీరు కరెక్ట్ గా చెప్పారు అనుభవ గారు. అయితే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి, కర్ణాటక చీఫ్ మినిస్టర్ అప్పట్లో దేవేగౌడ, తను చీఫ్ మినిస్టర్ అనమాట అప్పుడు. అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి, క్యాంపెయినింగ్ అంతా జరుగుతున్నది, కాకపోతే తన పార్టీ అంత స్ట్రాంగ్ కాదు అని ముందే వాళ్ళకి కాస్త ఐడియా ఉంటుంది కదా. సో తనకి తెలుసు తన పార్టీ ఈసారి ఇంకా గెలవదేమో అని తనకి ఐడియా ఉన్నది. అప్పుడు పరిగెట్టి పుట్టపర్తికి వెళ్ళారనమాట. పర్తికి వెళ్తే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచారు. అయితే తను స్వామితో మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామి ఈ ముఖ్యమంత్రి పదవి అని అలా ఒక మాట వేస్తే బాగుంటుందని స్వామికి చెప్పడం జరిగిందనమాట. స్వామి ముఖ్యమంత్రి పదవి ఈసారి నేను ఎలక్షన్ క్యాంపెయిన్ నేను గెలిస్తే బాగుంటుందని ఒక మాట ఇలా వేశారు. సిచ్యువేషన్ స్వామికి తెలుసు, తను గెలుస్తాడో లేదో స్వామికి తెలుసు. మొహం మీద డైరెక్ట్ గా చెప్పకూడదు, ఎంత డిప్లొమాటిక్ గా ఎలా వర్డ్స్ వాడాలో అది వాడుతూ నిజం స్వామి ఎలా చెప్పినంటే, స్వామి ఏమన్నారంటే దేవేగౌడ చూడు ఎప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి బెస్ట్ పోస్ట్ అని చెప్పేసి అలా వదిలేసింది. అంటే ఎంత టాక్ట్ఫుల్ గా ఇక యూఆర్ నాట్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అని చాలా డిప్లొమాటికలీ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం చెప్పడం జరిగింది. అండ్ తను తనకి సిచ్యువేషన్ అర్థమైంది. ఇటువంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే స్వామి ఎన్నో సందర్భాల్లో హౌ టు కమ్యూనికేట్, ఒక విషయాన్ని ఇంకొకరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, మాడ్యులేషన్ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, వర్డ్స్ సెలెక్షన్ ఎలా ఉండాలి, వాళ్ళకి హర్ట్ అవ్వకుండా ఎలా చెప్పాలి, చాలా బ్యూటిఫుల్ గా మాకు నేర్పించడం జరిగిందని నాకు అనిపిస్తుందండి.
0: కమ్యూనికేషన్ గురించి మనం గత కొద్ది సమయం దీని మీద మనం కేటాయించి చక్కటి విషయాలు స్వామి చెప్పిన ఎన్నో కార్యరంగంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, సమస్యలు వాటికి
2: అవసరమైన సమాధానాలు కూడా మన చర్చ ద్వారా బయట తెచ్చుకున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా నాలుగో పాయింట్ అయిన హితం గురించి మాట్లాడాలంటే, నిజంగా అది ఎట్లా ఉండాలని నాకు అనిపిస్తుంది అంటేనండి, హితం అనేది మన హితంతో పాటు సర్వభూత హితేరత అంటారు. అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీకి కూడా అది హితంగా ఉండాలి. అంటే నా ఒక్కడికి బాస్ కాబట్టి నాకు హితం చేసి నా సబార్డినేట్ కి అది అప్రియంగా హితం కాకుండా ఉండేటట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు ఉంటే అది హితకరమైన సంభాషణ అనిపించుకోదేమో కార్యక్షేత్రంలో అనిపిస్తుంది ఆఫీస్ లో. అయితే ఏంటంటే అదే అంటారు కదా, ఫోర్డ్ ఎగ్జాంపుల్ గురించి కూడా మేనేజ్మెంట్ లో మనం విన్నాం. ఆయన ప్రతిసారి కొత్త మోడల్ కార్ తీసుకొస్తాను అన్నప్పుడల్లా ఏమనేవాట, అందరినీ మీటింగ్ కి పిలిచి ఓకే ఈసారి ఏం కలర్ చేద్దాం ఎట్లాంటివి చేద్దాం అన్ని అడిగి, బట్ దిస్ టైం వీఆర్ గోయింగ్ విత్ బ్లాక్ అనేవాట. ప్రతిసారి బ్లాక్ అండ్ బ్లాక్ హిస్టరీ. అంటే ఇంకా అది హితం ఏమైంది అంటే, ఇప్పుడు కంపెనీ ఇంట్రెస్ట్ లో ఆలోచించకుండా పర్సనల్ ఇంట్రెస్ట్ ని ముందు పెట్టుకుంటున్నాడు. అంటే హితం అంటే ఏమిటి, శ్రేయస్సు అని చెప్తారు కదండి. ఆ శ్రేయస్సు ప్రేయస్సు అనే దాంట్లో ప్రియమైనది, ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో మనకి ప్రియం కలిగించేది. శ్రేయస్సు అంటే లార్జర్ ఇంట్రెస్ట్, అందరికీ హితం చేసేది. సో ఇప్పుడు ఆ హితం అనేది మనం చూసుకున్నప్పుడు ఇందాక అనుకున్నట్టుగానే సర్వభూత హితే అంత, అంటే అందరికీ హితం చేసే విన్ విన్ మేనేజ్మెంట్ మేము అనిపిస్తున్నాము.
1: ఉష గారు, ఇప్పుడు మీరు హితం గురించి మాట్లాడుతున్నారు కదండి, అంటే ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం హిత బోధన అంటే ఈవెన్ అది మీ మంచిగా నేను బోధన చెయ్యాలి అడ్వైస్ చేయాలంటే అసలు ఎవరికి విధానాన్ని ఉండదండి అసలు. సో మీ వర్క్ ప్లేస్ లో ఐమ్ షూర్ మీరు మంచికైనా చెప్తూ ఉంటారని వింటున్నారా, అటువంటి సందర్భం ఏదైనా ఉందండి?
2: చాలా చక్కటి క్వశ్చన్ అండి. ఇందాక ప్రియం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఈ థాట్స్ కొంచెం నా మైండ్ లో వచ్చాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా దాంతో కలుపుకుంటూ నేను జవాబిస్తాను. ఇందాక ప్రియం సత్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా స్వామి మనకు చెప్పినవి మూడు అంశాలు జ్ఞాపకం వచ్చాయి. అదేంటంటే, నీతో నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఎంత అన్ప్లెజెంట్ అయినా కూడా అట్ట ట్రూత్ నీకు చెప్పుకోమన్నారు స్వామి. అలాగే నీ క్లోజ్ వాళ్ళతో చెప్పేటప్పుడు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనుకోండి, నీతో ఉన్న వాళ్ళ గురించి చెప్పేటప్పుడు స్వామి ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించుకుంటూ, అలాగే ప్రీచింగ్ లాగా ఉండకూడదు, అన్ప్లెజెంట్ గా ఉండకూడదు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసుకుని వాళ్ళకి ఏదైతే నచ్చట్లేదు నువ్వు చెప్తున్నది అనుకుంటే అలాంటిది నువ్వు చెప్పకూడదు అన్నారు. నీ క్లోజ్ వాళ్లతో నువ్వు మాట్లాడేటప్పుడు స్వామి ఏం చెప్పారంటే, సమయం సందర్భం బాడీ లాంగ్వేజ్ తర్వాత ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళ మూడ్ ఏంటి, వాళ్ళ మూడ్ గ్రహించి దానికి తగినట్టుగా మాట్లాడాలి అని. వాళ్ళకి అన్ప్లెజెంట్ గా ఉంటుంది అనుకుంటే అది మాట్లాడకపోవడమే ఉత్తమమేమో అనిపిస్తుంది, రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయాలి అంటే. తర్వాత బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎట్లా ఉండాలి అని అంటే, అడగందే సలహా చెప్పద్దు, ఉచిత సలహాలు చెప్పద్దు అన్నారు స్వామి. ఎందుకంటే ప్రీచింగ్ ఎవరు ఇష్టపడండి, వాక్ ద టాక్ అంటారు కదా. ఫాలో చేసి చూపిస్తుంటే చాలా చిన్న కథలు ఉన్నాయి మనకి, కానీ సమయం లేదు, సమయాభావం కూడా చెప్పుకోవట్లేదు. మనం ఏదైనా ఆచరించి చూపిస్తే పిల్లల పెంపకంలో కూడా మనం ఎలా నడుచుకుంటున్నామో చూసి పిల్లలు దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి ప్రీచ్ చేయడం కంటే కూడా ప్రాక్టీస్ చేసి చూపించడం అనేది ఎప్పుడు మంచిది. కాబట్టి వర్క్ ప్లేస్ లో కూడా ఇదే రూల్, మనకి మనం ఎట్లా బాస్ గా ఉన్నాం, మనం మనం ఎలా కండక్ట్ చేసుకుంటున్నాము, అది ఆఫీస్ కి రెస్పాన్సిబుల్ గా మనము మన బిహేవియర్ మన కండక్ట్ ఉంటుందా, ఇంటెగ్రిటీ, తర్వాత ట్రాన్స్పరెన్సీ, మళ్ళీ రెస్పాన్సిబిలిటీ, ఓనింగ్ ఆఫ్ యువర్ ఫాల్ట్స్, ఇంకేదైనా ఒకటి పొరపాట్లు డిలేలు అయిపోతే ఓవర్ రన్స్, టైం ఓవర్ రన్స్, దానికి ఓనప్ చేస్తున్నావా నువ్వు రెస్పాన్సిబిలిటీ, దాన్ని నువ్వు మేనవర్స్ లో కన్వర్ట్ చేస్తే ఆర్గనైజేషన్ కి ఎంత లాస్ అయింది, దానికి ఆర్ యూ రియలీ ఫీలింగ్ గిల్టీ. ఇవన్నీ కనుక నీకు ఒక వాల్యూస్ లాగా కనుక కొత్త వాళ్ళలో నువ్వు కృతంగా చెప్తే ఆ మెంబర్ ఆర్గనైజేషన్ కి ఒక అసెట్ అవుతాడు, ఒక మంచి హ్యూమన్ రిసోర్స్ అవుతాడని నా పర్సనల్ అనుభవం అండి.
1: ఈ మూడు లెవెల్స్ లో మనకు మనం సత్యాన్ని ఎలా చెప్పుకోవాలి, మన కుటుంబ సభ్యులతో ఎలా చెప్పాలి, అలాగే బయట అంటే సమాజంతో ఎలా సత్యాన్ని షేర్ చేయాలి అనేది స్వామి చెప్పారన్నారు కదా. ఉషక చాలా మంచి విషయం చెప్పారండి. అయితే మీ వృత్తి రీత్యా మీరేమైనా మీ సబార్డినేట్స్ తో కానీ, కలీగ్స్ తో కానీ, మీ బాస్ తో కానీ మీరు ఇలాంటివి ఎప్పుడైనా సందర్భాలని ఎదుర్కొన్నారా? అలా ఎదుర్కొన్నప్పుడు మీరు ఈ హితాన్ని ఎలా మీరు మీ ఆచరణలో పెట్టారు అనేది మాతో కొంచెం షేర్ చేసుకుంటారా?
2: చక్కటి ప్రశ్న. ఇలాంటివి మనకి ప్రతిరోజు కార్యరంగంలో మనం ఎదురు చూస్తూనే ఉంటాం అనుకున్నా, ఇలాంటివి ఎదురు అవుతాయి మనకి. ఎందుకంటే అంత స్మూత్ సెయిల్ కాదు ఆఫీస్ లో మనం ఇంతమంది, మనం వీఆర్ నాట్ డీలింగ్ విత్ మెషిన్స్ కదా, వీఆర్ ఆల్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ హూ కమ్ విత్ వేరియస్ ఎమోషన్స్, వేరియస్ బ్యాక్గ్రౌండ్స్, కల్చర్, అందరూ ఒకలాగా ఉండరు. చిన్న చిన్న విలేజెస్ నుంచి వస్తారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, ఆఫీస్ డెకరం తెలియదు. ఇట్లా ఉన్న వాళ్ళందరితో మనం పనిచేస్తున్నప్పుడు మనకి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. బాస్ ముందు నేను చెప్తాను, తర్వాత నేను నా సబార్డినేట్ తో ఫేస్ చేసింది కూడా రెండు కిత్తల పరంగా నేను నాకు ఎదురైన రెండు నేను చెప్తాను. మా బాస్ కి ఎప్పుడు ఒకలాంటి భయం ఉండేది. బయట డిపార్ట్మెంట్స్ కి మనం ఏదైనా కొంచెం అగ్రెసివ్ గా ఇష్యూ గురించి ఏమైనా బయటకు తీసుకొచ్చి లెటర్ రాయాలంటే నేను టకటకా నో డ్రాఫ్ట్ రాసి పెట్టేసి ఇంగ్లీష్ లో పెట్టేసేదాన్ని. ఆయన దాన్ని 15 రోజులు పక్కకు పెట్టేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేసేవారు. సైన్ చేయడానికి కొంచెం ఓనప్ చేయడానికి భయపడేవారు. ఏంటి నాకు అర్థమయ్యేది కాదు, నాకు ఆయన హితం కదా ఇది, మన డిపార్ట్మెంట్ కి హితం ఇది. ఎందుకంటే మన సిఏజీ గైడ్ లైన్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైతే ఉన్నాయో దాని గురించి మన అవతల వాళ్ళకి వాళ్ళ డ్రాబ్యాక్స్ చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? సటిల్ గా చెప్పాలి నేను ఎట్లా చేయాలి అని. అది నేను ఎక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేయకుండా ఇష్యూ ఫోకస్డ్ గా నేను రాసినప్పుడు వి ఆర్ నాట్ పాయింటింగ్ యువర్ ఫింగర్ టువర్డ్స్ ఎనీవన్ అన్నప్పుడు ఆయనకి ధైర్యం చాలేదు. ఒక రోజు నేను ఇలాగే హితంగానే దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి డిపార్ట్మెంట్ యాజ్ ఎ హోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్సెస్. మనం ఎంతమంది రిసోర్స్ మనము ప్రొజెక్షన్స్ లో ఎంత తక్కువ కనిపిస్తున్నాయి, ఏం కనిపించినట్టు ఏం చేయనట్టుగా ఎట్లా దీన్ని రిఫ్లెక్ట్ అవుతోంది, ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా ఎట్లా ఇదవుతోంది అనేది కొంచెం ఆయనకి ఇష్యూ ఫోకస్డ్ గా థర్డ్ దీని మీద పెడుతూ చెప్తే ఆయనకు అసలు కొంచెం సేపు నేను ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదు. మేడం మీరంతా ఏదో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు మేడం, మేనేజ్మెంట్ టర్మ్స్ అన్ని ఫ్లవర్ లాంగ్వేజ్ లో ఏదేదో చెప్తారు, నాకు అసలు ఏం అర్థం కాలేదు మేడం. ఏం లేదు సార్, ఇక్కడ జరుగుతున్న ఇష్యూని మనము సింపుల్ ఇంగ్లీష్ లో వాళ్ళకి ఎక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్తూనే మనం లెటర్ రాశాము, ఎవరిని మనం పాయింట్అవుట్ చేయటం లేదు. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి మనకి ఇవ్వాల్సిన రిపోర్ట్స్ సరిగ్గా ఇస్తే అక్కడ మనకి పిఎస్సీ రిపోర్ట్, సిఏజీ రిపోర్ట్ లో మన పార్లమెంట్ లో సబ్మిట్ చేసే రిపోర్ట్ వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల మనకి ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంతో సేవింగ్ ఉంటుంది సార్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇమ్మీడియట్ గా ఆయన సైన్ పెట్టి చాలా థ్యాంక్స్ మేడం నన్ను ఈ డైరెక్షన్ లో నన్ను ఎడ్యుకేట్ చేసినందుకు, రియలీ ఆల్ దీస్ డేస్ ఐ వాజ్ రిఫరెన్సివ్ బికాస్ ఐ డి న్యూ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఐ వాజ్ ఇన్ ద డార్క్ అని చెప్పేసి ఆయన నన్ను మనస్ఫూర్తిగా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను నా అప్రైజల్ కంటే కూడా ఇది నేను ఎక్కువ చాలా వాల్యుబుల్ గా నేను అనుకున్నాను. ఎందుకంటే సీనియర్ మోస్ట్ పర్సన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్ హీ యాక్సెప్టెడ్ అండ్ హీ ఎక్నాలెడ్జ్డ్ మై అడ్వైస్. అది నేను హితం డిపార్ట్మెంట్ హితం కలిగింది అనుకున్నాను. రెండోది నేను బాస్ గా ఉంటూ నా సబార్డినేట్ తో జరిగింది కూడా చెప్తాను. ఎందుకంటే రెండు మనకు అవసరమే. మనం మేనేజ్మెంట్ లెవెల్ లో మిడ్ మేనేజ్మెంట్ లో ఉన్నప్పుడు మనం వీఆర్ రిపోర్టింగ్ టు సంబడి, వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ వర్క్ ఫ్రమ్ సంబడి. అలా ఉన్నప్పుడు రెండు వైపులా ఒకటేలాగా ఉండాలి అని నా ఉద్దేశం. హితం అనేది ఎవరికైనా హితం కాబట్టి కొత్తగా వచ్చిన అబ్బాయి ఇలాగే ఇంజనీరింగ్ అయిపోయి స్ట్రీట్ ఫ్రమ్ కాలేజ్ నా దగ్గరికి వచ్చినప్పుడు తెలిసి తెలియక అబ్బాయి వే ఆఫ్ డ్రెస్సింగ్ అనుకోండి, కల్చర్ అనుకోండి, మాట విధానం అనుకోండి, పనిచేసే తీరులో కానీ అబ్బాయి చూపించిన ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ని నేను పాయింట్అవుట్ చేయకుండా, పర్సన్ ఫోకస్డ్ గా పాయింట్అవుట్ చేయకుండా, ఇష్యూ ఫోకస్డ్ గా అతని డిలేయింగ్ టాక్టిక్స్ వల్ల డిపార్ట్మెంట్ కి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంత నష్టం అవుతుంది, టీమ్ వర్క్ లో మిగిలిన మెంబర్స్ వర్క్ ఎట్లా డిలే అయిపోతుంది అనేది అతనికి కూర్చోబెట్టి చెప్పినప్పుడు, అంటే వర్క్ ఆస్పెక్ట్ తోనే నువ్వు ఇలా చేయడం వల్ల, అంటే మనం ఇట్లా చేస్తే ఈ రోజు అవ్వాల్సింది థర్స్డే అవ్వాల్సిన పని మండే వరకు అవుతుంది కదా, మండే వరకు నీ పని అయిపోతే నేనెప్పుడు చూడాలి, తర్వాత బాస్ ఎప్పుడు సైన్ చేయాలి, ఈ 4 లెవెల్స్ దాటేసరికి ఈజీగా ఇంకో 1 వీక్ అవుతుంది జస్ట్ బికాస్ వీఆర్ డిలేయింగ్ ఇట్ బై 1 అవర్ నీ లెవెల్లో. సో సవా 4 డేస్ మనకి ఎంతంత మన టీం మీద. డూ యూ వాంట్ ఎవ్రీబడి టు పాయింట్అవుట్ ఎ ఫింగర్ టువర్డ్స్ అవర్ సెక్షన్ సేయింగ్ దట్ దే ఆర్ ఆల్వేస్ లేట్, దే ఆర్ నెవర్ ఆన్ టైమ్, టైమ్ షెడ్యూల్స్ ఫాలో అవ్వదు అని చెప్పించుకోవడం నీకు బాగుంటుంది? నో మ్యామ్, నో, ఐ నెవర్ అగ్రీ, దట్స్ ద స్పిరిట్, కమ్ ఆన్ లెట్స్ ఆల్ డూ ఇట్ నౌ. వాట్ ఈస్ యువర్ టేక్ అవే ఫ్రమ్ దిస్? హౌ యు ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ దిస్? What is your action plan? And you have to come out with your own way and tell me in what way you are going to do it. And cheppangani papa athane, ma'am, today morning I'll do this, by tomorrow I'll complete this. Idi adi ani cheppesi okati mappu athane yepni cheyem chestaru commitment tho naaku ichadu ichinattugaane chakkaga aa rojuki edo tappulu tadaka lekunda untundan kaadu, but we are there to see and correct it. కానీ ఆ లెవెల్ లో అట్లీస్ట్ నాకు ఇంకో టైంకి వస్తే కనుక దాన్ని నేను కరెక్ట్ గా దాన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటూ కరెక్షన్స్ వేరేవా నెసరీ చేసుకుని టైంకి మేము ఆ రిపోర్ట్ ఇచ్చేటట్టు అది అతనికి హితంగా ఉండి, అలాగే అతను ఒకసారి టాప్ బాస్ పిలిచినప్పుడు మీటింగ్ కి వెళ్ళడానికి కూడా ఎలా ఉన్నాడో అలాగే వెళ్ళిపోతూ ఉంటే కూడా పిలిచి అతన్ని ఆఫీస్ డెకరం ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది, పెద్దవాళ్ళం మీట్ అయ్యేటప్పుడు చక్కగా వెళ్ళి గ్రూమ్ దీనితో చక్కటి డ్రెస్ తో వెళ్ళాలి. ఇవన్నీ నువ్వు కొత్తగా చేరావు కాబట్టి నీకు తెలియదు, కానీ దిస్ విల్ గో లాంగ్ వే. నీ కెరియర్ లో నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా ఇలాంటి చిన్న చిన్నవి నీకు లైఫ్ లో ఎంతో హెల్ప్ చేస్తాయి బాబు అని చెప్పినప్పుడు ఇటుకెట్ ఇన్ ఏ పాజిటివ్ వే అప్పటి నుంచి అతను స్టార్టెడ్ మోల్డింగ్ హిమ్సెల్ఫ్ అండ్ మైండింగ్ హిమ్సెల్ఫ్ అండ్ తర్వాత చాలా గ్రేట్ వర్కర్ గా మంచి వర్కర్ గా పేరు తెచ్చుకున్నాడు. నా అడ్వైస్ ఫాలో అవ్వడం వల్ల నేను అందుగాని, ఎందుకంటే చెప్తాం మనం ఈజీ, ఫాలో అవ్వడం అతని చేతిలో ఉంది, అతనికి హితమైనది అని అతను గ్రహించాడు కాబట్టి అవన్నీ చేసుకుని అనంత కాలంలోనే అతను చక్కగా ఇక్కడ మంచి వర్కర్ గా పేరు తెచ్చుకుని బయట కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ లో అతను ఏ పోస్ట్ కోసం అయితే కలగన్నాడు అనంత కాలంలోనే ఏడాది రెండేళ్లలో ఆ పోస్ట్ సంపాదించి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి నేను బలంగా నమ్ముతాను ఏమనంటే హితం అనేది అవతల వాడికి కానీ నీకు కానీ అది మంచిది హితం అని తెలిసినప్పుడు నువ్వు చెప్పే విధానం ఇందాక నేను అనుకున్నట్టు కానీ చక్కటి విధానంలో నొప్పించకుండా మృదువుగా చక్కటి సంభాషణతో కనుక చెప్తే ఎవరైనా వింటారండి. సమయం సందర్భం ఇందాక మనం అనుకున్నట్టుగా సమయం సందర్భం చూసుకుని ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ ఆర్గనైజేషన్ పరంగా ఫ్యామిలీ అనుకోండి, ఇండివిజువల్ కాకుండా ఇండివిజువల్ వల్ల ఫ్యామిలీకి ఎంత ఉపయోగం, ఫ్యామిలీ వల్ల దేశానికి ఎంత ఉపయోగం, దేశం లోపల ఉన్న మన ఆర్గనైజేషన్ కి ఎంత ఉపయోగం, అలా ఒకటి స్వామి చెప్పినట్టుగా ముందు ఇండివిజువల్ సాధన, కలెక్టివ్ సాధన, ఫ్యామిలీ సాధన ఇలా వచ్చారు కదా. ముందు సెల్ఫ్ నుంచే మొదలవ్వాలి, మొదలయ్యి దేశం వరకు వెళ్ళేటట్టు అంతర్జాతీయంగా కూడా వెళ్లేందుకు ఇవన్నీ కూడా తోడ్పడతాయి. ఎందుకంటే చేంజ్ యువర్ సెల్ఫ్ ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ అని స్వామంటారు కాబట్టి ఈ విధమైన బిహేవియర్ తో కమ్యూనికేషన్ తో మనం అనుకున్న రిజల్ట్ మనం సాధించవచ్చు. చాలా చక్కగా చర్చ జరిగింది ఈరోజు మృదు భాషణ అనే అంశం మీద. స్వామి మనందరి చేత పలికించిన ఎన్నో భావాలు మనకి స్ఫురణ తీసుకొచ్చి మన ద్వారా పలికించిన భావాలన్నీ కూడా ఇది మనం చెప్పినవి కాదండి. నిజంగా స్వామి మనకి స్ఫురణకి తీసుకొచ్చి ఆయన మన చేత ఏది పలికిస్తే అది మనం పలికామని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఈ గంట సేపు 40 నిమిషాల పైగా మనం మాట్లాడిన మాటల్లోంచి ఇప్పుడు టేక్అవేస్ ఏంటి అంటే మనం కార్యాచరణకి మనం ఒక 3 పాయింట్లు అలా అనుకోవాలి అంటే ఇవన్నీ సమాప్ చేస్తూ చెప్పడానికి నాకు అనిపిస్తుందండి, ఈ కమ్యూనికేషన్ అనేది నిజంగా ఒక మహామంత్రం స్వామి చెప్పింది. ఈ మహామంత్రం అన్నప్పుడు ఆ మంత్రాన్ని మనం మననం చేసుకోవాలి కదా. మననం చేసుకోవాలంటే ఈ 40 నిమిషాల్లో మనం చెప్పిన దాన్ని చక్కగా 3-4 పాయింట్స్ లాగా దాన్ని సమాప్ చేయాలంటే ఇప్పుడు మన చర్చ మొత్తం మహామంత్రం లాగా మనం ఫాలో అవ్వాలంటే మననం చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ గురించి టేక్అవే ఏంటి అని మనం ఆలోచిద్దాము. హితం గురించి చివరిగా చెప్పాను కాబట్టి అది నా అంశంగా నేను తీసుకుని చెప్పాను కాబట్టి హితం గురించి నేను చెప్పే పాయింట్ ఏంటంటేనండి సర్వ భూత హితే రథ, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే అందరిలో మనం ఉన్నాం, మనలో అందరు ఉన్నారని మనం ఎలా అంటాము, అందరిలో స్వామి చూడాలని ఎలా అంటాము, అట్లాగే ఇండివిజువల్ లెవెల్లోనే కాకుండా ఆర్గనైజేషన్ లెవెల్లో మన కార్యరంగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆలోచిస్తే కనుక లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆలోచించి అందరికీ విన్ విన్ గా ఉండేది, అందరికీ హితం చేసేది ఫాలో అయితే కనుక నథింగ్ లైక్ ఇట్, నో రిగ్రెట్స్. ఇంకా రేపు పొద్దున మనకి ఎటువంటి బాధ కానీ లేకపోతే దాని గురించి ఎటువంటిది ఉండదు. అలాగే అనంత మీరు కూడా ఈ పాయింట్ గురించి ఒక టేక్అవే పాయింట్ ఉంది చెప్పండి, తర్వాత అనుకుమా కూడా చెప్తారు.
1: ఉషారు ఇప్పుడు వర్క్ ప్లేస్ లో హితం గురించి అయినా సత్యం గురించి అయినా అంటే ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఎలా హ్యాండిల్ చేయాలో స్వామి మీ చేత మాట్లాడారు కాబట్టి నాకు ఆ పాయింట్స్ అర్థమైపోయాయి. ఇంకా అనుద్వేగం గురించి చెప్పాలంటే స్వామి చెప్పినట్టే నా 1 టేక్అవే పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా ఆఫీస్ లో లేదా ఈవెన్ ఏ పరిస్థితులైనా ఉద్వేగం కలిగితే మాత్రం 1 to 10 కంపల్సరీ అక్కడ కౌంట్ చేస్తే ఆ పరిస్థితిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది స్వామి మాట బంగారు మాట. సరే
3: మరి వాక్కులో ప్రియత్వం సత్యము ఈ టాపిక్ వస్తే నా ప్రకారం టేక్అవే పాయింట్స్ 2, 1 నియంత్రణ, 2 నివేదన. వాక్కుని నియంత్రించుకుని ఎటువంటి హార్ష్ వర్డ్స్ వాడకుండా మృదువుగా ఇతరుల మనస్థితిని ఎరిగి మాట్లాడినప్పుడు అది ప్రేమగా ఉంటుందని నేను తెలుస్తానండి. 2 ఏంటంటే స్వామి వాక్కుని సాక్షాత్ భగవత్ స్వరూపం కింద మనతో చర్చించారు కాబట్టి మనం మాట్లాడే ప్రతి అంశాన్ని భగవంతునికి ఒక నివేదనగా ఒక పూజా పుష్పంగా మనం ఆయనకు అర్పించినట్లయితే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడి మృదువుగా మాట్లాడుతామని నా నమ్మకం. సో ఈ 2 నా ప్రకారం నా టాపిక్ నుండి టేక్అవేస్.
2: బంగారు అవకాశం మాకు కలగజేసి మృదు భాషణ అనే చక్కటి అంశం మాకు ఇచ్చి మా అందరి చేత కూడా ఈ చర్చ చేయించినందుకు రేడియో సాయి వారికి మొదటగా మా అందరి తరఫున కృతజ్ఞతలండి. అలాగే తన చక్కటి గళంతో మృదు మధురమైన గళంతో స్వామి పద్యాలు మనందరికీ అందించిన సాయి సోదరి సాయి శ్రీలక్ష్మికి కూడా ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఏమి మాట్లాడడం చేత కానీ మాలాంటి మామూలు వాళ్ళందరి చేత కూడా నూతన కరోతి వాచాలం అనేది నిజం చేస్తున్నట్టుగా స్వామి మామూలు మాటలు అతి సింపుల్ భాష మాట్లాడే మాలాంటి వాళ్ళ చేత ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చి స్వామిని మరొక్కసారి గుర్తు చేసుకునేందుకు మాకు ఒక మంచి బంగారు వేదిక ఇచ్చినందుకు మన స్వామి వారికి సదా కృతజ్ఞతలు, అలాగే శిరస్సు వంచి వందనం సమర్పిస్తున్నామండి. సాయిరాం.

0: తీయని మాటే ప్రేమకు బాట చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు శ్రీమతి ఉషా వేమూరి, శ్రీమతి అనామికా సాయి, శ్రీమతి డాక్టర్ అనుపమా ముద్దికొండ, పద్యపఠనం శ్రీమతి సాయి శ్రీలక్ష్మి. అంతర్గతంగా ఉన్న విలువల పెన్నిధిని జాగృతంగా ప్రకటింపజేసే విలక్షణ విధానమే విద్య. అటువంటి విద్యా విధానానికి ఆదర్శవంతమైన సంధానమే శ్రీ సత్యసాయి విద్యా విధానం. అక్కడ విద్యను అభ్యసించిన వారికి వారు చేసే పనే పరమాత్మ, యోగమే సద్యోగం, కర్మాచరణమే కర్మయోగం. అలా కర్మనే ఉపాసనగా మలుచుకోవటం అంటే పనిచేసే చోటికి స్వామిని పిలుచుకోవటమే. అదే కర్మోపాసన. దేశ విదేశాల్లో విధి నిర్వహణలో ఉన్న శ్రీ సత్యసాయి పూర్వ విద్యార్థులు సమర్పిస్తున్న డయల్ ఇన్ ఇంటర్వ్యూ సమగ్ర సమ్మేళనం కర్మోపాసన. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఉదయ్ గిరీష్, జగదీష్ చంద్ర, కె రఘురాం, రామ్ నరేష్, సంచాలకులు శ్రీ రంగనాథరాజు.
1: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మాలకు మమ్మేముగా అర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు రేడియో సాయి యానివర్సరీలో భాగంగా వర్క్ ఈజ్ వర్షిప్, మనం చేసేటువంటి కర్మయే ప్రార్థన అనేటువంటి ఈ విషయంపై సమీక్ష జరపడానికి మనతో పాటు సోదరులు జగదీష్ చంద్ర, ప్రిన్సిపల్ ఇంజనీర్ కార్ల్ జైస్ సింగపూర్ నుండి, సోదరులు రఘురామ్ కన్సల్టెంట్ ఇన్ఫోసిస్ హైదరాబాద్ నుండి, సోదరులు రామ్ నరేష్ ఫౌండర్ డైరెక్టర్ తత్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి పాల్పంచుకుంటున్నారు. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి, సమీక్ష జరపబోయేటువంటి ఈ విషయం చాలా గంభీరమైనటువంటిది. స్వామి పలుమార్లు ఈ విషయం గురించి చెప్తూ వచ్చారు. అయితే మనము ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి ఈ వాక్యాన్ని లోతుగా పరిశీలించాలి. అసలు వర్క్ అంటే ఏంటి, దేన్ని మనం వర్క్ అనాలి? సోదరులు రఘురామ్, మీరు ఈ విషయంపై కొంచెం శ్రోతలకు తెలియజేస్తారా?
2: అందరికి నా లవింగ్ సాయిరామ్. ప్రతి జీవి తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో ఉంటారు. మన బాడీలో బ్లడ్ కాన్స్టాంట్ గా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. మన హార్ట్ ఎప్పుడు ఒక కాన్స్టాంట్ రిధమ్ లో బీట్ అవుతూ ఉంటుంది. మన తినే ఫుడ్ డైజెస్ట్ అయ్యి ప్రతి ఆర్గన్ కి శక్తి ఇస్తుంది. సో ఇలా చూస్తే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ప్రతి పని చేయాలి, మనం పని నుంచి తప్పించుకోలేము. అందువలన భగవద్గీతలో మన పని, మన వర్క్ ని వర్షిప్ గా మార్చే విధానం ని కర్మయోగ అనే చాప్టర్ లో చాలా డీటెయిల్ గా డిస్క్రైబ్ చేశారు. ఇదే ఇంగ్లీష్ లో మనం ఒక కోట్ ఇక్కడ మనకి చాలా యాప్ట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ది వే టు గాడ్ ఈస్ త్రూ యువర్ డ్యూటీ అండ్ రైట్లెస్ యాక్షన్స్. కర్మలో ఉండే కర్మం అంటే డిసిప్లిన్ ని మనకి ప్రధానంగా ఉండాలి. కర్మతో వచ్చే రిజల్ట్ గాని సక్సెస్ గాని ఫెయిల్యూర్ గాని మనకి ప్రధానం కాకూడదు. అంటే ఒక్కొక్కసారి కొంతమంది విజయం కోసం తన ఒఫీషియల్ పోస్ట్ ని ఆర్ అధికారంతో ఇతరుల్ని భయపెట్టి పని చేస్తుంటారు. ఇలాంటి పనులు జయించినా అవి అపజయం అవుతాయి. ఒకరిని భయపెట్టి, ఒకరిని లొంగ తీసుకొని, ఒకరిని స్వేచ్ఛ ఇవ్వకుండా పనిచేస్తే అది అపజయం అవుతుంది. మనం మన కర్మని అనుసరిస్తూ మన సత్యాన్ని వదలకుండా ధర్మంగా పనిచేస్తే అపజయం వచ్చినా అది జయమే అవుతుంది. సో ఇదే ఈ విషయం మన స్వామి మనకి తెలిపారు. ద వే టు వాల్యూ ది మాస్టర్ ఇస్ టు మాస్టర్ హిస్ వాల్యూ. సో స్వామి చెప్పే మార్గం మనం వెళ్తే మనకి ఈజీగా స్వామిని పీస్ చేసే ఒక అవకాశం దొరుకుతుంది. సో ఇదే ఈ విషయంలోనే ఒకసారి స్వామి చిన్మయానంద్ గారు, అప్పట్లో ఉండే ఒక గొప్ప జడ్జ్ తేజ్ బహదూర్ సత్గురు గారిని కలిసి సక్సెస్, అతని సక్సెస్ వెనుక రహస్యాన్ని తెలుసుకోవడానికి అడిగారు. అప్పుడు తేజ్ బహదూర్ సత్గురు గారు ఇలా చెప్పారు, మనం జీవితంలో సక్సెస్ రావాలి అంటే, ఏ పని చేసినా సక్సెస్ కావాలి అంటే ఒక సన్యాసి లాగా జీవించాలి, ఒక ఎద్దులాగా కష్టపడాలి కాదు, ఒక గుర్రం లాగా పరిశ్రమించాలి. అప్పుడే సక్సెస్ విజయం తనంతలు తానే మన వెనకకి వస్తుంది. ఒక్కొక్కసారి మన చేసే పని మీద నిర్లక్ష్యం ఉంటుంది, చెయ్యని పని మీద ఆసక్తి ఉంటుంది. చాలా మంది తను చేసే పని మీద నిర్లక్ష్యంగా ఉంటారు, తమరు కాని పని మీద కొండంత ఆసక్తి ఉంటుంది. ఇది ఒక చిత్రమైన గుణం, ఇది జీవితంలో విజయం చేకూర్చదు. సో ఒకసారి ఈ శతాబ్దంలో అతి గొప్ప సైంటిస్ట్ గా పేరు పొందిన డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ జీవితంలో విజయం లభించే మార్గం ఏమిటి అని ఎవరు అడిగారు. అందుకు ఆయన ఒక సూత్రములు ఇలా జవాబిచ్చారు. A=X+Y+Z. ఇందులో ఏ అనగా విజయం, ఎక్స్ అనగా పని, వై అనగా ఆటలు, జెడ్ అనగా నిశ్శబ్దంగా పనిచేయడం అని అతను చెప్పారు. సో శ్రమిస్తేనే విజయ మార్గం అని అన్నారు. సో దాంతో పాటు మన శరీర ఆరోగ్యాల కోసం ఆడుతూ పాడుతూ పనులు చేయాలని చెప్పారు. దీంట్లో ఒక ముఖ్యమైన నియమం గుర్తించాలి, మనం పని చేసేటప్పుడు నిశ్శబ్దంగా సైలెంట్ గా పనిచేస్తే ఆ కర్మకి ఒక ఆ ఫలితం చాలా చక్కగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ధనము వల్లనో విజయం వల్లనో తన శక్తి వల్లనో సహకరించిన ఉత్తమ స్థానంలో ఉండే మనుషులు చిన్న చిన్న పనులు చేయడానికి ముందుకు రారు. అల్పమైన పనులు చేస్తే వాళ్ళకి నామోషిగా భావిస్తారు. సో ఇందుకే భారత్ మజ్దూర్ సంఘ నాయకుడు శ్రీ దంటోపంత్ తేంగ్డే గారు ఒక ప్రసంగంలో చెప్పారు, ప్రెస్టీజ్ లోపల ప్రవేశిస్తే అభివృద్ధి ఆగిపోతుంది అని అన్నారు. మనం ఇప్పటి వరకు ఈ విషయాల్లో మాట్లాడుతుంటే వర్క్ గురించి, దాంట్లో ఉన్న వేరియస్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి వర్క్ ని వర్షిప్ గా ఎలా మార్చగలం, అసలు వర్క్ కి వర్షిప్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఇది తెలుసుకుంటే మన కార్యం మన వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది.
3: బ్యూటిఫుల్ గా చెప్పారు బ్రదర్. నైస్ గా కన్సైజ్ గా వర్క్ అంటే ఏంటి అని, అంటే శరీరంలో ప్రతి అంగము ప్రతి అవయవము ఆగకుండా ఆ పని చేస్తూనే ఉంది. సోమ నట్టు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు, నదులు ప్రవహిస్తాయి, గాలి వీస్తుంటుంది, వీటన్నింటికీ ఆగకుండా ఏ విధంగా నడుస్తుంది, అదే ఆగకుండా ఆ పని నడుస్తుంది, కర్మ నడుస్తుంది ప్రపంచంలో. అయితే బ్రదర్ రామ్ నరేష్, ఇప్పుడు మన రఘురామ్ ఇంత చక్కగా వర్క్ అంటే ఏంటో చెప్పారు, మరి స్వామివారు చెప్పినటువంటి ఎన్నో సందర్భాల్లో వర్షిప్ అనేటువంటి దాన్ని ఏ విధంగా స్వామి వర్ణిస్తూ వచ్చారు, ఏ విధంగా స్వామి దాని గురించి చెబుతూ వచ్చారు, కొంచెం మన శ్రోతలకు మీరు తెలియజేస్తారా?
4: రేడియో సాయి శ్రోతలకు ముందుగా నా మనస్ఫూర్తి సాయిరామ్స్. సాయిరామ్ రాజు.
3: సాయిరామ్.
4: ముందుగా చెప్పాలి అంటే బ్రదర్ రఘురామ్ చెప్పినట్లు వర్క్ ఎంత ముఖ్యమో ఆ వర్క్ చేసేటప్పుడు వర్షిప్ కూడా అంతే ముఖ్యం. అసలు మనం ఇంకా స్వామి చెప్పిన కొన్ని మాటలు మనము ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో గుర్తు చేసుకోగలిగితే వర్షిప్ వర్క్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్వామి ఎన్నో విధాలుగా దాన్ని మనందరికీ తెలియపరచడం జరిగింది. స్వామి చెప్పిన ఒక దివ్య ఉపన్యాసం నుంచి ఒక చిన్న కొటేషన్: టు వర్షిప్ గాడ్ త్రూ గుడ్ క్వాలిటీస్, గుడ్ కండక్ట్, గుడ్ థాట్స్ అండ్ గుడ్ కంపెనీ ఈజ్ ద బెస్ట్ వే టు ప్లీజ్ గాడ్ అని చెప్తూ, ఆ బెస్ట్ వే టు ప్లీజ్ గాడ్ అనేది ఎట్లా సాధ్యమవుతుంది, దేవుణ్ణి వర్షిప్ చేయాలి అంటే మంచి గుణాలే కాదు, మంచి నడవడిక, మంచి ఆలోచన, మంచి సహచరులతో కలిపి మనం దేవుణ్ణి ప్రాప్తించడం జరుగుతుందని స్వామి చెప్పారు. అది మనకు ఎలా సాధ్యం, అది కూడా స్వామి ఎంత మంచివారు చూసారా. మన ఈ కలియుగంలో మనము ఎటువంటి కష్టం లేకుండా స్వామి మనకు ప్రతి ఒక్కటి చాలా చిన్న చిన్న పదాలలో స్వామి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలా ఒక సందర్భంలో స్వామి 8 flowers of worship అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పారు. సో వాట్ ఆర్ దిస్ 8 flowers of worship? మొదటిగా నాన్ వైలెన్స్, అహింస. మనము చేసే పని ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగనప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ వర్షిప్, నాన్ వైలెన్స్. సెకండ్, కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, ఇంద్రియ నిగ్రహ శక్తి. ఎప్పుడైతే మనం చేసే పనిలో మన ఇంద్రియాలు, మన కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు మన మాట అంటే మన హృదయంలో ఉన్న స్వామి మాట విని స్వామి చెప్పే హృదయపు చప్పుళ్లకు అనుగుణంగా నడవగలుగుతామో, అప్పుడు మనము తలిచే ప్రతి తలంపు వర్షిప్ అవుతుంది. కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. కంపాషన్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. కంపాషన్ అనగా కరుణ. జగత్ అంతా స్వామి మనపై చూపించిన కరుణను మనము 10 మందికి పంచే విధంగా అదే కరుణ చూపించగలిగితే అది వర్షిప్ అవుతుంది. ఫర్బేరెన్స్, క్షమ. చాలా మంది అంటారు సీతమ్మ తల్లికి భూమాతకు ఉన్నంత క్షమ, అంత ఫర్బేరెన్స్ ఉంది. ఆ మహాతల్లి చూపించిన ఈ మహోత్తరమైన గుణములో మనము 10వ వంతు క్షమ అయిన మన చుట్టూ వారికి మనం చూపించగలిగితే అది ఖచ్చితంగా వర్షిపోతుంది. పీస్, శాంతి. శాంతి మనకు ఎలా ప్రాప్తిస్తుంది? ఎప్పుడైతే మనము పరిపూర్ణంగా మన హృదయాన్ని, మనం చేసే పనిని, మనం తలిచే తలంపును, మూటిని కలిపి ఒకే దారికి తీసుకొచ్చి ఆ దారి పరమాత్మని పాదపద్మములకు చేరే విధంగా మనము కోరగలిగితే దాని ద్వారా వచ్చేదే మనశ్శాంతి, పీస్. ఈ తరుణంలో స్వామి చాలాసార్లు సంస్కృత్ నుంచి ఒక కోటేషన్ చెప్పేవారు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం. మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మన్నన్యత్ దురాత్మనం. ఎప్పుడైతే మన చేతలు తలంపులు వాక్కులు అన్నీ కలుస్తాయో అప్పుడే మనం మహాత్మనం అవుతామని స్వామి ఎన్నో దివ్యోపదేశములలో ఈ ప్రస్తావన గురించి మాట్లాడడం జరిగింది. పైగా పెనన్స్ అండ్ వాట్ ఈజ్ మెడిటేషన్. ఎప్పుడైతే మనం చేసే పని మీద మనం పరిపూర్ణమైన ఏకాగ్రత పెట్టి ఆ పని తప్ప ఎటువంటి ఆలోచన లేకుండా అది ఒక్క టాస్క్ మీదే మన మైండ్ ని పరిపూర్ణంగా పెట్టగలిగితే అది మెడిటేషన్ అవుతుంది. సో బుద్ధిజం లో దీనికి ఒక మంచి ప్రక్రియ ఉంది, చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది వాళ్ళు చేసే మెడిటేషన్. దే హ్యావ్ ఎ కాన్సెప్ట్ అన్నమాట, వాకింగ్ మెడిటేషన్, ఈటింగ్ మెడిటేషన్, స్లీపింగ్ మెడిటేషన్, గేజింగ్ మెడిటేషన్ అంటారు. ఇట్లా మనం చేసే ప్రతి పనిలో ఆ పరిపూర్ణమైన ఏకాగ్రతని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అది వర్షిప్ అవుతుంది. స్వామిని దాన్ని ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేస్తూ ఆ మెడిటేషన్ ని కాస్త మనం పెనెన్స్ లాగా చేయగలిగితే అప్పుడు అది పరాభక్తి అవుతుంది, సుప్రీం భక్తి అంటారు. ద స్పేస్ బిట్వీన్ 2 passing thoughts ఇన్ యువర్ మైండ్ ఈజ్ ట్రూ మెడిటేషన్ అంటారు. మన మనస్సులో మన మదిలో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, 2 ఆలోచనల మధ్య ఎంత సైలెన్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో ఆ సమయం ఎంత ఉంటుందో అది ట్రూ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అంటారు. ఎటువంటి సంబంధం లేకుండా మనం చేసే పనిలో పూర్తిగా నిమగ్నం కావటం. ఫైనల్ గా 8వ పుష్పం, 8th flower ఆఫ్ వర్షిప్, ట్రూత్, సత్యం. మనము చేసే పనిలో సత్యం ఉంటే మనము చేసే పనిని మనం స్వామి వారికి ఎటువంటి సమయమునైనా ఏ కాలమునైనా ప్రెసెంట్ టెన్స్ లో అయినా పాస్ట్ లో అయినా ఫ్యూచర్ లో అయినా ఎప్పుడైనా సరే రాత్రి అయినా పగలైనా మనం చేసే ఏ పనైనా సరే స్వామి వారికి మనము దాన్ని ఆఫర్ చేయగలిగితే, మనం చేసే పనిని మనం స్వామి ముంగిట పెట్టగలిగితే, స్వామి ముంగిట మాట్లాడగలిగితే దాన్ని మించిన వర్షిప్ అనేది లేదు.
3: చాలా చాలా బాగా చెప్పారా. స్వామి చెప్పినటువంటి ఈ 8 పుష్పాల వర్షిప్ అని చాలా చక్కగా ఒక సమాహారాన్ని అందరికి తెలియజేశారు. వెరీ నైస్. అయితే ఇప్పుడు మనము బ్రదర్ అగ్రహం చెప్పినట్టు, ఇప్పుడు రామ్ చెప్పినట్టు ఈ వర్క్ అండ్ వర్షిప్ అనేటువంటి ఈ 2 విభేదాలు కేవలం అజ్ఞానం నుంచే వస్తాయనిపిస్తుందా? అంటే పరిపక్వత లేనటువంటి దృక్పథంతోనే వర్క్ అనేటువంటిది వేరు, వర్షిప్ అనేటువంటిది వేరు అనేటువంటి భావన వస్తుంది కావచ్చు. ఏ విధంగానైతే మంచి చెడు, ప్రపంచము అప్రపంచము, దేవుడు దయ్యము అనేటువంటి ఈ విభేదాలు, ఈ ద్వంద్వభావం ఉంటుందో ఆ విధంగానే ఒక పనిని ఒక వైపు నుంచి చూడడంతో అది పనిగా మారుతుంది, కర్మగా మారుతుంది, ఇంకో వైపు నుంచి చూడడంతో అది ప్రార్థన పూజగా మారుతుంది. అది మనిషి యొక్క మానసిక పరిపక్వత, ఆ ఆధ్యాత్మిక పరిపక్వత పైన ఆధారపడుతుంది అనిపిస్తుంది. బ్రదర్ జగదీష్, వాట్ డూ థింక్? మీరు ఏమంటారు, ఈ ఆలోచన కరెక్టేనా? ఎప్పుడు వర్క్ అనేటువంటిది వర్షిప్ గా మారుతుంది?
5: ఫస్ట్ రేడియో సై లిసనర్స్ అందరికి ప్రేమపూర్వకమైన సాయిరాం, సాయిరాం రంగనాథ్. చాలా బాగా చెప్పారు మీరు. ఈ క్వశ్చన్ కూడా మీరు అడిగింది చాలా డీప్. వర్క్ ఇస్ వర్షిప్, ఈ టాపిక్ చాలా డీప్ టాపిక్. ఒక విధంగా మనం భావిస్తే మీరు ఎలాగ ఇప్పుడు ఇప్పుడే చెప్పారు, అది ఒక స్పిరిచువల్ కాంపిటెన్స్ లేకపోతే ఆ పరిపక్వత లేనప్పుడు ఈ ద్వంద్వాలన్నీ మన మనసులో వస్తాయి. కాబట్టి మన అవుట్లుక్ చాలా ఇంపార్టెంట్ వీటన్నిటిలోనే. మనం ఒకవేళ ఒక 2 streams ఆఫ్ ఫిలాసఫీస్ గురించి చెప్తాను నేను. ఒకటేమో రెనే డెకార్తే అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఉండేవారు, ఆయన చెప్పారు, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. అన్నమాట. ఆయన ఇచ్చిన ప్రధానత దేనికంటే మనసుకి, నేను నాలో ఆలోచించే శక్తి ఉంది కాబట్టి నేనున్నాను అనే సత్యం సత్యాన్ని నేను నిరూపించగలుగుతున్నాను. రెండోది దీన్ని కొంచెం మోడిఫై, అంటే కొంచెం మోడిఫై కదా, 180 degree మోడిఫికేషన్ చేస్తే మనకి మన 4 వేదిక్ డిక్టాస్ ఉంటాయి కదా, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ, బ్రహ్మ తత్వమసి, అయితే అలాంటి ఆ వేదిక్ డిక్టాస్ మనకి తెలిసొస్తాయి. దాన్ని పాల్ సార్ట్రే చాలా బాగా చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన చెప్పారు, ఐ యామ్ దేర్ ఫోర్ ఐ థింక్. అంటే మనం ఒకవేళ ఒక రెండు స్ట్రీమ్స్ ఆఫ్ ఫిలాసఫీస్ గురించి చెప్తాను నేను. ఒకటేమో రెనే డికార్టే అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఉండేవారు, ఆయన చెప్పారు ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అన్నమాట. ఆయన ఇచ్చిన

0: బాగా చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన చెప్పారు ఐ యామ్ దేర్ ఫోర్ ఐ థింక్, అంటే ఇక్కడ ఫోకస్ లో ఉండేది నా జీవి, నా మనసు కాదు. ఈ సనాతన వైభవంలో స్పిరిచువాలిటీలో నేర్పించేది ప్రతి ఒక్క బోధన దానికి సెంటర్, దానికి ఎపి సెంటర్ ఎవడంటే జీవి ఒక్కడే, సాధు కూడా దానికి ఎపి సెంటర్. అలాగే వర్క్ అండ్ వర్షిప్ లో కూడా ఒకవేళ మనం ఆ భేదాన్ని చూడాలి అంటే, వాట్లో డిఫరెన్స్ కానీ డిస్టెన్స్ ని కానీ బ్రిడ్జ్ చేయాలంటే దానికి చేసిన వాడు సాధకుడే. దట్ మీన్స్ ఆ జీవి దాన్ని ఎలాగ భావిస్తాడో, చేసేవాడు దాన్ని వర్క్ గా భావిస్తాడా వర్షిప్ గా భావిస్తాడా, ఆ డిఫరెన్స్ తెచ్చేది ఆ మనసే. ఏ రోజైతే ఆ డిఫరెన్స్ పోతుందో, ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిస్తుందో, ఆ రోజే వర్క్ కి వర్షిప్ కి ఇంకా డిఫరెన్స్ ఉండదు. ఏ పని చేసినా, ఎలాగ మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా, సర్వకార్యం భగవత్ ప్రీతి అర్థమని స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఏ పని చేసినా అది దేవుడికే అర్పితంగా ఆ భావంతో మనం చేస్తే అది ఆటోమేటిక్ గా వర్షిప్ అవుతుంది. కాబట్టి ద డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ అండ్ వర్షిప్ ఈజ్ అన్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈస్ ద ఫీలింగ్ విత్ విచ్ వర్క్ ఈజ్ డన్. మీరు కొంచెం గమనిస్తే ఉడత భక్తి గురించి ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఉడత అసలు చేసింది ఏమి, త్రేతాయుగంలో తన తోకతో వెళ్లి కొంచెం దుమ్ము దులిపింది సముద్రంలో, కానీ ఈ రోజు కూడా దాని భక్తి గురించి అందరూ మాట్లాడతారు. శబరి ఏం చేసింది, ఇంగిలి రేక్కలు తినిపించింది రామచంద్రుడికి. కుచేలుడు ఏం చేశాడు, తన చంక కిందని అటుకులు మోసుకొని వెళ్ళాడు ఇంత దూరం. కానీ ఈ రోజు కూడా వాళ్ళ భక్తి ప్రపత్తుల గురించి మనం మాట్లాడతాము. ఎందుకు, ఆ చేసే పని పెద్ద గొప్ప పని, అలాంటి పనులు ప్రతి వాడు ఎన్నోసార్లు చేస్తారు. కానీ దేవుడు భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు. దట్ ఇన్నర్ ఫీలింగ్ దేంతో ఆ పని చేస్తాము అదే క్వాలిఫై చేస్తుంది దాన్ని, వర్షిప్ వర్క్ అనేది. ఆ ఫీలింగ్, దట్ ఫీలింగ్ ఈజ్ పారామౌంట్. అంటే ఆ భావం ఏ రోజు మనలో చేరుతుందో, మనం చేసే ప్రతి కార్యం అదొక వర్షిప్ గా మారిపోతుంది. ఇది ఇది నా అభిప్రాయం.
1: చాలా బాగా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఇట్ ఇస్ చాలా బ్యూటిఫుల్ గా కన్సైజ్ గా వర్క్ వర్షిప్ అనేటువంటి ఆ డిఫరెన్స్, అది మన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చక్కగా వివరించారు.
2: అవును జగదీష్, చాలా బాగుంది జగదీష్, చాలా బాగుంది.
1: ఇప్పుడు రామ్ నరేష్, ఇప్పుడు మీరు యూ హ్యావ్ స్టార్టెడ్ ఏ కంపెనీ, అది అది కూడా విదేశాల్లో, అక్కడ ఉండేటువంటి వర్క్ కల్చర్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఈ ఆలోచన ధోరణి, జీవిత శైలి ఎన్నో భిన్నమైనటువంటిది. ఇప్పుడు మనము స్వామి దగ్గర ఉన్నప్పుడు విద్యార్థులుగా ఈ మాట ఎన్నోసార్లు వింటూ వచ్చాము, దాన్ని పాటిస్తూ వచ్చాము. కానీ ఈ బయట ప్రపంచంలో అడుగు పెడితే, అంటే బయట ప్రపంచంలో ఒకటి ఉంది అని అనుకుంటే, దాంట్లో అడుగు పెడితే ఈ ఆశల మధ్య, ఆశయాల మధ్య, మోసాల మధ్య, మోహాల మధ్య, వీటి మధ్య జీవిస్తూ, వీటి మధ్య నలిగిపోతూ, ఈ వర్క్ ఇస్ వర్షిప్ అనేటువంటి ఈ వాక్యాన్ని జీవించడం సాధ్యమవుతుందా? మీ యొక్క సొంత అనుభవంలో దీన్ని మీరు ఏ విధంగా జీవించగలిగారు?
2: సాయిరాం రాజు, ఇది చాలా క్లిష్టమైన సిచ్యువేషన్, ఎప్పుడు ఛాలెంజింగ్ గానే ఉంటుంది. మీరు చెప్పినట్టు నా వృత్తిని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటారు. ఈ వృత్తిలో ఎంతో మంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ లో మనము తీసుకునే ప్రతి నిర్ణయం, మనము ఆలోచించే ప్రతి ఆలోచన, మనము నడిచే ప్రతి మార్గము మనకు మాత్రమే కాకుండా ఇంకో 10 బిజినెసెస్ కాను, ఇంకొక 10 రకాల ఈ ప్రొఫెషనల్స్ కి ఆ ఇంపాక్ట్ ఉంటుంది.
1: అంటే వాటాదారులందరికీ ఇంపాక్ట్ ఉంటుంది.
2: కరెక్ట్. అటువంటి సిచ్యువేషన్ లో మెయిన్ గా నా వృత్తి వరకు వస్తే చాలా అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో జనరల్ గా డబ్బు చాలా ఎక్కువ, అంటే సంపాదన శక్తి చాలా ఎక్కువ. నేను ఒక న్యూజిలాండ్ కంపెనీతో ఒక ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఈ పర్టిక్యులర్ క్లయింట్ వచ్చేసి ఒక టెక్నాలజీ కంపెనీ, వారికి పెద్ద మొత్తాన ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ అవ్వాలనే కాంక్షతో చాలా పెద్ద మొత్తాన పెట్టుబడిదారుల నుండి డబ్బు తెచ్చుకోవడానికై నాలాంటి వాడిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ కంపెనీ మంచిదా చెడ్డదా, ఆ కంపెనీ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ టెక్నాలజీ పనికొస్తుందా లేదా, ప్రతి ఒక్కటి అసెస్ చేసి పెట్టుబడిదారుల నుంచి వీళ్ళకు పెట్టుబడి ఇప్పించారు. అది ఇక్కడ నేను చేయాల్సిన పని. అలాంటి ఒక సిచ్యువేషన్ ఆ తరుణంలో సుమారు 50 మందికి పైన పెట్టుబడిదారులతో మాట్లాడడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి, ఎంతో మంది ముందుకొచ్చారు. సింగపూర్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీని కలవడం జరిగింది. ఆ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ 6 నెలల క్రిందట మా కంపెనీ స్టార్ట్ చేసిన మొదటి 2-3 వారాలలో

0: మేము కలవడం జరిగింది. అప్పుడు మేము మాటలలో ఈ కంపెనీ గురించి చెప్పగా, ఈ న్యూజిలాండ్ కంపెనీ చాలా బాగుంది, నేను మా ఇన్వెస్ట్మెంట్ కమిటీకి ఈ కంపెనీని రికమెండ్ చేస్తాను అని చెప్పి ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని ఈ సింగపూరియన్ కొలీగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కమిటీకి ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా ఒక వారం రోజుల్లో ఆ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఈ న్యూజిలాండ్ కంపెనీకి పెట్టుబడి ఇస్తారు అని ఎప్పుడైతే ఈ సింగపూర్ ఎంప్లాయీకి తెలిసిందో, ఈ సింగపూర్ ఎంప్లాయీ వెంటనే ఆ కంపెనీ పెద్దలకు తెలియకుండా నాతో మంతనాలు జరపడం స్టార్ట్ చేశాడు. ఏమని, ఇప్పుడు మా సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మీ న్యూజిలాండ్ క్లయింట్కి డబ్బు ఇస్తే నాకు నువ్వు కమిషన్ ఇవ్వాలి అని. అప్పుడు నాకు ఫస్ట్, అంటే నా వృత్తిలో ఇట్లా ఎవరన్నా హెల్ప్ చేస్తే కమిషన్స్ ఇవ్వడం సర్వసాధారణం, కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఈ ఎంప్లాయీకి నేను కమిషన్ ఇస్తే అది తప్పవుతుంది. ఎందుకు తప్పవుతుంది? ఎందుకంటే ఇతను ఆ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి పని చేస్తున్నాడు కాబట్టి. సో ఆ టైంలో నేను కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి, ఇప్పుడు నేను ఈ సింగపూర్ వాడికి డబ్బు ఇవ్వను అంటే వాడు ఈ సింగపూర్ ఎంప్లాయీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా న్యూజిలాండ్ కంపెనీకి డబ్బు ఇవ్వడానికి హెల్ప్ చేయడు. ఆ న్యూజిలాండ్ కంపెనీకి డబ్బు కావాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ డబ్బు ఇస్తున్నాడు. మధ్యలో ఈ చిన్న ఎంప్లాయీ బేసికలీ ఈ సిచ్యువేషన్ ని ఆసరాగా తీసుకుని నా దగ్గర నుంచి డబ్బు రాబట్టుకోవడం చూస్తున్నాడు. సో అప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి, యాజ్ ఎ లీడర్ నా కంపెనీకి సీఈఓగా నేను తప్పు చేయకూడదు. నేను ఇటువంటి తప్పు చేస్తే నా ఎంప్లాయీస్ కి నేను ఒక తప్పుడు మార్గాన్ని చూపించిన వాడిని అవుతాను. సో ఫస్ట్, ఆ విధంగా నేను ఈ తప్పు చేయకూడదు. సెకండ్, ఈ తప్పు ఇట్లా చేసిన ద్వారా, ఇట్లా సంపాదించిన డబ్బు ద్వారా ఈ న్యూజిలాండ్ కంపెనీ సీఈఓ అతను కూడా తన షేర్ హోల్డర్స్ కి ఒక తప్పు మార్గం ద్వారా డబ్బు ఇన్వెస్ట్మెంట్ రాబట్టిన వాడు అవుతాడని చెప్పి, అది ఒక తప్పు అని చెప్పి ఆ న్యూజిలాండ్ కంపెనీ సీఈఓని కాపాడడం కూడా ఇంకొక డ్యూటీ. దట్స్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అంటారు, అతన్ని కాపాడాలి. ఇవన్నీ కాకుండా ఈ విధంగా సంపాదించిన డబ్బు పాపపు డబ్బు, అది మనం తీసుకోకూడదు, దీని వల్ల ఎవరు బాగుపడకూడదు అని చెప్పి ఆ టైంలో నేను ఈ డీల్ మొత్తం క్యాన్సిల్ చేశాను. నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండా బయటికి రావడం జరిగింది. ఆ టైంలో చాలా బాధ వేసింది, చాలా డబ్బు పోయింది, నష్టం వచ్చింది. కానీ ఒకటి మనకు ఆనందం ఇచ్చిన డిసిషన్ ఏమిటంటే, మనకు స్వామి నేర్పించిన మంచి నడవడిక మనం ప్రాక్టికల్ గా ప్రపంచానికి మన వృత్తి ద్వారా మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగాము. దానికి మించిన ఆనందం ఇంకొకటి లేదు, దానికి మించిన వర్షిప్ నాకు తెలిసి ఇంకొకటి లేదు, దాని వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ కొన్ని కోట్లు సంపాదించినా మనకు మిగలదు. అంటే స్వామి ఎప్పుడు అంటారు కదా, యూ షుడ్ ఆస్పైర్ టు బి గుడ్ రాదర్ దాన్ గ్రేట్ అని చెప్పి. సో నా జీవితంలో నా కోరిక ఉంటే, రామ్ ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అని అనుకోవాలి, కానీ రామ్ ఒక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనుకోకూడదు అనే ఆలోచన నాకు స్వామి చెప్పింది బాగా గుర్తుంది. అదే నేను పరిపూర్ణంగా నమ్మాను, దాని విధంగానే నేను నా ఆలోచన శైలిని మార్చుకున్నాను.
1: చాలా అద్భుతం, చాలా చక్కగా చెప్పారు రామ్ నరేష్. అంటే మన ప్రొఫెషనల్ లైఫ్ లో మనం చూస్తుంటాం, మీరు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు మీ ప్రొఫెషనల్ లైఫ్ లో, అలాగే మన ప్రొఫెషనల్ లైఫ్ లో మన అందరికి ఎవరో ఒకరు బాస్ ఉంటారు. సో మనం చాలా కష్టపడి టార్గెట్స్ మీట్ అయ్యి బాస్ ని పిలిచి చేయడానికి ట్రై చేస్తూ మనం ప్రమోషన్ కోసం చాలా చేస్తుంటాం ఈ మన ప్రొఫెషనల్ లైఫ్. అలాగే మనం ఒక ఈ వర్క్ ని వర్షిప్ గా ఎలా మార్చుకోగలం, ఎలాగా కొన్ని హ్యాబిట్స్ మన డైలీ లైఫ్ లో తెచ్చుకోగలం ఉంటాయి. మనం ఒక పర్స్పెక్టివ్ మారిస్తే ఆ ఎంటైర్ ప్రాసెస్ చాలా సులువు, చాలా ఈజీ అయిపోతుంది. ఈ ప్రపంచాన్ని ఒక కంపెనీగా భావిస్తే భగవంతుడు దీనికి అల్టిమేట్ బాస్. మనం భగవంతుడికి, మన బాస్ కి ఈజ్ చేయాలంటే ప్రతి క్షణం వర్షిప్ చేస్తూ మన పని చేస్తే ఆ పని, ఆ వర్క్ వర్షిప్ అయిపోతుంది. స్వామి ముందు మనకి అందరికి తెలిపారు, దైవ సహాయం కావాలంటే ముందు మానవ ప్రయత్నం జరగాలి అని. మనమంతా నడుం కట్టి భగవంతుని స్మరించి మన పనుల్లో సాఫల్యం చేయగలం, చెందగలం. ఎవరు కార్యరంగంలో ప్రవేశిస్తారో వాళ్ళకి భగవంతుని సహాయం తప్పకుండా చేరుతుంది. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. సో అలాగే ఇప్పుడు చూస్తే మనం అర్జునుడికి భగవాన్ సారిదయ్యారు గాని తను యుద్ధం చెయ్యలేదు. ఎంత స్వల్ప పని అయినా దాన్ని బ్యూటిఫుల్ గా, సుందరంగా చేయడంలోనే దాని ఘనత ఉంది. సో అమెరికన్ కవి డగ్లస్ మేలక్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక చక్కని కవిత రాశారు. దాని భావం, పర్వత గ్రామ్ మీద పై పైన పెరిగే టేక వృక్షాన్ని కాకపోతే లోయలో పెరుగుతున్న చెట్ల పదునై ఉండు, చల్లగాలిని ఇచ్చే మహావృక్షాన్ని కాకపోతే ముక్కగా అయినా పెరుగు. ఇక్కడ మన అందరికి ఏదో ఒక పని దొరుకుతుంది. పెద్ద పనులు ఉన్నాయి, చిన్న పనులు ఉన్నాయి, మన సమీపంలో ఉన్న పనులు మనం చేద్దాం. నీవు కాంతులు విరజల్లే సూర్యుడివి కాకపోతే నక్షత్రం అయి ప్రకాశించు. పెద్ద చిన్న అనే పరిమాణం బట్టి నీ జయాపజయం నిర్ణయం కావు. నీవు ఏ స్థానంలో ఉన్నా ఉత్తముడుగా ఉండు. కవి రాసిన ఆఖరి రెండు పదాలు, ఇట్ ఈస్ నాట్ బై యువర్ సైజ్ యు విన్ ఆర్ లూజ్, బి ద బెస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్. సో అలాగే ఇప్పుడు స్వామి డిస్కోర్స్ ఇది ఇదే విషయాన్ని స్వామి మనకు చాలా సార్లు డిస్కోర్స్ లో చెప్పారు. సో ఎ థాట్ యు రీప్ ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్ట్ యు రీప్ ఎ హ్యాబిట్, సో ఎ హ్యాబిట్ యు రీప్ ఎ క్యారెక్టర్, సో ఎ క్యారెక్టర్ యు రీప్ ఎ డెస్టినీ. సో ఇలాగ ఇండివిజువల్ లెవెల్లో మనం మన డైలీ లైఫ్ లో ఈ చిన్న చిన్న హ్యాబిట్ పెంచుకొని పోతే అది ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ గా రిజల్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ దాని వల్ల ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు కూడా మారే ఛాన్స్ ఉంటుంది. మన ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే మన సొసైటీ అల్టిమేట్ గా బాగుంటుంది, సొసైటీ బాగుంటే మన యావత్ భారత దేశం ప్రోగ్రెస్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. సో స్వామి చెప్పినట్టు ఇండివిజువల్ ఇస్ ఎ లింబ్ ఆఫ్ ది సొసైటీ. సో అట్ ఇండివిజువల్ లెవెల్ మన ఈ చిన్న హ్యాబిట్స్ మన డైలీ లైఫ్ లో తెచ్చుకుంటే ఇలాంటి వర్క్ ప్రతి చిన్న పని, ముందుగా రాజు చెప్పినట్టు మన పని ఇది చిన్న పని పెద్ద పని అనే డిస్టింక్షన్ లేకుండా ప్రతి పని చేసే ముందు స్వామిని స్మరించుకుంటూ ధైర్యంగా ఆ పని చేస్తూ మనం పట్టుదల ఆ పని చేసే ఆ పట్టుదల ఆ శక్తి చేసుకొని చేస్తే ఆ పనిలో సఫలం అసఫలం అయినా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అవి మనకి ఎఫెక్ట్ చేయదు. అలాంటప్పుడు అలాంటి పనే వర్షిక్గా మారిపోతుంది. సో ఇలాగా ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ మనం చేస్తే మనం ఆ క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ మనం ఆ పర్సనాలిటీ డెవలప్ చేసుకోగలం.
2: చాలా బాగా చెప్పారు రఘురామ్, చాలా బాగా చెప్పారు
0: రఘురామ్. మీరు చెప్పిన ఇన్సిడెంట్స్ చాలా బాగున్నాయండి. అసలు చెప్పాలంటే ఇట్ ఫెల్ట్ లైక్ నాకు ఒక ఎక్స్టెన్షన్ లా అనిపించింది. నేను ముందు చెప్పిన ఎక్స్పీరియన్స్ కి మీరు ఇప్పుడు చెప్పిన పదాలను జోడించి చూస్తే ఏ విధంగా అయితే నేను చెప్పినట్టు నేను పెద్ద మొత్తాన డబ్బు వద్దనుకొని బయటకు వచ్చాను, అప్పుడు నేను చెప్పినట్టుగా చాలా బాధేసింది. అంత డబ్బు నాకు, అరే మొదటి ఆ సంవత్సరంలో ఇంత పెద్ద డీల్ జరిగితే నాకు మంచి జరిగేది, నా ద్వారా కంపెనీ బాగుపడేది, ఒక 10 మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉండేది అని చెప్పి చాలా బాధేసింది. కానీ అప్పుడు ఎందుకో స్వామి చెప్పిన మాటలు గుర్తొచ్చి నేను ఒక మంచి డెసిషన్ తీసుకోగలిగాను. ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చిన బై ప్రోడక్ట్ ఏమైందంటే ఎగ్జాక్ట్ గా 6 నెలల వ్యవధిలో ఆ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎవరైతే ఈ న్యూజిలాండ్ కంపెనీకి డబ్బు ఇచ్చారో ఆ న్యూజిలాండ్ కంపెనీ సీఈఓ నేను చెప్పిన మార్గాన్ని నమ్మకుండా నన్ను పక్కన పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే డబ్బు తీసుకున్నాడో, ఎప్పుడైతే ఆ సింగపూర్ కంపెనీ సీఈఓ ఈ ఎంప్లాయీ ఇద్దరు కుమ్మక్కయ్యి రాంగ్ వేలో వెళ్లి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే తొంతం చేసుకున్నారో అది 6 నెలల్లో బయటపడింది. అది బయటపడిన 2 వారాలలో ఆ కంపెనీ సీఈఓని ఆ కంపెనీ బోర్డు తీసేయడం జరిగింది. సో దాంతో మొదటిగా ఫస్ట్ ఆ సీఈఓకి దెబ్బతిన్నాడు. ఈ పని జరిగినట్టు తెలిసిన ఆ సింగపూర్ ఎంప్లాయీ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సింగపూర్ ఎంప్లాయీని తీసేయడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ టైంలోనే ఆ న్యూజిలాండ్ కంపెనీ ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ తెప్పించుకున్నారో సింగపూర్ కంపెనీ ద్వారా, ఆ కంపెనీ తప్పుడు మార్గంలో పోవడమే కాకుండా ఆ కంపెనీ పూర్తిగా బ్యాంక్ క్రప్ట్ అయ్యింది. ఇవన్నీ జరుగుతుండగా నేను తీసుకున్న డెసిషన్ వల్ల నేను ఆర్థికంగా దెబ్బతిన్నా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను నేర్చుకున్న మంచి పనుల వల్ల, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు పెరిగిన ఆలోచన శక్తి వల్ల ద ఫాలోయింగ్ ఇయర్ వచ్చే సంవత్సరము ఈ సంవత్సరంలో ఎంత డబ్బు అయితే నేను నాకు రావాల్సిందో అంత డబ్బు నాకు పూర్తిగా మళ్లీ తిరిగి రావడమే కాకుండా ఆ సమయంలో నా చిరకాల కోరిక ఏదైతే ఉందో అది కూడా పూర్తి చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం ఏర్పడింది. అది ఏమిటి అంటే నేను స్వామివారి యూనివర్సిటీలో చదివి బయటకు వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో స్వామి నాకు చదువు నేర్పించిన యూనివర్సిటీ కానీ ప్రశాంతి నిలయం కానీ పుట్టపర్తి కానీ ఏదో చెయ్యాలా అనే భావం మనకందరికీ కలుగుతుంటుంది. అలా భావన ద్వారానే నాకు ఎప్పటి నుంచో ఇష్టమైన పుట్టపర్తిలో ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయాలి అనే ఆలోచనను నాకు స్వామి ఆ టైంలో నాకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా స్వామి నాకు తెలియకుండానే నా హృదయపు లోతుల్లో స్వామికి ప్రీతిపాత్రమైన పుట్టపర్తిలో స్వామి నా ద్వారా ఇంకో 10 మందికి ఉపాధి అవకాశం ఇవ్వగలగడానికి నాకు ఒక మార్గం చూపించడం జరిగింది.
1: మీరు చేసింది జస్ట్ వర్క్ ఇస్ వర్క్షిప్ కాదు, ధర్మో రక్షతి రక్షత అని మీరు ధర్మాన్ని కాపాడారు. అందుకే మీకు ధర్మం మీకు మళ్ళీ స్వామి అలాంటి మంచి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు.
0: కరెక్ట్ రఘు, నేను పరిపూర్ణంగా నమ్ముతాను.
2: చాలా చాలా చక్కగా చెప్పారు రామ్ నరేష్. ఇట్స్ బ్యూటిఫుల్ వే ఆఫ్ సమరైజింగ్. ఇప్పుడు మనకు ఈ కోట్ మనం చదివి ఉంటాం కదా, టాక్ విత్ గాడ్ నో బ్రెత్ ఇస్ లాస్ట్, వాక్ విత్ గాడ్ నో స్ట్రెంగ్త్ ఇస్ లాస్ట్, వెయిట్ ఫర్ గాడ్ నో టైమ్ ఇస్ లాస్ట్, ట్రస్ట్ ఇన్ గాడ్ యూ విల్ నెవర్ బి లాస్ట్ అన్నట్టు మీ ఈ ట్రస్ట్ ఆ ఫెయిత్ స్వామి చెప్పినటువంటి ఆ ప్రిన్సిపల్స్ ని మీరు ఈ కంపెనీలో ఆ విధంగా నడవడంతో ఒక గొప్ప అభివృద్ధిని సాధించారు. దాంతోపాటు మీ చిరకాల ఒక కోరికను కూడా సఫలీకృతం చేసుకునేటువంటి అవకాశాన్ని స్వామి కల్పించారు. ఇప్పుడు మనతో ఈ సమీక్షలో పాల్పంచుకోవడానికి ఉదయ్ గిరీష్ యుఎస్ఏ నుంచి, జస్ట్ జాయిన్డ్ గ్లోబల్ క్వాలిటీ లీడర్ ఫర్ వోల్వో. గిరీష్, సాయిరామ్.
3: సాయిరామ్ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.
2: అయితే ఒక గ్లోబల్ క్వాలిటీ లీడర్ గా వోల్వోలో మీరు ఎన్నో దేశాలు తిరుగుతున్నారు. యు హావ్ గాన్ అక్రాస్ కంట్రీస్. ఎంతో మంది ఎంతో మందిని కలుస్తుంటారు ఈ లీ మేనేజ్మెంట్ లో. ఎంతో మందిని దాన్ని సరి చేయడం గాని, వాళ్లకు వాళ్ళని సరిగ్గా దిశానిర్దేశం చేయడం గాని, అది అంత సులువైనటువంటి పని కాదు. అది వారి యొక్క కల్చర్ డిఫరెన్స్, వారి యొక్క ఎన్విరాన్మెంట్ డిఫరెన్స్, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్, వీటన్ని ఈ అన్ని విభేదాల్లోంచి ఈ అన్ని విభేదాల్లో తిరుగుతూ ఈ వర్క్ ఇస్ వర్షిప్ అనేటువంటి దాన్ని మీరు మీ ఉద్యోగంలో ఏ విధంగా దాన్ని నిర్వర్తించగలుగుతున్నారు, ఏ విధంగా స్వామి మీ వెంటే జంటే ఇంటే ఉన్నాను అనేటువంటి భావాన్ని మీకు కలిగిస్తూ వచ్చారు?
3: సాయిరామ్, శ్రోతలందరికీ సాయిరామ్. నా ముందు మాట్లాడిన సోదరులు ఎంతో చక్కగా వర్క్ ఇస్ వర్షిప్ అనే ఈ బ్యూటిఫుల్ టాపిక్ గురించి చక్కగా చెప్పారు. ప్రపంచం అంతా స్వామి స్ప్రెడ్ అవ్వడానికి, దివ్యత్వం స్ప్రెడ్ అవ్వడానికి మార్గం ఏమిటి, స్వామి ఎలా చూస్ చేసుకున్నారని ఆలోచించినట్లయితే, నేను ఎప్పుడైతే యుఎస్ఏ అమెరికా వచ్చానో, వచ్చినప్పుడు రంగనాథ్ రాజు చెప్పినట్టు కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, మనం అర్థం చేసుకుని ఆ వారితో పాటు ఉండి వారి యొక్క విధానాలు పద్ధతులు తెలుసుకుని, సో అది మనందరికి తెలిసిందే. సో అయితే స్వామి ఉపన్యాసం అయితేనేంటి, స్వామి యొక్క లిటరేచర్ అయితేనేంటి, ఇవన్నీ కొంచెం ఇన్ సమ్ కాంటెక్స్ట్ భారతదేశాన్ని ఉద్దేశించి మన యొక్క కట్టుబాట్లు, మన యొక్క పద్ధతుల్ని ఫ్రేమ్ లో పెట్టి స్వామి చెప్పడం అయితేనేంటి, మన పెద్దవాళ్ళు చెప్పడం అయితేనేంటి జరిగింది. అటువంటిది డైరెక్ట్ గా ఆ స్వామి టీచింగ్ ని తీసుకొచ్చి ఇక్కడ వాడినట్లు అయితే ఎలా పనిచేస్తుంది, అటువంటిది బ్యూటిఫుల్లీ ఈ యొక్క ఎగ్జాక్ట్ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ స్వామి ఇచ్చినట్లు అనిపించింది. ఒకటి, నా చిన్నప్పటి నుంచి పుట్టపర్తిలో చదివి స్వామి దగ్గర ఉంటూ ఒక చిన్న అలవాటు ఏంటంటే, స్వామి యొక్క పటాన్ని ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు తీసుకెళ్ళాం. అయితే నా ఆఫీస్ లో కూడా స్వామి యొక్క పటాన్ని నా టేబుల్ మీద పెట్టుకున్నాను. ఆ ఆఫీస్ కొత్తగా నాకు ఇచ్చినప్పుడు కూడా ఆ కుర్చీలో స్వామిని ఫస్ట్ కూర్చోబెట్టి సాయి గాయత్రి 3 సార్లు చదివి, స్వామి ఈ కుర్చీలో నేను ఏం చేస్తున్నా, ఇప్పటి నుంచి నేను ఏం చేయబోతున్నా అన్నిటికీ మీరే నాకు దిక్సూచిలాగా మార్గం చూపించాలని ప్రే చేసుకుని, మన సాయి భక్తులు అందరూ సహజమే ఇలా స్వామి దానం పెట్టుకోవడం. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే, స్పెషాలిటీ ఎందుకు మనం మాట్లాడుకుంటాం అంటే, దిస్ హోల్ థింగ్ హ్యాపెండ్ ఇన్ అనదర్ కంట్రీ, ఇంకొక దేశంలో ఇంకొక కాంటెక్స్ట్ లో మన చుట్టుపక్కల మనుషుల మధ్యలో తెలియని, ఇప్పుడు పుట్టపర్తి ఇండియాలో అయితే స్వామి తెలియకపోయినా, స్వామి భక్తులు కాకపోయినా, స్వామి మార్గంలో డైరెక్ట్ గా లేకపోయినా, వారికి స్వామి అన్నా స్వామి పటం అన్నా అవగాహన సహజంగా ఉంటుంది. ఇట్స్ నాట్ ద సేమ్ సమ్వేర్ ఎల్స్. సో అయితే ఈ పటం కొంచెం ప్రామినెంట్ గా మన స్వామి పిక్చర్, మన స్వామి యొక్క దివ్యమైన స్వరూపం ఎప్పుడైనా అది జస్ట్ అట్రాక్టివ్ గా ఉంటుంది, అంత క్లట్టర్ మధ్యలో స్వామి ఫోటో మనం పెట్టినా. అలా ఈ ఫోటో నేను పెట్టుకున్నాను, రోజు దండం పెట్టుకుని స్వామికి పని చేసుకుంటూ. నా ఆఫీస్ కి చాలా మంది కొలీగ్స్ వచ్చి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, అలా ఒక చిన్న అందరు చూస్తూ ఉంటారు, బట్ ఎవరు నిజంగా ఆ ప్రశ్న అడగడానికి ధైర్యం చేయలేదు అప్పటి వరకు. ఒక్కసారి ఒక కొలీగ్ నా టేబుల్ దగ్గరకు వచ్చి, ఇజ్ ఇట్ యువర్ ఫాదర్ అని అడిగింది. ఆ ప్రశ్న ఆ స్వామి పటాన్ని చూపించి, అది మీ నాన్నగారా అని అడిగింది. కొంచెం హేళనగా అనిపించిన అడిగేదో సాధువు ఎవరు అయి ఉంటారు వీళ్ళు ఇండియన్స్ అంతా కొంచెం డివోషనల్ గా ఉంటారు సో ఏదో కొంచెం హేళనగా అన్నట్టు అనిపించింది నాకు. సో వెంటనే మనసులో కొంచెం బాధ అనిపించినా స్వామి వెంటనే ఆలోచించి ఒక ఇంచుమించి స్వామి పలికారు నా నోట్ల నుంచి, నా తండ్రే కాదు మీ తండ్రి కూడా అన్న, నాట్ జస్ట్ మై ఫాదర్. సో కొంచెం నవ్వుకున్నాం అందరం, ఒక జోక్ లాగా అయిపోయింది. కానీ అప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ స్వామి తత్వము ఎలా అయితే స్ప్రెడ్ అవుతుంది, ఎలా హౌ డస్ హి ఎంటర్ సంబడి ఎల్సెస్ లైఫ్ అని ఆలోచించినట్లయితే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఏ రోజైతే ఇది జరిగిందో అప్పటి నుంచి ఆ కొలీగ్ నా టేబుల్ కి వచ్చినప్పుడల్లా వీఆర్ టాకింగ్ అబౌట్ స్వామి. ఆ ఫోటో ఎవరు, ఏంటి, ఎలా నీకు పరిచయం, నువ్వు ఏం చేసి, ఈ ప్రశ్నలు అప్పటి నుంచి ఎవ్రీ డే మేము ఒక 10-15 మినిట్స్ స్వామి గురించి మాట్లాడుకుని వేరే విషయాలు మాట్లాడుకోవడం జరుగుతూ ఉండేది అప్పటి నుంచి. సో నాకు కూడా నచ్చేది, తనకు కూడా చాలా నచ్చింది ఆ కొలీగ్ కూడా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ స్వామి క్వైట్ అలాట్, తనకి స్వామి యొక్క తత్వం గురించి. సో నాకు కూడా తెలియని ప్రశ్నలు తన ఇంటర్నెట్ లో చదివి నెక్స్ట్ రోజు తీసుకుని అడిగేది, ఓకే సో ఇలా జరిగిన పుట్టపర్తిలో స్వామి ఎందుకున్నారని నాకు తెలుసు, ఇంకా నేను చదివానని చెప్పి తీసుకొచ్చి చెప్పడం. ఇవాళ ఏ స్టేజ్ కి అది వెళ్లిపోయిందంటే ఈ హోల్ ఎపిసోడ్, వాళ్ళ ఇంట్లో స్వామి పటం పెట్టుకోవడం, ఆవిడ పుస్తకంలో బుక్ మార్క్స్ అన్ని స్వామి ఫోటోలు పెట్టుకోవడం. సో స్వామి దివ్యత్వం స్వామి ప్రతి చోట ఇన్స్టాల్ అయ్యి స్వామి యొక్క తత్వాన్ని స్వామి ప్రబోధించి ఆ స్టెప్ స్వామి తీసుకున్నారు ఆల్రెడీ. నౌ యాజ్ ఎ మెసెంజర్స్ ఆఫ్ సాయి, స్వామి భక్తులుగా, స్వామి విద్యార్థులుగా మనందరికీ ఆ బేటాన్ని స్వామి ఇచ్చి ఇప్పుడు ఆ పనిని మనకు అప్పగించారు స్వామి మనం త్రూ హిమ్.
2: అంటే వర్క్ ఇస్ వర్షిప్ అంటే బేసికల్లీ టేకింగ్ స్వామి టు ద వర్క్ అండ్ ఇట్ బికమ్స్ ఎ వర్షిప్. చాలా చాలా బాగా అయిపోయి గిరీష్, వెరీ నైస్,
3: ఎక్సలెంట్ రాజు. ఎస్ ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ,
0: బ్యూటిఫుల్ గిరీష్, చాలా బాగా సమ్మరైజ్ చేశారు.
3: థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సాయిరామ్.
2: అయితే వర్క్ ఇస్ వర్షిప్ అనేటువంటి ఈ విషయాన్ని ఇంకా మనము చాలా గిరీష్ ఇచ్చినటువంటి ఈ న్యూ పర్స్పెక్టివ్, ఎప్పుడైతే స్వామిని కూడా ఆ వర్క్ తో మనం జోడిస్తామో ఆటోమేటిక్ గా ఎలాంటి పనైనా ఎలాంటి సందర్భంలోనైనా దేశ కాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా అది మార్పులు చెందేటువంటి ఒక పరిణామంగా మారిపోతుందని చాలా చక్కగా గిరీష్ మనతో పంచుకున్నారు.
4: కరెక్ట్ రంగన్న, దీంట్లోనే కొంచెం యాడ్ చేస్తూ మనం ఎన్నో ఇంపార్టెంట్ లెసన్స్ నేర్చుకున్నాం, అది అది మనం కరెక్ట్ అంటే టీచింగ్ గ్రౌండ్స్ అంటారు దాన్ని, ఇప్పుడు మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కానీ దట్ వాస్ ద ప్లేస్ వేర్ వి లెర్న్డ్, అక్కడ నేర్చుకున్నాం. ఇంక స్వామి వండర్ఫుల్ టీచర్, దర్ నో టీచర్ బెటర్ దాన్ హిమ్, గురునామ్ గురు అంటారు కదా. సాధారణంగా మనం ఏదైనా పని చేస్తే ఈ ప్రపంచంలో మనం ఏదైనా పని చేస్తే ఫస్ట్ మనం ఏం ఆలోచిస్తామంటే దీనివల్ల నాకు కలిగే ప్రాఫిట్ ఏంటి, నాకు బెనిఫిట్, ప్రాఫిట్ కాదు నాకు వచ్చే బెనిఫిట్ ఏమి. బెనిఫిట్ ఉండకపోతే సాధారణంగా ఆ పని మనం చేయం. కానీ ఇంకో స్లైట్ ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ మనకి తెలుసు ఈ పర్టికులర్ పని, ఈ పని కరెక్టే కానీ ఈ పని చేయడం వల్ల బెనిఫిట్ అయితే లేదు కానీ నాకు హాని కలగొచ్చు, అంటే నాకు కొంచెం లాస్ అవ్వచ్చు, ఆ పని అయితే అస్సలు చేయం మనం. So they're too complicated. One thing is, if there is no benefit, I will not do it. If there is loss, I will definitely not do it. అయితే అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఏంటంటే రఘురామ్ ముందు చెప్పారు భగవద్గీత కోట్ చేసి, ఈ గోయింగ్ బియాండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే నిష్కామ కర్మ. కర్మయోగిలో కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు, నిష్కామ కర్మ అంటే నాట్ జస్ట్ అబౌట్ ప్రాఫిట్ బట్ సమ్టైమ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ లాస్. అంటే మనం ఆ ప్రాఫిట్ ని లాస్ ని రెండుని పట్టించుకోకుండా ఏది కరెక్ట్ ఆ పని మనం చేయగలిస్తే దాట్ లీడ్స్ టు అవర్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దాట్ ఈస్ వాట్ అంటే దాట్ ఫీలింగ్ విదిన్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ విదిన్ ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ చేంజెస్ వర్క్ టు వర్షిప్. ఇట్ ఈస్ ఓన్లీ అ ట్రాన్స్ఫర్మేషన్ విదిన్ అంటే మనలో వచ్చే మార్పే ఆ క్రియని వర్షిప్ గా మారుస్తుంది. అన్ ఆర్డినరీ మండేన్ యాక్టివిటీ బికమ్స్ వర్షిప్, బికమ్ స్పిరిచువల్ కదా. అయితే ఈ సందర్భంలో మనం సెకండ్ అండర్ గ్రాడ్యుయేట్ టైం ఇప్పుడు బృందావన్ నుంచి దసరా పండుగ అప్పుడు మనం అందరం ఇక్కడికి పుట్టపర్తికి రావడం జరిగింది. మనం ఓల్డ్ బాయ్స్ హాస్టల్ అందరూ ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే మన స్వామి హాస్టల్ స్వామి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ నాట్ జస్ట్ అకాడమిక్ ఎడ్యుకేషన్ బట్ సెక్యులర్ ఎడ్యుకేషన్ ఇచ్చేవారు. అంటే మన హాస్టల్లో ఉండగా వేరే వేరే డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్స్ నిజంగా హాస్టల్ అంతటినీ నడుపుతాయి. డిస్పెన్సరీ కానీ, హాస్టల్ మెయింటెనెన్స్ కానీ, ఆడియో విజువల్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీస్ అంటే అన్నిటి చాలా బ్రాడ్ గా. అయితే ఆ టైంలో నేను హాస్టల్ డిస్పెన్సరీలో పనిచేశాను అండి. అయితే అప్పుడు మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత పుట్టపర్తి వచ్చిన తర్వాత నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే కొంచెం వాళ్ళని జనరల్ హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ తీసుకెళ్లి చెకప్ చేయించి వాళ్ళకని అడ్మిట్ అవుతే హాస్పిటల్లో వాళ్ళని చూడడం, వాళ్ళకన్నీ సదుపాయాలుగా ఉన్నాయా లేవా అని చూసుకోవడం, వాళ్ళకి అందించడం, అందుకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉండేటట్టు చేయడం. మన హాస్టల్ నుంచి ఇద్దరు వైరల్ ఫీవర్ వచ్చింది, వాళ్ళు అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. అదే టైంలో కొందరు హెల్త్ రీగెయిన్ చేస్తున్నారు అంటే కొంచెం వేరేగా అంటే డైటరీ ఫుడ్ కాకుండా ఒక ఇడ్లీ అయినా ఏదైనా చపాతి అయినా తినాలని అనిపిస్తే వెంటనే టీచర్ల దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకుని మన నార్త్ ఇండియన్ క్యాంటీన్ కానీ సౌత్ ఇండియన్ క్యాంటీన్ నుంచి కూపన్స్ తీసుకుని వాళ్ళకి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. రాను రాను అది కూడా కష్టమైపోయింది. అందరూ బిజీ అయిపోతారు ఆ యజ్ఞాల టైము, గ్రామ సేవ టైము, కొన్ని రోజులు అందరూ బిజీ అవుతారు. అలాంటి టైంలో ఇప్పుడు ఇంకా ఎలాగ వాళ్ళకి హెల్ప్ చేయాలి. కానీ ఏమైందంటే ఆ టైంలోనే మా అమ్మగారు కూడా వచ్చారు కుటుంబ స్వామి దర్శనానికి. ఇంకా నేను ఉండడం వల్ల నాతో కూడా కలియడం అయింది. ఇంకా ఆమె నా చేతికి ఓ 1000 రూపాయలు అందించారు నా ఖర్చుల కోసం, వచ్చే 3 నెలల కోసం. పాకెట్ మనీ అనుకోండి, 3 మంత్స్ పాకెట్ మనీ 1000 రూపీస్ అనుకోండి. అయితే ఈ ఎప్పుడైతే ఈ పరిస్థితి కొంచెం క్లిష్టంగా మారిందో ఆ రోజు ఏమనుకున్నానంటే అయ్యో పోనీ ఏదో 1-2 రోజులు నేను నా డబ్బే ఖర్చు పెట్టి వీళ్ళ కోసం తీసుకొచ్చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి మన హాస్టల్ వాళ్లే కాకుండా కొందరు సీనియర్ బాయ్స్ హాస్టల్, కొందరు స్కూల్ హాస్టల్, జూనియర్ బాయ్స్ హాస్టల్ అందరూ కలిసి ఉండడం వల్ల ఇప్పుడు ఇద్దరు కోసం తెచ్చి ఇంకా మిగతా వాళ్ళకి వదిలేయడం కూడా అది కూడా మంచిది కాదు. అందరి కోసం ఏదో ఒకటి తేవలసి వచ్చింది.
2: అందరం బ్రదర్స్ ఉంటాం,
4: అందరూ బ్రదర్ ఒకటే. మరి స్వామికి ఇంత మాట ఇంతలాగా మనం బ్రదర్స్ అని పిలుచుకోవడమే, బ్రదర్స్ అని పిలిచిన తర్వాత ఏం ఇంత మాత్రం చేయకపోతే మరి హౌ ఆర్ వి ఫాలోయింగ్ స్వామీస్ డిక్ట అన్న ఇది వస్తుంది మనసులో. అయితే ఆ టైంలో అందరికి ఏదో ఒకటి తీసుకురావడం, వాళ్ళకి ఏది కావాలి, కొందరికి టెండర్ కోకోనట్ వాటర్ కావాలి, కొందరు బిస్కెట్స్ కావాలి, అయితే అలా తీసుకురావడం వల్ల రోజుకి సుమారు 50-70-80 రూపాయల వరకు అయిపోయింది. అలా చేస్తూ చేస్తూ 20 రోజులకి మీరు అనుకోండి ఎంత అవుతుంది. 20 డేస్ తర్వాత నేను ఇంకా పర్స్ తీశాను, ఏమైనా మిగిలిందా లేదా పని 10 రూపాయలైనా ఉన్నాయా లేవా నా భావంతో ఆ పర్స్ తీస్తే క్రిస్ప్ 100 రూపీ నోట్స్ స్మాల్ బండల్ లాగా ఉంది లోపల పర్స్ లో. అది తీసి లకెట్ స్టార్ట్ చేస్తే నాకు మా అమ్మగారు ఇచ్చింది 1000 రూపీస్, నేను లకెట్సరికి టోటల్ ఏమో 1500 రూపీస్ ఉండే ఉన్న పర్స్ లో. ఈ సంగతి ఎవరికి చెప్పడం జరగలేదు, ఎవరితో డిస్కస్ కూడా చేయలేదు, కానీ 1500 రూపీస్. కానీ మిరకల్ ఇది కాదు. మిరకల్ ఏంటంటే ఆ 20 డేస్ టైం ఫ్రేమ్ లో 10వ రోజు వరకు నా మనసులో కూడా నాకు ఆ బాధగా ఉండేది, అయ్యో నా డబ్బు అయిపోతున్నది అనే భావం ఉండేది. కానీ ఒక్క రోజు ఏమనుకుంది, సరే అయిపోయేది ఎలాగ అయిపోతుంది, ఈ రోజు డబ్బు ఉంటుంది రేపు ఉండదు ఎల్లుండి ఉండొచ్చు అది వేరే సంగతి, కానీ ఓ 10 మందికి కొంచెం మంచి చేయగలుస్తున్నాను, అది స్వామికి ప్రీతికరమైనటువంటి కార్యం కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టుకొని ఏది కరెక్టో అది మనం చేద్దాం, ఇంకోళ్ళకి ఆనందం కలిగేటట్టుగా చేద్దామని ఆ భావం ఏ రోజు నా మనసులో వచ్చిందో ఆ రోజు నుంచే అసలు నేను ఆ డబ్బు గురించి ఎంత ఉంది ఎంత లేదు లక్కట్టడం కూడా మానేశాను, ఈజీ ఖర్చు పెట్టడమే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఐ థింక్ దాట్ వాస్ ద డే వెన్ వాట్ ఐ వాస్ డూయింగ్ యాజ్ అ మండేన్ వర్క్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్సెల్ఫ్ ఇంటూ వర్షిప్
2: అండ్ గాట్ మెటీరియలైజ్డ్
4: అట్ ది ఎండ్. So I think the activity was the same. It was the same thing even before that and even after it continued to be same. But it suddenly became something else on that particular day, I feel. Chennai lokada mem swami ni adiginappudu sharanagat ante this is actually in a way surrendering to him. In fact, the beauty entante okka sari swami degiri cherin tarvata he ensures that we surrender. I think he ensures that our activity is minimal and that is the biggest blessing. And he ensures that you have actually surrendered to him in one way. స్వామి ఇప్పుడు చాలా బాగా చెప్పారు, ద ట్రూ మీనింగ్ ఆఫ్ సరెండర్ ఇస్ సుఖ దుఃఖ సమీకృత్వ లాభాలాభో జయో జయ. అంటే ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్పారు, అంటే అట్ ప్రాఫిట్ ఇన్ ప్రాఫిట్ అండ్ ఇన్ లాస్, ఇన్ విక్టరీ అండ్ ఇన్ డిఫీట్, ఇఫ్ యూ క్యాన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు మీ దాట్ ఈస్ సరెండర్, అదే శరణాగతి అని. అంటే స్వామి హెస్ ట్రైడ్ సో మెనీ థింగ్స్ బ్యూటిఫుల్లీ ఫర్ అస్.
3: ఫ్యాంటాస్టిక్ జేసీ, మండేన్ యాక్టివిటీ చేసిన భగవాన్ ఎలా ప్లీజ్ అవుతారన్న దానికి థింకింగ్ ఆఫ్ మీరు చెప్పిన కాంటెక్స్ట్ లోనే లెట్స్ స్టిల్ స్టే దేర్ బృందావన్ మన అండర్ గ్రాడ్యుయేషన్ టైంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ బెంగళూరు అప్పుడు నిర్మిస్తున్నారు. స్వామి ఎనీ డే ఆ కన్స్ట్రక్షన్ చూస్తారు అని ఒక టాక్ ఉంది. అయితే స్వామి వచ్చే ముందు ఇది ఉడతా భక్తి అన్నట్టు స్వామి విద్యార్థులకు ఒక చిన్న అవకాశం ఇచ్చే అవకాశం ఉంది
5: అని ఒక చిన్న టాక్ ఉంది. ఏంటి అంటే సెకండ్ ఫ్లోర్ లో పెయింట్ ఎప్పుడు వేసినప్పుడు చిన్న చిన్న పెయింట్ డ్రాప్స్ టైల్స్ మీద పడి వెరీ వెరీ మైన్యూట్ వర్క్, బట్ ఆ పెద్ద కార్యంలో మనకు కూడా చిన్న ఉడత సాయం లాగా చేసే అవకాశం ఇవ్వడానికి ఆ పెయింట్ తీయడము ఆ చిన్న టైల్స్ అవి క్లీన్ చేయడం ఇలా ఈ ఒక యాక్టివిటీ ఒకటి ఉంది అని తెలిసింది. స్వామి వచ్చారు, చెప్పారు ఇది వార్డెన్ సార్ కి. సో ఒక ఫ్యూ స్టూడెంట్స్ ని పిక్ చేసుకుంటారు. సో లక్కీగా ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఆ రోజు అందరము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. దర్శన తర్వాత ఐ థింక్ ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళంతా స్కూల్ కి వెళ్ళక్కర్లేదు. సో దాట్ వాజ్ ఈవెన్ మోర్ మోటివేటింగ్ దట్ మన హాస్పిటల్కి వెళ్ళి పనిచేయచ్చు ఆ రోజు కాలేజ్ వాళ్ళ. అక్కడికి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ద వర్క్ వాజ్ నాట్ గ్రేట్. మనం ఏమి బాగా మసిల్స్ వాడి కష్టపడి పనిచేయాల్సిన పని కానీ ఏం లేదు. వెరీ వెరీ స్మాల్ వర్క్ బట్ మైన్యూట్ వర్క్ అండ్ మండే. ఐ థింక్ దాట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఇస్. ద వర్క్ ఇస్ బోరింగ్, ద వర్క్ ఇస్ నాట్ ఇంట్రెస్టింగ్, బట్ ఇట్ ఈస్ గాడ్స్ వర్క్. సో ప్లస్ ఎంత ఎక్కువ చేసి ఎంత తొందరగా స్వామి దగ్గరికి వెళ్ళిపోయి స్వామి ఫినిష్ చేస్తామని చెప్పడానికి కూడా అందరికి ఆతృతగా ఉంది. నిజంగా ఒక 10 టైల్స్ నాకు చూపించి వాటి మీద ఒక 20-25 పెయింట్ డ్రాప్స్ పడ్డాయి. నాకు ఒక చిన్న బ్లేడ్ లాంటిది ఒక షార్ప్ ఐటమ్ ఇచ్చి ఇవన్నీ మెల్లిగా గీకి తీసేయండి అని చెప్పి నాకు ఒక టాస్క్ ఇచ్చారు. సరే, దిస్ వాజ్ మై టాస్క్, హౌ స్మాల్ అండ్ హౌ ఈజీ, బట్ అఫ్ కోర్స్ ఇట్ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్. బట్ స్వామి పంపారు అందరిలో మనసులో ఫ్రెండ్స్. చాలా కష్టపడి ఆ చిన్న చిన్న డ్రాప్స్ అయినప్పటికీ మెల్లిగా గీకి గీకి తీసి ఐ వాజ్ థింకింగ్ ఎవ్రీ టైల్ ఇఫ్ నేను ఈ ఒక్క టైల్ స్వామికి ప్రెజెంట్ చేస్తే విల్ స్వామి బి ప్లీజ్డ్. ఈ యొక్క ఆలోచనతో ప్రతి టైల్ ని చాలా అందంగా ప్రతి డ్రాప్ ని నీట్ గా తీసి నా 10 టైల్స్ ఐ వాజ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. బట్ ఐ వాజ్ స్లో. కొంతమంది రూమ్ ఫినిష్ చేసి వేరే రూమ్కి వెళ్ళారు, బట్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. సాయంత్రం దర్శనంకి వచ్చారు, స్వామి అడిగారు పని ఎలా జరుగుతుంది ఏంటి అని. బట్ అప్పుడు నాకు మనసులో అనిపించింది స్వామి వాళ్ళంతా చాలా చేశారు బట్ నేను అంత చేయలేకపోయాను, బట్ ఐ థింక్ హోప్ఫుల్లీ నేను చేసిన కొంచెం మీకు నచ్చి ఉండొచ్చు అని నేను మనసులో జస్ట్ ఒక చిన్న థాట్ దర్శనంలో దూరంగా ఉన్నాను. ఆ రోజు స్ట్రేంజ్ గా దర్శనంలో నేను స్వామి నడిచే లైన్ లో లేకపోయినా స్వామి రోజు తీసుకొని పాత్ తీసుకుని నేనున్న దగ్గరికి వచ్చి నా లెటర్ తీసుకుని నాకు పాద నమస్కారం ఇచ్చి నేను ఏదో స్వామిని ఒక చిన్న విన్నపం చేసేదానికి ఆన్సర్ చేసి జరిగింది. అప్పుడు అప్పటికి కూడా నేను ఈ రెండింటిని కనెక్ట్ చేయలేకపోయాను. బట్ ఆ రోజు సాయంత్రం హాస్టల్లో కూర్చున్నప్పుడు వాట్ రియల్లీ భగవాన్ సీస్, వేర్ డస్ హి, గాడ్ ఇస్ ఇన్ ద డీటెయిల్ అంటే ఎగ్జాక్ట్లీ ఇదే అని అర్థమైన నాకు. చిన్న టాస్క్, మండేన్ టాస్క్, బోరింగ్ టాస్క్, ఆ సింపుల్ క్వశ్చన్ ఈ భగవాన్ కి ఈ ఒక్క టైల్ నేను ప్రెజెంట్ చేస్తే స్వామి హ్యాపీ అవుతారా అని నేను అనుకోవడం maybe is what is the reason for the little grace Swami blessed on me that day. I think JC, what you said is exactly this. Mundane, it's the tiniest of the thing. I mean, God sees effort, man sees result, and exactly that. Yanta manam puttu yanta artful ga manam Swami ki dedicate chestunnamo, any small work that you that turns
0: anukunnatto ante manaki ichinatundi vyavadhilo manamu chala విషయాలు మాట్లాడుకున్నాము. మన స్వామివారు చూస్తున్నటువంటి సందర్భాల్లో గాని, స్వామివారు ఫిజికల్ గా చూడనటువంటి సందర్భంలో గాని, నడిచేటువంటి ఆ స్లాబ్స్ మీద ఉన్నటువంటి ఆ పెయింట్ డాట్ ని చూడడం గాని, ఏ పనైనా గాని ఎప్పుడైతే దానికి మనం స్వామిని అటాచ్ చేశామో, స్వామి యొక్క ప్రీత్యర్థం కోసం చేశామో, అది దానికదే ఆ పని ప్రార్థనగా రూపాంతరం చెందింది. భగవంతుని యొక్క దయను మనందరి మీదకి దించింది. మొదలు రఘురామ్ అన్నట్టు ఎంత పెద్ద పని చేశామని కాదు, ఏ విధంగా చేశామని అన్నటువంటి మాట ఇప్పుడు చివరిలో మనం ఒకసారి జ్ఞాపకం చేస్తూ స్వామివారు చెప్పినటువంటి ఒక చక్కని పద్యం, దీంతో మన ఈ సమీక్షను ముగిద్దాం. స్వామి చెప్తారు, కాయంబుతో చేయు కార్యంబులెల్లను మాటలాడుచునుండు మాటలెల్ల తన మనస్సుల గల తలుపులన్నిటికి 10 ఇంద్రియముల పనుల నెల్ల బుద్ధితో కలిగడు పూనికల నెల్లను చిత్తంబునందలి చింతలెల్ల అనుదినంబును సల్పు ఆచారముల నెల్ల నియమంబుతో చేయు నిష్టలెల్ల వైదికములు లౌకిక వర్తనములు ఏమి చేసిన అవి అన్ని సాయీశ్వరునకు తాను చేసెడి సేవగా తలచియున్న సార్థకంబవును నీ పనులెల్ల భక్తులారా.
1: చాలా బాగా చెప్పారు,
6: చాలా బాగుంది రాజు, చాలా బాగుంది.
1: ఈ డిస్కషన్ కి చాలా చక్కటి సమరీ అన్నమాట. ఇదంతా
0: ఇలాంటి గొప్ప అవకాశాన్ని స్వామి మనందరికీ ప్రసాదించినందుకు, రేడియో స్థాయి ద్వారా మనందరం స్వామివారి గురించి మాట్లాడేటువంటి అవకాశాన్ని పొందినందుకు
2: ప్రేమైనటువంటి స్వామికి కృతజ్ఞత తెలుపుకుంటూ రేడియో సాయి సభ్యులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ముగిద్దాం.
6: సాయిరామ్,
2: థ్యాంక్ యూ.
5: సాయిరామ్,
2: సాయిరామ్.
7: కర్మోపాసన స్వామి పూర్వ విద్యార్థులతో డైలిన్ ఇంటర్వ్యూ కార్యక్రమం విన్నారు శ్రోతలు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఉదయ్ గిరీష్, జగదీష్ చంద్ర, కె రఘురామ్, రామ్ నరేష్, సంచాలకులు శ్రీ రంగనాథరాజు.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని 4వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ శీర్షికలోని 5వ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను మరొకసారి పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు, సాయి సందేశ నవరత్నాలు.

శ్రోతలందరికీ సాయిరాం. మనం ప్రతినిత్యం మన నిత్య జీవితంలో ఎన్నో కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటాం. అనుకోకుండా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి మన జీవితంలో. అలాంటి సమయాల్లో మనకి తరచుగా ఎదురుపడే ఈ సమస్య అసహనం. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు మనకది అనుకూలంగా లేని పరిస్థితిలో మనం దానికి ఎలా స్పందిస్తామనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఎదుటివారితో సంభాషించేటప్పుడు, ఎదుటివారితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ఈ పరిస్థితులు ఎంతో విరివిగా ఎదురవుతూ ఉంటాయి. మరి ఈ అసహనం గురించి, దాన్ని ఏ విధంగా మనం ఆ చెడు లక్షణం మనలో ఎలా తగ్గించుకోవచ్చు అనే ప్రయత్నంలో ఈరోజు కొన్ని విషయాలు గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ అసహనం మన నిత్య జీవితంలో ఎలా ఎదురవుతుంది, మరి ఇప్పుడు మీకు అందించబోయే ఒక రెండు చిరు నాటికల ద్వారా మనం తెలుసుకుందాం. చూద్దాం అసలు ఈ నాటికలో ఆ పరిస్థితి ఎలా ఎదురవుతుంది, ఆ తరువాత స్వామి మనకి దీన్ని అధిగమించడానికి ఏ విధంగా తమ ప్రబోధల నుంచి మనకి ఆ వివరాలను అందిస్తున్నారో ముందు చూద్దాం. మరి ముందు నాటికి విందామా?

0: హలో హలో, నేనే. అమ్మకి ఎలా ఉంది? ఆహా, డాక్టర్ ఏమన్నాడు? అలాగా, సరే. ఈరోజు నువ్వే పాపని స్కూల్కి తీసుకెళ్లాలి, హాస్పిటల్కి వెళ్లి అమ్మని చూసుకోవాలి. కుదరదు, ఇప్పటికే సెలవులన్నీ వాడేశాను. నిన్న మొన్న అతి కష్టం మీద పెర్మిషన్ తీసుకుని వచ్చాను. మళ్లీ పెర్మిషన్ అంటే ఇవ్వరు. పైగా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ ఒకటి రెడీ చేసి ఇవాళ సాయంకాలంలోగా పంపాలి. చాలా వరకు పూర్తయింది, కదలకుండా ఓ 2 గంటలు కూర్చుంటే మాట దక్కుతుంది. అప్పుడు పెర్మిషన్ అడిగినా కాదనరు. కాస్త మేనేజ్ చెయ్యి, అవసరమైతే ఫోన్ చెయ్యి. ఉంటాను.
1: సార్ సార్, మేనేజర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు.
0: ఈ ఫైల్ గురించి అయి ఉంటుంది. అలాగే, నేను వెళతాలే. మే కమిన్ సార్?
2: మే ఐ కమిన్ అంటూ అక్కడే నిల్చున్నావేంటి? నేను రమ్మన్నానని ఫోన్ చెప్పాడు కదా, మళ్ళీ నేను బొట్టు పెట్టి పిలవాలా?
0: అది కాదు సార్.
2: ఆపోయ్యా, ముందు హెడ్ ఆఫీస్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ సంగతి ఏం చేసావో చెప్పు.
0: అయిపోవచ్చింది సార్.
2: ఏమిటి అయిపోవచ్చిందా? నిన్నంతా ఏం చేసావు? నిన్న ఆఫీసుకు రాగానే ఆ పని అప్పగించాను. ఏం చేస్తున్నావయ్యా ఆఫీస్ లో? గోళ్లు గిల్లుకుంటున్నావా?
0: లేదు సార్, నిన్నే పని మొదలు పెట్టాను.
2: కథలు చెప్పకు, నిన్నే మొదలు పెడితే ఇంకా ఎందుకు పూర్తవలేదు? కావలసిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయి, అవన్నీ తిరగేయాల్సి వచ్చినా మహా అయితే ఒక పూట పని. ఒక రోజంతా ఏమీ చేయకుండా ఇప్పుడొచ్చి తాపీగా అయిపోవచ్చింది సార్ అంటున్నావు.
0: లేదు సార్, చాలా వర్క్ చేసేసాను.
2: చాలా వరకు పూర్తవడం ఏమిటయ్యా? అన్నట్టు నిన్న మధ్యాహ్నం పెర్మిషన్ పెట్టిపోయావట. ఇంత ముఖ్యమైన పని పెట్టుకుని ఎక్కడ తిరుగుతున్నావు?
0: మా అమ్మ గురించి అర్జెంటుగా.
2: మొదలు పెట్టావా సోది? అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం? ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడే మీకేదో అర్జెంట్ పని వస్తుందంటుందా
0: సార్? నిజంగానే మా అమ్మకి.
2: స్టాప్ ఇట్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్క్యూజెస్, ఐ వాంట్ వర్క్ డన్. అర్థమైందా? పని కావాలి పని, అది కూడా అనుకున్న సమయానికి పూర్తి కావాలి. అంతేగాని చేస్తున్నాను సార్, అయిపోవచ్చింది సార్ అంటూ నీళ్లు నమిలితే నాకు నచ్చదు. అండర్స్టాండ్?
0: అలాగే సార్.
2: అలాగే సార్ అంటూ తలాడించడం కాదు, పని చేయాలి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. మధ్యాహ్నానికల్లా ఆ డాక్యుమెంట్ నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే నీకు సస్పెన్షన్ తప్పదు. గో గో అండ్ స్టార్ట్ వర్క్ ఇమీడియట్లీ.
0: ఓకే సార్.

0: గణేష్, నానా గణేష్
1: వస్తున్నా నాన్నా.
0: ఏం చేస్తున్నావురా?
1: సాక్స్ షూ రెడీ చేసుకుంటున్నా.
0: ఇప్పుడేం మ్యాచ్ రా?
1: అబ్బా ఇప్పుడు కాదులే నాన్న, రేపు.
0: అయితే ఆ పనేదో రేపు చేసుకోవచ్చు కదా.
1: టైం ఉండదు ఏమిటి, పొద్దున్నే ప్రైవేట్ కి వెళ్ళాలి, తర్వాత స్కూల్. ఇంకెప్పుడు చేసుకోను?
0: అది సరే, హోంవర్క్ పూర్తయిందా?
1: చేస్తాలే.
0: ఇప్పటి వరకు టీవీ చూస్తూ కూర్చున్నావు, ఇప్పుడు ఈ పని పెట్టుకుని కూర్చున్నావు. టీవీ చూసే బదులు ఆ పని ఏదో అప్పుడే చేసుకోవచ్చు కదా.
1: ఇప్పుడు చేస్తానంటున్నాను కదా నాన్న.
0: చేస్తావు సరే, రాత్రంతా మేలుకుంటే పొద్దునే లేవలేవు.
1: లేస్తాలే నాన్న.
0: రోజు అలాగే అంటున్నావు కానీ లేట్ గా లేచి స్కూల్ కు టైం అయిపోతుందని సరిగా తిండి కూడా తినకుండా పరిగెడుతున్నావు.
1: క్యారియర్ పట్టుకెళ్తున్నాను కదా నాన్న, స్కూల్లో తింటాలే.
0: చూడు గణేష్, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి. వేళకు సరిగా తినకపోయినా, వేళకు నిద్రపోకపోయినా ఆరోగ్యం దెబ్బతింటుంది.
1: తెలుసులే నాన్న.
0: తెలుసునంటూ అదే తప్పు చేస్తున్నావు, కాబట్టే చెప్తున్నాను.
1: మ్యాచ్ ఉంది కాబట్టి లేట్ అయింది, రోజు చేస్తున్నానా?
0: నిజమే, మ్యాచ్ రోజు ఉండదు కానీ టీవీ రోజు చూస్తున్నావు. టీవీ చూడొద్దని నేను ఎప్పుడైనా అన్నానా? కానీ చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా టీవీ కోసం నిద్ర ఆపుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలాగైతే నీకు చదువులా వంట పడుతుంది.
1: నేను బాగానే చదువుతున్నానా, కాసేపు టీవీ చూస్తే ఏమైతుంది?
0: ఆ సంగతి నీ మార్కులే చెప్తాయి. క్వార్టర్లీలో నీకు 70% మార్కులు వచ్చాయి, హాఫ్ ఇయర్లీకి వచ్చేసరికి 65% పడిపోయాయి.
1: నువ్వు మరీ చెప్తావు నాన్న, ఆ మాత్రానికి ఏమైంది? ఫైనల్ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోగలను.
0: మంచిదే, పిల్లలకు చదువుతో పాటు వినోదం కూడా ఉండాలని నేను నమ్ముతాను. కాబట్టి నువ్వు ఆటలు ఆడుకున్నా టీవీ చూసినా నేను పట్టించుకోలేదు. నీ బాధ్యత నీకు తెలిసిననే నమ్మకంతో ఎప్పుడూ ఇలా అడగలేదు.
1: ఇప్పుడేం చేశానని? పరీక్షలున్నప్పుడు కష్టపడి చదువుకోవడం లేదా? మీరు ఇలా క్లాస్ తీసుకోనక్కర్లేదు.
0: నిజమే, కానీ తండ్రిగా నాకు బాధ్యత ఉంది కదా. ఇప్పుడు కూడా మార్కుల గురించి కాదు, నీ ఆరోగ్యం గురించి బెంగతో అడుగుతున్నాను.
1: ఎప్పుడు ఇలాగే అంటావు నాన్న, నీదంతా చాలా ఇష్టం, అంతా మీ చిన్నప్పుడు ఉన్నట్టే ఉండాలంటావు. నేనేమి స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడం లేదు, ఫ్రెండ్స్ తో తిరగడం లేదు, ఇంకేం కావాలి?
0: తన గురించి బెంగ వెనుక తండ్రి ప్రేమ, ఆ కుర్రవాడికి అర్థం కాదు, ఓపిక లేదు. అతనికి ఎలా చెప్పాలో తండ్రికి తెలియదు. ఇది పరిస్థితి.
2: ఈ అసహనాన్ని ఎదుర్కోవడానికి అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే క్షమని పెంపొందించుకోవటం. క్షమని ఏ విధంగా పెంపొందించుకోవాలో, అది ఎంత ముఖ్యమో మనిషి జీవితంలో స్వామి దివ్యోపన్యాసం ద్వారా విందాం.
3: అనేక పర్యాయములు మీలో మీకు సందేహాలు కలుగుతూ ఉంటాయి. స్వామి పైన భక్తిగా ఉండినంత వరకు, సమీపంలో ఉండినంత వరకు, ఈ ప్రేమను అభివృద్ధి పరుచుకునేంత వరకు మేము ఎంతో ఆనందంగా ఉంటాం. కానీ కొంత దూరం పోయిన తక్షణమే మాలో ఈ భక్తి క్షీణించిపోతుంది, ప్రేమ తరిగిపోతుంది. దీనికి కారణమేమిటి అని తమలో తాము యోచిస్తుంటారు. ఇందులో క్షమను మీరు లేకుండా చేసుకోవటం చేతనే ఇలాంటి సందేహాలు మీలో కలుగుతూ వస్తున్నాయి. కనుకనే క్షమనే మీ యందు అధికంగా ఉండినప్పుడు ఇలాంటి డౌట్స్ కు అవకాశమే రాదు. క్షమలేనటువంటి వ్యక్తులకే అనేక విధమైనటువంటి సందేహాలు, ఎంతో విశ్వాసంతో ఉండినటువంటి వ్యక్తులు కూడాను కొన్ని సందేహాలు ప్రారంభమవుతుంటాయి. కారణమేమిటి? తమ యందు ఉన్నటువంటి ఒక క్షమ సన్నగిల్లిపోయింది. ఆ క్షమను అప్పుడే మనం పరీక్ష చేసుకోవాలి. ప్రతి సమయం నందు కూడాను క్షమను మనం టెస్ట్ చేస్తూ రావాలి. ఇది బలపడుతున్నదా లేదా? ఈ క్షమనే నా యొక్క జీవితము, అది ఏ చెప్పాము. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభం, క్షమ సంతోషము, క్షమ నిధి, అది మన యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి. క్షమ అనేటువంటిది లేకపోవటం చేత ఎన్ని విధమైనటువంటి రాజకీయాల్లో పతనమైపోతున్నారు. ఒకరినొకరు ద్వేషించుకోవటమే, ఒకరినొకరు విమర్శించుకోవటమే, ఒకరినొకరు అనేక విధమైన కష్టములకు గురి కావటమే, ఇది క్షమలేనటువంటి యొక్క లక్షణాలే. ఇవన్నీ క్షమను మీరు పెంచుకోండి. క్షమలేకనే జగత్తంతా కూడా ఇన్ని కష్టములకు గురి అవుతుండాలి. ఈ యొక్క దేశంలో కానీ మరొక దేశంలో కానీ క్షమా నిర్మూలమైపోవడం చేతనే మనుష్యత్వం అనేటువంటిది నిర్మూలమైపోయింది. మనుషుడు ఏ చిన్న కార్యాన్ని సాధించలేకపోతున్నాడు. పరిగెత్తుంది గడ్డిపోచ, అలాంటి గడ్డిపోచంత ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా బంధిస్తుంది. కనుకనే మీ అందరి ఎందుకు ఒక ఐకమత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఈ ఐకమత్యం చేతనే క్షమా అనేటువంటిది కూడా బలపడుతుంది. దేని ఎందు ఐకమత్యము? మంచియందు ఐకమత్యము, దైవమునందు ఐకమత్యము. దైవం నందు మీకు యూనిటీ పెంచుకుంటే మీ హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ప్యూరిటీ ఏర్పడినప్పుడే డివినిటీని మనం సాధించవచ్చు.
4: తన మెత్తని నాలుకను తన గట్టి పండు కరుస్తాయి, కాని ఈ పండు నాలుకను కరిచింది కదా అని నాలుకలకు మనం ఏమైనా శిక్షణిస్తున్నామా? ఇవ్వటం లేదు. కారణమేమిటి? నాలుక నాదే, పండు నావి. అందువల్ల అదే విధంగా ఇతరులు మనల్ని హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి. ఈ యువకుల యందు క్షమాగుణము అత్యవసరమైనటువంటిది. ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది. చాలా తప్పు. మానవునికి ఉండవలసినటువంటి గుణం కాదు ఇది. శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞంబౌ, క్షమ సంతోషము సర్వము, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ఈ క్షమను ప్రతి యువతి యువకులు కూడాను ఆచరణ లోపల సాధించడానికి ప్రయత్నించాలి. ఇటువంటి సహనతత్వాన్ని ఆచరించడమే నిజమైన ధర్మము. ఇటువంటి ధర్మ సంబంధమైనటువంటి ఒక మార్గం నందు మానవత్వాన్ని ప్రవేశపెట్టాలి.
2: మరి స్వామి ఏం చెప్పారో విన్నాం కదా, క్షమని ఎలా పెంపొందించుకోవాలి? మన నిత్య జీవితంలో ఇది అలవర్చుకునే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, మనం ఏదైనా పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, సంఘటనలో ఉన్నప్పుడు వెంటనే నిర్ధారణ చేసుకోకుండా, అంటే కంక్లూజన్కి రాకుండా కొంచెం ఆలోచించి ఆచితూచి మనం నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా మన ఆలోచనని కార్యరూపం దాల్చే ముందు బాగా డిస్క్రిమినేట్ చేయాలి, అంటే విచక్షణను ఉపయోగిస్తూ ఇది సరైంది కాదా లేదా అన్న ఆలోచన మనం ముందు చేయాలి. అప్పుడు దానికి పర్యవసానంగా ఏం జరుగుతుందో మనం మన జీవితంలో ఆచరిస్తే అది మనకు మనకే తెలుస్తుంది. స్వామి ఎప్పుడూ తరచుగా చెప్పే క్షమకి ఒక అద్భుతమైన ఉదాహరణ ద్రౌపది. ఉప పాండవులని ఎంతో దారుణంగా అశ్వత్థాముడు నిద్రలో ఉన్నప్పుడు చంపేస్తాడు. అర్జునుడు ఆ ఘోరమైన పనికి తట్టుకోలేక ఎంతో ఉక్రోషంతో ఎంతో ఆగ్రహంతో అశ్వత్థాముణ్ణి హతమార్చాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో అశ్వత్థాముణ్ణి పట్టుకుంటాడు. ఆ సమయంలో అశ్వత్థాముణ్ణి చంపాలి అన్న ఆలోచన అర్జునుడికొచ్చింది, అది రియాక్షన్. ఉదాహరణకు చూడండి, మన చేతి మీద ఒక వేడి అగరబత్తు ఒక భస్మం పడిందనుకోండి, ఏమవుతుంది? ఆ నిప్పురువ్వ తాకగానే చెయ్యి వెనక్కెళ్తుంది. అది ఇంపల్స్. మన మైండ్కి తోచేది చెయ్యి దాని నుంచి వెనక్కి రావాలి అని. ఏదైనా పులి మన ఎదురుగుండా కనిపిస్తే మనం చేసేదేమిటి? అక్కడ ఆలోచించడానికి సమయం ఉండదు, వెంటనే పరిగెడతాం. అది రియాక్షన్. మరి ఇలాంటి సమయంలో రెస్పాన్స్ ఏమవుతుందంటే మన హృదయం పిక్చర్లోకి వస్తుంది. ఎప్పుడైతే మన మనసు మన హృదయం ఆలోచించడం మొదలు పెడుతోందో, మన మనసుకి కొంచెం వేగం తగ్గి ఇది కరెక్టా కాదా, ఇది మంచిదా కాదా అన్న ఆలోచన చేయడం ప్రారంభిస్తుంది. దానివల్ల విపరీతమైన అనర్థాలకు గురికాకుండా మనం సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం దక్కుతుంది. మరి మన అశ్వత్థాముడు అర్జునుడి విషయంలో ద్రౌపది ఏం చేసింది? అది స్వామి చెప్తారు. అంత క్రూరమైన పనిచేసిన వాడిని కూడా ద్రౌపది క్షమించగలిగింది. ఎందుకంటే ద్రౌపది ఏం ఆలోచించింది? ఒకవేళ అశ్వత్థాముడు చంపినట్టు మనం అశ్వత్థాముడు చంపితే వాళ్ల తల్లి ఎంత బాధపడుతుంది? నేను ఒక తల్లిగా బాధని అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అందుకే ఏ తల్లి కూడా ఇలాంటి కష్టమైన పరిస్థితిని ఎదుర్కోకూడదు, ఈ బాధ ఏ తల్లికి కలగకూడదు అన్న ఆలోచనతో అశ్వత్థాముణ్ణి క్షమించి వదిలేయమని చెప్తుంది అర్జునుడికి. ఇది క్షమ యొక్క అత్యుత్తమమైన లక్షణం.
5: చాలా బాగా చెప్పారు గణేష్. మీరు చెప్పిన దానిలో నుంచి ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను తెలుసుకున్నాను. మనం రియాక్షన్ అనేది ఎక్కడ వస్తుందంటే, వెన్ మనకి ఏదైనా డేంజర్ ఉంది, మనకి అపాయం ఉంది అని తెలుసు అని అనిపించినప్పుడు మన బాడీ రియాక్ట్ అవుతుంది. అలా కాకుండా రెస్పాండ్ అవ్వాలంటే, అంటే జనరల్గా మనం ఇంకొకరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, ఇంకొకరితో సంభాషించేటప్పుడు కానీ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుటి వాళ్ళ వల్ల మనకి అపాయం ఉండే పరిస్థితులు అంటూ మనకి డే టు డే లైఫ్ లో ఏమి మనం ఎదుర్కోం, అలాంటివి ఫేస్ అవ్వం. సో అక్కడ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, రెస్పాండ్ అయితే చాలు అని చక్కగా చెప్పారు. అలాగే ఇంకొక విషయానికి వస్తే, మనందరికీ తెలిసిందే, ఎవరైనా ఏదైనా మనతో చెప్పాలనుకున్నప్పుడు జనరలీ మనం వాళ్ళని కంప్లీట్ చేయనీయం వాళ్ళు చెప్పదలుచుకున్నది. మనకు అర్థమైపోయింది అని ఒక నమ్మకం అనమాట, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది అని ఆ అసహనంతో ఏం చేస్తామంటే వాళ్ళని కట్ షార్ట్ చేస్తాం, వాళ్ళని మధ్యలో ఆపేసి మనం మాట్లాడడం మొదలు పెట్టేస్తాం. అది ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, చాలాసార్లు మనం ఎదుటి వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పడానికి వింటున్నాం గాని వాళ్ళని అర్థం చేసుకోవడానికి వినడం లేదు. వీళ్ళు ఇలా అంటున్నారు, నేను వెంటనే ఏం చెప్పాలి వాళ్ళకి అనేది ప్రాసెసింగ్ మనకి
2: స్టార్ట్ అయిపోతుంది.
5: అంతేకాని ప్రశాంతంగా కూర్చుని ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు విందాము అనే ఆలోచన మనకు ఉండదు. ఆ విషయం గనక మనం కొద్దిగా గుర్తు పెట్టుకోగలిగితే ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వింటాం కనీసం. అలా వినడం అంటూ జరిగినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము, ఎదుటి మనుషుల్ని కొద్దిగా ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం. మీకు తెలిసే ఉంటుంది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది మనకి ప్రొఫెషనల్ గా పర్సనల్ గా కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ రోజుల్లో పెద్ద పెద్ద కార్పొరేట్స్ వీళ్ళందరూ అది ఒక ఇట్స్ అ మ్యాండేటరీ ట్రైనింగ్ అనమాట అన్ని ఆఫీసెస్ లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ది లిసనింగ్ స్కిల్స్ అంటారు. అంటే వినడం కూడా పెద్ద స్కిల్ అనుకుంటాం, యాక్చువల్లీ నిజంగా అది
2: కష్టం,
5: చాలా కష్టం. మనం ఎప్పుడు చెప్పే తొందరలోనే ఉంటాం కాబట్టి. అలాగే ఇంకొకటి కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను దేని గురించి మాట్లాడుతున్నా, నాకు తెలిసిన దాని గురించి మాట్లాడుతున్నా, నాకు తెలిసిందే రిపీట్ చేస్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను ఆఫ్కోర్స్. కానీ ఈ షేర్ చేసుకోవడం వల్ల నాకేమిటి లాభం అంటే పెద్దగా ఏం లేదు. అదే నేను మీరు చెప్పేది వింటే నాకు తెలియంది కూడా నేర్చుకుంటాను. సో దానివల్ల అంత వినడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఆ వినడానికోసం పేషెన్స్ కావాలి. మీరు చెప్పే కారణాలు నేను వింటే మేబీ మిమ్మల్ని ఐ కెన్ అండర్స్టాండ్ యూ బెటర్. అర్థం చేసుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు దాని వెనకాల ఉన్న కారణం గనక మనం తెలుసుకోగలిగితే క్షమించే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటుందేమో. ఇప్పుడు స్వామిని చూద్దాం మనం. స్వామీజీ కంటే పెద్ద ఎగ్జాంపుల్ మనకి ఎక్కడా దొరకరు. ఎంత ఓర్పుగా వింటారో స్వామి, ఎవరు ఏది చెప్పినా. ఆయన భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు. మన ఆయనకి తెలియంది మనం ఆయనకి చెప్పేది ఏమైనా ఉందా? ఏమీ లేదు.
2: అయినా సరే,
5: అయినా కూడా అన్ని తెలిసినా ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చుని ఓర్పుతో వింటారు ఏది చెప్పినా కూడా. అది స్వామితో స్వయంగా మాట్లాడే వాళ్ళకే కాదు, నార్మల్ గా అందరికీ, మనకందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్నదే. మన పూజ రూమ్ లో కూర్చొని మనం స్వామితో మాట్లాడుతున్నా కూడా వి నో దట్ హీఈస్ లిస్నింగ్ టు అస్. అది మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అన్నీ తెలిసిన ఆయనే వింటూ ఉంటే ఏమీ తెలియని మనం వినడంలో తప్పు ఏమీ లేదు కదా. సో అది కూడా చాలా ముఖ్యమైన విషయం, మనం గుర్తుంచుకోవాల్సింది అని అనిపిస్తుంది.
2: మూడవ అంశం దీంట్లోని ఈ క్షమను పెంపొందించుకునే ప్రయత్నంలో ఈ విచక్షణ జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైనదో స్వామి చెప్తూనే ఉన్నారు. చతుష్పాద మహాసభ అని స్వామి ఒక చక్కని చిన్న కథను చెప్తూ దాంట్లో జంతువులన్నీ సంభాషణ జరుపుతాయంట. అరే మేము మానవుడి కన్నా ఏం తీసిపోతాము, అన్ని గుణాలు మానవుడు తింటున్నాడు మేము తింటున్నాం, మానవుడు తిరుగుతున్నాడు మేము తిరుగుతున్నాం అని చెప్తాయట. దానికి జడ్జిగా ఒక ఋషిని పెడతారంట. ఆ ఋషి వచ్చి, సరే మీకు చెప్తాను, అన్ని గుణాలు కామనే, కానీ ఒకే ఒక్క లక్షణం ఏదైతే మానవుల్లో ఉందో మీకు లేదో అది నేను చెప్తాను, మీరు ఒప్పుకోక తప్పదంటారు. ఆ ఋషి ఏం చెప్తాడు, మీకు మానవుడికి తేడా ఏంటంటే మానవుడికి బుద్ధి ప్రసాదించాడు భగవంతుడు. మీకు ఉంది బుద్ధి, కానీ మీరు ఆ ఇంపల్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వెళ్తారు. కానీ మనిషికి తను చేసేది సరైనది అవునా కాదా అన్న ఆలోచన శక్తి భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు అని చెప్తాడట. సో ఇది రిజల్ట్ ఆఫ్ ది చతుష్పాద మహాసభ. మరి దీన్ని బట్టి మనం చూస్తే మనం ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు బాగా ఆలోచించాలి, ఇది మంచిదా కాదా, ఇది మనకి సరైన దారిలో మనల్ని తీసుకెళ్తుందా లేదా, ఇతరులకి అది హాని కలిగించకుండా ఉందా లేదా, అది ముఖ్యమైనది. మనం రోడ్డు మీద బండి మీద వెళ్తూ ఉంటాం, ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు కొంతమంది. వాళ్లలో ఎందుకు ఆలోచన రాదు, వాళ్లకన్నా ముందు డేంజర్ అవతల వాళ్ళకి. సో అది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం చేసే కార్యాలన్నీ చక్కగా ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి.
5: నాకు చాలా కంట్రోల్ ఉంది డ్రైవింగ్ మీద, నేను బాగా డ్రైవ్ చేస్తాను అనుకుని వాళ్ళు వెళ్లిపోతారు. కానీ ఎదుటి వాళ్ళకి అంత కంట్రోల్ ఉండి ఉండకపోవచ్చు, మన వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు అనే ఆలోచన చాలా మందికి ఉండదు.
2: ఈ విచక్షణ ఎప్పుడు మనం ఇంటర్ పర్సనల్ స్కిల్స్, మనం మనుషులతో మాట్లాడేటప్పుడు ఎట్లా డెవలప్ చేసుకుంటామంటే, మనం అవతల వాళ్ళ ప్రాబ్లం అర్థం ఎప్పుడైతే చేసుకున్నామో ఆ సమయంలోనే మనకు ఆ విచక్షణ పనిచేస్తుంది. ఇది నా కోసమే, సెల్ఫిష్ రీజన్స్ ఎప్పుడైతే మన మనసులో చేరిపోయాయో అవతల వాడు చెప్పేది వినడం మానేస్తాం. అప్పుడు ఇంపేషెన్స్ మొదలవుతుంది, ఇంటాలరెన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దీనికి కొడైకెనాల్లో జరుగుతాయి.
5: నాకు చాలా కంట్రోల్ ఉంది డ్రైవింగ్ మీద, నేను బాగా డ్రైవ్ చేస్తాను అనుకుని వాళ్ళు వెళ్లిపోతారు. కానీ ఎదుటి వాళ్ళకి అంత కంట్రోల్ ఉండి ఉండకపోవచ్చు, మన వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు అనే ఆలోచన

0: అప్పుడు ఇంపేషెన్స్ మొదలవుతుంది, ఇంటాలరెన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దీనికి కొడైకెనాల్లో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అంటే స్వామి తప్ప మనకి ఒక ఐడియల్ సెట్ చేసేవాళ్ళు ఇంకెవరు లేరు. అంటే ఈ పరిస్థితుల్లో స్వామి ఎట్లా ఉన్నారు అని ఒకసారి ఆలోచిస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది కరెక్ట్ గా. అది మొట్టమొదటి రోజు 2005 కొడైకెనాల్, విపరీతమైన చలి. జర్నీ చేసి పిల్లలందరూ సాయి శృతికి చేరుకున్నారు. స్వామి ద్వారబంధం దగ్గర నుంచుని చక్కగా పిల్లలందరినీ ఆహ్వానించి, మీరందరూ అలసిపోయారు, రెస్ట్ తీసుకోండి, మీకు బెడ్స్ అన్ని రెడీ చేసి పెట్టాము, చక్కగా పడుకొని పొద్దున్న లేగండి అన్నారు. సరే, స్వామి రిటైర్ అయిపోయారు. అక్కడ ఉన్న టీచర్ ఇన్ఛార్జ్ మాకందరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు సాయి శృతిలో ఉండటానికి. పిల్లలు ఎవరైతే గురక పెడతారో వాళ్ళు స్వామి రూమ్ పక్కన పడుకోకూడదు. సో నేను చేతులెత్తి, సార్ నేను గురక పెడతాను, నేను కింద పడుకుంటా అని చెప్పి స్వామి రూమ్ పక్కన కాకుండా కింద ఇంకెక్కడో దూరంగా పడుకున్నా. పొద్దున్న స్వామి ఇలా తలుపు తీయంగానే పాపం చాలా డిస్టర్బ్డ్ ఫేస్ తో స్వామి కనిపించారు అనమాట. స్వామి అన్నారు, రాత్రంతా నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నది, చాలా అసలు నిద్ర పట్టలేదు నాకు అని చెప్తూ ఎవరో బాగా విపరీతమైన గురక పెట్టారు, నన్ను ఫుల్ గా డిస్టర్బ్ చేశారని మాకే కష్టం అనిపించింది, అయ్యో స్వామి సరిగ్గా పడుకోలేదు అని. కానీ ఆ టైంలో స్వామి ఏం చేశారు చూడండి, అందరూ ఇటు అటు చూస్తున్నారు, సడన్ గా స్వామి నావైపు చూసి, నువ్వేరా, నువ్వే గురక పెట్టావు, అందుకే నాకు నిద్రపట్టలేదు అన్నారు. ఇంకా నాకు చాలా బాధ వేసింది, అరే నా వల్లే స్వామికి నిద్రపట్టలేదని బాధ కలిగింది నాకు. వెంటనే స్వామి చేసిన పని ఏంటి, సరేలే జర్నీ అంతా చేసొచ్చారు కదా, మీ బాడీ బాగా అలసిపోయి ఉంటుంది, అందుకే నువ్వు గురుకు పెట్టావని స్వామి చెప్పారు. చూడండి ఆ ప్రేమ చూడండి, మనం అలసిపోయాము అన్న సంగతి స్వామికి స్వామి అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ క్షణంలో ఆగారు. అది ఇంకొకడైతే విరుండేవారు కాదు.
1: అంటే ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవడం కాదు, స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అంటారు కదా, వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచించగలగాలి. ఆలోచిస్తే అందరూ ఎందులోనూ తప్పు పట్టడానికి ఏమీ ఉండదేమో.
0: మరి మనం ఈ క్షమను పెంపొందించుకోవడానికి ఇప్పటిదాకా థియరీ విన్నాం, ఓకే, రెండు మూడు స్వామి ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు కార్యక్రమం మొదలు పెట్టే ముందు రెండు చిరు నాటికలు విన్నాం కదా, అవి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్ లో ఏ విధంగా ఈ క్షమను పెంపొందించుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. ఆ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద ఈవెంట్,
1: ఓకే,
0: మొదటి దాంట్లో ఆ అసహనం తొందరపాటు మన అసిస్టెంట్ కి మేనేజర్ కి జరిగిన సంభాషణ. అసిస్టెంట్ చెప్తున్నాడు, లేదు సార్ నిన్ననే పని మొదలు పెట్టాను అనగానే ఏం ఆలోచించకుండా మేనేజర్ చెప్పాడు, కథలు చెప్పకు, నిన్నే మొదలు పెడితే ఇంకా ఎందుకు పూర్తవలేదు, కావలసిన ఫైళ్లన్నీ రెడీగా ఉన్నాయి, అవన్నీ తిరగాల్సి వచ్చినా మహా అయితే ఒక పూట పని, ఒక రోజంతా ఏమీ చేయకుండా ఇప్పుడొచ్చి టాపీగా అయిపోవచ్చింది సార్ అంటున్నావు అని గట్టిగా గసురుతున్నాడు. అలా కాకుండా, సరే నీ ఫైల్స్ అన్నీ ఇచ్చాను కదా, నీకు కావలసినవన్నీ ఎందుకు పూర్తవలేదు, సరే నీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పంగానే అవతల వాడు చెప్పే పరిస్థితి వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు మేనేజర్ తాలూకా రియాక్షన్ వేరేలా ఉండేది. ఇది ఒకటి, ఇది మేనేజర్ తాలూకా రియాక్షన్. లాస్ట్ లో మేనేజర్ అలాగే సార్ అంటూ తలగాడించుకో, పని చేయాలి, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, నువ్వేం చేస్తావు నాకు అనవసరం, మధ్యాహ్నానికల్లా ఆ డాక్యుమెంట్ నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే నీకు సస్పెన్షన్ తప్పదు, గో అండ్ స్టార్ట్ యువర్ వర్క్ ఇమీడియట్లీ అంటున్నాడు. ఇలా కాకుండా, సరే నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను, ఇప్పటికే పని చేయడం చాలా లేట్ అయిపోయింది, ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా పని తొందరగా ముగించుకుంటే మన కంపెనీకి మంచిది, నువ్వు వెళ్ళి పని చేసేసి తొందరగా అంటే, అప్పుడు అసిస్టెంట్ కూడా
1: అలాగే
0: పని చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశం తనలో కలుగుతుంది. అరే నా బాస్ నా మాట విన్నాడే, నేను నా ప్రాబ్లం అర్థం చేసుకున్నాడు,
1: ఆయనకి మాట రాకుండా నేను పని
0: ఫినిష్ చేయాలి, ఐ హావ్ టు కీప్ అప్ హిస్ రెస్పెక్ట్ అని ఒక ఆలోచన, మంచి భావం ఒకటి తలెత్తుతుంది అన్నమాట అతని మనసులోని. సో శ్రోతలందరికీ ఈ మొదటి నాటికలో ఏ విధంగా మనం ఆ సిచ్యువేషన్ లో రెస్పాండ్ అవ్వచ్చు అనే విషయం తెలుసుకున్నాం. మరి రెండో చూద్దాం,
1: పిల్లలు ఒక తండ్రి కొడుకుల. సో
0: కొడుకు పాపం తండ్రి చెప్తున్నాడు, ఇప్పటి వరకు టీవీ చూస్తూనే కూర్చున్నావు, ఇప్పుడు ఈ పని పెట్టుకుని కూర్చున్నావు, టీవీ చూసే బదులు ఆ పనేదో

0: అప్పుడే చేసుకోవచ్చు కదా అని పాపం తండ్రి అడుగుతున్నాడు. కొడుకు విసుగ్గా ఏమంటున్నాడు చెప్పండి.
1: కొడుకు విసుగ్గా ఇప్పుడు చేస్తానంటున్నాను కదా అని విసుక్కుంటున్నాడు తండ్రిని. తండ్రి ఉద్దేశం ఏమిటి, ముందర పని చేసుకుని ఆ తర్వాత టీవీ చూడొచ్చు కదా. ఆయన టీవీ చూడొద్దనన్నాడా అనలేదు, ముందు పని చేసుకో బాబు తర్వాత కూర్చుని నువ్వు రిలాక్స్ అవుదు గాని. కానీ ఇక్కడ కొడుకు అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు చేస్తానంటున్నా కదా అని విసుక్కుంటే పాపం ఆ తండ్రికి మనసుకు కష్టంగా ఉంటుంది కదా. దాని బదులు సరే నాన్నగారు ఇవాళ ఇలా జరిగిపోయింది, రేపటి నుంచి ముందర నా హోంవర్క్ చేసుకునే టీవీ చూస్తాను అంటే ఎంత బాగుండేది, ఎంత చక్కగా ఉండేది అది. అలాగే ఇంకొక చోటు కూడా గణేష్ చూడండి.
0: కొడుకు అంటాడు రోషంగాని, నేను బాగానే చదువుతున్నాను, కాసేపు టీవీ చూస్తే ఏమైపోతుంది అని అన్నాడు.
1: అది తండ్రి టీవీ చూస్తున్నావు టైం చదువుకోవాల్సిన టైంలో చదువుకోవటం లేదు అన్నందుకు. అక్కడ కూడా ఆయన చెప్పింది కరెక్టే, చదువుకోవాల్సిన ఏ పని చేయాల్సిన టైంలో ఆ పని చెయ్యి అని చెప్తున్నాడు. చదువు మానేసి టీవీ చూడకు బాబు, ముందర చదువుకో ఆ తర్వాత చూడు అని. అక్కడ కూడా ఆ పిల్లవాడు అర్థం చేసుకోలేదు చూడండి, నేను బాగానే చదువుతున్నా కాసేపు టీవీ చూస్తే ఏమైంది అని అంటున్నాడు. కానీ అలా కాకుండా నేను టీవీ చూసినా కూడా నేను చదువుకోవడం చదువుకుంటున్నాను నాన్నగారు, నాకు రావాల్సిన మార్కులు నేను తెచ్చుకుంటాను, దాని గురించి మీరు కంగారు పడకండి, నా ఆరోగ్యం చూసుకుంటాను, మార్కులు తెచ్చుకుంటాను, కొద్దిసేపు టీవీ చూస్తాను అంటే బాగుంటుంది. కానీ నేను టీవీ చూస్తున్నాను నేను చదువుకుంటున్నాను నీకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడితే అది కరెక్ట్ పద్ధతి కాదు కదా, తండ్రితో మాట్లాడాల్సిన పద్ధతి కాదు, అది రెస్పాన్సిబిలిటీ తీసుకునే పద్ధతి కూడా కాదు. ఇక్కడ పిల్లవాడు రెస్పాన్సిబిలిటీ తీసుకో తన బాధ్యత తను గుర్తించట్లేదు. తండ్రి తాపత్రయమంతా నీ బాధ్యతను నువ్వు గుర్తించు అని అంతే. తాపత్రయాన్ని గుర్తించట్లా తన బాధ్యతని గుర్తించట్లా.
0: ఆఖరిది ఎప్పుడు అలాగే అంటావు నాన్న, నీదంతా చాదిస్తాం, అంతా మీ చిన్నప్పుడు ఉన్నట్టే ఉండాలంటావు. నేనేమి స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడం లేదు, ఫ్రెండ్స్ తో తిరగడం లేదు, ఇంకేం కావాలి?
1: ఇది గణేష్ మన పిల్లలందరికీ ఈ రోజుల్లో పిల్లలందరికీ చాలా కామన్ గా చెప్పే మాట అనమాట. మీ చిన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు అని. ఏ తల్లి తండ్రి అలా ఉండాలనుకోరు, ఆ వాల్యూస్ ఫాలో అవ్వాలనుకుంటారు. కానీ మన చిన్నప్పుడు మనకి ఇన్ని ఛానల్స్ ఇన్ని మొబైల్స్ కంప్యూటర్స్ లేవు, అలాగని తల్లిదండ్రులు అవి ఇవ్వడం మానేస్తున్నారా? నా చిన్నప్పుడు లేవు నీకు ఇప్పుడు ఇవ్వనని ఏ తల్లిదండ్రి అనరు. ఉన్న కావలసినవన్నీ సౌకర్యాలు సమకూర్చి పెడదామనే చూస్తారు, కానీ నీ బాధ్యతని గుర్తించి ప్రవర్తించు అని అడుగుతారు అంతే. అంతేగాని నాలాగానే ఉండని ఎవరు అనరు. సో ఆ విషయం పిల్లలు అర్థం చేసుకోగలిగితే బాగుంటుందని ఒక ఆశ. నేను కూడా ఒక తల్లిని, అందుకని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కూడా చెప్తున్నాను. పిల్లలు కొద్దిగా ఎంపథెటిక్ గా, అంటే ఎందుకు చెప్తున్నారు నాన్నగారు, అమ్మ ఎందుకు ఇలా చెప్తోంది అని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. వాళ్ళకి అర్థం అవ్వనిదేమీ లేదు అక్కడ, కాకపోతే మీరు అన్నట్టు రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు.
0: సో శ్రోతలందరూ, ఈనాటి మొదటి ప్రాబ్లం మనం జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలలో ఒకటైన ఈ ఇంపేషెన్స్ ఇంటాలరెన్స్ అనగా అసహనం, దాని గురించి కొంచెం తెలుసుకుని దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు అన్న ప్రయత్నం చేసే అవకాశాన్ని స్వామి మనకి ఈరోజు ఇచ్చారు. ఈ దసరా మహోత్సవ సందర్భంగా మొట్టమొదటి రోజు మనం ఈ క్షమను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి, చేద్దాము. స్వామికి మన మనఃపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సదా తమ ఆశీర్వాదాలు మనందరి మీద ప్రసరింపచేయాలని ప్రార్థిస్తూ ఈ క్షమాగుణాన్ని మనం అలవర్చుకునే శక్తిని ఇమ్మని ప్రార్థిద్దాం. ఈనాడు చిరునాటికల్లో నటించిన పాత్రలు పాత్రధారులు అసిస్టెంట్ శ్రీ టి నిరంజన్, ప్యూన్ శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, మేనేజర్ శ్రీ బి సురేష్ కుమార్. రెండవ నాటకంలో పాత్రలు పాత్రధారులు తండ్రిగా శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, కొడుకుగా మాస్టర్ ఎస్ సౌర్య. రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సైరాం.
1: సైరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. అక్టోబర్ 20వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ప్రకటన దినోత్సవంగా ప్రపంచమంతా సాయి భక్తులు జరుపుకుంటారు. 2017 అవతార ప్రకటన దినోత్సవం నాడు ప్రేమావతారి పేరిట తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ప్రేమకు రూపుదాల్చిన మన హృదయేశ్వరుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార ప్రకటన దినోత్సవం నేడు. ఈ భూమిపై అవతరించిన ఏ ఇతర అవతారాలు చూపని ఒక మహోన్నతమైన ఘట్టం 1940 అక్టోబర్ 20వ తేదీన సత్యసాయి పరమాత్ముడు మనకు అందించారు. నేను సాయిని తెలియము నిక్కముగను అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, ఈ పర్తీశ్వరుడే వచ్చి ఈ మానవాళికి తనను తాను వ్యక్తపరుచుకున్నారు. నిజంగా ఎంత ప్రేమ! ఆ జగన్మాత మనపై వాత్సల్య ప్రేమను స్వయంగా కురిపిస్తుందనటానికి ఇంతకంటే వేరేమి చెప్పగలం? అందుకే స్వామి చెప్తారు, అవతరించుట ఎనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడా, వారి స్థాయికి దైవంబు వచ్చుభువికి జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. మానవాళికి ఎంతో ప్రేమతో అనుగ్రహించిన సుదినమైన ఈ అవతార ప్రకటన దినోత్సవ వార్షికోత్సవం నాడు రేడియోసాయి తెలుగు స్ట్రీమ్ బృందం మీకందిస్తున్న నేటి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో అవతార లక్ష్యాల గురించి, అవతార తత్వాల గురించి, సత్యసాయేషుని అవతార ప్రత్యేకత గురించి వివరిస్తూ సాగే ప్రేమావతారి అన్న చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: అక్క దీపిక, ఈ చిన్న పిల్లల్ని ఎత్తుకొని లాలిస్తున్న ఆ జోలపాట వింటుంటే నాకేదో గుర్తొస్తుంది. ఎందుకంటే ఈరోజు అవతార ప్రకటన దినోత్సవం. స్వామి ఎందుకు కిందకే వస్తారు, భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అని ఎన్నో మార్లు చెప్పారు. ఒక తల్లి తన బిడ్డ ఏడుస్తుండగా చూస్తూ ఊరుకోలేదంట. ఎంతో వాత్సల్యంతో ఎంతో ప్రేమతో తన స్థాయికి తల్లి వంగి ఆ పిల్లని ఎత్తుకునే ప్రయత్నం చేస్తుందంట, ఇలా లాలిపాట పాడుతూ. తల్లి ఎప్పుడు పిల్ల ఏడుస్తుంది, తన నించుని తన చేతిలోకి రావాలి అని కోరుకోదంట. తానే పాపం కిందకి వంగి తన స్థాయికి వంగి ఆ పిల్లని పైకి ఎత్తి ఏడు పాపేంత వరకు లాలిస్తుందంట. ఇది నాకు గుర్తొచ్చిందక, అందుకే మీకు సాయిరాం చెప్పడం మర్చిపోయాను నేను.
1: కానీ చాలా బాగా చెప్పారు గణేష్. ఎలాగైతే తల్లి వంగి తన బిడ్డను ఎత్తుకుని లాలిస్తుందో అదేవిధంగా భగవంతుడు కూడా కిందికి దిగి వస్తాడు అని ఎంత బాగా చెప్పారో. ఇంతకీ అలా ఎందుకు జరుగుతోంది అనేది ఆలోచించారా? ఎందుకంటే తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమో అలాగే భగవంతుడికి తన సృష్టి మీద అంత ప్రేమ. చాలా బాగా చెప్పావు దీపిక, చాలా పెద్ద విషయాన్ని సింపుల్ గా చెప్పేశావు. నువ్వు చెప్తుంది వింటూ ఉంటే గణేష్ నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. స్వామి చెప్పింది, ఒకసారి అక్బర్ మహారాజు బీర్బల్ ని అడిగారట, ఇన్ని పురాణాలున్నాయి మీకు, వీటన్నింటిలో భగవంతుడు అవతరించి వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు అని లోక కళ్యాణం సాధిస్తాడని చెప్తున్నారు, అసలు అంత గొప్ప భగవంతుడు ఆయన ఎందుకు రావాలి, ఆయనకి బోల్డ్ మంది దేవదూతులు ఎంతో మంది దేవగణాలు ఉంటారు కదా, వాళ్ళని పంపిస్తే చాలదా అని అడిగారట. అడిగితే బీర్బల్ అన్నారట, మహారాజా నేను మీకు సమాధానం చెప్తాను, నాకు కొద్దిగా గడువు ఇవ్వండి అని అడిగారట. అలా కొంతకాలం గడిచిందనమాట. ఆ తర్వాత ఒక రోజు వీరందరూ నౌకా విహారానికి వెళ్లారట, అంటే ఒక పడవలో అందరూ నదిలో తిరగడానికి వెళ్లారనమాట. అప్పుడు బీర్బల్ ఏం చేశారంటే అక్బర్ చక్రవర్తి కొడుకు సలీం యువరాజు బొమ్మని తయారు చేసి ఆ పడవలో పెట్టించాడనమాట. వాళ్ళు నది మధ్యలోకి వెళ్లంగానే ఆ బొమ్మను తీసి నీళ్లలో వేసేసారట. వేసేస్తే ఉన్న వాళ్ళందరికీ తెలియదు కదా అది బొమ్మని, అయ్యో రాజకుమారుడు నీళ్లలో పడిపోయాడు అని అరవంగానే అక్బర్ మహారాజు ఆయన నీళ్లలోకి దూకెట్ట, ఆ నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ బొమ్మ చూస్తే అది బొమ్మ అనమాట. సరే మళ్ళీ పడవలోకి వచ్చాక ఎవరు ఈ పని చేశారు అని
2: చాలా కోపంగా,
1: మరి చక్రవర్తిని ఫూల్ చేస్తే ఆయన కోపం రాదా అని చాలా కోపంగా అడిగారట. అడిగితే అప్పుడు బీర్బల్ వచ్చి, మహారాజా నేనే చేశాను, మీరు ఆ రోజు నన్ను ప్రశ్న అడిగారు గుర్తుందా, భగవంతుడే ఎందుకు అవతరించాలి అని, దానికి సమాధానం చెప్పడం కోసం ఇలా చేశాను. మరి మీ దగ్గర ఇంతమంది పరిచారకులున్నారు, ఇంతమంది సేవకులున్నారు, మీ కుమారుడు మీ అబ్బాయి నీళ్లలో పడిపోతే వాళ్ళతో చెప్పొచ్చు కదా వెళ్లి దూకి రక్షించి తీసుకురండి అని, మీరు అలా చేయలా స్వయంగా మీరే వెళ్లారు, ఎందుకంటే మీ కొడుకు మీద మీకున్న ప్రేమ అలాంటిది, అదేవిధంగా భగవంతుడికి తన పిల్లల మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆయన వస్తాడు, అంతేగాని పని చేయించుకోలేక కాదు అని చెప్పారట బీర్బల్. మరి నిజమే కదా, భగవంతుడికి మన మీద ఎంత ప్రేమో చూడండి, ఆ ప్రేమ వల్లనే ఆయన అవతరిస్తూ ఉంటారు. దశావతారాలు అంటారు, అందులో 9 అవతారాల్లో ఇప్పటికే ఉద్భవించి భూమిని పవిత్రం చేశారు. భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అవతరణకు కారణం ప్రేమే అంటే నమ్ముతారా గణేష్?
0: భగవంతుని ప్రేమను అనుభవించడానికి కాబట్టే మనందరం కూడా సత్యసాయి భగవానుని అవతార కార్యక్రమంలో మనం ఏదో ఒక విధంగా చిన్న చిన్న పరికరాలుగా పాల్గొంటూ స్వామి చూపిన ఆ ప్రేమను మనం అనుభవించాం కాబట్టి ఇది తప్పకుండా నమ్ముతానక. కానీ మన అవతారాలు అన్ని ధర్మ పరిరక్షణకి దుష్ట శిక్షణకై వచ్చినవే అంటారు కదా?
1: అలాగే అంటుంటారు. కానీ పరమాత్మ చేసే ప్రతి పనికి, పలికే ప్రతి పదానికి మనం ఆలోచిస్తే కానీ అర్థం చేసుకోలేని గూఢార్థాలు ఉంటాయి అనేది నిజమేనా? అలా అయితే మరి ఆలోచించి అర్థం చేసుకోవటం మన బాధ్యతే కదా?
0: సరే అక్క, మీరు చెప్పండి, మొట్టమొదటి అవతారం మత్స్యావతారం.
1: సరిగ్గా చెప్పారు. మరి మత్స్యావతారానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటో చెప్పండి గణేష్. దీపిక,
3: సోమకాసురుడు వేదాలను అపహరిస్తే అతన్ని నిర్మూలించి వేదాలను రక్షించటం. ఒక్క మాటలో చెప్పాలంటే వేద రక్షణ.
1: అంటే వేదాలు లేకపోతే ఏమవుతుంది?
0: అక్క, వేదాలు లేకుండా సృష్టి చేయటం విరించి కూడా అసంభవం అని పురాణోక్తి.
1: అంటే వేదాలు లేకుండా సృష్టి జరగదు. సృష్టి జరగకపోతే సకల జీవరాశులకు ఉనికే లేదు, మానవులతో సహా. అవునా?
0: అంతే కదక్క.
1: మరి ఇప్పుడు చెప్పండి, భగవంతుడు మత్స్యావతారం ధరించింది సోమకాసురుణ్ణి శిక్షించడానిక లేక జీవరాశి మీద ప్రేమతోనా?
3: ఇది కొత్త యాంగిల్. మరి మిగిలిన అవతారాలు?
1: అన్ని అవతారాలకి ఉద్దేశం, లక్ష్యం, దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి వేరే వేరేగా ఉన్నా కూడా ప్రతి ఒక్క అవతరణకు మూల కారణం ప్రేమే. మరి రెండోది కూర్మ అవతారం.
3: అమృతం కోసం సముద్ర మథనం జరుగుతోంది. మందర పర్వతాన్ని కవ్వంగా, శేషుణ్ణి తాడుగా చేసుకున్నారు. కాని మందర పర్వతం తన బరువును పాలసముద్రంలో మునిగిపోతున్నప్పుడు దేవదానవులంతా ప్రార్థిస్తే అది కూర్మంగా అవతరించి ఆ మహాపర్వతాన్ని తన వీపు మీద మోశాడు పరమాత్ముడు.
1: ఎందుకోసం? అమృతాన్ని సాధించడం కోసమా? దేవదేవుడు తలుచుకుంటే క్షణంలో అమరత్వం ప్రసాదించలేడా? అందుకోసం కాదు, తన బిడ్డలు ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలమవ్వాలి. తాను తాబేలుగా మారి అంత పెద్ద కొండను సంతోషంగా మోసిన, హాలాహలాన్ని త్రాగిన ఆ ప్రేమతోనే.
0: అవునక్క. ఇంకా వరాహావతారం కొద్దాం. ఒక రకంగా చూస్తే అది కూడా ప్రేమ కారణంగానే జరిగింది. హిరణ్యాక్షుడు గొప్ప మేధావి, అటువంటి సైంటిస్టు నభూతో నభవిష్యతి అని స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో చెప్పడం మనం విన్నాం. మరి అంత గొప్ప వాడిని సంహరించడానికే వరాహావతారం వచ్చిందా? తన ఆధిక్యతను చాటుకోవటానికై సమస్త భూమండలాన్ని దాచేయటానికి ప్రయత్నిస్తే ఆపటానికి వచ్చిన అవతారమే ఆ వరాహావతారం. సమస్త జీవరాశికి ఆధారమైన ధరమండలాన్ని రక్షించటమే కాదు, ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా దాని వినాశకానికి ఉపయోగిస్తే సత్ఫలితం ఉండదని మనకు నేర్పించడానికే కూడా.
1: భలేగా అర్థం చేసుకుంటున్నారు గణేష్, చాలా బాగుంది. చూసారా, మరి మనకి ఎంతటి విజ్ఞానం జ్ఞానం ఉన్నా దాన్ని మంచి పనులకే ఉపయోగపెట్టాలి, కాని దాన్ని వినాశనానికి ఉపయోగించకూడదు అని వరాహావతారం మంచి సందేశాన్ని ఇచ్చారు. బాగుంది. మరి తర్వాత నరసింహావతారం.
3: స్వామి అవతారాల్లో అన్నింటికంటే ఉగ్రమైనది నరసింహావతారం.
1: అవును దీపిక, ఉగ్రమైంది, కొద్దిగా భయం కలిగించేది కూడా. అన్నిటికన్నా ఉత్కృష్టమైనది మానవ జన్మ అంటారు. మరి మనిషిని సృష్టించే సాక్షాత్ భగవంతుడు సగం మనిషిగా సగం మృగంగా అంత ఉగ్రంగా కనిపించే అవతారంగా వచ్చిన కారణం నిర్మలమైన ప్రేమ మాత్రమే. తన భక్తుడు పసివాడు అయిన ప్రహ్లాదుని మీద ప్రేమతో వచ్చిన అవతారం. ఇంకో విషయం గమనించారా గణేష్? తండ్రి నీ హరి ఎక్కడున్నాడు అని అడిగితే ప్రహ్లాదుడు, ఇందుగలడందులేడని సందేహము వలదు, హరి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచినా అందందే గలడు అని బదులు చెప్పట. తన బాలభక్తుని మాటను నిలపడానికి హిరణ్యకశిపుడు ఎటునుంచి పిలిచినా రావడానికి సిద్ధంగా భగవంతుడు మొత్తం విశ్వంలో నిండిపోయి ఎదురుచూశాడట.
3: మరి వామనావతారంలో ఉన్న ప్రత్యేకతను గమనించారా?
1: అదేంటో చెప్పు దీపిక.
3: బలిచక్రవర్తి మహావీరుడు, దానశీలుడు, అతి ఉత్తముడు కూడా. కాని అతను చేసే విశ్వజిత్ యాగం విజయవంతమైతే దేవతలకు దేవగణాలకు దేవలోకంలో స్థానం ఉండదుట. అంతేకాక ముల్లోకాలు అసురుల పరమైపోతాయిట. ఈ ప్రమాదాల నుంచి లోకాలను రక్షించటానికి వచ్చిన అవతారమే వామన అవతారము. తన గురువు వద్దన్నా వినకుండా తనకు దానమివ్వటానికి సిద్ధపడిన బలిచక్రవర్తి దానశీలతకు సంతోషించి అతని భక్తికి మెచ్చి అతణ్ణి పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయటమే కాక తాను స్వయంగా అతని కోటకు రక్షణగా ఉంటానని మాట ఇచ్చారుట వామనమూర్తి.
0: అంతేకాదక్క, ఆయనకు ఒక బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు. ప్రతి సంవత్సరం నువ్వు మీ ప్రజల్ని చూడటానికి తిరిగి రావచ్చు. ఆ సందర్భంలో మొత్తం ఈ ఓణం పండుగ జరుపుకుంటారు కదా కేరళ వాళ్ళంతా, 10 రోజుల పాటు మొత్తం వాళ్ల ఇళ్లని అన్నిటినీ డెకరేట్ చేసుకుని రెడీగా ఉంచుతారంట ఆ బలిచక్రవర్తి వస్తాడని. అంటే భగవంతుడు తనతో పాటుగా వస్తాడు ఆ 10 రోజుల్లో, ఎప్పుడైనా రావచ్చన్నమాట. అట్లాగన్నా అట్లీస్ట్ ప్రజలు అన్నిటినీ శుభ్రపరచుకుంటారు, వాళ్ల మనసుల్ని శుభ్రపరచుకుంటారన్న ఆలోచనతో చెప్పాడనమాట.
1: చాలా బాగుంది గణేష్. ఆయన ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చినా కూడా ప్రేమకి లొంగిపోయి భగవంతుడు కావలి కాయడానికి కూడా వెనక్కి తీయలేదు చూడండి.
0: అవును,
1: భక్తుల మీద ప్రేమతో ఆయన ఎటువంటి పనైనా చేయడానికి సిద్ధపడతాడనమాట.
0: పరశురామ అవతారం విష్ణుమూర్తి అంశావతారం అంటారు కదా, క్షత్రియులు తమ రాజధర్మాన్ని మర్చిపోయి తమకు తోచినట్టుగా పరిపాలన సాగిస్తున్న సమయంలో 21 సార్లు వారిపై దండెత్తి వారిని సన్మార్గంలో పెట్టడమే కాక అధికారం అనేది ఒక బాధ్యతే కాని మనకి ఇష్టమైనట్లు ప్రవర్తించడానికి అవకాశం కాదని బోధించారు.
1: గణేష్, ఇంకో విషయం తెలుసా, శ్రీరాముల వారి అవతారం గురించి మాట్లాడుకునే ముందర ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.
0: ఏంటది?
1: నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారాల గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదనుకోండి. ఈ 3 అవతారాలు వచ్చిందే తన ద్వారపాలకుల మీద ప్రేమతో.
3: ద్వారపాలకుల ఎవరక్క వాళ్ళు, ఏమిటా కదా?
1: ఆహా, ద్వారపాలకుల గురించి మీకు తెలియదన్నమాట. సరే అయితే నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాలకడిల్లో శేష తల్పం మీద ఆయన శయనించి ఉంటారు. లక్ష్మీదేవి వారి పక్కనే పాదాల దగ్గర కూర్చుని ఉంటుందని మనందరికీ తెలుసు. మరి ఆ వైకుంఠానికి 7 ద్వారాలు ఉన్నాయట. 7వ ద్వారం దగ్గర ఆయనకి 2 ద్వారపాలకులు ఉంటారట. వారిద్దరు పేర్లు జయ విజయులు అనమాట. చాలా విష్ణు భక్తులు వాళ్ళు కూడా. ఎంత భక్తి లేకపోతే భగవంతుడి మీద ఆయన స్వయంగా వారిని ద్వారపాలకులుగా నియమించుకుంటారు చెప్పండి మరి. అయితే ఒకరోజు ఏమైంది, సనక, సనందన, సనాతన, సనత్కుమారులని 4 బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు. వాళ్ళు చూడటానికి 5 సంవత్సరాల పిల్లల్లాగా కనిపిస్తారట, చిన్న బాలుల్లాగా కనిపిస్తారనమాట. వాళ్ళు చాలా బ్రహ్మజ్ఞానులు, మహామునులు, బ్రహ్మజ్ఞానులు. మొత్తం విశ్వంలో పరమాత్మ స్వరూపాన్నే విశ్వంగా చూస్తారు, కానీ వారికి అన్యమైనదేమీ లేదు, అద్వైత భావంతో ఉంటూ ఉంటారనమాట. సో వాళ్ళకి అడ్డు ఆపు అనేది ఏమీ లేదు, వారు ఎక్కడికైనా రావచ్చు, ఎవరినైనా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే వారు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం కోసమే వారు ఇంకా శరీరంతో ఉన్నారనమాట. అటువంటి బ్రహ్మ మానస పుత్రులు 4 ఒకరోజు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వచ్చారట. వచ్చి 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరికి రాగానే ఈ జయ విజయులు ఏం చేశారు, వారిని అడ్డుకున్నారట. మమ్మల్ని మా పర్మిషన్ తీసుకోకుండా ఎవరు లోపలికి వెళ్ళకూడదు, అసలు మీరు మమ్మల్ని అడిగారా, మా దగ్గర మీరు పర్మిషన్ తీసుకున్నారా, తీసుకోకుండా మీరు ఎలా వెళ్తారు లోపలికి అని అడ్డుకున్నారట. సరే, వీరు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళకి మనలాగా కోపము ప్రేమ ఇలాంటివన్నీ ఉండవు కదా. కానీ వారు చెప్పారట, చాలా పరమశాంతంగా వాళ్ళు చెప్పారనమాట, చూడండి బాబు, భగవంతుడు జగత్కర్త, సృష్టించింది సృష్టికర్త ఆయనే, ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించింది ఆయనే. ఆయనకి ఒక ప్లేస్ అవసరమా ఉండడానికి? లేదు. అయినా కూడా ఒక స్థలంలో ఉంటూ ఈ ద్వారాలు, మందిరాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. అయినా కూడా మిమ్మల్ని ద్వారపాలకులుగా పెట్టుకున్నారంటే అది కేవలం మీ మీద వారికి ఉన్న ప్రేమ మాత్రమే. మీకిచ్చిన హక్కు కాదది, దీన్ని ఒక బాధ్యతగా మీరు నిర్వర్తించుకోవాలి. అంతేగాని ఇలా గర్వంగా అహంకారంతో మాట్లాడడం తప్పు. భగవంతుడికి భక్తుడికి మధ్యలో మీరు ఎటువంటి వారు నిలబడకూడదు. వారిద్దరికీ మధ్యలో మీరు వారిని ఆపే ప్రయత్నం చేయడం చాలా తప్పు. అందుకని ఈ తప్పు ఇంకొకళ్ళు చేయకుండా ఉండాలంటే మరి తప్పుకు శిక్ష పడాలి. అందుకని మీరు ఈ వైకుంఠం నుంచి వెళ్లిపోయి భూలోకంలో జన్మించండి, మీరు ఏ దేవుడి కోసమైతే వచ్చారో ఆ దేవుడికి దూరంగా బతకండి అని చెప్పారట. అలా వాళ్ళు చెప్పేసరికి వీరిద్దరికి చాలా బాధ అనిపించింది అనమాట. చాలా కష్టపడ్డారు. ఈ లోపల మహావిష్ణువు లోపల నుంచి బయటికి రావటం, వీరు 4 దర్శనాన్ని ప్రసాదించడం, వాళ్ళ 4 ఆయన్ని స్తుతించి బయలుదేరి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ జయ విజయులు ఇద్దరు స్వామి దగ్గరికి వచ్చి చెప్పారట, మేము చేసిన తప్పు మేము తెలుసుకున్నాం స్వామి, మాకు అహంకారం ఉండకూడదు, అహంకారంతో ప్రవర్తించాము, అందుకనే మేము మీకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. మీ భక్తులు మీకంటే గొప్పవారని మీరు ఎప్పుడు చెప్తారు, వారి మాటకు ఎదురు లేదు, అందుకని మేము కంపల్సరీగా భూలోకంలో జన్మించాల్సిందే, కానీ మాకు భగవద్ భక్తి, భగవన్ నామ స్మరణ ఉండేలాగా అనుగ్రహించండి, నీ నామం లేకుండా నీ భక్తి లేకుండా మేము ఉండలేము అని పాపం వాళ్ళు ప్రార్థిస్తారనమాట. మరి భక్తులకి అంత ప్రేమ ఉంటే భగవంతుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది. ఆయన చెప్పారట జయ విజయులతో, సరే మీరు ఒక పని చేయండి, 7 జన్మల పాటు మహాభక్తులుగా జీవించి ఆ తర్వాత మళ్లీ వైకుంఠానికి వచ్చేయండి అంటే వీళ్ళిద్దరూ ఆయన పాదాలు పట్టుకుని ఏడవడం మొదలెట్టారట. 7 జన్మల పాటు నిన్ను వదిలేసి మేము ఉండలేము స్వామి, అంతసేపు అంతకాలం మీ ఎడబాటును మేము భరించలేము అని. అప్పుడు విష్ణుమూర్తి చెప్పారట, సరే ఇంకొక చిన్న పరిష్కారం చూపిస్తా మీకు, శాపాన్నైతే అనుభవించాలి కానీ పరిష్కార మార్గం చూపిస్తా. 3 జన్మల పాటు భూలోకంలో ఉండండి, కానీ మీరు హరిద్వేషులుగా పుడతారు, అని స్వామి మేము హరిద్వేషులం ఎలా అవుతాము అని అడిగారట. అడిగితే అప్పుడు మహావిష్ణువు చెప్పారట, హరిద్వేషులైనా కూడా ఆ ద్వేషంతో నిరంతరం నా నామస్మరణ చేస్తూనే ఉంటారు, సంకీర్తనం చేయకపోయినా స్మరణం చేస్తూనే ఉంటారు, నన్ను ఏ క్షణంలోనూ మీరు మర్చిపోరు, ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటారు. నాకు నిందాస్తుతి అయినా ప్రేమస్థుతి అయినా ఒకటే, నాకు కావలసింది నా నామాన్ని జపిస్తున్నారా, నన్ను జ్ఞాపకం ఉంచుకుంటున్నారా అనేదే నేను చూస్తాను. నిందాస్తుతి చేసేవారికి ప్రేమస్థుతి చేసేవారికి ఇద్దరికీ కూడా భవసాగరం నుంచి ముక్తి ప్రసాదించడానికి నేనే వస్తాను అని చెప్తారట. అని చెప్తే దానికి జయవిజయులు ఇద్దరూ ఒప్పుకుని మూడు జన్మల పాటు ద్వేషులుగా ఉండైనా సరే మీరే స్వయంగా వస్తానంటున్నారు కాబట్టి మాకు మోక్షాన్ని ప్రసాదించడానికి దీన్ని మేము ఒప్పుకుంటున్నాము, ఆ జన్మలు ఫినిష్ చేసుకుని మళ్లీ మేము వైకుంఠానికి చేరుకుంటాం స్వామి అని ఆయన దగ్గర సెలవు తీసుకుంటారనమాట. ఇది జయ విజయుల కథ.
0: చాలా బాగుంది.
1: మరి వారు వచ్చిన ప్రతి జన్మలోనూ భగవంతుడు కూడా వచ్చాడు చూడండి. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా వాళ్ళిద్దరు జన్మించినప్పుడు నరసింహ వరాహావతారం నరసింహావతారంగా వచ్చారు. అలాగే రావణ కుంభకర్ణులుగా జన్మించినప్పుడు శ్రీరామావతారంలో వచ్చారు. శిశుపాల దంతవక్రులుగా జన్మించినప్పుడు కృష్ణావతారంలో వచ్చారు. మరి భగవంతుడు తన వారిని రక్షించుకోవడం కోసం స్వయంగా అవతారాలు దాల్చి వస్తారనేది మనకి దీని ద్వారా తెలిసింది కదా. ఇక ఆయన అవతరించి వచ్చినప్పుడు శాప విమోచనం కేవలం తన వారికే కాదు అందరికీ జరుగుతుంది అంటూ స్వామి ఒకసారి తన దివ్యోపన్యాసంలో చెప్పారు. దాన్ని విందామా గణేష్?
0: తప్పకుండా.
2: మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు. కారణం ఏమిటి? మానవుని ఎందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి. మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి. దైవం పశువులు పక్షులు క్రిమికీతి కాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి. దానికి అవతారం అక్కరలేదు. సర్వధర్మమును విస్మరించి పెడమార్పులను పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే. ఈయన మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి. భగవంతుని దర్శనం చేతను స్పర్శనం చేతను సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచనైపోతుంటాయి. కానీ ఆనాడు కాదు నేడు కాదు ఏనాడైనప్పటికీ అన్ని యుగములు ఎందుకును ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి. ఏ శాపమో వారికే తెలియదు, కానీ విమోచన మాత్రం జరుగుతుంటాయి. దర్శనం చేత ఒక శాపము, స్పర్శనం చేత మరొక శాపము, సంభాషణ చేత మరొక శాపము. ఈ శాపమును పాపముల చేతనే వచ్చినటువంటివి కనుక పాపములు శాపములు మూడు కూడాను విమోచనైపోతుంటాయి.
1: ఎంత ప్రేమో చూడండి స్వామికి. వారిద్దరి కోసం వచ్చిన చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది జీవులకి కూడా శాప విమోచనాలు మోక్షాలు ముక్తులు అన్ని ప్రసాదించుకుంటూ వెళ్తున్నారు. ఇంకా శ్రీరామావతారం గురించి చెప్పాలంటే మనకు ఒక జీవితం సరిపోదు కదా దీపిక.
3: అంతే అక్క.
1: అందుకే కాబోలు రామకథ రసవాహిని కూడా స్వామి రెండు భాగాలుగా రాశారు.
3: అన్న రాముల వారి గురించి ఒకసారి మీరు చెప్పండి ఇప్పుడు.
0: రాముడు అంటే నాకు చాలా ఇష్టం. రామావతారంలో భగవంతుడు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మానవాళిని సన్మార్గంలో నడవటం నేర్పించారన్నమాట. అది ఆయన ప్రేమకు నిలువెత్తు తార్కాణం. మానవాళికి పరిపూర్ణమైన మానవుడిలా ఎలా జీవించాలి అనే ఆదర్శాన్ని అందించడం కోసం శ్రీరామావతార కాలంలో భగవంతుడు స్వయంగా తాను ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. ఒక్క రామావతారమే కాదు, భగవంతుడు ఎన్నో అవతారాలను దాల్చి మానవాళిని సన్మార్గంలో నడిపించే ఆదర్శాలను అందించారు. మరి ఒక్కసారి స్వామి రాసిన ఒక పద్యం ఉన్నది, అసలు ఎందుకు భగవంతుడు అవతరిస్తాడు అనేదానికి. మనం అది వింటే మనకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు అవతారం ఎందుకు వస్తుంది అనేది. అది విందాం.

0: అవతరించుకున్నారు.
1: ఒక్క రామావతారమే కాదు, భగవంతుడు ఎన్నో అవతారాలను దాల్చి మానవాళిని సన్మార్గంలో నడిపించే ఆదర్శాలను అందించారు. మరి

0: శ్రీరాముడి అవతారంలో కూడా తాను భక్తుల ప్రేమకు లొంగిపోయిన ఎన్నో ఘట్టాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. మచ్చొక్కి ఒక కథ చెప్తారా కామెరో?
1: గణేష్, రాముల వారి గురించి చెప్పుకోవాలంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి ఎంత సమయం కూడా సరిపోదు. అసలు రాముని అవతారం ధర్మంచర అంటూ ధర్మాన్ని ఎలా ఆచరించాలో నేర్పించడానికి, ఆ ఆదర్శాన్ని అందించడానికే వచ్చిందని అంటూ ఉంటారు. ధర్మ మార్గం చాలా కఠినమైంది, కాని దాన్ని అనుసరించడం కష్టమైనా కూడా ఆ కష్టమే మన ధర్మ ప్రవర్తనకు రుజువుగా నిలుస్తుందని నిరూపించే ప్రయత్నంలో శ్రీరాముల వారు అన్ని బంధాలకు అతీతుడుగా కనిపిస్తారు. అలా కనిపించినా కూడా వారు కూడా ప్రేమకు లొంగిపోయిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి మనకి రామాయణంలో. ఆటవికుడు గుహుడు, అసురుడైన విభీషణుడు, వానరుడైన సుగ్రీవుడు, వీళ్ళ ముగ్గురిని ఆయన తన ఎంతో గొప్ప, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, స్నేహితులుగా భావించారట. అలాగే కోయ జాతికి చెందిన శబరి ఇంగిలి తిన్నారు. మానవ జాతికే చెందని జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశారు. ఏది చేసినా కూడా అన్ని ప్రేమతో చేసినవే. ఇలా స్వామి రామావతారంలో కూడా ప్రేమకి లొంగిపోయారు. రామకథ రసవాహినిలోంచి ఒక చిన్న కథని, స్వామి చెప్పిన కథను గుర్తు చేసుకుందామా?
0: తప్పకుండా.
1: శ్రీరాముల వారు అరణ్యవాసానికి బయలుదేరుతున్నారట. అది రాజ్యం మొత్తం ఆ వార్త పాకిపోయిందన్నమాట. 14 సంవత్సరాలు రాముల వారు అరణ్యవాసానికి వెళ్తున్నారు అని. అది విన్న ఒక బీద బ్రాహ్మణుడు, వెళ్లే ముందర స్వామి దర్శనం ఒకసారి నేను చేసుకోవాలి, 14 ఏళ్ల తర్వాత నేను ఉంటానో ఉండనో అని చెప్పి స్వామివారిని చూడడం కోసం ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారట. అతని పేరు త్రిజటుడు అనమాట. అతను వచ్చేసరికి స్వామి ఏం చేస్తున్నారు, పట్టాభిషిక్తుడు కావాల్సిన స్వామి అరణ్యానికి వెళ్లాల్సి వచ్చిన సమయంలో కూడా ఎంతో ధైర్యంగా, అసలు ఆయనకి అది గొప్ప విషయం కాదు, ఇది చిన్న విషయం కూడా కాదనమాట. తనకున్న ఆభరణాలు, తన వస్తు సామాగ్రి, 14 ఏళ్లు నేను ఉండను కదా, ఇవన్నీ ఏం చేస్తాము అని చెప్పి అన్నింటినీ పంచేస్తున్నారట. వచ్చిన ప్రజలందరికీ అన్నింటినీ పంచిపెట్టేస్తున్నారు. అలాగే బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి గోవుల్ని, పొలాల్ని, భూముల్ని అన్నింటినీ ఇస్తున్నారు, అలా దానం చేస్తున్నారనమాట. అది చూసి చాలా సంతోషించారట ఈ త్రిజటుడు. చూసావా, స్వామి ఎంత ఆదర్శాన్ని అందిస్తున్నారు, మనకి ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నారు అని. ఈ బీద బ్రాహ్మణుడు ఒక మూల నుంచి ఆయన్ని చూసి దర్శనం చేసుకుని ఆనందిస్తున్నారు. అతన్ని శ్రీరాముల వారు చూశారు. చూసి పిలిచారనమాట, దగ్గరికి పిలిచి, బాబు నాయన నీ పేరేమిటి అని. స్వామి నా పేరు త్రిజటుడు, నీకేం కావాలి అని అడిగారట. అడిగితే త్రిజటుడు చెప్పారట, స్వామి మీరు 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్తున్నారని విన్నాను, నేనా ముసలివాడిని, అన్ని రోజులు నేను బ్రతికుంటానో లేదో తెలీదు, నువ్వు వెళ్లే లోపలే ఒకసారి నీ దర్శనం చేసుకుందామని వచ్చాను స్వామి, నాకు నీ దర్శనం చాలు, ఇంకేమీ వద్దు, అంటే ఇంకే కోరికలు లేవా నీకు అని అడిగారట. అడిగితే నాకు ఇంకే కోరికలు లేవు స్వామి, నీ దర్శనం దొరికింది, అదే నాకు ఎంతో ఆనందం, మిగిలినవన్నీ ప్రాపంచిక విషయాల గురించి నేను ఆలోచించను, ఏది కావాలని వచ్చానో అది అనుగ్రహించావు చాలు అని చెప్పారట. చెప్తే శ్రీరాముల వారు ఎంతో ఆనందించి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారట. చేసుకుని, ఇప్పుడు నీకు సంతోషమేనా నాయన, ఈ స్పర్శ నీకు ఆనందాన్ని కలిగించిందా అని అడిగారట. అడిగితే త్రిజటుడు, స్వామి నాకు స్వర్గం, కైలాసం, వైకుంఠం వీటి గురించి నేను విన్నానంతే, అవి ఎలా ఉంటాయో ఏంటో కూడా నాకు తెలియదు, నాకు అనుభవానికి రాలేదు, కానీ ఈనాడు ఈ క్షణంలో తెలిసింది వాటన్నింటినీ మించింది ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పి, చాలా ఆనందం స్వామి నాకు అని చెప్పారట. ఈ కథ వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది గణేష్, దీపిక, స్వామి అతను వచ్చింది దేనికోసం, నీ దర్శనం కావాలి స్వామి అని వచ్చారు. ఈయనిచ్చిందేంటి, తన కౌగిలినిచ్చారు, ఆలింగనం. రామాయణంలో చూస్తే మనం అవతార పురుషుడైనా సరే

0: ఆయన్ని కనడానికి ఒక తల్లి ఉండాలి, ఆయనకి అమ్మ కావాలి. ఆ తల్లి ప్రసవ వేదన పడిన తరువాతే అవతార పురుషుడైనా జన్మించడం అనేది జరుగుతుంది. అది తప్పించుకోవడం సాధ్యం కాదు ఆయనకు కూడా. అటువంటి కనిపించిన తల్లిదండ్రుల్ని ఆలింగనం చేసుకుని ఉంటారు. తన హృదయంలో స్థానమిచ్చిన లక్ష్మీదేవి ఆయన్ని విడిచి ఉండలేక మానవ జన్మ ఎత్తి ఆవిడ కూడా ఆ జన్మకు సంబంధించిన కష్ట నష్టాలని సుఖ దుఃఖాలని అన్నింటినీ అనుభవించడానికి వచ్చారు. ఆవిడికి ప్రాప్తి జరిగి ఉంటుంది. తన మొత్తం జీవితాన్ని రామసేవకే ఇచ్చేసిన హనుమంతుల వారికి ఒకసారి ఆలింగన భాగ్యం దొరికింది. కానీ వీరు ముగ్గురు ఎంతో చేశారు స్వామికి. ఆవిడ పురిటి కష్టాన్ని అనుభవించి జన్మనిచ్చింది, ఈవిడ మనిషిగా జన్మించి కష్టాలను అనుభవించింది. ఇంకా ఆంజనేయ స్వామి వారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఈ బీద బ్రాహ్మణుడు కేవలం ప్రేమతో వచ్చాడు. అతని స్వామికి చేసిందేంటి, ఆ ప్రేమ భావం తీసుకుని వచ్చాడంతే. స్వామి నిన్ను చూడాలి, నీ దర్శనం కావాలి, దానికే ఆయన లొంగిపోయి ఇటువంటి ఆలింగన భాగ్యాన్ని అతనికి అనుగ్రహించారంటే ఇది ప్రేమ కాక మరేంటి చెప్పండి.
1: అవును
2: అబ్బా, అసలు రాముల వారి గురించి వింటుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తోంది అక్క. అలాగే మరి శ్రీకృష్ణుల వారి గురించి చెప్తూ ఉంటే కూడా అలా చెప్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది.
1: అయితే చెప్పు దీపిక, మేము కూడా వింటాం.
2: శ్రీకృష్ణావతారాన్ని పరిపూర్ణ అవతారం అని పిలవటం మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆవులను కాచే గోపాలుడే కాదు, భక్తులను కాచే భగవంతుడు కూడా. కేవలం ప్రేమమూర్తి, విశ్వాన్ని సృష్టించే సృష్టికర్త అయి ఉండి కూడా గోపికల ఇళ్లలో వెన్నను దొంగలించినా సమస్త జీవరాశిని భవబంధాల నుండి తప్పించే పరబ్రహ్మ అయి యశోదాదేవి రోటికి కడుతుంటే ఊరుకున్నా, మహామునులు తమ తపోదీక్షలో ఏ పాదాలను దర్శించాలని తపిస్తారో ఆ దివ్య పాదాలను పాదరక్షలు కూడా లేకుండా అడవి బాటలో ఆటలాడినా, లక్ష్మణునిగా తనను సేవించుకున్న ఆదిశేషువు బలరామునిగా అవతరిస్తే, తమ్మునిగా తాను సేవలు చేసిన పేద కుచేలునికి అష్టైశ్వర్యాలు అనాయాసంగా అందించిన భక్తి పారవస్యంలో తన భక్తుడు పళ్లను వదిలేసి తనకు పెట్టిన తొక్కలను ఆరగించిన, అనుక్షణం పాండవులను కంటికి రెప్పవలే కాపాడిన, ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞను సైతం పక్కన పెట్టి ఆవేశంతో యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైనా ఏది చేసినా ప్రేమతోనే, తన భక్తుల మీద ఉన్న ప్రేమ వల్లనే. భగవద్గీత కేవలం అర్జునుణ్ణి యుద్ధానికి సైతం సిద్ధం చేయటానికి కాదు, మనిషిని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కనికి జీవితంలో ఎదురయ్యే సందేహాలకు భయాలకు ప్రశ్నలకు సమాధానమే కాక, తాను భగవంతుని మార్గంలో జీవించాలంటే ఏమి చెయ్యాలి అనే మార్గదర్శనమే.
0: చాలా బాగా చెప్పావు దీపిక. అందుకనే ఇన్ని వందల వేల సంవత్సరాల తరువాత కూడా భగవద్గీత మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. మన జీవితంలో, నిత్య జీవితంలోనూ కూడా, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు నిత్య జీవితంలో కూడా ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా భగవద్గీత మనకి స్వామి అందించడం జరిగింది. ఇంకా మనం మన స్వామివారి దగ్గరికి వద్దాం. సత్యసాయి అవతారం పరిపూర్ణమైన ప్రేమావతారం. అనేక అవతారాల్లో సాగించిన వేదరక్షణ, భక్తరక్షణ, ధర్మపోషణ అనే అవతార కార్యక్రమాలను భగవాన్ ఒక్క సత్యసాయి అవతారంలో సునాయాసంగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. అంతేకాదు, షిరిడీ సాయి అయినా సత్యసాయిగా అయినా స్వామి ఎప్పుడూ ప్రేమను పంచుతూ ప్రేమను పెంచుతూనే తమ కాలాన్ని గడిపారేమో అనిపిస్తుంది కదా.
1: సత్యసాయి అవతారంలో స్వామి ప్రేమను నిరూపించే సందర్భాలను చెప్పుకోవాలంటే అవతారం ఉద్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇంకా ఇక ముందు కూడా రాబోయే ప్రతి ఒక్క క్షణాన్ని గురించి కూడా చెప్పాలి. వారి ప్రేమకు చిన్న పెద్ద, రాజు పేద, పండితుడు పామరుడు, చివరికి ఆస్తికుడు నాస్తికుడు, ఇటువంటి పరిధులు ఏమీ లేవు. దీపిక, నీకు వెంటనే ఏ సంఘటన అయినా గుర్తొస్తే అది మాతో పంచుకుంటావా? అందులో కూడా స్వామి ప్రేమే తప్పకుండా కనిపిస్తుంది మనకి.
2: అవునన్నా, మీరు స్వామి గురించి చెప్తుంటే ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు.
1: చెప్పు.
2: ఒకసారి స్వామివారు బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్లారట. బాబా వస్తున్నారని అక్కడ అన్ని చక్కగా అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసేశారు. ముఖ్యంగా బాలవికాస్ టీచర్లందరూ బాలవికాస్ పిల్లలందరినీ చక్కగా తెల్లని దుస్తుల్లో ముస్తాబు చేసి ఆ ధర్మక్షేత్ర మందిరం దగ్గర స్వామి కారు దిగి లోపలికి వచ్చే దారిలో అటు ఇటు కూర్చోబెట్టారట. వారిని ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క చిన్న గులాబీ పూలు ఇచ్చారట ఆ టీచర్లు. అందులో ఒక చిన్న పిల్లవాడున్నట్ట. వాడు అందరికంటే చిన్నవాడయ్యేసరికి వీడికి పువ్వు అవసరం లేదని చెప్పేసి టీచర్ మూడో లైన్లో కూర్చోబెట్టారట. అయితే ఆ పిల్లవాడు కాస్త మొహం ఇలా వాడ్ చేసుకుని, అయ్యో వీళ్ళందరికి ఇచ్చారే, నాకివ్వలేదే టీచర్ పువ్వు, నేను స్వామికి ఏమి ఇవ్వాలి అని చాలా ఫీల్ అయిపోయాట. అయితే ఇంకా స్వామి రావడం జరిగింది. స్వామి నెమ్మదిగా అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తున్నారు. అటు ఇటు పిల్లలు ఎవరెవరి దగ్గర అయితే పువ్వులున్నాయో వాళ్ళందరి దగ్గర తీసుకోకుండా ఇలా జస్ట్ స్పర్శన చేసి వాళ్ళందరినీ బ్లెస్ చేస్తూ దగ్గరకు వస్తున్నారట. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే, ఇదే సరైన టైం అని చెప్పి థర్డ్ లైన్ లో కూర్చున్న వాడు కాస్త అటు ఇటు పెద్దవాళ్లు ఉన్న జాగాలోకి దూరిపాడు, సెకండ్ లైన్ లోకి వచ్చేసాడు. మళ్ళా అదే తడు అనుకుని ఇంకొక లైన్ లోకి వచ్చాడు, అంటే ఫస్ట్ లైన్ లోకి వచ్చాడు అనమాట. కానీ అటు ఇటు చూస్తేమో అందరి చేతిలో పువ్వులు ఉన్నాయి, ఈ పిల్లాడి చేతిలో ఏ పువ్వు లేదు. ఇంకేమనుకున్నాడంటే, ఎదురుకుండా కిందన గడ్డి ఉంటుంది కదా, లాన్ అంటాం కదా మనం, అందులో ఒక చిన్న పువ్వు కనిపించిందిట ఆ పిల్లోడికి, గడ్డికి పూసిన పువ్వు. అది తీసుకుని రెడీగా కూర్చున్నాడు అనమాట, స్వామి రాగానే ఇచ్చేద్దాం స్వామికి అని చెప్పేసి. టక్కుని తీశాడు, స్వామి దగ్గర రాగానే ఇమీడియట్ గా స్వామికి పువ్వు ఇచ్చేసారనమాట. స్వామి చాలా ప్రేమతో ఎంత హ్యాపీగా తీసుకున్నారంటే ఆ పిల్లవాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడనమాట. సరే అలా పువ్వు తీసుకున్నారు, స్వామి అలా వెళ్లిపోయారు లోపలికి. పెద్దవాళ్ళు విఐపీస్ అందరితో మాట్లాడేశారు మందిరం లోపల. త్రీ అవర్స్ మాట్లాడారు స్వామి ఆ విఐపీస్ అందరితో. తర్వాత బయటకు వచ్చి అందరికీ అభయస్థంతో ఆశీర్వాదం ఇస్తున్నారు స్వామి. ఫైనల్ గా ఒక టీచర్ చూశారట ఆ స్వామి అభయస్థం ఇస్తున్నప్పుడు, చేతిలో లెఫ్ట్ హ్యాండ్ చేతిలో స్వామి దగ్గర ఆ పిల్లవాడు ఇచ్చిన చిన్న గడ్డి పువ్వు మాత్రం అలాగే స్వామి చేతిలో ఉందిట.
0: అంతసేపు అలా పట్టుకుని ఉన్నారు,
2: అంత ప్రేమగా మరి తీసుకున్నారు కదా స్వామి పిల్లవాడి దగ్గర.
1: చాలా బాగుంది అక్క. మీకేదన్నా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తారా చెప్తారా?
0: స్వామి ప్రేమకు అసలు ఎల్లలు లేవు గణేష్. మనం స్వామి ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్ని జన్మలు సరిపోవేమో అనిపిస్తుంది. పంచభూతాలన్నింటిలోకి బరువైనది భూమిట, అలాగే చాలా తేలికైంది ఏంటంటే ఆకాశంట. కానీ భూమి బీటలు పడి దాహంతో ఉన్నప్పుడు తనను చేరుకోలేని భూమి కోసం ఆకాశం మేఘంగా మారి వర్షిస్తుందిట. వర్షించి భూమి ఆర్తిని తీరుస్తుంది అని చెప్తారు. అలాగే కర్మఫలాలతో సంసార బంధాల్లో చిక్కుకుని కుట్టుముట్టాడుతూ మనం ఆయన్ని చేరుకోలేకపోతున్నప్పుడు భగవంతుడు మన కోసం స్వయంగా నడిచొచ్చి మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించడం అనేది సత్యసాయి అవతారంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంఘటనలో మనం చూసుంటాము. వాటిలో ఒక చిన్న సంఘటన గుర్తొస్తోంది.
1: తప్పకుండా.
0: దాదాపు 30-35 సంవత్సరాల క్రితం స్వామి ఒకసారి ఆంధ్రప్రదేశ్, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం, పర్యటనలో ఉన్నారట. కోనసీమ వైపు స్వామి పర్యటిస్తూ ఉన్నారనమాట. ఒకరోజు ఇలాగే స్వామి కారులో వెళ్తున్నారు. ఒక పల్లెటూరు మీదుగా వెళ్తున్నప్పుడు దారికి రెండు వైపులా చెట్లు ఉంటాయి కదా, ఒక స్పాట్ దగ్గరికి వచ్చేసరికి రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయట, అటొకటి ఇటొకటి. ఆ రెండు కొబ్బరి చెట్లకి ఒక మామిడి తోరణం కట్టి ఉంది. అంటే స్వామి వెళ్తున్నారని ఆ పల్లె వాళ్ళందరూ తోరణాలు అవన్నీ కట్టడం అవన్నీ చేసేవారనమాట. ఆ మామిడి తోరణాన్ని మధ్యలో ఓ చిన్న పేపర్ ముక్కుందిట. ఆ పేపర్ మీద సుస్వాగతం అని చాలా వంకరటింకరగా అనమాట, చిన్నపిల్లలు రాసినట్టు, అంటే అక్షరాలు సరిగా రాని వాళ్ళు రాసినట్టు రాసి అతికించి ఉందిట. అక్కడ ఆ తోరణం దగ్గర నుంచి స్వామి కారు ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కానీ కొద్దిగా ముందరికి వెళ్ళాక స్వామి కారు ఆపించి వెనక్కి పదా అని చెప్పి రివర్స్ చేయించి వెనక్కి తీసుకొచ్చారట. చూస్తే అక్కడ ఇద్దరు వృద్ధులు అనమాట, అంటే ముసలి వాళ్ళు, ఇద్దరు స్త్రీలు కూర్చుని ఉన్నారట. వాళ్ళకి స్వామి ఇటు నుంచి సత్యసాయిబాబా గారు వెళ్తున్నారు అనే విషయం తెలుసు, కానీ పాపం ఎక్కడికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవాలో తెలియదు. ఇద్దరు ఎంతో దూరం నుంచి పల్లెటూరు నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఎండ బాగా ఉంది, అలసిపోయారనమాట. ఇంకెక్కడికి వెళ్తామో ఎక్కడికి వెళ్లాలో తెలియదు అని చెప్పి అలసిపోయి ఆ ఎండలో అలా కూర్చుని ఉన్నారట. అలాగే వాళ్ళ చేతిలో ఏమున్నాయి తెలుసా, ఎండకి ఎండిపోయి వాడిపోయిన పోల్దండ ఒకటి ఉందిట.
2: అయ్యో,
0: మరి స్వామి కోసం తెచ్చారు, ఎప్పటి నుంచో నుంచి ఉన్నారు, అలాగూ వాడిపోయి ఉందనమాట. స్వామి వెనక్కి వచ్చి కారు ఆపించి దిగి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి, వాళ్ళు ఎప్పుడు స్వామిని చూడలేదు కూడా, స్వామి ఎవరో తెలియదు, పేరు విన్నారంతే. వారిద్దరి దగ్గరికి వెళ్లి స్వామి చెప్పారట, అమ్మా నేనే సాయిబాబాను అని చెప్పి ఆయన తల వంచి ఆ పూలదండ వేయించుకుని వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి బయలుదేరి వెళ్లారట. మరి ఇంకా మీరు చెప్పండి, దీన్ని ఏమంటారు
2: అన్న? ఇప్పుడు మీరు చెప్పండి.
1: చెప్తాను. ఇందాక అక్క కారు గురించి చెప్తున్నారు, ఆ చిన్న పేపర్ గురించి చెప్తున్నారు. అంటే స్వామి ఎటువంటి వారినైనా క్షమించేస్తారనమాట. అంటే తనకి కీడు చేయడానికి తలపెట్టిన ఆమెను కూడా క్షమించి, విషపుగారల కథ మనందరికీ తెలిసిందే కదా. అంతేకాదు మనం అజ్ఞానంతో, ఒక్కోసారి అహంకారంతో కూడా చేసే అనేకమైన తప్పిదాలను కూడా స్వామి క్షమించి ఓర్పుతో మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. దీనికి కారణం అఫ్కోర్స్ స్వామికి మన మీద ఉన్న ప్రేమే. ఒక మంచి ఇన్సిడెంట్ నాకు ఒకటి గుర్తొస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ లైఫ్ ఒక్కసారి మనం కదిపితే దాంట్లోంచి రాలినంత ఎక్స్పీరియన్సెస్ ఇంకెక్కడ మనకు కనిపించవు అనమాట. ఇది ఒక స్టూడెంట్ కి జరిగిన ఎక్స్పీరియన్స్. దీంట్లో ప్రేమ అహంకారం రెండు ఉన్నాయి. ఆ రెండింటిని స్వామి బ్యాలెన్స్ చేసి ప్రేమను పెంచి అహంకారాన్ని తగ్గిస్తారనమాట. సో ఇది 92s 95s ఆ ప్రాంతంలో జరిగింది. ఒక స్టూడెంట్ కి పాపం స్వామితో నేను రోజు మాట్లాడాలి, స్వామితోటి స్వామి దగ్గరగా కూర్చోవాలి అన్న పాపం కోరిక పుట్టిందంట. పుడితే యూజువల్ గా దర్శనానికి వెళ్లే ప్రొసీజర్ ఏంటంటే, ప్రతి క్లాస్ కి ఒక్కొక్కసారి నంబర్ వన్ టోకెన్ వస్తుంది, లైన్ వస్తుంది. రొటేషన్ బేసిస్ మీద ఒక్కొక్క క్లాస్ ముందుకెళ్తుంది అనమాట ఫస్ట్ లైన్ లో కూర్చోటానికి. సో ఈ అబ్బాయి ఏం చేశాడు, కాలేజ్ అవర్స్ ఏమో 2:30 ఆ టైంకి ముగుస్తుంది లాస్ట్ పీరియడ్. సో ఈ అబ్బాయి సరే ఈ క్లాసు బంక్ కొట్టేస్తే మనం చక్కగా స్వామి దర్శనానికి ముందే వెళ్ళి మ్యాట్ పెట్టుకోవచ్చు కదా అన్న ఆలోచనతో అప్పటి నుంచి ప్రతిరోజు ఒక 10 రోజుల పాటు లాస్ట్ అవర్ బంక్ కొట్టేసి ఆ అబ్బాయి దర్శనానికి ముందే వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఎంత సాహసం చూడండి అసలు. అంటే ఎవరిని ఇంకా హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ అసలు పట్టించుకోలేదు అబ్బాయి, ఎలా స్వామితో మాట్లాడాలి అదొకటే. అండ్ స్వామి రెసిప్రోకేషన్ ఎట్లా ఉంటుంది చూడండి. అఫ్ కోర్స్ ఆ అబ్బాయి చేసిన తప్పు, కానీ దానికి ఒక టైం వస్తుంది నేర్పించడానికి. శిష్య పోరాటికి 100 తప్పులు ఆ తాడు ఎట్లా వదిలేరో అట్లాగా. సో 10 రోజులైంది. విశేషం ఏంటంటే వార్డెన్ ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాడు కానీ ఏమీ అనట్లేదు. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. వాడు వెళ్ళిన ప్రతిరోజు స్వామి వాడి దగ్గరికి వచ్చి ప్రతిరోజు మాట్లాడేవారు. ఇంకా ఆ ఫామ్ బాయ్స్ అంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఆ అబ్బాయిని టచ్ చేయలేదు అనమాట. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ జస్ట్ వన్ ఆపర్చునిటీ. ఒకసారి ఏమైంది, ఇట్లా 11వ రోజు అనమాట వచ్చేసాడు అబ్బాయి. ఆ రోజు స్వామి దర్శనానికి వచ్చి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఈ అబ్బాయి వైపు చూశారు. చూసి సైమల్టేనియస్ గా ఒక్కసారి ఒక లుక్ వార్డెన్ సార్ కి, వార్డెన్ సార్ వైపు చూసి వార్డెన్ సార్ని ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి, ఎందుకు ఆ అబ్బాయిని తొందరగా వదులుతున్నారు దర్శనానికి అని అడిగారు. ఒకే ఒక క్వశ్చన్, అంటే ఇది ఒక ఆపర్చునిటీ అన్నట్టు వార్డెన్ సార్ కి. సరే ఇదే తడవు అనుకుని ఇంకా వార్డెన్ సార్, స్వామి తప్పు అయిపోయింది స్వామి, ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉంటాము, కరెక్ట్ గా టైంకి వస్తారు పిల్లలంతా అని వెళ్లారు. అయిపోయిన తర్వాత హాస్టల్ కి వెళ్లిన తర్వాత ఆ అబ్బాయిని వార్డెన్ సార్ పర్సనల్ ఇంటర్వ్యూకి పిలిచి చెప్పాల్సిందంతా చెప్పి, నాయన ఇప్పటి నుంచి నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నాము, అంటే ఇన్ని రోజులు నువ్వు తప్పు చేశావు, నీకు పనిష్మెంట్ ఇవ్వకపోతే స్వామి మమ్మల్ని దండిస్తారు, ఇది అందరికీ మంచిది కాదు అని చెప్పి, ఈ రోజు నుంచి ప్రతిరోజు నువ్వు అన్ని క్లాసెస్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి లాస్ట్ వెళ్ళాలి దర్శనానికి అని. అంటే ఇంతకన్నా స్టూడెంట్ కి ఒక పెద్ద పనిష్మెంట్ లేదు. ఎందుకంటే ఎంతో ఆతృతతో ఎంతో ఆత్రంతో ఉంటారన్నమాట పిల్లలు దర్శనానికి పోవడానికి. సరే ఏదో తప్పు చేశాను, ఏదో తప్పు చేశానని ఆ అబ్బాయిలో ఒక కైండ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ మొదలైంది అనమాట. స్టార్ట్ చేశా అనుకున్నాడు, ఇదే కాదు స్వామి కూడా నాతో మాట్లాడలేదు. ఇంకా స్వామి కూడా మాట్లాడడం ఆపేశారు, లాస్ట్ లైన్ లో కూర్చుంటున్నాడు కదా, ఛాన్స్ లేదు అక్కడ. సరే స్వామి కోసం నేను ఏదైనా స్పెషల్ చేయాలి, అప్పుడే స్వామి నాతో మళ్ళీ తిరిగి మాట్లాడతారు. ఒక 1 వారం రోజులు అట్లా లాస్ట్ లో వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఒక సాధనగా మొదలు పెట్టాడు అనమాట. టీ స్నాక్స్ ఇస్తారు మాకు దర్శనానికి వెళ్లే ముందర, అందరూ లైన్ లో పోయి ఆ టీ స్నాక్స్ తెచ్చుకుని కొంచెం టైం పట్టేసరికి ఆ మ్యాట్ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ అబ్బాయి అనుకుంటాడు, ఓకే స్వామి నీ కోసం ఈ రోజు నుంచి ఈ టీ స్నాక్స్ నేను మానేస్తాను, మానేసి లైన్ లో ఫస్ట్ వెళ్ళడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. అలాగే ట్రై చేస్తాడు, టీ స్నాక్స్ మానేస్తాడు. ఒక 1 మంత్ దాకా ఆ అబ్బాయి టీ స్నాక్స్ వదిలేసి ఫస్ట్ లైన్ సంపాదిస్తాడు అనమాట. ప్రతిరోజు స్వామివారిని చూస్తున్నారు కానీ వాడితో మాట్లాడలేదు. ఇంకా లెసన్ పరిపక్వత చెందాలి కదా వాడికి, ఇంకా ఎక్సర్సైజ్. సో 1 మంత్ తర్వాత స్వామి మళ్ళీ వాడికి ఫస్ట్ రోలో ఛాన్స్ వచ్చింది. స్వామివారిని ఇంటర్వ్యూలోకి పిలుస్తారనమాట. పిలిచి అప్పుడు చెప్తారు, ఏం ఎలాగుంది ఎక్సర్సైజ్ అని అడుగుతారనమాట. అడిగి, చూడు అట్లాగా క్రమశిక్షణను అతిక్రమించి రావటం నీకు మంచిది కాదు, ఇన్స్టిట్యూషన్ కూడా మంచిది కాదు. చూసావా, నీకు ఈ విధంగా స్వామి నిన్ను దూరం పెట్టడం వల్ల ఒక 10 రోజులు నీలో ఆ కోరిక కలిగింది స్వామి కోసం ఏదైనా సాధన చెయ్యాలి అని. ఆ ప్రేమతో నువ్వు నీ టీ స్నాక్స్ వదిలేశావు కాబట్టి స్వామి ఎంతో సంతోషిస్తున్నారు, నీకు క్రమశిక్షణ కూడా వచ్చింది, స్వామి మీద ప్రేమ కూడా అధికమైందని స్వామి ఆ రోజు అంత ప్రేమతో ఆ అబ్బాయిలో ఒక మార్పును తీసుకొచ్చి ఈ ఇన్సిడెంట్ అందరూ మనందరం వినే అవకాశాన్ని స్వామి ఇప్పుడు కల్పించారనమాట.
0: బాగుంది గణేష్, చాలా బాగుంది. నేను చెప్పిన సంఘటన మనకి 2 లెసన్స్ నేర్పిస్తుంది. ఒకటి, క్రమశిక్షణని అతిక్రమిస్తే భగవంతుడు సంతోషించడు అనేది ఒకటి. అయితే భగవంతుడు ప్రేమకి మనం పాత్రలో అవ్వాలంటే ఆ ప్రేమను అనుభవించాలంటే, ప్రేమ అందరికీ ఉంటుంది, అందరి మీద ఉంటుంది, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకి ఆయన మీద ఉన్న ప్రేమను మనం పెంపొందించుకోవాలి అని చెప్పి.
1: మేము హాస్టల్లో ఫస్ట్ డే 1999 జూన్ 1 నేను హాస్టల్లో చేరంగానే వార్డెన్ సార్ రూమ్ లో రిజిస్టర్ అవ్వడానికి వెళ్ళాం. వెళ్ళి ఇట్లా తలెత్తగానే ఒక ద పిక్చర్ విచ్ ఇస్ దేర్ ఇన్ బిహైండ్ వార్డెన్ సార్స్ చైర్, అదేంటంటే స్వామి పిక్చర్ ఉంటుంది, కింద రాసి ఉంటుంది, డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్ అని. మీన్స్ స్వామి ఎప్పుడు చెప్తారు, మీకు డివోషన్ లేకపోయినా పర్లేదు కానీ డిసిప్లిన్ మాత్రం కంపల్సరీగా ఉండాలంటారు. సో ఇంతకన్నా చక్కని ఉదాహరణ స్వామి దయకి ప్రేమకి లేదు. ఈ ఒక చక్కని పాటను విందామా స్వామి మీద?
0: విందాం గణేష్.

0: దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, చాలా బాగుంది పాట. తాము ప్రేమస్వరూపంగా మసలటమే కాదు, ప్రేమస్వరూపులారా అంటూ పిలిచి మనందరికీ కూడా తమతో సమానమైన స్థానాన్ని కల్పించారు స్వామి. అందుకే కాబోలు భగవంతుడు ఏ యుగంలో అవతారం దాల్చినా ఆయన పరిపూర్ణమైన ప్రేమకు మనందరం ఆకర్షితులమవుతాము. శ్రీకృష్ణ అవతారం, రామావతారం, ఏ అవతారమైనా చూడండి. ఈ విషయాన్ని గణేష్, దీపిక మీరు కూడా వినే ఉంటారు. స్వామి ఎన్నోసార్లు తమ దివ్యోపన్యాసంలో చెప్పడం కూడా జరిగింది, గుర్తుందా గణేష్?
1: అవును గుర్తుంది.
0: అదొకసారి విందామా?
1: విందాము. కానీ స్వామి ఈ డిస్కోర్స్ లో చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, సో అది కూడా దానికి కూడా మనం ఆ లెసన్ తీసుకోవడానికి కూడా
0: ప్రిపేర్ అయ్యి ఉండాలి.
1: స్వామి తత్వం తెలుసుకుంటూ కూడా మనకు ఒక లెసన్ నేర్పిస్తారు, అది విందాం.
2: కాలి గోరు మొదలుకొని తల వెంటక వరకు నా ప్రేమనే.
3: Right from the nail to the hair, there's love that flows.
2: So, ఈ ప్రేమ చేతనే ఈ విధమైనటువంటి యొక్క జగత్త వ్యాప్తిగా విస్తూ ఉంటుండాలి.
3: అండ్ దిస్ భగవాన్ స్లవ్ విచ్ ఇస్
2: ఒక్కదాన్ని నేను ఆశించడం లేదు.
3: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీ.
2: అది ఏ పీ, ఇదే మూడు పీలు.
3: దేర్ ఆర్ త్రీ పీస్ నౌ.
2: కానీ మీరు అసహ్యమైనటువంటి దాన్ని పీ అనుకుంటారు, అది కాదు మా పీ. ఒకటి మొదటి పీ ప్యూరిటీ, పవిత్రము.
3: ద ఫస్ట్ పీ ప్యూరిటీ.
2: సెకండ్ పీ
3: పేషెన్స్.
2: థర్డ్ పీ పర్సివరెన్స్.
3: థర్డ్ పీ పర్సివరెన్స్.
2: ఈ మూడు కూడా ఇందులో ఉండటం చేతనే ఈ దేహం కానీ ఈ జగత్ వ్యాప్తి కావడానికి ఈ నామం కానీ ఇంత తోడ్పడుతూ వస్తుంటుంది.
3: ఆల్ ది త్రీ పీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ భగవాన్, దేర్ఫోర్ ఇట్ షైనింగ్ బ్రిలియంట్.
2: ఎవరికి ఇన్విటేషన్ పంపించాము?
3: Who are invited here?
2: ఎవరికి రామని పిలిచాము?
3: Who are asked to be here?
2: ఏమీ లేదు,
3: నథింగ్ వాట్స్.
2: ఆ ప్రేమనే, ఆ సున్నితమైనటువంటి ప్రేమనే ఒక మ్యాగ్నెట్ వలె అన్నింటినీ ఆకర్షిస్తుంది.
3: ఇట్ ఈస్ ద టెండర్ సాఫ్ట్ డెలికేట్ మ్యాగ్నెట్.
2: ఈ మ్యాగ్నెట్ దాంట్లో శక్తి ఉంటుండాలి.
3: దేర్ ఇస్ పవర్ ఇన్ దిస్ మ్యాగ్నెట్.
2: కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు.
3: Some don't carry with them the iron filings, therefore they are not drawn by the magnet.
2: Kaadu kaadu, ee magnet lo shakti undi.
3: There is power in the magnet.
2: Kaani iron lo rustu dustu untundadi, anduvalle aakarshinchukundedi.
3: But that iron is dusted in the rusted, therefore it is not drawn.
2: Dust nu clean chesi tappaga aakarshistu.
3: Remove the rust in the dust, it is bound to be drawn.
2: Adi ye vishayavasanlu, adi ye rashamulu,
3: sensual pleasure,
2: adi ye asuya bhavulu,
3: that is jealousy and envy.
2: Nanni nu parishuddham chesti ekkada undina nenu nee vaade nee na vaade.
3: If you cleanse and purify yourself, you may be anywhere. You belong to Bhagavan.
2: Ekkadaina undunu.
3: You may be anywhere.
2: Adavula yendunna.
3: You may be in the forest.
2: Aakashamunanunna.
3: Or in space.
2: Pattanamunanunna.
3: City.
2: Pallenunna.
3: Village.
2: గుట్ట మీదనున్న
3: నంటేటబడియున్న
2: దిక్కులేని వాణి సాయినోము.
3: ఇఫ్ యూఆర్ ఫోర్ లార్డ్ ఇన్ నీడే, భగవాన్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ.
2: ఎక్కడైనా ఉండు,
3: నీ
2: హృదయాన్ని పవిత్రం చేస్తే.
3: బట్ మేక్ యువర్ హార్ట్ హోల్
2: సేక్రెడ్. ఈ పవిత్రమైన ప్రేమను నీవు పెంచుకో,
3: డెవలప్ ది సేక్రెడ్.
2: ఆ ప్రేమ చేతని నీ జాతకం కాకుండా నీ పరివారం కూడాను, నీ యొక్క పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది.
3: ఇట్ ఈస్ ది లవ్ దట్ రిడీమ్స్ యువర్ లైఫ్, ద లైఫ్ అండ్ లైవ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ది నైబర్హుడ్ అండ్ సొసైటీ.
2: ప్రేమము, హృదయము ప్రేమమయంగా మార్చుకోవడం.
3: ది హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఫుల్ ఆఫ్ లవ్.
2: అక్కర్లేదు,
3: యు డోంట్ నీడ్ టు ఆఫర్.
2: మీకు తెలుసు, ప్రశాంతిలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడా దీంట్లో అలౌ చేయము.
3: In Prashantralayam, you are not allowed to offer a flower or a coconut. No, nothing is allowed here.
2: Kani okka premaku maatrame ikkada praveshamu.
3: There is entry for love.
0: Hrudayanni pavitram chesko, premamayam chesko ani Swami cheptunnaru. మనం ప్రేమగా మారాలంటే ముందర మనం ఆ ప్రేమను అనుభవించాలి. అది మనం స్వామి ద్వారా ఎంతగానో అనుభవిస్తూ వస్తున్నాము. అలా ప్రేమకు ఆకర్షితులై మనుషులు పరివర్తన చెందిన ఎన్నో ఉదాహరణలు మనకి ఎటువైపు చూసినా సత్యసాయి భక్తుల్లో కనిపిస్తూనే ఉంటారు కదా గణేష్. అసలు దైవం అవతరించేది మానవుల్లో పరివర్తన్ని తీసుకురావడానికే అయితే దాన్ని మనం ఎలా సాధించుకోవాలి అన్నది కూడా మన స్వామి చెప్తూ ఉంటారు. దీపిక మీకు గుర్తుందా?
4: చెప్పండి
0: ఒకసారి విందామా?
1: తప్పకుండా.
4: మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది. మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది. నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో, అంతా ప్రేమగానే కనిపిస్తుంది.
5: సో వేర్ ద గ్లాసెస్ ఆఫ్ లవ్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి లవ్లీ.
4: అయితే అద్దాలు ఒకటి, కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది.
5: ద గ్లాసెస్ ఆఫ్ వన్ సార్ట్ అండ్ ఐస్ ఆఫ్ అనదర్ సార్ట్ యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్.
4: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది అద్దాలు.
5: ది గ్లాసెస్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ ఫర్ యువర్ సైట్.
4: అనిల్ కుమార్ ఉన్నాడు.
5: హియర్ ఇస్ అనిల్ కుమార్.
4: కంటికి అద్దాలు వేసుకున్నాడు.
5: హీ హాస్ గ్లాసెస్.
4: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది అది.
5: దో దేర్ ఆర్ గ్లాసెస్ ఆస్ అబ్స్టకల్స్ బట్ ఇట్ హెల్ప్స్ హిస్ సైట్ ఆర్ విజన్.
4: కనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
5: సో యూ షుడ్ పుట్ ఆన్ ద గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
4: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
5: వాట్ ఇస్ దట్ విజన్? ద విజన్
4: దైవ భావము. దైవ భావముకు తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
5: యు షుడ్ హావ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాసెస్.
4: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
5: బట్ ఇఫ్ యూ వేర్ ద రాంగ్ గ్లాసెస్ యూ విల్ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
4: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
5: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దాన్ ద పాత్.
4: ఈ ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
5: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ యూ విల్ డెవలప్ అదర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్, ద టాలరెన్స్ ఫర్ బేరెన్స్.
0: భగవంతుడే స్వయంగా అవతరించి మనకి ఇన్ని విషయాలను ఎంతో ప్రేమతో, ఓర్పుతో నేర్పించారు కదా. మరి అవతార కాలం ముగిసిపోయిందంటే అవతార కార్యక్రమం సంగతి ఏమిటో చెప్తావాక? అవతార కార్యక్రమం సాధించకుండా అవతారం చాలించడం అనేది అసలు జరుగుతుందంటారా? మనం చూడలేని సంగతులు, మనకి కనిపించని విషయాలు ఎన్నో ఉంటాయి దీపిక. ప్రతి భక్తుని జీవితంలో వచ్చిన మార్పులు, వారి మనస్సులో వచ్చిన పరివర్తన అనేవి అందరికీ కనిపించవు కదా. అవతారం సాధించే అతి పెద్ద కార్యక్రమం అదే అనిపిస్తుంది, అంతర్గత మానసిక పరివర్తన.
1: అవును, అది నిజమే. మన వ్యక్తిగత పరివర్తన మన జీవన విధానంలో, మనం ఆలోచించే పద్ధతిలో ప్రకటితమవుతుంది. అవతార కాలం పరిసమాప్తి అయిన తర్వాత కూడా ఎన్నో వందల సంవత్సరాలు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు. ఆ మార్పు అనేది ఒక్క రోజులో లేదా ఒక్క సంవత్సరంలో తెలిసేది కాదు. అంత మాత్రాన మార్పు లేదని మాత్రం మనం చెప్పలేం. శ్రీరాముని పదధూళితో ఒక రాయి కూడా మార్పు చెందినప్పుడు, సాయిరాముని దర్శన స్పర్శన సంభాషణను అనుభవించిన ఈ యుగపు మానవుల్లో కూడా తప్పకుండా మార్పు రాకుండా ఉంటుందా?
0: తప్పక వస్తుందన్నా. భగవంతుడు సాధించిన ఆ మార్పును తమ జీవితాల్లో ప్రదర్శిస్తూ వీరి సందేశాన్ని తరువాత తరాల వారికి అందించి వారికి స్ఫూర్తిని అందించటమే భక్తులుగా మనందరి కర్తవ్యం. అలా చేయగలిగితే అది ఏ యుగమైనా సత్యయుగమే అవుతుంది. కలియుగంలో కలిపురుషుణ్ణే కంగారు పెట్టిన భక్తుల గురించి వివరించే ఒక నాటికను ఇప్పుడు విందామా?
1: తప్పకుండా.

0: నారాయణ నారాయణ.
1: ప్రణామం బ్రహ్మపుత్ర, మీ రాకతో మా సభకు మరింత శోభ వచ్చింది. దయచేయండి, ఉచితాసనం గ్రహించండి.
0: శుభమస్తు దేవేంద్ర, స్వర్గలోక వింతలు విశేషాలు ఏమిటి?
1: త్రిలోక సంచారి అయిన మునీంద్రులు మమ్మల్ని విశేషాలు అడగడం కన్నా వింత ఏముంటుంది మహర్షి?
0: వింతలకేమిలే మహేంద్ర, ఎన్నో ఉంటాయి. ఇంతకీ మీరు మీ రాజ్యము ఆనందంగానే ఉన్నారు కదా.
1: ఈరోజు విష్ణునామ ప్రియులు కొద్దిగా కొత్తగా మాట్లాడుతున్నారు. స్వర్గంలో లేని ఆనందం ఏమున్నది మహానుభావ?
0: ఇంత మాట దేవరాజా, మరి భూలోకవాసులు స్వర్గ సుఖాల కన్నా సాటివారి సేవే మిన్న అంటున్నారు.
1: ఇదేమి విడ్డూరం నారద మునీంద్ర? అహర్నిశలు స్వర్గ సుఖాలకు తపించి తపస్సు చేసే మానవులు ఇలా అనడం అసంభవం. కలహ భోజనులు స్వర్గమర్త్య లోకాలకు పరస్పర వైరం తలపెట్టడం లేదు కదా.
2: అమరాధిప, విచారణ చెయ్యకుండా మాట్లాడితే విచారించవలసి వస్తుంది సుమా. బ్రహ్మ మానసపుత్రుడు, నిత్య సత్యవ్రతుడు, త్రిలోకవంద్యుడు నారద మహర్షి, వారు ఏమి చెప్పినా ఏమి చేసినా అది లోక కళ్యాణానికి అనేటువంటి విషయం మాత్రం మరువకుమా?
0: దేవగురు, అందరూ నన్ను అనవసరంగా కళాకారి అని నిందిస్తున్నారు, కాని అసలు కర్త అయిన వెలుపు మాత్రం తెర వెనక నుండి కథ నడిపిస్తున్నాడని తెలుసుకోరు. నాకు ఇది అలవాటే, కానివ్వండి.
1: అనాలోచితంగా అయినా అనరాని మాట అన్నందుకు క్షమించునారదా. ఇంతకీ తెర వెనుక వేలుపు కథ ఏమిటో?
0: అది చెప్పాలంటే ఇక్కడికి రావడానికి కాస్తంత ముందుగా నేను కలిసిన వ్యక్తిని గురించి చెప్పాలి.
1: దయచేసి చెప్పండి మునీంద్ర, మేము సిద్ధంగా ఉన్నాము.
0: ఆకాశ వీధిలో నేను ఇలా స్వర్గం వైపు వస్తుంటే ఇంతలో

0: నమస్కారం నారద.
1: ఎవరు నాయన?
0: స్వామి, నేను కలిపురుషుణ్ణి.
1: అదేమిటి కలిపురుష, భూలోకం వదిలి ఇలా ఆకాశ వీధిలో పడ్డావేమి?
0: ఏమి చెప్పను స్వామి, నాకు ఇక ఈ వీధే మిగిలింది.
1: అదేమిటయ్యా, ఈ యుగంలో నీదే కదా రాజ్యం. ప్రజాక్షేమాన్ని పట్టించుకోని ప్రభువులు, అవినీతికి అమ్ముడయ్యే అధికారులు, అయ్యా అమ్మల తిండికి లెక్క కట్టే పుత్రరత్నాలు, కోడలను ఆరలు పెట్టే అత్తలు, అత్తమామల్ని ఎప్పుడు బయటకు పంపుదామా అని చూసే కోడలు, అడుగంటిపోయే విలువలు, బాధ్యత లేని బంధాలు, నీకేమయ్యా బోలెడింత కాలక్షేపం?
0: స్వామి, మీరు ఏ కాలంలో ఉన్నారు? అసలు భూలోకానికి మీరు వేంచేసి ఎన్ని ఏళ్లు గడిచాయో చెప్పండి.
1: నిజమేనయ్యా, ఎప్పుడో 160-170 ఏళ్ల క్రితం అనుకుంటా త్యాగయ్య అనే ఒక మహాభక్తుని కలవడానికి వచ్చాను.
0: అదే స్వామి, అందుకే ఇలా మాట్లాడుతున్నారు మీరు.
1: అందరికీ వింతలు విడ్డూరాలు వినిపించే నన్నే ఊరిస్తున్నావు, ఇంతకీ జరిగిన కథ చెప్పవయ్యా.
0: ఏమి చెప్పమంటారు? భగవంతుడు మానవులను ఉద్ధరించడానికి అవతరించటం, వారి జీవితాలను భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో ప్రవేశపెట్టడం, ఆ సాధనకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను అమర్చిపెట్టడం, అవతారం చాలించటం, వారి భక్తులు మట్టుకు పట్టుబదలన విక్రమార్కులలాగా వారు చూపించిన మార్గాన్ని అనుసరించటం, ఇవన్నీ నాకు కాకపోతే మరెవరికి కష్టకారకాలు చెప్పండి.
1: ఏమిటేమిటి, ఈ ఊర్ధ్వలోకాల్లో సమయం భూలోకానికి కాస్త భిన్నంగా ఉండటం నిజమే, కాని ఇంత జరిగినా నాకు మాట మాత్రం కూడా తెలియకపోవడం ఆశ్చర్యమే సుమా. అది సరేనయ్యా, ఆ పరమాత్మ భూమి మీద అవతరించడానికి ముందుగానే తన అవతరణకు ప్రధానోద్దేశాలు నిర్ణయించుకునే వస్తారు కదా. శ్రీరామ అవతారంలో ఒకే మాట, ఒకే పత్ని, ఒకే బాణం అంటూ మానవునికి విధేయత, సమగ్రత ఎంత అవసరమో తెలిపి దానికి ఏకైక మార్గం ధర్మానుసరణే అని చాటారు కదా. ఇక శ్రీకృష్ణ పరమాత్ముని అవతరించి తన వారి యోగక్షేమాలు తాను చూసుకుంటానని, ధర్మహాని సంభవించినప్పుడు తాను మళ్లీ మళ్లీ అవతరిస్తానని, మోక్షార్హత పొందిన జీవులను సంసార బంధాల నుండి తప్పిస్తానని మాట ఇవ్వటం, నిలబెట్టుకోవడం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. మరి ప్రస్తుత అవతారం గురించి నువ్వే చెప్పాలి నాయన.
0: పరమాత్మకి తన సృష్టిలోని సకల జీవరాశుల మీద ఉన్న అనన్యమైన ప్రేమ గురించి మీకు తెలిసిందే కదా స్వామి. అందులోనూ జంతువునాం నరజన్మ దుర్లభం అన్న ఆర్యోక్తి ఉండనే ఉంది కదా. ఆ మానవులంటే సృష్టికర్తకు ఉన్న అభిమానం అసామాన్యం. అందుకే కాబోలు స్వయంగా తాను మానవునిగా జన్మించి మామూలు మనిషిగా జీవించి దారి తప్పిన తన బిడ్డలకు మార్గదర్శకత్వం చేయడానికి ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటారు. అలాగే ఈ కలియుగంలోనూ అవతారత్రయాన్ని ప్రకటించటం, అప్పుడే 2 అవతారాలలో సంభవించి లోకోద్ధరణ కావించటం జరిగిపోయింది. ఇటీవల అవతారాన్ని గురించి చెప్పుకోవటం అంటే 18 పురాణాలంత ఉంది. మళ్లీ వ్యాసులవారు చెప్పాల్సిందే, పార్వతీతనేడు ఘంటం పట్టాల్సిందే. మచ్చుకి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్తాను. పరమాత్మ ఈ అవతారోద్దేశ్యాలుగా 3 చెప్పారు. తన చేయి ఎప్పుడూ పైనే కాని కింద ఉండదని, అంటే తాను అన్నీ ఇస్తానే కాని ఏమీ తీసుకోనని. నీ వాడిని స్వామి అని ఎవరైనా ఒక్కసారి అంటే చాలు, 7 లోకాల్లో వాడు ఎక్కడున్నా గమ్యం చేర్చేదాకా తాను వదలనని. లోకోద్ధరణ, సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి పని అయినా చేపడతానని, ఒక్కసారి తను చేపట్టిన పనిని సాధించటంలో జగత్తు అంతా ఎదురై నిలిచినా తన అడుగు ముందుకే పడుతుందని.
1: ఆహా, ఆ వాగ్దానం కేవలం భగవంతునికే సాధ్యం కదా. ఈ అవతార పుణ్యనామం ఏమిటో తెలిస్తే నేను కూడా జపించి తరిస్తాను.
0: నేనెందుకు స్వామి, ప్రపంచం ప్రతి మూల నుండి వినిపించే వారి భక్త కోటి గళంలోనే వినండి.

0: గీతా బోధకాయ ఏమిటి వింత? ఇంకో కృష్ణ పరమాత్మ, మరో భగవద్గీతనా?
1: ఆహా, ఇంటింటికి ఓ భగవద్గీత, ప్రతి భక్తుని కదా ఓ భాగవతం. ఇంకా వినండి.
2: ఓం శ్రీ సాయి భక్త ప్రియాయ నమః. ఓం శ్రీ సాయి భక్త జన హృదయాలయాయ నమః. ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః.
0: ఓహో, ఇది శివతత్వం.
1: ఇంకా వినండి ప్రభు.

0: శ్రీగురుభ్యో నమః. ఇన్ని తత్వాలు సంగమమైన అవతారాన్ని గుర్తించిన నీవే ధన్యుడవయ్యా కలి. ఇంతకీ ఆ పుణ్యనామం.
1: ఓం శ్రీ సాయి భగవాన్ సత్య సాయి బాబాయ నమః.
2: ఇప్పుడు చెప్పండి మహానుభావ, ఇన్ని అవతారాల తత్వాన్నే కాదు అన్ని అవతారాల్లోనూ అందించిన అనుగ్రహాన్ని, వరాలను ఈ ఒక్క అవతారంలోనే అనాయాసంగా భక్తులకు అందిస్తే మరి ఇక నా పని సాగుతుందా?
0: నువ్వు చెప్పినది సబబ్గానే ఉంది, కాని ఒక చిన్న విషయాన్ని మరుస్తున్నావు. మానవులు మాయకు ఆధీనులు, వారి ఇంద్రియాలకు లోబడే నడుచుకుంటారు. అంతేకాదు, మరుపు అనేది వారికి సహజ లక్షణం. సర్వాంతర్యామైన భగవంతుణ్ణి ఆత్మరూపునిగా తమలోనే ఉంచుకొని కూడా అజ్ఞానంతో ప్రవర్తించడం వారికి వెన్నతో పెట్టిన విద్యసుమా. ఆ విధంగా చూస్తే నువ్వు ఇంతగా బాధపడవలసిన అవసరం లేనట్టే అనిపిస్తుంది.
2: మీరు చెప్పింది అక్షరాల నిజమే, కాని అటువంటి వారిని కూడా ఈ సత్యసాయి భగవానుడు వదలటం లేదే. వారు ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్నిసార్లు దారి తప్పినా మళ్లీ మళ్లీ వారిని సరిదిద్ది తన మార్గానికి తెచ్చుకుంటున్నారు, తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారు. దివ్యాత్మ స్వరూపులారా అంటూ వారి స్వస్వరూపాన్ని గుర్తు చేస్తూ, ప్రేమస్వరూపులారా అంటూ వారి స్వభావాన్ని తెలియపరుస్తూ బంగారు అనే పిలుపుతో వారిని మేలివి బంగారంగా మార్చేస్తున్నారు. పైగా ఒక్కసారి రామనామాన్ని స్మరిస్తేనే పాపాలు పడాపంచలైపోతాయనేది మీకు తెలిసిందే. ఈ అవతారంలో భగవంతుడు రామనామస్మరణను తన భక్తులకు ఉగ్గుపాలతో నేర్పించేస్తున్నారు. కష్టం సుఖం బాధ సంతోషం నొప్పి ఆనందం నిరాశ విజయం ప్రేమ కోపం అన్ని సందర్భాలలో సాయిరాం సాయిరాం అంటూ రామనామస్మరణమే. మహాత్మా, మానవులు మాయకు ఎంతగా అధీనులైనా స్వయంగా ఆ మహామాయాదేవి సేవించే జగత్పతి నామాన్ని స్మరిస్తూ సునాయాసంగా మోక్షమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: నీవు చెప్పే విషయాలన్నీ వింటుంటే చాలా అద్భుతంగా ఉన్నా నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉందో కలి. నన్ను కలహభోజన్ అని అంటారే కాని కలియుగం కలహయుగం అనేది తెలిసిందే కదా. మరి అటువంటి కలియుగంలో ఇది సాధ్యమా అని.
3: స్వామి స్వామి, ఇక్కడున్నా నీకోసం.
2: ఏమి జరిగింది అనుచరులారా, ఎందుకు ఆందోళనగా కనిపిస్తున్నారు? ఇంతకీ విషయం ఏమిటి? అహంకారం నువ్వు చెప్పు.
4: ఏం చెప్పని ప్రభు, భూలోకంలో పనిచేయడం మా గొప్ప కష్టంగా ఉండాలి. ఇయాటికి ఇయాల ఒక ఆఫీసులో పెద్ద అధికారికి తన పని బాగా చేసినందుకు గొప్ప సన్మానం చేస్తున్నారు. అక్కడ సులభంగా పనుతుందని వెళ్ళానా, ఆ అధికారి ఏమన్నాడు ఏనండి?
5: ఈ ప్రాజెక్టు ఇంత బాగా జరగడానికి, సరైన టైంలో పూర్తవడానికి కారణం నాతో పనిచేసిన టీం అందరూ. అందుకే ఈ ప్రశంసలు అందరికీ చెందుతాయి. అంతా బాగా జరిగింది, అందరూ ఆనందంగా ఉన్నారు. థ్యాంక్ యూ స్వామి.
6: ఇదేం చూశావు స్వామి? నేను చెప్పేది నువ్వు. మనుషులకి ఈర్ష ఎక్కువని చాలా సంతోషంగా ఉండేటోడిని. నిన్ననే ఓ తరగతిలో ఇద్దరు విద్యార్థులకి చిచ్చు పెడదామని చూసినా, చూడేమైనాదో.
7: ఏ ఇందు, నీకంటే ఈసారి కళ్యాణికి ఎక్కువ మార్కులొచ్చాయట?
8: అవునమ్మా, చాలా సంతోషంగా ఉంది పొద్దుటి నుంచి.
7: అదేమిటే, ఒక్క మార్కు తగ్గితేనే బాధపడిపోతావు, ఇవాళ ఇలా అంటున్నావేంటి?
8: అమ్మా, నీకు తెలుసు కదా, కళ్యాణి వాళ్ళది పెద్ద కుటుంబం. తనకి ఫీజు కట్టడానికి వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డారు. ఈసారి తనకి ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆ స్కాలర్షిప్ తనకే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ తను బాధపడక్కర్లేదు. ఎప్పుడు ఏది చేయాలో నీకే బాగా తెలుసు స్వామి. థ్యాంక్ యూ స్వామి.
7: మంచిదమ్మా, చాలా సంతోషం. ఈసారి కళ్యాణిని కూడా మనతో అమ్మమ్మ గారింటికి తీసుకెళ్దాం. ఓ 4 రోజులు మీరు చక్కగా గడపచ్చు.
9: అన్నా, ఈసే లేకపోయినా కోపం లేని వాళ్ళు ఉంటారా?
0: ఏంటోయ్, మనుషులు కోపాన్ని జయించారంటావా ఏంటి?
9: లేదు స్వామి, కోపం వస్తే ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకున్నారు అంతే. ఈరోజు పొద్దున్నే జరిగిన విషయం ఇది, చూడండి.
10: వాణి, కాఫీ అడిగి పావు గంట అయింది, ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇచ్చేది ఉందా లేదా?
11: అదేంటండి, మీరు అడిగిన వెంటనే చేసి పక్కనే టేబుల్ మీద పెట్టాను కదా, మీతో చెప్పాను కూడా, మర్చిపోయారా?
10: ఓహో, అయితే టేబుల్ మీద వెతుక్కోకపోవడం నాదే తప్పనమాట. అయినా ఈ చల్లారిపోయిన కాఫీ నాకొద్దు, నేను ఆఫీస్కి వెళ్తున్నా. అనవసరంగా వాణి మీద విసుక్కున్నా. అబ్బబ్బా, ఈ ఆఫీస్ పని కాదు గాని చీటికి మాటికి కోపం వస్తుంది, ఇంటికి వెళ్ళగానే సారీ చెప్పేయాలి. వాణి, ఎక్కడున్నావు?
11: వస్తున్నా, ఇదిగో మీకోసం వేడివేడి కాఫీ.
10: సారీ వాణి, నీ మీద కోపపడ్డాను ఉదయం.
11: మన మధ్య సారీ ఏంటండి, కానీ ఒక్క మాట చెప్తాను వినండి. మీకు ఆఫీస్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, వాటన్నింటి గురించి ఆలోచిస్తూ చీటికి మాటికి కోపం తెచ్చుకుంటే ఎలా అండి? మీ ఆరోగ్యం ఏమవుతుంది? కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించడానికి ట్రై చేయండి.
10: ఇంకా నువ్వు కోపం తెచ్చుకుని నాకు లెక్చర్ ఇస్తావు అనుకున్నావని, ఇంత చక్కగా ఆలోచిస్తావు అనుకోలేదు. థ్యాంక్స్ వాణి, నువ్వు చెప్పినట్టు ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను.
11: నిజమే, కోపం వచ్చింది అప్పుడు రేడియో సాయిలో స్వామి డిస్కోర్స్ వినటం ఎంత మంచిదయ్యింది. కరెక్ట్ గా నాకు అవసరమైనదే చెప్పారు. మాకు ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో మీకే తెలుసు స్వామి. థ్యాంక్ యూ స్వామి.
0: భూలోకంలో భార్యాభర్తలు ఆది దంపతులను తలపిస్తున్నారే, అది సరేనయ్యా. అత్తా కోడళ్ళను కదపకపోయారా? అసూయకు పుట్టిల్లు అది, అక్కడ గొడవలకు లోట.
12: అది అయింది మహానుభావా, మా పప్పులేం ఉడకలేదు. ఇదిగో ఇక్కడికి రావటానికి ముందు ఏం జరిగిందో చూడండి.
13: రాధిక, ఈరోజు సినిమాకి వెళ్దామా? మనిద్దరం బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా.
14: అదెలా అండి, అత్తగారు మామగారిని కూడా తీసుకెళ్దాం. మనమిద్దరం వెళ్లిపోతే వాళ్ళకి ఇంట్లో బోర్ కొడుతుంది. ఒక్క క్షణం అడుగుతాను.
15: అడగక్కర్లేదు, వినిపిస్తోంది. మాకు ఆ సినిమాలు అవి చూసే ఇంట్రెస్ట్ లేదు, కానీ మీరిద్దరూ సరదాగా వెళ్లి రండమ్మా, నేను మీ మామగారు పక్కనే గుడికి వెళ్ళొస్తాం.
16: అబ్బాయి, నువ్వు అమ్మాయి కొంచెం సేపు అలా సరదాగా బయటికి వెళ్లి రండి. అమ్మాయిని బస్సులో కాకుండా ఆటోలో తీసుకెళ్ళు.
15: అలాగే సినిమా అయ్యాక చక్కగా డిన్నర్ చేసుకురండి. ఈ రోజుకి మా ఇద్దరికి వంట నేను చేసుకోగలను.
16: వచ్చాక సినిమా కథ చెప్పాలమ్మాయి నాకు.
2: మహర్షి, ఇప్పుడు చెప్పండి, ఇది కలియుగమేనా లేక మనం సత్యుగంలో ఉన్నామా?
0: నిజమే నాయన, జరుగుతున్న సంఘటనలను బట్టి ఆ సందేహం రావడం సహజమే. అవతార పరిసమాప్తి తర్వాత కూడా తన భక్తుల మనస్సులను, జీవితాలను ఇంతగా ప్రభావం చేస్తున్నారంటే ఆ పరమాత్మకు మానవాళి మీద ఎంతటి కరుణ.
2: దానికి ఒక కారణం ఉన్నది మహర్షి.
0: భగవంతుని లీలలు ఎంత విన్నా తనివి తీరవు కదా. చెప్పు నాయన.
2: రిక్తహస్తేన నపేయాత్ రాజానం దైవతం గురుం అన్నది మీకు తెలియంది కాదు. రాజ్యాన్ని ఏలే రాజును, దేవుణ్ణి, గురువును దర్శించేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్లరాదు అని. మరి ఈ జగత్ప్రభువు, దేవాదిదేవుడు, విశ్వగురువు తన దగ్గరికి వచ్చేవారి నుంచి గ్రహించినది ఏమిటో తెలుసా సకలజ్ఞ? తమ భక్తులతో వారి వారి దుర్గుణాలను, సందేహాలను, భయాలను, బాధలను తన పాదాల వద్ద సమర్పించమని సత్యసాయి భగవానుని ఆదేశం. అందుకు బదులుగా తన నుండి ఆనందాన్ని, ప్రేమను, అనుగ్రహాన్ని, ఆశీస్సులను, ధైర్యాన్ని తీసుకువెళ్లమని వారి ఆజ్ఞ.
0: పరమాత్ముని పాదాలను తాకినది ఏదైనా పవిత్రం అయిపోతుంది అనటంలో సందేహమే లేదు కదా. అంతటి ప్రేమానుగ్రహ వర్షాన్ని అనుభవించిన నరులు నారాయణి వారసులుగా మారటంలో ఆశ్చర్యమేముంది? అవును, కాని చూడగా చూడగా నీకు కూడా సత్యసాయి భగవానుని మీద ప్రేమ అధికమైపోతుందనిపిస్తుందే.
2: మహాత్మా, ఎంత కలిపురుషుణ్ణైనా పరమాత్మ ఆజ్ఞానుసారమే నా విధి నిర్వర్తిస్తాను, వారి ఆదేశాన్ని అనుసరించి నడుచుకుంటాను. కృతయుగంలో మానవులు మహాత్ములుగా వర్తించారు, అప్పుడు పరమాత్మ అవతారాలు లోకోద్ధరణకే. ఇక త్రేతా ద్వాపర యుగాలలో అసురులు, లోకకంటకులైన దానవులు బారి నుండి ఉత్తములను పుణ్యాత్మలను రక్షించి ధర్మస్థాపన చేశారు. కాని మనుష్యులలో సుర అసుర లక్షణాలు రెండూ కలిసి ఉన్న ఈ కలియుగంలో భగవంతుని అవతరణ ఎలా సాధ్యమని, నాకు ఆ పరమాత్మని దర్శన భాగ్యం లేదేమో అని ఎంతో కలవరపడ్డాను. మనస్ఫూర్తిగా చేసే ప్రతి ఒక్క ప్రార్థన పరాత్మను చేరుతుంది అనడానికి నిదర్శనంగా ఈ యుగంలో ఇప్పటికీ 2 సార్లు వారి దర్శన ప్రాప్తి కలిగింది. ఈ యుగాన్ని నాకు దయచేసిన పరంధాముడు తన బిడ్డలపై ప్రేమతో మళ్లీ వారే స్వయంగా యుగపాలన చేయడానికి అవతరిస్తే అంతకన్నా అదృష్టం మరేమున్నది? ఈ మాట వారు స్వయంగా చెప్పినదే.
17: యుగ ధర్మ పద్ధతులు విగళిత

0: సన్మార్గవర్తన కలుపు కొరకు దుర్మార్గవర్తను నుంగి దినతనుంట సాధు సంరక్షణ కల్పు కొరకు కాల సందిగ్ధ విగ్రహసూక్తులయ్యుంట కాల సందిగ్ధ విగ్రహసూక్తులయ్యుంట భాషాత గుప్తము పలుకు కొరకు క్ష్మాభరము బాప క్ష్మాభరము బాప భూదేవి మనుపు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు త్రేతయొసగిన కోర్కెలు తీర్చు కొరకు అవతరించెను అచ్యుతుడవనియందు అవతరించెను అచ్యుతుడవనియందు వాసుదేవా శ్రీసాయి వసుధ గౌరీ వాసుదేవాచ శ్రీసాయి వసుధ శౌరీ వసుధ శౌరీ వసుధ శౌరీ.
1: ఆహా, ఎంతటి తీయటి కంఠస్వరం, ఎంతటి ధీరోదత్తమైన సందేశం, ఎంతటి స్పష్టమైన అభయం కలి లోక కళ్యాణం నా ధ్యేయమని అందరూ అనేదే. కాని ఈనాడు నీవు నాకు మహోపకారం చేశావు నాయన. సత్యసాయి అవతారం గురించి నీ ద్వారా నేను తెలుసుకోవడం కూడా ఆ పరమాత్మని సంకల్పమే కాబోలు.
2: అంతటి మహద్భాగ్యం నాకు కలిగించినందుకు ఆ పరాత్పరునికి సర్వదా కృతజ్ఞుడిని మహర్షి. నేను నా అనుచరుడు కూడా దైవనామస్మరణలో కాలాన్ని పవిత్రం చేసుకుంటాం, అనుమతినివ్వండి.
1: శుభం.
3: ఆహా మహర్షి, వింటుంటేనే ఇంత బాగుంది, ఇక అనుభవించిన వారి భాగ్యమే భాగ్యం.
1: చక్కటి మాట దేవేంద్ర. ఆ సుందరాకారుణ్ణి కల్లారా దర్శించి వారి సుమధుర కంఠస్వరాన్ని చెవులారా విని వారి దివ్య ప్రేమను మనసారా అనుభవించి వారి చేత ముద్దుగా బంగారు అని పిలిపించుకొని వారు చూపిన సేవా మార్గంలో ప్రేమ మార్గంలో నడుస్తూ నిరంతరం ఆ రూపాన్ని స్మరిస్తూ ఆ దివ్య నామాన్ని జపిస్తూ నిస్వార్థమైన సేవలను ప్రేమపూర్వకంగా చేసుకుంటూ తమ జీవితాలను పండించుకుంటున్న ఈ మానవులే ధన్యులయ్యా.
4: సురాసురులకు లేని అదృష్టం నేడు నరులకు కలిగింది కదా. ఇంతకీ ఆ విరాట్ పురుషుని పదధూలితో పావనమైన ఆ పుణ్యక్షేత్రం ఎక్కడున్నది నారదా?
1: ఇంకెక్కడ సురగురు, కర్మభూమి అయిన భరత భూమిలో ఆంధ్రప్రదేశంలోని చిత్రావతి అనే పుణ్య నదీ జలాలతో పవిత్రమైన పుట్టపర్తి గ్రామం. అంతేకాదు, పరమాత్ముని సేవించే భక్తులను కరుణించి వారి ప్రార్థనలను వింటూ శంకర నందనుడు కూడా అక్కడే వెలిశాడట. సాధకులకు అంతర్జ్యోతిగా మార్గం చూపే గాయత్రీదేవి విగ్రహ రూపకంగా ప్రతిష్ఠయ్యుండగా ధ్యాన మార్గాన్ని అభిలషించే వారి కోసం పరంధాముడు స్వయంగా ఒక ధ్యాన వృక్షాన్ని కూడా నాటారట. ఇక్కడ నేను నారాయణ నామజపం చేస్తుంటే అక్కడ శ్రీమన్నారాయణుడు నరుడు నరుడు కాదు నారాయణుడయ్యా అంటూ తాను స్వయంగా దీనులకు సేవ చేస్తూ సాటి నరులలోనే నారాయణ్ణి చూడమనే ఆదర్శాన్ని ఆచరించి మరీ చూపించారు. ఇక్కడ లక్ష్మీ నారాయణుని నామజపాన్ని కీర్తించడానికి ఒక్కడే నారదుడు. అక్కడ సాయినారాయణ విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క నారదుడు. సంగీత సాహిత్యాలలో భజన కీర్తనలలో తుంబరుణ్ణి నన్ను మన గంధర్వ గణాన్ని మించిపోయేలా స్వామి వారిని తయారు చేశారు. ఇక వేదాలలోని సారాన్ని అందించే స్వీయ రచనలు, జీవిత గమ్యాన్ని గుర్తు చేసే విద్యాలయాలు, దేవాలయాలను పోలే వైద్యశాలలు, దేశ విదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించే సేవా సంస్థలు, ఒక్కటేమిటి, దేవుడు తలుచుకుంటే భక్తులకు లోటేముంది చెప్పండి.
0: పుడమికి సరి మధ్య పుట్టపత్తి అనగా ఆత్మ ఆకాశముందే అవతరించే. విశ్వమానవ కోటి విజ్ఞానముందంగా విశ్వవిద్యాలయం విచట వెలసే. శాంతి

సత్యసాయిపూర్ణతే మోదమ

0: అదృష్టమనగా భూలోకవాసులదే. సృష్టికర్త స్వయంగా అన్నీ అమర్చిపెట్టి వారిని మోక్షమార్గంలో ప్రవేశపెట్టటమే కాక మోక్షాన్ని సుగమం చేశారు. ఇక స్వర్గనరకాలు రెండూ ఖాళీగా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది దేవేంద్ర నాకు.
1: గురుదేవులు చక్కటి మాట చెప్పారు. తప్పు చేసిన వారిని బుజ్జగించి సరిదిద్దడం, దారి తప్పిన వారిని ఓర్పుతో మంచి మార్గానికి తీసుకురావటం, ప్రతి మానవునికి ప్రేమతో నచ్చజెప్పి మోక్ష పదానికి మళ్లించడం ఈ అవతార ప్రత్యేకతలు. సత్యసాయి అవతారంలో పరమాత్మ తన ప్రేమతో మానవులలో పరివర్తన తీసుకురావటమే తప్ప శిక్షించిన సందర్భాలు లేవనే చెప్పాలి. పరమాత్మ ప్రేమను అనుభవించిన వారు ఎవ్వరూ దానికి దూరం కావాలని కోరుకోరు కదా. పుణ్యఫలం వల్ల స్వర్గప్రాప్తి, పాపకర్మల వల్ల నరకబాధలు కలుగుతాయంటే ప్రతి క్షణం దైవనామస్మరణ చేస్తూ ప్రతి కర్మను భగవంతునికి అర్పించే ఈ పుణ్యజీవులు మోక్ష మార్గంలో ఉన్నారనడంలో సందేహమే లేదు. ఇక స్వర్గనరకాల ప్రసక్తే లేదు.
2: ఆ పరబ్రహ్మ సంకల్పం అదే అయితే అలా జరగక తప్పదు నారద. గురుదేవ, ఈ అవతారంలో భగవానుని దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పృథ్వీజీవులకే దక్కాయి. కనీసం భగవంతుడు అవతరించిన ఆ పుణ్య ప్రదేశాన్ని అయినా సందర్శించే భాగ్యం మనకి ఉన్నదా?
0: లేకేమి దేవేంద్ర, ఈ సృష్టి అంతా ఆ భగవంతుని సంకల్పమే అయినప్పుడు అందరూ వారి బిడ్డలే కదా. తల్లి ప్రేమ మీద అందరికీ సమానమైన హక్కు ఉంటుంది. ఆ సంకల్పం నీ మనసులో కలిగిందంటే మనకు ఆ పుణ్యక్షేత్ర దర్శన ప్రాప్తికి సమయం వచ్చిందన్నమాటే. నారద, అవతార విశేషాలను తెలిపిన నీవే మాకు మార్గదర్శివి కావాలని మా అభిలాష.
1: దేవగురువుల అభిలాష ఆజ్ఞతో సమానం. ముక్కోటి దేవతలను భర్తీయాత్రకు తీసుకెళ్లే భాగ్యం నాకు లభించడం పరమాత్ముని వరంగా భావిస్తాను. మరి బయలుదేరదామా? శుభస్య శీఘ్రం.

0: గణేష్, ముక్కోటి దేవతలు పర్తియాత్రకు వస్తున్నారట, మరి మీరు ఆ ప్రయత్నాల్లో ఉండాలేమో కదా. అవునవును, అంతేకాదు స్వయంగా కలిపురుషుడే నామస్మరణలో మునిగిపోయాడు. మనం కూడా ఈ పవిత్రమైన రోజును నామస్మరణలో గడుపుదాం.
1: ఈరోజు మనం ఇలా కలిసి ఇంత మంచి విషయాలను పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీపిక, లలితక్క, మళ్లీ తొందరగా మనకి స్వామి ఇటువంటి అవకాశాన్ని తప్పకుండా ఇవ్వాలని ప్రార్థిద్దాం.
0: అయితే ఇప్పుడు మనం వెళ్లే ముందు సత్యసాయి తత్వం గురించి హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీమతి రాజలక్ష్మి గారు అందించే కార్యక్రమాన్ని విందాం. సాయిరాం
2: సాయిరాం
1: సాయిరాం. ముందుగా ఈ పాటను విని ఆ తర్వాత రాజలక్ష్మి గారి ప్రసంగాన్ని విందాం.

ஓம் ஸ்ரீ சாய்ராம். பகவான் ஸ்ரீ ஸ்ரீ ஸ்ரீ சத்யசாய் பாபா வாரி பாத பத்மములకు అనేక నమస్కారములు చేస్తూ ఈ ప్రసంగమును ప్రారంభిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ కూడా సాయిరాం.

భగవానుడు భగవద్గీత యందు ఈ విధంగా సెలవిచ్చారు. ప్రతి యుగమునందును శిష్టులను రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి, ధర్మస్థాపనకు భగవానుడు అవతరిస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే, నాలుగు యుగాలున్నాయి. మొదటిది కృతయుగం. ఈ యుగంలో అసురులు సురలు, సురలోకం వేరు, అసురలోకం వేరు, లోకాలు వేరు. అయినప్పటికీ మంచి చెడుల మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ యుగంలో కూడా పరమాత్ముడు అవతరించి చెడు మీద మంచి విజయాన్ని సాధించారు. అదేవిధంగా త్రేతాయుగంలో కూడా శ్రీరామచంద్రుడు, రావణాసురుడు ఇద్దరూ భూలోకవాసులే. అయినా సరే ఇక్కడ కూడా మంచి చెడుల మధ్య నిరంతరం పోరాటమే. అయితే శ్రీరామచంద్రుల వారు మంచిని గెలిపించారు, ధర్మ సంస్థాపన చేశారు. ఆ రకంగానే ద్వాపర యుగంలో కూడా ఏమైందంటే, ఈసారి ఒకే కుటుంబంలో కలతలొచ్చినాయి. ఒకే కుటుంబంలో కుటుంబ సభ్యుల్లోనే సజ్జనులు దుర్జనులు రెండు తెగలున్నారు. అయితే స్వయంగా కృష్ణ పరమాత్మ పూర్ణావతారిగా అవతరించి మంచికి విజయాన్ని చేకూర్చారు, ధర్మ సంస్థాపన చేశారు. ఇక ఈ కలియుగంలో మానవులు పరిశీలిద్దాం. మానవులందరికీ సద్గుణాలు దుర్గుణాలు అందరిలో కలిసే ఉంటాయి. ఇంతకు ముందు యుగాల్లో దుష్టులు వేరు, శిష్టులు వేరుగా కనపడుతూ వచ్చారు. కానీ కలియుగంలో ప్రతి మానవుల్లోనూ దుష్టగుణాలు ఉంటున్నాయి, సద్గుణాలు ఉంటున్నాయి. అయితే ఏ గుణాలు ఎక్కువగా ఉంటే వారు ఆ మార్గాన్ని ఫాలో అవుతారు. కానీ ఎప్పుడైనా సరే నిరంతరం మంచికి చెడు మధ్య, ఆలోచనల మధ్య కూడా నిరంతరం పోరు జరుగుతూనే ఉంటుంది. దేవతలంటే సత్వగుణ ప్రధానులు. వారికి అందరి యందు ప్రేమ, ఉపకార బుద్ధి, కరుణ, జాలి మొదలగు గుణాలుంటాయి. వాళ్లు శాంతి కాముకులు. రాక్షసులంటే వాళ్లు పరులని బాధించి నిష్కారణంగా హింస పెట్టి కష్టపెడుతూ ఉంటారు. వాళ్లు అశాంతికి కారకులవుతారు. రూపాలలో ఏమాత్రం భేదం ఉండదు, అందరూ ఒకలాగానే ఉంటారు. కాని వారి ప్రవర్తనను బట్టి మనకి వారు ఎటువంటి వారో తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, కాలం అనేది చాలా విశిష్టమైన పాత్ర ధరిస్తుంది. దీన్ని అనుసరించి అన్ని మార్పులు ప్రపంచాన సంభవిస్తూ ఉంటాయి. కాల ప్రభావాన్ని అదృష్టము, దురదృష్టాలు, కలిమిలేములు మారుతూ ఉంటాయి. ఈ భూమి మీద జన్మించిన వారెవరు కాల ప్రభావంను తప్పించుకోలేరు. మానవులు ఈ శరీర ధారణ చేసేది కాలము, కర్మము దాన్ని అనుసరించే. బాబా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనందరం కూడా భగవంతుల్లో భాగాలేనని, మనకి భగవంతునికి అవినాభావ సంబంధం ఉందని. బాబా వారు ఈ విధంగా కూడా చెప్తుంటారు, మానవులందరికీ బాహ్య దృష్టి ఎక్కువ, భగవంతుడిది అంతర్దృష్టి. మానవుడు అంతర్దృష్టి నలవరుచుకుంటే మానవుడికి కూడా దివ్యత్వం గోచరిస్తుంది అంటారు. పాల సముద్రం వలె మానవ హృదయం స్వచ్ఛమైంది. మానవుడు రాగద్వేషాలనే వాసనలతో బంధింపబడి ఈ హృదయ కాలుష్యాన్ని పెంచుకున్నాడు. మానవ హృదయం గనక స్వచ్ఛంగా ఉంటే భగవంతుడు దానిలో స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. కాని కాలుష్యమైన హృదయం ఉప్పు సముద్రం లాంటిది. సముద్రంలో నుంచి అలలు పుడుతూ ఉంటాయి. ఏ అల ప్రత్యేకత, ఆ అలదే, ఏ రెండు అలలు ఒకటిగా ఉండవు. అదేవిధంగా సచ్చిదానంద రూపంలో నుంచే ఇన్ని రకాల అంశాలు ఉద్భవిస్తున్నాయి. మానవులు రూపనామాలతో, ప్రవృత్తులతో వేరుగా ఉన్నా కూడా వారి యొక్క జననము, పోషణ, లయము అంతా భగవంతునియందే జరుగుతుంది. కాని ప్రాపంచిక విషయాసక్తులైన మానవుడు తన ఆనంద స్వరూపమును విస్మరించి రాగద్వేషాల వల్ల దివ్యత్వమును కోల్పోయి హృదయ కాలుష్యం వల్ల అశాంతికి
లోనవుతూ ఉన్నాడు. మన సత్యస్వరూపాన్ని గ్రహించక మూలమును వదిలి ఆనందం కోసం బాహ్యంలో వెతుకుతూ ఉంటాడు. ఈ బాహ్యంలో వెతకటం వల్ల ఆనంద సంగతి దేవుడెరు ఆందోళన, అశాంతి, అభద్రత ఇవన్నీ వస్తున్నాయి. మానవుడేమో శాంతి కావాలనుకుంటాడు, కాని జీవితమంతా అశాంతి. ఆ అశాంతి కారణం తెలియక మార్గం చూపువారు లేక, ఉద్ధరించేవారు లేక, పవిత్రమైన మానవ జన్మను నిరర్ధకంగా చేసుకుని జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి దిక్కుతోతని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరినీ ఈ పరిస్థితుల నుంచి రక్షించి ఉద్ధరించి మన మార్గదర్శకత్వాన్ని నిర్దేశించి మన చేయి పట్టి నడిపిస్తూ మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడానికే ఆనంద స్వరూపునిగా మనకి మనల్ని తెలియచెప్పటానికి, మనల్ని జీవిత గమ్యం చేర్చటానికి ఆ కరుణాసింధువైన దయామూర్తి ప్రేమావతారి అయిన మన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు అక్షయనామ సంవత్సరం కార్తీక మాసం బహుళ తదియ ఆరుద్ర నక్షత్రం సోమవారం నందు పుటపర్తి యందు మనల్ని ఉద్ధరించటానికే జన్మించారు. మన స్వామి అక్టోబర్ 20, 1940 తన అవతార ప్రకటన చేశారు. సాధు జనులను ఉద్ధరించటానికి, దుష్టులను ప్రేమ దయతో మంచివారుగా మార్చటానికి దివ్యత్వం నుంచి స్వామి దిగివచ్చి మానవుడిగా అవతరించారు. అలాగే సజ్జనులను ఇంకా ఉన్నత స్థితి తీసుకెళ్లటానికి సనాతన ధర్మ ఉద్ధరణకి స్వామి అవతార ప్రకటన చేశారు. మిగతా యుగాల్లోలాగా ఇక్కడ దుష్టులను శిక్షించడం కాదు, స్వామి చెప్పారు దుష్టులకి శిక్షణ ఇవ్వటమే, శిక్ష లేదు, శిక్షణ ఇచ్చి వారిని మంచివారుగా మార్చటమే తన అవతార లక్ష్యమని చెప్పారు. అవతారం గురించి బాబావారు మాటల్లో, అవతారం అంటే దిగటమే అని అర్థంట. ఆత్మస్థితి నుంచి మానవ శరీర ధారణ చేయటమే అవతారం. అవతార స్వరూపుడు కాలాతీతుడు ఈశ్వరుడికి కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అంటారు. ఎందుకంటే ప్రతి యుగంలో అవతారం స్వీకరించిన తాను వచ్చిన కార్యం నెరవేర్చిన తర్వాత తిరిగి అవతారాన్ని త్యజిస్తుంటారు. అవతార పురుషులకి రావటం పోవటం అనేది ఉండదు. వారు ఆది మధ్యాంతరహితులు, వారికి ఆది లేదు అంతం లేదు, ఎప్పుడూ ఉంటూ ఉంటారు వారు సర్వాంతర్యామి. భగవాన్ అనేక సందర్భాల్లో ఆ రోజును ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన ప్రసంగాల్లో. ఆ రోజు భగవాన్ తన స్కూలుకు వెళుతుండగా బళ్ళారి మున్సిపల్ చైర్మన్ గారు స్వామికి బహుమతిగా ఒక కాలర్ పిన్ ఇచ్చారట. కాలర్ పిన్ను ఇస్తే అది ఎప్పుడు ఉపయోగిస్తూ ఉండేవారు. అలాంటి కాలర్ పిన్ను స్కూలుకు వెళుతుంటే మధ్యలో దారిలో ఎక్కడో పడిపోయింది. అప్పుడు ఆ రోజు స్వామి అన్నారు, ఈ రోజుతో నా ప్రాపంచిక బంధాలన్నీ తొలగిపోయినాయి అన్నారట స్వామి. స్వామి తన అవతార ప్రకటన కావించిన దినము 1940 అక్టోబర్ 20వ తేదీన. ఈ రోజు మనము భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార దిన మహోత్సవము జరుపుకుంటున్నాము. ఆహా, మనదెంత భాగ్యమో కదా.

స్వామి తన అవతార ప్రకటన సందర్భంగా ఇట్లా చెప్పారు. దివ్యత్వం నుంచి భూమిపైకి మానవుడిగా వచ్చినప్పుడు దివ్యత్వమునికి ఎటువంటి మచ్చ ఉండదు. ఎప్పుడూ దివ్యత్వం అనేది పూర్ణంగానే ఉంటుంది. స్వామి విషయంలో ఒక ఉదాహరణ చెప్పారు. తను దిగిరావటం గురించి ఒక ఉదాహరణ. పసిబిడ్డ నెలపై పడుకుని పారాడుతూ ఉంటుంది, ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంది. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? బిడ్డ ఏడుపు విని గబగబా వస్తుంది. తను బిడ్డ స్థాయికి దిగటం అనేది తన్ని తాను తక్కువ చేసుకోవటం అనుకోదు, ఎందుకంటే బిడ్డ తనంతట తాను తన స్థాయికి రాలేదు కదా. అందుకనే తల్లి తానే బిడ్డ స్థితి దాకా వంగి ప్రేమగా ఎత్తుకుని లాలించి ముద్దాడుతుంది. సో ఇక్కడ స్వామి ఎందుకు చెప్పారంటే, మనందరిది కూడా ఆ బిడ్డ స్థితియే. మనము భగవంతుని చేరుకోవటం కష్టం, కాబట్టి ఆ దీనదయాళువైన స్వామే దిగివచ్చాడు మన కోసం, మన మధ్యలో తిరగటానికి. మానవ జన్మ ఎత్తి మన మధ్యలో సంచరించాడు మన స్వామి. సాయిమా 1000 తల్లుల ప్రేమ. సాయి మాత, పిత కూడా తల్లిలాగా ప్రేమతో లాలిస్తారు. తల్లి బిడ్డల్ని సంతోషపెట్టినట్టు పెడుతూ ఉంటారు. అట్లాగే తండ్రిలాగా కూడా స్వామి పోషణ భారాన్ని తీసుకుంటారు. తప్పు చేసినప్పుడు మాత్రం మందలించి సరిదిద్దుతారు, మనల్ని ఆధ్యాత్మిక పదం వైపు నడిచేటట్లు చేస్తారు. ఇక్కడ నాకొక భక్తి గీతం గుర్తొస్తుంది, మనందరం పాడుకునేవాళ్ళం.

సాయి మాతా పితా కాదు, అన్ని ఆయనే స్వామి. సర్వం మనకి సర్వం సాయి మాతే. మానవుడు తన జీవిత లక్ష్యాల్ని మర్చిపోయినప్పుడు, అలక్ష్యం చేసినప్పుడు కూడా స్వామి మాటిమాటికి ఎన్నోసార్లు చెప్పిందే చెప్పి హెచ్చరిస్తూ, అట్లాగైనా మనం దాన్ని గుర్తు చేసుకుని సరైన మార్గంలో పెడతామని ఆయన మార్గదర్శకత్వం ద్వారా సత్య ధర్మ శాంతి ప్రేమలను ఆచరిస్తూ అనుసరిస్తూ సత్ప్రవర్తనతో జీవితం సార్థకం చేసుకుంటామని స్వామి ఆశిస్తూ అనేక సార్లు తమ ప్రసంగంలో మనం చేయాల్సిన విధులను గురించి కూడా స్వామి చెప్తూ ఉంటారు. అవతార పురుషుడు మన ఆలోచనలు, మాటలు, చేతలు ఈ మూడు సందర్భాలను బట్టి భగవంతుడిచ్చిన ఫ్యాకల్టీస్ ని సరైన మార్గంలో ఉపయోగించేటట్టు చేస్తాడు. ఈ అవతారం వల్ల ఈ కలియుగంలో మనుషులలో ప్రేమ దయతో వారిలో మార్పు పరివర్తన తేవటమే లక్ష్యము. అందుకనే ఏ ఆయుధం లేకుండా ప్రేమ అనే గొప్ప సందేశంతోనే స్వామి మార్పు తెస్తున్నారు. మానవులందరిలో ఐక్యత కూడా అవతార లక్షణమే, అవతార లక్ష్యమే. మానవులలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వమును మానవుడు గుర్తించేటట్లు చేయటమే స్వామి తన అవతార లక్ష్యాల్లో ఒకటిగా అనేక మార్లు చెప్పారు. అంతేకాదు, ప్రతి వానికి అంతిమ లక్ష్యము భగవంతుడు మాత్రమే. ఒకరి ఎందు ఒకరు పరస్పర సహృదయ భావంతో సోదరుల వలె మెలుగుతూ ఉండాలి. అట్లా చేస్తే మానవ జాతి ఎందు అందరూ కలిసిమెలిసి సహృదయంతో ఉండాలని తన లక్ష్యమని, ఉండేటట్లు చేయటమే తన లక్ష్యమని బాబా వారు ఎన్నోసార్లు సెలవిచ్చారు. మానవుల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పు తేవటం కూడా అవతార లక్ష్యమన్నారు. ముఖ్యంగా సత్య విషయమై స్వామి త్రికరణ సిద్ధి యొక్క ఆవశ్యకతను గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఏ ఆలోచన ఆ మాట, ఏ మాటో ఆ క్రియ. అంటే త్రికరణ శుద్ధి, ఆలోచన, మాట, క్రియ మూడు ఒకటిగా ఉండేటట్లు చేయటమే తన అవతార లక్ష్యం అని కూడా స్వామి చెప్పారు. ఈ రకంగా మానవులు ఆచరించటం వల్ల మానవుడికి మనశ్శాంతి కలుగుతుంది, అశాంతికి లోను కాడు. మనందరం సన్మార్గంతో ఉంటే స్వామి యొక్క దివ్యత్వమును మనం అనుభవించగలము. దివ్య ప్రేమ అమృతతత్వంతో వస్తుంది. సో దివ్య ప్రేమ యొక్క అవతారమే స్వామి, స్వామే ప్రేమ, ప్రేమే స్వామి. అందుకనే మనల్ని స్వామి ఎప్పుడు ప్రసంగాలు చేసినా కూడా దివ్యాత్మ స్వరూపులారా అనే సంబోధిస్తారు. భగవంతుడు మానవ రూపంలో ఉన్నప్పుడు వారికి సాయం చేయవలసి వస్తే మానవుని జ్ఞానం వ్యవహరిస్తారు. ఆయన దేవుడైనా మానవుల కంటే వేరుగా కనపడరు. పూర్ణావతారములన్నీ నిరాకారం నుంచి వచ్చినవే. రాముడు, కృష్ణుడు, సాయిబాబా వేరుగా ఉన్నట్లు కనపడతారు. అది వారి వేషధారణలోనే మార్పే తప్పితే అందరూ ఒకటే తత్వము, వారంతా అనంతులు. స్వామి చెప్పారు, నాలో ఉన్న అత్యంత పవిత్ర భావన ప్రేమ. ఈ ప్రేమ అనంతము. నేను ప్రేమను, ప్రేమే నేను. కానీ ప్రజలకు స్వచ్ఛ ప్రేమంటే ఏమిటో తెలియదు. నాతో సన్నిహితంగా మెలిగేవారు నా దివ్యత్వము గుర్తించలేరు. వారంతా భ్రమలో ఉంటారు. దేవుడు తన దివ్యత్వము అవసరాన్ని బట్టి, పరిసరాల్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రకటింపచేస్తూ ఉంటారు. నా శక్తికి హద్దులు లేవు. అనంత దయ, అనంత శక్తి నా చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు అవతార తత్వమును విమర్శించవద్దు. అట్లా విమర్శిస్తే మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్టే. స్వామికి అసలు ఏ కోరిక లేదు. అంతా స్వామి అయినప్పుడు వేరే కోరిక ఎందుకుంటుంది? స్వామి ఆలోచనే చేయరు. స్వామి చెప్పారు, నా సంకల్పపు మాత్రాన అన్ని నెరవేరుతాయి. నేను మీకు ఏది కావాలనుకుంటే అది ఇస్తాను. అట్లా మీకు నేను, మీరు అడిగినవన్నీ ఇస్తుంటే మీకు నేను ఏది ఇవ్వాలనుకున్నానో అది మీరు అడుగుతారు. స్వామి ఈ విధంగా చెప్తున్నారు,
సా అంటే దివ్యమైన, ఆయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి, సాయిబాబా అంటే దివ్యమైన తల్లి తండ్రి. ఇదే స్వామి అవతార లక్ష్యం. యావత్ మానవ జాతి అంతా సహోదరులుగా ఒక కుటుంబంగా కలిసి ఉండాలి, దివ్యాత్మగా ప్రకాశించేట్లు చేయటమే నా అవతార లక్ష్యం అన్నారు స్వామి. ప్రజలంతా ప్రతి ఒక్కరిలోని సత్యాన్ని గ్రహించాలి, విశ్వవ్యాపకంగా అందరూ ఒకటే, ప్రతి ఒక్కరూ ఈ దివ్య వారసత్వ సంపదకు వారసులే అన్నారు మన భగవాన్. నేను ప్రేమస్వరూపుడను, ప్రేమే నా పరికరము, నా గురించిన సత్యమును నేనే వెల్లడిస్తాను, నే చెప్పిన సత్యవాక్కులను చింతన చేస్తూ ఉంటే మీకు ఆనందం కలుగుతుంది. ఈ స్వామి ప్రసంగాల ద్వారా ఆ ఆదర్శాలు మీరు అనుసరిస్తే క్రమక్రమంగా మీరు ప్రోగ్రెస్ అవుతూ మీ లక్ష్యమైన సెల్ఫ్ రియలైజేషన్ సాధిస్తారు అని చెప్పారు. మీ హృదయంలో ప్రకాశిస్తున్న స్వామిని గుర్తించి నిరంతరం ఆలోచించండి అన్నారు మన బంగారు స్వామి. బాబావారు 14 ఏళ్ల వయసులో అవతార ప్రకటన చేసిన రోజున నేను సాయిబాబాను అని ప్రకటించారు బాబావారు. ఆయన పెద్దన్న గారికి మే 25, 1947లో ఆయన చేపట్టిన మిషన్ గురించి వ్రాసిన లేఖలోని కొన్ని వాక్యాలు ఇప్పుడు ముచ్చటించుకుందాం. భగవాన్ బాబావారు ఇలా వ్రాశారు, నాకొక పెద్ద టాస్క్ ఉంది, మానవ జాతిని ఆధ్యాత్మికంగా పెంపొందించి వారిని ఆనంద స్వరూపులుగా చేయటమే. నాకొక శపథం కూడా ఉంది, తప్పుదోవన వెళ్తున్న వారిని కూడా ప్రేమతో కరుణతో మంచి మార్గం వైపు మళ్లించి వారిని రక్షించటమే. నేను గర్వించే విషయం ఒకటుంది, నన్ను ప్రార్థించి ఆరాధించే వారిని నేను రక్షిస్తున్నందుకు నేనెంతో గర్వపడుతూ ఉంటాను. భక్తి అంటే నా ఉద్దేశ్యం. ఎవరైతే సంతోషము దుఃఖము, కష్ట సుఖాలు, లాభ నష్టాలు సమానంగా చూస్తారో వారే నా భక్తులు. నేను నెరవేర్చాలనుకున్న కార్యాలు కాని పట్టుదలను కాని వదలనే వదలను. స్వామి ఇంకొక అద్భుతమైన బంగారమైన మాట అన్నారు, అట్లాగే నన్ను నమ్మిన వారిని నేను వదలనే వదలను. ఇక్కడ 1990 ఆగస్టు 14 స్వామివారి దివ్య భాషణం నుంచి కొన్ని మాటలు. తనలోనే ఉన్న భగవంతుని గ్రహించలేక ప్రజలు బాహ్యంలో బయట భగవంతుని అన్వేషిస్తూ ఉంటారు. అవతారాలు 2 రకాలు, అవి అంశావతారాలు, పూర్ణావతారములు. మనుషులందరూ అంశావతారాలే, ఎందుకంటే భగవానుడు చెప్పాడు భగవద్గీతలో, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, ఈ ప్రపంచంలోని జీవులందరూ నా యొక్క దివ్యాత్మలోని భాగాలే, కాని మాయలో పట్టుబడి ఉన్నారు, అహంకారమును వృద్ధి చేసుకుని పొసెసివ్నెస్తో ప్రపంచంతో సంబంధించి ఉన్నారు. పూర్ణావతారములు పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మాయను అధిగమించినట్లు, ఒక్కొక్కసారి లోబడినట్లు కనపడుతూ ఉంటాయి, కాని పరిపూర్ణమైన దైవత్వాన్ని వారి జీవితాల్లో ప్రకటిస్తూ ఉంటారు. పూర్ణావతారములు పరిస్థితులకు అనుగుణంగా మాయ వల్ల ప్రవర్తిస్తున్నట్టు కనపడినా నిజంగా నిరంతరం వారెప్పుడో మాయను దాటివేసిన వారే. ఈ సంగతి కొంతమంది గ్రహించలేక వారి వారి మానసిక పరిపక్వత స్థితులను బట్టి పరిధులను బట్టి భగవంతుని చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ విధంగా వారి స్థాయిలోని భావాలను వారు వ్యక్తపరుస్తూ ఉంటారు అన్నారు భగవాన్. ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. స్వామి ఫిజికల్ గా ట్రావెల్ చేసిన ప్రదేశాలు కొన్ని, అది ఇండియాలోనే, కాని ప్రపంచ నలుమూలలా స్వామి భక్తులున్నారు. ఏ దేశమైనా ఏ భాష ప్రజలైనా స్వామి హృదయ నివాసి, ఏ భాషలో పిలిచినా సరే స్వామి బాబా అని పిలిస్తే చాలు, స్వామి మన చేయి పట్టి వదలరు, బాబా సర్వాంతర్యామి.
పుటపర్తికి రాగలిగిన వారు కొంతమందే మాత్రమే ఉన్నారు. ఈ ప్రపంచంలోని భక్తులలో చాలా మంది స్వామిని చూసిన వారు కూడా లేదు, కాని కోట్లాది భక్తులు స్వామితో కనెక్ట్ అవుతున్నారు. కెన్ దేర్ బి ఎ బిగ్గర్ మిరకిల్ దాన్ దిస్? స్వామి ఈ దేహానికి మాత్రమే పరిమితం కాదు, స్వామి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి భక్తులుగా మారిన వారు ఎంతమందో వారి వారి అనుభవాలు చెప్తుంటే ఎంత అద్భుతాలుగా ఉంటాయో. మన భాష తెలియదు, స్వామిని చూడలేదు, అయినా కూడా స్వామి వారిలో అంత దివ్య పరివర్తన తీసుకొచ్చారు. ఆయన హృదయ నివాసి సర్వాంతర్యామి. కాబట్టి స్వామి అపరిమితుడు. స్వామి మన స్వామి, మన బిలవెడ్ స్వామి ఈజ్ ఎటర్నల్. పుటపర్తి స్వామి పాదస్పర్శతో పావనమైన పుణ్యభూమి. ఇక్కడే స్వామి పుట్టి పెరిగి ఎందరినో ఉద్ధరించారు. అది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. మనం వీలున్నప్పుడల్లా పుటపర్తిని దర్శించుకోగలగాలి. చివరిగా ఒక మాట, శ్రీరామచంద్రుడి కథ వింటున్నప్పుడు, రామాయణం చదువుతున్నప్పుడు, అయ్యో రాముల వారు ఉన్న టైంలో మనం లేమే అనుకున్నాం ఒకప్పుడు. అట్లాగే భాగవతం వింటూ కృష్ణ పరమాత్ముడి లీలలు, కృష్ణావతారం వింటున్నప్పుడు అయ్యో కృష్ణుణ్ణి మనం కళ్ళారా చూడలేదే అని బాధపడ్డని వాళ్ళు ఉన్నాం, మనం ఉన్నాం. కాని భగవాన్ బాబావరం అన బాధల్ని తీర్చి ఈ కలియుగమున అవతార పురుషుడు జన్మించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు మన అందరితో పాటు కలిసిమెలిసి తిరిగారు. ఆయన దర్శన భాగ్యాలు కలిగినాయి. ఆయన ప్రవచనాలు, ఆయన వాక్కును వినే అదృష్టం మనందరికీ కలిగింది. మన సాయిరాముడు, మన సాయి కృష్ణుణ్ణి మనం కనులారా దర్శించుకోగలిగాము. ఇదంతా మనదెంత భాగ్యము, మన ఇదంతా మన పూర్వజన్మ సుకృతము. సాయి మనల్ని అనుగ్రహిస్తే గాని మనం పుటపర్తిలో కూడా అడుగుపెట్టలేము, స్వామి దర్శనం చేసుకోలేము. సో ఇంత అనుగ్రహాన్ని మనకు ప్రసాదించారు స్వామి, నిజంగా మన జన్మ ధన్యమైనట్టే. బాబా మనతోనే ఉన్నారు, ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. స్వామి మన ఇంట జంట వెంట ఎప్పుడూ ఉండి మన చేయి పట్టుకొని మనతోనే స్వామి ఉంటున్నారు. ఇటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించిన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు సహస్ర ప్రణామాలు చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఓం శ్రీ సాయిరాం.

ఇంతవరకు మీరు అక్టోబర్ 20వ తేదీ 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి అవతార ప్రకటన దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారం ప్రేమావతారి మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. భగవంతునికి భక్తునికి గల అపురూపమైన ప్రేమ బంధాన్ని తెలియపరుస్తూ స్వామివారి కస్తూరి పేరిట శీర్షికను నాలుగు భాగాలుగా మీకు అందజేస్తున్నాం. ఇప్పుడు ఈ శీర్షికలో మొదటి భాగాన్ని మీరు వింటారు.
1: మనమందరం ఎంతో మంది భక్తుల కథలను విని ఉంటాం. కుచేలుని గురించి, భక్త శబరిని గురించి, భక్త కన్నప్ప, భక్త జయదేవుడు, భక్త తుకారాం, ఇలా ఎంతో మంది ఆ సర్వేశ్వరుని భక్తిలో ఓలలాడి తర్వాతి తరాలకు ఆదర్శమూర్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. వారందరి స్థాయిలో ఉండే ఒక అత్యున్నత భక్తునిగా సత్యసాయి అవతారంలో ఒక పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎవరా భక్తాగ్రేసురుడు అని అనుకుంటున్నారా? ఆయనే ప్రొఫెసర్ ఎన్ కస్తూరి. ఆయనను అభినవ వ్యాసునిగా, అభినవ వాల్మీకిగా వర్ణించడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. స్వామి జీవిత చరిత్రను స్వామి భక్తులకు సరళంగా, సున్నితంగా, సుమధురంగా అందించిన ప్రొఫెసర్ ఎన్ కస్తూరి జీవితం సాయి భక్తులందరికీ ఒక పాఠం లాంటిది. అందులో మనం భగవంతునికి భక్తునికి మధ్య నుండే సున్నితమైన సంబంధాన్ని ఆస్వాదించవచ్చు. భగవంతుడు భక్తుణ్ణి ఏ విధంగా అద్భుతమైన రీతిలో రక్షిస్తాడో తెలుసుకోవచ్చు. భక్తుని శరణాగతికి భగవంతుడు కరిగిపోయి ఏ విధంగా ఆ భక్తునిపై అనుగ్రహాన్ని వర్షింపజేస్తాడో విని పరవశం చెందవచ్చు. కస్తూరి జీవితాన్ని అందరికీ ఆదర్శమైన రీతిలో స్వామే స్వయంగా తీర్చిదిద్దారేమో అని అనిపిస్తుంది. ఆయన ఎంతటి పరమభక్తుడైతే స్వామి తన జీవిత చరిత్రను రాసే సువర్ణావకాశాన్ని కస్తూరికి అనుగ్రహించి ఉంటారు. అందుకనే భక్తి సువాసనలను గుబాళించే ప్రొఫెసర్ ఎన్ కస్తూరి జీవిత చరిత్రను కొన్ని భాగాలుగా మీకందిస్తున్నాం. అందులో మొదటి భాగాన్ని ఇప్పుడు వినండి.
2: ఈ నమ్మకమే కదా నన్ను నీ పాదపద్మాల చెంతకు చేర్చింది. తెలియచెప్పు ప్రభు, నా ప్రార్థనకు, అభ్యర్థనకు వెంటనే బదులు ఇస్తావని గట్టిగా నమ్ముతున్నాను ప్రభు. ఈ కారణం వల్లనే కదా నీ పాదాల చెంత వేడుకుంటూ రోదిస్తున్నాను. తెలియచెప్పు ప్రభు, నా ప్రక్కనే నువ్వు ఉంటావని, సరియైన బాటలో నన్ను నడిపిస్తావని నమ్ముతున్నాను. చెప్పు ప్రభు, ఇందుకే కదా పగలు రాత్రి నీ చెంతనే నేనుండేది. నిన్ను ఏది కావాలని నేను కోరినా నువ్వు కాదు అని అనవని నమ్ముతున్నాను. చెప్పు ప్రభు, ఇందుకే కదా నీ కటాక్ష వీక్షణం కోసమై నీ చెంత వేచియున్నది. ఈసారి నాకోసం ఏమి సిద్ధం చేసి ఉంచావు? నీ వరాల వర్షం కురిపించుటలో ఈ జాప్యం ఎందుకు? ఎంతకాలమైనా కాని, ఎన్నేళ్లైనా కాని, ప్రేమను వర్షించే నీ కన్నులు నా వైపు తిరిగేదాకా నీకోసం, నీ కటాక్ష వీక్షణం కోసం ఎదురుచూస్తూనే వేచి ఉంటాను. ఎంత ఆత్మానందం కలిగించే ప్రార్థనో కదా. ఎవరో మీ హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మీ మనోభావాలకు తగ్గట్టుగా మీరు స్పందించే విధంగా రచించినట్టు అనిపిస్తోంది కదూ. ఈ అద్భుతమైన ప్రార్థన మనలోని చైతన్యస్వరూపం రచించినది అంటే మీకేమనిపిస్తోంది? స్వామి మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుటకు ఒక గ్రీటింగ్ కార్డును తయారు చేసి అందులో ఆయనే స్వయంగా మననానందం కలిగించే ఈ ప్రార్థనను రచించి నూతన సంవత్సరాన్ని ఈ ప్రార్థనతో ప్రారంభించు అని మనని ఆదేశించడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఎంతో అద్భుతంగానూ, విచిత్రంగానూ ఉంది కదూ. అంతేకాక నీవు పిల్లాపాపలతో, మనుమలతో, స్నేహితులతో కలిసి ఆనందంగా, జీవితాంతం శాంతియుతంగా, భక్తితో ఆ సర్వేశ్వరుని సేవలో హాయిగా జీవించు అని స్వామి ఆశీర్వదించడం ఎవరినైనా మాటలు రాని ఆనందంలో ముంచెత్తుతుంది. స్వామి వద్ద నుంచి ఈ విధంగా శుభాకాంక్షలు అందుకోవడం ఊహించుకోవడానికి చాలా బాగుంటుంది. కాని ఇదే నిజమైతే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పింది అంతా ఏమాత్రం ఊహాజనితం కాదు. ఈ దృష్టాంతం అంతా కూడా ప్రొఫెసర్ కస్తూరి జీవితంలో జరిగిన మరపురాని సంఘటన. 1960వ సంవత్సరంలో స్వామి స్వయంగా పైన చెప్పిన విషయాలతో తనకు అత్యంత ప్రియమైన భక్తుడు అయిన కస్తూరి కోసం గ్రీటింగ్ కార్డును తయారు చేసి ఆయనకు అందించారు. ఇదంతా కథలో సగం మాత్రమే. అసలు ఈ గ్రీటింగ్ ఆనందంలో ముంచెత్తుతుంది. స్వామి వద్ద నుంచి ఈ విధంగా శుభాకాంక్షలు అందుకోవడం ఊహించుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ ఇదే నిజమైతే ఇంకెంత బాగుంటుంది.

ఇదంతా కథలో సగం మాత్రమే. అసలు ఈ గ్రీటింగ్ కార్డును ఆయన కస్తూరికి ఏ విధంగా పంపించారో తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రీటింగ్ కార్డును స్వామి నూతన సంవత్సరం నాడు ఆశీర్వాదం కోసం వచ్చిన కస్తూరికి స్వయంగా ఇవ్వలేదు. ఆ కార్డు తనంతట తాను కస్తూరిని వెతుక్కుంటూ పోస్టులో వచ్చింది. పోస్టులో రావడమేమిటి అని అనుకుంటున్నారా? స్వామి ముందుగానే ఈ కార్డును తయారు చేసి ఎవరితోనో బుక్కపట్నం నుండి పోస్ట్ చేయించారు. ఈ సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ కస్తూరి ఇలా రాశారు. ఆ రోజు కార్డును చూసి ఒక్కసారి చెప్పనలవి కాని సంతోషంతో భావావేశానికి లోనై కృతజ్ఞతాభావంతో స్తంభించిపోయాను. స్వామి జీవిత చరిత్రను బ్రహ్మాండమైన రీతిలో హృద్యంగా సరళంగా రచించి కలియుగ వాల్మీకి కలియుగ వ్యాసుడిగా పేరుగాంచిన కస్తూరి స్వామి ప్రేమ అనే ఆనందసాగరంలో మునిగి తేలారు. ఇటువంటివి ఎన్నో మరపురాని మధురమైన సంఘటనలు కస్తూరి జీవితంలో చోటు చేసుకున్నాయి. అసలు భగవంతునికి భక్తునికి గల బంధం ఎంతో చిత్రాతి చిత్రమైనది. అది మరొకసారి స్వామి కస్తూరి ప్రేమబంధం ద్వారా నిరూపితమైనది. అసలు కస్తూరికి స్వామి వద్ద ఉన్నంత చనువు మరెవరికీ లేదని చెప్పవచ్చు. స్వామితో కస్తూరి సంభాషణా స్థాయి అవగాహన ఎంతో ఉన్నతంగా ఉండేవి అని కస్తూరి వద్ద నుండి స్వామిని గూర్చిన ఎన్నో విషయాలను వ్యక్తిగతంగా మాట్లాడటం ద్వారా ఆయన ప్రసంగాలను వినడం ద్వారా నేర్చుకున్నానని ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు చెప్తారు. అసలు స్వామికి కస్తూరికి మధ్య అనుసంధానం అవగాహన స్థాయి అత్యుత్తమమైనది. స్వామితో వేదాంతపరంగా ఆధ్యాత్మికంగా ఆ స్థాయిలో మాట్లాడేవారెవరిని నేనైతే చూడలేదని అనిల్ కుమార్ అంటారు. ఉద్దండ వేద పండితులైన కామావధాని గారు కూడా స్వామితో ఆ స్థాయిలో అనుసంధానమయ్యేవారు కారు. కంసాలి బంగారం నాణ్యమైందో లేదో తెలుసుకోవడానికి ప్రత్యేకమైన రాయిపై బంగారాన్ని రుద్ది చూస్తాడు. అలాగే స్వామి తన ఉపన్యాసం అయ్యాక కస్తూరిని తన ఉపన్యాసం ఎలా ఉందో చెప్పమని అడిగేవారు. వేరెవ్వరినీ అడిగేవారు కాదు. స్వామి కస్తూరిలో ఒక నిజమైన విద్యావేత్తను పండితుడిని చూసి ఉంటారు. అందుకనే ఆయన అభిప్రాయాన్ని అడిగేవారు. కస్తూరి ఆయన హృదయాన్ని రంజింపచేసిన స్పందింపచేసిన విషయాల్ని స్వామికి చెప్పేవారు. స్వామికి మహాభక్తులైన కస్తూరితో వేసవి తరగతుల సందర్భంగా అనేకసార్లు సన్నిహితంగా మెలిగే అవకాశం నరసింహమూర్తి గారికి లభించింది. ఆయన తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. ఒకసారి 1982 స్వామి యూనివర్సిటీలో జరుగుతున్న ఒక నిర్మాణపు పనులను చూడటానికి వెళ్లారు. కస్తూరిని కూడా కారులో వెంట తీసుకుని వెళ్లారు. మేము ముగ్గురం వరండాలో స్వామి కోసం ఎదురుచూస్తున్నాం. స్వామి వచ్చాక మమ్మల్ని చూసి ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమన్నారు. ప్రొఫెసర్ కస్తూరి స్వామి తరువాత కారు దిగి వచ్చేసరికి స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపులు వేసేయబోతున్నారు. కస్తూరి కూడా లోపలికి వచ్చేశారు. అప్పుడు స్వామి ఆయనను చూసి, కస్తూరి, ఇక్కడ అంతా మూర్తులే ఉన్నారు. సత్యమూర్తి, కృష్ణమూర్తి, నరసింహమూర్తి. నేను ఎలాగో మూర్తినే, అందుకని మూర్తుల మధ్య కస్తూరికి చోటు లేదు అని అన్నారు. స్వామి అన్నదానికి కస్తూరి స్పందించిన తీరు నిజంగా అద్భుతం. నాకు ఇప్పటికీ ఆయన అన్న మాటలు నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి. అప్పుడు కస్తూరి చిరునవ్వుతో స్వామితో, స్వామి, నేను లోపలికి వస్తే అంతా పూర్తి అయిపోతుంది అన్నారు. కస్తూరి ఇలా అనేసరికి స్వామి పకపకా నవ్వి ఆయనను కూడా లోపలికి రానిచ్చారు. వారిద్దరి సంబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే భగవంతునితో సన్నిహిత బంధం తప్పకుండా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఈ అద్వితీయమైన భక్తుని జీవితంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. సాధారణంగా కస్తూరి నుదుటిపై విభూతి రేఖలను రాసుకుంటారు. ఒకసారి ఆయన బృందావనంలో వరండాలో మూలగా వెలుతురు సరిగా పడని ప్రదేశంలో కూర్చున్నారు. స్వామి ఆయనను చూసి, కస్తూరి, ఇలా వెలుతురులోకిరా, లేకపోతే నీ నుదుటిపై గల విభూతి రేఖలను చూసి ఏదో బ్యాండేజీ అని అందరూ అనుకుంటారు అని అన్నారు. దానికి కస్తూరి తనదైన హాస్యధోరణిలో, విభూతి బ్యాండేజీ కాదు స్వామి, నా జీవితంలోని బాండేజీ, అంటే బంధాలను నిర్మూలించేది అని అన్నారు. స్వామి వెంటనే అది విని చిరునవ్వులు చెందించారు. చాలామంది స్వామితో భయంగా మితంగా మాట్లాడేవారు. కస్తూరి మాత్రం తనదైన శైలిలో హాస్యచతురతను నేర్పుగా

0: తగిన సమయంలో ఉపయోగిస్తూ స్వామితో మాట్లాడేవారు. స్వామికి కస్తూరి సృజనాత్మకత, హాస్యధోరణి ఎంతగానో నచ్చేవి. అసలు వారిద్దరి సన్నిహితత్వం ఎంతగా ఉండేదంటే, ప్రతిరోజు మధ్యాహ్నం కస్తూరి స్వామి వద్దకు వస్తున్నప్పుడు స్వామి ఆయనను చూసి, అదిగో నా న్యూస్ పేపర్ వస్తోంది, నాకిప్పుడు బోలెడన్ని వార్తలు చెబుతాడు అని అనేవారు. చిన్నపిల్లల వంటి అమాయకపు మనస్తత్వం కలిగిన కస్తూరి రోజూ మధ్యాహ్నం 1:30 గంటలకు తన రేడియోలో విన్న ప్రముఖ వార్తలన్నిటినీ స్వామికి చెప్పేవారు. ఈ విశ్వాన్నే సృష్టించిన సృష్టికర్తకు ఈ విశ్వంలో జరిగే విషయాలనే చెప్పడం ఒక వింత అనుభూతిగా అనిపిస్తుంది. ఒకసారి స్వామి ముంబై నుంచి బెంగళూరు వస్తున్నప్పుడు స్వామి కారులో మరికొందరితో పాటు కస్తూరి కూడా ప్రయాణిస్తున్నారు. స్వామి కొన్ని యాపిల్ పండ్లను తీసి వాటిని ముక్కలుగా కోసి అందరికీ పంచారు. తర్వాత భజన ప్రారంభించమని స్వామి ఆదేశించారు. భజన అయ్యాక అందరూ యాపిల్ ముక్కలను ప్రసాదంగా భావించి తినడం ప్రారంభించారు. కాని కస్తూరి మాత్రం తినకుండా ముక్కలను అలాగే పట్టుకుని కూర్చున్నారు. కస్తూరివి కట్టుడు పళ్ళు. కట్టుడు పళ్లతో యాపిల్ తొక్కని నమిలి మింగడం చాలా కష్టమైన పని. అందుకని కస్తూరి యాపిల్ ముక్కలను తెల్లేక అట్లానే పట్టుకుని చూస్తున్నారు. స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. కస్తూరి ఈ విషయం గురించి ఏమీ చెప్పకపోయినా సర్వాంతర్యామి సర్వజీవవాసుడు అయిన స్వామికి తెలియని విషయముంటుందా? 1000 తల్లుల ప్రేమను మించినది స్వామి ప్రేమ. కస్తూరి ఇబ్బందిని తెలుసుకుని తర్వాత ఇచ్చిన యాపిల్ ముక్కలకు శుభ్రంగా తొక్కను పూర్తిగా స్వయంగా స్వామే తీసివేసి కస్తూరికి అందించారు. ఎవరైనా తీపి మిఠాయిలు స్వామి కోసం తీసుకువచ్చినప్పుడు వాటిలో కొన్నిటిని స్వామి మా నాన్నగారి కోసం ప్రక్కన పెట్టేవారు, ఇవి కస్తూరికి ఉంచండి తిని ఆనందిస్తాడు అని అనేవారని కస్తూరి కూతురైన పద్మా కస్తూరి అప్పటి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎంతటి దివ్యమైన సంబంధమో కదా ఇది. వీరిరువురి బంధం నిజంగా చరిత్రలో మరొకరాని ఘట్టంగా నిలిచిపోతుంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కస్తూరి జీవిత చరిత్రగా చెప్పదగిన లవింగ్ గాడ్ అను పుస్తకంలో ఆయన స్వయంగా ఈ దివ్య అనుబంధాన్ని ప్రేమకథగా అభివర్ణించారు. ప్రతి భక్తుడు కలలుగనే ప్రేమకథ ఇది. చరిత్రలో మానవుని స్ఫురణలో అజరామరంగా నిలిచిపోయే ప్రేమకథలన్నీ భక్తునికి భగవంతునికి మధ్య జరిగినవే. ఇలాంటి ప్రేమకథలు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలియచెప్పి దానిని మన మనోఫలకాలపై ఆవిష్కరింపచేస్తాయి. ఈ దివ్య నాటకాన్ని ముందుగానే భగవంతుడు రచించి అందులో ఎవరిని పాత్రధారులుగా ఎంపిక చేస్తాడో మనకి అంతుపట్టదు. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో ఊహించలేం. ఈ అవతారంలో ఆ అదృష్టం పవిత్రమైన మనసు కలిగిన ప్రొఫెసర్ కస్తూరిని వరించిందని చెప్పవచ్చు. భగవంతునికి భక్తునికి గల అద్వితీయమైన అనుబంధాన్ని, భక్తుని నిష్కల్మష ప్రేమకు భగవంతుడు ఏ విధంగా కరిగిపోయి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడో అందరికీ తెలియజేయడానికి స్వామే కస్తూరిని స్వయంగా ఎంచుకుని ఉంటారు. ప్రేమస్వరూపాన్ని తల్లిలా లాలించిన ఘట్టము. ప్రొఫెసర్ కస్తూరి తన మధుర జ్ఞాపకాల మాలలోని ఒక అనుభవాన్ని గురించి ఇలా రాశారు. మేమప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చెబ్రోల్లో ఉన్నాం. రాత్రి మేమంతా భోజనం చేస్తున్న సమయంలో స్వామి హఠాత్తుగా లేచి మనం ఉన్నపళంగా మద్రాస్ వెళ్లాలి అని అన్నారు. ఇంతలోనే స్వామి మొహం అంతా ఎర్రగా అయిపోయింది. స్వామి చాలా కంగారుగా ఉన్నారు. స్వామి ఎవరో భక్తునికి వచ్చిన తీవ్రమైన జ్వరమును తీసుకుని తాను ఆ బాధనంతా అనుభవిస్తున్నట్టు నాకనిపించింది. స్వామి ఆ భక్తుని ఇంటికి వెళ్దామని అన్నారు. స్వామి అప్పట్లో ఇలాంటివి తరచుగా చేస్తూ ఉండేవారు. స్వామి కారు వెనక సీట్లో కూర్చుని ఉన్నారు. కారులో నేను డ్రైవర్ తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను కూడా స్వామితో పాటు వెనక సీట్లోనే కూర్చుని ఉన్నాను. స్వామి బాధను అనుభవిస్తూ కాస్త శరీరాన్ని చాపి పడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. స్వామికి వీలుగా నేను ప్రక్కకి జరుగుదామని జరుగుతున్నాను. స్వామి నన్ను జరగద్దు, అలానే కూర్చోమన్నారు. స్వామి పడుకోవాలంటే కనీసం దిండు కూడా లేదు. అప్పుడు కస్తూరికి మరపురాని మధుర జ్ఞాపకాన్ని ఒకటి అందివ్వటానికే అన్నట్టు స్వామి తన ప్రియభక్తుని ఒడిలో తలపెట్టుకుని పడుకున్నారు. విశ్వాన్ని తన సంకల్పం చేత సృష్టించిన సృష్టికర్త ఒక చిన్న పిల్లవాని వలె తన భక్తుని ఒడిలో ఒదిగి పడుకోవడం ఆహ్లాదానికే ఆహ్లాదాన్నందించే గొప్ప విషయం. 8 గంటలపాటు తన ఒడిలో పడుకున్న స్వామి తలనిమురుతూ తల్లిలా స్వామిని సాకారు ప్రొఫెసర్ కస్తూరి. ఆ తరువాత మద్రాసు ఆఫీస్ వెళ్లాక మరునాటి ఉదయం స్వామి కస్తూరిని పుట్టపర్తికి వెళ్లమని ఫస్ట్ క్లాస్ రైల్ టికెట్ ఇచ్చి పంపించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుట్టపర్తికి చేరుకున్న భక్తులందరికీ తన సందేశాన్ని అందించమని కస్తూరిని పంపించారు. స్వామి కస్తూరి జీవశ్వాస, జీవనాధారం. బహుశా ఈ బంధం ఈ జన్మలో చిగురించినది కాకపోవచ్చు. జన్మ జన్మలుగా పెనవేసుకున్న బంధమేమో. లవింగ్ గాడ్లో కస్తూరి ఇలా రాశారు, స్వామి ప్రేమ నన్ను స్థిరముగా పవిత్రమైన జీవితమును గడిపేటట్టు చేసింది. అది 1948లో నేను మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు నుంచే కాదు, నేను పుట్టినప్పటి నుంచి అంటే 1897వ సంవత్సరం నుండే నన్ను రక్షిస్తూ నన్ను ముందుకు సాగేట్టు చేస్తూ ఉంది. అందుకనే స్వామి ఒకసారి నాతో అన్నారు, నాకు నువ్వు నీ పూర్వజన్మాల నుంచే తెలుసు అని. కస్తూరి పుట్టినప్పుడు ప్రపంచంలోని సగం మంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. దేవుని కుమారుణ్ణి భూమిపైకి పంపిన రోజది, అదే క్రిస్మస్. అదే పవిత్రమైన రోజున కస్తూరి జన్మించడం భగవంతుడు తనతో పాటు ఈ భక్తాగ్రేసరుని కూడా జ్ఞప్తియందుంచుకోండి అని మానవాళికి చెప్పుటకేమో అని అనిపిస్తుంది. కస్తూరి 11 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయనను దగ్గరలోని పార్థసారథి దేవాలయానికి తీసుకుని వెళ్లి దేవుని ముందు రాయిపై ఆయన్ను పడుకోబెట్టింది. విగ్రహానికి ఇరువైపులా 2 దీపాలు ఉన్నాయి. తల్లిగారు పార్థసారథిని ప్రార్థిస్తున్న సమయంలో ఆ దీపాల కాంతిలో పార్థసారథి ఆమెను చూసి నవ్వినట్టు అనిపించింది. ఆమె ఎంతో పరవశానికి లోనై పార్థసారథి తన బిడ్డను ఆశీర్వదించాడని అనుకుని ఎంతో తృప్తిగా ఇంటికి చేరుకుంది. బాల్యంలో కస్తూరి స్నేహితుడు, భగవంతుడు అన్నీ ఆ పార్థసారథే. చిన్నతనంలో పెన్సిల్, పిప్పర్మెంట్ల విషయమైనా, పరీక్షలు, చదువు విషయమైనా ఏదైనా సరే పార్థసారథి విగ్రహం ముందు నిలబడి ఆయనకు మనసు విప్పి అన్నీ కస్తూరి చెప్పుకునేవారు. 50 సంవత్సరాల తర్వాత మానవ రూపంలో అవతరించిన ఆ పార్థసారథిని స్వామి రూపంలో దర్శించారు. ఆయన చిన్నతనంలో చేసిన ప్రార్థనలకు ప్రతిఫలంగా భక్త జనోద్ధరణకై రూపొందించబడిన సనాతన సారథి మాసపత్రికకు సంపాదకునిగా కస్తూరిని నియమించడం పవిత్ర ప్రేమకు, నిస్వార్థ భక్తికి స్వామి ఎట్లా స్పందిస్తారో తెలియజేస్తుంది. కస్తూరి కొన్ని నెలల వయసులో ఉన్నప్పుడు వైకోంలోని శివాలయానికి తల్లిదండ్రులు ఆయనను తీసుకుని వెళ్లారు. కుటుంబ సాంప్రదాయానుసారం మొదటి బిడ్డను శివునకు కైంకర్యం చేసి శివునికి సేవకునిగా అర్పించి బిడ్డను తెచ్చుకోవడం ఆ మొక్కుబడి. ఆ ఆలయం ద్వారం వద్ద పెద్ద అరటి ఆకును పరిచి అందులో నగ్నంగా ఆయనను పడుకోబెట్టి వారి తల్లిదండ్రులు ఇరువురు వారికి ఇరుపక్కలా శివుని ముందు సాగిలపడ్డారు. తరువాత వారు మెల్లగా ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆలయ పూజారి పరమశివుని సందేశంగా, నా బిడ్డగా నా కోసం అతి జాగ్రత్తగా శ్రద్ధతో ఈ బిడ్డను పెంచండి అని చెబుతూ కస్తూరిని అందివ్వగానే వారు ఆయనను శివుని ముందు పడుకోబెట్టి శివప్రసాదంగా తిరిగి ఇంటికి తెచ్చుకున్నారు. ఆయన కృపావీక్షణాలే ఎల్లప్పుడూ ఆధారం. ఆర్థిక స్తోమత లేనందువల్ల కస్తూరి తాతగారు తండ్రి లేని పిల్లవాడైన కస్తూరిని పాఠశాలకు పంపడానికి ఒప్పుకోలేదు. కాని దైవం కస్తూరి తల్లి రూపంలో ధైర్యంగా నిలబడి కస్తూరిని పాఠశాలకు పంపించి పలు భాషల్లో ప్రావీణ్యతను సాధింపచేసి విద్యాధికుడను చేసింది. ఎందుకంటే సాయి అవతార క్రమంలో కస్తూరి చేయవలసింది ఎంతో ఉందని దైవమే కస్తూరికి విద్యను అనుగ్రహించి ఉంటుంది. కస్తూరి తల్లివైపు కుటుంబం కనీస శక్తినిచ్చే ఆహారాన్ని కూడా అందించగలిగే స్తోమత కలిగినది కాదు. అందుకనే భగవంతుడు కస్తూరి ఎక్కడ చదివినా త్రిపురనిత్తురలోని స్కూల్లోనైనా లేక ఎర్నాకులంలోని ప్రీ యూనివర్సిటీ చదివే సమయంలోనైనా లేక త్రివేంద్రంలో చరిత్రలో డిగ్రీ పట్టాతో ఉత్తీర్ణుడైన సమయంలోనైనా ఇన్ని సంవత్సరాలు కూడా ప్రతి చోట ఉచిత భోజనాలను అందించే సదుపాయాన్ని సమకూర్చారు. ఎందుకంటే కస్తూరి అనే పనిముట్టును ఈ అవతార క్రమంలో ఎంతగా ఉపయోగపెడతారో భగవంతునికి, అంటే స్వామికి తప్ప ఇంకెవరికి తెలుసు. అందుకనే కస్తూరిని అంత జాగ్రత్తగా వెన్నంటి ఉండి కాపాడేవారు. తరువాత కస్తూరికి ఆణిముత్యంలాంటి అమ్మాయితో పరిణయం జరిపించడంలో కూడా అదృశ్య హస్తపు మహిమను గుర్తించవచ్చు. కస్తూరి భావావేశాలకు తగినట్టుగా ఉంటూ కష్టాలలో పాలు పంచుకుంటూ ఆయనలో ఎంతో ధైర్యం నింపే భార్యను స్వామి దయతో కస్తూరికి ప్రసాదించి ఉంటారు. డిగ్రీ అయ్యాక 21 సంవత్సరాల వయసులో ఉద్యోగాన్వేషణలో ప్రతిరోజు వార్తాపత్రికలను ఆశగా చూస్తున్న సమయంలో ఆ దేవాదిదేవుడే ఒకరోజు వార్తాపత్రికలో వచ్చిన మైసూరులోని హైస్కూల్లో అధ్యాపకుడు కావలను అన్న ప్రకటనను కస్తూరి చూసే విధంగా చేసి మైసూర్ బంగారుగనుల ప్రాంతానికి ఈ విద్యారత్నాన్ని కూడా చేర్చారు. భగవంతుని రక్షణలో వికసించిన కస్తూరి కొంతకాలం మైసూర్ హైస్కూల్లో పనిచేసిన తరువాత స్కూలు సంస్థాపకుని అసహ్యకరమైన అలవాట్లు పద్ధతుల వల్ల కస్తూరి విసుగు చెంది ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేక వేరే ఉద్యోగం చూసుకుందామని అనుకునేవారు. అదే సమయంలో కస్తూరి లా డిగ్రీని పొందాలన్న ఆసక్తితో లా విద్యను అభ్యసిస్తున్నారు. లా చదువు పూర్తి చేసి ఆ హైస్కూల్ అనారోగ్య వాతావరణం నుంచి బయటపడి మరింత ఆర్థిక స్తోమతను పెంచే ఉద్యోగం పొందవచ్చని అనుకున్నారు. తరువాత సంవత్సరంలో యువకునిగా ఉన్న కస్తూరి తనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని చిగురింపచేసే నిమిత్తం రామకృష్ణ మఠంలో చేరి రామకృష్ణ పరమహంస బోధనలను అర్థం చేసుకుని అనుసరిస్తూ ఉండేవారు. రామకృష్ణ బోధామృతాన్ని అనుసరించి కన్నడ ఇంగ్లీషు భాషలలో ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా వాటిని ఆచరణలో ఉంచే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను సమాజ ఉద్ధరణ నిమిత్తమై చేపట్టేవారు. 1928 సంవత్సరంలో ఆర్తజన పరాయణుడైన లోకేశ్వరుడు కస్తూరిని మైసూర్ యూనివర్సిటీలోని మహారాజా ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకునిగా చేర్పించారు. ఇది కస్తూరి జీవితంలో ముఖ్యమైన మలుపు. ఇక్కడనే కస్తూరి తనలోని సాహిత్య జ్ఞానానికి రచనా సామర్థ్యానికి పదునుపెట్టి ఆయా రంగాలలో ఎంతో కృషి చేశారు. సామాజిక అసమానతలపై, అన్యాయ అక్రమాలపై తనదైన హాస్య ధోరణిలో సాహితీ విలువలతో కూడిన నాటకాలను రచించేవారు. పురాణేతిహాసాలలోని పవిత్ర పురుషులా ఋషులా జీవితాలపై హరికథలను రూపొందించి జనచైతన్యానికి దోహదపడ్డారు. కోతి వంటి మానవుని మనస్సు చేసే చిత్ర విచిత్రములైన చేష్టలపై, దానిని నియంత్రించే విధానంపై ఎన్నో రచనలను కన్నడంలో రచించారు. కన్నడ హాస్య మాసపత్రిక అయిన కోరవంజిలో మరియు ప్రముఖ కార్టూనిస్ట్ శంకర్ వారపత్రికలో వట్టి వగరుబోతు మాటలు అనే శీర్షికపై హాస్య వ్యంగ్య రచనలను కూడా చేసేవారు. అంతేకాక ఆలిండియా రేడియోలో సహాయ దర్శకునిగా చేరడమే కాకుండా ఆకాశవాణి అన్న పేరును సూచించడం అది పై అధికారులకు నచ్చి ఇప్పటికీ అదే పేరుతో ఆలిండియా రేడియోను సంబోధించడం నిజంగా కస్తూరి భాషా ప్రావీణ్యతకు ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. రేడియోలో తన సృజనాత్మకతతో ఆలోచింపచేసే భక్తిభావాలను మేల్కొల్పే, జనచైతన్యానికి దోహదపడే కార్యక్రమాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు. 1947లో ఇండియా స్వాతంత్ర్యం సంపాదించే సమయానికి కస్తూరిని స్వామి బెంగళూరుకి చేర్చారు. అక్కడే కస్తూరి చిన్న కుమారుడు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. పెద్ద కుమారుడు మూర్తి భూగర్భ శాస్త్రంలో పిహెచ్డి పట్టా సంపాదించే నిమిత్తమై స్వీడన్ దేశంలో విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. బెంగళూరు వచ్చాకే కస్తూరి జీవితంలో స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే భగవానుడు కస్తూరి అనే పవిత్ర కుసుమాన్ని ఎప్పుడెప్పుడు తన అవతార ఉద్యమంలో వికసింపచేసి భక్తులకు సువాసనను అందింపచేయాలా అని వేచియున్నాడు. నడిచే ప్రేమతో సాంగత్యం. బెంగళూరులోని ఒక భక్తుని ఇంట్లో మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు కస్తూరి ఆశ్చర్యచకితులై మౌనంగా ఉండిపోయారు. స్వామి కస్తూరి జీవితంలోని ప్రతి పేజీని చదివినట్లు, నాకు అంతా తెలుసు అన్నట్లు, నీ కుమార్తెకు ఆ అబ్బాయినే కుదిర్చాను, ఇప్పుడు నీకు సంతోషమేనా అని అడిగి ఆయన సర్వవ్యాపకత్వాన్ని, సర్వాంతర్యామితత్వాన్ని కస్తూరికి తెలియచేశారు. కొద్ది రోజుల ముందు కస్తూరికి స్నేహితులైన పొట్టి అయ్యర్ కలలో కనిపించి కస్తూరి కూతుర్ని తన మనుమడికి చేసుకోమని ఆదేశించారు. పొట్టి అయ్యర్ మొదట్లో కస్తూరి ఇదే విషయం తనని అడిగినప్పుడు అంతగా ఆసక్తి చూపలేదు. కస్తూరి కన్నా ధనవంతులైన సంబంధం చేద్దామని అనుకున్నారు. పొట్టి అయ్యర్కు నేను చెబితే వింటాడు అని అనుకున్నావు కదా, అందుకనే చెప్పి ఒప్పించాను అని స్వామి అన్నారు. స్వామి పట్ల పొట్టి అయ్యర్కు గల భక్తిని చూసి నవయువకుడైన బాబా కనుక పొట్టి అయ్యర్కు మన పద్మను వారి మనుమడికిచ్చి వివాహం చేసుకోమంటే తప్పక పొట్టి అయ్యర్ ఒప్పుకుంటాడు అని కస్తూరి ఒకసారి ఆయన భార్యతో అన్నారట. సరిగ్గా తను తన భార్యతో అన్న విషయాన్ని స్వామి సర్వమూ నాకు తెలుసు అని ప్రకటించుటక అన్నట్లు కస్తూరితో అనడం కస్తూరిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేకాక, నీ కుమారుణ్ణి కోల్పోయావు, ఏమీ బాధపడకు, ఇప్పుడు ఈ అబ్బాయి నీకు అల్లుడే కాదు, కొడుకులాంటివాడు కూడా అని స్వామి ఆశీర్వదించారు. ఏమీ బాధపడకు, యూనివర్సిటీ వారు నీకు ఇవ్వాల్సినంత గౌరవాన్ని అర్హతను కల్పించటం లేదు, తొందరలోనే నీవు తగిన గౌరవాన్ని పొందుతావు, అప్పుడు నీ తల్లి కూడా ఎంతో సంతోషిస్తుంది అని స్వామి ఒకటొకటి చెబుతూ ఉంటే కస్తూరి మాటలు రాని ఉద్వేగస్థితిలో, అసలు అక్కడ ఏమి జరుగుతోందో, తను ఏమి వింటున్నానో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కిరీటం లాంటి జుట్టు, కాషాయ అంగీని ధరించిన ఈ 22 యువకునికి నా విషయాలన్నీ ఎలా తెలిసాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో స్వామి కస్తూరిలో సంచలనం కలిగించే మరొక విషయం అన్నారు. యూనివర్సిటీ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక వచ్చేసి నా దగ్గరే ఉందిరుగాని, నువ్వు నా జీవిత చరిత్ర రాయాలి అని. నేనా అని కస్తూరి సంభ్రమాశ్చర్యాలకు లోనై స్వామిని అడిగారు. దానికి స్వామి, అవును నువ్వే, వివరాల కోసం నా తల్లిదండ్రులను, సోదరులను, బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, గురువులను, ఇంకా ఎవరెవరిని కలుసుకోవాలో కూడా నేను చెబుతాను, నేను కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటాను అని అన్నారు. అది 1948 సంవత్సరం జూలై నెల. కస్తూరి పూర్తిగా నిర్ఘాంతపోయి నుంచుని ఉన్నారు. మనసులో అనేక ఆలోచనలు. ఏమిటిది, నాకు మందలింప, ఆయన పట్ల నాకు కలిగిన సందేహాలకు గొడ్డలి పెట్ట, ఊరికే వార్తాపత్రికలలో వదరబోతు మాటలు వ్రాయొద్దని హెచ్చరిక, అదృష్టాన్ని నా భవిష్యత్తును చేతబట్టుకుని ఆయన వద్దకు, ఆయన బంధంలోకి రమ్మని ఆహ్వానమా, ఏమిటి స్వామి మాటల్లోని అంతరార్థం అని ఆత్మపరిశోధన చేసుకున్నారు. ఇది అద్భుత ఆశ్చర్యములతో మాటలు రాని పరిస్థితి. కస్తూరి ఈ సంఘటనను వివరిస్తూ ఆయన స్వచరిత్రలో ఇలా రాశారు. స్వామి అనుగ్రహ వర్షపు వరాల జల్లులో తడిసి ముద్దైన వరుస ఘట్టాలు ఒకటేమిటి, ఆయన కుమార్తె వివాహం నుంచి ఆయన ఉద్యోగ పురోగతి వరకు, ఆయన తల్లిగారి ఆనందము మొదలైన వాటితో స్వామి కస్తూరిని అనుగ్రహించిన తీరు ప్రతి భక్తునికి కలలా మిగిలిపోయే అజరామరాలు. ఆ సమయం నుంచి స్వామి కస్తూరి చేయి పట్టి ప్రతి క్షణం ఆయన వెన్నంటే ఉండి నడిపించారని చెప్పవచ్చు.
1: ఇప్పటిదాకా మీరు స్వామివారి కస్తూరి శీర్షికలో మొదటి భాగాన్ని విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను